0: బుద్ధికి మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు మేక్ స్పెషల్ ఎఫర్ట్ టు డైరెక్ట్ ది ఇంటలెక్ట్.
0: మైండ్ ని మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: కనుక మనము మైండ్ తగినటువంటి బలం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
0: మైండ్
1: మైండ్
0: ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్ ఇట్ విల్ ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనసుకు మొట్టమొదట మనం స్థానం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ప్రాపర్ ప్లేస్ కరెక్ట్ ఇంపార్టెన్స్ టు దిస్ మైండ్.
0: మైండ్ ఏంటంటే దానికి ఒక రూపమే లేదు.
1: మైండ్ హ్యాస్ నో డిఫినెట్ ఫార్మ్.
0: మైండ్ అనగా సంకల్పముల యొక్క చేరికనే.
1: మైండ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ అనేటువంటిది కూడినప్పుడే జరిగినటువంటి బలం వచ్చేసేస్తుంది.
1: ది థాట్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్ విచ్ ఇస్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్.
0: చూడండి, ఇది కర్చీఫ్.
1: దిస్ ఈజ్ ద కర్చీఫ్.
0: కర్చీఫ్ అనేటువంటిది ఏమి చేరింది? దారం అటు ఇటు అటు ఇటు అటు ఇటు దారం చేరిపోయింది.
1: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం కావటం చేతనే ఇది ఒక క్లాత్ గా తయారైంది.
1: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
0: కనుక మనము మొట్టమొదట మైండ్ ను సరైనటువంటి అభ్యాసంలో పెట్టాలి.
1: Therefore, we should train the mind, control the mind to begin with.
0: సేయో హి జ్ఞానాభ్యాసాత్ జ్ఞానాధ్యాన విశిష్యతే జ్ఞానాత్కర్మ పరత్యాగే త్యాగశాంతి అనంతరం.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ దట్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్. బై ప్రాక్టీస్ ఓన్లీ వన్ కెన్ కంట్రోల్ ద మైండ్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు కీప్ అవర్ మెమరీ రిటెన్షన్ మచ్ మోర్ దాన్ బిఫోర్.
0: ఇంతే కాదు, కేవలం దాన్ని ఏకత్వం చేయడం మాత్రమే కాకుండా దాన్ని సరైనటువంటి బుద్ధిపూర్వకంగా దాన్ని బుద్ధిలో కూడా కలపాలి.
1: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
0: అప్పుడు నాలుగింటి యొక్క ఏకత్వమే మానవ యొక్క శరీరం.
1: Therefore, the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
0: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి?
1: What effort should we make to combine all these four?
0: ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఉండాలి.
1: There should be correct, perfect organization.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధా భక్తి ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ శ్రద్ధ, ద సిన్సిరిటీ, స్ట్రెట్ ఫాస్ట్నెస్, భక్తి అండ్ డివోషన్.
0: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
1: ఫర్ స్ట్రెట్ ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
1: దెన్ వన్స్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ పర్ఫెక్ట్.
0: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటి కూడా సాధించవచ్చు.
1: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్ అకాంప్లిష్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ.
0: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
1: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ప్రాక్టీస్.
0: తటలో ఉన్నటువంటి అన్నము కొట్టలో చేరాలంటే నోటికి చేతికి పనిపెట్టాలి.
1: ద ఫుడ్ ఈజ్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ డూ సమ్ స్పెసిఫిక్ వర్క్ your hand to pick up food and eat.
0: ee rendittiki ekatvame lekapothe asalu buddhi em matram peragadu.
1: When these two do not act together in unison, you cannot eat at all.
0: Like pratidanikudu dvaitam anetundi lekunda advaitam anedi manu labhinchadu.
1: Without this duality, you cannot visualize non dualism.
0: Kaluga meer unity anetundi dani pensukondi.
1: Therefore, faster develop unity more and more.
0: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ విల్ గ్రో ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ దిస్ ప్యూరిటీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.
0: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటిని ఏకత్వం చేయాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వీ షుడ్ యూనిఫై దీస్ టు యూనిటీ అండ్ ప్యూరిటీ.
0: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
1: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
0: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
0: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
1: వితౌట్ దిస్ యూనిటీ యూ కెనాట్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్యూరిటీ, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుక ప్రతి ఒక్కరు కూడా సేయోహి జ్ఞానాభ్యాసాత్.
1: దెర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ ప్రాక్టీస్
0: జ్ఞానాధ్యానం విశేషతే.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాక్టీస్ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్
0: ధ్యానత్ కర్మ పరత్యాగే.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యూ విల్ బి డూయింగ్ పర్ఫెక్ట్ యాక్షన్.
0: పరత్యాగి మీన్స్ అదే కర్మ విమోచన అయిపోయింది.
1: అండ్ దెన్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ కర్మ ఆర్ బాండేజ్.
0: అప్పుడే ఈ కర్మ అనేటువంటిది లేకుండా పోయడం వల్ల మానవుడు సులభంగా చేయకపోతున్నాడు.
1: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
0: కనుకనే ఈ కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేస్తుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేయదు.
1: యూ థింక్ దట్ కర్మ యాక్షన్ ఈజ్ బాండేజ్? నో,
0: ఇది బాండేజ్ కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బాండేజ్.
0: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా విముక్తి చెందవచ్చు.
1: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
0: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
1: లిబరేషన్ ఇస్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
0: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
1: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్?
0: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
1: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, when once you sacrifice, follow procedure, then only you will find yourself liberated.
0: Kaluka meeru prathimukha dani kosam sadhana cheyandi.
1: Therefore you should undertake spiritual practice for every aspect.
0: Sadhana lekunda kuda nu sadhyam kaadu.
1: Without sadhana, spiritual practice, nothing can be attained.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: meditation chestunnam emo antaru.
1: We say that we are meditating.
0: Meditation is empty.
1: What is meditation?
0: Manasu ekatvanga cheskovadam meditation.
1: One-pointedness, one-pointed attention of the mind is meditation.
0: Anni vaipula paragatunnatundi oka manasunu oka margamlo pettali.
1: The mind which is wavering in all different directions will have to be one-pointed, single-mindedness.
0: Appude ee vaginatundi oka sooti ayinatundi oka gamyam chestundi.
1: Then only it's a straight method to reach the destination.
0: Indrakalama manasu atu itu chestundi.
1: Mind goes on wavering hither and thither.
0: Ee chesapudu manam appe chaala jagrataga undali.
1: We should be cautious when mind starts wavering.
0: Kaduka ee mind anetundi cheyakunda unde kadaliki enni prayatnamlo anni prayatnam chestunnaru meeru.
1: We make all attempts in order to see that mind does not waver, it does not move in different directions.
0: Kaduka mind nu motta motta mind nu drishti vedarakunda mind pai ne pettala.
1: So we should have concentrated attention, single pointed attention on this mind such that it would not waver.
0: Kani prapanchamlo ee chanchalinchatavadi chaala sahajam ayipoyindi.
1: In this world the wavering nature has become quite natural.
0: కానీ అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
0: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చనిపోతుండదు, కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ న్యాచురల్ క్వాలిటీ.
0: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
1: You go by your car to go to your office and go on chanting Rama's name, Ram Ram. It is not enough. Rama's name should be combined with, should be accompanied by the form of Rama, then only it is proper and correct. Therefore, as we repeat God's name, we should do it in the correct path.
0: Satyangatve nisragatvam, nisragatve nirmohatvam, nirmohatve nischaratvam, nischaratvam jivanmu.
1: Therefore, it's only out of good company we'll be in the proper way of life. Then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
0: కనుక మీరు ఏకాగ్రత కావాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఇష్టమొచ్చినట్టుగా చెల్లించకూడదు.
1: Therefore, to develop concentration, we should not allow our mind to waver.
0: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
1: Many people do it in this way.
0: సాధన చేస్తూ కన్నీళ్లు మూసుకుంటారు.

0: ఒకటే.
1: వాట్ వీ షుడ్ అస్పైర్ ఫార్ ఈజ్ ఓన్లీ వన్.
0: కాన్సన్ట్రేషన్ చాలా అవసరం.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: అది ఒకటి చక్కగా ఉంటుంటే మిగతా అన్ని కూడా సరిపోతాయి.
1: వెన్ వన్స్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ ఈజ్ టోటల్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బి పర్ఫెక్ట్.
0: కనుక మీరందరూ కూడా సరైనటువంటి స్థితిలో కూర్చోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సిట్ ఫర్ మెడిటేషన్ ఇన్ ది కరెక్ట్ పాశ్చర్.
0: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
1: సమ్ సిట్ ఇన్ పద్మాసన ఇన్ ది కరెక్ట్ పాశ్చర్.
0: కానీ కూర్చుంటారు కానీ మైండ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు తెలుపుతారు.
1: దో దే సిట్ ఇన్ పద్మాసన, మైండ్ గోస్ అబౌట్ ఎవ్రీవేర్.
0: కనుక మైండ్ ఎక్కడ కూడా పంపకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు గో రౌండ్.
0: మనసును ఏక స్థానంలో పెట్టినప్పుడే అప్పుడు నీకు ఏకాగ్రత కలుగుతుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ హ్యాస్ గాట్ దిస్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ యు కెన్ సర్టన్లీ అటైన్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ టూ, ఆఫ్ దీస్ టూ, ట్రూత్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుడి యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్, నెవర్ ఆర్గ్యూ, జస్ట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చోజన్ డెయిటీ.
0: కానీ మీరు తలుచుకుంటుంటే ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్.
0: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కానీ చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ వర్షిప్ ఎవ్రీ డే.
0: కానీ పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
1: దో దే వర్షిప్ దే జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ. వాట్ దే డూ నాట్ నో దెమ్ సెల్వ్స్.
0: కేశవాయన మహా,
1: కేశవాయన
0: మహా, నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయన మహా అంటే కేశవుణ్ణే తెచ్చుకోవాలి.
1: దే రిపీట్ సో మెనీ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వన్స్ దే కేశవాయ నమః దే షుడ్ థింక్ ఆఫ్ కేశవ ఓన్లీ.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పిన పదములకు తగినటువంటి అర్థం తెలుసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ సే వీ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: మీరు తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
1: యు మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
0: లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మేర్లీ లవ్.
0: ఆ ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
1: యూ షుడ్ టీచ్ ద లైఫ్ ఆఫ్ లవ్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శక్తి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది కరెక్ట్ ఎనర్జీ, ది ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని కనపడుతున్నాయి.
1: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్.
0: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏమో ఒకటే.
1: దో దేర్ ఆర్ సో మెనీ బల్బ్స్ లైట్ ఈజ్ వన్.
0: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి
1: వెన్ దిస్ లైట్ ఈజ్ వన్ దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ బల్బ్స్.
0: అంతర్వాణి యొక్క సత్వాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
1: దేర్ ఫోర్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ది ఇన్నర్ కరెంట్ దట్ ఈస్ ఇన్నర్ వాయిస్ అంతర్వాణి.
0: కనుక ఈ అంతర్వాణి యొక్క సంబంధమే మాటలు పాటలు విరాటలు.
1: Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over. When once we know this truth, we can certainly progress and advance spiritually. You can certainly mention, chant the name of the God of your choice.
0: ఏకత్వం అయిపోతుంది.
1: దెన్ ఓన్లీ దేర్ బి యూనిటీ.
0: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్లి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
1: డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రావెల్ టు లాంగ్ డిస్టెన్సెస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: ట్రూత్ ట్రూత్
1: ట్రూత్ ఈజ్ ట్రూత్.
0: ఎక్కడ చూసినా ఉంటుంది.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఎక్కడ ఇవి ఇక్కడ సత్యము.
1: Here is truth.
0: ఇదే సత్యము.
1: This is truth.
0: ఇదే సత్యము.
1: That is truth.
0: చెప్పుకుంటే

0: సత్యమే.
1: దేర్ఫోర్ యు ఫైండ్ ట్రూత్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: కనుక భగవంతుడికి సత్యమైనటువంటి ఒక రూపమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ దట్ ఈస్ డివైన్.
0: ఏ విధంగా చేసినా కానీ సరియే.
1: వాట్ ఎవర్ ఈస్ డన్ విత్ దిస్ అండర్స్టాండింగ్
0: దీన్ని గట్టి పట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ప్రాచీన ఋషులంతా కూడాను,
1: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్,
0: వారు ఎన్నో సాధనలు చేశారు.
1: దే హావ్ అండర్ టేకెన్ మెనీ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ కట్ట కనపడికి ఏం చేశారు? వాళ్ళకి ఏది నమ్మకం లేకుండా పోయింది.
1: ఫైనల్లీ దే కుడ్ నాట్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దోస్.
0: తన యొక్క ప్రతిబింబం కనిపిస్తూ వచ్చేసి
1: దే సీ దేర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్.
0: తాను చేసేటువంటి అంతా కూడాను తన కృత్రిమైనటువంటి.
1: వాట్ ఎవర్ దే హావ్ డన్ ఆల్ దోస్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: ఆర్టిఫిషియల్ చేసే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ యూజ్ బై ఫాలోయింగ్ దీస్ ఆర్టిఫిషియల్ మెథడ్స్?
0: కనుక మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ పోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ అడాప్ట్ దీస్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్.
0: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ టు అవర్ హార్ట్.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు.
1: హార్ట్ మీన్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్ ఎనీవే.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, తాను అనేటువంటి దాంట్లో తీగల.
1: హార్ట్ హియర్ మీన్స్ ది ఐనెస్, దట్ ఐనెస్ అట్ ద సెల్ఫ్.
0: సెల్ఫ్ పైన నమ్మకం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్.
0: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
1: With this faith in the on the self, you can proceed in any direction, you will be successful.
0: కానీ మీరు వింటుంటే ఏమి మీకు అర్థం కావటం లేదు. కానీ
1: as you listen you may not be understanding.
0: వింటే గానీ అర్థం కాదు.
1: Unless you practice you cannot understand totally.
0: కనుక మీరు వింటమే కాకుండా తినాలి.
1: Not simply listen about it, you should also consume and know the taste.
0: ఈ విధంగా చేసుకుని ఒకదానికొకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటది.
1: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్, మేకింగ్ అ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
0: అందులో ఈనాడు యువకులు అందరూ కూడాను ఈ మెడిటేషన్ అనేటువంటి చాలా చేస్తున్నారు.
1: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
0: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికే అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
0: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
0: నేను చేస్తున్న పని ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
0: దీన్ని మెడిటేషన్ అంటారా?
1: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కాదు కాదు.
1: నో,
0: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
1: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా కూడా దివ్యదీతిగా భావించి మీరు సాధన చేయండి.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హేల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంతవరకు చేసినటువంటి కూడా వ్యర్థం కాలేదు.
1: ఆల్ దట్ యు హ్యావ్ డన్ టిల్ నౌ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్ ఎ వేస్ట్.
0: కానీ అందులో ఏదో కొత్తగా.
1: బట్ హౌఎవర్ యూ ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
0: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
1: సర్టన్లీ యూఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
0: ఆ విధంగా కొంచెం ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
0: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
1: టుడే వీ హావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: అందులో అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
0: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
1: వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఈస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కానీ కొన్ని సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొన్ని సమయంలో అది దృశ్యంగా కనిపిస్తుంది.
1: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్, అట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
0: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దట్.
0: ఏకత్వంగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి వన్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
1: దిస్ కెన్ బి స్టేటెడ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్.
0: కనుక ఇది అందరికీ ఒక సూర్యుని పొందపట్టడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మేక్ ఇట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వ్యూ ఇట్ ఇన్ ఎ యూనిఫామ్ వే ఇన్ ఎ యూనిఫామ్ ప్యాటర్న్.
0: ఆ వ్యక్తి యొక్క సాధన దినము ఎట్లా ఉంది అని గుర్తించుకుని దాన్ని రీతిగా మార్చుకుంటూ పోతే తప్ప అన్ని విధాలు ఫలితం లేదు.
1: ఇఫ్ ది ఇండివిజువల్ కాగ్నైజెస్ ద ప్రొసీజర్ మెథడ్ అండ్ ద టెక్నిక్ దట్ హీ అడాప్ట్స్ హీ కెన్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ ఆల్టరేషన్ మాడిఫికేషన్ అండ్ రెక్టిఫై దేర్ ఆఫ్టర్.
0: కనుక మీరు ఏది చేయగలిగిన వీలు లేకపోతే ఒక నామస్మరణ చేసుకుంటుకోండి.
1: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు డూ ఎనీథింగ్ అట్లీస్ట్ డూ నామస్మరణ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

భువిని త్యాగము చేత ప్రేమతత్వములను పెంచవలయు. దానవత్వమడంచి దైవతత్వము పెంచీ

0: undertaking all meritorious acts with the spirit of sacrifice on earth in our life sojourn, we have to develop love. We have to put under check all the demonic qualities and develop the divine qualities and lead our daily life.
1: విశాలమైన ఈ విషయం నందు మానవుని యొక్క మనసు సంకుచితంగా ఉండటం ఇది చాలా అవమానకరంగా ఉంటుంది.
0: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఫర్ ద మ్యాన్ టు హ్యావ్ ఎ నారో మైండ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: విశ్వస్వరూపుడు దైవం,
0: గాడ్ ఈజ్ కాస్మిక్.
1: అలాంటి దైవము ప్రతి వ్యక్తి అందు కూడాను ఉండటం చేతనే ప్రతి మానవుని యొక్క హృదయం కూడాను అత్యంత విశాలమైనటువంటిదిగా ఉండాలి.
0: As God is present in everyone, our heart also must be wide enough, broad-minded.
1: ఈనాడు మానవుడు దైవమును విస్మరించి భౌతికము లౌకికమునే విశ్వసించి కాలము గడుపు చేతనే అతని యొక్క మనస్సు సంకుచితంగా మారిపోతుండాలి.
0: టుడే ద మైండ్ హెస్ బికమ్ సో నేరో. ద రీజన్ ఈజ్ వీ హవ్ ఫర్గాటన్ గాడ్ అండ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇండల్జింగ్ ఇన్ ది ఫిమరల్ ట్రాన్షియంట్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: విశాలత్వమైనటువంటి విష్ణు తత్వాన్ని చింతించినంత తన యొక్క మనసు కూడాను విశాలంగా మారుతుంది.
0: ఇఫ్ యూ రియల్లీ థింక్ ఆఫ్ ద కాస్మిక్ డివినిటీ, we'll also develop broad-mindedness.
1: Kanuka motta modata manavudu tana hrudayanni vishalam gavinchukovali.
0: Therefore we have to widen our hearts to begin with.
1: Pavitramainatunti aadarshamalanu ee naadu manavudu samajamlo chaataka sankuchitamainatunti yokka alpamainatunti yokka aadarshalanu andistunnadu samajamlo.
0: Man today is not sharing and propagating the sacred ideals. On the other hand, he is publicizing and propagating mean and narrow ideas in society.
1: Manavuni yokka prati aadarsham kudanu atyanta adbhutamainatundi ganu parishuddhamainatundi ganu vishalamainatundi ganu undali.
0: Every ideal of man must be wonderful, excellent and broad.
1: కనుకనే లైఫ్ ఇంటూ ఇఫ్ ఇన్ఫినిట్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
0: దేర్ఫోర్ లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు గాడ్.
1: బాడీ ఇంటూ ఇన్ఫినిటీ ఇజ్ ఏ విరాట స్వరూపము అన్నారు.
0: బాడీ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ద కాస్మిక్ ఫార్మ్.
1: మైండ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇదే భూగర్భస్థితి అనగా రత్నాకర సంబంధమైనటువంటి యొక్క గొప్ప వ్యక్తిత్వం అనేటువంటిది.
0: మైండ్ ఇన్ టు ఇన్ఫినిటీ ఈజ్ ద మ్యాన్ హుడ్, ద నేచర్ ఆఫ్ మ్యాన్. ఇన్ టు మైండ్ ఇన్ టు మైండ్ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్స్ నేచర్, మ్యాన్నెస్.
1: కనుకనే మానవుడు తన యొక్క అనంతమైనటువంటి యొక్క శక్తిని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: సో మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ ఇన్ఫినిట్ నేచర్.
1: నిరంతరం కూడాను తాను అనంతుడంగా భావించుకుంటూ తన జీవితం గడుపుతూ పోయినప్పుడు తన జీవితం కూడాను అనంతమైనటువంటి ఆదర్శాన్ని సమాజమునకు అందిస్తుంది.
0: ఇఫ్ రియలీ ఫీల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఇన్ఫినిటీ, హీ విల్ ఆల్సో డెవలప్ దట్ ఇన్ఫినిట్ వ్యూ అండ్ ఇన్ఫినిట్ ఐడియాస్.
1: ఈ యొక్క అనంతమైనటువంటి శక్తి అన్నింటి యందు ఉంటున్నది.
0: దిస్ ఇన్ఫినిట్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ ఆల్.
1: దీనికి మూడు రకములైనటువంటి యొక్క ఉపమానములు.
0: దిస్ హస్ త్రీ ఎగ్జాంపుల్స్.
1: ఒకటి పారమార్థికము,
0: వన్ స్పిరిచువల్.
1: రెండవది వ్యావహారికము,
0: సెకండ్ వరల్డ్లీ.
1: మూడవది ప్రాతిభాషికము,
0: దట్ సూపర్ ఇంపొజిషన్.
1: ఈ పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడు ప్రత్యేకమైనటువంటివి కాదు.
0: These three states of ideas, the spiritual, worldly and superimposition, are not separate anyway.
1: ee moodintiyandu unnatvanti okka divyattam okkate.
0: the divinity is one and the same in all the three.
1: జలము లేకుండా అలలు ఆడవు.
0: Without water, you don't expect waves there.
1: అలలు లేకుండా నురుగు పుట్టదు.
0: Without waves, there will be no foam either.
1: ఈ నురుగు అలలను ఆదర్శం చేసుకుంది.
0: Therefore, foam will be present collecting over the waves. As the waves as the basis.
1: ఈ వేవ్స్ అంతా కూడాను జలమును ఆధారం చేసుకుంది.
0: Waves depend on the water.
1: కనుక జలము అలలు ఈ నురుగు మూడింటి యందు ఉండేటువంటి జలము ఒక్కటే.
0: Therefore, the water by and large, the waves and the foam contain the very same.
1: దీనిని త్రికూట స్వరూపము అన్నారు భగవంతునికి.
0: This is called త్రికూట స్వరూప, an attribute of God.
1: అనగా మూడింటి యందు ఉన్నటువంటి ఏకత్వము దైవత్వమే.
0: It is the same divinity present in all the three.
1: ఈ పారమార్థికమే వ్యావహారికమునందు కూడా ఉండాలి.
0: The spiritual must be carried on in the worldly way.
1: ఈనాటి మానవుడు వ్యావహారికమునకు పారమార్థికమునకు ఎట్టి సంబంధము లేదని భావిస్తాడు.
0: And today, modern man feels that there is no relationship between the worldly way and the spiritual way.
1: ఆధ్యాత్మికమునకు లౌకికమునకు ఎట్టి సంబంధము లేదు అంటారు.
0: They say that there is no relationship between the worldly life and the spiritual life. It is a mistake.
1: ఆధ్యాత్మికము యొక్క ఆదర్శము ఆధారము లేకుండా ఈ లౌకికము పారమార్థికము ఏమాత్రము ఉండడానికి వీలు కాదు.
0: Without the spiritual foundation, the basis, there cannot be the worldly sojourn.
1: కనుకని ఈ వ్యావహారికమునందు కూడాను పారమార్థికము అంతర్భూతమై ఉంటున్నది.
0: Therefore, the spiritual content is present latent in this worldly way.
1: కాన పారమార్థికము వ్యావహారికము ప్రాతిభాషికము ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపించుతూ వచ్చింది వేదం.
0: Therefore, Veda proves that all these three states, the worldly and the spiritual and the superimposition, I have got the same ingredient.
1: తరతరముల నుండి భారతదేశము అన్ని దేశములకును ఆధ్యాత్మిక సంపత్తి చేత సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను అందిస్తూ వస్తున్నది.
0: Over generations, it is Bharat that ensured the safety and peace to the entire world based on the spiritual content.
1: కనుకని నాటికి నేటికి కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి విశాలమైనటువంటి యొక్క దీనిని భారతదేశం చాటుతూ వచ్చింది.
0: Then and now, it is Bharat that propagates the principle that the whole world should be happy.
1: ఈ యొక్క ఆదర్శాన్ని సుస్థిరం చేసే నిమిత్తమై ఆనాటి రాజులు ఆనాటి ఋషులు ఆనాటి మునులు ఆనాటి పతివ్రతమా తల్లులు వీరందరూ కూడాను దీనికి ఎంతనో త్యాగం చేస్తూ వచ్చారు.
0: టు ఎస్టాబ్లిష్ సచ్ సెక్యూరిటీ, టు ఎస్టాబ్లిష్ సచ్ అన్ ఐడియల్, ద ఏన్షియంట్ టైమ్స్ ద రిషీస్ సెయింట్స్ అండ్ సీయర్స్ వర్క్డ్ అండ్ కింగ్స్.
1: కనుక ఇలాంటి ఆదర్శవంతమైన యొక్క దీన్ని ఆనాడు అందరూ కూడాను ఏకమై అభివృద్ధికి తగినటువంటి తోడ్పాటు చేసేటువంటి వారు.
0: All work together towards this end to establish ideal.
1: ఈనాడు ఏ ఒక్క విషయంలో ప్రవేశించినప్పటికీ ఎవరికి వారే యమునా తీరే.
0: Today, everyone is apart. Everyone is different in his own person.
1: ఐకమత్యం అనేటువంటిదే కనిపించదు.
0: There's no trace of unity.
1: ఈ ఐకమత్యం అనేటువంటి హృదయంలో లేకపోయినప్పుడు యూనిటీ అనేటువంటి లేనప్పుడు అక్కడ ఎనిమిటి ప్రారంభమవుతుంది.
0: When once there is no unity in our heart, there you find enmity.
1: కనుకని ఈ ఎనిమిటీని హృదయంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: We should see that enmity will not enter into our hearts.
1: Unity or divinity? ఈనాడు యూనిటీ లేదు, డివినిటీ లేదు, ఎనిమిటీ లేదు, అంత ఒక విధమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి ఒక మతంగా భావిస్తూ వస్తున్నారు.
0: Today, there is no unity. There is no divinity. Everything is artificial, associated in society, community.
1: ee community anetundi dinto jeevitham anta kudunu chaala vyartham gaavistunnaru.
0: The life is completely wasted thinking all the time of the community.
1: Prachina kaalam nundi bharat deshamundu ilanti susiktulanta kudunu prachara prabodhalu salipi rishulu munulu rajulu kudunu ee vidhanga aadhyatmika shaktini kaapaadutu vacharu.
0: The spiritual power is preserved, maintained and kept up బై ప్రభావితం
1: ఆధ్యాత్మికమే నశిస్తే యావత్ ప్రపంచమే నశించిపోతుంది.
0: ఇఫ్ ది స్పిరిచువల్ పవర్ ఆఫ్ భారత్ ఈజ్ లాస్ట్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్డ్.
1: కనుకనే అన్ని దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఒక ఫండమెంటల్ దీనిగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఫర్ ది హోల్ వరల్డ్ ఇట్ ఇస్ ద స్పిరిచువాలిటీ విచ్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఎట్టి మానవుడైన కూడాను కట్టగడబటికి ఈ యొక్క స్పిరిచువల్ అనగా పారమార్థికమునందు ప్రవేశించే తీరాలి.
0: ఎనీ మ్యాన్ డజంట్ మ్యాటర్ టు విచ్ అవర్ రేస్ ఆర్ కంట్రీ బిలాంగ్స్ టు మస్ట్ నెసెసర్లీ బి స్పిరిచువల్.
1: ఏ మానవునికైనా దాహము అనేటువంటిది లేకుండా ఉండదు.
0: Anyone will feel thirsty at one point of time or other.
1: అనగా ఈ నాటి కోరికలే మానవుని యొక్క దాహములు.
0: The desires are real thirst today.
1: ఈ దాహము తీరాలంటే కేవలం కోరికలు పరిశుద్ధమైన తర్వాత అతని దాహం తీరదు.
0: To quench the thirst of the desire, mere fulfillment of the desires is not enough.
1: ఈ మానవుని యొక్క ఆర్థికమైనటువంటిది కానీ పారమార్థికమైనటువంటిది దాహం కానీ తీరాలనుకుంటే దీనికి దైవ చింతనే అత్యవసరం.
0: టు క్వెంచ్ ది థర్స్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ పారమార్థిక జలమే ఈ యొక్క దాహం చల్లారుస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిచువల్ థాట్ దట్ విల్ పాసిఫై ద క్వెంచ్ ఆఫ్ థర్స్ట్.
1: ఈనాడు సమాజం లోపల పారమార్థికము లేదు.
0: Today there is no spirituality.
1: నైతికము లేదు.
0: There is no morality.
1: ధార్మికము లేదు.
0: There is no righteousness.
1: కానీ పదవులు ధనము ఇవి రెండే వారి యొక్క లక్ష్యం.
0: But people keep in view these two, properties and positions.
1: Money
0: and position.
1: ఈ ధనమును ఏ విధంగా వారు ఉపయోగించుకుంటారు?
0: In what way should we make use of this money?
1: ధనమును సంపాదించవచ్చును.
0: We can earn money.
1: కానీ దానిని సద్వినియోగం కూడా చేయాలి.
0: But we have to make proper use of this money.
1: ఆ సద్వినియోగం చేయలేకపోవడం చేతనే సమాజంలో అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంలో ఆరంభమవుతున్నాయి.
0: As we don't make proper use of this money, it leads to all agitation, disturbances in society.
1: Kanaka prati manavudu kudanu tana yokka divyatvani tanu gurtinchi pavitramainatti karmallo palgonali.
0: Therefore every person should recognize the innate divinity and entertain sacred acts.
1: Inta vishalamainatti yokka manavattam anetundi undinappatikini ee naadu deeniki viluva taggipoyindi.
0: In this vast world, what is it that has lost its value?
1: Oka bendakai beerakai daggara poyinappudu kuda vilu ekkipoyindi.
0: The cost, the prices of the vegetables have gone high.
1: Inta firewood kuda nu vilu ekkoyipoyindi.
0: The price of the firewood is high now.
1: Anninti endu kuda nu vilu adhikamayipoyindi.
0: Prices are soaring today.
1: Okka daani endu maatrame vilu chaala taggipoyindi.
0: In one respect, prices have fallen down.
1: Adi ekkadante manavuni endu maatrame vilu taggipoyindi.
0: Man has lost its value. The value is gone.
1: Karanam emiti?
0: Why?
1: Ee manavata viluvalu tanendu lekapovadam chetare aa yokku vilu taggipoyindi.
0: Because of the absence of human values, the humanity lost its value.
1: Ee jagattulo pasipachi mrugadulu modalukoni kimikiti kaadu modalukoni prati jada padarthamulu kudanu modalukoni tama tama kartavyamulu taanu nirvartistu తమ యొక్క విలువను తాను కాపాడుతూ వస్తున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ బర్డ్స్ ఎనిమల్స్ ఇన్సెక్ట్స్ ఇనర్త్ మ్యాటర్ ఫాలో దేర్ ఎక్స్పెక్టెడ్ కోడ్ అండ్ ఫాలో దేర్.
1: కానీ ఈనాడు తమ విలువను తాను పాడు చేసుకోవటం ఒక్క మానవుడు మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ ఇస్ స్పాయిలింగ్ హిజ్ ఓన్ వాల్యూ.
1: తన విలువ ఏమిటో తనకు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది.
0: హీఈస్ నాట్ అండర్స్టాండింగ్ హిజ్ ఓన్ వాల్యూ.
1: హ్యూమన్ వాల్యూ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తారు.
0: దే ఆస్క్ వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
1: వాడు పుట్టుకతోనే ఈ యొక్క విలువ కూడా అతను పుట్టింది.
0: దిస్ వాల్యూ ఇస్ బోర్న్ అలాంగ్ విత్ హిస్ బర్త్.
1: అలాంటి దాన్ని మర్చిపోయినాడు. కృత్రిమమైనటువంటి ఒక షాడోను పట్టుకున్నాడు.
0: హి హస్ ఫర్గాటన్ హిస్ ట్రూ హ్యూమన్ వాల్యూ అండ్ హిస్ ఫాలోయింగ్ ద షాడో విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: ఈనాటి మానవతా విలువలు అభివృద్ధి చేసుకున్న తర్వాతనే తన విలువ కూడా గొప్పదిగా మారుతుంది.
0: దేర్ఫోర్ హీ షుడ్ ఇంప్రూవ్ ఇంక్రీజ్ ద హ్యూమన్ వాల్యూస్ సో యాజ్ టు లివ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్.
1: కేవలము సృష్టి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ క్రియేషన్?
1: ఈశ్వరేచ్ఛకు ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి ఈ సృష్టి.
0: దిస్ క్రియేషన్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ విల్.
1: దీనినే ప్రకృతి అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ప్రకృతి ద నేచర్.
1: ఈ ప్రకృతి యొక్క దివ్యత్వాన్ని రక్షించే నిమిత్తమై మానవుడు అనేటువంటి వాడు ఉద్భవించాడు.
0: మ్యాన్ ఈస్ బోర్న్ టు ప్రొటెక్ట్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
1: తన శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ కూడాను ఈ విలువలకు పంచి తద్వారా తాను తరించాలని మానవత్వంలో తాను ప్రవేశించాడు.
0: ఈజ్ బోర్న్ ఇస్ ఎ హ్యూమన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్ అట్ ఆల్ లెవెల్స్ ద ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ లెవెల్స్
1: కనుక మొట్టమొదటి మానవుడు తన యొక్క విలువను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాలి
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ హిజ్ ఓన్ వాల్యూస్
1: మానవునకు ఒక ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది
0: లవ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్ కైండ్
1: అందువల్లనే ఇక్కడ మ్యాన్ కైండ్ అన్నారు ఒక మానవుడు అనగా కైండ్నెస్ ఈ మానవునికి చాలా ప్రధానమైనటువంటిది
0: సో దిస్ కైండ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్
1: కరుణ
0: కంపాషన్
1: ఈ కరుణ లేకపోతే వీడు మానవుడే కాదు
0: Without this kindness, he cannot be a man.
1: ప్రేమ లేకపోతే వీడు మానవుడే కాదు
0: Without love, you cannot call him human.
1: సత్యం లేకపోతే వీడు స్వరూపుడే కాదు
0: Without truth, he has no form.
1: ధర్మమే లేకపోతే వీని ప్రాణమే లేదు
0: When he doesn't take to action, he has no life.
1: ఈ బ్రహ్మచర్యం అంటే ఏమిటి
0: What do we mean by this celibacy, brahmacharya?
1: వివాహం ఆడకుండా ఉండటం ఆ బ్రహ్మచర్యము
0: Not to remain unmarried
1: కాదు కాదు నిరంతరము బ్రహ్మలో చరించేటువంటి మనసే బ్రహ్మచర్యము అని
0: Brahmacharya or celibacy is the state of mind that thinks of God continuously all the time.
1: నిరంతరము సర్వదా సర్వకాల సర్వావత్తరేందుకును బ్రహ్మములో చరించాలి ఈ మనల్ని
0: The mind that dwells, that thinks of God all the time, at all points, in all periods, under all circumstances.
1: బ్రహ్మములో చరించినటువంటి వాడు బ్రహ్మచర్యుడు
0: The one who moves about, చరించుటా and moves about in Brahman is Brahmacharya
1: in celibate. కేవలం పారమార్థిక సత్యం
0: This is spiritual truth.
1: అయితే వ్యావహారిక సత్యం నందు కూడాను దీనిని మనం అనుసరించాలి
0: However, we have to follow from the worldly point.
1: మన నడతలు సక్రమమైనటువంటిగా ఉండాలి
0: Our conduct behavior should be proper.
1: మన యొక్క మేనర్స్ చాలా పవిత్రమైనటువంటిగా ఉండాలి
0: Our manners should be sacred.
1: మన యొక్క మాటలు కూడాను చాలా విలువైనటువంటిగా ఉండాలి
0: We should use valuable words.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణములను పోషించుకున్నప్పుడే ఇతను కేవలం వ్యావహారికమైనటువంటి యొక్క బ్రహ్మచారి కూడా కాగలడు
0: When he develops such merits, such virtues, he can also be a brahmachari from the worldly viewpoint.
1: భగవంతుడు ఒక్కడే తండ్రి
0: God is only father.
1: ఈ జగత్తునందు ఉండినటువంటి యొక్క స్త్రీ పురుషులందరూ కూడాను అతని బిడ్డలే
0: All men and women are his children.
1: కనుక అందరూ కూడాను అక్క చెల్లెండ్రు
0: All are brothers and sisters.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావం ఉండినప్పుడే ఇది ఒక వ్యావహారికమైనటువంటి సత్యంగా రూపొందుతుంది
0: సచ్ సీక్రెట్ ట్రూత్ వెన్ వన్స్ ఇట్ ఇస్ కాగ్నైజ్డ్ ఇట్ ఈస్ ది వరల్డ్లీ ట్రూత్
1: ఇది ఇంకా ప్రాతిభాషికమైనటువంటి సత్యం ఎట్లుంటుంది
0: వాట్ ఈస్ ప్రాతిభాషిక
1: ఈ పారమార్థికమనందు వ్యావహారికమనందు ఈ ప్రాతిభాషికమనందు ఉంటున్నటువంటి యొక్క చల్లదనము తీయదనము ఇవంతా కూడా మూడింటి ఎందు ఒకటిగానే ఉంటుంటుంది
0: ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ You find it is so cool. It's the taste being same alike in all these three levels.
1: Kanukane manavudu paramarthikam nandu kani vyavaharikam nandu kani pratibhashikam nandu kani tane yokka gunamulnu maatramu daivatvanga marchukodaniki prayatninchali.
0: Whether it is spiritual or from the worldly viewpoint or the mistaken identity, he should never forget the innate divinity within.
1: Bhagavantudu antaryami.
0: God is indweller.
1: అంతర్యామి అనగా ఏమిటి
0: వాట్ డు యు మీన్ బై ఇండ్వెల్
1: మన హృదయంలో నిండినటువంటి వాడు అంతర్యామి
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ హార్ట్
1: ఇంకా అంతర్భావం అంటారు
0: వీ సే ఇన్నర్ ఫీలింగ్
1: అంతరాత్మ అంటారు
0: వీ సే ది ఇన్నర్ వాయిస్
1: దీనికి ఏమిటి అంతరాత్మకు పేరు
0: వాట్ ఈస్ దిస్ అంతరాత్మ
1: ఇక్కడ కూడాను బాహ్యమైనటువంటి మనసుకు బుద్ధికి చిత్తముకు అహంకారములకు మూడు నాలుగింటి యొక్క ఏకత్వమే ఈ అంతరాత్మ యొక్క ప్రవేశం
0: Therefore, this inner antaratma is the combination of the mind, the intellect, the emotion. This is called the inner sense, antakarana.
1: Karana managa panimuttu.
0: Karana means instrument.
1: Manasu, buddhi, chittamu, ahankaramu. Ee naligintu oka ekatvame antakarana annaru.
0: Antakarana, the inner senses are the mind, the intellect and the eyeness.
1: Kanuka manasu nandu, chittamu nandu, buddhi yandu. అహం నందు కూడాను దివ్యమైనటువంటి ఆత్మతత్వం ఉండినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైన మానవత్వం
0: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ది సేమ్ డివినిటీ ఇన్ ఆల్ ది స్టేట్స్ అట్ ద మెంటల్ రెల్మ్
1: ఈనాటి మానవుడు లెవెల్ దయా దాక్షిణ్యం అంటే ఏమిటో అర్థమే కాదు
0: మ్యాన్ డజంట్ అండర్స్టాండ్ వాట్ కంపాషన్ వాట్ మెర్సీ
1: ఎదుటి వ్యక్తిని ఎంతైనా బాధ పెట్టడానికి సిద్ధమవుతాడు కానీ ఆ బాధను చూచి ఏ జాలి కూడాను లేకుండా ఉంటుంటుంది ఈ కఠిన హృదయులకు
0: He is ready to put any person to suffering and hurt him, but he doesn't work out to relieve him.
1: కనుకనే బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూచి హృదయం కరగాలి.
0: When you see a man in suffering, your heart should melt.
1: అది ఏ నిజమైనటువంటి కరుణ.
0: That is the true compassion.
1: అప్పుడే వాడు మానవుడు ఒక పేరుగా నిలిచిపోతుంది.
0: Then only they deserve the man having been belonged to mankind.
1: అదే మ్యాన్ కైండ్ అన్నారు.
0: That is called mankind.
1: లేకపోతే మ్యాన్ కైండ్ ఎట్టవుతాడు?
0: Or else, how do you call yourself mankind?
1: కనుకనే మన యొక్క హృదయం కూడాను సర్వత్రా సర్వవేళలందు కూడాను దయ అనేటువంటిది నిండి ఉండాలి.
0: Therefore, our heart should be filled with this kindness all the time.
1: కనుక అనాది కాలం నుండి కూడాను ఈ భారతదేశంలో ఇట్టి పవిత్రమైనటువంటి ఒక సూక్తులను ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చింది.
0: Since ancient times, it is this Bharat that propagated the principles of truth.
1: అయితే ఇక్కడ వచ్చిన దోషం ఏమిటి?
0: Where does the mistake lie?
1: ప్రచార ప్రబోధనలు మాత్రమే సల్పుతూ వచ్చారు కానీ ఆచారం నిలుపులేకపోతున్నారు.
0: It only taught, limited itself to teaching, but it has not practiced what it taught.
1: కనుకనే ఆచరణలో వచ్చినప్పుడే దీని యొక్క ఆనందం మనకు ఆవిర్భవిస్తుంది.
0: The true bliss lies in practicing what is taught.
1: ఏ మానవుడు కూడాను ఆచారం వంటి దాంట్లో ప్రవేశపెట్టడం లేదు.
0: నో వన్ ఈస్ ప్రాక్టీసింగ్ వాట్ ఈస్ సెడ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను తాను చదివినటువంటి గ్రంథముల యొక్క విషయం కానీ లేక విన్నటువంటి యొక్క పవిత్రమైన విషయం కానీ తాను అనుభవించినటువంటి పవిత్రమైన విషయాలు కానీ ఆచరణలో పెట్టి దానిని 10 మందికి కూడాను పంచడానికి పూనుకోవాలి.
0: Therefore, every person should practice all that he reads from books, all that he listens to, all the experience that he passed through and share.
1: ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టాలి.
0: At least he should practice one or two.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: విదేశం లోపల ఒక పడవ నడుపుతూ ఉండేటువంటి వ్యక్తి తాను ఆ యొక్క స్టీరింగ్ ముందర కూర్చున్నాడు తండ్రి.
0: దేర్ ఇన్ ఎ ఫారిన్ కంట్రీ దేర్ ఇస్ ఎ బోట్ మ్యాన్ అండ్
1: ఏదో అవసరం వచ్చేసి చిన్న కుమారుడు ఉంటే వాడితో చెప్పాడు, నాయనా నీవు ఇక్కడ కూర్చొని ఉంటుండు, నేను బిర్యానీ పోయి వస్తాను అన్నాడు.
0: This boatman told his son, "You be waiting here, I'll go and return."
1: ఆ అబ్బాయి పూర్వం నుంచి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆ భాషలో ఉండేటువంటి రామాయణాన్ని చదువుకుంటూ వచ్చేటువంటి వాడు.
0: That boy started reading Ramayana written in his own
1: language. ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి ఒక మాట రత్నం వంటిది, పితృవాక్య పరిపాలన.
0: The precious gem in Ramayana is to follow the command of father.
1: ఈ సత్యాన్ని ఆ పిల్లవాడు గుర్తుంచుకున్నాడు.
0: This truth he could get and grasp.
1: ఈ యొక్క స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు.
0: He sat there near the steering.
1: ఏదో కర్మవశాత్తు ఆ యొక్క పడవ లోపల నిప్పు ప్రారంభమైంది.
0: Unfortunately, there is sudden fire accident there.
1: ఆ పడవలో ఉండేటువంటి వారంతా లైఫ్ బోట్స్ వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, పోతున్నారు.
0: All started jumping out of the ship.
1: ఎంత ముందో వచ్చి ఆ పిల్లవాడిని బ్రతిమలాడుకున్నారు, ఆయన నీవు కూడా ప్రాణం రక్షించుకోమని చెప్పాను.
0: Many came and pleaded with this boy, "Protect yourself."
1: నా ప్రాణమైనా వదిలిస్తాను కానీ నా తండ్రి ఆజ్ఞ నేను మరవను.
0: He said, "I am ready to die even, but I shall not give up the command of my father."
1: నా తండ్రి ఇక్కడ కూర్చోమని చెప్పాడు.
0: "My father wanted me to sit here."
1: కాబట్టి దాన్ని నేను అనుసరిస్తున్నాను అన్నాడు.
0: "I am following what my father said."
1: అట్టనే ఉంటుంది, ఆ సీటు పైనే కాలిపోయాడు.
0: He remained there in his seat and died there. Got himself burnt. He is Casabianca.
1: అతని ఆ పిల్లవాడి యొక్క సార్థకమైనటువంటి పేరు నిలిచిపోయింది.
0: Really, he proved worthy of his name.
1: కనుక ప్రతి మానవుని ఎందుకును ఏదో అంతో ఇంతో నేను ఆచరణలో పెట్టినప్పుడు కదా ఈ మానవత్వం కొంతవరకు విలువకి పెరుగుతుంది.
0: Unless you practice one or two, you cannot grow in human quality.
1: ఏది మంచిదని తెలిసినప్పుడు వాడు ఏమాత్రం ఆచరణలో పెట్టరు.
0: Though he knows that it is good, he doesn't practice what
1: is good. చెప్తారు ఇది చాలా మంచిది అని.
0: But he will tell many that it's very good.
1: కానీ మంచిదని చెప్పినప్పుడు తాను ఎందుకు ఆచరించకూడదు?
0: When once you declare it is good, why don't you follow?
1: కనుకనే ఇది కేవలం ఒక విధమైన చెప్పడం కూడాను ఒక కృత్రిమైనటువంటి ఒక మాట లే.
0: What we say also becomes artificial.
1: హృదయంలో లేనప్పుడు మాటల్లో ఎందుకు వస్తుంది?
0: When it is not there in the heart, how can you spell out?
1: హృదయంలో లేనటువంటిది మాటల్లో తెప్పించుకోవటము ఇది కేవలము ఒక అసత్యమైనటువంటిది.
0: So what is not present in the heart, you speak out.
1: మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
0: It is against the human behavior.
1: కనుక చెప్పినటువంటిది చెయ్యాలి, చేసినటువంటిది చెప్పాలి, తలచినటువంటిది చేయాలి.
0: So what he says, he should act. What he acts, he should say. What he thinks, he should act and say.
1: ఆ విధమైనటువంటి ఒక పరిస్థితి లేకపోవడం చేతనే ఈనాటి ప్రజలు ఎందుకు కూడాను ఎంత ఆధ్యాత్మిక సంస్థలు అభివృద్ధి అవుతున్నప్పటికీ అశాంతి అనేటువంటిది ఏమాత్రం పోవటం లేదు.
0: బికాస్ ఆఫ్ ది డిస్హార్మనీ ఇన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్ ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ మెనీ ఇన్ నంబర్
1: శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మనకు?
0: How do you get peace? Where from?
1: శాంతి తన యందున్నది కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: Peace is within you. You cannot get it from outside.
1: నీవు సత్యమైన మార్గాన్ని నడిచినప్పుడు ఆ శాంతి నీ యందు కనిపిస్తుంది.
0: When you follow the correct path, you will find the peace within you.
1: నీవు సత్యమైన మార్గాన్ని నీవు అవలంబించినప్పుడే నీ యొక్క శాంతి నీకు లభిస్తుంది.
0: When you tread along the path of truth, you will find the peace over there.
1: నీవు నిజమైనగా భగవంతుని యొక్క విశ్వాసం నీ యందు ఉంటే ఆ పీస్ నీ యందే ప్రతిబింబిస్తుంది.
0: If you have got very staunch faith in God, you will have
1: కానీ ఫెయిత్ ఉండినట్టుగా నటిస్తున్నారే కానీ అశాంతి ఉంటున్నదండి. దీనికి కారణమేమిటి? ఆ శాంతి అనేటువంటి దాన్ని ఆచరణలో పెట్టడం లేదు.
0: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీ హ్యావ్ ఫెయిత్ బట్ వీఆర్ రెస్ట్లెస్. ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
1: ప్రతి ఒక్కరు కూడాను మానవతా విలువలు ఏమిటంటే సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి చిలక పలుకులు వేళ పలుకుతున్నారు.
0: ఎవ్రీవన్ రిపీట్స్ లైక్ ఎ ప్యారట్ ది హ్యూమన్ వాల్యూస్ ద ట్రూత్ రైచ్యూస్నెస్.
1: ఒక్కడైనా కూడాను ఆచరణలో పెడుతున్నాడా?
0: Is there anyone who is practicing one?
1: ఒక్కడైన ఆచరణలో పెడుతున్నారా?
0: Is he practicing at least one?
1: ఇంకా ఇలాంటి వాళ్ళని ప్రబోధ ప్రచారం చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use in propagating and teaching publicly?
1: దీని వల్ల కేవలం సాయికి అపకీర్తి ఇచ్చిన వారు అవుతారు.
0: They bring bad name to Sai.
1: ఏ ఒక్కటైన ఆచరణలో పెడితే అదే సాయికి సంబంధించిన ఆనందం.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ ఎట్లీస్ట్ వన్ దట్ విల్ మేక్ స్వామి హ్యాపీ.
1: ఏం కష్టమైన కాదు.
0: ఇస్ నాట్ దట్ డిఫికల్ట్?
1: సత్యం చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవటం ఎంత సులభం.
0: టు టెల్ టు స్పీక్ ట్రూత్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ ఇట్ సో సింపుల్.
1: నా చేతిలో హ్యాండ్కర్చీఫ్ ఉంటుందని చెప్పడంలో సులభంగా చెప్పొచ్చు.
0: ఇట్ ఇస్ ఈజీ టు సే దట్ ఐ హ్యావ్ హ్యాండ్కర్చీఫ్.
1: ఈ హ్యాండ్కర్చీఫ్ చేతిలో చూపుతూ కూడాను నా చేతిలో పుష్పమాల ఉంటుంది అంటే ఇది ఎంత అసత్యం అవుతుంది?
0: Having handkerchief on hand to say that there is garland here, it is so difficult.
1: Satyam cheppalante chaala sulabham.
0: To speak truth, it's very easy.
1: Asatyam cheppalante chaala kashtam.
0: To tell a lie, it's very difficult.
1: Kanukune inta sulabhamainatundi margaanni manavudu innadu marchipothunnadu.
0: Man has forgotten such an easy path.
1: Kashtamainatundi daanine kashtapadi shraminchi daanne taanu anusaristhunnadu.
0: He struggles hard to follow the difficult, tough path.
1: Ee naati manavattam lopala inta daivattam untundi kudanu ఇంత విశాలత్వం ఉంటుండి కూడాను ఇంత సంకుచితమైన మార్గంలో జీవించటము చాలా ఆశ్చర్యం.
0: దో దెర్ ఇస్ వాస్ట్నెస్, దో దెర్ ఇస్ డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్, హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ నారో మైండెడ్ వే. ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్.
1: హృదయం అంటే కేవలం ఈ పంచభౌతిక దేహం నందు ఉన్నటువంటి ఈ గుండెకాయ మాత్రమే కాదు.
0: ది హార్ట్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ డస్ నాట్ మీన్ ఫిజికల్ హార్ట్.
1: హృదయం అంటే సర్వత్రా ఉంటుండాది.
0: This hridaya is present all over.
1: Anini sahasra sisha purusha sahasraksha sahasrapat anni chetru vedala chetru veladi kannulu veladi sirasulu undeyukuntante emtidi aa vishwame.
0: This universe, the spiritual heart, the hridaya is present everywhere with thousands of feet, thousands of hands.
1: Dekhamnu ఇంటూ ఇన్ఫినిట్ చేసేసినప్పుడు ఇతను విరాట స్వరూపుడు అయిపోతాడు.
0: సో బాడీ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ ఈజ్ కాస్మిక్ ఫామ్.
1: ఇంకా మైండ్ ను దాన్నే ఇన్ఫినిట్ గా చేసేసినప్పుడు ఇంటూ ఇన్ఫినిట్ చేసినప్పుడు అదే ఒక విధమైనటువంటి ఒక భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
0: మైండ్ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ
1: అతనే హిరణ్య గర్భుడు ఉన్నాడు.
0: హీఈస్ కాల్డ్ హిరణ్య గర్భ.
1: కనుక హిరణ్య గర్భుడు విశ్వ విరాట స్వరూపుడు ఇంకా ఆత్మ ఇంటూ ఆత్మ ఈజ్ ఈక్వల్ బ్రహ్మ అని.
0: Therefore, Atma, the soul multiplied by soul,
1: Brahmanaga
0: is Brahma.
1: Brahma is sambandhamainatundi Brahma.
0: Brahma means that which is cosmic. That which expands.
1: Enta varaku nenu pole inka expand avutundi.
0: It will expand limitlessly.
1: Kanukane manamu expand love ni manu penchukovali.
0: So we should expand our love.
1: Expand love is life.
0: Expansion of love is life.
1: Contraction love is death.
0: Contraction of love is death.
1: కనుకనే మనం ఎక్స్పాన్షన్ లవ్ పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ లవ్.
1: ఎందుకంటే ఆ దివ్యత్వం అనేది మనలో ఉంటుండాలి.
0: బికాస్ ద డివినిటీ ఇస్ విథిన్
1: అస్. అది ఎప్పుడు కూడా వ్యాపించిపోతుంటాది.
0: ఇట్ షుడ్ ఎక్స్పాండ్స్.
1: కనుక మన చర్యలు ఎందుకు వ్యాపించిపోయేటువంటి యొక్క దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ఎవర్ ఎక్స్పాండింగ్ డివైన్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవులకు ఇట్టి విశాలం పేరుగా పెరిగేటువంటి భావాలు లేవు. అంత సంకుచితం సంకుచితం సంకుచితం.
0: టుడే వీఆర్ నారో మైండెడ్, వీఆర్ నాట్ బ్రాడ్ మైండెడ్.
1: ఈ నేరో మైండ్ పెట్టుకుని మీ విశాలత్వాన్ని మనం విచారం చేస్తే ఏ విధంగా అర్థమవుతుంది?
0: విత్ దిస్ నేరో మైండ్ హౌ డూ యూ థింక్ ఆఫ్ ఇన్ఫినిటీ, హౌ డూ ఎక్స్పెక్ట్ వాస్ట్నెస్?
1: కనుక మన యొక్క దివ్యత్వం అంతా కూడా నువ్వు ఇన్ఫినిటీ అనంతమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: సో దిస్ డివినిటీ ఇస్ ఇన్ఫినిటీ.
1: అందుకోసమనే భగవంతుణ్ణి అనంత రూపాయ నమః.
0: దేర్ఫోర్ గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ ఫార్మ్స్.
1: అనంతమైనటువంటి యొక్క జగత్తునందు అనంత స్వరూపుడై ఉంటున్నాడు.
0: గాడ్ హెస్ సో మెనీ ఫార్మ్స్, ఇన్ఫినిట్ ఫార్మ్స్.
1: జడ చైతన్యం ఎందుకు తానే ఉంటున్నాడు.
0: హీస్ ప్రెసెంట్ ఇన్ ది ఇనర్త్ మ్యాటర్ ఆల్సో.
1: కానీ సర్వత్రా ఉండటం చేతనే అతను సర్వవ్యాపకుడైపోయినాడు.
0: యాజ్ హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హీస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వవ్యాపక తత్వమునికై బ్రహ్మ అని పేరు.
0: That which is all pervasive is called Brahma.
1: అది కనిపించకపోవచ్చును.
0: You may not find, see it.
1: కనిపించవచ్చును.
0: You may see.
1: కానీ అది మీ అదృష్టం పైన ఉంటుంటాయి.
0: It depends on your fortune.
1: మీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంటాయి.
0: It depends on your faith.
1: నిజంగా ఆ విశ్వాసాన్ని మీరు దృఢంగా పెట్టుకుంటే తప్పక క్షణంలోనే కనిపిస్తాడు.
0: If you have that strong faith, you'll certainly see God.
1: భగవంతుడు ఎక్కడి నుంచి దిగి రావటం అనేటువంటిది లేదు.
0: There's nothing like God descending from somewhere. ఇక్కడ
1: నుంచి ఎక్కడికో వెళ్లిపోవటం అనేటువంటిది లేదు.
0: He doesn't leave.
1: భగవంతునికి రాకపోకలు లేనటువంటి స్థితి భగవంతుడి.
0: Divinity is that which then comes nor goes.
1: తాను రాడు, తాను ఎక్కడికి పోడు.
0: He doesn't come, he doesn't go anywhere.
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: He is everywhere.
1: అయితే కొంతమందికి ఆ దివ్యత్వం నుంచినే ఆవిర్భవించినటువంటి శక్తి వల్ల ఆ దివ్యత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ హీ విల్ బి నేచురల్లీ క్యారీడ్ అవే బై ద డివైన్ మేనిఫెస్టేషన్.
1: సూర్యుని వల్ల అనేక మేఘములు ఉద్భవిస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ సన్ యూ ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ ఫార్మింగ్.
1: ఈ క్లౌడ్స్ కంతా కూడా మూల కారణం ఎవరు? సూర్యుడే.
0: సన్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ దీస్ క్లౌడ్స్.
1: కానీ సన్ నుండి ఆవిర్భవించినటువంటి ఈ మేఘములు సన్నునే మురుగు చేస్తాయి.
0: Clouds which originated out of the sun, they will cover the sun.
1: ఇంత మాత్రం చేత నన్ను మరుగు చేసిందని సూర్యుడు దీన్ని ఏమైనా కోపిస్తాడా?
0: Do you think the sun will be angry with the clouds?
1: కొంతసేపు ఓపిక పట్టుకుంటే ఆ క్లౌడ్స్ కదిలిపోతాయి.
0: Be patient for some time, clouds will pass
1: off. అది patience.
0: That is patience.
1: ఆ ఓపికను మనం పట్టుకుంటే ఈ క్లౌడ్స్ కదిలిపోతాయి, సూర్యుడు యథారీతిగా ప్రకాశిస్తూ ఉంటాడు.
0: If you have patience, clouds will pass off, you will see the sun.
1: ప్రతి ఒక్కటి కూడాను దైవం నుండినే పుడుతున్నాయి.
0: Everything is born out of divine.
1: పుట్టటము, పెరగటము, లీనం కావటం అంతా మూడింటి కింద దైవమే మూల కారణము.
0: The birth and the growth and death are all in the divine only.
1: కనుకనే ప్రతి పదార్థమునందు కూడాను దైవం యొక్క సంబంధం ఏర్పడి ఉంటుండాలి.
0: Every matter material has got the divinity within.
1: కనుక ప్రతి విషయంలో కూడాను దైవత్వాన్ని మనం చింతించాలి.
0: Therefore we should think of divinity in every
1: దైవం కోరేటువంటిది రెండే రెండు.
0: God wants only two.
1: సత్యం, ధర్మం.
0: One is truth, other is righteousness.
1: ఈ రెండింటి యందే కూడాను ఇంకెంతైనా ఉంటుండాలి.
0: Everything is contained within these two principles.
1: కరుణ,
0: compassion,
1: ఇంకా తర్వాత దయ, దాక్షిణ్యము, ఇవన్నీ కూడా అందులోనే చేరి ఉంటుంది.
0: కంపాషన్, ద కైండ్నెస్ ఆర్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఇన్ దీస్ టూ ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్.
1: ముఖ్యమైనటువంటి ఇది రెండే.
0: Important things are two.
1: మిగిలినవన్నీ కూడా ఇందులో భాగములే, ఇందులో అంగములే.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ ద కాంపోనెంట్స్ అండ్ ద పార్ట్స్ ఆఫ్ దీస్ టూ.
1: కనుక మనం దయతో ఉండాలి. దయ అనగా దీనికి ప్రేమకు పర్యాయ పదమే దయ.
0: దిస్ కంపాషన్ ఇస్ ద సినోనిమ్ ఆఫ్ దిస్ వర్డ్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటి దాని కూడా దయ అంటారు.
0: దిస్ లవ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంపాషన్.
1: కనుకనే ఈ ప్రేమ అనేటువంటిది మనలో ఉండినప్పుడు ఏ విధమైన ద్వేషము మనలో ప్రారంభించదు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
1: అసలు మానవుని హింసింపజేస్తుండేటువంటిది ఈ మూడే.
0: యాక్చువల్లీ మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్
1: క్రోధ లోభంలే.
0: వన్ ఇస్ కామ డిజైర్, సెకండ్ క్రోధ ద యాంగర్, లోభ ద గ్రీడ్.
1: అనేటువంటిది మనం చేసేటువంటి కర్మ మార్గాన్ని అంతా భస్మం చేస్తా ఉంది.
0: ఇట్ ఇస్ ద డిజైర్ దట్ బర్న్స్ ఆల్ అవర్ యాక్షన్.
1: ఇంకా లోభము అనేటువంటిది మన యొక్క భక్తిని అంతా కూడా నశింపజేస్తుంది.
0: ఇట్స్ ది గ్రీడ్ దట్ రూయిన్స్ ఆల్ అవర్ డివోషన్.
1: ఇంకా జ్ఞానం అనేటువంటి దానిని క్రోధము పూర్తి నశింపజేస్తుంది.
0: ద విజ్డమ్ ఇస్ టోటలీ కిల్డ్ బికాజ్ ఆఫ్ యాంగర్.
1: ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే కర్మోపాసన జ్ఞానం పూర్తిని మంట కలిపేస్తుంది.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ, ద డిజైర్, ద యాంగర్ అండ్ ద గ్రీడ్, ఆల్ పార్ట్స్ ద యాక్షన్ అండ్ ద విజ్డమ్ మంచి భావం
1: ఇవే మూల కారణం.
0: We don't have good thoughts because of these three reasons.
1: ఎందుకంటే ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే మనకు కర్మలు మంచి కర్మలు చేయలేకపోతున్నాము.
0: Because of these three factors, the desire, the anger,
1: దైవోపాసనలేకపోతున్నాము.
0: We don't follow correct path in devotion.
1: జ్ఞానాన్నైనా సంరక్షించుకోలేకపోతున్నాము.
0: And we are not able to uphold, acquire wisdom.
1: కనుక అట్టిదాన్ని మనం ఎందుకు ప్రవేశపెట్టుకోవాలి?
0: వై షుడ్ ఎంటర్టైన్ దీస్ త్రీ ఈవిల్?
1: మనకే ద్రోహం చేసేటువంటి దాన్ని మనం ఎందుకు పెంచుకోవాలి?
0: వై షుడ్ డెవలప్ దోస్ దట్ ఆర్ ట్రైటర్స్ దట్ వుడ్ బిట్రే అస్ అల్టిమేట్లీ?
1: కనుక మొట్టమొదటి మానవుడు ఈ మూడింటిని కూడా దూరం చేయాలి.
0: సో మ్యాన్ షుడ్ గివ్ అప్ దీస్ త్రీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: ప్రతి మానవుడికి కొన్ని ఆశలు ఉండాలి.
0: మ్యాన్ నేచురల్లీ హస్ సర్టెన్ అంబిషన్స్.
1: కానీ కొంత పరిమితంలో ఉంటుండాలి.
0: బట్ దే షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
1: మితిమీరి పోకూడదు.
0: దే షుడ్ నాట్ బి బియాండ్ ద లిమిట్.
1: కనుక మనము ఈ యొక్క దుర్గుణాన్ని కొంతవరకు దూరం చేసుకోవడానికి దైవచింతన విచారం ఎక్కువ చేయాలి.
0: We should dispense with all evil qualities by thinking of God. విశాల
1: ప్రపంచమందు విశాలమైన హృదయులుగా ఉండాలి.
0: In this vast world, we should have a broad mind.
1: ఎంత సముద్రమంతటి హృదయంగా ఉండాలి మనలో.
0: It should be of the vast expanse of an ocean.
1: ఈ విశ్వానికంత సముద్రమే ఒక పెద్ద హృదయము.
0: And for the entire universe is the ocean that is the heart.
1: కనుకనే అందరి యందు కూడా ఉన్నటువంటిది అదే మానస సరోవరం.
0: That is the same, the ocean present in our mind. It should be so vast and broad.
1: హృదయం విశాలం లేకపోతే వాడు మానవుడే కాదు.
0: వితౌట్ దట్ వాస్ట్నెస్ ఆర్ బ్రాడ్ మైండెడ్నెస్ హీ ఇస్ నో హ్యూమన్.
1: భావాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు నారో మైండెడ్నెస్.
1: అందరి ఒకవేళ దోషములు కలగవచ్చును, కొంచెం తప్పులు జరగవచ్చును.
0: దేర్ మే బి సర్టన్ మిస్టేక్స్.
1: కానీ దాన్ని మనం లెక్క చేయకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దెమ్.
1: కానీ ప్రేమను మాత్రం వదులుకోకూడదు.
0: బట్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: ప్రేమను ప్రధానమైనటువంటిది జీవితంలో ఉంచుకున్నప్పుడు దేన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ principle of love you can achieve anything in this world.
1: Kanuka
0: so
1: manavudu anetuntu vaadu visala hrudayudu kavali.
0: Man should be broad minded.
1: Manavuni endu uddhavincheetunte oka sankalpam kodanu goppa aadarshavantamainatunte oka sankalpamga untundali.
0: All the thoughts he entertains should be lofty. Alpa sankalpalu
1: manam em maatram abhirudhi chesukokoddu.
0: He should not have any mean ideas.
1: Anantamainatunte oka aadarshanni teesukovali.
0: He should set an infinite idol.
1: Itti aadarshalu aa vyakti poyin tarvata kuda nu aadarsham nilche untuntadu.
0: The ideals will remain even after the person dies.
1: Kanukune manchi aadarshaniki daanni chiranjeevi annaru.
0: So the one who has got these good ideals is called chiranjeevi, immortal.
1: అది ఎప్పటికీ నశించేటువంటిది కాదు.
0: It's immortal.
1: దేహము నశించినా కూడాను ఆ యొక్క గుణం నశించేటువంటిది కాదు.
0: The body will collapse but the ideals will remain permanent.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి గుణమును మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should develop such sacred qualities.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మీరందరూ ఎందుకూడాను ప్రేమ ఉన్నది.
0: There is love in everyone.
1: కానీ ఆ ప్రేమను కొంత పరిమితమైనటువంటి దీంతో మీరు పెట్టుకుంటున్నారు.
0: బట్ యూ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ ఇట్.
1: కాదు కాదు.
0: నో.
1: విశాలం విశాలం విశాలం చేయాలి.
0: యూ షుడ్ ఎక్స్పాండ్ ఇట్.
1: ఆ ప్రేమను ఎంత విశాలం చేసుకుంటావో, ఎంత పవిత్రమైనటువంటిదిగా ఉంచుకుంటావో, అంత నీ యొక్క జీవితము ఆదర్శంగా ఉంటుంది.
0: ద మోర్ యూ ఎక్స్పాండ్, ద మోర్ యూ మెయింటైన్ ఇట్ సీక్రెట్, యువర్ లైఫ్ ఆల్సో విల్ గ్రో మోర్ అండ్ మోర్.
1: దైవ ప్రేమ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ప్రేమ.
0: లవ్ ఫర్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రపంచకంలో ఏదో శారీరకంగా వచ్చినటువంటి దాంట్లో శారీరక ప్రేమలు ఉంటుంటాయి.
0: నాచురలీ దేర్ విల్ బి లవ్ అమంగ్ బ్లడ్ రిలేషన్స్. తండ్రి,
1: సిస్టరు, బ్రదరు ఇలాంటి వాటితో కూడాను ఈ శరీరంతో ఉద్భవించినటువంటివి.
0: నాచురలీ హావ్ గాట్ లవ్ టువర్డ్స్ యువర్ బ్లడ్ రిలేషన్స్, ద మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్.
1: మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతుంటాయి.
0: దేర్ ఆల్ ద పాసింగ్ క్లౌడ్స్ దట్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్ షుడ్ పాస్ ఆఫ్.
1: పాసింగ్ క్లౌడ్స్,
0: దేర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్ ఓన్లీ.
1: కానీ దైవం నుంచి వచ్చినటువంటిది అదే పర్మనెంట్. ఇది
0: బట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ గాడ్ ఈస్ పర్మనెంట్.
1: ఆ ప్రేమను ఎంత అభివృద్ధి గావించుకుంటామో అంత ఆనందం మనలో అభివృద్ధి అవుతుంది.
0: This love which is God's gift, if you develop more, you'll be more blissful.
1: ఈ ప్రేమను అభివృద్ధి గావించుకోవటం వల్ల మనకు లభించేది ఏమిటి? అదే ఆనందము.
0: What is that you get by increasing your love? It is the bliss that you get.
1: ప్రేమను ఎంత అభివృద్ధి చేస్తావో ఆనందం కూడా అంత అభివృద్ధి అవుతుంది.
0: The more you develop the love,
1: ప్రేమ ఎంత
0: సంకుచితంగా మారుతుందో
1: మీ ఆనందం కూడా అంత సంకుచితంగా ఉంటుంది.
0: If you narrow it, if you limit it, naturally that bliss also will come down.
1: కనుక నిరంతరము మనం ఆనందాన్ని అనుభవించాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి.
0: In order to be blissful all the time, we have to increase and develop love.
1: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము.
0: God is the embodiment of love and full of love.
1: ప్రేమ ప్రేమతో సంధింపని మమగును.
0: It is the stipulation that there be connection, love to love only.
1: కామ ప్రేమను గట్టిగా కలిగియున్నా.
0: Therefore, if you strengthen this love,
1: అద్వితీయము సాధింప అర్హుడగును. అద్వితీయము సాధింప అర్హుడగును.
0: You deserve that state of non-dualism.
1: అది అద్వితీయము.
0: That is non-dual state.
1: ఆ ప్రేమను నీవు వదిలిపెట్టుంటే నీవు అద్వైత సిద్ధాంతంలో నీవు ప్రవేశించు.
0: Then once you develop the principle of love,
1: ఏకాంత భావాన్ని నీవు విశ్వసించిన వాడవుతావు.
0: You will have that full faith in that point of one point, oneness.
1: పాని పాదం సర్వతత్వం ఉన్నటువంటిది అదొక్కటే.
0: It is the same divine principles which is spread all over.
1: దానిని మనం సాధించాలి.
0: That we should achieve it in our life.
1: ఈ లోక సంబంధమైనటువంటి విద్యలంతా మనం నేర్చుకోవచ్చును.
0: The world education you can acquire.
1: ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఒక లోకంలో ఉపయోగించుకునేటువంటివి.
0: They are just useful in our world.
1: ఇది వ్యావహారిక విద్యలు.
0: It is just worldly knowledge.
1: కానీ అదే పారమార్థిక విద్య.
0: But that is spiritual knowledge.
1: ఆ పారమాత్మిక విద్య లోపల ఈ ప్రేమనే ప్రధానమైనటువంటి ప్రాణం.
0: ఇన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
0: సో డెవలప్ లవ్.
1: మనలో ఉండినటువంటి ఒక దయా ప్రేమను అభివృద్ధి గావించుకున్నప్పుడే మనము మానవాతీతమైనటువంటి ఒక పురుషోత్తములుగా మనం మారుతాం.
0: వెన్ వన్స్ వీ డెవలప్ దిస్ కంపాషన్ అండ్ లవ్ యు విల్ ట్రాన్సెండ్ ద లిమిటేషన్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ యూ విల్ బి వన్ విత్ ది డివినిటీ.
1: శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది 21st of July 1996.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 9th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 11th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హెస్ అ లాట్ ఆఫ్ వెరైటీ, భగవాన్ టీచర్స్ అస్ కాన్సెప్ట్స్ యాజ్ కాంప్లెక్స్ అస్ ద్వైత, విశిష్టాద్వైత అండ్ అద్వైత, అలాంగ్ విత్ థింగ్స్ యాజ్ సింపుల్ యెట్ ఇంపార్టెంట్ యాజ్ టిప్స్ టు కంట్రోల్ వన్స్ యాంగర్. శ్రీ భగవాన్ ఉవాచ.
1: అసంకల్ప జయేత్ కామం. క్రోధం కామం వివర్జతి. సంకల్పరహితుడైనటువంటి వాడే కోరికలు సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు. Only the one who has, who is bereft of his thoughts, can overcome desire, can control anger, not anger, can overcome desires. Itti kaamamnu sadhinchinatvanti vyaktiye krodhamunu kudanu sadhinchagaladu. That one who has conquered the desires can only conquer anger. Asankalpa jayet kamam. Krodham kama vivarjanam. Sankalpa rahitude kamamanu krodhamanu jayinchagaradani deeni yokka artham. The meaning of this is that one who is free from the thought processes can alone conquer the desires and also anger.
2: ఇది కేవలము సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయము కావస్తుంది.
1: This is applicable not merely for sadhakas but even for ordinary people.
2: భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది.
1: దిస్ హెస్ బీన్ అలోకేటెడ్ ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్, భక్తి యోగ, స్పెషలీ ఫర్ సాధక.
2: సంకల్పము సజీవమైనటువంటిది.
1: థాట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లైఫ్.
2: ఇది రాతి ముక్క కంటే కఠినమైనటువంటిది.
1: దిస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎ స్టోన్.
2: మనిషి మరణించినా సంకల్పము సజీవములై ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పర్సన్స్ ద థాట్స్ విల్ బి పర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
2: ఇది అతి సూక్ష్మమైనటువంటి,
1: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
2: ఇది ఆహారము చేతనే ఆవిర్భవింపబడుతుంది.
1: దిస్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్.
2: కనుక పవిత్రమైన ఆహారం చేత

0: పవిత్రమైనటువంటి సంకల్పములు అభివృద్ధి అవుతాయి. దేర్ఫోర్ బై సేక్రెడ్ ఫుడ్ యూ కెన్ గెట్ సేక్రెడ్ థాట్స్. ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు గాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటివిగా రూపొందుతాయి. ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్ ఆల్ ఈజ్ యాక్షన్స్ విల్ బి సేక్రెడ్ అండ్ ఆల్ ఈజ్ వర్క్స్ విల్ బి సేక్రెడ్. సంకల్పము పదును పెట్టిన కత్తి వంటిది. థాట్స్ మే బి కంపేర్డ్ టు షార్ప్ నైఫ్ ఆర్ స్వోర్డ్. ఇది దుర్గుణములను, దురాలోచనలను, దుర్భావములను కనిపెట్టి క్షణములో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది. దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ కట్ దెమ్ టు పీసెస్. అది ఏ మాలిన్యమైనటువంటి ఆహారంను స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను, దురాలోచనలను, దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫుడ్ విచ్ ఇస్ టేకన్, బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ ఆర్ ఎన్కరేజ్డ్. నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కామక్రోధములు అధికమై మానవుని యందు వాత పిత్త శేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది. ఆన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ వన్ వుడ్ లూజ్ ది పవర్ ఆఫ్ డైజెషన్. ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు. గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఫార్ ది ప్రాస్పరిటీ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ఎ ప్యూర్ బాడీ ఆర్ వెరీ ఎసెన్షియల్. సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం. ద వెరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది వెరీ ఫారమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ది అడిషన్ ఆఫ్ ది థాట్స్ అండ్ థాట్ ప్రాసెసెస్. ఇట్టి మనసు నిరంతరము భూతాకాశమైన దృశ్యకల్పితమైన ది ఫెనామినల్ వరల్డ్ అండ్ ది థింగ్స్ రిలేటింగ్ టు దిస్ వరల్డ్ యాస్ సచ్. ఈ భూతాకాశమైన జగత్తునకు సంపద, ధనము, ఐశ్వర్యమును ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటాడు. ఫర్ దిస్ వరల్డ్, ద ఫెనామినల్ వరల్డ్ ఇన్ విచ్ వీ లివ్, ప్రాస్పరిటీ, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ లైఫ్. సంపద అనగా ఈనాటి మానవులు యందు బిడ్డలు, గోవులు, ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు. ది వరల్డ్ వెల్త్ ఈజ్ యూజువల్లీ మిస్టేకన్ యాజ్ ది కౌస్, ద ప్రాపర్టీస్ అండ్ ది చిల్డ్రన్ దట్ వన్ పొసెసెస్. ధనం అనగా భూములు, ఇండ్లు, కరెన్సీ నోట్లు, బంగారు ఇత్యాది స్థిరాస్తుల యొక్క స్వభావమునకు దీన్ని సమన్వయం చేసుకుంటారు. ధనం ఆర్ వెల్త్ అగైన్ మీన్స్ ఇట్ రెఫర్స్ టు ది ఫిక్స్డ్ ప్రాపర్టీస్ లైక్ ల్యాండ్స్ అండ్ ది యాక్చువల్ క్యాష్, గోల్డ్ ఎట్సెట్రా. ఐశ్వర్యం అనగా కీర్తి ప్రతిష్టలు, పదవి స్థానములు ఇలాంటి వాటిని ఐశ్వర్యములుగా భావిస్తుంటారు. అనదర్ వర్డ్ ఐశ్వర్యం రెఫర్స్ టు ది నేమ్, ఫేమ్, పొజిషన్ అండ్ స్టేజ్ ఇన్ లైఫ్ ఎట్సెట్రా. కానీ భగవద్గీత ఈ మూడింటిని అంగీకరించడం లేదు. బట్ భగవద్గీత డస్ నాట్ యాక్సెప్ట్ ఆల్ దీస్ త్రీ థింగ్స్. నిజమైనటువంటి సంపద సత్యలమే అని బోధించింది. ఇట్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రియల్ వెల్త్. సదాచారమే నిజమైన ధనముగా
1: రూపొందింప చేసింది.
0: గుడ్ బిహేవియర్ ఈజ్ డిస్క్రైబ్డ్ అండ్ రికన్ యాజ్ వెల్
1: ఆత్మ జ్ఞానమి ఐశ్వర్యముగా నిరూపించింది.
0: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ వెల్
1: సత్శీలమే సంపద.
0: క్యారెక్టర్ ఈజ్ సంపద.
1: సదాచారమే ధనం.
0: గుడ్ బిహేవియర్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ వెల్
1: ఆత్మజ్ఞానమే ఐశ్వర్యము. ఈ మూడు సాధకులకు అత్యవసరం.
0: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలాంగ్ విత్ దీస్ అదర్ టూ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ సాధక.
1: అయితే లౌకిక సంబంధమైనటువంటి యొక్క సంపద ధనము ఐశ్వర్యము జీవితకాలము నుండే కోల్పోతూ ఉంటారు. జీవిత తదనంతరము వీటికి వాటికి అతనికి ఎట్టి సంబంధం ఉండదు.
0: ఓన్లీ వెల్త్ ప్రాపర్టీ నేమ్ అండ్ ఫేమ్ ఆర్ ఎఫెమెరల్. దే విల్ బి లాస్ట్ ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్.
1: బ్రతికినప్పుడే దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు.
0: ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్ అకౌంట్ ఆఫ్ పావర్టీ sometimes on account of their bad luck they lose their property, they lose their wealth, they lose their name, fame.
1: Itti sampadalu itti dhanamu itti aishwaryamu jeevithamu tadarantaramu atanito ematramu sambandham undadu.
0: These properties, movable, immovable, name and fame will have no connection whatsoever after the death.
1: Kani satyilamu sadacharamu gnanamu జీవిత పర్యంతమే కాకుండా మోక్ష పర్యంతము కూడాను అతని వెంటనే ఉండి అతని సాయుధ్యములో చేర్చుతాయి.
0: క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విజ్డమ్ ఆర్ నాట్ నియర్లీ గోయింగ్ టు హెల్ప్ ఎనీ పర్సన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్. ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్ అంటిల్ హీ రీచెస్ ద లార్డ్ అండ్ మెర్జెస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి ఆఫ్ ఇమెన్స్ హెల్ప్.
1: మానవుని యొక్క కీర్తి రూప సౌందర్యములతో లేదు.
0: The fame of a man is not associated with the physical beauty and charm.
1: Dhana kanaka vastuvahanulato raadu.
0: It is not even associated with the property, the wealth and other things which he possesses.
1: Idi kevalam seelamuto maatrame praaptistundi.
0: This one can get only through good character.
1: Kanuka manavudu satchiludai సదాచారుడై ఆత్మజ్ఞానమునకు అన్వేషణ జరపడానికి ప్రయత్నించాలని ప్రబోధించింది గీత.
0: దేర్ఫోర్ గీత హాస్ డిక్లర్ దట్ ఎ మ్యాన్ టు ఆస్పైర్ ఫార్ గుడ్ క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ విజ్డమ్.
1: భౌతిక బలమును భౌతిక శక్తిని ఆధారం చేసుకున్నటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి వశిష్ఠులపైన కక్షను సాధించడానికి పూనుకున్నాడు.
0: విశ్వామిత్ర బేస్డ్ అపాన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ప్రోగ్రెస్ వాంటెడ్ టు టేక్ రివెంజ్ ఆన్ బ్రహ్మజ్ఞాని వశిష్ఠ.
1: ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు ఒక్క బ్రహ్మతత్వము తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకుని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు.
0: వశిష్ఠ బేస్డ్ హిజ్ ఎంటైర్ ప్రోసెస్ ఓన్లీ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ షీ వోర్ ది క్లాత్ ఆఫ్ బ్రహ్మ ప్రిన్సిపల్ ఇట్ సెల్ఫ్ టు ఫైట్ అగెన్స్ట్ విశ్వామిత్ర.
1: విశ్వామిత్రుడు వేసినటువంటి బాణములు కేవలం ఒక పర్వతమునకు కుచ్చుకున్నటువంటి అంబుల వలె నిర్వీర్యమైనాయి, నిశ్శక్తి అయిపోయినాయి.
0: ద యారోస్ విచ్ విశ్వామిత్ర లెఫ్ట్ ఆన్ వశిష్ఠ బికేమ్ అబ్సల్యూట్లీ పవర్లెస్ లైక్ యారోస్ హిటింగ్ ద మౌంటైన్ యాజ్ సచ్.
1: సర్వాస్త్రములు కూడాను చిన్న భిన్నమై ముక్కలు ముక్కలుగా కూలిపోయాయి.
0: ఆల్ ది వెపన్స్ విచ్ వర్ ఎంప్లాయ్డ్ వర్ రిడ్యూస్డ్ టు పీసెస్ బై టచింగ్ వశిష్ఠ.
1: దీనిని చూచి విశ్వామిత్రుడు క్షాత్రబలం దుర్బలం.
0: విశ్వామిత్ర saw this particular thing and said that shame unto the power and strength which is based upon the physical power.
1: Bhautika balamu durbalam.
0: The physical strength is actually a weakness only.
1: Brahma balame nija balam.
0: Power which is based upon Brahman is true strength.
1: Dharma balame dhanabalam ani bhavinchukuntu vachadu.
0: The strength of the righteousness itself is true strength.
1: Ee satyanni gurtinchi Vishwamitrudu tapassunu acharinchi Vasishtha vari sthanamunu andukonavalanani ఎన్నో శ్రమల కోర్చి కడకు బ్రహ్మజ్ఞానిగా రూపొందాడు.
0: విశ్వామిత్ర ఆఫ్టర్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ థింగ్ అండర్టుక్ గ్రేట్ పెనన్స్. హీ వాంటెడ్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ వశిష్ఠ అండ్ ఆఫ్టర్ పెనన్స్ హీ అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్.
1: ధనబలము జనబలము భుజబలమును ఆధారం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన కచ్చన పూని కడకు తండ్రికి పిండములైనా విడుచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు.
0: దుర్యోధన అండ్ బ్రదర్స్ హూ బేస్డ్ దేర్ స్ట్రెంగ్త్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ పవర్, స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్, లెఫ్ట్ హిజ్ ఫాదర్ విత్ నో సన్ ఈవెన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ సెరిమనీస్ అవుట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్.
1: రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
0: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు వేజ్ అ వార్, హీ ఎంటైర్లీ బిలీవ్డ్ ఇన్ ద ఫిజికల్ పవర్ and the power of money, the power of people.
1: Arjunudu naaku krishna balame sarva balamani okka krishnuni maatrame aashinchadu.
0: Arjuna on the other hand believed in the strength arising out of surrendering to Krishna and he sought only the help of Krishna.
1: Krishnuni paadamula paina padi Arjunudu prarthinchina samayamlo Krishnudu vennu nimiri lemmu dhanunjaya.
0: When Arjuna fell at the feet of Krishna as surrendering and praying to Krishna, Krishna was pleased with him and Krishna lifted him up and just said, get up, O Dhananjaya.
1: Vidhi baliyamu.
0: Fate is very powerful.
1: Nyayamu gelchu.
0: Justice always wins.
1: Nasinchu swarthamu.
0: Selfishness shall perish.
1: Sada yuga dharma nidhe kadoi.
0: This is always the dharma of yuga.
1: Kanugunnika.
0: Therefore, realize this.
1: Noor guru pitala tandrikaina.
0: The father who has got 100 children.
1: Anchambuna.
0: At the last.
1: Pindamidu dikku kalagarakata prarabdhama devito.
0: He would not have even one to perform the last rites. What a fate it is.
1: Anade Krishnudu Arjunudu telipadu.
0: That very day, Krishna told Arjuna,
1: కారణమేమిటి? కేవలము భౌతిక బలమును ఈ యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవునకు దైవానందం అనేటువంటిది కాని దైవానుగ్రహం అనేటువంటిది కాని దైవజ్ఞానం అనేటువంటిది కాని లభించుట దుర్లభమని బోధించాడు.
0: ది రీజన్ ఈస్ వాట్ ఇస్ ది రీజన్ యు ఆస్క్ ఇట్స్ క్లియర్ ఫ్రమ్ దట్ దోస్ పీపుల్ హు డు నాట్ టేక్ షెల్టర్ అండ్ రిఫ్యూజ్ ఇన్ ద లార్డ్ would not be able to win the grace, would not be able to just do anything successful.
1: Kanukane daivanugrahamu pondagorunnatuvanti sadakudu motta modata ee laukika sambandhamainatuvanti yokka bhautika bhavamulu yokka vanchalanu arikattukunnataku prayatninchavalenu.
0: Therefore, a sadaka who wants to earn the grace of Lord has to control all the worldly desires, desires associated with the world as such.
1: భూతాకాశము యొక్క ఫలితములు స్వప్న దృశ్యములు.
0: ద రిజల్ట్స్ విచ్ అరైజ్ అవుట్ ఆఫ్ ది కాంటాక్ట్ విత్ భూతాకాశ ఆర్ నియర్లీ సైట్స్ విచ్ ఆర్ త్రూ ఓన్లీ ఆఫ్ డ్రీమ్ ఆర్ ఇన్ డ్రీమ్.
1: కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విచ్చిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ది బిగ్ బంగ్లోస్ విచ్ యు సీ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ రియల్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఐస్ అండ్ యూ బికమ్ అవేక్.
1: స్వప్నము నుండి అనుభవించినటువంటి ప్రతి అనుభూతులు కూడా జాగ్రత్తలో అదృశ్యమైపోతున్నాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ యూ హ్యావ్ జస్ట్ అండర్ గాన్ డ్యూరింగ్ యువర్ డ్రీమ్ స్టేజ్ బికమ్ అబ్సల్యూట్లీ దే డిసపియర్ డ్యూరింగ్ యువర్ వేక్.
1: జాగ్రత్తలో అనుభవించినటువంటి అనుభూతులన్నీ కూడా స్వప్నంలో శూన్యమైపోతున్నాయి.
0: ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద వేకింగ్ స్టేజ్ డూ నాట్ అపియర్, దే బికమ్ ఎ నలిటీ డ్యూరింగ్ యువర్ డ్రీమ్ స్టేజ్.
1: కనుక భూతాకాశం యొక్క సూక్ష్మ స్వరూపమే చిత్తాకాశమని, చిత్తాకాశం యొక్క అతి సూక్ష్మ స్వరూపమే చిదాకాశమని, కనుక చిదాకాశమే శాశ్వతమైనటువంటి యొక్క కారణ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
0: భగవద్గీత హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దట్ చిత్తాకాశ ఈజ్ ఓన్లీ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ సటిల్ ఫార్మ్ ఆఫ్ భూతాకాశ అండ్ చిదాకాశ ఈజ్ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ చిత్తాకాశ అండ్ ఇట్ ఈస్ ది వెరీ కాజ్ అండ్ వెరీ పర్మనెంట్.
1: ఈ చిదాకాశం అనేటువంటిది అనోరణీయాన్ మహతోమయ్య, సర్వత్రా కూడా అణుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ చిదాకాశ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్, దస్ ఇట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, నేటి వస్తువునందున నేటి అగుచు, సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి సాక్షిభూతి, బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ.
0: బ్రహ్మ ఆర్ ఆత్మ ఈజ్ సటిలెస్ట్ ఆఫ్ ది సటిల్ అండ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్, ఇట్ పర్వేడ్స్ ఆల్ ద స్మాల్ థింగ్స్. ఇన్ ద సేమ్ వే అమంగ్ ద మైటీ వన్స్ ఇట్ పర్వేడ్స్ ఆల్ ద మైటీ వన్స్ బీయింగ్ ది మైటీయెస్ట్ అండ్ దిస్ ఈజ్ ట్రూత్ అండ్ దిస్ ఈజ్ బ్రహ్మన్ అండ్ దిస్ ఈజ్ ఆత్మ.
1: అయితే ఇట్టి ఆత్మతత్వమును ఇట్టి బ్రహ్మస్థాయిని పొందగోరేటువంటి సాధకులు నిన్నటి దినము చెప్పినట్టుగా దాసోహం దాసోహం దాసోహం, ఈ దాసోహం స్థాయిలో మన యొక్క ప్రయాణము ప్రారంభించాలి.
0: దోస్ పీపుల్ హూ ఆర్ డిజైరస్ ఆఫ్ రీచింగ్ దిస్ గోల్ ఆఫ్ బ్రహ్మతత్వ హ్యావ్ టు కమెన్స్ దర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ దాసోహం యాజ్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే.
1: ఇది ద్వైత స్థానం.
0: దిస్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ డ్యూయలిజం,
1: ప్రాథమిక స్థానం.
0: దిస్ ది వెరీ ప్రైమరీ స్టేజ్.
1: ఇందులో ప్రారంభించి క్రమక్రమేణా ఈ దా అనేటువంటి పదమును స్వస్తి చెప్పి సోహం సోహం సోహం అనేటువంటి విశిష్ట అద్వైతమును ప్రవేశించాలి.
0: వన్ హ్యాస్ టు స్టార్ట్ హిస్ జర్నీ ఫ్రమ్ దాసోహం అండ్ గ్రాడ్యువలీ హీ హ్యాస్ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ వర్డ్ దా ఇన్ దట్ వర్డ్ దాసోహం అండ్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ విశిష్ట అద్వైత విచ్ ఈస్ ది సేమ్ యాజ్ సోహం.
1: ఈ సోహములో మనము పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో సాధన సలిపినప్పుడు పుండు మాని పొక్కు రాలిపోయినట్టుగా క్రమక్రమేణా సో కూడాను దూరమైపోతుంది.
0: ఇఫ్ వన్ కంటిన్యూస్ టు డూ సాధన ఇన్ దిస్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ సోహం అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ పర్టికులర్ సిలబల్ సో ఆల్సో గోస్ అండ్ హౌ అలోన్ రిమైన్స్ జస్ట్ యాజ్ వెన్ ది వూండ్ ఈజ్ క్యూర్డ్ ద కవర్ ఆటోమేటికలీ డ్రాప్స్ డౌన్.
1: ఈ సో కూడాను దూరమైపోవటం చేత నీచేటువంటిది హమ్.
0: వన్స్ వన్ ఓవర్కమ్స్ ఈవెన్ దట్ సిలబల్ సో ది ఓన్లీ థింగ్ దట్ రిమైన్స్ ఈజ్ హమ్.
1: ఇది అద్వైతం.
0: దిస్ ఈజ్ అద్వైత నాన్ డ్యూయలిజం ఐ ప్రిన్సిపల్.
1: నేను నేనే,
0: ఐ ఆమ్ ఐ,
1: నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుందని.
0: ఇన్ దిస్ స్టేజ్ వేర్ వన్ డిక్లర్స్ యాజ్ ఐ ఆమ్ బ్రహ్మ ఇట్ ఈస్ విశిష్ట అద్వైత. ఇన్ వే దేర్ ఆర్ టూ ఎంటిటీస్
1: ఐ పూర్ణాద్వైతము కానేరదు.
0: దిస్ ఈస్ నాట్ కంప్లీట్ అద్వైతం.
1: నేను బ్రహ్మ అనుకున్నప్పుడు నేను బ్రహ్మ రెండు ఉంటుండాలి.
0: వెన్ యూ సే ఐ ఆమ్ బ్రహ్మ దేర్ ఆర్ టూ ఎంటిటీస్ ఐ అండ్ బ్రహ్మ.
1: ఇది విశిష్ట అద్వైతం అయినప్పటికీ అద్వైతం అని సమన్వయం చేయడానికి వీలు కాదు.
0: దిస్ ఈజ్ విశిష్ట అద్వైత క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం.
1: నేను నీ దాసుడను అనుకున్నటువంటి స్థాయిలో ప్రభువు వేరు దాసుడు వేరుగా ఉంటాడు.
0: వెన్ యూ సే దట్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్ ది లార్డ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ది సర్వెంట్ ఈజ్ డిఫరెంట్.
1: కనుక ఇది స్థానములు కూడాను వ్యత్యాసంగా ఉంటుంటాది.
0: ది స్టేజెస్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
1: నేను బ్రహ్మము అని అనుకునే సమయం లోపల బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతుంది.
0: వెన్ హీ జస్ట్ సేస్ ఐ యామ్ బ్రహ్మన్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది ఫైండింగ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్.
1: ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింకు పాదముల చెంత చేరి ఉంటాయి.
0: ది రిఫ్లెక్షన్ మే బి సీన్ సెపరేట్లీ, బట్ హీఈస్ ఫేస్ టు ఫేస్ ద లార్డ్, హీఈస్ క్లోజ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్.
1: వ్యక్తులు వేరువేరుగా ఉండినప్పుడు ప్రతిబింబములు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: వెన్ ది పీపుల్ పర్సన్స్ ఆర్ డిఫరెంట్, దేర్ రిఫ్లెక్షన్, దేర్ ఇమేజ్ ఆల్సో బి డిఫరెంట్.
1: వ్యక్తి ఒకడైనప్పుడు బింబము ప్రతిబింబము వేరుగా ఉండినా గానీ ఈ యొక్క బింబమును సమన్వయమైనటువంటి ప్రతిబింబంగానే రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం.
0: ఇన్ విశిష్ట అద్వైత, వెన్ దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హీ సీస్ హిజ్ ఓన్ ఇమేజ్, ది ఓన్లీ ది థింగ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ బిట్వీన్ ద మిర్రర్, దట్ సెపరేట్, అదర్వైజ్ ఈజ్ అలోన్.
1: బింబమే సర్వవ్యాపకమైనప్పుడు ప్రతిబింబమునకు స్థానమే లేదు.
0: వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్స్ ఇమేజ్ అట్ ఆల్.
1: సర్వత్రా నిండినటువంటి యొక్క పరమాత్మతత్వమునకు ఇంక వేరు ప్రదేశం ఎక్కడ ఉంటుంటుంది?
0: వెన్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్.
1: విశ్వమంతా ప్రాణ విభిని మందిరమైన వీధివాకిలి ఎక్కడ?
0: వెన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద మ్యాన్షన్ ఆఫ్ ద ఆల్ పర్వేసివ్ లార్డ్, వేర్ ఇస్ ద డోర్ ఫర్ దిస్ మ్యాన్షన్?
1: వీధి అనేటువంటి ఒక ప్రదేశం ఉంటే కదా, దానికి వీధి వాకిలి అని ఒకటి పెట్టాలి.
0: ఇఫ్ దెర్ ఇస్ ఎ స్ట్రీట్, దెన్ దెర్ ఇస్ ఎ డోర్ విచ్ ఈస్ ఓపెన్ టు ద స్ట్రీట్ యాజ్ సచ్.
1: వీధికి స్థానమే లేదు.
0: దెర్ ఇస్ నో స్ట్రీట్ అట్ ఆల్.
1: సర్వత్రా నిండి నిమిడీకృతమైనటువంటి యొక్క భగవత్తత్వమునకు ఇంక ప్రతిబింబమునకు ఎక్కడ స్థానం ఉంటుండాలి?
0: వెన్ ది ఆల్ పర్వేసివ్ గాడ్ ఇస్ సీన్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ది ప్లేస్ వేర్ యూ ఫైండ్ ది ఆబ్జెక్ట్ యాజ్ సచ్?
1: కనుకనే ఈ సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును పూర్ణాద్వైతమని కూడా పిలుచబడుతూ వచ్చింది.
0: దేర్ఫోర్ దిస్ ఆల్ పర్వేసివ్ కంప్లీట్ అద్వైత, దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అద్వైతం.
1: కనుకనే పురుష సూక్తములో పాపోహం, పాపకర్మాహం, పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం, నేను పాపిని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంటుంది. నేను పాపకర్మలు చేస్తున్నాను.
0: ఇన్ ద రిచువల్ వర్షిప్ పీపుల్ విల్ బి టెల్లింగ్ దట్ వైల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్, మై ఆత్మ ఇస్ సిన్నింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ యాక్ట్స్ విచ్ ఆర్ సిన్. వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ సిన్నింగ్ అట్ ఆల్? ఇది
1: కనుక ఈ పదములు, ఈ భావములు సాధకునకు సరి అయిన ఉత్సాహ ప్రోత్సాహములు అందించటకు సరి అయినవి కాదని తెలుసుకుని భగవంతుడు అచ్యుతోహం, అనంతోహం, గోవిందోహం అని సదా శివోహం అని బోధిస్తూ వచ్చాడు.
0: రియలైజింగ్ దట్ దీస్ వర్డ్స్ అండ్ దీస్ ఫీలింగ్స్ లైక్ ఐఎమ్ ఎ సిన్నర్ అండ్ ఐఎమ్ కమిటింగ్ సిన్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎన్కరేజింగ్ టు ద గివింగ్ ఎనీ ఎన్కరేజ్మెంట్ టు సాధక, ఇట్ ఈస్ సెట్ దట్ వన్ హ్యాస్ టు థింక్ దట్ ఐఎమ్ అచ్యుత, ఐఎమ్ గోవింద, ఐఎమ్ అనంత, ఐఎమ్ శివ హింసెల్ఫ్.
1: కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమునందు ఉంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము, ఇది సరి అయినటువంటి పద్ధతి.
0: దేర్ఫోర్ కీపింగ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ థాట్స్ విత్ అస్, ఇట్ ఈస్ అప్రోప్రియేట్ దట్ యు షుడ్ ట్రై టు రీచ్ ది గాడ్.
1: అద్వీష్ట సర్వభూతానాం, ఇక్కడ సుఖ దుఃఖమును కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదమునకు అవకాశమే ఉండవు.
0: ఇఫ్ ఎ పర్సన్ క్యాన్ ట్రీట్ హ్యాపీనెస్ అండ్ మిజరీ విత్ అన్ ఈక్వల్ మైండెడ్నెస్, ది క్వశ్చన్ ఆఫ్ అద్వేష్ట డజంట్ అరైజ్ అట్ ఆల్.
1: నీ ఎందు నా ఎందు ఉండినటువంటి పరతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఇంక ఇతరుని ద్వేషించడానికి అవకాశం లేదు.
0: ఇస్ ఎ పర్సన్ రికగ్నైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఎంబాడీడ్ ఇన్ హిమ్ అండ్ అలాంటి ది అదర్స్ ఇస్ ద సేమ్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్, దేర్ ఇస్ నో రూమ్ ఫర్.
1: అలాంటి స్థితిలో ఇతరులను ద్వేషించవద్దు అని చెప్పడానికి కూడా అవసరం లేదు, చెప్పడం కూడా అవసరం లేదు.
0: ఇన్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ రూమ్ ఫర్ టెలింగ్ దట్ యు డోంట్ హేట్.
1: అయితే ఎవరికి అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు అని చెప్పటంలో ఒక అంతరార్థం ఉంటుంది. నీవు భగవంతునకు వేరుగా ఉన్నావు. నీ యందు ఇతరులు యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు.
0: ఇన్ దట్ కేస్ దిస్ సెంటెన్స్ అద్వేష్ట సర్వభూతానాం ఫర్ హూమ్ ఈజ్ ఇట్ మెంట్ అండ్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రియలైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ నాట్ ద సేమ్. ఓన్లీ ఫర్ సచ్ పీపుల్ దిస్ హెస్ బీన్ డిక్లేర్డ్.
1: అయితే కొన్ని కొన్ని సందర్భముల్లో దాసోహం దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది.
0: ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ జాయ్ విచ్ పీపుల్ గెట్ బై ది యాటిట్యూడ్ ఆఫ్ ఐఎమ్ థై సర్వెంట్. ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ బ్లిస్.
1: కారణం ఏమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావము స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భావం.
0: ది ఫీలింగ్ ఇస్ దట్ వన్స్ హీ రీచెస్ ది స్టేట్ ఆఫ్ ఐఎమ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్.
1: ఎట్లనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు.
0: టు అండర్స్టాండ్ దిస్ యూ కెన్ టేక్ షుగర్. షుగర్ డస్ నాట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: దాసుడు దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
0: ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ దాసోహం కెన్ బి కంపేర్డ్ టు వన్ హూ ఈజ్ ఏబుల్ టు ఎంజాయ్ ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం.
0: దిస్ దాసోహం రెఫర్స్ టు ద స్టేజ్ వేర్ I would like to be continuously to be a person who like to enjoy the sweetness of sugar rather than become sugar itself.
1: Hanumantudu tana jeevita paryantam kudanu dasoham kosalendrasya nenu eppudu kudanu ramuni yokka dasudani ani bhavistu aacharistu aanandani anubhavistu vachadu.
0: Hanuman for example throughout his life was enjoying this particular feeling and having the experience of bliss by adopting the attitude of I am the servant of Rama.
1: I see. Some bhagal kuri kaval chose.
0: In case that he is separated from the Lord, he will be put to extreme anguish.
1: Sohumuno attirikadu. Daivumtone ekam kavatam valla, daivum yokka edabaatu aneetundi baada, atariki ee maatram kudum teliyadu.
0: In the stage of soham, the question of separation doesn't arise at all because he is one with the Lord. He will not be put to any suffering.
1: Dasohamulo prabhukunu bhaktulaku edabaatu untundali.
0: In the stage of dasoham there is a room for separation between the Lord and the servant.
1: Sohamulo prabhuku dasunaku etti edabaatu kudanu undadu.
0: In the stage of soham there cannot be any question of separation between the Lord and his servant.
1: Yedapatu lenatunte sthitilo aanandamu kudanu enti abhyantaramu undadu.
0: There will not be any discontinuity in the state of bliss, in the stage of soham, because there is no separation at all.
1: Kanuka mukhyanga ee yokka divya tattvanni pondagorunnatunte sadhakulu vaanchalanu krodhamunu mottamota arikattukovali.
0: Particularly people who want to really reach the ultimate, they should have some control over their desires.
1: Sankalpamulu prarambhinchina tachchaname idi etti sankalpamulu ani okka thuri danni vicharinchali sadhakudu.
0: The moment a thought occurs to a sadhaka, he has to inquire into what type of thought is it.
1: Idi మంచి థాట అనగా మంచి సంకల్పమా లేక చెడు సంకల్పమా అని తక్షణమే గుర్తించి చెడు సంకల్పమే అయినా తక్షణమే దానిని దూరం చేసుకోవాలి.
0: హీ హ్యాస్ టు ఎన్క్వైర్ ఇన్ టు అండ్ ఫైండ్ అవుట్ వెదర్ ఇస్ ఎ డిజైరబుల్ థాట్ ఆర్ ఎన్ అన్డిజైరబుల్ వన్. ఇప్పుడు ఇది అన్డిజైరబుల్ వన్ హీ హ్యాస్ టు ఎలిమినేట్.
1: ప్రారంభంలోనే ఈ దుర్భావములను దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
0: Sadhaka should be extremely careful right from the very beginning to see that such bad thoughts do not say
1: sankalpamle lekunda chesukunnataku evariki sadhyam kaadu.
0: It is impossible for anyone not to have thoughts at all.
1: Kaani sankalpamnu satsankalpamuga maarchukuneetundi adhikaramu sadhakunnadu.
0: Sadhaka have got every right to transform thoughts into good thoughts.
1: Manamu cheseetundi sarva panulu kudanu భగవత్ సేవలుగా మనము మార్చుకునేట కూడాను మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ద వర్క్ దట్ వీ డూ ఇన్ టు వర్క్
1: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: ఈ విధంగా మనం గావించడం చేత మనము ఈ యొక్క వాంఛను కూడాను క్రమక్రమేణ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
0: By this particular process, it is possible to enter into a sacred path.
1: ఈ విధమైనటువంటి వాంఛలను అరికట్టుకోవడానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవడానికి వీలవుతుంది.
0: If we can control our thoughts in this particular way, it would be possible for us to control even anger.
1: కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ వరింగ్ దెమ్సెల్స్ యాజ్ టు వాట్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ యాంగర్ వెన్ ది యాంగర్ ట్రైస్ టు ఓవర్ పవర్ అస్.
1: దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది.
0: ది ఈజియెస్ట్ పాత్ అండ్ ఈజీ వేస్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్.
1: కోపము వచ్చినా ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు.
0: The moment you get anger, the moment you become aware of the fact that it is anger, you just laugh loud.
1: Leka tachchuni neevu bathroom ku velli challati neetito snanam chei.
0: Or you can go to bathroom and have a cool bath.
1: Inka neeku maroka margam emaina avasaramaithe challam neeru oka glass neeru traagi nee oka pradeshamlo prashantanga kurcho.
0: Still, if necessary, you can have a cup of cold water and then relax in a cool place.
1: Kopam vachina aa sthanam tachchane nee vadali maroka sthanam nee vellu.
0: The moment you get anger, leave that place immediately, go to another place.
1: Inkani kopam arikattukodaniki prayatnam cheyalanukunte addam mundu poi nee nilchuko.
0: Still, if you have not been able to control your anger, go and stand before the mirror.
1: నీ రూపాన్ని నువ్వు చక్కగా పరీక్ష చేయి.
0: యూ ఎగ్జామిన్ యువర్ ఓన్ ఫార్మ్ యువర్ ఓన్ ఫేస్.
1: ఛీ, నేనెంత వికారుణిగా మారిపోయాను అని తనలో తాను తన యొక్క ఆకారంలో విసుగు చెంది కోపంలో కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది.
0: వెన్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ద మిరర్, యూ గెట్ డిస్గస్టెడ్ అట్ ది అపియరెన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ద మిరర్ అండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ కంట్రోల్ యాంగర్ దట్ వే.
1: ఈ విధంగా కోపమును అరికట్టుకోవడానికి అనేక విధములైనటువంటి ఉపాయములు ఉంటున్నాయి.
0: There are plenty of ways and methods by which you can control your anger.
1: Maruku upayam emanaga ee kopam vachindi ee kopamunaku sariyaina reason unda ee kaaranam chethi nenu kopapadutunnanu ee kopamu oka dharma reetiga kopapadutunnana leka adharma reetiga nenu kopapadutunnana ani kontha vicharinchi ee vicharana dwara kopam sahajanga taggipothundi.
0: When you get anger, you can just inquire into what is the cause and what is the reason for this particular thing. Is it justified? Am I having any justifiable reason for this particular thing? In this way, if you reflect and take a little time,
1: na kopamunu nyayamainatuntida anyayamainatuntida na kopam cheta itarulu badinchatamu oka vela idi anyayame aithe itarulu badinchatam maha paapam kada ani tanalo taanu vicharistu vastadu.
0: He has to go on introspecting whether his anger is justified, whether there are justifiable reasons or no. If there are no justifiable reasons, he is going to put some people to some hurt and harm on account of his anger, he is going to commit a sin, and that is not for his own good.
1: Inta aalochana cheyatamu enni vidhamainatundi parikaramulu manam techi pettukotamu idi samanyamainatundi variki idi asadhyam kanuka mottamota kopam vachina takshaname narukaku ekku pani ivvadu.
0: Probably to undertake all these processes and all these methods may be difficult for an ordinary man, but don't let your tongue into action immediately after that anger.
1: Ee kopamu anek vidhamuluga balaheenuni gaavistundi.
0: యాంగర్ వీకన్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ఎనీ పర్సన్ హూ
1: ఈ బలహీనుడు ఏ విధమైనటువంటి సాధనను చేయలేకపోతున్నాడు.
0: దిస్ వీక్లింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీ సాధన.
1: క్రమక్రమేణ ఈ కోపంను అరికట్టుకోవటం చేత శరీరము ఒక విధమైనటువంటి బలముని చేకూరుతుంది.
0: బై స్టడీ కంట్రోల్ ఆఫ్ యాంగర్ వన్స్ బాడీ గెట్స్ స్ట్రెంగ్త్.
1: అప్పుడు మనసుకు కూడా ఒక బలం ఏర్పడుతుంది.
0: మైండ్ ఆల్సో గెట్స్ స్ట్రెంగ్త్.
1: అందుకోసమని గీత ఎందు నాయమాత్మ బలహీనైన లభ్య అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు.
0: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఎ వీక్లింగ్ అండ్ వీక్ పర్సన్ కెన్ ఎవర్ గెట్ ఆత్మ.
1: ఆత్మబలమును చేకూర్చుకునే నిమిత్తమే ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు.
0: టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ దేర్ఫోర్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ వన్ హెస్ టు కంట్రోల్ వన్ అటాచ్మెంట్.
1: సాధకుడికి మాత్రమే కాక సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడా ఇది అత్యవసరం.
0: దిస్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ మెర్లీ ఫర్ సాధక బట్ ఫర్ క్వైట్ ఆర్డినరీ పీపుల్.
1: కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయంలో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి.
0: ఇన్ భగవద్గీత దిస్ పర్టికులర్ స్టేజ్ విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ.
1: ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కానీ, అశాంతికి కానీ, విప్లవానికి కానీ, దుర్మార్గములకు కానీ, ఆత్మ విశ్వాసం కోల్పోవటం కానీ ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి.
0: దీస్ టు ది అటాచ్మెంట్ అండ్ యాంగర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ద టైప్స్ ఆఫ్ టర్మాయిల్ ద ప్రాబ్లమ్ ద యాంగర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్.
1: నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపచేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు.
0: ఇఫ్ యూ కెన్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ ఇన్ యువర్ ఓన్ మైండ్ అండ్ యూ బి ఏబుల్ టు ఎంజాయ్ సచ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ యూ బి ఏబుల్ టు స్ప్రెడ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ పీస్ ఆల్ అరౌండ్ యూ.
1: దుర్భావములతో, దుశ్చింతలతో, ఒక విధమైనటువంటి దుశ్చేత్యలతో ఈ హృదయము వికసించినప్పుడు ఈ యొక్క దుర్భావముల యొక్క పరిమళం కూడాను, దుర్భావం యొక్క వాసన కూడాను, దుర్గంధం కూడాను ఇతరులకు కూడాను అందిస్తుంది. నీవు కూడాను అనుభవించవలసి వస్తుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఎంటర్డ్ ఇన్ యువర్ హార్ట్ ది సేమ్ విల్ బి స్ప్రెడ్ ఆల్ అరౌండ్ యూ అండ్ దట్ విల్ బి జస్ట్ సీన్.
1: మంచి కాని చెడ్డ కాని ఈ సంకల్పములతో శిక్షింపబడి కొంతవరకు ఆ గుణములను తనకు, తన వారలకు, తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడాను ఇది అందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
0: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ లైక్లీ దట్ ద వన్స్ హూ ఆర్ నియర్ టు యూ అండ్ ఆల్ అరౌండ్ యూ విల్ బి స్ప్రెడింగ్ ద సేమ్ థింగ్.
1: ఈ మంచి చెడ్డల యొక్క గంధమునకు ఏమాత్రం కూడాను భేదం ఉండదు.
0: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డిస్టింగ్విష్ అట్ సచ్ ఎ టైమ్ ఎనీ ది గుడ్ ఫ్రమ్ ద బ్యాడ్.
1: మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది. నీ చుట్టూ పరిసర ప్రాంతముల వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది.
0: ఇఫ్ యూ హోల్డ్ ఎ రోజ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ రోజ్ విల్ రీచ్ యూ అండ్ విల్ రీచ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా.
1: అదే యొక్క పుష్పము ఎడమ చేతి ఎందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది, నీకును అందిస్తుంది.
0: ద సేమ్ రోజ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ ద ఫ్రాగ్రెన్స్ విల్ బి ద సేమ్ ఇట్ విల్ రీచ్ యూ అండ్
1: నీకు కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధముల కుడి ఎడమల అనేటువంటి వ్యత్యాసం లేదు.
0: ఫర్ యూ దెర్ ఇస్ డిఫరెన్స్ లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ అండ్ లెఫ్ట్ బట్ ఫర్ ఫ్రాగ్రెన్స్ దెర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్ అండ్ డిఫరెన్స్.
1: కనుక నాస్తికుడ ఆస్తికుడ అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే.
0: వెదర్ యూఆర్ ఎ థియస్ట్ ఆర్ ఎన్ ఏథియస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ఫీలింగ్ బట్ సో ఫర్ ఎస్ గాడ్ గోస్ యూ హ్యావ్ గాట్ గుడ్ యాక్టివిటీ ఈవెన్ ఎన్ ఏథియస్ట్ ఈస్ ది అథియస్ట్.
1: కనుకని ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నా పరమ ప్రియుడని కూడాను చెబుతూ వచ్చాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హాస్ డిక్లర్డ్ హూ ఎవర్ హీఈస్ హీ ఈస్ డియర్ టు మీ ఇఫ్ హీ హాస్ కంట్రోల్ ఓవర్ ది రాగద్వేష అటాచ్మెంట్ అండ్ యాంగర్.
1: ఆస్తిక నాస్తిక, ఆస్తిక నాస్తిక ఈ మూడు తత్వములు ఎందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే.
0: ఇన్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆస్తిక నాస్తిక అండ్ ఆస్తిక నాస్తిక ఇట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ విల్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్
1: ఈ మూడికి కూడాను అతీతమైనటువంటి మరొకడున్నాడు, వాడే యాస్తికుడు అన్నాడు.
0: ద వన్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ త్రీ ఈజ్ యాస్తిక.
1: ఆస్తికుడు అనగా ఆత్మవిశ్వాసం కలవాడు.
0: ఆస్తిక రెఫర్స్ టు ఎ పర్సన్ హాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: నాస్తిక అనగా అట్టి విశ్వాసం లేనివాడు.
0: నాస్తిక ఈజ్ వన్ హూ డస్ నాట్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆస్తిక నాస్తిక అనగా కష్టముల సమయం నందు ఆస్తికత్వము, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖము సమయం నందు నాస్తికత్వము. ఇది ఆస్తిక నాస్తికత్వం, రెండింటితోనూ తాను అనుభవిస్తూ ఉంటాడు.
0: ఆస్తిక నాస్తిక స్టేజ్ ఇస్ వన్ వేర్ ఇన్ వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ యూ డెవలప్ faith in God and pray to him, and when you do not have, when you are happy, you forget about God. This is aastika.
1: Kani aastika anaga kevalamu oka prahladuni vanti vaadu.
0: But aastika stage may be compared to the stage in which you can find prahlada.
1: Idi kevalamu janmato prarambhamainatundi okka pavitra bhavamu.
0: This particular principle commences, is associated right from the birth itself.
1: Okari bodhana cheta kani, ఒకరి నిర్బంధము చేత కాని ఇది ప్రారంభించినటువంటిది కాదు.
0: దిస్ ఆస్తిక స్టేజ్ ఇస్ నాట్ అక్వైర్డ్ ఆర్ నాట్ స్టార్టెడ్.
1: స్వాభావికమైనటువంటి యొక్క తత్వం చేత స్వస్వరూపాన్ని సందర్శించుకోగల కలిగాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద్ వాజ్ ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ ఆత్మ సాక్షాత్.
1: ప్రియవాసి అయినటువంటి యొక్క పరమాత్మని తాను నిరంతరం కూడా అనుభవిస్తూ ఉండటం చేతనే ఆనందానికి గురి అయ్యాడు.
0: He was able to enjoy the bliss because continuously he was enjoying the existence of the Lord in his own heart.
1: Anduvalane ataniki prahlada aneetunte peru saarthakamaindi.
0: Therefore the name prahlada is totally justified in case of him.
1: Prahlada adi prahlada nirantaram gunnu aanandamto undeetunte vaadu kanaka ataniki prahlada ane peru undi.
0: Prahlada means the one who is continuously and continually very happy.
1: Prahlada kada managa aanandam, aahlada managa aanandam.
0: Aahlada refers to joy or bliss.
1: Prahanaga vikasham.
0: Pra refers to the blossoming of
1: pra panchamu annaru anaga panchabhootamulato koodi prakashincheetundide idi prapanchamu ani.
0: Prapancha world, it refers to the one which is based on, which is based upon the five elements.
1: Adi vidhamuga prahlada anante aanandamto vikasinchabadinatundi vaade prahladudu ani.
0: Prahlada means the one who has blossomed his heart on the basis of ananda bliss.
1: Kanuka nirantaram daiva chintana cheyatam cheta manalo atti aanandam anetundi chejarinchutundi.
0: Therefore if one goes on continuously thinking of the Lord, such feelings and such joy will emanate.
1: Mana vachasse maripothundi.
0: Our very splendor will
1: change. Brahmaiva bhavati ani brahmatattvamto ekamaipothundi.
0: Based upon the principle of Brahma with Brahmaiva bhavati, we will become one with Brahma itself.
1: Kanuka mottamodata manaku ee prathama sthayi endu raga deshamulanu sadhyamainta varaku kudanu prayatnapurvakanga arikattukonataku పూనుకోవాలి.
0: Therefore, in the very first place, in the very primary stage, with a little effort, we should be able to control attachment and hatred.
1: ఇది అన్ని విధములలో కూడాను మానవత్వాన్ని రాణింపజేస్తుంది. అన్ని విధములా ఇది మానవత్వాన్ని రాణింపజేస్తుంది.
0: This will make the entire humanity, the principle of humanity shine.
1: రాగద్వేషములు ఎట్టి వారికి కూడాను మంచిది కాదు.
0: Attachment and hatred are not good for anyone.
1: Desire
0: and hatred are not good for anyone.
1: Desire and anger
0: are not good for anyone.
1: Kanuka ee kamakrodhalanu arikattukonataku taginatuvanti okka prayatnam cheyatame sadhakunika pradhanamaina kartavyam.
0: Controlling desire and anger therefore is the primary responsibility and purpose of every sadhaka.
1: ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకొనక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం.
0: Based upon this, when you start your sadhana, you would be able to justify your life and reach the goal. Otherwise, whatever effort is made, it would be useless.
2: That was the 9th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 11th August 1984, you just heard Bhagavan teaching us the concepts of Dvaita, Visishta Dvaita and Advaita.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 10th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 12th ఆగస్ట్ 1984. In this discourse, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. Sai Bhagavan Uvacha.
1: Krodhamu Kama Mundi Avipavichandi.
2: Anger takes its birth in desire.
1: Kamamu sankalpamu nundi puttutundi.
2: Desire originates itself from thoughts.
1: Yetavata ee kamakrodhamulaku sankalpamule moola karanamani Gita chepodu.
2: The sum and substance of it is that thoughts are responsible for desire and anger.
1: దారము లేక వస్త్రము ఏ విధముగా కాదు, కామము లేక క్రోధము ఆ విధముగా రూపొందదు.
2: జస్ట్ యాస్ యూ కెనాట్ గెట్ క్లోత్ వితౌట్ థ్రెడ్స్, సో ఆల్సో యూ విల్ నాట్ గెట్ యాంగర్ వితౌట్ డిజైర్.
1: కనుక కామ క్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టారు.
2: గీతాచార్య హ్యాస్ గివన్ a new name to the desire and anger by the word analam.
1: Analam anaga agni.
2: Analam literally means fire.
1: Deeniki dahinchabadetundi shakti untundali, dahinchetundi shakti untundali.
2: This has got the capacity to burn.
1: Agni duram nandu undi kudanu ప్రమాదం కల్పించేటువంటి అవకాశం ఉంటుంటుంది.
2: దెర్ ఈస్ రూమ్ ఫర్ గెటింగ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ఫైర్ ఈవెన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
1: అలాంటి అగ్ని మన ఎందే, మన అంతఃకరణ ఎందే ఉండినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
2: సచ్ బీయింగ్ ద కేస్ దెన్ fire is within your own heart and within yourself, how much more careful you should be and how much of care you should exercise in living a life, students must remember and recognize this.
1: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలముగా ఉంచి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వంలో ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి కలుపుతుంది.
2: Fire has an extraordinary capacity of destroying the qualities of humanity itself and suppressing the qualities of divinity and leading you on to the qualities of demonic nature.
1: ee kaamamunaku oka vidhamainatundi yokka trupti anetundi le.
2: This desire does not have any end or any contentment at all.
1: Analam anaga maroka artham kuda untundali.
2: Analam has another meaning also.
1: Chaladu ani oka artham.
2: It is endless and it is impossible to satisfy it. That is the meaning.
1: Agniki enni vidhamulainatundi yokka tailamu posina karralu vesina idi chaladu aneetundi trupti yokka sthitiki raadu.
2: Whatever fuel you give to fire by way of oil or by way of the wood etc., there is it will never be quenched, it will never be satisfied.
1: Alam anaga trupti ani.
2: Alam refers to contentment.
1: Alamu kaanatuvantade analam anaga trupti kaanatuvantade ee yokka asantrupti.
2: Analam refers to the one which does not have any contentment at all.
1: Jagattulo aneka vidhamulainatundi mantalu untunnavi.
2: In the world there are different types of fire.
1: ఈ మంటలకు ఒక విధమైనటువంటి హద్దులు ఉంటున్నవి.
2: ఫర్ ది టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్.
1: కొన్ని మంటలు కొన్ని గంటలలో ఆరిపోతుంది.
2: సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ గెట్ ఎగ్జాస్టెడ్ అండ్ ఎక్స్టింగ్విష్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్.
1: మరికొన్ని మంటలు కొన్ని దినముల వరకు ఉంటుంది.
2: సర్టన్ అదర్ టైప్స్ ఆఫ్ ఫైర్ మే లాస్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్.
1: అంతకంటే అధికంగా ఇవి ఉండుటకు వీలు కాదు.
2: దే విల్ నాట్ లాస్ట్ లాంగర్ దాన్ దాట్.
1: కారణం ఏమనగా నశ్వేయు నియమం విన ప్రతి పదార్థములకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుండాలి.
2: ది రీజన్ ఈస్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
1: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
2: ది ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ సర్టన్ లిమిట్స్ సెట్ ఫర్ దెమ్సెల్వ్స్ కెనాట్ దెమ్సెల్వ్స్ రీచ్ ది అన్లిమిటెడ్ వన్.
1: వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఈ కర్మ ప్రవాహంలో నిరంతరము కొట్టుకుని పోయేటువంటి యొక్క పదార్థములే.
2: బీట్ థింగ్స్ ఆర్ బీట్ పీపుల్ దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ వాష్డ్ ఆఫ్ ఇన్ ది ఫ్లడ్ ఆఫ్ టైమ్.
1: ఒకదానిని ఒకటి రక్షించేటువంటి అధికారం కూడా లేదు.
2: వన్ కెనాట్ సేవ్ ది అదర్, ఇట్ డజంట్ హ్యావ్ ది పవర్ టు సేవ్ ది అదర్.
1: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
2: ఏ థింగ్ విచ్ ఇస్ వాష్డ్ అవే, విచ్ ఇస్ బీయింగ్ వాష్డ్ అవే బై ఇట్ సెల్ఫ్, హౌ కెన్ ఇట్ బికమ్ ఏ థింగ్ టు సేవ్ అదర్స్.
1: అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి గాని తమ యొక్క శక్తికి గాని ఒక హద్దును ఉంటుండది.
2: జస్ట్ యాజ్ అదర్ థింగ్స్ హ్యావ్ లిమిట్స్ ఇన్ ద వరల్డ్, ఫైర్ ఆల్సో హ్యాస్ సర్టన్ లిమిట్స్ అండ్ సర్టన్ బౌండరీస్ సెట్ ఫర్ ఇట్ సెల్ఫ్.
1: అయితే కామక్రోధములనేటువంటి అగ్నికి ఏమాత్రము ఒక హద్దు కాని ఒక నియమం కాని ఒక గమ్యము కాని లేదు.
2: బట్ ఫార్ ద ఫైర్ ఆఫ్ డిజైర్ అండ్ యాంగర్ దెర్ ఇస్ నో లిమిట్ వాట్స్ ఎవర్, నో బౌండరీస్ అండ్ నో గోల్ ఆల్సో.
1: ఎన్ని విధములు అనుభవించినప్పటికీ ఇంకా అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కలుగుతూ వస్తుంటాయి.
2: ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్, బట్ స్టిల్ దెర్ విల్ బి నో లిమిట్.
1: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి, వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
2: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కౌంటర్ దెమ్?
1: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
2: దేర్ ఆర్ వేస్ అండ్ మెథడ్స్ టు కాంకర్ దెమ్.
1: గీతాచార్యుల యొక్క ప్రబోధయందు ప్రేమతో క్రోధమును జయించు.
2: ఇన్ ది టీచింగ్స్ ఆఫ్ గీతా అండ్ గీతాచార్య హి సేస్ కాంకర్ యాంగర్ త్రూ లవ్.
1: వైరాగ్యం చే కామమును జయించు.
2: త్రూ రినౌన్సియేషన్ అండ్ సాక్రిఫైస్ కాంకర్.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: ద్వేషము లేనప్పుడు క్రోధం అనేటువంటిది ప్రవేశించదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్, వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: కనుకనే ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ద్వేషమునికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ డెవలప్ లవ్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ హేట్రెడ్.
1: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి ఎందు ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: A sadhaka has to make every effort to establish love in his own heart.
1: Kaunta pariyayana cheptanu mana hrudayamu oka single sofa, double sofa kaadu, rendu chedulato kudinatundi kaadu.
2: Swami has said a number of times that our heart is like a single sofa bed.
1: Aithe ee yokka sthanamulu kudanu evariku okariki maatrame idi sadhira parichukunnataku ఒక అధికారం ఉండదు. కానీ అందరికీ ఇందులో ప్రవేశించటకు అధికారం ఉండదు.
2: దెర్ ఇస్ నో రూమ్ ఫర్ మెనీ థింగ్స్ టు ఆక్యుపై దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ పర్టికులర్ సింగిల్ సోఫా బెడ్ అండ్ దట్ ఇస్ ద హార్ట్.
1: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడా అందులో ప్రవేశింప చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
1: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి, ఆ కుర్చీపైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టామి, ఇది వశామి కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
2: వన్స్ ఎ పర్సన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద హార్ట్, దెర్ ఇస్ నాట్ ద రూమ్ ఫర్ అనదర్ వన్. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ ఇస్ లివింగ్ దేర్. వన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ థింగ్, గివింగ్ నో రూమ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ టు ఆక్యుపై.
1: కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశమివ్వాలి.
2: దేర్ఫోర్ సాధకాసు హ్యావ్ టు మేక్ రూమ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ ఇన్ హిస్ హార్ట్, ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండ్ వన్ పాయింట్, అండ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize that our heart is not something like a musical chair.
1: Kanuka ee yokka prema chetane kodamunu sadhinchalanukunnappudu premaku oka vidhamainatundi pradhana sthanam nunchi idi oka shashvathamainatundi reetiga roopandimpa chesukovali.
2: If we want to conquer anger through love, then we have to just develop our love in a magnificent way.
1: Prema enni doshamulaina, enni కొన్ని తప్పులనైనా సవరించుకుని క్షమించుకుని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
2: లవ్ ఈజ్ ప్రిపేర్డ్ టు బైపాస్ అండ్ ఓవర్లుక్ మెనీ డిఫెక్ట్స్ అండ్ మెనీ వీక్నెసెస్ అండ్ ప్రిపేర్ టు షవర్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమలో యుక్తి యొక్క గుణం ఉంటుండాలి.
2: లవ్ హ్యావ్ దిస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
2: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: చారిటీ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. అని ఎక్కడ ప్రేమ ఉంటున్నదో అక్కడ స్వార్థం ఉండదు, ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండదు.
2: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ సెల్ఫిష్నెస్, వేర్ దర్ ఇస్ సెల్ఫిష్నెస్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి యొక్క ఇది ఈ జగత్తు నందు ఏమాత్రం కూడా లేదు.
2: ఇన్ ద వరల్డ్ దర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్లీ విచ్ కెనాట్ బి కాంకర్డ్ అండ్ అచీవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: ప్రేమతో ఏమైనా కూడా సాధించవచ్చు.
2: విత్ లవ్ వన్ కెన్ కాంకర్ అండ్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మనం క్రోధమును సాధించవాలన్నా ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు కాంకర్ అవర్ యాంగర్ యు హావ్ టు డెవలప్ లవ్.
1: దీనికి మరొక ఉపాయం కూడా లేకపోలేదు.
2: దేర్ ఇస్ వన్ మోర్ మెథడ్ అండ్ ప్రొసీజర్.
1: ఎవరు నీ హృదయ స్థాయి అయి, ఎవరు నీ హృదయాంతరాయి అయి ఉంటున్నాడో అదే హృదయేశ్వరుడు సర్వుని యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరును ద్వేషించుటకు కానీ ఇతరులపైన కోపంను సాధించుటకు కానీ అవకాశం ఉండదు.
2: ఇఫ్ యు రికగ్నైజ్ దట్ ది ఇన్సెలర్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ ది ఇన్సెలర్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్ అండ్ యువర్ లవింగ్ గాడ్ హూ రిసైడింగ్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్సో రిసైడింగ్ ఇన్ ఎవ్రీ అదర్ హార్ట్ దెన్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ హేటింగ్ ఆర్ బికమింగ్ యాంగ్రీ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్.
1: నీ హృదయవాసి కరువుల యొక్క హృదయవాసిగా కూడా ఉంటాను.
2: The dweller of your own heart is the dweller of every other heart.
1: Isha vasyam idam sarvam. అందరి హృదయం నందు వాసం చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: When the same Lord is dwelling in our heart and in every other heart, there will be no room for hating or looking down with contempt any other person as such.
1: కనుకని ప్రప్రథమంలో మనము ప్రేమను సాధించాలి.
2: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
1: నిన్నటి దినం చెప్తాను, ప్రేమ మన ఆలోచనలో చేరినప్పుడు అది సత్యం అవుతుంది.
2: The other day, Swami has just said that when love is associated with our thoughts, it becomes truth.
1: ఈ ప్రేమని మన ఆచరణలో ప్రవేశించినప్పుడు ధర్మం
2: అవుతుంది.
1: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
2: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
1: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
2: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
1: Kanukani premani satyam, premani shanti, premani dharmamu, premani ahimsa.
2: Therefore,
1: ee naligunti yandu antarpravahanga undetundi prema okkati maatrame.
2: Therefore, love is truth, love is righteousness, love is peace, love is non-violence. It is the undercurrent in all these things.
1: Kanuka అన్నింటి ఎందు కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమైనటువంటి యొక్క తత్వము ప్రేమ తత్వం. కనుకని ప్రతి సాధకుడు కాని మానవుడు కాని ప్రేమను అభివృద్ధి పరచుకున్నట్టు తగిన కృషి చేయాలి.
2: దేర్ ఫోర్ రికగ్నైజింగ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ సాధక హ్యాస్ టు డెవలప్ లవ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
1: ప్రేమనే లేకుండా సత్యమే లేదు, ప్రేమనే లేకుండా శాంతియే కలగదు, ప్రేమనే లేకుండా ధర్మ ప్రవృత్తియే అభివృద్ధి కాదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో ట్రూత్, ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యాక్షన్ దెర్ ఇస్ నో ధర్మ ఆర్ రైచియస్నెస్ అస్ దెర్ ఇస్ నో స్వీస్ ఆల్సో.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను. మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, చీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే. అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థం చక్కెర మాత్రమే. అదే విధంగాని ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును, సర్వ పదములు ఎందుకును, అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
2: సోమే స్టోన్ ఇన్ ద పాస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ that the sweet content of any of the sweets like Mysore Pak, Jalebi, Gulab Jamun, Doodh Peda, any one of these things is basically sugar itself. So also in all these things like truth, dharma, there is love which is the essence of it, which is
1: the nijamaina twanti divyase.
2: This is the divine principle, divine power.
1: Idi daiva shakti.
2: This is divine power.
1: Kanukani, love is God, live in love.
2: Therefore it is said love is God and live in love.
1: ఈ యొక్క ప్రేమ చేత మన కోణమును సులభంగా సాధించటకు సాధ్యమవుతుంది.
2: By this process of love we can easily conquer hatred and anger.
1: కోపము ఎన్ని విధములైనటువంటి బాధలనైనా కలిగిస్తుంది.
2: Anger can inflict a number of difficulties.
1: ఎన్ని విధములైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది.
2: ఇట్ కెన్ ఎక్స్పోజ్ యూ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: దాని యొక్క గౌరవ మర్యాదలను కూడా మంట కలుపుకుంటుంది.
2: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ ది ఆనర్ దట్ వన్ హ్యాస్.
1: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
2: ఇట్ ఓవర్లుక్స్ అండ్ బైపాసెస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ.
1: చాలా సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇన్ టు అస్ ఇన్ ఎ వెరీ సర్టన్ ఫామ్.
1: అది క్రమక్రమేణా జీవితానంతా ఆవరి.
2: But gradually it becomes all pervasive of the life itself.
1: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది.
2: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
1: Give me room to sit down. I can make room to lie down. అంటుంది. మీరు మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమగ్రమైన పండుకోవటానికి నేనే చూసుకుంటాను.
2: It says, give me room to sit down, then I'll make room for lying down.
1: Kanuka manamu ilanti durmargamainatundi mana jeevithamunike pramadam kaliginchetundi ilanti shaktulu kaani ilanti vyaktulu kaani preemulo sthanam ivvaku.
2: Therefore for such harmful and bad either persons or thoughts or principles we should not give room in our own heart.
1: Ee krodhamunaku సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టి మా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం.
2: వన్స్ వీ అలౌ దిస్ యాంగర్ ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్ ఇట్ విల్ బి ఇంపాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ యాంగర్.
1: నయా పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలు ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు.
2: యూ విల్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ నయా పైసే. Even if you 40,000 rupees, you would not be able to get rid of it.
1: Kanuka, ilanti daniki manam em maatram kudunu avakasam ivvaku. Krodhamu prarambhamayyetundi paristhiti lopala kaaru nilche munduga headlights koncham red color anaga erupu color nistuntayi.
2: Now this anger which is rather dangerous should not be given any room. For example, in a car when before the car comes to a stop, the red light flickers.
1: అదే విధంగానే క్రోధం వచ్చే పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి.
2: ఇన్ ద సేమ్ వే బిఫోర్ వి బికమ్ యాంగ్రీ అవర్ ఐస్ విల్ బికమ్ రెడ్,
1: రెజుములు అదురుతాయి.
2: లిప్స్ విల్ షివ,
1: దేహమంతా వేడెక్కుతుంది.
2: ది ఎంటైర్ బాడీ బికమ్స్ హాట్.
1: ఈ పరిస్థితిని మొదలే గుర్తించి క్రమక్రమేణా ఆ స్థానమును వదిలి నీవు ఏకాంతంగా కూర్చో.
2: ద మొమెంట్ యూ కమ్ టు గెట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ సింప్టమ్స్ you have to just leave that place, go to a lonely place, in a solitary place and sit in peace.
1: Ninnu cheppinattuga tatchrame neevu challina snanam aina chey.
2: As told yesterday, if need be you can take a cold water bath immediately.
1: Karanam emanaga ee krodhamu vakroopamulo praveshinchinappudu idi enni vidhamulo emsinchuku pramadamulakaina idi siddham avutundi.
2: once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
1: కనుకని అనుద్వేగకరం వాక్యం సత్యం తీసి హితం చేస్తున్నాయి. సత్యమును కూడా ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుద్వేగిగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగాని ఇతరులు మనము అహితం చేయటం గాని అప్రీతితో వాళ్ళను అనుభవించటం కాని ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ ఈవెన్ వెన్ యు హావ్ టు టెల్ ది ట్రూత్, టెల్ ది ట్రూత్ ఇన్ ఎ స్వీట్ వే, ఇన్ ఎన్ యాక్సెప్టబుల్ వే, ఇన్ ఎ డియర్ వే, నాట్ ఇన్ ఎ హర్టింగ్ వే.
1: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇన్ ఆర్డర్ టు హావ్ ఎ కంట్రోల్ ఓవర్ యాంగర్ వి షుడ్ డెవలప్ లవ్ ఇన్ అస్.
1: రెండవది కామం,
2: ది సెకండ్ వన్ ఇస్ డిజైర్.
1: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం పూనాలి.
2: If you want to develop and if you want to conquer desire, you must develop sacrificing nature, renunciation.
1: వైరాగ్యం అనగా ఆలుబిడ్డలను వదలి అనన్యము చేరటం కాదు.
2: Renunciation doesn't mean that you have to give up your family and go to forest.
1: ఆస్తిపాస్తులు వదలి మనం సన్యాసిత్వం స్వీకరించటం కాదు.
2: It doesn't even mean that you have to give up your property and accept the సన్యాసత్వ.
1: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
2: వన్స్ వీ నో ద డిఫెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ది హార్మ్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్
1: ఆటోమేటిక్గానే ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
2: ఈవెన్ యాజ్ వి లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్, ఈవెన్ దెన్ వి హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
1: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని పంచదక్ష పరమాన్నమును కూడా మన తట్టను ఒట్టించుకుని భుజించుటకు సిద్ధంగా ఉంటున్నాం.
2: డిఫరెంట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వి మే హావ్ ఇన్ అవర్ ప్లేట్ అండ్ వి రెడీ టు ఈట్.
1: అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి,
2: వి లైక్ దట్ ఫుడ్ వెరీ మచ్.
1: తక్షణమే వంటవాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములో తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు. అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థము లేదా కూడా తాను విసర్జిస్తాడు.
2: కుక్ కమ్స్ అండ్ జస్ట్ అనౌన్సెస్ దట్ సర్ డోంట్ టేక్ ఇట్, డోంట్ ఈట్ ఇట్ బికాజ్ సమ్ స్మాల్ ఇన్సెక్ట్ హాస్ ఫాలన్ అండ్ ఇట్ హాస్ డైడ్ ఇన్ దట్ అండ్ ఇట్ ఇస్
1: పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాదు.
2: ద మొమెంట్ ఎ పర్సన్ రియలైజెస్ ది డిఫెక్ట్స్ అండ్ ది హార్మ్ఫుల్ నేచర్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ యు ఇమిడియట్లీ గివ్ ఇట్ అప్, యు నెవర్ కమ్ ఫార్వర్డ్.
1: ఈ విధముగానే ఈ జగత్తంటేను అనిత్యం అసుకం లోకం మిమం ప్రాప్య ప్రజస్వామ్. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించున్నది అనేటువంటి దోషమును మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితం మనకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వేయం.
2: In the same way, we have to recognize the nature of things in the world, which are ever changing, which come to a ruin, which have a death in themselves. Once we know these things, we will have to be very enthusiastic to enjoy.
1: Roga nivaranakai vichinchitindi aaharam nanninu bhogamulu kaaneru.
2: Food which is only a medicine for a disease of hoga cannot become an object of enjoyment.
1: Aakali roganiki anubhavinchitindi annamanta bhogamavutunda.
2: What this is only a medicine for the disease of hunger, can it become really a luxury or a
1: thing? This is only a medicine for the disease of hunger. This
2: is only a medicine for the disease.
1: I say, kondamandi aushadhani manu madharamaina aushadhani sevin charani aashistunda.
2: But there are people who may desire to have tasty medicine, even if it is medicine.
1: అదే విధంగానే ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మంచి అనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు.
2: ఇన్ ది సేమ్ వే సమ్ పీపుల్ మే జస్ట్ సే దట్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ వుడ్ లైక్ టు హావ్ ద టేస్టీ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడిసరి ఫారం చేసి
1: కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కానీ ప్రతి భోగము కానీ మన యొక్క రోగ నివారణకై చేతించేటువంటి మందులు మాత్రంగానే భావించాలి. ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించుకున్నట్టుగా మనం భావిస్తుంటాం.
2: In the world we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
1: కానీ ఇది మనం భోగములుగా విశ్వసిస్తుంటాం.
2: We think that these are all things of joy and enjoyment.
1: కానీ ఇది నిజముగా భోగములు కానే.
2: But these are all not mere really of the ప్రతిఫలమనేటువంటి
1: మూలమైనటువంటి ఎన్ని విధములుగా
2: the number of plants and flowers and fruits is looking very grand and very attractive.
1: ఉన్నట్టు ఉండి ఒక దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
2: Such a big tree, on a suddenly on a particular day, it starts growing up, the flowers start falling.
1: దీనికి నీరు తక్కువయ్యా? కాదు.
2: Is it because that there is a shortage of water?
1: దీనికి ఎరువు తక్కువయ్యా? కాదు.
2: Shortage of menu?
1: No. ఈ వేరులో వేరు పురుగు చేరి కొట్టింది.
2: In the roots, there is some kind of pest which is destroying the very root system.
1: వేరు పురుగు చేరి వృక్షము చెడగొట్టు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు.
2: The pest may destroy a tree or a plant by entering into the roots and eating them up.
1: అదే విధంగానే మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ, మనం ఎన్ని భోగ భాగ్యముల్లో ఉండినప్పటికి ఒకనొక దినములకు ఈ కోల్పోతాం.
2: ఇన్ ది సేమ్ వే వన్స్ వీ అలౌ దిస్ ప్రెస్ ఆఫ్ యాంగర్ అండ్ డిజైర్ ఇన్ సైడ్ అవర్ హార్ట్ వన్ డే ఆర్ ది అదర్ విల్ సడన్లీ కమ్ టు రూయిన్ ఇన్ ది సర్కిల్.
1: ప్రపంచములో ధనవంతుడు చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాం.
2: In the world we think that rich man is a very big man.
1: Kani aadhyatmika margamulo dhanamu goppadi kaadu.
2: But in the world of spirituality, wealth is not a very important thing.
1: Dhanamu kante daaname goppadi annaru.
2: Charity is considered to be greater than having wealth.
1: Daaname cheyakundina dhanamunaku viluve ledu annaru.
2: If there is no charity, wealth doesn't get its value at all.
1: Dhanamunaku naalugu vidhamulaitundi vaarasulu untaru.
2: There are four types of people who claim the wealth.
1: Mottamoditi varasudu dharmam.
2: The first one which is likely to inherit it is charity.
1: Rendu varasudu prabhutvam.
2: The second one is government.
1: Moodu varasudu donga.
2: The third one is thief.
1: Nalugu varasudu agni.
2: The fourth one is fire.
1: Mottamoditi anni vidhamula adhikari ainatunti yokka modati putrudainatunti ధర్మం అనే వారసులకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
2: Among the people who are trying to inherit these things, if you want to hand over wealth to the first son and that is charity itself, the others will not get any share in it.
1: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి దొంగలు కూడాను ఆనందిస్తారు.
2: When thieves were to have a look at the person who indulges in charity, even they will have reverence.
1: Dharmamu cheseetunte yokka prabhuvunu chusi prabhutvam kudanu income tax exemption istundi.
2: Even the government gives income tax exemption for people who give charity.
1: Dharmamu cheseetunte vyaktini chusi agni kudanu bhayapadutundi.
2: Even fire gets a little frightened when it sees a person who is
1: kanuka dharmam aneetunte varasulaku daanam chesinappudu ఈ ముగ్గురు కూడాను దానికి అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరలు చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తారు.
2: Therefore, if one gives in charity, the other three persons who are likely to inherit will not look down. On the other hand, they will enjoy.
1: దానము ఉండి కూడాను దానం చేయనటువంటి వాణిని చూచి దొంగనికి దొంగకు కూడాను దీనిపైన కన్ను పడుతుంది. ప్రభుత్వమునకు వీరిపైన ఒక విధమైనటువంటి ఏదో ఒక విధమైనటువంటి ఇంకా రైట్ చేసి దాన్ని లాక్కోవాలని చూస్తారు.
2: In case that the person has wealth, he doesn't give charity, the thief will have an eye on such a person. Even the government would like to just conduct some raid and catch hold of him and recover the entire wealth as tax.
1: Inka edi ee iruvuru kudunu marchipoyinarante adnaina ఏదో ఒక అకస్మాత్తుగా వచ్చి దీన్ని అంతా ప్రసన్నం చేస్తుంది.
2: ఇన్ కేస్ దట్ దీస్ టూ పర్సన్ వాట్ ఇగ్నోర్ అండ్ డు నాట్ టేక్ నోట్ ఆఫ్ ఇట్, ఫైర్ విల్ కమ్ వన్ డే అండ్ డిస్పాయిల్.
1: కనుక ధనము గొప్పది కాదు, ధనమునకు ధనమున కంటే తాననే గొప్పది అని నిర్ణయించింది గీత.
2: గీత దేర్ఫోర్ హ్యాస్ కన్క్లూడెడ్ దాట్ ఇట్ ఈస్ నాట్ వెల్త్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ చారిటీ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్.
1: రెండవది వాక్.
2: ద సెకండ్ వన్ ఇస్ వాక్.
1: ఈ వాక్ కంటే వృత్తం చాలా గొప్పది అని నిర్ణయించింది.
2: వృత్తం ఈస్ కన్సిడర్డ్ టు బి
1: ట్రూత్.
2: ట్రూత్ ఈస్ కన్సిడర్డ్ టు బి మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్ టాక్.
1: వాక్ ఉండవచ్చు కానీ అందులో సత్యమే లేకపోతే ఆ వ్యక్తికి విలువ కూడా ఉండదు.
2: వన్ మే టాక్ బట్ ఇఫ్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ద టాక్, ద టాక్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: కనుక వాక్ ఉండి కూడాను వ్యక్తికి విలువ లేదు.
2: వన్ ఏ పర్సన్ మే బి ఏబుల్ టు టాక్ బట్ ఇట్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: సత్యమును మాత్రమే వినియోగపరిచినప్పుడు, సత్య ప్రవర్తమైనటువంటి ఒక వాక్కులే మనం నుడివినప్పుడు ఈ యొక్క వ్యక్తికి కూడాను విలువ ఎక్కుతుంది.
2: ఇఫ్ ది అటరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రూత్ దెన్ ఇట్ విల్ టేక్ వాల్యూ.
1: కనుక వాక్కు కంటే సత్యము చాలా విలువైనదని కూడాను నిర్ణయించింది గీత.
2: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ డిక్లర్డ్ యాజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మియర్ టాక్.
1: ఇంకా ఆయువు కంటేను కీర్తి చాలా గొప్పది అన్నాడు.
2: గీత హాజ్ ఆల్సో సెడ్ దాట్ ఫేమ్ అండ్ నేమ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కీర్తి లేనిటువంటి ఆయువు వ్యర్థము.
2: Life devoid of a good name and fame is useless.
1: ఇలాంటి వారి వల్ల తిండికి చేటు భూమికి వరు.
2: With such people there is no use whatsoever.
1: సత్కీర్తిని ఆర్జించాలి.
2: One has to earn a good name.
1: అప్పుడే మానవత్వమునకు ఒక శోభ.
2: Then only the humanity, the principle of humanity.
1: మంచి పేరును పొందాలి.
2: One has to get a good name.
1: మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతో మంచి దృష్టితో మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు హ్యావ్ గుడ్ థాట్స్, టు హ్యావ్ గుడ్ బిహేవియర్, టు హ్యావ్ గుడ్ వర్డ్స్, టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కనుక చెడ్డ పేరులకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
2: బట్ వుడ్ నెవర్ గివ్ రూమ్ ఫర్ ఎర్నింగ్ బ్యాడ్ నేమ్.
1: కాకి ఒకచ్చు కలకాలము తిరుగక హంసమై చలమి ఆడుమురా అన్న. మనము మంచి పేరుతో మంచి కీర్తితో మనము 2 నిమిషములు హంసవలే ఉండినా కూడా చాలు.
2: ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ క్రో ఫర్ 100 ఇయర్స్ ఇట్ ఇస్ బెటర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఫ్యూ మొమెంట్స్ లైక్ ఎ స్వాన్ హావింగ్ గుడ్ నేమ్ గుడ్ ఫేమ్.
1: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
2: గీత హాస్ డిక్లర్డ్ దట్ పర్సన్ యాజ్ పరమహంస ఇట్సెల్ఫ్ హింసెల్ఫ్.
1: ఇంకా దేహం,
2: దెన్ బాడీ.
1: ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరం అన్నాడు.
2: గుడ్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్లీ హ్యావింగ్ ఫిజికల్ ఫేమ్.
1: పరోపకారము చేయనటువంటి దేహము ప్రయోజనము కానటువంటి జీవచ్చేయము అన్నారు.
2: ఎ బాడీ విచ్ డస్ నాట్ యూజ్ ఇట్ సెల్ఫ్ ఫార్ సర్వింగ్ అదర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ డెడ్ బాడీ.
1: పరోపకారార్థం ఇదం శరీరం అని. ఈ శరీరం పరోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కానీ స్వార్థము కోసం వచ్చినటువంటిది కాదు.
2: బాడీ ఈజ్ గివన్ టు సర్వ్ పీపుల్ రాదర్ దాన్ టు సాటిస్ఫై వన్ సెల్ఫిష్ నీడ్స్.
1: ఈనాడు స్వార్థము మానవుని తన హస్తంలో చేర్చుకుని కీలు బొమ్మ వలె ఆడిస్తూ ఉంటుండాలి.
2: సెల్ఫిష్నెస్ హాజ్ మేడ్ ఎ మ్యాన్ ఎ డాల్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: మానవుడు ఏది చేసినా, ఏది చూచినా, ఏది తలచినా, ఏది చెప్పినా దీని వెనుక స్వార్థం అనేటువంటి కదులుతూనే ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ మ్యాన్ థింక్స్ టాక్స్ డస్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ బిహైండ్ ఆల్ దీస్ థాట్స్ డీడ్స్ అండ్ వర్డ్స్.
1: కనుక ఈ స్వార్థమును దూరం నెట్టే నిమిత్తమై పరాత్మైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరోపకారంలో మనం ప్రవేశపెట్టాలి.
2: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
1: అప్పుడే మానవత్వము సార్థకత్వం నొందుతుంది.
2: Only then humanity gets some sanctity.
1: మానవ జీవితము జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
2: It is impossible or it is very difficult to get the life of a man.
1: అయితే మనము ఈ కామక్రోధములను, ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాం, ఏ రీతిగా మనం దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
2: we have to also spend a little time thinking over how to overcome these weaknesses like desire and anger and how to develop good habits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: There is a small example for this.
1: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
2: On a particular day, one dog, which is beautiful, happened to come to our house.
1: కాని ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించడము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాం.
2: As it was not known to whom this particular dog belongs, it was a little, one was afraid of tying it down, and therefore, in order to enjoy that beauty of that particular dog and to satisfy.
1: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది.
2: On that day, a little food was given to it. And second day also, proper time it came.
1: తిరిగి ఆ అందం పైన ఉన్నటువంటి ఒక అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాం.
2: Because he liked the dog, even the second day, a little food was given to him.
1: క్రమక్రమేణా ఈ రాగం పెరిగింది.
2: Gradually, over a period of time, attachment increased.
1: ఈ కుక్కకు ఇంటికి రావడం అలవాటైపోయింది.
2: This dog developed the habit of coming in the proper time to the house.
1: కట్టకడపటికి కొన్ని దినములు ఈ విధంగా జరిగేటప్పటికి ఆ కుక్క మన ఇల్లును వదిలిపోవటం లేదు.
2: After a few days, the dog is not prepared to leave the house and go.
1: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
2: బ్యూటీ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ టెంపరీ ఫర్ ది మ్యాన్.
1: అందము లేని ఆనందం, ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
2: Joy without beauty and beauty without joy, they are useless, it is said.
1: Kanuka ee andamu kaani aanandamu kaani laukikamainatundi jagattunaku ivi shashvatamainavi kaadu.
2: Beauty and joy therefore are not permanent entities for this world.
1: Konni dinamulu ee vidhanga pettetappudiki ee andam visigettindi ee inti vaa inti yajamanulaku.
2: For the master of this house, after some time, he got a little distaste and disgusted.
1: ఈ కుక్కను ఇంటి నుంచి తరవటం ఏ మార్గం, ఏ విధంగా ఉపయోగపెట్టాలి.
2: Then he began just thinking, how to get rid of this dog.
1: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
2: He wanted to just plan in a number of ways to get rid of this dog.
1: ఇది లోపల రావడానికి ఏమి కారణం, ఏది కారణం.
2: Then he began thinking, what is responsible for this dog to come into the house?
1: Tani yokka abhyasame karanam.
2: It is the practice which is responsible for that.
1: Kanuku deenini bayata pampatakkudunu oka vidhamaina abhyasanni konchu kanipettali.
2: Then he concluded that he has to find out a practice by which he can drive it out.
1: Konni dinamulu taanaku annam pettakunda tannu gamaninchukokunda taana yokka drushtini veru maratchukunnappudu kramakramina idi aa illu nodala vellipothundi.
2: For a few days, if no food is given, and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
1: ఏ విధమైన అభ్యాసంతో మనం ప్రవేశం చేసుకున్నామో అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుండాలి.
2: Whatever method was used and practice was used to attract it and to make it dear, by the same process, by reversing it, you can get it away.
1: కనుకొని భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి జ్ఞానమునకు, జ్ఞానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనికే అమృతత్వ మానసో. ఈ త్యాగం నుండి ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
2: Therefore, Bhagavad-gita has said that practice is the starting point and the first point. Through practice, you will be able to get knowledge. Through knowledge, meditation. And through meditation, you will be able to develop sacrifice. And only when you sacrifice, you get peace of mind.
1: Aneka janmala nundi, manam ee kamakrodhamulanu, veeti yokka andachandamulanu, ee yokka aanandamulaku mudichipoyi, daniki manam aneka vidhamulaga avakasalu nichcham.
2: Over a number of births, swayed by this beauty and desire, we have become slaves of that for a period of time.
1: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకుని పోయింది.
2: This practice has struck deep roots in the heart.
1: జన్మ జన్మముల నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు.
2: This desire and anger have left their roots over a period of a number of births.
1: ఇవి మాటలతో పోయేటువంటివి కాదు.
2: By mere words, you will not be able to get rid of them.
1: వేర్లు పెరిగినప్పటికీ ఏదో కొంతైనా కూడా తిరిగి చిగురు వేయడానికి ప్రయత్నిస్తుంది.
2: Once there are strong roots, they start sprouting again and again.
1: కనుక ఏ విధమైనటువంటి యొక్క ప్రీతితో అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైనటువంటి దీంతో దాన్ని విరక్తితో వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి.
2: బై సర్టన్ అమౌంట్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్ వీ హావ్ డెవలప్డ్ దెమ్ అండ్ దే హావ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ us. By renunciation and by the reversing process, we will have to get rid of them, remove them from our heart.
1: కాము మానవులకు ప్రప్రథములో చాలా ఇష్టంగా ఉంటుంటది.
2: Desire in the very first instance will be very very attractive.
1: అది మధురంగా ఉంటుంటది.
2: It will be extremely sweet.
1: కానీ ఇది క్రమక్రమేణా ఒక వెగుటును తెప్పిస్తుంది.
2: But over a period of time, one will develop a sort of disgust for it, distaste for it.
1: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు.
2: Then if we want to get rid of it, it is very difficult, impossible.
1: మనం ప్రారంభం నుంచియే దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
2: Right from the beginning itself, we should not give such a place of importance to desire. We will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
1: ఈ కామక్రోధములు రెండును చేరి ఒక్కొక్క సమయంలో మానవుని ఎదిరిస్తుంటాయి.
2: Desire and anger together start threatening the man sometimes.
1: కనుకని ఈ కోపమును కామమును మొట్టమొదటి మానవుడు అదుపులో ఉంచుకోవాలి.
2: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
1: ఆ నిగ్రహ శక్తియ మన దగ్గర లేకుండినప్పుడు అనుగ్రహానికి మనం పాత్రలు కాలేము.
2: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
1: కాడి కిందికి రాని ఎత్తు, కళ్ళెం లేని గుర్రము,
2: a knot which cannot come under control, and a horse similarly,
1: brakeulu leni karu, indi nigraham leni jeevitamu chaala pramadamu unnadu.
2: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
1: Kanukani indri nigrahamu chaala avasaram.
2: Control of senses therefore is very important.
1: Deenine Patanjali yogaha chitta vritti nirodhakaha annadu. మనం చిట్టు వృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకు ఎంత అవసరమో అంతవరకు దాన్ని వినియోగించుకోవాలి.
2: Patanjali has therefore said that these tendencies of the mind should not be allowed to go scot-free. We will have to keep them under check and control.
1: మితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెడుపుతుంది.
2: Even happiness which exceeds certain limits is likely to lead to
1: దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
2: For everything there should be a limit.
1: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
2: The reason is, it can be given with the help of an illustration.
1: మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి.
2: In the physical body there is temperature. There is a particular
1: 98.6 అని ఉండాలి.
2: The heat is 98.4 when it is measured.
1: 0.6 sir.
2: 0.6.
1: ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరము రోగం ప్రారంభమైంది.
2: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితిమీరిపోతే ఇది రోగం.
2: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
1: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
2: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ 120/80.
1: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
2: ఇఫ్ ఇట్ ఈస్ బై 90/100
1: రోగంగా రూపొందింది.
2: ఇఫ్ ఇట్ ఈస్ 90/150 దెన్ బ్లడ్ ప్రెషర్ హెస్ ఇంక్రీజ్ ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్.
1: మన యొక్క గుండె యొక్క అనగా హార్ట్ బీట్స్ మనకు 70 to 75 వరకు ఉండాలి.
2: అవర్ హార్ట్ బీట్ సిమిలర్లీ మేబీ 75.
1: కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో ఒక లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది.
2: Suppose the heartbeats number increases, then there must be some
1: mana kannudu kudanu enta velthurno anta velthurne chudagaldu gaani amitamaina kuntu velthunu chuttapiki lopana aa karitina kaari pothundi.
2: Even our eyes light which is not too effulgent can be just seen by us. If it exceeds that limit, if it is too bright, it will form retina.
1: మన ఇయర్ డ్రమ్స్ కూడాను అంతే, ఎంత శబ్దమునో అంత శబ్దం ఉంటుంది. అధిక శబ్దం వినేటప్పటికి ఒక విధమే ప్లేన్ లో పోయే వాళ్ళకి తెలుసును, దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దంను కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
2: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లేన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్.
1: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
2: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
2: If you want to carry on unlimited business with this life of limited company, then you'll be entering into
1: kanuku deenikaina kodanu oka haddunu manam neeminchukoni manam jeevithanni gadukovataniki prayatninchali.
2: Therefore we'll have to impose certain restrictions and limitations on our own selves and spend our life.
1: Deenini kramasichchanayenu discipline ani kodu cheptu vacharu.
2: The same thing has been described as discipline.
1: ఈ డిసిప్లిన్ ఏంటంటుంది, మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
2: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
1: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగంగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
2: ఎ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
1: ఈ డిసిప్లిన్ కూడా ఒక విధమైనటువంటి యొక్క అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
2: Even this discipline must be within certain limits, and that's we will have to enjoy the
1: life. Neemaniki kuda oka neemam undali.
2: There is a need for discipline itself.
1: Kanuka yuvukulainatunte meeru jeevithamulo motta mota geetha vakyamunandu annintikante kuda nu ee kamakrodhamu aneetunte oka parama shatruvulanu motta mota manamu ikkarinchi vaani vasam cheskovataniki tagina krushi cheyali.
2: Therefore, you as you are, you'll have to just in the very first instance take note of this dreadful enemies of man, the desire and anger, and try to have complete control over them.
1: Ee shatruvulu bayata vaipuna kanipinchetuntu varu kaadu manaku.
2: These enemies and foes are not external to you.
1: Loni shatruvulaku longi poyina vaadu bayata ripulu netla pattagaladu.
2: A person
1: lokala shaktulike lokala yokka virodhulike శత్రువులకి తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
2: ఎ పర్సన్ హూ ఇస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్.
1: కనుక లోని శత్రువులు మొట్టమొదటి లొంగ తీసుకో.
2: దేర్ఫోర్ కీప్ అండర్ కంట్రోల్ ది ఇన్నర్ ఫోర్స్.
1: బయట శత్రువులు సులభంగా నువ్వు సాధించడానికి వీలవుతుంది.
2: ది ఎక్స్టర్నల్ ఎనిమీస్ యు బి ఏబుల్ టు జస్ట్ కాంకర్ జస్ట్ లైక్ దట్.
1: కనుక భగవద్గీత యందు ఈ కామక్రోధములు మోక్షమునకు ప్రధానమైన శత్రువులు అని కూడా నియమించింది.
2: Therefore, Bhagavad-gita has taught that this desire and anger are primary enemies of the liberation also.
1: Lobha asuya sangati repati dinam maatladukundam.
2: Tomorrow we will think of miserliness and jealousy.
0: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say.
1: Vidyarthulara.
0: Students.
1: Eenati vidyalu. Kevalamu. Bhautikamainatuvanti sukhashantulu nimittamai. Prakuladuchunnaru kani. సమాజం యొక్క సుక్షేమ నిమిత్తమై కాని, ధర్మస్థాపన నిమిత్తమై కాని, లోకశాంతి నిమిత్తమై కాని ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ అస్ టు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ కంఫర్ట్ కన్వీనియన్సెస్ బట్ ఇట్ డస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ డజంట్ ఎయిమ్ ఎట్ ది సోషల్ వెల్ఫేర్ establishment of righteousness and the peace as a whole in general.
1: Vidyarthulu kani, vidyavantulu kani, amitamaina jeetamunu aashinchi, udyogamulo praveshinchutaku, entayo prayatnistunnaru.
0: Students and educated people, they all make every effort, keeping in view the higher salary.
1: ఉద్యోగం పురుష లక్షణమని, ఇది కేవలము పురుషుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణమని, ఉద్యోగం ఆచరించటము కేవలము దేశోపరిహార నిమిత్తమే కాక స్వార్థం అనేటువంటి యొక్క మార్గంతో ఈ విద్యను కొంతవరకు ఉపయోగించుతున్నారు.
0: We consider the job is the qualification and the quality of every man, and the job is undertaken for selfish reason and not to render help to the country by and large.
1: Tellavari 8 gantalaku office luku velli leka kalasu kalasalalaku velli sayankalam 4 gantalakanta tirigi intiki vastunnaru.
0: They go to their offices or colleges as the case may be at 8 o'clock in the morning and return by 5 o'clock in the evening.
1: Office lendu kalasala yendu తామేమో శ్రమ పడినట్టుగాను, తీరని పనుల్లో మునిగినట్టుగాను ఇంటికి వచ్చిన తక్షణమే 4 గంటలకు తమ డ్రెస్సును మార్చుకొని వేరు డ్రెస్సును అలంకరించుకొని విశ్రాంతి నిమిత్తమై శాంతి నిమిత్తమై క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: They pretend as if they are very much

0: టైర్డ్ ఎగ్జాస్టెడ్ ఇన్ దర్ ఆఫీసెస్ అండ్ కాలేజెస్ అండ్ బై ది టైమ్ దే రిటర్న్ ఇన్ ది ఈవినింగ్ దే విల్ చేంజ్ దేర్ డ్రెస్ అండ్ పుట్ ఆన్ ద ఈవినింగ్ డ్రెస్ అండ్ వుడ్ లైక్ టు హ్యావ్ రెస్ట్ ఇన్ క్లబ్.
1: ఈ క్లబ్బుల లోపల శాంతి ఉన్నదా?
0: ఇస్ దేర్ పీస్ ఇన్ దిస్ క్లబ్?
1: ఈ క్లబ్బులు విశ్రాంతి అందిస్తున్నదా?
0: డూ దే గివ్ యూ రెస్ట్?
1: లేదు లేదు.
0: నో,
1: ఇది కేవలము విద్యావంతుల యొక్క వీక్నెస్, బలహీనత.
0: దిస్ ఇస్ ద వీక్నెస్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్.
1: నిజంగా తనకు విశ్రాంతి కావాలంటే తన బెడ్రూమ్ లో పడక వేసుకుని పండుకోను.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యూ వాంట్స్ రెస్ట్ హీ కెన్ యాజ్ వెల్ టేక్ రెస్ట్ ఆన్ హిస్ బెడ్ అండ్ గో టు స్లీప్.
1: కానీ ఈనాటి విద్యావంతులు తమ విశ్రాంతి, తమ శాంతి క్లబ్బులలో ఉన్నదని భ్రమించి ఆ క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: ద మోడర్న్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫీల్ దట్ దేర్ ఇస్ రెస్ట్ అండ్ పీస్ ఇన్ దీస్ క్లబ్.
1: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతి?
0: What do they do there?
1: Cards ఆడుతున్నారు.
0: They play cards.
1: ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు.
0: They also take to bottles.
1: దానివల్ల మైమర్చిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు.
0: They get intoxicated and they think that they'll be free from all the tiresomeness.
1: ఇది ఉత్తమ మార్గమా అధో మార్గమా?
0: Is it a noble path or the path that put you to ruin?
1: ఇది విద్యావంతులు చేయవలసినటువంటి పనియా, విద్యాహీనులు చేయవలసినటువంటి పనియా?
0: Is it appropriate action for the educated or the one expected out of an illiterate?
1: ఇందులో శాంతి ఉన్నదని తప్ప త్రాగి మైమరచి ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
0: You are deluded with the feeling that you have got the peace by getting yourself intoxicated, taking to drink.
1: కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: But it's highly dangerous.
1: తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడాను చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుండాలి.
0: You not only lose your health, you will spoil the whole society and put your family to difficulty.
1: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం అందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి ఒక కార్యములో లేక సమాజముందుకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
0: సో వన్ షుడ్ నాట్ టేక్ టు దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీవే. యు కెన్ యాజ్ వెల్ అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ డూ సమ్ సర్వీస్ ఇన్ సొసైటీ.
1: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
0: దిస్ ఆల్కహాలిజం టు వాట్ ఎక్స్టెండ్ డస్ ఇట్
1: టేక్ యు? ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్.
0: First, the man drinks the wine.
1: Next, the wine drinks the wine.
0: Second, the wine drinks the wine.
1: Third, the wine drinks the man.
0: Third, the wine drinks the man.
1: కట్టగడపడికి ఆ వైన్ తననే మింగివేస్తుంది.
0: Finally, the wine would swallow the man.
1: ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: They do not recognize this truth or this fact and yet consider themselves intelligent.
1: Yedo tama mitrulakanta kodanu sahayam chesinattu ga kodanu bhavistuntaru.
0: They feel that would be a sort of help to their friends.
1: Yemiti?
0: What help?
1: Tanato cards aadataniki vachinattu vaaniki thanks cheptam.
0: They will say thanks to other person who come there to play cards.
1: Tanato paatu tana table paina bottle teeskunattu vaaniki thanks antamu.
0: He says thanks to other friends who are there at the cocktail party.
1: Bottle ku bottle atikinchatamu anaga touch cheyatamu thanks antamu.
0: They just join the bottle, say cheers and say thanks.
1: Idi enta vidyahinataku koni potundado meeru chakkaga yochinchukovachu.
0: To what sort of a plight it would take you can understand.
1: Idi vidya yokka sahaja lakshanam kaadu.
0: Isn't that the quality of education?
1: Manamu oka gramamlo undinappudu,
0: when we are in a village,
1: evaraina manaku kontha sahayam chesinappudu,
0: if anyone helps us,
1: edaina maatadichinappudu,
0: when they talk to you,
1: hello how are you ani prashninchi thanks antam.
0: When you say how are you say thanks.
1: Mana kerchief mana kinda padipothe mana kerchief manaki ettinchinduku thanks antunnamu.
0: When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks.
1: Ekkado tank lo undinatvanti neerunu mana gruhamunaku supply chesinanduku akada water tax istunnamu.
0: The water present there, over there in the tank, if it is supplied to you, you pay the water tax.
1: Bazaar lo unnatunte oka pole nunchi mana intiki current supply chesthe deeniki electricity tax anistunnam.
0: When once the electric connection is given to your house, attached to a particular pole very close to you, you pay electricity bill.
1: మనము కొనుక్కున్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటుంటే హౌస్ ట్యాక్స్ కూడా ఇస్తున్నాం కార్పొరేషన్.
0: You construct your house in the site that belongs to you, but you pay house tax.
1: ఇంకా భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదాలు ఎట్టివి?
0: What are God's gifts?
1: ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ ఫ్యాన్ కోసం ఎంతో మనము ఖర్చు చేసి ట్యాక్స్ కడుతున్నాం, కరెంట్ ట్యాక్స్.
0: If you want to have a fan, you have to pay the electric bill.
1: Water adhikanga upayoga pettukunte aa water bill kuda ichchestunnam.
0: If you make use of water drawing out of the tap, you have to pay water tax.
1: Bhagavantudu malaya marutanga kudunu gaalini andistuntunte ee gaalini andinchinanduku bhagavanturiki manam em thanks cheptunnam.
0: The wonderful breeze gifted by God, what kind of tax
1: we pay? Ee tax manam bhagavanturiki andistunnam.
0: What tax we pay to God?
1: Suryudu jeedipyamananga prakashistu జగత్తునంతా వెలిగిస్తూ ఉండినందుకు ఈ సూర్యునికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాము?
0: సన్ ఇస్ షైనింగ్ బ్రిలియంట్లీ గివింగ్ అస్ లైట్, వాట్ ట్యాక్స్ వి పే?
1: ఇంకా వాటర్ కుంభవర్షం కురిచి వంకలు ప్రవహించి చెరువులు నిండింపజేసి ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతునికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాము?
0: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, you have got the rivers full of water and the tanks as well, which is much more than incomparable to those of the water out of pumps.
1: మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాం.
0: We pay tax for all selfish purposes.
1: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే.
0: All God's gifts are offered freely.
1: గాలి ఫ్రీ,
0: the wind is
1: water
0: free.
1: Free,
0: water free,
1: light free,
0: light free,
1: sound free,
0: sound free,
1: anta free ga isthunnadu bhagavantudu.
0: Everything is given to you free.
1: Ee bhoomi anta bhagavantudu anugrahinchinatundi.
0: This earth is the gift of God.
1: Bhagavantudu anugrahinchinatundi ee bhoomiki edo kontha limit pettukoni 40/30 ani set pettukunte deeniki tax manam kattunnam.
0: When once you have got certain boundary limit 40/30, you pay the tax.
1: Ee bhoomini evaru andinchinatundi?
0: Who gave you that?
1: భగవంతుడే.
0: ఓన్లీ గాడ్.
1: ఈ పంచభూతములంతా కూడా భగవంతుని యొక్క స్వరూపంలే.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడాను భగవంతునికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
0: We enjoy and experience being the beneficiaries, what tax we pay to God?
1: ఇది ఏ మానవుడైనా కూడాను ఏ విద్యావంతుడైనా కూడాను విచారణ జరుపుతున్నాడా?
0: Is this investigated, inquired by any man or educated person?
1: అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు మనం ఎన్నియో ట్యాక్స్ కట్టేస్తున్నాము? ఎంతయో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము.
0: ఫర్ ఆల్ ది ఎఫీమరల్ ట్రాన్సియెంట్ థింగ్స్ వి పే ది టాక్స్ అండ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
1: నిత్యమైన సత్యమైన శాశ్వతమైన జీవితమునకు అవసరమైనటువంటి యొక్క సమస్త శక్తులు కూడా మనకు అనుగ్రహించినందుకు ఏమి ట్యాక్స్ ఇస్తున్నాం, ఏమి మనకు థ్యాంక్స్ చెప్తున్నాం?
0: గాడ్ హెస్ గివెన్ అస్ దిస్ ఎటర్నల్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్, బట్ వాట్ కైండ్ ఆఫ్
1: భగవంతుడు నాకు అది ఇవ్వలేదే ఇది ఇవ్వలేదు అని దూషిస్తూ ఉంటాము.
0: యట్ వి బ్లేమ్ హిమ్, గాడ్ యూ హావ్ నాట్ గివెన్ దాట్ అండ్ దిస్.
1: ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం. ఇంకా కూడా
0: ఇన్స్టెడ్ ఆఫ్ హెల్ప్ వి ఆర్ ఈవెన్ హార్మింగ్.
1: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ ని చెల్లించడం లేదు, ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
0: యూ డోంట్ పే ది ట్యాక్స్ ఆర్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ థింగ్స్ దట్ యు రిసీవ్డ్, బట్ యట్ యు వాంట్ మోర్.
1: కనుకనే ఈ దురాశలు పెరిగిపోవటం చేతనే దుర్గుణములు కూడా దాంతో పాటు పెరుగుతూ వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ యూ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్ టు.
1: ఈ యొక్క దుర్గుణములు పెరిగిపోవటం చేతనే దురహంకారములు కూడా పెరుగుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యు ఆర్ ఈగోయిస్టిక్.
1: దురాశ దురహంకారము దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు.
0: ఎక్సెసివ్ డిజైర్, బ్యాడ్ క్వాలిటీ, ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: శాంతము సహనము సానుభూతి ఇవే మానవుని ప్రధానమైన లక్షణములు.
0: ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, ద ఫర్బేరెన్స్ అండ్ సింపతి.
1: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుందా ఈనాటి మానవునకు?
0: టుడే మ్యాన్కైండ్ హ్యాస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృప్తియే లేదు.
0: నో సాటిస్ఫాక్షన్ వాట్స్ ఎవర్.
1: ఒకానొక సమయంలో ఒక భక్తుడు
0: ఎట్ వన్
1: నారాయణ దర్శించాడు.
0: ఎట్ వన్ టైమ్ ఎ డివోటీ విజిటెడ్
1: నారాయణ.
0: నారాయణ
1: నారాయణ, నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
0: నారాయణ, why have you built this meru mountain?
1: Bangaru kondaru srushtinchavu.
0: You have created this mountain of gold.
1: Inte kaadu,
0: not only this,
1: telayeru irukondalun. చిత్ర ప్రచిత్రోప చలయేరు.
0: The running flow of water,
1: Tirukondalun,
0: the mountain,
1: Chitra Prayogopa Aranadhyavida Vidyalanniyu,
0: and all the mysterious and peculiar forms of knowledge.
1: ఎన్ని ఇస్తున్నావు నీవు భగవంతుడా?
0: ఓ గాడ్, యు ఆర్ గివింగ్ ఎ లాట్.
1: ఈ అడవులంతా కూడా నువ్వు పెంచి తద్వారా మానవులకంతా కూడాను జీవశక్తిని ప్రసాదిస్తున్నావు.
0: యు హావ్ క్రియేటెడ్ ద ఫారెస్ట్ అరౌండ్ అండ్ గివింగ్ అస్ ది ఎనర్జీ.
1: నో,
0: అండ్ ఆక్సిజన్ ఫర్ ఆక్సిజన్.
1: మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువు అంతా కూడాను ఈ అడవులంతా తీసుకుంటున్నాయి. కార్బన్ డైఆక్సైడ్,
0: ది కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్డ్ బై మ్యాన్ కైండ్ ఇస్ రిసీవ్డ్ బై ప్లాంట్స్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
1: కొండలను సృష్టిస్తున్నావు,
0: యు క్రియేట్ మౌంటైన్స్.
1: ఈ మేఘమును కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు.
0: అండ్ యు స్టాప్ ద క్లౌడ్స్ దట్ పాస్ ఆఫ్ అండ్ గివ్ అస్ ద రెయిన్.
1: మౌడి

0: జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ, నల్ల నేరడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలదు భస్మంబుతోడ, కుదురు దీచిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విచ్ఛాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయల మేనితోడ. భగవంతుడు ఈ సుందరమైన జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళికుడికేడు చంద్ర మర్కండ కళతోడ,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వెర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హీ కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ హెస్ డెకరేటెడ్ హిస్ హెడ్ బై వే లైట్ హౌస్.
0: చల్లదనమును అందరికి అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్.
0: మౌళికుడికేడు చంద్ర మర్కండ కళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రమ్ముతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ది సెంటర్,
0: కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో
0: కటహేమ మయవజ్ర కాటంకముల తోడ, విచ్ఛస్త్రవద్దయా వృష్టితోడ.

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతిని నిమిత్తమై అరుణ్లు దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy.
0: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
1: Such a heart is gifted to mankind.
0: ఎట్టి హృదయము?
1: What sort of a heart?
0: చల్లని హృదయము.
1: That's so cool.
0: కరుణా హృదయము.
1: One of compassion.
0: ప్రేమ హృదయము.
1: One of love.
0: జాలి గుండెలు.
1: That is all sympathy and mercy.
0: ఇలాంటి భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
1: Though God has gifted us such a noble heart, we are spoiling it.
0: దానంత మాలిన్యంప చేసుకుంటున్నాము.
1: We get it polluted.
0: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రంగా ఆవించుకోవటము.
1: We make it unsacred.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వానికి తీరని లోటుగా ఉంటుండాలి.
1: It's a matter of dearth in human quality.
0: కనుకనే ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ని కట్టాలి.
1: Having been the recipients of God's mercy
0: దీనిని ప్రాచీన కాలమునందు మహర్షులు బలి అని పేరు పెడుతూ వచ్చారు.
1: తేజస్ in the olden days called it bali or sacrifice.
0: Bali ivatamu bhagavantunaku ani
1: sacrifice by way of tax to God.
0: Bali nanka edo oka prani ni bhagavantuniki bali ivatamani misunderstanding chestunnaru, apartham chestunnaru prajalu.
1: People misunderstood the sacrifice meant sacrificing an animal.
0: Bali anaga sacrifice kaadu, oka prani ni himsinchadam kaadu.
1: It's not harming any animal.
0: Bali anaga tax ani deeniki artham.
1: Your bali or sacrifice meant tax.
0: ఈ పదములకు ఎన్నెన్ని అర్థములో ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
0: ఇంకా చిన్న ఉదాహరణలు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్స్ వన్ నేమ్ బై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అనుకుంటున్నాం. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
1: వీ టేక్ ది రాంగ్ మీనింగ్. శిఖండి మీన్ ఇదర్ ఎ మ్యాన్.
0: శిఖండి అనగా కృష్ణుడు ఆ శిఖపించమును దర్శించినటువంటి ఒక కృష్ణుని పేరే శిఖండి. నారాయణుకి శిఖండి అని పేరు పెట్టారు.
1: నారాయణ ఇస్ కాల్డ్ శిఖండి, కృష్ణ ఇస్ కాల్డ్ శిఖండి.
0: శిఖమనగా నెమలి పించమును ధరించినటువంటి వాడు శిఖండి.
1: శిఖండి ఇస్ ద వన్ దట్ వేర్స్ ది పీకాక్స్ ఫెదర్.
0: కృష్ణుడు,
1: కృష్ణ హింసెల్ఫ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
1: There's so many sacred words there. We go by the wrong interpretation and misunderstand.
0: కనుకని బలి అనేటువంటిది కూడాను హింసించడం కాదు.
1: So bali or sacrifice doesn't mean harming.
0: Tax అన్నాడు.
1: It's a tax.
0: భగవంతునికి ఒక tax మనం అందించాలి.
1: We have to pay tax to God.
0: ఏమిటి ఈ tax?
1: What's this tax?
0: అనగా
1: meaning
0: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే tax.
1: Expression of one's own gratitude is tax payment.
0: అది ఏ విధంగా తెలుపుకోవటము?
1: How do you express?
0: Prayer తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
1: You express gratitude by praying.
0: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
1: All the bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
0: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి tax ను అందించాలి.
1: You should utter all true words, words full of truth, and pay the tax.
0: కంఠం సత్యస్య భూషణం.
1: It is the truth that's the real jewel to the neck.
0: హస్తం చూడండి, మన హస్తం అంటే ఏమిటి? దానమునకు ఇది హస్తం భూషణం.
1: And is the charity that's the precious ornament to the hand.
0: ఈ హస్తం చేత భగవంతుని ప్రార్థించాలి.
1: With these hands we should pray to God.
0: అది ఏ పోతన కూడా చెప్పాడు.
1: That's what పోతన said.
0: ఓ రామ చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని.
1: If we don't pray to God with both his hands and if we don't sing his glory with full throat,
0: ఏ అభిమాన మమకారములు లేకుండా ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
1: Without any attachment or possessiveness, not mindful of what others would say,
0: one should pray, bhagavantuni naamamunu smarinchukolekapothunnaru.
1: Though some have got good voices, they don't sing well.
0: Enduku variki ee naaluku undedi?
1: Why the tongue is given?
0: Kevalam tinadaniki naaluku ichindedi?
1: Is it only to eat?
0: Naaluku undi kudanu bhagavantuni yokka bhajan lopala paadalu paadalekapothunnaru. Idi kevalam karma phalame.
1: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
0: ఇది కేవలం కప్పనాలుకు మాత్రమే.
1: ఇట్ ఈస్ లైక్ ద టంగ్ ఆఫ్ ఎ ఫ్రాగ్.
0: కనుక నాలుగు ఉండేది ఎందుకోసమని?
1: వై ద టంగ్ ఇస్ ప్రెసెంట్?
0: భగవంతుని స్మరించడం కోసమే నాలుగు ఇచ్చాడు.
1: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ ఓన్లీ టు
0: దీనిని స్మరించి నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ పే ద ట్యాక్స్.
0: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
1: అదర్వైజ్ యుల్ బి ఇండెటెడ్.
0: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏం ప్రయోజనము?
1: With both the hands, if you don't do bhajan, if you can't, what for? What is the fun of it?
0: కనుకని ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: Join both the hands. That is the unification of the ten senses.
0: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
1: Therefore, the procedure requires.
0: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
1: If you don't pay the tax, you'll be indebted.
0: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ అగేన్స్ట్ గాడ్.
0: పరుల దూషించిన పాప ఫలం బబ్బు.
1: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు ఎ సిన్.
0: పరులు కాదది వారు పరమాత్ముడేవునయ్యా.
1: దే ఆర్ నాట్ అదర్స్ ఇన్ ద ట్రూ సెన్స్. దే ఆర్ డివైన్ గాడ్.
0: పరులు పరులు అనుకుంటున్నాము. పరులు ఎవరు లేరు. అక్కడ పరమాత్ముడే ఉండేది.
1: You think that others are there? No, God himself.
0: Parulanta paramatma swarupule.
1: All others from your point of view, no, they are God himself.
0: Kanuka evvarini manam vimarsincharadu.
1: Therefore, we should not criticize anybody.
0: Evvarini manam dushincharadu.
1: We should not hate anybody.
0: Andariki manam taginatvanti krutagnata andinchali.
1: We should express gratitude to all.
0: Jagatlo prati manavu nunchi kuda edo anto into manam upkaram andukuntunnam.
1: In this world, we receive help in one way or other from everyone.
0: Kanuka manamu అనేక యుక్తుల చేత మనం కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
1: రియలీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్.
0: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
1: దట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్.
0: నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
0: ఒక కొలం లోపల
1: ఇన్ ఎ లేక్
0: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నాడు.
1: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
0: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
0: ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి.
1: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
0: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
1: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
0: అంటే ఈ ఫలములంతా భుజిస్తూ
1: ఉంటుంటాడు.
0: ఇది భుజించడము, కింద పడవేయటము.
1: It partakes all the fruits and drops.
0: కింద పడవేసినటువంటి ఒక రేడి పండును ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
1: The crocodile will be eating all the leftover over there and
0: ఈ విధంగా కొంత కాలం చక్కగా తినింది. ఆ క్రోకడైల్ కూడాను చక్కగా బలిచింది.
1: As time passed off, the crocodile also has grown fat.
0: ఈ కోతికి క్రోకడైల్ కూడా చక్కగా స్నేహం ఏర్పడిపోయింది.
1: There's a very good friendship between the monkey and the crocodile.
0: ఈ క్రోకడైల్ చెప్పింది.
1: The crocodile said,
0: "Oh monkey baba,
1: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
0: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
1: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
0: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
1: ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద బ్యాంక్వెట్ సో నైస్లీ గివెన్ బై యూ.
0: కనుక నీవు కూడా మా ఇంటికి ఒక దూరం చుచ్చి విందు, మా విందును ఆరగించాలి అని.
1: యూ ఆల్సో విజిట్ అస్ వన్ డే అండ్ యాక్సెప్ట్ హాస్పిటాలిటీ.
0: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
1: ద మంకీ వాస్
0: దీనికి ఎక్కడ ఇల్లు ఉంటుందాది, ఇది ఎక్కడ నివసిస్తుండాలి అని అనుకుని కొంచెం యోచన చేసింది.
1: ద మంకీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్, వేర్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్
0: దిస్ మంకీ. ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
1: మంకీ ఈజ్ జస్ట్ అవర్ ఫోర్ ఫాదర్ బోర్న్ టు అవర్ బర్త్.
0: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: మంకీ హైలీ ఇంటెలిజెంట్.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్కి కూడా లేదు.
1: వి జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ, బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
0: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామా. దెన్
0: ఎంత కార్యం సాధించాడు.
1: వాట్ అన్ అకాంప్లిష్మెంట్ యు నో.
0: సరే, ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.
0: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
1: How am I to come?
0: నేను నీళ్ళలో దిగలేను.
1: I cannot get into the water.
0: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
1: You cannot go over to the bank.
0: కానీ నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: How am I to come to you?
0: అయ్యో స్నేహితుడా, నాకు ఇంత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: He said, "Oh friend, I got this huge body, you can sit on my back." I'll take you.
0: సరే కూర్చుంది.
1: Yes, the monkey said.
0: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
1: The crocodile revealed the secret when it was about to reach the shore.
0: లేదు లేదు.
1: No.
0: ఓ బావా.
1: ఓ బ్రదర్-ఇన్-లా.
0: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
1: My wife desires to eat your heart.
0: కనుక నా యొక్క వైపు ఈ సంతృప్తిని నేను ఇవ్వాలి, అందుకోసం నిన్ను ఇక్కడ తెచ్చాను అన్నాడు.
1: I should satisfy my wife. For that purpose I brought you here.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ థాట్,
0: వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
1: I'll be so happy to please your wife.
0: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
1: Why didn't you tell me beforehand?
0: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుంది ఏమను, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
1: As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place, therefore I kept it hanging on another tree top there.
0: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
1: I continuously jump.
0: ఆ గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
1: The heart may fall down, therefore I kept it in security.
0: Reverse. వెనక్కి పోదాం పా, తీసుకొని వచ్చేస్తాను అన్నాడు.
1: Now let's go back, let's go reverse. I bring back my heart.
0: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
1: Crocodile is a dunce, not intelligent.
0: సిట్టండిగా ఉంది కానీ బుద్ధి లేదు.
1: It has got the strength but no intelligence.
0: విద్యావంతుల వలె ఉంటుంది.
1: The crocodile is like modern education, educate people.
0: గుండెని ఇస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా.
1: With the desire that it will give the heart, it returned as it is going to club.
0: ఇక్కడే నేను దిగిపోయి గుండెని తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది.
1: He said, you remain here, I'll bring the heart. And it just climbed up the tree.
0: ఓ పిచ్చి ముసలి, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నట్టు ఇలాంటి వాడిని ప్రశ్న, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమనింది.
1: దెన్ ఓ క్రొకడైల్, వాట్ ఎ ఫూల్ యు ఆర్, ఇస్ ఇట్ పాసిబుల్ టు సెపరేట్ హార్ట్ ఫ్రమ్ మీ, ఐ డోంట్ వాంట్ సచ్ ఎ ఫ్రెండ్. నో,
0: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
1: వై షుడ్ ఐ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఎ డన్స్?
0: ఫ్రెండ్స్ కావాలంటే తెలివి కలిగిన వారిగా ఉండాలి.
1: మై ఫ్రెండ్స్ షుడ్ బి,
0: నా కష్టమునందు సుఖమునందు కూడా నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా కాదు మనం చూడబడుతుంది.
1: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్.
0: హృదయంతో భగవంతునికి అర్పితం చెయ్యాలి.
1: యూ హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
0: ఇది ఏ మన యొక్క ట్యాక్స్?
1: దిస్ ఇస్ ద ట్యాక్స్.
0: ఏ హృదయంబును సగితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ దెన్.
0: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్.
0: నీ వందించినది.
1: ఇట్స్ యువర్ గిఫ్ట్.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఓ గాడ్, ఐ విల్ ఆఫర్ ఇట్ టు యు.
0: నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
1: ఐఎమ్ గివింగ్ యూ దాట్ యూ హావ్ గివెన్ మీ.
0: నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను?
1: ఐ హావ్ బ్రాట్ మై సెల్ఫ్.
0: నథింగ్.
1: ఐ యామ్ నథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యు. యు ఆర్ ఎవ్రీథింగ్.
1: ఎవ్రీథింగ్ యు ఓన్లీ. ఐ యామ్ నథింగ్.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఐ విల్ ఆఫర్ ద సేమ్ హార్ట్ దట్ యు గివ్.
0: పరగ వేరేమి దెట్టు నీ పాదార్చనకును.
1: To worship your lotus feet, what else can I bring?
0: Anjaliki tintu anduko vayani.
1: I offer my obeisance and sincere respect.
0: Idi ni kandinchetvanti okka idi offer.
1: This is the offer I make.
0: Nen antakante vere em cheyalenu.
1: I can't do more than
0: na nene sarvasvamu nee okka sotte.
1: I offer myself entirely to you.
0: Naa daggara emti undadi?
1: What else I have?
0: Yemaina unte adi nivichinatvantidi.
1: If I have anything,
0: adantha neede.
1: It's all yours.
0: Naadi anetvantidi ekkada ledu.
1: Nothing like mine.
0: Idi teshaseerude anetvanti okka teshavahanudu ainatvanti ramulaku aa rakamainatvanti okka tattvanni bodhisthu vachadu.
1: This is the nature that starts.
0: Lakshmanudu ramulato prarthisthu vachadu.
1: Lakshmana was praying to Rama.
0: Madiya dhana taradi sarvabhara samarpitam atmanam teshabhutam vi rachamam siranagati.
1: Lakshmana
0: prayed to Rama.
1: What is this surrender?
0: Nalo emi ledu.
1: I don't have anything.
0: Kanaka anta nide ane.
1: Everything is yours.
0: Idi manam bhagavantuniki ivvalsinatvanti okka tax.
1: This is the tax that is to be paid to God.
0: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే.
1: So long we don't pay that, we have to be born again and again.
0: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే.
1: We have to take several forms.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా, ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా.
1: Theist or atheist or theistic atheist or atheistic theist, whomsoever may be.
0: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది.
1: That's the theist has must offer that.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక టాక్స్ ని మనం అందించడానికి సిద్ధం లేకుండా.
1: Without being ready to pay sacred tax.
0: భక్తులము భక్తులమని అనిపించుకుంటున్నాము.
1: We call ourselves devotees.
0: భక్తి అనే పేరే, అది ఒక డిగ్రీగా ఉంటుంది.
1: The devotion itself is just a name.
0: ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే
1: if you want to get a job,
0: నేమ్ రాస్తారు పలాను సో అని సో అని వేసేసి తర్వాత MBA అని వేసేస్తారు లేక ఐఏఎస్ అని వేసేస్తారు లేక ఐపీఎస్ అని వేస్తుంటారు.
1: As they apply, they write down their name and say so and so MBA, their degree.
0: కాని ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు.
1: They give you jobs seeing your degrees.
0: కాని ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు.
1: But a person without any knowledge of the alphabets wanted a job.
0: Ramayya and rasadu.
1: He wrote Ramayya.
0: TD.
1: Yes
0: sir. Yes.
1: Yes.
0: And rasadu.
1: He wrote like that.
0: TD.
1: Yes.
0: Emitra ee degree lu ekkada nunchi vachayi?
1: TD.
0: Means 10 daughters.
1: TD. 10 daughters. TD.
0: Yes. అనగా ఏంటి? 5 సన్స్.
1: F for 5.
0: ఇది నా డిగ్రీ అన్నాడట.
1: దిస్ ఇస్ మై డిగ్రీ.
0: ఈనాటి మానవుడి డిగ్రీ ఇదియా?
1: ఇస్ దిస్
0: పిల్లలకి అంటాం డిగ్రీనా?
1: ఇస్ టు హ్యావ్ చిల్డ్రన్ ఇస్ దట్ ఏ డిగ్రీ?
0: అది కాదు మనము. ఏ డిగ్రీ మనకు? సున్వంతరిస్తే అమృతస్య పుత్ర, అదే మన డిగ్రీ.
1: ద డిగ్రీ ఇస్ దట్ యూఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: నేను భగవంతుని యొక్క దాసుడను.
1: ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్
0: గాడ్. భగవంతుని యొక్క అంశమును.
1: ఐఎమ్ స్పార్క్ ఆఫ్ ది డివైన్.
0: భగవంతుని యొక్క ఇది స్టేషన్.
1: And just
0: ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అనుభవించాలి.
1: We should know that we are the reflection of the divine.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే.
1: You are my spark.
0: నీవు ప్రకృతి అంశం కాదు.
1: You are not of nature.
0: పంచభూత అంశం కాదు. సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: Verily you are the spark of the divine.
0: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం ప్రాకులాడి కట్టగడపటికి ఏమైపోతున్నాము?
1: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
0: Chatavarshamulu daaka mitamu cheppiri kaani namarada maata nemmanamuna.
1: Though 100 years lifespan is prescribed, you cannot believe it.
0: Balyamando
1: childhood
0: leka prayamando
1: in youth
0: లేక ముసలియందో
1: ఓల్డ్ ఏజ్
0: లేక ముదిమియందో
1: ఆర్ ఓల్డ్ ఏజ్ అడ్వాన్స్డ్ ఏజ్
0: ఊరనో అడవినో
1: ఎదర్ ఇన్ ద టౌన్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్
0: ఉదక మధ్యంబును
1: ఆర్ ద వాటర్
0: ఎప్పుడో విడ తేది ఎరుకలేదు.
1: వెన్ యు ఆర్ గోయింగ్ టు డై ఇస్ నాట్ నోన్.
0: మరణమే నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టన్.
0: ఎప్పటికైనా అది నిశ్చయం.
1: దట్ ఇస్ సర్టన్.
0: కనుక ఎప్పుడో
1: వెన్
0: ఎక్కడో
1: వేర్
0: ఏ విధంగానో
1: హౌ
0: కనుకనే ముందుగానే నీకు అర్పితం చేస్తా.
1: దేర్ఫోర్ ఐ ఆఫర్ దట్ ఈవెన్ నౌ.
0: ఇది సత్యమైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: దేహం ఒక నీటి బుడగ. బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్
0: మంకీ. డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది
0: కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ హృదయము?
1: దట్ ఈస్ హార్ట్.
0: ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి. కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు.
1: వీ షుడ్ బి ట్రూ ఆస్పిరెంట్స్ టు ఆఫర్ అవర్ ఓన్ హార్ట్.
0: భగవంతుని దగ్గర లేనటువంటివి ఎక్కడా నీ దగ్గర లేవు.
1: నథింగ్ దట్ విత్ యూ దట్ డజంట్ బిలాంగ్ టు గాడ్.
0: అంతా భగవంతుని దగ్గర ఉన్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: ఇంకా ఎటువంటివి ఉన్నాయో
1: వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ స్టిల్ దేర్
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ నో.
0: అంత విలువైనటువంటివన్నీ ఉన్నాయి భగవంతుని దగ్గర.
1: వాల్యుబుల్స్ ఆర్ విత్ గాడ్.
0: కానీ తుచ్చమైనటువంటి యొక్క ఫలం అందించటము, మాడిపోయి ఊడిపోయేటువంటి వాడిపోయేటువంటి పుష్పం అందించటము, ఇది మనం చేయవలసిన ట్యాక్స్.
1: వి పే ది ట్యాక్స్ బై ఆఫరింగ్ ద ఫ్లవర్స్ దట్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవే సమ్ డే ఆర్ అదర్. వి ఆఫర్
0: దేహమనే పత్రము. దేహమనే పత్రము.
1: బాడీ ఈస్ ద లీఫ్.
0: హృదయం అనే ఫలము.
1: ద హార్ట్ ఈస్ ద ఫ్రూట్.
0: హృదయం అనే పుష్పము.
1: అండ్ ద హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
0: మైండ్ అనేటువంటి ఫలము.
1: మైండ్ ఈస్ ద ఫ్రూట్.
0: ఆనందం అనేటువంటి తోయము.
1: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్.
0: ఆనంద బాష్పములు అందించాలి.
1: ద టియర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ ఆఫర్ టు గాడ్.
0: అంతేకాని శోక బాష్పములు కాదు.
1: నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్ ఫర్ సారో.
0: ఈ విధంగా భగవంతుడికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: Lots of things that we have got to offer to God.
0: కాని అతి సత్య సనిత్యమైనటువంటి ఒక విషయాలను మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో సచ్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
0: మన దృష్టికి తోచినటువంటివి, ఈ చర్మ చెట్టులు కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
1: వీ జస్ట్ ఆఫర్ దోస్ దట్ వీ సీ విత్ అవర్ ఫిజికల్ ఐ.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా నువ్వు ఏనాటికైనా ఒకనాటికి అనిత్యమే.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరీ.
0: అంత నాస్తి నాస్తి. ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ పాస్టింగ్
0: సత్యం అనేది ఒక్కటి
1: ట్రూత్ ఈజ్ వన్
0: నీ జీవము దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మతత్వము
1: యువర్ లైఫ్ అండ్ ద డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్
0: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి
1: సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే
0: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు
1: There's no peace in playing.
0: తాగటంలో మనకు శాంతి లేదు.
1: No peace in drinking.
0: తినటంలో మనకు శాంతి లేదు.
1: Not in eating.
0: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చును కదా.
1: If there is peace, we can eat continuously all around the
0: 24
1: hours.
0: ఇవన్నీ కూడాను కేవలం అపమార్గంలో చేపించి రాక్షస మార్గంలో ప్రవేశింపజేస్తున్నాయి.
1: They will take you along the wrong side and make you demonic ultimately.
0: కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు
1: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్ వి ఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్
0: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతనులకు ప్రజలకు అందించాలి
1: దేర్ఫోర్ వి షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ బేస్డ్ ఆన్ దిస్ విజ్డమ్ దట్ వి అక్వైర్
0: మన తోటి మానవులకంతా కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి
1: వి షుడ్ ప్రొపగేట్ టు ఎవ్రీబడీ దట్ విత్ హూమ్ సర్ వి
0: ఏది సత్యనిత్యమైనటువంటి ఒక తత్వమో అది కూడా మనం ప్రజలకంతా కూడా బోధించడానికి ప్రయత్నించాలి
1: దట్ ఎటర్నల్ ట్రూత్ హస్ గాట్ టు బి షేర్డ్ విత్ ద ఫెలో మ్యాన్
0: విద్యార్థులారా మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంట్లో త్రోవం చూపించాలి
1: స్టూడెంట్స్ వాట్ ది అవుట్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ Share it with the fellow men there in society and show them the proper path.
0: Vidya kevalamu potta kooti kosam kaadu.
1: Education is not merely meant for a living.
0: Rushi kooti kosamu. Vidya vijnanam kosam.
1: This education is for vijnan or wisdom.
0: Vijnanam kaavali manaku.
1: It's the wisdom that we need.
0: Emiti aa vijnanam.
1: What is that?
0: Nityanatya vishpasthilana shakti vijnanam.
1: That vijnana wisdom is...
0: Nityanatya tho koodinatvanti vijnanam.
1: This wisdom is a one of discrimination and discretion.
0: Kanuka.
1: So.
0: Manam eenaadu. అనేక మందిని మనం కండతో చూస్తున్నాము
1: టుడే వీ సీ మెన్
0: మన అశాంతి ఎక్కడనో దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు
1: వీ డోంట్ నో వేర్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దాట్
0: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు
1: వీ షుడ్ గివ్ ద మెడిసిన్ అప్రోప్రియేట్ టు ద సిక్నెస్
0: కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం
1: వెన్ దేర్ ఇస్ స్టమక్ ఏక్ వీ డోంట్ పుట్ ఐ టెక్స్ టు ది ఐ
0: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా
1: యు ఫైండ్ ఎనీ రిలీఫ్
0: కనుకనే మనం నొప్పి ఒకటి ఔషధం ఇచ్చేటువంటి మరొకటి అవుతుంది
1: ద కంప్లైంట్ ఇస్ ఎట్ సమ్ పాయింట్
0: అనగా మన అశాంతి ఒక్కటి ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనటువంటివే చేస్తున్నాం మనం
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద కాజెస్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ టోటలీ ఆపోజిట్ అండ్ డిఫరెంట్
0: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు
1: ద ఫాదర్ హ్యాస్ ఓన్లీ సన్
0: కానీ అతడు ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకపోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలక వెళ్లాడు అక్కడ తేలి కుట్టింది
1: And the ball has gone, while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion. Father loves his son very much. As the son was crying, the father went to the doctor.
0: Doctor said, ointment ichadu.
1: He gave ఆయింట్మెంట్.
0: ఈ ఆయింట్మెంట్ ఇచ్చి తేలు కుట్టిన దగ్గర దీన్ని రుద్దు కొంత మత్తు ఎక్కుతుంది దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు
1: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ద స్కార్పియన్ హ్యాస్ బిటన్
0: కానీ ఈ తండ్రి ఆతురుతో ఏం అతను గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి
1: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్డ్ వేర్ వర్ యు
0: బిటన్ నానా ఆ మూల కుట్టింది అన్నాడు
1: ఇస్ ద సన్ సెడ్ ఫాదర్ అండ్
0: ఈ ఆయింట్మెంట్ తీసుకున్నాడు మూల దిక్కాడు
1: అండ్ దెన్ హి అప్లైడ్ ద ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్
0: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా
1: when this ointment is applied there in the corner of the room there's no relief for the pain
0: మన ప్రయత్నములంతా అట్లాటిగానే ఉన్నాయి
1: all our modern efforts are of
0: మన అశాంతి ఎక్కడ నుంచి వచ్చింది
1: where is this restlessness
0: దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలం గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి
1: we have to know the causes for this restlessness and find solution
0: ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా
1: we don't know the truth
0: బాధ ఒక చోట ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం
1: పెయిన్ ఇస్ ఎట్ వన్ పాయింట్ వేర్ హస్ ది డ్రగ్ మెడిసిన్ గివెన్ ఇస్ ఎట్ అనదర్
0: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము కొండ కొండలు తిరుగుతున్నాము ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము
1: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఇన్ ద మౌంటైన్ టాప్ అండ్ హిమాలయస్ టు
0: దైవం ఎక్కడ లేదు అక్కడ చూసినా ఉన్నాడు
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము,
1: యువర్ గాడ్.
0: దైవము ఎక్కడో బయట కాదుండేది, నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ, రిసైడింగ్ దేర్
0: ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈస్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుంది, నీవు చూస్తూ ఉంటే నీకు ఎట్లా చిక్కుతాడు?
1: If you want to be in search of God, where else can you find
0: him? నీ దృష్టిని అంతర్ముఖం గావించు.
1: But turn inward.
0: ఆ విశ్వాసాన్ని నీవు దృఢపరచుకో.
1: Strengthen that faith.
0: అంతేకాని ఇక్కడ దైవం ఉంది, ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
1: If he says that God is here and he is not there, he is not an aspirant.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మను మక్కువై ఉన్నాడు.
1: Here and there God is present.
0: ఎక్కడ చూచినా కూడా నువ్వు ఒక్కడే ఉంటున్నాడు.
1: Everywhere he is only
0: one. రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: God is only one, not two, only one.
0: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
1: There is nothing like your God.
0: కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
1: This is only ignorance due to attachment.
0: రాముడు వేరు, కృష్ణుడు వేరు కాదు.
1: రామ అండ్ కృష్ణ ఆర్ నాట్.
0: శివుడు వేరు, రాముడు వేరు కాదు.
1: శివ
0: అంత రూపనామం వేరు వేరే.
1: The names
0: ఒక్కడే.
1: The names and forms are different but God is one.
0: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు, అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్.
0: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటానికి.
1: సాయి హాస్ ఇన్కార్నేటెడ్ టు ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండేది.
1: సాయి హాస్ డిసెండెడ్ to show God everywhere, wherever you want to find him.
0: దానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు.
1: యూ మే సే వై హాస్ హి డిసెండెడ్
0: కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి సమ్ వన్ టు టెల్ యు.
0: ప్రణది నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
1: యు హావ్ గాట్ ది కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్. యు గెట్ డు యు గెట్ ద లైట్?
0: పూలు తూది దారముంది, పుష్పమాల తానగునా?
1: యు గాట్ ద ఫ్లవర్స్, ద నీడిల్ అండ్ ద థ్రెడ్? కెన్ యు మేక్ ఇట్ ఎ గార్లెండ్?
0: వాడు కుట్టేవాడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి టు మేక్ ఎ గార్లెండ్.
0: సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగున?
1: ది డైమండ్స్ అండ్ గోల్డ్ ఆర్ దేర్, కెన్ దట్ బి ఎ జ్యువెలరీ?
0: ఒక జ్యువెలరీ ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి గోల్డ్.
0: అదే రీతిగానే దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒక రావాలి.
1: ట్రైన్
0: బరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
1: ఫార్ ద ట్రైన్ టు గో ఫాస్ట్ దేర్ ఇస్ ఎ డ్రైవర్.
0: ఆటోమేటిక్ లైట్ కు అవధులు ఉందా?
1: దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్ టు ద లైట్ ఆఫ్ ఆటోమేటిక్ లైన్.
0: ఒకడు జగతిని సృష్టింపనుండవలది?
1: దేర్ మస్ట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
0: ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా.
1: టు డ్రైవ్ ద ట్రైన్ యూ నీడ్ ఎ డ్రైవర్, డోంట్ యూ?
0: ఆటోమేటిక్ లైట్ కంతా కూడా అవధులు ఉండాలి కదా.
1: ఆటోమేటిక్ లైట్ షుడ్ దేర్ బి సర్టెన్ బౌండరీస్.
0: ఒకడు జగతిని సృష్టింప ఉండవలదా?
1: షుడ్ దేర్ నాట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
0: కనుకనే ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాడు అని చెప్పడానికి ఒక రావాలి.
1: Sai has incarnated to tell you that God is everywhere.
0: ఆ విధంగా తెలపడానికి వచ్చేటువంటివే అవతారములంతా.
1: Avatar has got this purpose to inform you that God is everywhere.
0: కేవలం తెలపటం మాత్రమే కాదు, తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి.
1: Not merely to declare but to share the divine love with everybody.
0: అంత పంచడానికి వచ్చినాడు.
1: Yes, come here to share with everybody.
0: హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు చెప్తుంది.
1: But as is the container of your heart,
0: సంభాషణ చేత మన కంటైనర్ పెద్ద చేసుకోవాలి.
1: Therefore we have to widen, expand our container because of vision and the conversation.
0: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
1: If you make it big and bigger, you can get lots more and more.
0: భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ.

కేశవా.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 34th అండ్ ఫైనల్ డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 16th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్పౌండ్స్ ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ కాయా బాడీ, కర్మ వర్క్ అండ్ ధర్మ రైటియస్నెస్. హీ ఆల్సో రీవిజిట్స్ అండ్ రీఎంఫసైజెస్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వర్డ్సెస్ ఆఫ్ గీత. శ్రీ భగవాన్ వాచ,
1: కర్మానుబంధీని మనుష్యలోకే జగత్తు బ్రహ్మమయము.
2: ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
2: సచ్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ ఆల్సో సాచురేటెడ్ విత్ యాక్షన్.
1: సృష్టి అనునదే కర్మ.
2: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: కనుక దేహమే కర్మ.
2: దేర్ఫోర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యాక్షన్.
1: కర్మ అనగా జీవశక్తియే.
2: యాక్షన్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ లైఫ్.
1: జీవశక్తి ఉపాధులే దేహములు.
2: ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఈజ్ బాడీస్.
1: ఉపాధులను ధరించటం చేతనే దేహమునకు కర్మ అని పేరు.
2: యాజ్ ఇట్ హాస్ వోర్న్ దీస్ బాడీస్ ఇట్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యాక్షన్.
1: కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి.
2: బాడీస్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్ పర్ఫార్మ్.
1: ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి.
2: వీఆర్ టేకింగ్ హ్యూమన్ బాడీస్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకి.
2: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ that I am bound binding human beings by action.
1: Manushyattam anaga kevalam mumuchchottam tho kudinatundi maatrame kaaka karma tho anubandhamainatundi ga kudanu manamu gurtinchali.
2: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action but also with action.
1: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
2: హ్యుమానిటీ ఈజ్ అసోసియేటెడ్ ఎసెన్షియలీ విత్ యాక్షన్.
1: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
2: ఎ పర్సన్ గెట్స్ ఎ హ్యూమన్ బాడీ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ది
1: అర్లియర్ బాడీ. తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థం.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ యాక్షన్ మీన్స్ బాడీ.
1: కర్మక్షేత్రం అనగా దేహమే.
2: ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ఆల్సో ఈజ్ బాడీ.
1: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
2: ద ఫీల్డ్ ఆఫ్ ధర్మ ఈజ్ బ్రహ్మన్.
1: దేశ కాలములు ప్రకృతి వికారములు.
2: ద టైమ్ అండ్ ప్లేస్ ఆర్ అసోసియేటెడ్ విత్ నేచర్.
1: సమస్తము కూడాను కర్మముల యొక్క ఫలితములే.
2: ఆల్ ద థింగ్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
1: కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఆఫర్ యువర్ ప్రాస్ట్రేషన్స్ టు కర్మ.
1: మంచి కాని చెడ్డ కాని,
2: బీట్ గుడ్ ఆర్ బ్యాడ్,
1: పాపం కాని పుణ్యం కాని,
2: బీట్ సిన్ ఆర్ వర్చ్యూ,
1: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
2: దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద లార్డ్.
1: కనుకని యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
2: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈజ్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
1: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
2: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
1: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
2: పర్ఫార్మింగ్ యాక్షన్ ఈజ్ టు శాంక్టిఫై వన్స్ లైఫ్.
1: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
2: గెటింగ్ శాంక్టిఫైంగ్ ది కెపాసిటీ టు శాంక్టిఫై లైఫ్ వీ కెన్ గెట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్.
1: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
2: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
1: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
1: గీత అనగా పాట.
2: గీత రెఫర్స్ టు సాంగ్.
1: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
2: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
2: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిజన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్.
1: ఈ పాట రుద్రభూమి యందు, భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
2: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
1: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
2: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్డ్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
1: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
2: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్డ్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
1: ఈశ్వర, నా ఆత్మనే నీవు.
2: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
1: నా బుద్ధియే నీ అర్ధాంగి అయినా పార్వతి.
2: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
1: నా దేహమే నీ ఇల్లు.
2: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
1: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
2: దే ఆర్ ఆఫర్డ్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
1: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
2: తిరుత్తండా

0: as my routine duties of the day, they are all offerings and worship.
1: నా ప్రాణములు నీ గణములు.
0: My life breath itself is your praise.
1: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
0: Wherever I just go about, that is circumambulating yourself.
1: నా మాటలన్నీను నీ మంత్రములే.
0: Whatever word I utter, these are all
1: నా చర్యలన్నీను నీ పూజలే.
0: All my actions are worship for you.
1: ఈ విధముగా సర్వేంద్రియముల యొక్క చైతన్యములను భగవత్ అర్పితము గావించడం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు.
0: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
1: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
0: When man performs all actions as an offering to God, it becomes anasakti yoga.
1: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
0: Yogis have recognized that in anasakti yoga all the greatness is inherent.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
0: Obeying the commands of the Lord, he has fought in the battlefield.
1: మామను స్మరియుజ్జచ అన్నాడు. నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
0: He has commanded, thinking continuously of me, you fight in the
1: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
0: Whatever you do it as an offering to me. This was the command.
1: ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
0: This particular offering I like.
1: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
0: Without having love of the Lord, no devotee would be able to reach
1: the goal. భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
0: The most important goal of a devotee is to please the Lord.
1: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: The most important duty of a devotee is to satisfy the Lord.
1: కనుక నీ కర్తవ్యాలని నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
0: కృష్ణ హస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
1: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
0: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yajna.
1: కానీ దక్షుడు యజ్ఞముతో ప్రారంభించాడు.
0: On the other hand, Daksha wanted to do yajna.
1: ఈశ్వరుణ్ణి తిరస్కరించాడు.
0: He disobeyed and disrespected Ishwara.
1: ఋషుల ఆజ్ఞను కూడాను ఉల్లంఘించాడు.
0: He disobeyed and violated the commands of rishis.
1: మమకార అహంకారం చేత యజ్ఞము ప్రారంభించాడు.
0: With a sense of egoism and attachment, he commenced the yajna.
1: ఈ అహంకార తత్వం అనేటువంటిది ఇది ఒక యుద్ధముగా మారిపోయింది.
0: This egoism converted the yajna into a battle.
1: భగవత్ ఆజ్ఞచే యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
0: Fighting became yajna for Arjuna, who obeyed the command and fought in the battle.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
0: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్, ఇట్ బికేమ్ ఎ బ్యాటిల్.
1: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞం?
0: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
1: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
0: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ది లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
0: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
1: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి
0: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
1: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి
0: యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
1: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు
0: when he allows his own hatred and attachment,
1: yagnamainappudiki ni yuddham gaane maarutundi.
0: Even if it is yagna, it becomes a war and a battle.
1: Tana hudayamunandunnatunti yokka paritapamule bahirmukhamainappudu idi oka vidhamainatunti yokka vaadopavaadamulaga roopondutundi.
0: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
1: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
0: ఒబేయింగ్ మై కమాండ్, రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
1: అర్జున మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
0: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్ అండ్
1: క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.

0: యు ఆర్ నాట్ దిస్ బాడీ విచ్ ఇస్ వెరీ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: సాక్షిభూతుడైనటువంటి ఆత్మనే నీవు.
0: యు ఆర్ ఓన్లీ ది విట్నెస్ విచ్ ఇస్ ఇన్ ది ఫార్ ఆఫ్ ఆత్మన్ ఇన్సైడ్ యూ.
1: కేవలము 6 అడుగులు ఎత్తు కలిగినటువంటి యొక్క దేహం, ఈ అష్టపంజరము నీవు కాదు.
0: దిస్ పర్టికులర్ ఫిజికల్ ఫ్రేమ్ విచ్ ఇస్ 6 feet tall, దిస్ ఇస్ నాట్ యువర్ సెల్ఫ్.
1: విశ్వాత్మక స్వరూపుడవు నీవు.
0: యు ఆర్ ఎ కాస్మిక్ పర్సనాలిటీ.
1: చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ శరీరము నీవు కాదు.
0: దిస్ బాడీ విచ్ ఈ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
1: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడైనటువంటి ఆత్మవే నీవు.
0: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈస్ బర్త్లెస్ అండ్ డెత్లెస్.
1: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
0: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈస్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
1: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
0: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
1: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
0: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
1: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
0: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
1: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
0: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
0: బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
1: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
0: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
1: నిందాస్తుతులు దేహమునికే గాని ఆత్మకు కావని,
0: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
1: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
0: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ యాక్టివిటీ అండ్ నాట్ విత్ ది ఆత్మ,
1: ఇంటి సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని,
0: ఆస్కింగ్ హిమ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్,
1: అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని,
0: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ యాక్షన్.
1: ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుడిని ప్రవేశపెట్టాడు.
0: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్డ్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
1: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
0: దేర్ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
1: ఇది ఉపాధులతో కూడినటువంటి యొక్క శక్తి కాదని,
0: గాడ్ ఈజ్ నాట్ ఎ పవర్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ అట్రిబ్యూట్,
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క సమతత్వం అని,
0: దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఆల్ పర్వేజ్ అండ్ ఆమ్నిషియంట్,
1: ఇది కేవలం దేవకీ వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని,
0: దిస్ పర్టికులర్ బాడీ ఈజ్ నాట్ నియర్లీ బార్న్ ఆఫ్ దేవకీ అండ్ వసుదేవ,
1: దశరథ కౌరవులకు కౌశల్యకు జన్మించినటువంటి వాడు కాదని,
0: దిస్ ఇస్ నాట్ ది బాడీ విచ్ ఇస్ బార్న్ ఆఫ్ దశరథ అండ్ కౌశల్య,
1: ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
0: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ,
1: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వం అని,
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
1: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
0: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
1: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
0: దట్ ఇస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెట్ వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
1: సూర్యు, ద్వారా మనువు వినగలిగాడు.
0: ఫ్రమ్ సన్ గాడ్ మను హర్డ్,
1: మనువు నుంచి ఇచ్చుకుడు విన్నాడు.
0: ఇచ్చుక కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
1: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
0: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
1: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
0: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్ హిడెన్.
1: నాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
0: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
1: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
0: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
1: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
0: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
1: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
0: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
1: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
0: హీ సెట్ విత్ ఎ స్మైల్ యాజ్ హీ నోస్ ఆల్ ద మైండ్స్ అండ్ ఆల్ ద హార్ట్స్, వెల్ అర్జున, ఐఎమ్ నాట్ దిస్ పర్టికులర్ బాడీ.
1: నా నేను అజుడు.
0: ఐఎమ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ బర్త్.
1: సర్వంతర్యామి.
0: ఐఎమ్ ఆమ్నిషియంట్.
1: సర్వజ్ఞుడను.
0: ఐఎమ్ omnipresent.
1: దేశ కాలమునకు ఏమాత్రం కూడాను బద్ధుడు కానటువంటి వాడను.
0: ఐ ట్రాన్సెండ్ ఆల్ ద టైమ్ అండ్ ప్లేస్ అండ్ స్పేస్.
1: సర్వకాలములు ఎందుకు కూడాను నేను ఉన్నాను.
0: ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ టైమ్స్.
1: కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకుని ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
0: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ మై బాడీ యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
1: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
0: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
1: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
0: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
1: కాయము మారుతుండవచ్చు.
0: బాడీ మే బి చేంజింగ్.
1: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
0: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
0: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
0: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
1: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని
0: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్
1: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని
0: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్
1: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
0: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
0: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
1: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
0: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
1: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
0: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
1: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
0: డూ నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటాయి.
0: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
1: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
0: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
1: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
0: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
1: ఇప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
0: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
0: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
1: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
0: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
1: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదం యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
0: బుద్ధ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ వేద బట్ ద ఫీలింగ్స్ అండ్ ది ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ వేద హీ ఎక్స్పీరియన్స్ అండ్ హీ డెమోన్స్ట్రేటెడ్.
1: బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ సెడ్ బుద్ధం శరణం గచ్చామి.
1: ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ఇండివిజువలిస్టిక్.
1: క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు.
0: Gradually he mentioned sangham saranam gacchami.
1: Kevalamu vyaktigatamainatunti yokka bhavamulu idi sankuchitamainatunti bhavamuluga untayi.
0: Feelings associated with individual and personal, they are merely selfish and narrow.
1: Ee sarvasvam ga nivu bhavinchaddu.
0: You should not consider this as all.
1: Samudramulo ye niti bindu vantido idi.
0: It is something like a drop in the ocean.
1: Kanuka sangham saranam gacchami. నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
0: దేర్ఫోర్ హీ కమాండెడ్ యూ డెవలప్ ఎ హార్ట్ విత్ ఎ బ్రాడ్ మైండెడ్నెస్ విత్ ఇన్క్లూడింగ్ ఎంటైర్ సొసైటీ విత్ ఇన్ యువర్ స్కోప్.
1: సంఘమునకు రూపము లేదు.
0: సొసైటీ డస్ నాట్ హ్యావ్ ఎ ఫార్మ్.
1: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
0: సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్.
1: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
1: లైఫ్ ఇంటూ యూనిట్ ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
0: వెన్ లైఫ్ ఈజ్
1: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ.
0: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
1: ఇది దైవత్వం.
0: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
1: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
0: దేర్ ఫోర్ యూ సెడ్ ఇన్ ది సొసైటీ యూ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటారు.
0: This society may consist of a few individuals.
1: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
0: Society in a particular country may be different. It may have nothing to do with society.
1: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
0: A society by a particular name may have anything to do with society by another name.
1: కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
0: There are limits even for society.
1: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములో అంత గొప్పవి కాదు.
0: Do not consider the society which has limits as very great.
1: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
0: Therefore he said, take shelter in dharmam which has got a very broad connotation.
1: ధారయతీతి ధర్మః, జగత్తునే ధరించినటువంటిది ఈ ధర్మము.
0: Dharmam refers to the one which has borne the entire world.
1: ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది మనం కొంత విచారిస్తే ఆ పదార్థం యొక్క గుణమే.
0: When we try to find out the meaning of dharma,
1: paratma yokka gunamu,
0: dharma refers to the nature of the object. Which object?
1: Paratma yokka guna gunamu idi yokka yadartham.
0: The real meaning of dharma is the attributes of paramatma.
1: Paratme ee yokka vastu.
0: Parartham refers to this particular object.
1: Ade parabrahma tattvam.
0: This is the very principle of parabrahman.
1: Parabrahma tattvamunu ఆధారముగా చేసుకున్నదే ధర్మము.
0: ధర్మం ఈజ్ బేస్డ్ అపాన్ పరబ్రహ్మతత్వ.
1: మాయోపాధి మాయోపాధి భగవంతుడని అంటారు కానీ కాదు, ధర్మోపాధి భగవంతుడు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ హ్యాస్ ది బాడీ ఆఫ్ మాయా బట్ హీ డజంట్ హ్యావ్ ది బాడీ.
1: కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ అన్నాడు.
0: ధర్మా ఈజ్ ది బాడీ ఆఫ్ గాడ్ అండ్ దేర్ఫోర్ హీ హాస్ జస్ట్ సెడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ధర్మ ఐ కమ్ అగైన్ అండ్ అగైన్.
1: కనుకనే ధర్మస్వరూపుడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మన్.
1: కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
0: ధర్మం ఇస్ వన్ విచ్ ప్రూవ్స్ బ్రాడ్ నేచర్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
1: కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావములో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
1: ఈ దేహంలో మాత్రమే నీ లక్ష్యం ఉంచుకోకు.
0: Do not keep this body as the entire basis.
1: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
0: This is only a upadhi which you can see through your mortal eye.
1: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
0: Broaden your vision, he commanded.
1: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
0: When the vision becomes full of Brahman, and the entire creation becomes full
1: of lekani drushti dharmamayamainappude brahmamu sarvamayamaipothundi.
0: When your vision is full of dharma, the entire creation becomes brahma for you.
1: Jagattunu brahmamayanga neevu chudalanukunnappudu nee drushtini dharmamayam cheskomannadu.
0: If you want to see the entire creation as full of brahma, your vision
1: must be dharmam emiti.
0: Your vision must be
1: vyaktigatanga neevu chatriyudu.
0: Individually, personally, you are a kshatriya.
1: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
0: Fighting and war, waging a war is.
1: నీవు కాలంత్రుకి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
0: You need not invite battle.
1: కౌరవులే నీ కాలంత్రుకి కయ్యానికి సిద్ధమయ్యారు.
0: It is the Kauravas who have declared a war against you.
1: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
0: My only command is you follow your duty.
1: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
0: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
1: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
0: హి హస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
1: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
0: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
1: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
0: If fire does not have the power to burn, it is a coal, it is not fire.
1: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
0: Similarly, ice has the nature of
1: ఆ చల్లదనముని కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
0: If it is not cold, you cannot call it ice.
1: అదే విధముగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మము.
0: In the same way, death is natural for every human body.
1: కనుక తాను సహధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం గాని ఎందుకు?
0: When it takes its natural form and shape, why should one be worried about it?
1: చక్కెరకు తీపి దాని సహధర్మము.
0: It is natural taste and natural dharma for sugar.
1: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
0: If it is
1: చక్కెర కాదు.
0: If sweetness is not there for sugar, it may be salt, but it is certainly not sugar.
1: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
0: జస్ట్ యాజ్ బర్నింగ్ ఇస్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఇస్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఇస్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీవేమాత్రము కూడాను లక్ష్యం నందుంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
0: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
1: ye vidhanga niu praveshinchali ee sthita pragnaanni drishti enduchuko.
0: Keeping the various attributes of sthita pragna,
1: ee mohamulu nirmoolam gaavinchuko.
0: You destroy all your moha.
1: Nirmamo nihankara satanti madagachyati. Shanti anekundi niu పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలం గావించుకోమన్నాడు.
0: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్, యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
1: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
0: డూ నాట్ గివ్ అప్ గాడ్.
1: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
0: డూ నాట్ డిసోబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
1: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
0: రికగ్నైజ్ యువర్ హ్యూమానిటీ.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి అంత మాయను నిర్మూలం గావించటమే.
0: ఆల్ దట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమానిటీ ఈస్ టు డిస్ట్రాయ్ ది మాయ.
1: మొన్న చెప్పాను మానవత్వం అనగా ఎంఏఎన్ మ్యాన్.
0: ది అదర్ డే స్వామి హస్ జస్ట్ సెడ్ మానవత్వం రెఫర్స్ టు ఎంఏఎన్.
1: ఎం అనగా మాయా రిమూవ్.
0: ఎం స్టాండ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ మాయా.
1: ఏ ఆత్మ సీ.
0: ఏ స్టాండ్స్ ఫర్ సీయింగ్ ఆఫ్ ఆత్మన్.
1: ఎన్ నిర్వాణం అటైన్.
0: ఎం స్టాండ్స్ ఫర్ అటైనింగ్ నిర్వాణం.
1: మాయను నిర్మూలముగా ఉంచి
0: రిమూవింగ్ ద రూయినింగ్ ఐ మీన్ డిస్ట్రాయింగ్
1: దైవాన్ని దర్శించి
0: టేక్ దర్శన్ ఆఫ్ గాడ్.
1: నిర్వాణం అనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
0: మర్జింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ ఆత్మన్, దట్ ఈస్ ది వెరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
1: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
0: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ యూ షుడ్ కాంటెంప్లేట్ ఆన్ దిస్.
1: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
0: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.
1: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
1: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
1: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
0: Peace is inherent and it is within you.
1: Nee ende nee vetukunnappude neeku shanti labhistundi.
0: Only when you search for it within yourself you will be able to get it.
1: Kanuka neevu loka drushtini emaatram kuda nee unchukonaka antar drushtini abhirudhi parchukomannadu.
0: Therefore not having any type of external vision you develop internal vision, introverted vision.
1: Pasuhu baita drushti kaligineetundi pasuhu.
0: Extroverted vision only an animal has.
1: Antar drushti kaligineetundi vaade manavastu.
0: A man has introverted vision.
1: Kanuka ee manavatvanni nu sarthakam kavinchukomannadu.
0: He commanded you sanctify, fulfill this particular aspect of humanity.
1: Okanoka samayamlo,
0: once upon a time,
1: Naradudu
0: Narada
1: enniyo vidyalanu abhyasinchi,
0: after learning quite a few things,
1: 64 vidyalanta abhyasinchinadu.
0: After practicing 64 types of learning,
1: inni vidyalu nerchinappatikini,
0: even after learning all these,
1: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
0: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ది అదర్.
1: దుఃఖమును కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
1: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
0: I have mastered all the types of learning.
1: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
0: I have recognized all the aspects.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ది యూజ్?
1: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
0: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్.
1: దీనికి ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్లాడు.
0: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
1: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
0: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
0: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్.
1: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
0: I have learned all the types of education.
1: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
0: There is nothing which I have not learned.
1: సనత్ కుమార్.
0: He said so far so good. Well, have you learned ఆత్మ విద్య?
1: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
0: He said accepting the ఆత్మన్ ఆర్థిక ఎడ్యుకేషన్.
1: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
0: You can get peace of mind only in the knowledge of ఆత్మ.
1: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
0: When you catch hold of that particular thing by holding which you have,
1: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
0: If you learn a particular thing by learning which you have learned everything else, then only you would have learned.
1: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
1: ఒక గ్రామంలో,
0: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
1: ఇరుగు పొరుగు ఇంటిలో,
0: ఇన్ ద నైబర్హుడ్,
1: పెళ్లి ప్రారంభమైంది.
0: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
1: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
0: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ వాజ్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
1: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
0: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
0: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూరు బ్యాండ్ సెట్.
1: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
0: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
1: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మలంతా వచ్చారు.
0: The cooks have come from South Canara, Mangalore Brahmins have come.
1: Meer kudanu maa inti bhojananiki raavali.
0: She invited her also. You please
1: maa bidda vaibhavalanta meer chudali.
0: You should just enjoy all the grandeur.
1: Goppa vishalamaina pendalanta vestunnamu.
0: We are going to put on a very big pendal.
1: ఆ పక్కింటి అన్ని బాగానే ఉంటుండాలి. అబ్బాయి ఏ ఊరు వాడు, ఏం చదివాడు అని ప్రశ్నించింది.
0: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
1: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
0: అండ్ దిస్ లేడీ సెడ్ వెల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫిక్స్డ్.
1: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
0: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
0: Without fixing the bride groom, whom are you going to just marry?
1: అదే విధంగాని మానసికం నందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
0: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ స్టడీస్?
1: కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని శరత్ కుమారుడు నారదుని బోధించాడు.
0: శరత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
1: ఈనాటి మానవుడు,
0: టుడేస్ మ్యాన్,
1: రాగద్వేషములకు గురి కాబట్టి
0: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
1: మమకార అభిమానములతో కూడటం చేత
0: he is also subject to possessive nature and
1: taanu em chestunnado,
0: what he is doing,
1: ye vidhamaina sthitilo untunnado,
0: in what state he is,
1: taanu em maatram kuda nu vicharinchalekapothunnado.
0: He has not been able to think anything about these things.
1: Antatiki taane goppaga bhavisthunnado.
0: He is considering himself to be the most important.
1: Naaku minchinatundi shakti marokati ledani bhramisthunnado.
0: He deludes himself with the feeling that there is no greater.
1: Ee bhramana cheta nityanitya vidhyanam కోల్పోతున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
1: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
0: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
1: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
0: హీ థింక్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
0: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది వరల్డ్.
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డలను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
0: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
1: ఎవరు దీనికి సృష్టికర్తనో,
0: whoever is the creator of this particular world,
1: evaru deeniki rakshana kartano,
0: whoever is the protector of this world,
1: evaru deeniki yajamanudo,
0: whoever is the master of the world,
1: evaru deeniki nathudo,
0: whoever is the father,
1: evaru deeniki pitano,
0: whoever is the father of this world,
1: ataniki ee adhikaram untundali.
0: Only he has the power and authority for this.
1: Pitasi lokasya characharasya ani చరాచరి జగత్తునకుడును నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
0: For the movable and immovable world there is only one master.
1: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
0: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్.
1: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
0: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
1: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
0: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
1: మానవుడు బలహీనుడు కారాదు.
0: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
1: ఇది తరతరముల నుండి మానవుల్లో అణిగిపోయినటువంటి ఒక బలహీనత.
0: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
1: కష్టములు,
0: వెన్ దెర్ ఆర్
1: నష్టములు,
0: సారోస్,
1: బాధలు,
0: పెయిన్,
1: విచారములు,
0: వరీస్,
1: మనకు పరీక్షా ఘట్టములు,
0: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
1: మన ఎందుకున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము.
0: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
1: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంది.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
1: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
0: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
1: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
0: దట్ ఈస్ వై వేమన హస్ గివెన్ ఏ వెరీ గుడ్
1: చదువులన్నీ నేర్చి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
0: ఇట్ ఈస్ ది ఫూల్స్ హూ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ మైండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ టైమ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: వాట్ ఎవర్ లెర్నింగ్ వన్ మైట్ హ్యావ్ ఏ మీన్ పర్సన్ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ గుడ్.
1: తరచి చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఆఫ్టర్ లెర్నింగ్ ఏ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే కుడ్ బి ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువు అలి ఉన్నాడు.
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ స్టడీయింగ్ సో మచ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అట్ ఆల్. ఇట్ ఈస్ బెటర్ వి లెర్న్ విచ్ డస్ నాట్ హ్యావ్ డెత్.
1: కనుక చావులేని చదువు ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్ విచ్ డస్ నాట్ హ్యావ్
1: డెత్? అదే ఆత్మ చదువు.
0: That is authentic knowledge.
1: దానికి చావు లేదు.
0: It does not have death.
1: పుట్టుకుంటే కదా దానికి చావు.
0: As there is no birth, there is no death also.
1: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దేర్ ఇస్ మోడిఫికేషన్.
1: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
0: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
1: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
0: As it has a form, there will be a change and there will be modification.
1: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
0: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
1: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
0: A particular person, a villager who was a little ignorant, he wanted
1: to go by train. ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
0: This particular person had not travelled by train earlier.
1: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
0: A train came with a number of bogies and wagons.
1: వా ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూసుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
0: హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
1: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుందని ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
1: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
1: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుంది.
0: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
1: తనలో తాను అనుకుంటున్నాడు.
0: హి వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్
1: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
0: హి వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
1: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
0: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ వై షుడ్ దిస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
1: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేశారు.
0: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
1: Evaru paatiki vaaru seat paina pallukunnaru.
0: They began relaxing in the seats.
1: Enta nirdayulu ee prayanikulu.
0: How cruel these passengers are.
1: Inta saamaanu daaniki అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
0: హీ వాజ్ వండరింగ్ వై దిస్ పీపుల్ షుడ్ గివ్ సో మచ్ ఆఫ్ బర్డెన్ టు ద ట్రైన్ బై థ్రోయింగ్ ది లగేజెస్ ఇన్ ద కంపార్ట్మెంట్ అండ్ రిలాక్స్.
1: ఎందుకంటే నా బరువు దానికి ఏమాత్రం ఇవ్వకూడదు అనుకున్నాడు.
0: హీ కెప్ట్ ది ఎంటైర్ లగేజ్ ఆన్ హిజ్ ఓన్ హెడ్ థింకింగ్
1: నా సామాను నేనేం వస్తున్నానని భ్రమించాడు పాపం.
0: హీ డెలివర్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ వాజ్ క్యారీయింగ్ ఆల్ హిస్ లగేజ్.
1: ఎవరో ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి హెచ్చరించాడు, ఏమిటయ్యా నీ అవస్థ, ఈ సామాన్ని తలపైన పెట్టుకోవటం ఏమిటి, కింద పెట్టకూడదా అన్నాడు.
0: ద కో ప్యాసింజర్ ఆస్క్డ్ హిమ్, సార్ వై ఆర్ యూ క్యారీయింగ్ దిస్ పర్టికులర్ లగేజ్ ఆన్ యువర్ ఓన్ హెడ్, వై షుడ్ యు నాట్ కీప్ ఇట్ డౌన్.
1: అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నానన్నాడు.
0: వెన్ ది ట్రైన్ ఈస్ క్యారీయింగ్ సో మచ్ ఆఫ్ లగేజ్ ఐ డు నాట్ వాంట్ టు యాడ్ మై ఓన్ లగేజ్.
1: నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటిది ఈ రైలు, నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
0: ఓ స్ట్రేంజ్ పర్సన్, ఇట్ ఈస్ ది ట్రైన్ ఈస్ క్యారీయింగ్ యూ అండ్ యువర్ లగేజ్ బై కీపింగ్ ది లగేజ్.
1: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
0: హి హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హి డస్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
1: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
0: ఇన్ ద సేమ్ వే అర్జున యు ఆర్ హావింగ్ డిఫరెంట్
1: గొప్ప విద్యావంతుడవే,
0: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: ఇన్ని నిగ్రహం కలగాడవే,
0: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
1: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
0: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్ అండ్
1: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
1: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
0: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యు హావ్ టు ఒబే మై కమాండ్.
1: దేహము నీవు కాదు,
0: యు ఆర్ నాట్ ది బాడీ.
1: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
0: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
1: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
0: ది ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
1: దేహము కర్మతో చేరినటువంటిది.
0: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్
1: కర్మ. ఫలితమే ఈ దేహము.
0: బాడీ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
1: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
0: ఈ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్, ఇట్ ఇస్ నాట్
1: కర్మణ్యేవ అధికారస్య. ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
0: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: మిగిలినవన్నీ నాకు అర్పితం చేయి.
0: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
1: లెమ్ము,
0: గెట్ అప్, అరైజ్.
1: లెమ్ము ధనుంజయ,
0: అరైజ్ ఓ ధనుంజయ.
1: ఇది బలీయము.
0: ఫేట్ ఇస్ వెరీ
1: పవర్ఫుల్. న్యాయము గెలుచు, న్యాయము గెలుచు.
0: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
1: నశించు స్వార్థము,
0: సెల్ఫిష్నెస్
1: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
0: దిస్ ఇస్ ది
1: ధర్మగమ్మిక.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
1: నూరుగురు బిడ్డల తండ్రికైనా
0: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
1: అంత్యమున్న పిండమిలు దిక్కుగలగరట. ప్రారంభమని ఏమిటో
0: అట్ ద ఎండ్ ఇస్ వాట్.
1: నా యాజ్ఞను నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
0: ఇఫ్ యు ఒబే మై కమాండ్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
1: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలబడికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
0: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
1: karanam entanaga.
0: What is the reason for this?
1: Dhritarashtruni biddalu,
0: because these are the children of
1: Dhritarashtra. Iti hi Dhritarashtram, tanadi kaanatvanti dani tanadiga bhavinchukuneetundi vaadu Dhritarashtra.
0: Dhritarashtra is one who considers things which are not his as his.
1: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
0: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
1: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
0: యూఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఈజ్ నాట్ యువర్స్ రియలీ.
1: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
0: యూఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యూఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఈజ్ నాట్ రియలీ.
1: ఇది అజ్ఞానము.
0: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గానీ ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
0: అన్లెస్ యూ డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
1: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
0: యు హావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎంక్వైరీ. ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
1: హృదయముండు దేహమందు,
0: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
1: జీవుడుండు దేహమందు,
0: ది ఇండ్వెలర్ ఇస్ ఆల్సో ఇన్ ద బాడీ.
1: హృదయమందు దేవుడుండు,
0: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్.
1: రెండు కూడి ఆటలాడి
0: దీస్ టూ విల్ బి ప్లేయింగ్ టు
1: ఒకరినొకరు వీడుచుందరు.
0: దే విల్ బి లివింగ్ సెపరేట్.
1: ఆటలాట బొమ్మలాటలు ఆడించే
0: దేర్ ఇస్ వన్ హూ మేక్స్ దిస్ ప్లే.
1: సూత్రధారి ఒకటి కలడు.
0: దేర్ ఇస్ ఎ డైరెక్టర్ హూ కండక్ట్స్ దిస్ ప్లే.
1: మంచి చెడ్డ బొమ్మలుండు.
0: దేర్ విల్ బి బ్యాడ్ అండ్ గుడ్ విచ్ విల్ బి.
1: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
0: ఇన్సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
1: కనుక జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు, ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
0: There is the indweller jiva inside the body, there is God inside the heart, both of them are in the body.
1: దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
0: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
1: పరిగణ. దేహప్రాంతిని దూరం చేసి
0: if you remove the delusion
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానములో
0: if you want to bring about the unity of jiva
1: nityanandamu anubhavinchavannadu
0: you have to enjoy the eternal bliss
1: brahmanandamulo cheravannadu
0: enter into the ananda
1: advaita anandanni artham cheskovannadu
0: understand the ananda of advaita
1: ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatundi chita pragna drishtini andinchadu.
0: After teaching in this particular way, he has been able to impart the
1: chita pragna lo undinatundi pradhana lakshanalu ekatma bhavame
0: feeling or a sense of same entity all over. This is the
1: indriyalaku em artham kodunu vasham kaaka
0: not being subject to the senses
1: samadhi chittudai
0: having an heart of
1: sukha dukkhamulanu
0: sorrow and
1: jnana abhimanamulanu
0: attack
1: ninda stithulanu
0: censure and praise
1: okkatiga bhavinchukuneetundi
0: that is a feeling of treating all
1: ee anni kodunu bhagavat vibhutulaga visheshincheetundi.
0: Believing firmly that all these are the manifestations of divinity.
1: Atti vaade nijamaina sthita pragnudu.
0: Such a person alone is real sthita pragna.
1: Ituvanti sthita pragnudai naa aagnanu neevu sirasavadinchavannadu.
0: You become such a sthita pragna and carry out my command, he said.

0: భారతీయ సంస్కృతి యందు మొదటి పదములు సర్వులు సుఖంగా ఉండాలి, సర్వులు సౌభాగ్యంగా ఉండాలి, సర్వులు ఆనందమయులై ఉండాలి, సర్వులు ఆరోగ్యవంతులై ఉండాలి. ఇది భారతీయ యొక్క సంస్కృతి ప్రధాన సూచన.
1: ది ఫస్ట్ డిక్టం యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ లివ్ ఇన్ పీస్, ప్లెంటీ, ప్రాస్పెరిటీ, బ్లెస్ అండ్ గుడ్ హెల్త్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు అనాది కాలం నుండి అనంతమైనటువంటి యొక్క అనుభూతులు అనుభవిస్తూ ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు.
1: Man, since ancient times, has been struggling hard, passing through varied experiences, could not realize till this date the bliss.
0: భారతీయ సంస్కృతి కదిలేటువంటిది కాదు.
1: The culture of Bharat is unshakable.
0: కాలముచే కదలక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, సృష్టిచే పెరుగక, నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి సత్వాన్ని ప్రబోధించేటువంటి భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ షాల్ నాట్ వానిష్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. ది హిస్టరీ కెనాట్ కవర్ ఇట్ ఆల్ టుగెదర్. ది ఎండ్ ఆఫ్ దిస్ క్రియేషన్ విల్ నెవర్ డిమినిష్ ఇట్ ఎయిదర్, నార్ the creation would help it to increase it, because it is eternal and immortal.
0: Itti samskrutini ee naadu vidyarthulu marchipoyi anantamainatunti chikkulaku guriyai shantiki dooramai aanandaniki atyanta dooram avutu vacharu.
1: Such culture of Bharat is forgotten by students totally, and so they are full of problems and agitations, and hence they have lost peace and the state of bliss.
0: Prachina Bharatiyulu vaari yokka anubhootulanu, vaari yokka aanandamunu, vaari yokka anubhavagulanu 10 mandiki chaatutu anubhavistu aanandistu vacharu.
1: The ancient Bharatiyas had their experiences infinite. They have been publicizing it and experiencing that beautiful state of bliss.
0: Bharatiya samskruti yokka pavitratanu videshiyulu kudanu satyanni gurtinchi deshanni uddharinche nimittamai kankanam kattu vacharu.
1: The value of the culture of Bharat has been recognized by foreigners as the one that would help for the emancipation of one's own land.
0: America deshasthudainatunti chaala prasiddhi gaanchinatunti vaadu.
1: American by name is highly reputed one.
0: Okaanoka samayam lopala talidandrulu chaada బీదరికాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: హిస్ పేరెంట్స్ పాస్డ్ త్రూ ద పీరియడ్ ఆఫ్ పావర్టీ.
0: అలాంటి పరిస్థితిలో తల్లి పాత గుడ్డలను కుట్టి అంతో ఇంతో ధనమును సంపాదిస్తూ వచ్చింది.
1: మదర్ ఎట్ ద టైమ్ స్ట్రికెన్ బై పావర్టీ కుడ్ ఎర్న్ హర్ లైవ్లీహుడ్ బై స్టిచింగ్ ద ఓల్డ్ వర్న్ క్లోత్స్.
0: తండ్రి కార్పెంటర్ పనిచేసి తను తెచ్చుకునేటువంటి ఒక స్వల్ప ధనముని తన కుటుంబంతో పోషిస్తూ వచ్చాడు.
1: ఫాదర్ ఈక్డ్ అవుట్ హిస్ లివింగ్ బై సర్వింగ్ హిస్ కార్పెంటర్ బై ఎర్నింగ్ లిటిల్ మనీ ఎవ్రీడే.
0: ఈ బాలుడైనటువంటి లింకన్ చాలా అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: దిస్ బాయ్ లింకన్ హ్యాడ్ మెనీ డిఫికల్టీస్.
0: చదువు నిమిత్తమై 10 మంది శ్రీమంతుల బిడ్డలతో చేరి తన యొక్క విద్యాలయమునకు బయలుదేరుతూ వచ్చాడు.
1: He was attending his school in the company of rich people.
0: కాని తాను ధరించినటువంటి యొక్క గుడ్డలు చాలా పాతవి. కుట్టుకొని తన తల్లి ఏదో గౌరవంగా తనకు తొడిగించి పంపిస్తూ ఉండేటువంటిది.
1: The dress he wore was stitched one, old cloth, spoiled cloth, specially stitched for him by his mother.
0: ఈ లింకన్ చూచి తోటి బాలురు చాలా హాస్యాస్పదం చేస్తూ వచ్చారు.
1: The other classmates of Lincoln made fun of him.
0: ఈ పూర్ ఫెలో మా వెంట ఎందుకు రావాలి?
1: How is that this poor fellow is following them to school?
0: అతని గుడ్డలు చూడు, అతని దేహం చూడు, ఎంత డట్టిగా ఉంటుండదే అని ఈ విధంగా కొన్ని వినలేని మాటలను చెప్తూ వచ్చారు.
1: The classmates made fun of him that it's not possible to bear them any longer, telling that what a shame it is, what dirty clothes that he has put on
0: Lincoln,
1: and he's following us.
0: అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు.
1: And Lincoln returned home.
0: తల్లి పాత చీరను కుడుతూ ఉంటుండాలి.
1: Mother was stitching old garments.
0: Amma, amma ani yedustu vachi talli odilo paddadu.
1: The boy, how is that this poor fellow is following them to school?
0: Atani guddalu chudu, atani deham chudu, enta dattiga untundadevu ani ee vidhanga konni vinaleni maatalu.

0: మదర్ వాజ్ స్టిచింగ్ ఓల్ గార్మెంట్స్.
1: అమ్మా అమ్మా అని ఏడుస్తూ వచ్చి తల్లి ఒడిలో పడ్డాడు.
0: ద బాయ్ రిటర్న్ షౌటింగ్ మదర్ మదర్ అండ్ ఫెల్.
1: ఏమి జరిగింది, ఎందుకోసం నీవింత బాధపడుతున్నావు అని చాలా సావధానంగా విచారించింది.
0: మదర్ ఎంక్వైర్డ్ వాట్ హ్యాపెన్ మై సన్, వాట్ ఈస్ ఇట్, వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ సో సాడ్.
1: తోటి బాలురు నన్ను అనేక విధములుగా కూడా నన్ను అపహాస్యం చేస్తూ వచ్చారు.
0: ద బాయ్ సెడ్ మై క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ మీ ఆన్ మై వే టు ది స్కూల్.
1: నేను ధనహీనుడనని దరిద్రుడనని చాలా హీనమైనటువంటి దుస్తులు ధరిస్తున్నానని ఇలాంటి పిల్లవాడితో మేము స్నేహం చేయకూడదని మా వెంట నీవు రాకూడదని నన్ను నిషేధించారు.
0: ఆల్ మై ఫ్రెండ్స్ లుక్ డౌన్ అపాన్ మీ బికాస్ ఐఎమ్ వెరీ పువర్, దట్ మై డ్రెస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ క్వాలిటీ, దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ ఫ్రెండ్షిప్ విత్ మీ.
1: నాయన నీవు దీనికంతా బాధపడనక్కర్లేదు.
0: The mother said, "Don't feel sad."
1: మన పరిస్థితి యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
0: We have to know our position and act accordingly.
1: వారు శ్రీమంతులు కనుక వారి స్థాయికి తగినట్టుగా వారు మాట్లాడారు.
0: As a rich people, they talk like that.
1: మనం దరిద్రులు కనుక మన స్థాయికి తగినట్టుగా మనం నడుచుకోవాలి.
0: As we are poor, we have to conduct ourselves according to our state.
1: మనకు ధన కనక వస్తు వాహనాలు లేవు.
0: We don't have comforts and conveniences.
1: మనం శ్రీమంతులము కాము.
0: We are not rich.
1: కనుక దీనికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం వహించి ధైర్యంగా దీన్ని సాధిస్తూ రావాలి.
0: We have to understand our position and face the situation with all the courage.
1: అప్పుడు తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొని కంటి దారాలు తుడుస్తూ, నాయన ఈ చిన్న విషయానికై నీవింత కుంగిపోవటం మంచిది కాదు.
0: మదర్ మేడ్ ద బాయ్ సిట్ క్లోజ్ టు హర్, వైపింగ్ అవుట్ ద టియర్స్ హి సెడ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు క్రై.
1: మనకు మిత్రులా శ్రీమంతులు కారు.
0: అవర్ ఫ్రెండ్స్ నీడ్ నాట్ నెసెసరీ.
1: మన బంధువులా శ్రీమంతులు కాదు.
0: అవర్ రిలేషన్స్ ఆర్ నాట్ రిచ్ ఐదర్.
1: మనకు తగినటువంటి వారే మనకు లభించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ గాట్ దోస్ హూమ్ వి డిజర్వ్.
1: దీనికి నీవు బాధపడనక్కర్లేదు.
0: Don't feel sad.
1: మనము ఒక్క దీని యందు మాత్రమే మనం గొప్పవారము.
0: In fact, we are rich in one consideration.
1: మనకు ఆత్మవిశ్వాసమే మన యొక్క శ్రీధనం.
0: In fact, our true wealth is self-confidence.
1: ఈ ఆత్మ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని మనం కలిగినప్పుడే మనకంటే శ్రీమంతుడు మరొకరు లేడు.
0: There cannot be another richer man than us. Then once we have this,
1: ఈ నాటి ధనము రేపటి దినం మారిపోతుంది.
0: Money you have today, you may not.
1: ఈ నాటి సుఖం రేపటి దినం మారిపోతుంది.
0: The happiness that you have today may not last.
1: కానీ ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవము మారనటువంటిది.
0: But the self-respect and self-confidence are changeless.
1: ఈ ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా నీవు మనసులో దృఢం చేసుకో.
0: Strengthen this spirit of self-confidence.
1: ఇది నీకు సర్వ సౌభాగ్యములను కూడాను చేకూరుస్తుంది.
0: This will give you all the wealth.
1: ఎవరే మందలము నా ధనము ఆత్మవిశ్వాసమే.
0: Let anyone say what they like.
1: దాని ఎవరు ఖండించడానికి వీలు కాదు.
0: None can contradict.
1: ఎవరు విమర్శించడానికి వీలు కాదు.
0: None can criticize that.
1: ఆత్మవిశ్వాసం అందరికీ ఉండవలసినటువంటిది.
0: Self confidence is essential to everyone.
1: ఆత్మవిశ్వాసమే లేని మానవుడు ఈ జగత్తులో బ్రతకలేడు.
0: No one can survive, live without self confidence.
1: కనుకనే ఈ విశ్వాసం నీవు దృఢంగా పెట్టుకుని నీవు వెళ్ళమని చెప్పని చాలా గట్టిగా బోధించి పంపింది.
0: Mother taught him so well, vehemently telling that with this wealth of self confidence that he can proceed.
1: Na dhanam atmane.
0: The true wealth is
1: na bhagyam atmane.
0: The true wealth is
1: nen atma gauravam kosam nen bratuktunnanu.
0: With this self confidence and the strength of the self,
1: atma gauravam lenatundi samayamlo nen bratiki prayojanam emiti.
0: Without self respect, what for should I live?
1: Kanuka na atma gauravame na yaka pradhanamainatundi aasti.
0: Therefore
1: sudham chestunnadu.
0: Self respect is my property, that what he declared.
1: ఈ విధంగా అన్ని విధాల హాస్యములు ఆడుతున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో విద్యాలయమునకు వెళుతూ రావటం జరుగుతూ వచ్చింది.
0: Though everybody made fun of him, yet Lincoln attended school with that spirit of self confidence.
1: కానీ కొంత ఉత్తమ తరగతి వచ్చేటప్పటికీ చదవడానికి గ్రంథములు లేవు.
0: When he was promoted to the next class, there was no problem.
1: ఇంటిలో ద్వీపాలు లేవు.
0: In fact, there was no lighting facility at home.
1: తల్లి నెమ్మదిగా పిలిచి,
0: మదర్ కాల్డ్ హిమ్,
1: నాయన 6 గంటలకి

0: ఏదో చిన్న చిక్కినటువంటిది రొట్టె తిను.
1: మదర్ సెడ్ బెటర్ యు హ్యావ్ యువర్ ఫుడ్ బిఫోర్ 6 o'clock ఇన్ ది
0: మన ఇంట్లో చీకటిగా ఉన్నప్పటికీ వీధిలో చాలా లైట్ గా ఉంటుండాలి.
1: దో ఇట్ ఈస్ క్వైట్ డార్క్ ఎట్ హోమ్ యు హావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ లైట్.
0: ఆ వీధి జ్యోతి లోపల దగ్గర పోయి నువ్వు చదువుకొని ఉత్తీర్ణుడు కావని చెప్పింది.
1: Better you go to the street lights, read there and get through the exam.
0: Kalli aadana sirsa vahinchi Wellington aa veedhi light degariki velli chaduvukuntu vachadu.
1: Lincoln followed the command of the mother and studied under the street lights.
0: Ee vidhanga chadivi uttirundayadu.
1: Having studied like that,
0: kramakramena kudanu unnatamainatundi oka class ni teeskunnadu
1: and he passed in high grades.
0: అందులో కూడాను ఈ కష్టములు అనుభవిస్తూ ఒక దినం తిని రెండవ దినం తినక నీరు త్రాగి ఈ విధంగా జీవిస్తూ వచ్చాడు.
1: He faced all kinds of troubles. He could have food one day and he had to fast
0: the next day. ఒక టీ కప్పు కొనడానికి కూడాను శక్తి లేదు.
1: He didn't have enough of money to buy a
0: కానీ
1: cup of tea.
0: రాత్రి చదివే సమయంలో నీరు త్రాగటం పండుకోవటం.
1: Well, at night he used to drink water and go to sleep.
0: తల్లి ఈ కష్టమును భరించుకోలేక నాయన విద్యార్థులు చదివినటువంటి చదువు హృదయంలో నించిపోవాలంటే కొంతైనా కొంచెం ఆహారం లోపల ఉండాలి.
1: మదర్ షీ వాస్ లిటరలీ టచ్ బై ది సీన్ అండ్ సెడ్ ఎవ్రీ బాయ్ షుడ్ హ్యావ్ సమ్ ఫుడ్ బిఫోర్ హీ గోస్ టు బెడ్.
0: కనుక మన ఇంటిలో విలువైనటువంటి భోజనాలు లేవు.
1: ఇన్ఫాక్ట్ వీ డోంట్ హ్యావ్ రిచ్ ఫుడ్ ఎట్ హోమ్
0: అని ఒక దినము ఎవరిదో పాత చీర తీసుకుని పోయి రాత్రింపౌలు కుట్టి కుట్టి కుట్టి కుట్టి ఆ ఇంటి వారికి ఇచ్చి దాంతో కొంచెం ఒక 2 రూపాయలు విలువైనటువంటిగా తీసుకున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ స్పెండ్ ద హోల్ నైట్ స్టిచింగ్ ద ఓల్డ్ క్లాత్ అండ్ బై సెల్లింగ్ ఇట్ షీ కుడ్ హావ్ 2 రూపీస్.
0: తాను పస్తు ఉండి కుమారునికి ఈ విధంగా కూడాను ఆహారాన్ని అందించుకుంటూ అతన్ని ఉత్తీర్ణుడు కావిస్తూ వచ్చింది.
1: షీ ఫాస్టెడ్ బట్ యెట్ షీ కుడ్ సప్లై ఫుడ్ టు హర్ సన్ అండ్ హూ పాస్డ్ వెల్ ఇన్ హిస్ టెస్ట్.
0: కడపటికి చాలా గొప్ప క్లాస్ లో పాస్ అయ్యాడు.
1: అండ్ లింకన్ స్టూడ్ ఇన్ డిస్టింక్షన్ ఇన్ హిస్ క్లాస్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ లింకన్ యొక్క విషయము మాట్లాడుతూ వచ్చేటువంటి వారు.
1: ఎవ్రీ వన్ స్పోక్ వెరీ హై ఆఫ్ హిమ్.
0: వీధి పిల్లవాడు ఇంత సహనము, ఇంత ఓపిక, ఇంత ధైర్యము ఏ విధంగా వచ్చింది అని ఎవరైనా ప్రశ్న అడిగితే నా ఆత్మవిశ్వాసమే నాకింత విశ్వాసాన్ని పోచింది.
1: ఎవ్రీవన్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాజ్ సచ్ ఎ పూర్ బాయ్ హౌ ఇస్ దట్ యు కుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్
0: నా ఆత్మగౌరవం నన్ను ఇంత స్థాయికి తెచ్చింది.
1: హి సెడ్ ఇట్స్ ఓన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ దట్ గేవ్ హిమ్ ఆల్ దట్ కరేజ్.
0: నా ఆత్మవిశ్వాసమే నాకు ప్రధానమైనటువంటి ఆస్తి.
1: అండ్ హి సెడ్ మై మెయిన్ ప్రాపర్టీ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: అని చెప్తూ ఏ ఒక్క చిన్న విషయమైనందు కూడాను అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: హీ నెవర్ అటర్డ్ ఎ లై ఫర్ ఎనీ రీజన్.
0: సత్యమే నా ప్రాణం.
1: హీ కన్సిడర్ ట్రూత్ హస్ హిస్
0: ఈ ప్రత్యక్ష ప్రపంచమునకు సత్యమే దైవము.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సత్యం మారుటకు వీలు లేదు.
1: ట్రూత్ ఇస్ చేంజ్లెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను సత్యం సత్యంగానే ఉంటుంది, నిత్యంగానే ఉంటుంది.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ట్రూత్ రిమైన్స్ ఎస్ ట్రూత్.
0: ఆ సత్యమే నా దైవము, ప్రత్యక్ష దైవము.
1: ద ట్రూత్ ఇస్ వెరీలీ ఇస్ మై గాడ్
0: అని ధైర్యంతో పుల సాధించూ వచ్చాడు.
1: విత్ ఆల్ ద కరేజ్ హి వాస్ సక్సెస్ఫుల్.
0: కట్టకడపటికి ఏదో చిన్న క్లర్క్ పని చిక్కింది.
1: అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ స్టడీస్ హి కుడ్ సర్వ్ యాజ్ ఎ క్లర్క్ ఇన్ సమ్ ఆఫీస్.
0: ఈ క్లర్క్ పని కూడాను చాలా డిసిప్లిన్ గా తనకు యజమానికి తృప్తికరంగా సాధిస్తూ వచ్చాడు.
1: యాజ్ క్లర్క్ హి డిడ్ హిస్ డ్యూటీ సిన్సియర్లీ, డ్యూటిఫుల్లీ.
0: ఆ యొక్క ఉత్తమ గుణములకు మెచ్చి ఆ యొక్క యజమానుడు అతనికి మరింత ప్రమోషన్ ఇస్తూ వచ్చాడు.
1: హ్యాంగ్ బీన్ ప్లీజ్డ్ విత్ హిస్ సర్వీసెస్ హీ వాజ్ ప్రమోటెడ్.
0: దీంతో తల్లిదండ్రులకు కొంచెం భోజనం పెట్టించి తాను కొంచెం భోజనం చేసుకుంటూ ఏ విధమైనటువంటి కొరత లేకుండా జీవిస్తూ వచ్చాడు.
1: విత్ దిస్ హీ కుడ్ ఈవెన్ సప్లై ఫుడ్ హిస్ పేరెంట్స్ అండ్ సిన్స్ దెన్ దేర్ వాజ్ నో షార్టేజ్ యాక్చువల్లీ స్పీకింగ్.
0: తల్లితో చెప్పాడు, తల్లి నీ అమృతమయమైనటువంటి యొక్క వాక్కు, ఆ ఉపదేశమే నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తెచ్చింది.
1: అండ్ హీ టోల్డ్ హిస్ మదర్, మదర్ ఇట్ ఇస్ ఓన్లీ యువర్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ మెసేజ్ దట్ హస్ స్టూడ్ ఇన్ మై వే.
0: ఎంతటి గొప్ప ఉపదేశం చేస్తుంటారనేటువంటిది మీకందరికీ తెలుసు.
1: యు ఆల్ నో ద కైండ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ఎ మదర్.
0: తాను పస్తుగా ఉండినప్పటికీ, తాను కష్టములు అనుభవిస్తూ ఉండినప్పటికీ ఆ కష్టములు కుమారులకు చెప్పక తాను మృంగి కుమారులను ఉత్తీర్ణులు గావించాలని ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
1: Though mother fasts, the parents pass through many difficulties, they don't reveal them to their children and yet bring them well.
0: ఈ క్రమక్రమేణా ఈ ఇంటర్ యొక్క విషయము అందరికీ తెలిసిపోయింది.
1: The Lincolns Fame has spread far and wide.
0: ఎక్కడ చూసినా గాని బో లింకన్ చాలా సత్యవంతుడు.
1: Everyone could know that he is న్యాయవంతుడు. Is one of justice.
0: అతని యొక్క సత్యము అతని యొక్క న్యాయము ఎవరికీ లేదు.
1: None has these two, the truth and
0: justice. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడాను ఇదే మాటలు చెప్పుకుంటూ వచ్చారు.
1: All have come to know the name, the greatness of Lincoln, young and old.
0: తన పాత క్లాస్ స్నేహితులంతా వచ్చి లింకన్
1: all his old classmates came and said Lincoln
0: ucche nallopalle elections ostunnayi
1: next month we have elections
0: kaani ilanti vaaru ippudu mana deshaniki kavali
1: this country needs a person like you
0: satyamuni palikeetunte oka nayakudiki chikkali
1: we want a leader of truth
0: ee naadu rajakeeyam lopra ee satyam anedi atyanta dooram
1: ayipoyindi in the field of politics there is no trace of truth today
0: న్యాయం అనేటువంటిది శూన్యం అయిపోయింది.
1: దేర్ ఇస్ నో జస్టిస్ అట్ ఆల్.
0: కనుక నీబోటి వారు ఈ రాజ్యానికి ఈనాడు అవసరము అన్నారు.
1: దిస్ కంట్రీ నీడ్స్ పీపుల్ లైక్ యూ దే సెడ్.
0: కానీ మీద వచ్చి అందరూ ఎక్కువ ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: ఎవ్రీవన్ ప్రెషరైజ్డ్ హిమ్ అండ్ ఎంకరేజ్డ్ హిమ్ టు కంటెస్ట్.
0: ఆయన చెప్పారు నా స్థితిగతులు నేను చూసుకోవాలి.
1: He said, I have to think of my position.
0: నా తల్లి చెప్పినటువంటిది నా యొక్క పరిస్థితిని పురస్కరించుకొని నేను ముందుకు నడచాలి.
1: My mother told me to behave as per my situation.
0: నా శక్తి చాలా చిన్నది.
1: Well, I can't afford.
0: నేను ఆశించడం పెద్దది.
1: What I want is something bigger.
0: నాకు తగినటువంటిది కాదు.
1: This is not good for me.
0: నా మనసే నాకు ఇష్టం లేనప్పుడు నేను ఏ విధంగా దీంట్లో ప్రవేశించాలి?
1: When I don't like it either, how is it I can
0: do? న్యాయరీతిగా అందరికి వారికి నచ్చజెప్తూ వచ్చాడు.
1: He was trying to convince them.
0: కానీ ఎవరు వినలేదు.
1: Nobody paid heed to his words.
0: పెద్ద పెద్ద వారు కూడా ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు.
1: Elders also pressurized him.
0: వచ్చి అతనికి ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: They all have encouraged him.
0: నాయన మేమందరూ హెల్ప్ చేస్తాం.
1: All came and said we'll help
0: you. నీబోటి బాలుడు నీబోటి సత్యవాక్ పరిపాలకుడు ఈనాడు సమాజములకు నాయకుడు కావాలి.
1: They all came and said unanimously that a country needs a man of your type, the one of truth.
0: ఈ విధంగా జరిగినప్పుడు ఎలక్షన్ లో గొప్ప విజయాన్ని పొందాడు.
1: అండ్ హి వన్ ట్రయంఫెంట్లీ ఇన్ ది ఎలక్షన్స్.
0: ఆ ఎలక్షన్ లోపల విజయాన్ని సాధించాడని తల్లి వినింది.
1: దిస్ న్యూస్ కేమ్ టు హిస్ మదర్.
0: ఆమె భరించలేని ఆనందంతో
1: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ ఎక్స్టాసీ.
0: కుమారుని పోయి కరుచుకుంది.
1: షీ హగ్డ్ హర్ సన్.
0: నాయన నేను బ్రతికి ఇంక ప్రయోజనం లేదు. నీవు గొప్ప స్థితిని పొందావు. నా పేరును నీవు నిలబెట్టావు. నీవు ఈ సత్యానికి అర్పితమైపోయినావు.
1: సన్, యు వన్ ఇన్ ది ఎలక్షన్, యు హావ్ ఆక్యుపైడ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ అండ్ యు ఆర్ ది వన్ ఆఫ్ ట్రూత్. వెల్, ఐ డోంట్ నీడ్ టు లివ్ ఎనీ లాంగ్.
0: నీవు నిజంగా నా యొక్క మాట పైన నమ్మి నీవు ఇంతటి సత్యాన్ని సాధిస్తూ వచ్చావు.
1: యు హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై వర్డ్ అండ్ యు కుడ్
0: విన్. ఆత్మవిశ్వాసమే నిన్ను ఇంత విజయానికి కారణం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ బ్రాట్ యు ది విక్టరీ.
0: ఆత్మవిశ్వాసం ఏనాటికి నీవు వదలవద్దు.
1: నెవర్ గివ్ అప్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అదే పోతే ఆ ఆత్మవిశ్వాసం పోతే నీ ప్రాణం పోయినట్టు.
1: కన్సిడర్ దట్ లైఫ్ ఈస్ గాన్.
0: ఈనాడు ఇంతటి పరిస్థితి తెచ్చింది ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవమే.
1: So what I want you to observe are these two, self-confidence and self-respect. She gave him all the courage.
0: Taanu edo peddalandaru vacharani maatladutunte ichi petti poyindi.
1: As she was just watching many elders coming close.
0: Ee president ayyetappatiki gramam anta aashcharyapadipoyindi.
1: All were surprised when coming to know this.
0: Edo beeda baludu.
1: Such a poor boy.
0: Ee dikkuleneetundi vaadu.
1: He has none to look after.
0: Ilanti vaadu itanu president ee vidhiga kaavatam.
1: How could he become president?
0: Ani anukunetappatiki talli chaala aanandinchindi.
1: The mother was extremely happy.
0: Nayana neevu bhagavantuniki arpitamaipoyinavu.
1: Son, you have dedicated your life to God.
0: Bhagavantude ninni ee sthitiki teppinchadu.
1: God brought you up to this state.
0: Idi భగవంతుని యొక్క అనుగ్రహమే.
1: దిస్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: సత్యం యొక్క ప్రభావమే.
1: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
0: ఆత్మవిశ్వాసం యొక్క బలమే.
1: దిస్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఇది స్థితికి తెచ్చిందని చెప్పని ప్రార్థించమని చెప్పి.
1: అండ్ షీ వాంటెడ్ హిమ్ టు ప్రే ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ దిస్.
0: రిక్షా లోపల ఆఫీసు పోయి ఛార్జీ తీసుకున్నాడు.
1: అండ్ హీ ట్రావెల్ ఇన్ రిక్షా అండ్ టుక్ ఛార్జ్.
0: కారు కూడా లేదు.
1: హీ డిడ్ హ్యావ్ కార్.
0: కాదు, మన స్థితికి ఇదే సరే.
1: This is one what I
0: తల్లి ఆ విధంగా బోధిస్తూ వచ్చింది.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ హిస్ మదర్.
0: కానీ కొన్ని దినముల లోపలే తండ్రి కుమారుని చదువు నిమిత్తమై రాత్రింపగలు శ్రమపడి వడ్రంగ పని చేస్తూ కొంత అనారోగ్యం చెడి అతను బలహీనుడైపోయాడు.
1: బికాస్ ఆఫ్ స్ట్రెంజస్ హార్డ్ వర్క్ దట్ హెస్ పుట్ ఇన్ సర్వింగ్ ద కార్పెంటర్ హీ కుడ్ నాట్ సఫర్ ఎనీ లాంగర్ ద ఫాదర్
0: తల్లి కూడా కుమారుని యొక్క పోషణ నిమిత్తమై తాను తిని తినక పిల్లవానికి పెట్టి పోషించి తాను కూడా బలహీనమైపోయి కొన్ని దినాల లోపల తల్లి మరణించింది.
1: మదర్ ఆల్సో వర్క్ వెరీ హార్డ్ షీ వెంట్ త్రూ ఆల్ ఆర్డ్యూస్ టాస్క్
0: కానీ ఇంట్లో ఎవరు సహాయం
1: లేదు. షీ డైడ్ నోబడి హెల్ప్డ్ హిమ్
0: ఆయన చేయడానికి వీలు లేకుండా థామస్ రెండవ వివాహం చేసుకున్నాడు.
1: And nothing could be done. He got remarried.
0: వచ్చినటువంటి ఒక స్త్రీ కూడాను చాలా గుణవంతురాలు.
1: అండ్ ద లేడీ ఈజ్ ఎ వర్చ్యూస్ వన్.
0: లింకన్ ను చాలా ప్రేమతో చూస్తూ వచ్చింది.
1: అండ్ షీ లుక్డ్ ఆఫ్టర్ లింకన్ విత్ ఆల్ లవ్.
0: నీ పేరు ప్రతిష్టలు నీ పెళ్లికి నా పెళ్లికి పూర్వమే నేను విన్నాను.
1: Son, I could hear your name and fame even before I got
0: married.
1: Your self-confidence brought you up to this
0: state.
1: You have all the self-respect. What more is to be solicited? She too praised her son. The stepmother served him food
0: వాడు చక్కని రీతిగా అభివృద్ధికి తెచ్చింది.
1: అండ్ షీ ఆల్సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్.
0: మరి కొంతకాలమునకు
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: తండ్రి మరణించాడు.
1: ద ఫాదర్ డైడ్.
0: అప్పుడు బోధించాడు, నాయన కన్న తల్లి కన్న కుమార్ తండ్రి ఇరువురు కూడాను నిన్ను వదిలిపోయారు.
1: యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్.
0: నేను స్టెప్ మదర్. నేను కన్నదానని కాదు సాకిన దానని కాను. నా యొక్క పోషణ నీకు చాలుతుందో లేదు అని చాలా బాధపడింది ఈ స్టెప్ మదర్.
1: ద స్టెప్ మదర్ ఫెల్ సో సాడ్ టాకింగ్ టు హర్ సన్. లుక్ హియర్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ వుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూ వెల్ ఆర్ నాట్.
0: కానీ లింకన్ చాలా ఆనందించి ఇలాంటి తల్లి నాకు చిక్కుతుందని నేను అనుకోలేదు.
1: లింకన్ సెడ్ ఐ నెవర్ థాట్
0: ఈ కాలం లోపల మారుతరులు ఇంతటి ప్రేమను చూపుతారని నేను భావించలేదు.
1: ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ద స్టెప్ మదర్ వుడ్ షవర్ హర్ లవ్.
0: కనుక తల్లి నీకు ఒక నమస్కారం అని చెప్పి
1: అండ్ హీ పేడ్ ఆల్ హిస్ రెస్పెక్ట్స్ టు హిస్ మదర్.
0: అన్ని విధాల ఆమెను కొంతవరకును సుఖశాంతులు పొందించే కోసమని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ డిడ్ ఎవ్రీథింగ్ టు మేక్ హర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: దీనికి తగినటువంటి లింకన్
1: ద లింకన్
0: అతనికి ఒక పాత స్నేహితుడు ఒకడు ఉన్నాడు.
1: ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్.
0: అతను ఒకనాడు ఈ లింకన్ ఇలాంటి పదవికి వచ్చాడని అతను చూడటానికి వచ్చాడు.
1: He visited him having come to know that Lincoln occupied high
0: post. Lincoln athani kudunu cheptu vachadu.
1: And Lincoln told him,
0: "Nayana, manaku ee prapanchamto undinatvanti danakanaka vastu aanadulu kaadu manavulu uddarincheetvantadi."
1: He told his friend, "Neither wealth nor position would come to your rescue. No.
0: Manaku satyame manavulu rakshistundi.
1: It's only truth that would protect you.
0: Ee aatmavishwasame manu poshistundi.
1: The self-confidence will help your sustenance.
0: ఆత్మపైన మనం విశ్వాసం పెట్టుకోవాలి.
1: Repose confidence in
0: you. ఆత్మవిశ్వాసంతో నీ పని నీవు చేయి అన్నాడు.
1: With self confidence do your duty.
0: కట్ట కనబడికి వాడు ఏం పని చేస్తున్నాడు స్నేహితుడు?
1: What was the job that his friend was doing?
0: బూట్సులకు పాలిష్ వేయటమే.
1: He was just polishing the shoe.
0: ఈ పాలిష్ వేసేటువంటిది కాకుండా చిన్న చిన్న పేపర్లు తీసుకుని బజార్లో అమ్మటం.
1: He was also selling the newspapers, daily papers.
0: Inka kaalam chekkinappudu hotels lo poi cups anta kadagatam.
1: He was also serving as a caterer, cleaning the cups there, the hotel.
0: Inka avi kuda nu pani cheyalenappudu evarikaina pillalaku oka covers paina address rasichedi.
1: When time was available, he used to help other children in writing the addresses on the envelopes.
0: ఈ అడ్రస్ రాసినందుకు ఆ పిల్లలు ఏదో ఒక కాసో రెండు కాసులు ఇచ్చిపోయేవారు.
1: ద చిల్డ్రన్ ఆల్సో యూస్ టు పే హిమ్ ఫర్ ద సర్వీస్.
0: ఇతని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేటువంటిది.
1: హిస్ హ్యాండ్ రైటింగ్ వాస్ పర్ఫెక్ట్ లెజిబుల్.
0: ఈ విధంగా అడ్రస్ రాసిచ్చేటప్పుడు
1: వైల్ హీ వాస్ రైటింగ్ అడ్రస్సెస్
0: ఈ లింకన్ చెప్పినటువంటి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా పెట్టుకుని
1: విత్ ఆల్ దిస్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: ఆ కవర్ ను వారికి తిరిగి అడ్రస్ తో వెనకిచ్చేటప్పుడు God bless you అని చెప్పేవాడు.
1: When he was passing on the envelope back to them, he used to say, God bless you.
0: ఇలాంటి ఆత్మవిశ్వాసము ఆనాటి పిల్లలకు ఎంత గొప్పగా ఉండేటువంటి.
1: That was the magnitude of self-confidence.
0: God bless you. God bless you.
1: And he always said, God bless you.
0: ఆ పిల్లలు కూడాను God bless you. God bless you అని చెప్పేటువంటి.
1: The children also responded likewise, telling God bless you.
0: ఎవరెవరి హృదయము ఏ విధంగా ఉంటాదో చెప్పలేము.
1: We cannot say the nature of the heart or the temperament.
0: ఆ చిన్న పిల్లలైనటువంటి అమాయకులైనటువంటి పిల్లలు
1: the innocent children.
0: హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో గ్లాస్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అనేటప్పటికీ ఇది ఎంతో గొప్పగా అతనికి పరిణామం పొందిపోయింది.
1: హోల్ హార్టెడ్లీ దే సెడ్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.
0: ఎలాంటి హృదయం చాలా పవిత్రంగా వస్తుంది.
1: దేర్ హార్ట్స్ ఆర్ సేక్రెడ్.
0: ఊరికి ఆర్టిఫిషియల్ గా గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం వేరు.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ అటరెన్స్, గాడ్ బ్లెస్ యూ.
0: ఆ చిన్న బిడ్డలు హృదయపూర్వకంగా చెప్తూ వచ్చారు.
1: చిల్డ్రన్ సెడ్ సో హోల్ హార్టెడ్లీ.
0: ఆ యొక్క గాడ్ బ్లెస్ యూ అనేటువంటి ఒక దీంతో అతను క్రమక్రమేణా అభివృద్ధి అయిపోతూ వచ్చాడు.
1: విత్ దీస్ బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్ యూ హీ కేమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఈ లింకన్ చరిత్ర మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ ద డిమైజ్ ఆఫ్ లింకన్,
0: సేమ్ అతని స్నేహితుడు, అతని మంచి ప్రబోధనలు విన్నటువంటి వాడు,
1: ద వన్ హూ హెర్డ్ ఆల్ హిస్ గుడ్ టీచింగ్,
0: అతని సుబోధనలంతా హృదయంలో పెట్టుకుని ఆచరణలో పెట్టేటువంటి వాడు,
1: అండ్ ద వన్ హూ ప్రాక్టీస్డ్ ఆల్ హిస్ టీచింగ్స్,
0: ఆయన ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: అండ్ హీ బికేమ్ ప్రెసిడెంట్ లేటర్.
0: చూచారా బిడ్డలు,
1: See this, what had happened.
0: అలాంటి చిన్న వయసు లోపల,
1: at that tender age,
0: అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి,
1: with that self-confidence,
0: దైవభక్తి చేత,
1: with the devotion,
0: సత్యాన్ని ఆధారం చేసుకుని,
1: basing on the truth,
0: కాలాన్ని గడుపుతూ వచ్చినటువంటి యొక్క ఆనాటి బ్రిటిష్ పీపుల్ ఎంతటి గట్టి పుట్టారు చూడండి.
1: The people who spent lifetime like that, to what position they
0: ఏ దేశమని కానీ ఏ కాలమని కానీ వ్యత్యాసం చూసుకోనక్కర్లేదు.
1: You don't need to go by the time or the country.
0: కాలం వేరు కావచ్చు, దేశం వేరు కావచ్చు,
1: కంట్రీస్,
0: పరిస్థితి ప్రభావం వేరు కావచ్చును,
1: మేబీ ది,
0: కానీ హృదయ ప్రభావం అందరిది ఒక్కటే.
1: బి దట్ ది కంట్రీ ఆర్ ది టైమ్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్,
0: ఆత్మవిశ్వాసమే ప్రతి ఒక్కరి మానవుని యొక్క ప్రాణము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: అలాంటి విశ్వాసం చేత,
1: విత్ దట్ కాన్ఫిడెన్స్,
0: ఆ బ్రిటిష్ ప్రజలు గొప్ప పదవిని పొందుతూ వచ్చారు.
1: అండ్ ద పీపుల్ హావ్ కమ్ అప్ వెరీ వెల్ ఇన్ లైఫ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క బ్రిటిష్ దేశం లోపల ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రబలుతూ వచ్చింది.
1: దిస్ కాన్ఫిడెన్స్ ఇట్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ అమంగ్ ద సిటిజన్స్.
0: పూర్వం దైవ విశ్వాసం అనేటువంటిది కనిపించేటువంటిది కాదు.
1: ఎర్లియర్ దేర్ వాజ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ లింకన్ వచ్చిన తర్వాత అందరికీ ఆత్మవిశ్వాసం కలిగింది.
1: లేటర్ సీయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లింకన్ దే డెవలప్డ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ విధమైన ఆదర్శ పురుషుడు ఒక్కడుంటే కూడా చాలు.
1: సచ్ ఎన్ ఐడియల్ మ్యాన్ ఎనఫ్ ఇఫ్ హావ్ వన్.
0: ప్రదోషే దీపకశ్చంద్ర ప్రభాతో దీపక రవి, పగలు ప్రకాశాన్ని అందించేటువంటి వాడు సూర్యుడు.
1: ఇట్ ద సన్ హూ షెడ్స్ లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.
0: రాత్రి దేశమునకు ప్రకాశం అందించేటువంటి వాడు చంద్రుడు.
1: ఇన్ ద నైట్ టైమ్ ఇస్ ద మూన్ హూ గివ్స్ అస్ ద లైట్.
0: త్రిలోకే దీపక ధర్మ అన్నాడు.
1: For all the three worlds, the one of righteousness, it is dharma that gives light, brilliance in all the three worlds.
0: ఆ తర్వాత సుపుత్ర,
1: then good son.
0: ఈ సుపుత్రుడే మన ఇంటి తలమును నిలబెడుతుంటాడు.
1: In fact, a good son is the very light of the entire family.
0: ఆ గౌరవాన్ని పెట్టేటువంటి వాడు సుపుత్రుడే.
1: And it's a good son who will uphold the good name of the family.
0: మీరందరూ కూడా నువ్వు సుపుత్రులు కావాలి.
1: You should all be good children, good sons.
0: సుపుత్రులైపోయి భారతదేశం యొక్క పరిస్థితిని తారుమారు చేసి మంచి మార్గంగా తిప్పాలి.
1: You should change the present position and see that it's going to be ideal.
0: మొదలు మీ హృదయాన్ని మొట్టమొదట మార్చుకోండి.
1: First transform your heart.
0: అప్పుడే అందరూ కూడాను ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుంది.
1: దాట్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీబడి అరౌండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనల్ని అందరూ గౌరవించాలని మనం కోరక పూర్వమే మొట్టమొదటి మనమే ఇతరులందరినీ గౌరవించాలి.
1: బిఫోర్ యూ డిజైర్ టు బి రెస్పెక్టెడ్ ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
0: మనం ఇతరులందరినీ గౌరవిస్తూ వస్తే ఇతరులు తప్పక మనల్ని గౌరవిస్తారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కనుక ఇతరులకు మనం గౌరవాన్ని అందించేటువంటి యొక్క గొప్ప గుణాన్ని మనము నాటుకోవాలి.
1: సో కల్టివేట్ దిస్ సీక్రెట్ హ్యాబిట్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడి.
0: కనుక మన జీవితంలో మనం అందరినీ గౌరవించాలి.
1: సో ఇన్ లైఫ్ వీ షుడ్ రెస్పెక్ట్. మీరు
0: పెద్ద చిన్న అనేటువంటి భేదభావం ఏమాత్రం పెట్టుకోనక్క.
1: వీ షుడ్ నాట్ హావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్ క్యారెక్టర్.
0: మతముల యొక్క భేదమును పూర్తి త్యజించాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ కమ్యూనల్ కన్సిడరేషన్.
0: మానవులందరూ కూడా ఒకే ఆత్మసత్వంతో కూడినటువంటి వారే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: నీ యందు ఉన్నటువంటి ఆత్మ నాయందు, నాయందు ఉన్నటువంటి ఆత్మ వారి యందు, అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒకటే.
1: ది సేమ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ అండ్
0: ఎవ్రీవన్. అని అందరి యందు ఉన్న ఆత్మతత్వం ఒకటే అని సత్యాన్ని ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ద వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కనుక ఇలాంటి కల్చర్ ని ఈనాడు మనం మర్చిపోవటం చేతనే,
1: యాజ్ వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్,
0: కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు ప్రేమకు దూరం అయిపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
0: అసలు మన సంస్కృతి అంటే ఏమిటి?
1: వాట్స్ అవర్ కల్చర్?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: దాట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఈస్ కల్చర్.
0: అనగా పవిత్రము గావించబడినటువంటిదే సంస్కృతి.
1: దాట్ విచ్ ఇస్ మేడ్ సేక్రెడ్ ఇస్ కల్చర్.
0: ఒక ఒడ్డు పండుతాయి మనకు.
1: అండ్ హియర్ వీ హావ్ ప్యాడీ.
0: పండిన ఒడ్డును తక్షణమే మనం భుజించడానికి ప్రయత్నించడం చాలా తప్పు.
1: వీ డోంట్ పార్టేక్ ప్యాడీ యాజ్
0: ఈ ఒడ్డును దంచి
1: అండ్ ఇట్ హస్ టు బి
0: థ్రాష్డ్ ఒడ్డును వేరు చేసి
1: హస్క్ హస్ టు బి
0: బియ్యాన్ని ఉడికించి
1: అండ్ రైస్ హస్ టు బి బాయిల్డ్
0: ఉడికినటువంటి భోజనాన్ని మనం భుజించాలి.
1: సో ఇట్ హస్ టు బి థ్రాష్డ్ హస్క్ హస్ గాట్ టు బి రిమూవ్డ్
0: భుజించడానికి అర్హతైనటువంటి ఒక బీము మన సంస్కారం చేతనే జరిగింది.
1: అండ్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు రిఫైన్మెంట్ అండ్ పాలిషింగ్.
0: ఇందులో ఉన్నటువంటి ఒక మాలిన్యాన్ని దూరం చేశాము.
1: ఆల్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్.
0: దీనికి చేరుకున్నటువంటి ఒక దుర్గుణాన్ని దూరం చేశాము.
1: ఆల్ ద అన్వాంటెడ్ స్టఫ్ ఇస్ ఎలిమినేటెడ్.
0: అది పవిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని పొందింది.
1: అండ్ ఇట్ హస్ అస్యూమ్డ్ ఎ సీక్రెట్ గుడ్ ఫామ్.
0: భుజించి జీర్ణించుకుని పుష్టిని సంతృష్టిని పొందుతూ వచ్చాము.
1: దెన్ ఓన్లీ దాట్ వి ఈట్ అండ్ డిరైవ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుకనే సంస్కృతి అనే ఈ విధమైనటువంటి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటం.
1: సో రిఫైన్మెంట్ అండ్ కల్చర్ యాక్చువల్లీ మెంట్ రిమూవింగ్ ద డర్ట్ and the sanctity
0: parishuddhani cheyatamu.
1: It will be purified.
0: Manam deenini aanandanga aaraginchatamu.
1: Then we partake it happily.
0: Aaraginchinatundi maname aarogyanni pondutamu.
1: The food that's partaken will give you strength.
0: Aarogyamainatundi okka deham nande aarogyamaina manasu kuda untadi.
1: A healthy body will have healthy mind.
0: Chaala mandi manasu veru దేహం వేరు అని ప్రత్యేకంగా భావిస్తున్నారు.
1: సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ మెనీ కన్సిడర్ దెమ్ సెపరేట్.
0: కాదు కాదు కాదు.
1: నో, దే ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఆనందం అనేటువంటిది హృదయం నుంచి వచ్చేటువంటిది.
1: ది బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: మన మనసు దేహాన్ని ధరించినటువంటిది.
1: అండ్ ద మైండ్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ.
0: మనసే లేకపోతే దేహము ధరించి ప్రయోజనం ఏమిటి?
1: Without this mind, what for is the body?
0: కనుకని ప్రాచీన సంస్కృతి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయము అన్నారు.
1: Therefore, ancient culture clearly declared that the mind that is responsible for the bondage and liberation as well.
0: మనిషిని ధరించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క వస్త్రము.
1: And it's the mind that's most important one possessed by every living creature.
0: పవిత్రమైన భావాలను పెంచుకోవాలి.
1: The mind should entertain sacred thoughts.
0: కనుక ప్రతి మానవుడికి దేహము మనస్సు ఈ రెండు కూడా ఒకదాని కోటి సన్నిహిత సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీ బాడీ ద మైండ్ అండ్ ద బాడీ ఆర్
0: ఇంటర్లింక్డ్. ధరించినటువంటిది బాడీ, బాడీని ఆధారం చేసుకున్నటువంటిది మనస్సు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ అండ్ ద బాడీ దట్ సర్వ్స్ యాజ్ ద వెస్చర్.
0: కనుక మన మనస్సు దేహము రెండింటిని కూడాను ఉత్తమమైనటువంటి మార్గంలో పెంచుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ వెల్ మెయింటైన్డ్.
0: గొప్ప గొప్ప చదువులన్నీ చదివారు.
1: వీ రిసీవ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకుంటున్నారు.
1: వీ హావ్ వెరీ హై డిగ్రీస్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్?
0: ఈ డిగ్రీస్ మనకి ఏమాత్రం ఆనందాన్ని అందించడం లేదు.
1: డిగ్రీస్ విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
0: ఫుడ్,
1: ద ఫుడ్
0: మనకు ఆహారాన్ని అందిస్తుంది కానీ
1: ద ఫుడ్ సప్లై టు యూ
0: ఆనందాన్ని అందించడం లేదు.
1: విల్ గివ్ ద స్ట్రెంగ్త్ బట్ నాట్ ద బ్లెస్.
0: ధనము,
1: ద మనీ
0: మనకు అనుకూలాలను పంచుతుందే కానీ
1: ప్రొవైడ్స్ కన్వీనియన్స్
0: ఆనందాన్ని పంచడం లేదు.
1: అండ్ నాట్ ద బ్లెస్ డెఫినెట్లీ.
0: కనుక మనకు ముఖ్యమైనటువంటిది
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: దేహము మనసు.
1: What most important two are here.
0: దేహాన్ని ఏ రీతిగా మనం పోషించుకోవాలి?
1: How to maintain the body.
0: మనసును ఏ రీతిగా మనం పరిశుద్ధం చేసుకోవాలి?
1: How to purify the mind.
0: ఈ రెండింటి విషయాల్లోన విద్యార్థులు ఇవాడు చక్కగా గుర్తించాలి.
1: Students will have to clearly understand these two aspects.
0: మనసును పరిశుద్ధం చేసుకోవటం.
1: We have to purify the mind.
0: దేహాన్ని తగినట్టుగా పోషించుకోవటం.
1: And see that the body is healthy.
0: ఈ రెండు బాగా ఉండినప్పుడు
1: when these two are perfect.
0: పరిపూర్ణ మనుషుడిగా మారిపోతాడు.
1: You become a total man.
0: దేహం ఆరోగ్యంగా ఉండి
1: ద బాడీ ఇస్ హెల్దీ
0: మనసు సరిలేకపోతే
1: వెన్ ద మైండ్ ఇస్ నాట్ ప్రాపర్
0: హాఫ్ మ్యాన్.
1: యు ఆర్ ఓన్లీ హాఫ్ మ్యాన్.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే ఫుల్ మ్యాన్ గా తయారు కావాలి.
1: విత్ దీస్ టూ బాడీ అండ్ ద మైండ్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడాను మనిషిని మనిషిగా తీర్చడం కాదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ డస్ నాట్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ మ్యాన్.
0: మనిషిని పరిపూర్ణమైన మనిషిగా మనం మార్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బి ఎ టోటల్ మ్యాన్, ట్రూ మ్యాన్.
0: ఈ పరిపూర్ణ మనిషి కావాలంటే మనస్సు, దేహము రెండింటి యొక్క పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి.
1: ద టోటాలిటీ రిక్వైర్స్ ద ప్యూరిఫికేషన్, ద పర్ఫెక్షన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్.
0: అందరూ కూడాను ధనం ఉంటే చాలు సర్వము అనుభవించవచ్చు అనుకుంటారు.
1: మెనీ ఫీల్ దట్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ మనీ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్.
0: ధనము చేత మనకు ఆనందాన్ని లభించటం లేదు.
2: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ విత్ ద మైండ్.
0: ధనము చేత మనకు ఆరోగ్యం కలగటం లేదు.
2: యు కెన్ నెవర్ బి హెల్తీ విత్ ద మైండ్.
0: గుణము చేతనే మనకు కావాలి.
2: ఇట్స్ ఓన్లీ ది వర్చ్యూ దట్స్ నెసెసరీ.
0: కనుకనే ఈనాటి ప్రతి విద్యార్థి కూడాను,
2: ఎవ్రీ స్టూడెంట్ టుడే,
0: కలిమి బలిమి చెలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
2: స్టూడెంట్స్ టుడే డెవలప్ దీస్ త్రీ, ది కలిమి ఫ్రెండ్షిప్, ది కలిమి వెల్త్, కలిమి ద వెల్త్, బలిమి ద స్ట్రెంగ్త్, చెలిమి ద ఫ్రెండ్షిప్.
0: కానీ ఈ మూడు మాత్రం ఉన్నాయి, కానీ గుణము లేదు.
2: దీస్ త్రీ వీ హ్యావ్ బట్ వీ డోంట్ హ్యావ్ క్యారెక్టర్.
0: గుణము లేని బలం ప్రయోజనం ఏమిటి?
2: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫర్? గుణము
0: లేని చెడు ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫర్ ఇస్ ద ఫ్రెండ్షిప్?
0: హలో హలో అంతే వెళ్ళిపోతున్నాడు.
2: వీ సే ఓన్లీ హలో అండ్ గో.
0: కనుకనే ఈ కలిమి బలిమి చెలిమి మూడింటి పైన ఆధారపడకూడదు, గుణము పైన ఆధారపడ.
2: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ డిపెండ్ రిలై ఆన్ ద వెల్త్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్రెండ్షిప్, బట్ వీ షుడ్ డిపెండ్ ఆన్ ద క్యారెక్టర్.
0: ఆనాటి పూర్వీకులు ఈ గుణమును ఆధారం తీసుకుని,
2: ఏన్షియన్స్ రిలైడ్ ఆన్ క్యారెక్టర్,
0: ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా దేశానికి తీర్చిదిద్దారు.
2: దే లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ షేప్ దిస్ కంట్రీ ఇస్ అన్ ఐడియల్ వన్.
0: కనుక మనము గుణమును ప్రధానంగా తీసుకోవాలి.
2: సో వీ షుడ్ గో బై ది క్యారెక్టర్.
0: భారతదేశం అంటే ఎంత పవిత్రమైనటువంటి దేశము.
2: భారత్ ఇస్ ఎ సెక్రెడ్ ల్యాండ్.
0: ఇలాంటి పవిత్రమైన దేశంలో గుణము లేనిటువంటి భారతీయుడు భారతీయుడు అవుతాడా?
2: అండ్ ఎ పర్సన్ వితౌట్ క్యారెక్టర్ కెన్ నాట్ బి ద సిటిజన్ ఆఫ్ భారత్.
0: తల్లిదండ్రులను పోషించి,
2: టేకింగ్ కేర్ ఆఫ్ ద పేరెంట్,
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించి,
2: డెమాన్స్ట్రేటింగ్ అన్ ఐడియల్ లైఫ్,
0: వారిని సంతృప్తిపరిచేటువంటి కుమారుడుగా సుపుత్రుడుగా పుట్టాలి.
2: వన్ షుడ్ బి గుడ్ సన్ బై ట్రైంగ్ టు ప్లీజ్ ద పేరెంట్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతి అంటే చాలా విలువైనటువంటిది.
2: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: సంస్కృతి అనగా పరిశుద్ధము గావించబడినటువంటి
2: సంస్కృతి. కల్చర్ మెన్ ప్యూరిఫికేషన్ క్లెన్జింగ్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ భావాలు దూరం చేయాలి.
2: ఆల్ ది బ్యాడ్ ఫీలింగ్స్ థాట్స్ షుడ్ బి గివెన్.
0: చెడ్డ క్రియలంతా దూరం చేయాలి.
2: బ్యాడ్ యాక్షన్ షుడ్ బి గివెన్.
0: చెడ్డ సంకల్పాలు రానివ్వకుండా చూసుకోవాలి.
2: సీ దట్ యు డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు
0: చెడ్డ కార్యంలో ప్రవేశించకుండా పోవాలి.
2: నెవర్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్.
0: అది మన సంస్కృతి.
2: దాట్స్ అవర్ కల్చర్.
0: కనుకనే సంస్కృతి అంటే ఎంత గొప్పది అనేటువంటి మీరు తీసుకోవాలి.
2: అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద కల్చర్ ఈజ్.
0: అందరూ కలిసిమెలిసి పెరుగుదాం.
2: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తిరుగుదాం.
2: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
2: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
0: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
2: లెట్స్ గ్రో టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: మనం అందరూ బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారు, కానీ బ్రదర్స్ మాదిరి జీవిస్తున్నాము మనము?
2: వీ సే బ్రదర్స్ బట్ ఈస్ దేర్ బ్రదర్హుడ్ ఇన్ అస్?
0: ఓరి బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారే, కానీ బ్రదర్స్ వారే మనం జీవించడం లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ సే బ్రదర్స్ బ్రదర్స్ బట్ దేర్ ఇస్ నో
0: స్టేజ్ కిచెన్ టచ్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నారు.
2: ఆన్ ద స్టేజ్ వీ సే బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
0: కానీ సిస్టర్స్ వలే బ్రదర్స్ వారే మనం పాటిస్తున్నామా?
2: బట్ డూ వీ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ వీ సే?
0: మాటకు తగినటువంటి క్రియను మనం నడుపుకోవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ అవర్ యాక్షన్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద డిక్లరేషన్.
0: కనుకనే అప్పుడే మనం నిజమైనటువంటి బ్రదర్స్ అవుతాము.
2: ఇఫ్ ది ప్రిసెప్ట్ అండ్ ప్రాక్టీస్ గో టుగెదర్, యు ఆర్ ట్రూ
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
2: ఇట్ వాజ్ జీసస్ హూ సెడ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: వాళ్ళందరూ కూడా ఈ భారతీయ సంస్కృతిని ఈ రకమైన మార్గంలో మార్చుకుంటూ వచ్చారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్ దిస్ వే.
0: ఈ కల్చర్ ఆఫ్ భారత్ అంటే ఎంత గొప్పది.
2: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేయాలి.
2: యు గివ్ అప్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: సద్గుణాన్ని పెంచుకోవాలి.
2: డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: సదాచారం అనేటువంటి జలం పొయ్యాలి.
2: ఫాలో ది గుడ్ ప్రాక్టీస్.
0: సత్ప్రవర్తన అనేటువంటి దీన్ని మనం కలుపులు తీయాలి.
2: అండ్ రిమూవ్ ఆల్ ది బ్యాడ్ థింగ్స్ అండ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్.
0: అప్పుడే సదానందం అనేటువంటి పంట మనకు పండుతుంది.
2: దెన్ యూ విల్ హ్యావ్ ద హార్వెస్ట్ ఆఫ్ ట్రూ బ్లెస్.
0: ఆ సదానందం అనేటువంటి పంటను భుజించిన వాడు సదా ఆనందుడిగా ఉంటాడు.
2: ద వన్ హూ ఎంజాయ్స్ ది హార్వెస్ట్ ఆఫ్ ది ట్రూ బ్లెస్ will be blissful throughout his lifetime. Students,
0: ఇది మొదటి దినము.
2: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
0: మొట్టమొదట మనము శరీరమును మనసును తగినటువంటి పరిశుద్ధము గావించుకుని,
2: we should purify, cleanse our body and the mind.
0: మన ప్రాచీనులు చెప్పినటువంటి ఒక మాటలను ఆచరణలో పెట్టి,
2: and we should practice the old dicta, the teachings of
0: ancient. నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
2: We should think of the teachings of the old.
0: ఈ ఇంటన్ తల్లి చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి పెద్ద బోధ.
2: The biggest teaching of the Mother of Lincoln is only one.
0: ఆత్మవిశ్వాసమే మన ఆస్తి.
2: She said self-confidence is our property.
0: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం ఏమాత్రమో ఆస్తి లేనటువంటి వారమే.
2: Without this self-confidence you are a pauper, a beggar.
0: ఈ లోక ఆస్తులు ఉండి ప్రయోజనం ఏమిటి?
2: What for is the worldly property?
0: కనుకని ఆత్మవిశ్వాసం కావాలి.
2: So self-confidence is needed.
0: ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
2: సెల్ఫ్ రెస్పెక్ట్ యూ షుడ్ అప్హోల్డ్.
0: ఈ ఆత్మ గౌరవం లేకుండా పోతే మనకి గౌరవమే లేదు.
2: వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ద లైఫ్ ఇస్ యూస్లెస్.
0: ఊరికే మనం ఆర్టిఫిషియల్ గా మనం యాక్ట్ చేస్తున్నామే కానీ హార్ట్ఫుల్ గా మనం చేయాలి.
2: We are only, our actions are artificial, but our actions should be heartful.
0: Heart is outside, heart is inside.
2: Heart is outside, heart is inside.
0: Inside ఉన్నటువంటి హార్ట్ ను మనం సరైనటువంటి రీతిగా చేసుకోవాలి.
2: So we should follow the heart that is inside.
0: మనం ఆర్టిఫిషియల్ గుడ్ మైండ్ ను, ఆర్టిఫిషియల్ గుడ్ ఆఫ్ ను మనం చేయకూడదు.
2: And we should not act in an artificial way, in an outward.
0: హలో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏంటి మార్నింగ్?
2: We say good morning, what is that?
0: గుడ్ అంటే ఏంటి, మార్నింగ్ అంటే ఏంటి?
2: వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్స్ మార్నింగ్?
0: న్యాయంగా చూస్తే మార్నింగ్ ఏ లేదు, ఈవినింగ్ ఏ లేదు.
2: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో మార్నింగ్ అండ్ దేర్ ఇస్ నో ఈవినింగ్.
0: సూర్యోదయం అయితే మార్నింగ్ అంటున్నావు, సూర్యాస్తమం అయితే ఈవినింగ్ అంటున్నావు.
2: అండ్ యూ సేస్ గుడ్ మార్నింగ్ విత్ సన్ రైజ్.
0: సూర్యుడు ఉదయించడము లేదు, సూర్యుడు అస్తమించడము లేదు.
2: నైదర్ సన్ రైజెస్ నాట్ సెట్.
0: చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత.
2: Moon is the presiding deity of the mind, sun is the presiding deity of the eye vision. And as earth revolves, you feel the day and the night. And the moon and sun are steady there. At one time, Sita,
0: రాములు మ్యారేజ్ చేసుకునే ముందుగా,
2: బిఫోర్ షీ గాట్ మ్యారీడ్ టు రామ,
0: శివధనస్సు ఎత్తడానికి వచ్చాడు రాముడు.
2: రామ కేమ్ దట్ టు లిఫ్ట్ అప్ దిస్ బౌ.
0: వచ్చాడు, శివధనస్సు ఎత్తాడు.
2: హి కేమ్ అండ్ లిఫ్టెడ్ దట్ శివధనుస్.
0: కానీ
2: బట్
0: ఆమె చాలా బాధపడుతూ ఉండాలి.
2: షీ వాజ్ ఫీలింగ్ సాడ్.
0: చంద్రమా మనసోజాత, నా మనస్సు అనే చంద్రుడు చాలా నిరాశగా ఉన్నాడు.
2: అండ్ my mind is the moon.
0: Asantrishtiga unnadu,
2: he is dissatisfied.
0: Aa chandrudini trupti parchali.
2: And I should satisfy this moon, the mind.
0: Aa chandrudini trupti parchinappude naaku shanti kalugutundi.
2: I'll be peaceful if only the mind, the moon is satisfied.
0: Ani ave chaala prarthistu vachindi.
2: She went on praying.
0: తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత,
2: లేటర్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్,
0: రాములతో ఈ యొక్క విషయం బోధించింది.
2: షీ వాజ్ షేరింగ్ ది సేమ్ విత్ రామ.
0: నేను చంద్రుని యొక్క దీన్ని ప్రార్థించాను.
2: ఐ ప్రే టు
0: చంద్రుని యొక్క నిరాశను, చంద్రుని యొక్క నిస్పృహను నేను చాలా బాధపడ్డాను.
2: ఐ ఫెల్ సాడ్ వాచింగ్ ది ఫ్రస్ట్రేషన్ డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ మూన్.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
2: అండ్ దెన్ రామా సెడ్,
0: ఈ అవతారం లోపల,
2: ఇన్ దిస్ ఇన్కార్నేషన్,
0: ఆ చంద్రుడు అనేటువంటి పేరును దీంతో కలుపుకుంటాను నేను.
2: ద చంద్ర మూన్ name is attached to me.
0: Rama Chandra, Ramachandra.
2: That's the whole name, Rama Chandra.
0: ఇంతే కాదు,
2: నాట్ ఓన్లీ దిస్,
0: వచ్చే జన్మం లోపల,
2: ద నెక్స్ట్ లైఫ్,
0: మొట్టమొదటి నా దర్శనం చంద్రుడికే అవుతుంది కానీ ఎవరికి కాదు అని.
2: మూన్ విల్ హ్యావ్ మై మేనిఫెస్టేషన్, విజన్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్.
0: అనగా కృష్ణావతారం వచ్చినప్పుడు,
2: అడ్వెంట్ ఆఫ్
0: అర్ధరాత్రి సమయం లోపల,
2: మిడ్ నైట్,
0: నందుడు తన తలపైన పెట్టుకుని పోతుండేప్పుడు చంద్రుడు మాత్రమే చూచాడు కానీ ఎవరు చూడలేదు.
2: వెన్ నందా వాస్ క్యారింగ్ ఆన్ ద హెడ్ the child Krishna, it was moon who could have the vision of the manifestation. So Rama made a promise that the moon will have the first vision of the manifestation of the advent of Krishna.
0: భారతీయ చరిత్ర లోపల పవిత్రమైనటువంటి సూక్తులు, పవిత్రమైన ఆదర్శములు ఎన్నో ఉంటున్నాయి.
2: The number of sacred histories, sacred stories, sacred ideals.
0: కాబట్టి మన యొక్క హృదయం అనే ఆత్మతత్వాన్ని మనం చక్కగా విశ్వాసంగా తీసుకోవాలి.
2: So we should go by this with the self confidence, the spirit of the
0: స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఏది మనకు లేకపోయినప్పటికి,
2: వి మే నాట్ హ్యావ్ ఎనీథింగ్,
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్.
0: ఆత్మను గౌరవించండి.
2: హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఏ ప్రతి వాడిని కూడా, వ్యక్తిని కూడా మనం గౌరవించండి.
2: రెస్పెక్ట్ ఎవ్రీబాడీ.
0: హలో బ్రదర్, బ్రదర్, బ్రదర్,
2: అడ్రస్ ఎవ్రీవన్ ఇస్ బ్రదర్.
0: హృదయపూర్వకంగా చెప్పండి,
2: హోల్ హార్టెడ్లీ.
0: కానీ ఆ విధంగా చెప్పడం లేదు.
2: బట్ వి ఆర్ నాట్ డూయింగ్ సో.
0: పెద్దలు వచ్చేస్తే నమస్కారం అండి అని హృదయపూర్వకంగా చెప్పు.
2: డూ నమస్కార్ హోల్ హార్ట్.
0: ఏమిటి ఈ నమస్కారం యొక్క అంతరార్థము?
2: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ ఐదు చేరి పది ఇంద్రియములు, ఈ దశేంద్రియములు హృదయం దగ్గర పెట్టుకుని ఇది నమస్కారం, ఇవి హృదయానికి చేరాలి. చేరి అప్పుడు నమస్కారం అంటే ఇది పవిత్రమవుతుంది.
2: నమస్కారం అండ్ ది యూనియన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిసెన్స్ అండ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ 10 టుగెదర్ టచింగ్ ద వెరీ హార్ట్.
0: నమస్కారం చెప్పాలి.
2: అండ్ యూ హ్యావ్ టు డూ నమస్కార హోల్ హార్టెడ్లీ.
0: కానీ మీరెవరు పోలేదేమో ఇంకా ఆంధ్ర వైపున, ఈ ఆంధ్ర వైపున పోతే నమస్కారం అండి. ఏమిటి నమస్కారం? నమస్కారం రెండు కూడా చేతి కూడా చేతి నమస్కారం అండి. గొడ్డతో కొట్టినట్టుగా వచ్చింటుంటుంది నమస్కారం.
2: They do namaskar as if they are applying acts on the body. It's not so.
0: Namaskaramu.
2: Namaskaram.
0: ఈ రెండు కూడా నూరెండు దక్షిణ అంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధాన లాగో భంగమయ్యే ఎరుకు విరువిద్య కలిమికి ఈనుడయ్యే పాత్రులకు మనోహరతైన పాసినంత. ఈ రెండు కూడాను చాలా ప్రధానమైనటువంటి ఒక తంబులు.
2: The thumb is very important both.
0: ఇదే దైవంతో సమానము.
2: That's divine.
0: ఈ వేద కుటీ లేకపోతే ఎన్ని వేళ్లు ఉంటే కూడా ప్రయోజనం.
2: Without the thumb, the four fingers are useless.
0: ఈ దశేంద్రియములు కలిపి
2: with all the ten senses
0: ఈ రెండు తమ్ముడు హృదయానికి పెట్టుకుని
2: and joining the heart,
0: ఇది నమస్కారం అని చెప్పాలి.
2: And then do namaskara.
0: హృదయం నుంచి వచ్చేటువంటిది నమస్కారం.
2: And it should come out of the heart.
0: ఈ విధంగా ఉండినప్పుడే ప్రాచీన పురుషులంతా కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
2: Ancient sages led an ideal life.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: ఆనాడు
2: those days
0: ఆ భయంకరమైన అరణ్యాల లోపల
2: in the wild forest
0: ఆ భయంకరమైన మృగములు సంచరించేటువంటి ప్రదేశం,
2: there are wild animals around
0: రాక్షసులు సంచరించేటువంటి ప్రదేశం,
2: the place inhabited by demons,
0: ఋషులందరూ పోయి నిర్భయంగా తపస్సు చేస్తూ వచ్చారు.
2: The saints and sages moved fearlessly.
0: వాళ్ళకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
2: How could they have courage?
0: సింహాలు కూడా పక్కన తిరుగుతూ ఉన్నాయి.
2: Lions were just passing.
0: కానీ వాళ్ళకి భయం లేదు.
2: They were fearless.
0: వాళ్ళకి దేహాభిమానం లేదు.
2: They didn't have body attachment.
0: దేహాభిమానం లేకుండా ఆత్మాభిమానంతో సంచరిస్తూ
2: వచ్చారు. They got attachment to the self or the spirit and not to the
0: వాళ్ళ అస్త్రం ఏమిటి?
2: What was their weapon?
0: ఆత్మవిశ్వాసమే అస్త్రము.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాజ్ దేర్
0: వెపన్. ఆత్మవిశ్వాసం అనే అస్త్రం చేత ఆ అరణ్యంలో సంచరిస్తూ వచ్చారు.
2: విత్ ది వెపన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కుడ్ మూవ్ అబౌట్ ఫియర్లెస్లీ ఇన్ ద ఫారెస్ట్.
0: అందువల్లనే సింహాతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
2: సో దే కుడ్ ప్లే విత్ ద లయన్.
0: పులుసుతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
2: దే కుడ్ ప్లే విత్ టైగర్.
0: భయమే లేదు.
2: దే హడ్ నో ఫియర్.
0: ఎప్పుడు ధైర్యమే. ధైర్యం సర్వసాధకం.
2: దే వర్ కరేజియస్ సో దే కుడ్.
0: ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మవిశ్వాసంతోనే వస్తుంది.
2: వన్ కుడ్ బి కరేజియస్ ఇఫ్ దే ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్.
0: ఈనాడు మనకు ఆత్మవిశ్వాసం అంటున్నామే కానీ అసలు విశ్వాసమే లేదు.
2: వి సే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్ వీ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ అట్ ఆల్.
0: కనుక ఈ ఆత్మవిశ్వాసం లేనప్పుడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
2: ఆఫ్టర్ ఆల్ లైఫ్ హ్యాస్ నో మీనింగ్ వితౌట్ సెల్ఫ్.
0: దాన్ని మనం సాధించాలి.
2: వీ షుడ్ అచీవ్ దిస్.
0: ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు
2: టుడే స్టూడెంట్స్
0: ఆత్మవిశ్వాసము ఆత్మనమ్మకమే లేదు.
2: దే డోంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఆత్మ అంటే ఎక్కడుంది? ఆత్మ దేహం ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఎక్కడుంది అని అడుగుతారు.
2: దే వాంట్ ఇన్వెస్టిగేట్ ఫైండ్ అవుట్ వేర్ ఆత్మ ద సెల్ఫ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ ఇన్ ద బాడీ.
0: సర్వభూతానాం
2: it is present in all beings.
0: Sarvata paadipadam
2: it is spread all over.
0: Sarvato chi siromukham
2: it is spread everywhere.
0: Sarvata stutimalloki
2: it is present everywhere.
0: Sarvam utishtati ekkada chuchina unnatundi aatma okkate.
2: It is a self or spirit or atma that is present everywhere.
0: Pillalandaru chakkaga vicharana cheyochunu.
2: Students can inquire.
0: Ee gaali ekkada untundali manam peelchukune gaali.
2: The air that you breathe, where is it?
0: ఎక్కడ చూసినా ఉంది.
2: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ కంటికి కనిపించదు.
2: బట్ యూ డోంట్ సీ.
0: చేతికి చిక్కదు.
2: యూ కెన్ క్యాచ్.
0: కానీ ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
2: వితౌట్ దిస్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
0: అలాంటిదే ఆత్మ.
2: సిమిలర్ ఇస్ ఎయిర్.
0: ఆ గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుందో
2: జస్ట్ ఎస్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్
0: ఆ ప్రాణము సర్వత్రా ఉంటుండాలి.
2: సో ఆల్సో ది స్పిరిట్
0: ఆత్మ అనగా
2: ఆత్మ
0: ప్రాణ సంబంధమైనటువంటిది
2: ఈస్ ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: దేవాలయం లోపల కూడాను ప్రాణ ప్రతిష్ట అంటారు, ప్రాణ ప్రతిష్ట చేస్తుంటారట.
2: దేర్ఫోర్ ఇన్ టెంపుల్స్ ఆల్సో ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఐడల్ మెంట్ ఇన్స్టలేషన్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: మన ప్రాణమే ఆత్మతత్వము.
2: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ సోర్స్ ఇస్
0: నీ ప్రాణమే లేకపోతే నీవు ఎట్ట ఉన్నావు?
2: Without this life, how do you
0: ఎట్ట ఉంది?
2: How do you find the air?
0: విశ్వాస నిశ్వాసం ఏ విధంగా జరుగుతున్నాయి?
2: How are you able to breathe?
0: కనుకనే పంచభూతములంతా కూడా నువ్వు భగవత్ స్వరూపమే.
2: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ డివైన్.
0: గాలి, నీరు,
2: వాటర్,
0: శబ్దము,
2: ది సౌండ్,
0: ఈ యొక్క స్పర్శ,
2: ది టచ్,
0: అంతా కూడా రూపము, అంతా భగవత్ స్వరూపమే.
2: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్
0: స్పర్శ రూప రస గంధాదులు,
2: ది సెన్స్ ఆఫ్ టచ్, ది సెన్స్ ఆఫ్ విజన్, ది సెన్స్ ఆఫ్ ఆడిషన్, దేర్ ఆల్ డివైన్.
0: బుద్ధుడు బోధించినటువంటిది.
2: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: అన్ని పెద్దలు బోధించినటువంటివన్నీ విన్నాడు.
2: హీ హర్డ్ ఆల్ దట్.
0: ఎంతమంది పెద్దల్లో దర్శించాడు.
2: హీ విజిటెడ్ మెనీ నోబుల్
0: పీపుల్. ఎంతమంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలు చదివారు.
2: హీ హస్ గాన్ త్రూ మెనీ సీక్రెట్ బుక్స్.
0: ఏమీ అర్థం కాలేదు.
2: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: కట్టగడ ఆ బుక్కులంతా తీసి ఒక పక్కన పారవేశాడు.
2: హీ హస్ థ్రోన్ అవుట్ ఆల్ బుక్స్.
0: ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి?
2: వాట్ ఈస్ ఇట్ దట్ ఐ లెర్న్?
0: ఆర్టిఫిషియల్స్ బోధిస్తున్నాయి.
2: దే ఆల్ టీచ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ థింగ్స్.
0: రెండు రెండు నాలుగు అని బోధిస్తున్నాయి.
2: దే ఓన్లీ టీచ్ టూ ఇంటూ త్రీ.
0: రెండు రెండు నాలుగు అంటే చెప్తున్నావు కానీ రెండు రెండు నాలుగు ఏ విధంగా నువ్వు నిర్ణయం చేస్తున్నావు?
2: బట్ హౌ కెన్ యూ డిసైడ్ టూ ఇంటూ టూ ఇస్ ఫోర్?
0: ఈ రెండును కలిపితే కదా నాలుగు అవుతున్నాయి.
2: వెన్ యూ యాడ్ దిస్ టూ అండ్ దట్ టూ దెన్ ఇట్స్ ఫోర్.
0: కనుకని ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం గుర్తించాలంటే పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
2: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ థరోలీ ద నేచర్ ఆఫ్ ఫైవ్.
0: అప్పుడే బుద్ధుడు పంచభూతముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఇదే భగవత్ స్వరూపం అన్నాడు.
2: ఇట్ వాస్ దెన్ బుద్ధ అండర్స్టూడ్ ద వెరీ నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: తక్షణమే నిర్వాణుడయ్యాడు.
2: అండ్ దెన్ హీ వాస్ లిబరేటెడ్ అట్ దట్ మోమెంట్.
0: ఏదో దేవుడు దేవుడు దేవుడు అని మొక్కుకుతూ పోతే
2: when you go on saying the name of God,
0: విగ్రహాలను మొక్కుతూ పోతే ఇంకో కొంతవరకు నీకు తృప్తి ఉండవచ్చు.
2: యూ మే హావ్ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్,
0: కాదు,
2: నథింగ్ రాంగ్,
0: కానీ అందులో లేదు.
2: బట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఫుల్.
0: సర్వము నీ హృదయంలో ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక నీ ఇంద్రియాలను నీవు మొట్టమొదట వశం చేసుకో.
2: సో కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇంద్రియాలను నీవు అర్థం చేసుకో.
2: అండర్స్టాండ్ యువర్ సెన్సెస్.
0: అప్పుడే నీకు దైవత్వం ప్రాప్తిస్తుంది.
2: దెన్ యూ కెన్ రీచ్ డివినిటీ.
0: ఆ నిర్వాణ సంగతులను చూస్తూ వచ్చాడు ఆనందుడు.
2: అండ్ ఆనంద వాజ్ వాచింగ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్
0: బుద్ధుని యొక్క చిన్న తినితల్లి కొడుకు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆనంద ఇస్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
0: స్టెప్ బ్రదర్
2: ఇస్ స్టెప్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
0: అతను బుద్ధుడు పోతున్నాడని కంటి తెరలు కాచారు.
2: హి వాస్ షెడ్డింగ్ టియర్ యాజ్ హి వాస్ నోటీసింగ్ ది లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధ నోటీస్డ్
0: ఈ దేహాభిమానం ఇంకా ఎందుకు నువ్వు పెంచుకుంటున్నావు.
2: అండ్ ఇస్ వై డు యూ హ్యావ్ దిస్ బాడీ అటాచ్డ్.
0: బాడు దేహం అనేటువంటిది నెగటివ్.
2: బాడీ ఇస్ నెగటివ్.
0: నేను పాజిటివ్.
2: ఐఎమ్ ద పాజిటివ్.
0: నెగటివ్ ను త్యజించక తప్పదు.
2: యూ హ్యావ్ టు గివ్ అప్ నెగటివ్ వన్ టైమ్.
0: నెగటివ్ ఈనాడంతా పెంచుకొని పెంచుకోకపోవటం చేతనే.
2: వెన్ యూ హ్యావ్ మోర్ ఆఫ్ దిస్ నెగటివ్.
0: దేహాభిమానం పెంచుకోవటం చేతనే.
2: యువర్ బాడీ అటాచ్డ్.
0: ఆత్మాభిమానం క్షీణించిపోతుంది.
2: అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఎప్పుడు దేహాలు.
2: వి గో బై ద బాడీ ఆల్ ద టైమ్.
0: దేహాన్ని చుచ్చుకోవాల్సింది.
2: యు టు మెయింటైన్ యువర్ బాడీ.
0: మన కర్తవ్య కర్మను ఆచరించవలసింది.
2: యు డు యువర్ డ్యూటీ.
0: దేహాన్ని పోషించవలసింది.
2: యు టు మెయింటైన్.
0: కానీ దేహమే సత్యమని భావించకూడదు.
2: యట్ వి షుడ్ నాట్ కన్సిడర్ దేహము
0: పంచభౌతికము.
2: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: దేహము కూడక తప్పదు ఎప్పుడు.
2: ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నియామియుండు.
2: ద ఇన్వెలర్ ఇస్
0: గణతింపక. దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ నాట్ డెత్ నైదర్ లిబరేషన్ నాట్ బాండేజ్.
0: ఆ దేహియే దేవదేవుడు.
2: ద ఇన్వెలర్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
0: గుణితింపగా ఆత్మరూపుడై.
2: అండ్ హీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కాబట్టి ఈ దేహాభిమానంతో మనం కాలాన్నంత వ్యర్థం చేసుకోకూడదు.
2: లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం విత్ దిస్ బాడీ.
0: కానీ దేహాన్ని పోషించుకోవాల్సింది.
2: దేహాన్ని
0: కాపాడుకోవాల్సింది.
2: ప్రొటెక్ట్ అవర్ బాడీ.
0: కానీ కాలమంతా దేహం పైనే మనం ఆధారపడకూడదు.
2: వీ షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ ద బాడీ.
0: ఆత్మ లేకపోతే కాలం దేహం ఏం చేస్తుంది.
2: వితౌట్ దిస్ సెల్ఫ్ వాట్ ఈస్ దట్ యు డూ విత్ ద బాడీ.
0: ఆధారమైనటువంటి ఆత్మ.
2: ద ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్.
0: అదే ఫండమెంటల్.
2: దట్ ఈస్ ఫండమెంటల్.
0: సత్యమైనటువంటి దీన్ని మనం విశ్వాసం లేకుండా.
2: Without faith on this fundamental truth,
0: we have
2: got faith in all the negative of the body.
0: దీన్ని మాత్రమే మనం పోషించుకుంటూ వస్తున్నాం.
2: And we think of the body only.
0: చాలా తప్పు.
2: It's a big mistake.
0: చాలా తప్పు.
2: It's a very big mistake.
0: ఎందుకంటే ఈ దేహంతో మనము ఈ యొక్క ఇంద్రియాలను మనం పోషించుకుంటూ రావాలి.
2: And in fact, we take care of these senses. ఇంద్రియాలను
0: పోషించడం చేత.
2: With this,
0: ఎందుకోసం పోషించాలి?
2: Why?
0: ఎందుకంటే ఈ లావణ్యాన్ని పెంచుకునే కోసమని.
2: Because to see that it will be strong enough.
0: లావణ్యం అంటే ప్రాచీనులంతా దీన్ని క్యారెక్టర్ అన్నారు.
2: దిస్ లావణ్య, ద బ్యూటీ ఇన్ ద ట్రూ సెన్స్ ఇస్ క్యారెక్టర్.
0: చాలా మంది లావణ్య లావణ్య అని పేరు కూడా పెట్టుకుంటుంటారు.
2: మెనీ హ్యావ్ నేమ్స్ దిస్ లావణ్య.
0: లావణ్యం ఎంత పెరిగిపోతుందో వాడు అంత గుణవంతుడిగా మారిపోతుంటాడు.
2: లావణ్య ద బ్యూటీ విల్ మేక్ యూ వర్చువస్.
0: వాడి అందచందములు కూడా పెరిగిపోతుంటాయి.
2: ద బ్యూటీ హీ వుడ్ బి మోర్ హ్యాండ్సమ్ మోర్.
0: ఎంత వయసు వచ్చినప్పటికి
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఏజింగ్
0: లావణ్యం అనేటువంటి దాన్ని మనం పోషించుకుంటూ వస్తే.
2: When once you maintain
0: ఎప్పుడు యవనుడుగానే ఉంటాడు.
2: యూ విల్ బి ఎటర్నల్లీ
0: ఎప్పుడు ఆనందమయుడుగానే ఉంటాడు.
2: యూ విల్ బి ఎవర్ బ్లెస్డ్.
0: ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంటాడు.
2: యూ విల్ బి ఎవర్ బ్యూటిఫుల్.
0: అది ఏ సత్యం శివం సుందరం.
2: దట్ ఈస్ సత్యం శివం సుందరం. ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: పిల్లలు 77 సంవత్సరం దీనికి.
2: భగవాన్ ఈ 77.
0: దీనికి ఎందుకోసం ఇంత అందం వచ్చింది? లావణ్యమే దీనికి ఒక అందము.
2: దట్స్ లావణ్య ఇస్ ది.
0: అనగా దీన్ని ఇంద్రియ నిగ్రహమే దీనికి లావణ్యం.
2: ఇట్ ఇస్ ద సెన్స్ కంట్రోల్ దట్ యాడ్స్ టు ద బ్యూటీ.
0: అప్పుడే ఎంత గొప్పవారైనా కూడా లావణ్యంగా ఉంటారు.
2: ఎవ్రీబడి వుడ్ కంటిన్యూ టు బి
0: హ్యాండ్సమ్. రాములు ఎక్కడే గానీ ముసలి అయినటువంటి రాములు కనపడటం లేదు.
2: యూ మైట్ నాట్ హ్యావ్ సీన్ రామా ఇన్ హిస్ ఓల్డ్
0: ఏజ్. రాముడు ఎవరుడే.
2: రామా ఇస్ ఎవర్ యంగ్.
0: కృష్ణుడు ఎప్పుడు కూడా ముసలిగా కనిపించడం లేదు.
2: కృష్ణ నెవర్ ఏజ్డ్.
0: కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా లావణ్యుడే.
2: కృష్ణ వాజ్ ఎవర్ యంగ్.
0: అనగా యువకుడే.
2: ఎవర్ గ్రీన్.
0: నిరంతరం కూడా వీరి లావణ్యమే యువకత్వాన్ని పెంచుతుంది.
2: ఎవర్ ఎవర్ యంగ్, ఎవర్ యూత్ఫుల్.
0: ఈనాటి పిల్లలు చూస్తామంటే
2: 16-17
0: సంవత్సరాల పిల్లలే.
2: అట్ ది ఏజ్ ఆఫ్ 16-17 రింకిల్స్ ఆన్ ద ఫేస్.
0: ఆ విధంగా తయారైపోతున్నారు పిల్లలు.
2: మళ్ళీ
0: చూస్తే ఈవెన 75 ఇయర్స్ ఏ 60 ఇయర్స్ అని ఆశ్చర్యం వేస్తుంది.
2: యువర్ మిస్టేక్ ఇన్ థింకింగ్ దట్ హీ మైట్ బి 60 or 75.
0: అది కాదు. ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది.
2: యూ షుడ్ బి ఎవర్ యంగ్.
0: ఎప్పుడు ఈ ఇంద్రియాలను మనం పోషించుకోవటం.
2: అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
0: ఇంద్రియాలకు తగినటువంటి పనులు మనం ఇవ్వాలి.
2: అండ్ వీ షుడ్ గివ్ వర్క్ టు దిస్.
0: ఏ ఇంద్రియము ఆ ఇంద్రియమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచము.
2: అండ్ ఈచ్ సెన్స్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ జాబ్.
0: ఈ దీనికి ప్రత్యేకమైన ప్రపంచం ఎక్కడా కనిపించడం.
2: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
0: చెవుకు చెవే, ముక్కుకు ముక్కే, నోరు నోరే.
2: అండ్ ద నోస్ ద మౌత్ అండ్ ద ఇయర్ హస్ గాట్ దేర్ అసైన్డ్ డ్యూటీ.
0: దేహంగా రూపొందుతుంది.
2: ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని పోల్చుకున్నటువంటి, ఏకత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించడమే లావణ్యము అన్నారు.
2: అటాచింగ్ వాల్యూ టు దిస్ యూనిటీ ఇస్ త్రూ బ్యూటీ లావణ్య.
0: ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
2: యూ షుడ్ స్మైల్ కంటిన్యూస్లీ. స్మైల్
0: నవ్వటం కాదు,
2: నాట్ లౌడ్ లాఫ్టర్, స్మైల్.
0: మనం ఎప్పుడు ప్రహసన్ హసన్ చిరునవ్వు నవ్వులే.
2: స్మైల్ నాట్ లాఫ్టర్.
0: నిజంగా ఎవరైనా ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది.
2: ఇవెన్ యూ వన్ క్రైస్
0: మనిషి ఏడ్చవలసిన వాడే కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నెవర్
0: క్రై. ఏడ్చకూడదు.
2: మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
0: ఎందుకు ఏడ్చాలి?
2: వై షుడ్ యూ క్రై?
0: వాడు ప్రసన్నుడిగా ఉన్నాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇన్వెలర్ ఇస్ పీస్ఫుల్.
0: ఆత్మ తన యందు దృఢంగా ఉంటుండాలి.
2: సెల్ఫ్ స్పిరిట్ ఇస్ సో
0: కాబట్టి ఏడ్చనేకూడదు.
2: నెవర్ క్రై.
0: కాబట్టి నిరంతరం కూడాను అసందుగా ఉంటుండాలి.
2: సో స్మైల్ అండ్ స్మైల్.
0: కనుక మానవుడు పిల్లలైనటువంటి మీరు
2: యంగ్స్టర్స్
0: ఈ యొక్క జీవితం లోపల మంచి అభివృద్ధి కాంచి
2: యూ షుడ్ గ్రో
0: ఆదర్శవంతమైన వ్యక్తులుగా రూపొంది.
2: యూ షుడ్ బి ఐడియల్.
0: దేశము లోపల అనాథులను రోగులను బీదలను కష్టపడేటువంటి వారిని తగినటువంటి తోడ్పాటు చేసి వాళ్ళు అభివృద్ధి గావించాలి.
2: యూ షుడ్ ఆల్సో హెల్ప్ ద ఫోర్ లాన్, ద పూర్, సిక్ అండ్ నీడీ పీపుల్.
0: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: ఈనాటి మొదటి దినము,
2: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
0: ఈ సమ్మర్ క్లాసులు అంతా పెట్టుకోవటము,
2: వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్,
0: కాలం వ్యర్థం చేస్తున్నారనే ఉద్దేశంతో,
2: బికాస్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: ఈ రెండు నెలలంతా కూడా ఎంతో వేస్ట్ అయిపోతుంటది.
2: టూ మంత్స్ వెకేషన్
0: ఈ వేస్ట్ లోపల ఇంద్రియాలంతా నాశనం చేసుకుంటున్నారు.
2: డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ వేస్ట్ ఆల్ సెన్సెస్
0: ద్వారా వాళ్ళ యొక్క చదువు పాడైపోతుంది.
2: అండ్ నేచురల్లీ యువర్ ఎడ్యుకేషన్,
0: ఆరోగ్యం కూడా అడుగంటిపోతుంది.
2: హెల్త్ ఆల్సో మస్ట్ హావ్ గాన్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణాల లోపల పెంచుకొని,
2: to make best use of this time you can develop ideals, good character, and you can be strong
0: enough,
2: and you can be satisfied.
0: With
2: the satisfaction and health you can have truthful
0: bliss.
2: The truthful bliss,
0: paramasukadam,
2: is supreme
0: bliss
2: and is one of wisdom,
0: non-dual,
2: ethereal,
0: and that's what the
2: aim of the other principle.
0: Vimalam achalam sarvadi sachibhutam bhavatitam trigunarahitam adi ye nee yokka aanandamu.
2: Pure, is unsullied, crystal clear, immortal, nectarine, eternal.
0: ఎప్పుడు కూడా సదానందులై ఉండాలి.
2: బి ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
0: ఎప్పుడు సదానందులై ఉంటారు?
2: వెన్ ఇస్ పాసిబుల్.
0: దేహాభిమానం పెంచుకుంటే వాడికి ఆనందమే శూన్యం.
2: ఇఫ్ యు గాట్ అటాచ్మెంట్ టు ద బాడీ యు విల్ నాట్ బి బ్లిస్ఫుల్.
0: బాడీ కొంతవరకు మాత్రమే దీన్ని పోషించాలి.
2: యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కాలమంతా దీనికే పెట్టకూడదు.
2: యు షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైం.
0: చికెన్ వంటలంతా కూడా వంటలుగా భుజించుకొని అంత ఒట్టి పెట్రోల్ వేసినట్టుగా ఈ ట్యాంక్ కు వేయకూడదు.
2: యు షుడ్ నాట్ గో ఆన్ ఫీలింగ్ యువర్ స్టమక్ లైక్ ఎ గ్లట్టన్.
0: హితమైన ఆహారము,
2: హితమైన ఆహారము, దట్ విచ్ ఇస్ acceptable.
0: ఈనాడు చెప్తున్నాను పిల్లలకు,
2: భగవాన్ ఇస్ టెలింగ్ యూ టుడే.
0: నేను
2: భగవాన్,
0: చాలా మంది నాతో భోంచేస్తుంటారు,
2: మెనీ పీపుల్ డైన్ విత్ హిమ్,
0: కానీ ఇప్పుడు ఒక నెల నుంచి కూడాను అన్నం కూడా మానేసేసాను.
2: ఫర్ ద పాస్ట్ వన్ మంత్ భగవాన్ ఇస్ నాట్ టేకింగ్ ఫుడ్,
0: సంకట తినేటువంటి వాడిని.
2: యూస్ టేక్ దిస్.
0: ఇప్పుడు సంకట కూడా మానేసేసినాను.
2: ఇస్ నాట్ ఈవెన్
0: తెల్లవారి తెల్లవారి కూడా ఒక రొట్టె.
2: ఈజ్ నాట్ టేకింగ్ ఇవెన్ దట్ రాగి మాల్.
0: పూజించడం లేదు.
2: ఇస్ నాట్ ఎట్ ఆల్.
0: ఎంత ఆనందంగా ఉన్నాను నాకు తెలుసు.
2: యట్ హీస్ బ్లెస్ ఫుల్.
0: మీరు అనుకోవచ్చు స్వామి బలహీనంగా ఉన్నాడు, మీ దృష్టి ఎట్లాంటిది? తద్భావం తద్భవతి.
2: You may think Swami is weak. That's your feeling after all.
0: No weakness.
2: No weakness.
0: I am very strong.
2: Bhagavan is very strong.
0: He
2: is ready to walk to any long distance. You don't know.
0: ఏమైనా అవసరం వస్తే బాగా పరిగెత్తుతాడు.
2: Oh, Bhagavan is prepared to run even.
0: కనుక దీనికి మూల కారణము,
2: వాట్స్ ద రీజన్?
0: నా లావణ్యమే.
2: దాట్స్ ద బ్యూటీ, ది లావణ్య.
0: నా లావణ్యమే ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
2: దట్ లావణ్య, ద బ్యూటీ గివ్స్ ద బ్లెస్.
0: చాలా మంది చూస్తుంటారు,
2: యు నో మెనీ,
0: స్వామి చాలా అందంగా ఉన్నాడే.
2: యు సే ద స్వామి ఇస్ వెరీ హ్యాపీ.
0: అందంగా ఉంటుంటే పేషెంట్ గా ఉంటానా?
2: హీ విల్ నెవర్ బి ఎ పేషెంట్. నో,
0: నాకెట్టి విచారము లేదు.
2: ఐ
0: ఆల్వేస్ బ్యూటీ.
2: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్.
0: కనుక నేను ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విచారానికి పోను.
2: హియాస్ నో వరీస్ వాట్సెవర్.
0: మీరు కూడాను ఫాలో మీ.
2: యు ఆల్ ఫాలో భగవాన్.
0: అందరు కూడా చెప్తుంటాను నేను,
2: భగవాన్ టెల్స్
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
2: భగవాన్ టెల్స్ ఎవ్రీబడీ మై
0: నా లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటారండి.
2: టేక్ భగవాన్స్ లైఫ్.
0: మీరు కూడా ఎంత కాలమైనా కానీ దృఢ సంకల్పంగా ఉంటుండి మంచి పటుత్వాన్ని పొందుతారు.
2: విత్ ఆల్ ద డిటర్మినేషన్ యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఇఫ్ యూ ఫాలో భగవాన్.
0: ఆ విధంగా ఉంటుండి జీవితాన్ని దృఢమైన జీవితంగా సంపాదించుకొని దేశానికి తగినటువంటి ఒక సాయం చేయండి.
2: యూ షుడ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ యూ షుడ్ హెల్ప్ దిస్ కంట్రీ.
0: మేము పుట్టిండేది సేవ కోసం పుట్టాం కానీ నాయకత్వం కోసం కాదని భావించాలి.
2: యు ఆర్ బోర్న్ టు సర్వ్ నాట్ టు రూల్.
0: కనుక మీరందరూ సేవకులే.
2: యు ఆర్ ఆల్ సర్వెంట్స్.
0: సేవకులంటే ఏమి? పనిచేసేటువంటి వాళ్ళు.
2: సర్వెంట్స్ ఆర్ దోస్ దట్ వర్క్.
0: కనుక ఆ సేవకత్వాన్ని పెంచుకోండి.
2: సో డెవలప్ దిస్ వర్క్మెన్షిప్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని గారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మన యొక్క క్లాసు జరిగిన తర్వాత బయటికి పోయి మీరు కాలం వ్యర్థం చేయకండి.
1: ఎవ్రీ డే ఆఫ్టర్ ది క్లాసెస్ ఆర్ ఓవర్ డోంట్ మూవ్ అవుట్ సైడ్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఇన్నటువంటి ఒక మంచి విషయాలను,
1: all the good things you have learned,
0: bodhinchinatvanti manchi vishayalanu,
1: all the things that have been told to you, better you recapitulate and see that they are imprinted in your heart.
0: Adiye meeri paridhyanam cheyavalsinatvanti pani.
1: That's what you are supposed to do during these 10 days.
0: Aa print aipotam cheta anta meeku ekkada poyinappudiki adhe mee drushyamlo kalipistundi.
1: When once these lessons are imprinted on your heart, you will maintain them.
0: Gopikalu cheppe,
1: they'll be indelible.
0: Gopikalu cheppetundi varu,
1: Gopika said,
0: ఏమిటి ఉద్ధవుడు వచ్చాడు,
1: ఉద్ధవ
0: కృష్ణుని యొక్క మెసేజ్ మీకు పంపినాడు,
1: కృష్ణ
0: వినండి అన్నారు.
1: He said, you follow me, listen.
0: ఏమిటి మాకు మెసేజ్?
1: వాట్ ఇస్ మెసేజ్?
0: కృష్ణుడే మాకు కావాలి, కానీ మెసేజ్ మాకు అక్కర్లేదు.
1: వీ వాంట్ కృష్ణ, నాట్ ద మెసేజ్.
0: వద్దు,
1: నో, వీ డోంట్ వాంట్ ఇట్.
0: ఏ విధమైనటువంటి మెసేజ్ కావాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ మెసేజ్?
0: మా హృదయం లోపల ప్రింట్ అయిపోయినాడు కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ గాట్ హింసెల్ఫ్ imprinted.
0: మా హృదయాన్ని కృష్ణుని వేరు చేయడానికి ఎవరికి తరం కాదు.
1: అండ్ కృష్ణ ఇన్ అవర్ హార్ట్ కెనాట్ బి సెపరేటెడ్.
0: ఆ ఏకమైనటువంటి దానిని మేము ఏ రీతిగా వేగం చేయగలం?
1: దట్ విచ్ ఇస్ వన్ కెనాట్
0: ఎవరు చేయలేరు.
1: నన్ కెన్ డూ ఇట్.
0: కాబట్టి ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
1: సో ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: ఆ ఏకత్వానికి మనం పెంచుకుని రావాలి.
1: వి షుడ్ డెవలప్ దిస్ వన్నెస్.
0: కనుక కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ యువర్ టైం,
0: ఒక దుర్భావమైనటువంటి మాటలను మాట్లాడకుండా,
1: డోంట్ ఇండల్జ్ ఇన్ గాసిప్,
0: అనవసరంగా జైలిపోయిన మాటలతో కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ టైం ఇన్ అన్నెసరీ టాక్,
0: మౌనంగా ఉండాలి.
1: మెయింటైన్ అబ్జర్వ్ సైలెన్స్.
0: టాక్ లెస్, మోర్ వర్క్.
1: టాక్ లెస్, మోర్ వర్క్. మోర్ స్టడీ, మోర్ స్టడీ.
2: You are listening to a discourse delivered by Bhagavan on the morning of 16th May 2002 during the inauguration of the summer course in Indian culture and spirituality.

0: తనకులేడే కాని మనకులేడా.
1: ఆన్ దిస్ ఎర్త్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ టోటలీ బ్లైండ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యూ డోంట్ సీ గాడ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ గాడ్ కెన్ యూ డినై హిజ్ ఎగ్జిస్టెన్స్ హీ మే సే నో బట్ యెట్ ఆల్ ఆఫ్ అస్ బిలీవ్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: అనాది కాలము నుండి ఉన్నాడని కొందరు లేడని మరికొందరు ఈ విధముగా దైవ విషయమై వాదోపవాదములు వేస్తూ విలువైనటువంటి కాలమును వ్యర్థము గావించుతున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ సమ్ డినై హిజ్ ఎగ్జిస్టెన్స్ అండ్ లైక్ దాట్ దే ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్.
0: కన్నులు లేని వానికి ప్రకాశించేటువంటి సూర్యుడు కానరాడు.
1: ద బ్లైండ్ మ్యాన్ కెనాట్ సీ ద షైనింగ్ సన్.
0: లేక కన్నులు మూసుకున్నటువంటి వానికి ప్రపంచమే కనిపించదు.
1: ద వన్ హూ క్లోజ్డ్ హిస్ ఐస్ కెనాట్ సీ ద వరల్డ్.
0: అంత మాత్రం చేతనే వారికి సూర్యుడు లేడనే లేక ప్రపంచము లేదనియా.
1: కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో సన్ దట్ దేర్ ఇస్ నో వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: కాదు కాదు.
1: నో,
0: సూర్యుడున్నాడు.
1: సన్ ఈస్ దేర్
0: కానీ దృష్టి లేదు.
1: బట్ దేర్ ఇస్ నో విజన్.
0: ప్రపంచం ఉన్నది.
1: దేర్ ఇస్ వరల్డ్
0: కానీ కన్నులు మూసినాడు.
1: బట్ హీ క్లోజ్డ్ హిస్ ఐస్.
0: ఇది తన యొక్క దృష్టి దోషమే కానీ సృష్టి దోషం కాదనే సత్యము మనకు స్పష్టమవుతుంది.
1: ద మిస్టేక్ లైస్ ఇన్ హిస్ విజన్ అండ్ నాట్ ఇన్ క్రియేషన్.
0: కనుకనే నమ్మకమనేటువంటిది మానవులకు ప్రధాన ప్రాణం.
1: Therefore, faith is life of every human.
0: నమ్మకమే లేకుండినా క్షణమైనను కూడాను కాలం గడపలేడు.
1: Without faith, we cannot spend even a moment of time.
0: నమ్మకం లేకుండినా పది అడుగులైనకుడును తాను ముందుకు పోలేడు.
1: Without faith, we cannot step forward even 10 steps.
0: నమ్మకమే లేకుండినా ఏ చిన్న కార్యమును కూడాను తాను ప్రయత్నించేయలేడు.
1: Without faith, he cannot undertake any task.
0: ప్రయత్నమే చేయలేని మానవులకు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు?
1: The one who doesn't put in any effort, how do you expect him to be successful?
0: కనుక ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ చిన్న కార్యమును సాధించవలనన్నను నమ్మకము చాలా ప్రధానం.
1: Therefore, in this vast world, to achieve any simple task, faith is essential.
0: ఒక్క దైవ విషయమునందు మాత్రమే కాదు, అన్ని రంగముల యందు కూడాను నమ్మకము చాలా ప్రధానమైనటువంటిది.
1: నాట్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్, ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ నీడ్స్ ఫెయిత్.
0: ప్రతి విషయం కూడాను తన విశ్వాసం పైన ఆధారపడి ఉన్నది కానీ పరుల పైన కాదు.
1: ఎవ్రీ మ్యాటర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్, నాట్ ఆన్ అదర్స్.
0: కాన మనం ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ కార్యము సాధించవలనన్నను నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, వైజ్ఞానికంగా కూడాను నమ్మకం చేతనే మనం కార్యములు సాధింపగలుగుతున్నాం.
1: ఇన్ దిస్ వైడ్ వరల్డ్ వీ అచీవ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ అవర్ యాక్టివిటీ, మోరల్, ఫిజికల్, స్పిరిచువల్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్.
0: ఈ నమ్మకం చేతనే సర్వులను కూడాను మనం ప్రేమిస్తున్నాం.
1: Out of faith only we love all.
0: ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడాను మానవుడు ప్రేమించలేడు.
1: Unless you have faith that so and so is your mother, you can't love her.
0: ఈమె నా భార్య అనేటువంటి నమ్మకమే లేకపోతే ఆమెను భర్త ప్రేమించలేడు.
1: Unless one is with full faith that so

0: వీడు నా బిడ్డ అనేటువంటి నమ్మకమే లేకపోతే తన కన్న బిడ్డను కూడాను తాను ప్రేమించలేదు.
1: Without faith one would not be able to love one's own child.
0: కనుకే ఇట్టి సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని నమ్మకం చేతనే అనుభవిస్తున్నాడు, కానీ నమ్మకమే లేకుండినా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు.
1: హీ ఈజ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఈజ్ ఓన్లీ ఎంటైర్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక అనేక మంది ఈ నమ్మకమును కోల్పోయి లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ దోస్ దట్ డు నాట్ హ్యావ్ ఫెయిత్. ద సెకండ్ కేటగిరీ దే ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ నో ఫెయిత్.
0: కానీ దైవ విషయం వచ్చేటప్పటికీ అనేక మంది తమ హృదయాల్లో విశ్వాసం ఉండినప్పటికీ బయట సమాజంలో ఒక పేరు ప్రతిష్టల నిమిత్తమై లేక పార్టీల నిమిత్తమై భగవంతుడు లేడు అని ఒక పదమును ఉచ్చరిస్తున్నారు.
1: దో వన్ ఫైండ్స్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ బట్ యట్ హీ డినైస్ ఫర్ పొలిటికల్ రీజన్స్.
0: భగవంతుడే లేకపోతే భగవంతుడే నిజంగా ఉంటే ఎందుకు కనిపించకూడదు?
1: ఇన్ కేస్ దేర్ ఇస్ గాడ్ వై డోంట్ వీ సీ హిమ్?
0: కనిపించినటువంటి దానిని అంతా కూడాను నీవు విశ్వసిస్తున్నావా, విశ్వసించలేకపోతున్నావా?
1: ఆర్ యూ ఏబుల్ టు బిలీవ్ దట్ వాట్ యు సీ ఆర్ డినై దట్ యూ డోంట్ సీ?
0: ప్రొద్దున ఎంబీఏ బాయ్స్ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది.
1: ఏ క్వశ్చన్ వాస్ రేజ్డ్ దిస్ మార్నింగ్.
0: స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని, ఎందుకు ప్రేమించాలి?
1: స్వామి సేస్ లవ్ ఆల్, వై షుడ్ వీ లవ్ ఆల్?
0: నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను, ఎందుకు ప్రేమించాలి అని నువ్వు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను.
1: స్వామి హాస్ పుట్ ఎ కౌంటర్ క్వశ్చన్. యూ సే వై షుడ్ వీ లవ్ ఆల్, భగవాన్ సేస్ వై షుడ్ యూ హేట్ ఆల్?
0: ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం.
1: ద రీజన్ ఫర్ హేట్రెడ్ ఈస్ ద వెరీ సేమ్.
0: ద్వేష ప్రేమలు రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: హేట్రెడ్ అండ్ లవ్ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: కనుక ఎప్పుడు ద్వేషం ఉందో అప్పుడు ప్రేమ కూడా ఉంది.
1: Where there is hatred, there is love too.
0: ఏడు ఎప్పుడు లేదనేటువంటి భావం ఉందో అక్కడ ఉన్నటువంటిది అనేటువంటి సత్యం కూడా ఉంటున్నది.
1: At the time when you say no, there is also yes over there.
0: ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఇప్పుడు ఈ స్టేజ్ పైన సాయిబాబా ఉన్నాడా లేదా?
1: On that stage here, is there Sai Baba or not?
0: ఉన్నాడు.
1: Yes, he is there.
0: దేనిని బట్టి?
1: On what basis?
0: రూపాన్ని బట్టి మీరు చెప్తున్నారు.
1: We say on the basis of the form.
0: ఈ ఉపన్యాసం అయిన తర్వాత నేను లోపలికి వెళుతాను.
1: At the end of the discourse, Swami retires.
0: అప్పుడు సాయి బాబా ఈ స్టేజ్ పైన ఉన్నాడా లేదా?
1: Is there Sai Baba on the stage or not?
0: లేడు.
1: No.
0: అనగా ఏంటి? ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పుకుంటున్నాడు.
1: You are able to say no, that which is present.
0: సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ.
1: When there is no Sai Baba as such, there is no question of saying yes or no.
0: ఉండబట్టి లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి.
1: Likewise, because there is God, you say yes and you also say no.
0: దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడాను పుట్టుతున్నది, కానీ దేవుడే లేకపోతే లేదనే పదమే ఉండదు.
1: Because there is God, at times there is scope to say no, or else it doesn't arise.
0: There is God, antunnadu Anil Kumar.
1: Anil Kumar says there is God.
0: Anaga emi mottamodata satyam prarambham avutundadi.
1: Meaning the truth starts first.
0: There is anustundadi.
1: There is
0: first. Akkada unnadu.
1: There is.
0: Evaru?
1: God.
0: Who?
1: God.
0: అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్.
1: దేర్ ఈజ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్.
0: ఉన్నాడు.
1: దేర్ ఈజ్
0: ఎవరు?
1: హూ?
0: గాడ్.
1: గాడ్.
0: అయితే
1: దెన్
0: దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు.
1: దెన్ కమ్ ది నెక్స్ట్, దేర్ ఈజ్ నో గాడ్.
0: దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది.
1: దేర్ ఈజ్ కమ్స్ ఫస్ట్, నో గాడ్ నెక్స్ట్.
0: కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
1: సో ట్రూత్ కమ్స్ ఫస్ట్.
0: దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడా ప్రారంభమవుతుంది.
1: When atheistic tendencies grow more and more,
0: God is nowhere అని పదములు పెట్టుకుంటాడు.
1: Here is a statement. God is nowhere.
0: God is nowhere. Four words ఉంటున్నాయి.
1: Here there are four words. God is nowhere.
0: God is
1: God is
0: nowhere.
1: N-O-W-H-E-R-E-W-H-E-R-E-W-H-E-R-E. N-O-W-H-E-R-E-W-H-E-R-E-W-H-E-R-E.
0: ఈ ఎన్ ఓకు డబ్ల్యూని చేర్చేస్తాడుకి గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
1: నౌ జాయిన్ దిస్ డబ్ల్యూ టు దిస్ ఎన్ ఓ, నౌ ఇట్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం
1: వెర్ జస్ట్ ప్లేయింగ్ వర్డ్స్ బిల్డింగ్.
0: ఇక్కడ ఉన్న డబ్ల్యూని అక్కడ చేర్చినాం.
1: We have joined this W.
0: NO ku W chesinappudike now aipoyindi.
1: When you join W to NO, it's now.
0: Now anetvanti nunchi W nu vera chesinappudike nowhere aipoyindi.
1: When you remove this W, it becomes nowhere.
0: Nowhere ku now here ku only W maatrame maarutundali.
1: For these two statements, nowhere, now here, it's only shifting of this.
0: Kanukani mana yokka bhavamulu nammakam undinappudu now here antamu, nammakam lenappudu nowhere antamu.
1: So when we have faith, we say now here. When there's no faith,
0: ఇవి రెండింటికి మన నమ్మకమే మూల కారణము.
1: Our both faith is the cause.
0: కనుకనే ఈ నమ్మకమే మానవుని యొక్క నేత్రములు.
1: This faith are our eyes.
0: ఈ నేత్రములే మానవుని యొక్క శాస్త్రములు.
1: The faith is the sacred text.
0: ఈ శాస్త్రముల యొక్క దృష్టియే ఈ యొక్క సృష్టి.
1: The vision of the sacred text is creation.
0: ఈ మానవుని యొక్క దృష్టి.
1: This creation is our vision.
0: కనుక దృష్టి సృష్టికి ఏ మాత్రము భేదం లేదు.
1: There's no difference between vision and creation.
0: నేత్రములకు శాస్త్రములకు ఎట్టి భిన్న భేదము లేదు.
1: There's no difference between eye and
0: నేత్రములను చూచినటువంటి దాన్ని శాస్త్రములో వర్ణిస్తున్నాము.
1: That's what you see with the eye, you describe in text.
0: శాస్త్రములో వర్ణించినటువంటి దాన్ని నేత్రముతో చూడగలుగుతున్నాము.
1: What all that described in the text.
0: కనుకని భగవద్గీత యందు ద్రష్టుం మొట్టమొదట జ్ఞాతుం.
1: The first one.
0: తెలుసుకోవాలి.
1: First జ్ఞాతుం, know.
0: తెలుసుకున్నటువంటి దాన్ని ద్రష్టుం చూడాలి.
1: వాట్ యు హ్యావ్ నోన్ యు మస్ట్ సీ.
0: చూసిన దాన్ని ప్రవేశం లోపల ప్రవేశింపజేసుకో.
1: దట్స్ వాట్ యు హ్యావ్ సీన్ యు మస్ట్ సీ ఇట్ విల్ గో ఇన్.
0: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చింది అని వినాలి శాస్త్రం.
1: You must listen to a fact that something is available in the market.
0: శ్రవణం చేయటమే ఒక శాస్త్రం.
1: The listening is text.
0: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చిందంటే మనం వెళ్లి ద్రష్టుం దాన్ని చూడాలి.
1: The moment you come to know such a thing is available there in the market,
0: మాత్రమే అది మన యొక్క పొట్టలో చేరదు.
1: The moment you see, it will not go in.
0: దానిని ప్రవేశం ఆ చూచిన దాన్ని మనం లోపల ప్రవేశింప చేసుకోవాలి.
1: What you see, you must see it will go into you.
0: దీనిని శ్రవణం మననం ఇది ధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం. అనగా మొట్టమొదటి శ్రవణం చేయాలి.
1: ఫస్ట్ యూ షుడ్ లిసన్.
0: శ్రవణం చేసినటువంటి దానిని మననం చేయాలి.
1: సెకండ్ యూ షుడ్ డూ
0: మననం చేసిన దాన్ని ప్రాక్టికల్లో పెట్టాలి.
1: థర్డ్ వన్ నిధిధ్యాస ప్రాక్టికల్.
0: కనుకనే శ్రవణ మనన నిధిధ్యాసలని మూడు ప్రధానమైనటువంటి యొక్క సోపానములు.
1: సో దీస్ ఆర్ ది త్రీ స్టెప్స్, లిసనింగ్ రూమినేటింగ్ ఓవర్ అండ్ దెన్ ప్రాక్టీసింగ్.
0: కనుక ప్రతి విషయం నందుకూడను మొట్టమొదటి శ్రవణం అత్యవసరం.
1: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ షుడ్ లిసన్ ఫస్ట్.
0: కనుకనే నవవిద్య మార్గములు ఎందుకూడను శ్రవణం మొట్టమొదటి శ్రవణం వచ్చింది.
1: In nine parts of devotion, listening first, singing.
0: Vinna tarvatane manam paadutunnam.
1: We join singing only after listening.
0: Vishnu smaranam.
1: Then we think, chant.
0: Pada sevanam.
1: Serve.
0: Vandanam.
1: Salutations.
0: Archanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: ఈ ఆత్మ నివేదన శరణాగతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది? శ్రవణం విన్న తర్వాతనే ఆత్మ నివేదన వరకు ప్రయాణం అవుతుంది.
1: యూ కెన్ ట్రావెల్ టు ది డెస్టినేషన్ ఆఫ్ సరెండర్ ప్రొవైడెడ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లిసనింగ్.
0: ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడా మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణమైంది.
1: Right from the starting point until you reach the destination, then it becomes total travel.
0: ఇది పూర్ణం కాదు.
1: You cannot say it is total.
0: ఇది కేవలం సెమీ సర్కిల్.
1: It is only semi circle.
0: ఫుల్ సర్కిల్ అనేటువంటిది ఉన్నప్పుడు ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి పోయి నిలిచిపోతుంది.
1: When there is full circle, the starting point and end point agree.
0: మధ్యలో తీసివేసేస్తే సీ అయిపోయింది, అదే సెమీ సర్కిల్.
1: బట్ యు రిమూవ్ ఎ పార్ట్ ఫ్రమ్ ఇట్ ఇట్ బికమ్స్ సెమీ సర్కిల్
0: ఒక దగ్గర ప్రారంభమైంది ఇంకొక దగ్గర పోయి స్టాప్ అయిపోతుంది అది
1: సెమీ సర్కిల్ సి స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అనదర్ ఎట్ అనదర్ పాయింట్
0: ఈ మధ్యలోపల అగాధమైనటువంటి అనుమానం అనేటువంటిది చేరిపోయి
1: ఇన్ బిట్వీన్ ఇట్ ఈస్ హాలో ఆఫ్ డౌట్
0: ఈ అనుమానమే డౌట్ అన్నారు
1: అండ్ దిస్ ఇస్ డౌట్
0: ఈ డౌట్ అనేటువంటిది ఎట్ట ఉందంటే అగాధమైన ఒక గాధం
1: దిస్ డౌట్ ఇస్ సో షాలో సో హాలో
0: దీనిని ఏమాత్రం కూడా దీన్ని ఎవరు నివారణ చేయలేరు
1: నోబడీ కెన్ రిలీవ్ యూ
0: కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి
1: సో యూ నీడ్ టోటాలిటీ
0: అది ఏ మొదలుకొని జడ్ వరకు చెప్పినప్పుడే ఏబీసీడీ పూర్తి అయిపోయింది
1: అంటిల్ యూ సే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ అండ్ స్టాప్ ఎట్ ద పాయింట్ ఆఫ్ జెడ్ యుల్ బి నోయింగ్ ఆల్ లెటర్స్
0: ఏ ప్రారంభమైపోయి ఎస్ వరకు పోయి చేరుతుంటే ఇంక తర్వాత పూర్తి కాలేదు
1: యూ స్టార్ట్ ఫ్రమ్ ఏ అండ్ సే అంటిల్ ఎస్ దేర్ ఆఫ్టర్ యూ డోంట్ నో అదర్ లెటర్స్
0: కనుకనే పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి
1: సో వీ షుడ్ స్టార్ట్ ఎట్ ద పాయింట్ అండ్ ట్రావెల్ టిల్ ది ఎండ్
0: కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంతో అంత్యం కావాలి
1: సో వీ బిగిన్ విత్ ఫెయిత్ అండ్ ఎండ్ ఇన్ బ్లిస్
0: కనుక మొట్టమొదటి శ్రవణం
1: First, listening.
0: తరువాత ఆత్మ నివేదనం
1: Later, surrender.
0: దేనినైనా మొట్టమొదట మనం వినాలి
1: First, we should listen to anything.
0: అనేక మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు
1: Many come here to see Swami.
0: తిరిగి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు
1: They return and narrate their experience.
0: సత్య సాయిబాబాను ప్రశాంతలను చూస్తుంది ఇట్టిది అట్టిది అట్టిదని ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా రెండవ వారం వారు తిరిగి ప్రయాణమై ఇక్కడికి వస్తున్నారు
1: You go and tell your experiences in Prashantilam with Swami and they hear, therefore they come over here.
0: Sravaname cheyakapothe tickette koraru vaaru.
1: They don't listen to all this. They don't buy the ticket
0: either. Kanukane sravanam chetane sarva karyamulu kudanu nerveruthunnayi.
1: So you'll be achieving success by first listening.
0: Kanukane prati manavuni kudanu mottamoda sravananiki vishwasam atyavasaramu.
1: For this listening faith is essential.
0: Vishwasame lekapothe manavuniki jeevitame undadu.
1: He cannot live without faith.
0: Kanuka prati manavudu kodanu vishwasamto tana jeevithanni prarambhinchali.
1: Therefore everyone should start their life with faith.
0: Aithe kontha mandi maaku ledu untaru.
1: Some say that they deny God.
0: Vishwasinchana kontha mandi.
1: Some are faithless.
0: Vishwasinchinatuvanti vari gati varade neekendu dani vicharam.
1: It is their faith. Why are you worried?
0: ఎవరికి తీట పట్టిందో వారు కోక్కుంటారు అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు
1: వై షుడ్ యూ బాదర్ అబౌట్ దోస్ ఫెయిత్లెస్ పీపుల్
0: కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా నో అను వారికి నో అనురా నో ఎస్ మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్ ఈ నో ఎస్ నీ నోటికే కాని దైవానికి ఏం సంబంధించినవి కాదు
1: నో And yes, relate to you, nothing to do with God.
0: Ye nalaku no ani cheppindo, ade nalaku yes ani cheptundi.
1: That tongue that says no will say yes also.
0: Kabatti rendu cheppedi oke tongue.
1: The same tongue utters both.
0: Kabatti denini nu nammutavu.
1: What is that you are going to believe?
0: No nammutava, yes nammutava.
1: Are you going to believe yes or no?
0: Kaadu kaadu meedi tongue nammali.
1: You should have faith
0: tongue in your tongue. Tongue yedi cheptey adantha kuda yes.
1: Whatever the tongue says, everything is yes.
0: అయితే కొంతకాలమునకు అదే నోగా మారుతుంది అది ఎస్ గా మారుతుంది
1: However, after some time, it turns into no and later yes.
0: కనుకనే వర్డ్స్ అనేటువంటివి చాలా పవిత్రమైనటువంటివి చాలా విలువైనటువంటి
1: Therefore, words are highly valuable and sacred.
0: రెండింటికి ఈ జిహ్వనే మూల కారణము
1: The tongue is the main cause.
0: కనుకనే
1: So,
0: జయచే దేవుడు చెప్పాడు
1: జయదేవా సార్
0: తన నిరంతరం కూడాను టంగును చాలా వర్ణించేటువంటి వాడు
1: హీ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ వెరీడ్ వే
0: జిహ్వే రసజ్ఞే

0: గోవింద దామోదర మాధవ, ఈ నామస్మరణ చేయడానికి ఎవరు దీనికి మూల కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చాంటింగ్ గాడ్స్ నేమ్? గోవింద దామోదర మాధవ.
0: కాబట్టి ఈ గోవింద దామోదర మాధవాటి అనేటువంటి పదములంతా కూడా ఎక్కడ ఆడుకుంటున్నాయి?
1: Where do we find these words dancing?
0: Mana naluku paine natyam aadutunnayi.
1: They dance on our tongue.
0: Naluku ee maataluku oka stage.
1: Tongue is a stage for these words.
0: Kanuka ee stage paina manchi bommalu vastuntayi, chedda bommalu vastuntayi.
1: On the stage good and bad appear.
0: Raju vastuntadu, rani vastuntadi.
1: The king and the queen.
0: Javanu vastuntadu, peonu vastuntadu.
1: The peon and the master appear.
0: Andaru ee stage paine aadutuntaru.
1: All act on the stage.
0: Ramunu vachi natyam aadadu. రావణుడు వచ్చి నాట్యం ఆడాడు.
1: ఆన్ ద స్టేజ్ యూ ఫౌండ్ రామ అండ్ ఆల్సో రావణ.
0: కనుకనే మన మాటలన్నింటికి కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక.
1: సో ఫర్ ఆల్ అవర్ వర్డ్స్ టంగ్ ఈజ్ ఎ స్టేజ్.
0: కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు.
1: టంగ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఫర్ బోత్ ద రోల్స్.
0: కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది.
1: టంగ్ ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్.
0: ఈ రెండింటికి తాను మూల కారణం కాదు.
1: ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ టంగ్ లేకుండా ఉండేటువంటి మూగివాడు ఉండవచ్చు.
1: దేర్ ఆర్ విదౌట్ టంగ్
0: మూగివాడు అంటారు. చెవులు
1: ద వన్ హూ ఇస్ డమ్.
0: తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు.
1: హీ ఈట్స్ ఆల్ డెలీషియస్ స్వీట్స్.
0: చెప్పలేడు కానీ ఆ తీపును తాను అనుభవిస్తున్నాడు.
1: దో హీ పార్టేక్స్ స్వీట్ ఐటమ్స్
0: పదములతో చెప్పలేడు.
1: హీ కెన్ స్పీక్ అవుట్.
0: కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు.
1: బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ది స్వీట్నెస్ ఆఫ్ ది స్వీట్.
0: ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏది ఎట్ట ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం.
1: సైలెన్స్.
0: కనుక వాదోపు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వమును కాని వ్యర్థము చేయకూడదు.
1: By arguing, don't waste your time and don't waste your body that way.
0: Vaade vaade vajjate vairam. Ee vaadinchatam cheta vairam perugutundi kaani prema peragadu.
1: By arguing continuously, enmity will step in and increase.
0: Kanuka daivamunu manam nammiye teerali.
1: You must necessarily believe God.
0: Daivam anedi ledu ani manam ఒక విధమైన వాదిస్తున్నాము.
1: యూ ఆర్గ్యూ అండ్ యూ డినై.
0: ఇది మూర్ఖత్వమే.
1: ఇట్ ఇస్ యువర్ ఫూలిష్నెస్.
0: దేని లేదంటున్నావు?
1: వాట్ ఇస్ దట్ యు డినై?
0: కనిపించలేదు కాబట్టి లేదంటున్నావు.
1: యూ డోంట్ సీ సెల్ఫ్ దేర్ఫోర్ యు డినై.
0: ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఈ వ్యక్తి 6 అడుగులు పొడుగు ఉన్నాడు.
1: హి ఇస్ 6 ఫీట్ ఇన్ హిస్ హైట్.
0: అతను 80 పౌండ్లు లా ఉన్నాడు.
1: 80 పౌండ్స్ ఇన్ వెయిట్.
0: లైట్ కలర్ గా ఉంటున్నాడు.
1: లైట్ ఇన్ కాంప్లెక్షన్.
0: కానీ పట్టతల ఉంటుండాది.
1: బట్ హిస్ బాల్డ్.
0: ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా.
1: దీస్ ఆర్ ది సైన్స్ మార్క్స్.
0: ఆకారం యొక్క చిహ్నం చూసిందే సత్యము అని అనుకుంటావు నీవు.
1: యూ థింక్ ఇట్స్ ఆల్ ట్రూత్ వాట్ యు హావ్ సీన్.
0: అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు.
1: యు హావ్ సీన్ ద ఫామ్.
0: ఇంతేనా మానవుని యొక్క విలువ?
1: Is that the value of man?
0: నీకు తెలియనటువంటివి కనిపించినటువంటివి అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో సహనం ఉంది, ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
1: There are so many features in him latent that you don't see, like compassion, love, sympathy.
0: అయితే అవి లేవనని అర్థం?
1: Can you deny them?
0: కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు.
1: You talk like a fool because you don't see them.
0: ఏది కనిపించనిదో అదే ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండాలి.
1: All that you don't see proves your human quality.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మన్మము జీవ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలు బొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమును మన్మము జీవ.
1: All that you don't see will make you experience the consequences of your actions.
0: ఒక్కటి నీ కష్టసుఖములు అందించటం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్టసుఖాన్ని చేకూరుస్తుంది.
1: దోస్ ఆర్ ది క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ సీన్ విల్ పుట్ యూ టు సఫర్.
0: కనుకనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫూలిష్నెస్ టు డినై ఆల్ దట్ యూ డోంట్ సీ.
0: మనం ఉంటున్నాము, మన చుట్టూ గాలి ఉంటుంది. గాలి మన కంటి కనిపించడం లేదు.
1: యూ డోంట్ సీ విత్
0: గాలి. లేదని చెప్పగలవా?
1: కెన్ యూ సే నో?
0: గాలియే లేకపోతే నీవేమైతేగా బ్రతికగలిగా?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: కానీ ఉంది గాలి.
1: ఎస్ ఇట్ ఈస్.
0: కనిపించదు.
1: యూ డోంట్ సీ.
0: ఇది ఏ నచికేతునకు ఉద్ధాలకుడు బోధించినటువంటి ఒక ప్రబోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉద్ధాలక టు నచికేత.
0: నాన్న, దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి.
1: Father, where is God? The sacred texts say that God is present everywhere.
0: Nayana, idi maatalato cheppetundi kaadu.
1: He said, son, you cannot say.
0: Neevu sadhanalu cheta
1: out of practice
0: aa guru katakshama cheta
1: with the grace of your
0: prasada devanugraham cheta
1: the god's grace
0: nee satyanni gurtinchavalsi vastundi
1: you have to recognize
0: aithi deeniki oka chinna upamanam neeku chupistanu annadu
1: I'll show you an example here
0: lopaliki velli koncham chakkari teeskara oka paatra tho neellu teeskara annadu
1: bring the tumbler full of water and sugar
0: ఆ షుగర్ తీసుకురావన్నాడు తీసుకొచ్చాడు
1: హీ బ్రాట్ ద షుగర్
0: ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు
1: అండ్ హీ ఉద్దాలక వాంటెడ్ ద షుగర్ టు బి పుట్ ఇన్ ద టంబ్లర్ ఆఫ్ వాటర్
0: అని చెప్పాడు
1: హీ వాంటెడ్ టు బి స్టర్డ్ అప్
0: కలిపేటప్పుడు షుగర్ కనిపించడం లేదు
1: షుగర్ ఈస్ నాట్ సీన్ ఎనీమోర్
0: ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికి చేతికే చిక్కటం లేదు
1: హీ బ్రాట్ on hand the sugar and he mixed it now he doesn't see
0: kannulato chuchado aa kannulato ne chusinappudu aa sugar kanipinchatam ledhu
1: the eye that has seen this sugar then is not finding it
0: kanipinchadu chetiki e matram chikkadu
1: you don't see with the eye nor can you catch with the hand but can you say no
0: sugar undi
1: there is sugar
0: aithe ee jalam lopala sarvatra karigipoyindi
1: but however this sugar is dissolved present all over the world
0: adhi reetigane daivamu sakshatkaram unnadi
1: There is God.
0: Aithe manavuni yandu leenamai untunnadi.
1: But it's totally in total margin in human.
0: Netramu charma chachuluku kanipinchadu.
1: You don't see with the naked eye.
0: Kevalamu gnana chachuluke kanipistundi.
1: You can see with the eye of wisdom.
0: Neevu tevatamu charma chachulato chuchavu.
1: You see only with the naked eye.
0: Anubhuti gnana chachulato chudali.
1: The experience must be there through this eye of wisdom.
0: Kanuka ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు గో బై ద డైరెక్ట్ పర్సెప్షన్
0: పరోక్షం కూడా ఉంటుండాలి
1: ఇన్డైరెక్ట్ ఎక్స్పీరియన్స్
0: అగ్ని కనిపించను కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది
1: దో యూ డోంట్ సీ ద ఫైర్ యూ ఫైండ్ ద స్మోక్ యూ సీ
0: ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది
1: సీయింగ్ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ యూ డిసైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు
1: వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ హియర్
0: జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్లు వెలుగు పగులుగాను
1: వితౌట్ నోబుల్ సోల్స్ హౌ డు ఎక్స్పెక్ట్ ద లైఫ్
0: ఈ విధంగా ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతుంది
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద లివింగ్ క్రియేచర్స్ టు సస్టైన్ దేర్ లైఫ్
0: వీలు కాదు సర్వము దైవం వల్లనే జరుగుతూ ఉంటుండాలి
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ గాడ్
0: ఒక చిన్నది స్మాల్ ఎగ్జాంపుల్
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్
0: ఒక కవ్వు కాఫ్ వేసింది అనగా ఒక దూడ పుట్టింది
1: ఎ కవ్ గేవ్ బర్త్ టు ఎ కాఫ్
0: పుట్టిన తక్షణమే
1: ఇమిడియట్ ఆఫ్టర్
0: ఆ యొక్క దూడను తల్లి తన నాలుక చేత పరిశుద్ధం చేస్తుంది
1: ద కవ్ విల్ ప్యూరిఫై ద బాడీ ఆఫ్ ద కాఫ్ విత్ ఇట్స్ టంగ్
0: ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది
1: As it cleans its body, thereafter calf will
0: మాత్రం ఆ దూడ లేచి నిల్చుకోవడానికి ప్రయత్నం చేయదు
1: టిల్ దెన్ ద కాఫ్ విల్ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్
0: పరిశుద్ధం చేసిన తర్వాతనే ఆ దూడ నిల్చుకుంటుంది
1: ఓన్లీ ఆఫ్టర్ క్లెన్సింగ్ ఓన్లీ ది కాఫ్ విల్ గెట్ అప్
0: దూడ తనకు ఆకలైనప్పుడు ఆకలిని తీర్చేటువంటి పాలు ఎక్కడ ఉందని ఎవరు నేర్పించారు దానికి
1: హూ టాట్ టు దిస్ కాఫ్ where to draw milk where milk is
0: directly gaadu nadchi podu daggariki poi paalu traagutundi
1: the calf would go straight to the udder and drink the milk
0: idi evaru nerparu
1: who taught it
0: evaru choopincharu
1: who has directed it
0: anta daiva ninnayali
1: it's all god's will
0: kanukane prathi okkati kuda nu artham cheskonaleka moorkhanga daivattam ledani vaadistuntame kaani mana danni manam chusukovalante next ye sankalpam vastundo neeke teliyadu
1: We just argue foolishly without knowing the meaning. What you are going to think immediately next, you don't know.
0: మంచిది ఏమైనా చెప్తే దీనిని వినరు.
1: You don't listen to good things even if they are said.
0: వినకపోవడం చేతనే మరింత మూర్ఖత్వం పెరిగిపోతుంటారు.
1: You don't listen, therefore you are much worse.
0: మాట ఒకటి వినరే మంచి మాట ఒకటి వినరే
1: Why don't you listen to these good words?
0: Maata vinaka pichi aataladu dure maata okati vinare
1: You listen to good words without listening
0: it. Vadala vagateliyaka miru aasalo

0: యేసుని భజింపును మాటమొకటి వినరే.
1: మన వాసనలు పోవటం లేదు.
2: We are not giving up our temperament tendencies.
1: ఏమిటి ఈ వాసనలు?
2: What are the traits?
1: జన్మాంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి.
2: They are after the, so many of the previous lives.
1: కానీ పాస్ట్ లైఫ్ యొక్క ఇది ఎవరు కూడా మరి నమ్మరు.
2: No one believes what all that happened in the past.
1: నీ నమ్మకతో నాకెందుకు? నా అనుభవమే నాకు.
2: My experience is a witness. Why?
1: కనుక నేను నమ్మిన నమ్మకపోయినా మాత్రం అవి మాత్రం ఫలింపజేస్తున్నాయి.
2: Believe it or not, there are traits that would give consequences.
1: కనుక ప్రతి దానికి పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ దీస్ త్రీ టైమ్స్, పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రెసెంట్ ఎట్లా వచ్చింది?
2: విదౌట్ ద పాస్ట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ప్రెసెంట్?
1: కనుక నేను పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రెసెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది.
2: Because in the past there was a tree, now in the present you find the
1: present anointment seed undatam chetane future anointment tree vastu untundali.
2: The seed in the present will grow into a tree tomorrow in future.
1: Past tree, future tree, present is seed.
2: So past is the tree, future is the tree, present is the seed.
1: Kabatti inta pedda vruksham kudunu anta chinna vittamlone ibidi untundali.
2: Such a gigantic tree is contained within the tiny seed.
1: Vedanta anuraniyan mahato mahiyan. అణువులో అణువుగా ఉన్నాడు, భణువులో ఘనముగా ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
1: మీకు కనిపించదు కానీ దాని యొక్క అనుభూతులు మనకు అర్థమవుతుంటాయి.
2: యు డోంట్ సీ బట్ యు ఎక్స్‌పీరియన్స్.
1: ఇది ఒక ఫ్లవర్.
2: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
1: ఈ ఫ్లవర్ కనిపిస్తుంటుంది.
2: యు సీ ద ఫ్లవర్.
1: ఇది ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు.
2: యు సే ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ
2: బట్
1: దీని స్మెల్, వాసన నీకు కనిపించదు.
2: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యు ఎక్స్‌పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు కనిపించదు.
2: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యు ఎక్స్‌పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుంది.
2: స్మెల్ హ్యాస్ నో ఫార్మ్, బట్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ద స్మెల్ హ్యాస్ ఎ ఫార్మ్.
1: ప్రేమ, ప్రేమకు రూపం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్?
1: ప్రేమకు రూపం లేదు.
2: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: కానీ నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుండాలి.
2: బట్ ద మదర్ హూ లవ్స్ యూ హ్యాస్ ఎ ఫార్మ్.
1: కనుకనే ప్రతి దానికి కూడాను ఒక ప్రేమ కాని, ఒక ఆనందం కాని, ఒక సుగంధం కాని, దీనన్నిటికీ రూపం లేదు కాని అవి అందించేటువంటి దానికంతా రూపం ఉంటుంది. రూపం ఉన్నటువంటిదే ఈ రూపం లేనిటువంటి దాన్ని అంతా అందించగలుగుతుంది.
2: ద వన్ విత్ ఫార్మ్ విల్ బి గివింగ్ దాట్ విదౌట్ ఫార్మ్. సో లైక్ దాట్ లవ్ ద బ్లిస్ అండ్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము.
2: To go by the direct evidence,
1: ప్రత్యక్షమైన అనుభూతి అనేటువంటి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
2: There are many transcendental experiences.
1: ఒక్కటి చిన్నది,
2: a small thing.
1: నీ కన్నును నీవు చూడగలుగుతున్నావా?
2: Are able to see your own eye?
1: నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉందని నువ్వు ఎట్లా చెప్పగలవు?
2: When you cannot see your own eye, how do you say no?
1: కానీ నీ ముందు తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు కనిపిస్తుంది.
2: But if you stand in front of the mirror, you will see your eye.
1: కానీ నీ కన్నును కూడా నీవు చూడలేవు.
2: But you cannot see your own eye.
1: My mind అంటున్నా. మైండ్ కి ఏం ఫార్మ్?
2: You say my mind, what is the form of the mind?
1: ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా?
2: మైండ్ హ్యాస్ ఇట్ ఎనీ?
1: కాబట్టి మైండ్ నువ్వు చూడగలుగుతున్నావా?
2: Are you able to see?
1: కానీ నువ్వు ఎట్లా నమ్ముతున్నావు?
2: But how do you believe in the existence of mind?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు.
2: These are the words out of foolishness.
1: కనిపించనివి అన్నింటికీ మనకు మూలాధారము.
2: All that you don't see is the foundation.
1: ఈ వృక్షము మనకు కనిపించట్లేదు పూర్వం విత్తనంగా ఉండినప్పుడు.
2: You didn't see this tree when it was in the stage of a seed.
1: కనుకనే ఆ చిన్న మొక్కని ఇంత పెద్ద వృక్షమైంది.
2: A small seed has grown into a gigantic tree today.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడాను కనిపించకుండా ఉంటాడు.
2: Divinity is everywhere, but yet you don't.
1: గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుంది కూడాను మనకు ఎట్లా కనిపించదో.
2: Just as the air which is present everywhere,
1: దైవం కూడాను ఆ విధంగా కూడాను వాయుస్వరూపుడు. వరుణాయ నమః.
2: God is in the form of air.
1: ఏర్ గాలి యొక్క తత్వం. పంచభూతములు కూడాను అట్టివి.
2: All five elements are like that.
1: శబ్ద బ్రహ్మమయీ,
2: ద సౌండ్
1: చరాచరమయీ,
2: దట్ విచ్ ఇస్ ముతై,
1: జ్యోతిర్మయీ వాంగ్మయీ,
2: ద లైట్ అండ్ వర్డ్,
1: నిత్యానందమయీ,
2: ఎటర్నల్
1: పరాత్పరమయీ,
2: డివైన్
1: మాయామయీ, శ్రీమయీ,
2: ఇల్యూషన్.
1: అంతా కూడాను స్వరూపంగానే కనిపిస్తున్నాయి.
2: ఎవ్రీథింగ్ యూ సీ ద ఫామ్.
1: శబ్ద బ్రహ్మమయీ,
2: ద సౌండ్.
1: శబ్దం కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి.
2: యూ డోంట్ సీ ద సౌండ్ బట్ యూ హియర్.
1: రూపము కనిపిస్తుండదు కానీ వినిపించటం లేదు.
2: యూ సీ ద ఫార్మ్ బట్ యూ డోంట్ లిసన్.
1: కానీ వినిపిస్తుండాలి కానీ పలకటం లేదు.
2: సమ్ యూ లిసన్ బట్ దే డోంట్
1: పలుకుతుండాలి కానీ చూడటం లేదు.
2: దో యూ సీ యూ డోంట్ హియర్
1: ఒక్కొక్క పంచభూతములకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి.
2: ఎవ్రీ ఎలిమెంట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్
1: దేహములో ఉండన సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే.
2: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: డాక్టర్ వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తం అంతా తీసి టెస్ట్ చేయటం లేదు.
2: To do the blood test, he doesn't draw the whole blood out of your body.
1: ఇక్కడ ఎక్కడ కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
2: He will take collect blood from the tip of your
1: finger. కాబట్టి శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్.
2: Same blood is present all over the body.
1: అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్.
2: Here there is blood.
1: ఇక్కడ ఉన్నది బ్లడ్.
2: Over there.
1: నాలుగు పైన ఉన్నది బ్లడ్.
2: ఆన్ ద టాంగ్.
1: పెదవుల పైన ఉన్నది బ్లడ్.
2: ఆన్ ద లిప్స్.
1: దృష్టి పైన ఉన్నది బ్లడ్. అంత బ్లడ్ మయం దేహం.
2: Body is full of blood.
1: కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా?
2: బట్ ఇఫ్ యూ కీప్ లడ్డు ది స్వీట్ ఆన్ ది హ్యాండ్ డి యూ టేస్ట్ ఇట్?
1: తెలియటం. కానీ టంగ్ పైన పెట్టే టేస్ట్ తెలుస్తా.
2: బట్ యూ మస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు టేస్ట్ ఇట్.
1: ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి.
2: ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హాస్ గాట్ ఎ పవర్.
1: ఆ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా.
2: The fool who doesn't know this truth, he will say it must be experienced everywhere.
1: Sarvatra unnadi oke blood e kada.
2: Same blood is everywhere.
1: Ee nammutava nammava.
2: Are you going to believe it or not?
1: Ee blood ainappudu ee blood tinni enduku test chusukodadu.
2: When the same blood is present all over, why does not
1: ikkada
2: taste?
1: ikkada chudaledu naaluku peru pettappude telustundi.
2: The taste is not known when you keep it on hand or on the head.
1: Taste anetunte gunamu aa naaluku maatrame endi.
2: It's only the tongue that is gifted the power of to taste.
1: Kanukane okkokka paristhiti endu okkokka prabhavanu puraskarinchukoni మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు.
2: బేసింగ్ ఆన్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఎఫెక్ట్స్ వి హావ్ అవర్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
1: కనుక దైవము ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది.
2: గాడ్ ఇస్ ప్రెసెంట్. గాడ్ ఇస్
1: దైవమే లేకపోతే జగత్తే లేదు.
2: దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో యూనివర్స్.
1: కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు?
2: వాట్ దట్ యు డినై?
1: దైవము లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట.
2: వెన్ యు సే దేర్ ఇస్ నో గాడ్, ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రెసెంట్. యు ఆర్ నాట్.
1: నీ ఆత్మనే నీకు దైవము.
2: యువర్ ఆత్మ ఇస్ గాడ్.
1: ఫేత్ ఇన్ యు, ఫేత్ ఇన్ గాడ్.
2: Faith in you and faith in God.
1: God pai ni faith ledante ni pai ni faith ledani artham.
2: If you have no faith in God, you have no faith.
1: Tanane tanu nammanatunti vaadiki daivanni ee reethiga nammagalaru.
2: When you have no faith in yourself, how do you develop faith in God?
1: Kanukane mottamottu tanane nenu taanu nammali.
2: First have faith in you.
1: Self confidence.
2: Faith in you is self confidence.
1: Self confidence lenatunti vaade God confidence raadu.
2: The one without self confidence will not have confidence in God.
1: కనుక మొట్టమొదట విశ్వాసం చాలా అవసరము.
2: So first faith is
1: మానవునికి విశ్వాసమే ఒక శ్వాసం.
2: The faith is the breath.
1: ఈ శ్వాసమే లేనటువంటి మానవుడు కేవలము శవస్వరూపుడే.
2: The one without breath is
1: ఇప్పుడు శివుడు అంటే ఎవరు అని మీరు చూడండి.
2: You just see here, who is Shiva?
1: చక్కగా ఒక చిన్న ఉదాహరణ నిత్య జీవితంలో సత్యంగా అనుభవించేటువంటివి.
2: A small example which is true all times.
1: ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉండినంత వరకు
2: సో లాంగ్ ది ఇన్హలేషన్ ఎక్సలేషన్
1: శివం.
2: దిస్ ఇస్ శివం
1: అనగా మంగళకరము.
2: ఇట్ ఇస్ ఆస్పిషియస్.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో పోతానే శవం.
2: ద మూమెంట్ దేర్ ఇస్ నో మోర్ బ్రెత్ ఇట్ ఇస్ శవం.
1: ఏది శివం ఏది శవం?
2: వాట్ ఈస్ ఆస్పిషియస్?
1: ప్రాణమే శివము. ప్రాణం లేకపోవటమే శవము.
2: అవర్ లైఫ్ ఇస్ శివం ఆస్పిషియస్.
1: కాబట్టి శివం అంటే ఎవరు?
2: సో హూ ఇస్ శివం?
1: ఏదో ఒక గంగను నత్తి పైన పెట్టుకుని ఒక విగ్రహంగా చేసుకుని శిల్పి పెట్టినటువంటి రూపాన్ని చూసి ఇది శివుడు అని అనుకుంటున్నావు. అది కాదు, మన ప్రాణమే శివుడు.
2: యు థింక్ శివ ఇస్ ఏ స్టాచ్యూ విత్ గ్యాంజెస్ ఆన్ హిస్ హెడ్?
1: శివుని ఎందుకు ప్రాణం ఉంటుండాలి?
2: దేర్ ఇస్ లైఫ్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే ప్రాణమే శివుడు.
2: సో దిస్ లైఫ్ ఇస్
1: ఈశ్వర సర్వభూతానాం.
2: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఆల్
1: బీయింగ్స్. ఈశ్వరుడు శ్వాస స్వరూపుడై ఉంటున్నాడు.
2: దిస్ ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
1: స్వరూపుడై ఉంటున్నాడు.
2: ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
1: కనుకనే అతనే దైవము.
2: ఈస్ గాడ్.
1: అతను లేనటువంటిది శవం.
2: ద వన్ వితౌట్ ద
1: శివమునకు శవమునకు ఉన్నటువంటి భేదమే ఈ జీవత్వమునకు దైవత్వమునకు ఉన్నటువంటి భేదం.
2: This is the same difference between the humanity and the divinity.
1: కనుకనే దైవం సర్వత్ర ఉన్నాడు.
2: God is present everywhere.
1: సర్వ విధములు యందు కూడాను మనం చూడడానికి వీలవుతుంది.
2: It's possible to see him.
1: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు.
2: A boy said in his talk.
1: సత్యం వద ధర్మం చెర.
2: Speak truth and follow dharma.
1: సత్యమును పలకాలి.
2: Speak truth.
1: ధర్మమును నడుచుకోవాలి.
2: Follow dharma.
1: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
2: He said it's not that easy, it's very difficult.
1: అది wrong.
2: It is wrong.
1: సత్యాన్ని పలకటము ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
2: There is no other easier thing other than this. Easy to speak truth.
1: సత్యమును చెప్పడానికి కూర్చో. స్వామి 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు. స్వామి ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం ఇది సత్యం.
2: You can speak truth. It's quite easy.
1: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభమైపోతుంది.
2: That Bhagavan came before time. He arrived here at 4 o'clock.
1: యోచన కూడా ఉంటుండదు.
2: You don't need to think over.
1: విచారము ఉంటుండదు.
2: You don't need to worry.
1: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చెయ్యాలి.
2: But to utter a lie.
1: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
2: You have to put in a style as to be accepted.
1: దీనికి పన్నాలి.
2: You must also have device knacks.
1: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా
2: మారిపోతుంది. With this knack you turn into a crack.
1: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము.
2: సో డిఫికల్ట్ టు స్పీక్.
1: సత్యం ఈజీ.
2: ట్రూత్ ఈజ్ ఈజీ.
1: సత్యం కష్టం అంటున్నాం చాలా పొరపాటు.
2: వి థింక్ ట్రూత్ టు టెల్ ట్రూత్.
1: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాము.
2: వి ఆర్ యూజ్డ్ టు స్పీక్ లైస్.
1: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వల్లనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుండాలి.
2: బికాజ్ వి ఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్ వి ఫైండ్ డిఫికల్ట్.
1: ఈ లోకం కూడా ఈ వీక్నెస్ కంటే కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
2: వి ఆర్ గివింగ్ స్కోప్ ఫర్ సచ్ వీక్నెస్ ఇన్ దిస్.
1: ఈ బలహీనత ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
2: దిస్ వీక్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: చిన్న ఉదాహరణ చూడండి.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
2: ఎ పర్సన్ డైడ్ ఇన్ ఎ హోమ్.
1: సరే అక్కడికి వెళ్లి ఏమిటండి పుట్టడానికి ఏమి కారణము గిట్టడానికి అదే కారణము పుట్టాడు చచ్చాడు ఇంతే కదా ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అడిగిన మనం పోయి మాట్లాడితే ఏమిరా వీణు ఇంత కఠినుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
2: You go and visit and you say the person died, it's okay. Along with birth, death is also born. That who is born is bound to die.
1: కానీ అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది ఏ డాక్టర్ చూచాడు ఏ మందు ఇచ్చారు ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
2: What kind of treatment was given? Who was the doctor?
1: Idantha alpatrupti kada.
2: It gives you satisfaction.
1: Ivanni ye maatramo manu trupti ichetundi kadu.
2: It doesn't give you total satisfaction.
1: Jananam tho paatu maranam kuda puttindi.
2: The death is born along with birth.
1: ఏ యొక్క రైల్వే కంపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి చూడండి అవన్నిటిపైన ఒక దగ్గర వేసింటారు రిటర్న్ అని ఒక డేట్ వేసింటారు.
2: ఆన్ రైల్వే కంపార్ట్మెంట్స్ దేర్ బి బోర్డ్స్ రిటర్న్.
1: కాబట్టి ఏ కంపార్ట్మెంట్ ఎక్కడికి పోయినప్పటికీ ఆ డేట్ ని బట్టి రిటర్న్ వీనికి పంపించారు.
2: దేర్ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ మస్ట్ రిటర్న్ బ్యాక్ టు ద
1: పెవిలియన్. ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్.
2: ద బాడీ ఇస్ ఆల్సో కంపార్ట్మెంట్.
1: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
2: బట్ ది డేట్ ఇస్ నాట్ మెన్షన్డ్.
1: రిటైర్ మాత్రం కాదు షూర్.
2: బట్ ఈస్ బౌండ్ టు రిటైర్ అండ్ రిటర్న్ షూర్.
1: రిటర్న్ అనేటువంటిది మాత్రం ఉంటుండాలి.
2: ఇట్ మస్ట్ రిటర్న్.
1: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
2: వై డూ వరీ అబౌట్?
1: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
2: వై డూ థింక్ అబౌట్?
1: ఎందుకు మనం ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
2: వై షుడ్ వి ఫీల్ సాడ్?
1: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
2: యూ గోట్ యూస్ టు సచ్ థాట్.
1: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటి కాదు.
2: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
1: విశ్వాసము అనేటువంటి సత్యం.
2: ఫెయిత్ ఇస్ ట్రూత్.
1: కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము.
2: This faith is true.
1: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
2: That gives you bliss.
1: ఈ ఆనందం చేతనే శాంతి.
2: Out of bliss you
1: శాంతి వల్లే మనకు సౌఖ్యము.
2: And peace
1: సౌఖ్యం
2: gives prosperity.
1: సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
2: And that very very happiness is the very heaven.
1: కనుకనే మన సంతోషమే స్వర్గము.
2: So our happiness is the heaven.
1: మన దుఃఖమే నరకం అంటారు.
2: Our misery is hell.
1: కనుక మనం దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
2: యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్.
1: ప్రతి దానిపైన ఒక విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
2: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ హ్యావ్ టు రెసిస్ట్ అండ్ ఫెయిల్.
1: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
2: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
2: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి.
2: సో యూ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
1: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
2: You can develop faith by thinking of God.

సాయిరామ్. యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 7th of July 1996.

0: పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. అతడే హైందవుండు, అతడే ముస్లిమును, అతడే మానవుండు, అతడే గురువు. అతడే మానవుండు, అతడే గురువు.
1: ఇఫ్ వన్ కల్టివేట్స్ ది హార్వెస్ట్ ద క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్ ఈజ్ ద ట్రూ క్రిస్టియన్ సిక్ ఈజ్ హిందూ ముస్లిం ఈజ్ ట్రూ మ్యాన్ ఇన్ ద సిక్ సెన్స్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఆల్సో గురు ద టీచర్
0: భగవంతుడు సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అని చెప్పినట్టుగాని భగవంతుని శక్తులైనటువంటి యొక్క పంచభూతములు కూడాను సర్వవ్యాపకమైనటువంటివి, సర్వశక్తిమయమైనటువంటివి.
1: జస్ట్ యాజ్ వి సే గాడ్ ఈజ్ ఆల్ పర్వేసింగ్ and God is invela, has all got the powers and capacities, so also we find the five elements spreading all over and so powerful.
0: ప్రపంచమంతా కూడాను పంచభూతములతోనే నిండి ఉన్నది.
1: The whole world is filled with these five elements.
0: పంచభూతముల చేతనే కట్టబడి ఉంటున్నవి.
1: The world is bound by these five elements.
0: పంచభూతముల చేతనే నడచబడుచున్నది.
1: In fact, it runs, is conducted by the five elements.
0: పంచభూతములు ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు.
1: The world cannot proceed with one of the elements missing.
0: కనుక ప్రతి మానవునికి కూడాను ఈ పంచభూతములు పంచప్రాణములు.
1: Therefore, every man should consider the five elements as the five life principles.
0: వీటి శక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: None can estimate and know the power and the capacity of the elements.
0: అర్థం చేసుకునలేరు.
1: Nor can comprehend.
0: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును ప్రతి మానవుడు కూడా గుర్తించక తప్పదు.
1: Every man must necessarily know the significance and the importance of the elements.
0: గుర్తించినటువంటి వాడే ధన్యుడు.
1: In fact, he is liberated, redeemed if he knows the
0: value.
1: And in fact, he is the meritorious one if
0: he knows. It
1: amounts to knowledge of the objectives of the world.
0: Kanuka panchabhutamulu yokka tattvamunu chakkaga artham chesukoni dani vartinchadamu prati manavuniki kartavyamu.
1: And hence, it is the duty of everyone to know the value and the significance are the five elements and behave.
0: Sukhadukkhamulaku manchi cheddalaku ee panchabhutamule moola karanamulu.
1: For the pleasure and the pain, good and bad, the five elements are responsible.
0: Kanuka manam sukhapadavalanna panchabhutamulu chetane sukhapadali.
1: If you really want to be happy, you can be happy with these elements only.
0: Manam dukkhamulo munagavalanna ee panchabhutamulu chetane manam munagali.
1: The misery is also due to these five elements.
0: ఇవి పేర్లకు కాని ఆకారమునకు కాని అతి అల్పంగా కనిపించవచ్చును కాని ఇది మహా శక్తివంతమైనటువంటివి.
1: This might appear to be so little and fragmental, but yet then and now they are mighty powers.
0: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరములకు వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
1: Man having been born grows by the age and advancing years and leaves this world.
0: ఈ పెరుగుటకు కాని విసర్జించుటకు కాని ఏది కారణం?
1: For growth and death, what is the cause?
0: ఈ పంచభూతములు,
1: the five elements are responsible.
0: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణువు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
1: The five elements are spread right from microcosm to the macrocosm.
0: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించడం అత్యవసరం.
1: It is most essential to know the secrets behind the five elements.
0: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
1: Buddha made attempts to know the secrets of these five elements, having understood their significance.
0: Buddham saranam gacchami, sangham saranam gacchami అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
1: Buddha made use of his intellect, his understanding and experience, and stepped into the society, thereby shared his wisdom.
0: మొట్టమొదట తన ఈ పంచభూతముల యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
1: In fact, yes, total control over his vision, over his looks.
0: ఈ దృష్టిని అరికట్టుగా కావడానికి కారణం ఏమిటి?
1: Why has he exercised control on his looks?
0: ఈ పంచభూతముల యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: The vision is most highly powerful of all.
0: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
1: There lies 40 lakhs of light rays.
0: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
1: We have been wasting this infinite number of light rays.
0: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణా కూడాను నశించిపోతూ వస్తుండాలి.
1: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యు హావ్ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
0: మనం చూచేటువంటి చూపులు,
1: ఆల్ అవర్ లుక్స్,
0: మనం అనుభవించేటువంటి ఆనందములు,
1: ఆల్ ది కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్‌పీరియన్స్,
0: విషయకల్పితమైన యొక్క ప్రభావములు,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ద సినారియో,
0: ఇవన్నీ కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింపచేస్తున్నాయి.
1: ఆర్ రెస్పాన్సిబుల్ for the lifespan that is cut short.
0: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని ఎందుకున్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
1: By casting bad looks, many lakhs of light rays are lost.
0: కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క మనం అనుభవించేటువంటి ఆనందములు,
1: ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్‌పీరియన్స్,
0: విషయకల్పితమైన యొక్క ప్రభావములు,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ద సినారియో,
0: ఇవన్నీ కూడాను మానవుని యొక్క

0: మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషం లభిస్తుండాలి.
1: దాట్స్ ద రీజన్ వై వీ డెవలప్ ఐ డిఫెక్ట్.
0: దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో ఈయన సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
1: దట్స్ వాట్ అపియర్స్ బై వే ఆఫ్ క్యాట్రాక్ట్ ఫర్ విచ్ వీ గో ఫర్ సర్జరీ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ టు సీక్ ఎ రిలీఫ్.
0: ఇదంతా కూడా డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
1: ఫ్రమ్ ది డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ క్యాట్రాక్ట్ బట్ ఇట్ ఈస్ ది ఇఫెక్ట్ ఆఫ్ బ్యాడ్ లుక్స్.
0: ఈ చెడ్డ దృష్టి యొక్క ప్రభావము తన యొక్క దృష్టి యందు చేరి అనేక విధములుగా తన శక్తిని కోల్పోపు చేస్తున్నది.
1: ఆల్ దిస్ బ్యాడ్ గెట్స్ ఇన్ టు యువర్ ఐ కమ్స్ అవుట్ బై వే ఆఫ్ బ్యాడ్ లుక్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐ డిఫెక్ట్.
0: కనుక మనం దృష్టిని మొట్టమొదట అరికట్టాలి.
1: సో వీ హావ్ టు కంట్రోల్ అవర్ విజన్.
0: మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
1: యు ఆర్ డెల్యూడెడ్ దట్ యు రీచ్ ఏ స్టేట్ ఆఫ్ సీక్రెట్నెస్ బై కంట్రోలింగ్ యువర్ సెన్సెస్.
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ దృష్టిని అరికట్టక ఈ సాధనల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనము అందుకొనలేము.
1: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ లుక్స్ ఆల్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
0: ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే మనం సాధనలు సల్పుతున్నాము.
1: Spiritual practices confer temporary happiness.
0: Dhyanam kani, japam kani, tapam kani, ekagrata kani, ityadi sadhanalanni kudanu kevalamu manam tatkalikamaina tripti nimittamai chestunnam.
1: Practices like meditation, the penance, concentration give you only temporary pleasure, happiness.
0: Kaadu kaadu, ivi kaadu mana drushtini rakshinchedi.
1: They do not give you a kind of guarantee.
0: సృష్టిని రక్షించేటువంటి దృష్టిని ఎవరు రక్షించగలరు?
1: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
0: కనుకనే మన దృష్టియే మన యొక్క సృష్టి.
1: Therefore, the vision is the creation.
0: మన నేత్రమే మన నిజమైనటువంటి శాస్త్రము.
1: Netra, the eye, is the శాస్త్ర, the sacred text.
0: కనుక మన యందు ఉండినటువంటి యొక్క సర్వశక్తిని కూడాను ఈ దృష్టియే కోల్పో చేస్తుంది.
1: Therefore, the bad look is responsible for all the defects of the eye.
0: ఇంక రెండవది,
1: the second,
0: నాలుక,
1: the tongue.
0: దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: There are taste buds.
0: 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
1: 300,000 of taste buds.
0: మనం రుచిని మరిగి అనేక రకములైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందమును అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తినంతా కూడా మనం కోల్పోతున్నాం.
1: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish, and that's responsible for the tongue that gets spoiled.
0: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు, మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాం.
1: Not that we simply eat. With the help of the tongue, we also utter useless words.
0: ఇతరుల యొక్క హృదయాన్ని కూడా మనం బాధింపచేస్తున్నాము.
1: By using harsh words, we hurt others.
0: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
1: Harsh words injure the other man.
0: కనుకనే ఈ నాలుగు చేత మరింత ఆయుధం తగ్గిపోతుంటుంది.
1: It is the tongue that is responsible for the lifespan that's cut short.
0: ఇదే విధముగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించడం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
1: లైక్ వైజ్ ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ సెన్సెస్ బికాస్ ఆఫ్ దే ఆర్ పుట్ టు ఎక్సెసివ్ యూజ్ అవర్ లైఫ్ ఇస్ షార్ట్.
0: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: సో టు బిగిన్ విత్ వీ హావ్ టు కంట్రోల్ అవర్ లుక్స్ అండ్ ఆల్సో అవర్ టేస్ట్.
0: ఈ రెండింటినీ అరికట్టడం మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
1: Their lies, there begins, emanates the new power.
0: Enni tapasulu chesinappudikini idi peraginaatvanti oka tapas shakti mana yokka drushti chetanu mana vaaku chetanu taste chetanu perigutu untundali.
1: Above all types of penances is only out of our look and the good taste in the word you get the power more and more.
0: Manam chaala porabadipothunnam.
1: We are very often mistaken.
0: మన నిత్య జీవితంలో ఏదో చిన్న పదములు కదా అని మనం ఉపయోగపెడుతున్నాము.
1: We use all sorts of words

0: రెక్లెస్లీ.
1: కనుకనే మనము రసజ్ఞత తెలిగిన వాళ్ళం మనము.
0: దేర్ఫోర్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ టేస్ట్.
1: జిహ్వే రసజ్ఞే

0: అనేది ఓ నాలుక, రుచి నెరిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ససగ్ధమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యూఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వాని మనసును నొప్పిస్తుందో నీ గుర్తించుకోలేవు.
1: యు ఆర్ నాట్ ఓ టంగ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రికగ్నైజ్ ద వర్డ్ దట్ హర్ట్స్ అదర్స్.
0: ఎదుటివాడు వ్యక్తి ఎదుటివాడు కాదు.
1: In fact, the one in front of you is not separate.
0: అందులో కూడాను ఉన్నది నీవే.
1: In fact, you are present in him.
0: దేహములు వేరు వేరైనప్పటికీ ఆత్మ ఇరువురి యందు ఒక్కటే ఉన్నది.
1: Bodies are different but the spirit is same.
0: బాధ పడున్నది బాధ పెట్టున్నది రెండు ఒకే వ్యక్తిత్వమే.
1: The one who causes pain, the one who suffers from pain are one and the same.
0: కనుక మనం ఎదుటి వ్యక్తిని బాధించుటగా మనం మాట్లాడకూడదు.
1: We should not speak in such a way as to hurt others.
0: కనుక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను,
1: భగవాన్ టెల్స్
0: టాక్లెస్ అని.
1: భగవాన్ టెల్స్
0: కానీ అవన్నీ మీరు చాలా అలక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: బట్ యు నెగ్లెక్ట్ ద టీచింగ్.
0: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృషింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
1: యు డో నాట్ నో రైట్ నౌ ద కైండ్ ఆఫ్ హజార్డ్స్ దట్ యుడ్ సఫర్ బై టాకింగ్ టూ మచ్.
0: సీ గుడ్,
1: సీ గుడ్.
0: కానీ నీవు చెడ్డను చూడవద్దు.
1: నెవర్ సీ బ్యాడ్.
0: నీవు మంచిని చూడు.
1: See good only.
0: అప్పుడే నీకు నేత్రం కూడాను పవిత్రమైనటువంటి శక్తిని పొందుతుంది.
1: Then the eye will earn the sacred power.
0: దివ్యమైనటువంటి విశ్వస్వరూపాన్ని కూడాను చూపగలుగుతుంది.
1: You will also be able to visualize the divine cosmic form.
0: కనుక మనము ఇంద్రియాలను చాలా అదుపులో పెట్టుకున్నప్పుడే మన యొక్క సాధన యొక్క ఫలితము గొప్పగా అభివృద్ధి అవుతుంది.
1: The results of spiritual practices depend on the more and more of sense control you exercise.
0: ee naati manavudu bhautikamaina laukikamaina prakrutamaina sadhanalaku marigi divyamaina bhavyamaina kunti yokka ee shaktulanu manamu vismaristunnadu.
1: Man is running after physical, mundane, worldly practices, but he has forgotten the eternal, truthful, immortal results. These are all just illusive.
0: మానవుని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్.
1: దే ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ మ్యాన్.
0: ఈ సాధన చేత మేమేమో పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దీస్.
0: వీటి వల్ల పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
1: నథింగ్ యూ వుడ్ గెట్ అవుట్ ఆఫ్ దెమ్.
0: మొట్టమొదటి ఇంద్రియాన్ని అరికట్టుకో.
1: ఫస్ట్ యూ షుడ్ ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్.
0: స్పర్శ రూప రస గంధములు.
1: ద ఫైవ్ సెన్సెస్ హావ్ గాట్ టు బి అండర్ చెక్.
0: ఏ చెడ్డ విషయాలు కూడా వినడానికి ప్రయత్నించద్దు.
1: నెవర్ లిసన్ టు ఎనీథింగ్ దట్ ఇస్ బ్యాడ్.
0: అలాంటి సందర్భం ఏమైనా కలిగిందా ఆ స్థానం నుంచి నువ్వు వెళ్లిపో.
1: ఇఫ్ ఎనీ సచ్ థింగ్ ఇస్ టు హ్యాపన్, లీవ్ దట్ ప్లేస్.
0: చెడ్డ విషయాలు వినవద్దు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: నెవర్ లుక్ బ్యాడ్.
0: చెడ్డ మాటలు వినియోగపెట్టవద్దు.
1: నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చెడ్డ నుంచి నీవు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
0: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
1: When once you do that, the power of the spiritual practice will grow more.
0: Enduku pavitramainatundi maharishulandaru kudanu ekantanga oka aranyaniki velli tama indriyalu sareyinatundi sthitilo unchukogalugutunnaru.
1: Ancient rishis have gone to solitude, spent life in isolation, exercising control over senses.
0: Kalkune indriyalu arikattukuneatundi sadhane nijamainatundi sadhana.
1: Spiritual practice, true spiritual practice is to have sense control.
0: ఇంద్రియాలను అరికట్టుకొనకుండ ఏ సాధన చేసినప్పటికీ అవి నీకు నిరుపయోగమే.
1: All spiritual practices are useless if we don't have control over the senses.
0: నాలుగు చేత చెడ్డ మాటలు మాట్లాడేదానికంటే రామ కృష్ణ గోవింద నారాయణ ఇలాంటి మంచి మాటలు నీవు ఉపయోగపెట్టుకో.
1: Instead of using all bad words, with the tongue you can repeat God's name, Rama Krishna Govinda.
0: కనుకనే మనము మన ఇంద్రియాల చేత మనం అనేక విధమైనటువంటి పాపమును ఒడిగట్టుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కమిటింగ్ మెనీ సిన్స్ విత్ ది సెన్సెస్.
0: కానీ దీని మూటలు మనకు కనిపించడం లేదు.
1: దట్ యూ డోంట్ సీ రైట్ నౌ.
0: మనకు కనిపించకుండా వెనుక ఉన్నటువంటి దాగి మనం అనేక విధంగా బాధ పెడుతుండాలి.
1: బట్ దేర్ లైస్ ఇన్ ఎ హిడెన్ వే ద కాన్సిక్వెన్సెస్ విచ్ యూ హావ్ టు ఫేస్.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ.
1: Oh, individual, understand the hidden consequences of your actions which you cannot escape.
0: ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంటుంది. అది కర్మఫలం అనేది.
1: The results of your action, though you do not see right now, will make you suffer.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ద సెన్సెస్ ఆఫ్ ద లైఫ్.
0: ఈ ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ ద సెన్సెస్ ఆర్ కంట్రోల్డ్ యువర్ లైఫ్ విల్ ప్రొసీడ్ ఇన్ హ్యాపీ వే.
0: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు స్పెండ్ పీస్ఫుల్ లైఫ్ యూ షుడ్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇది కేవలం చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
1: యూ షుడ్ అబ్స్టెయిన్ ఫ్రమ్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్ బట్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ లిమిటెడ్
0: స్వీట్
1: షార్ట్ అండ్ స్వీట్.
0: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
1: యూ షుడ్ టాక్ లైక్ దాట్.
0: మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ సాంక్టిటీ లై ఇన్ అవర్ వర్డ్స్.
0: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ ది రైట్ బుక్స్.
0: వాల్మీకి వ్యాసుడు
1: వ్యాస
0: ఇత్యాది పోతన వీరందరికీ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
1: దే హావ్ కంపోజ్ సేక్రెడ్ టెక్స్ట్ and thus sanctified the time.
0: ilanti adarsha purushulu yokka pavitratam manam adarshanga teeskunnappude mana jeevitham kuda adarshavantamaina jeevithanga untundi.
1: When you emulate the example of these ideal people, we would also be exemplary.
0: Manam chadavatam kuda nu chedda pustakalu manam chadutunnamu.
1: We also read often bad books.
0: అది కూడా చాలా చెడ్డది.
1: ఇట్స్ వెరీ బ్యాడ్ ఇండీడ్.
0: చదివినా వ్రాసినా చూచినా చెప్పినా చేసినా అన్ని కూడా మంచివే చెయ్యాలి.
1: Whatever you read, whatever you see, whatever you do must be good.
0: Therisinanta varaku kudunu edoka dosham kudunu andulo kalakunda chusukovali.
1: To the extent possible see that there would not be any mistakes.
0: Kariga manavattamlo undinatvanti oka divyattamu ee indriyam dwara untundali.
1: The latent divinity in humanity is over there.
0: Ee indriyam dwara manam entaina divyattvanni pondavachunu.
1: By sense control you can attain divinity. Yenta
0: sakshatkarayaina anubhavinchavachunu.
1: You can experience even the divine manifestation. Kaare
0: sakshat swaroopanga maravachunu.
1: You can be divine for that matter.
0: Kaliga inta shakti undinatvanti oka manavuniyandu tama ye shakti lenattuga bhavinchukoni amayakudiga jeevisthu untunnadu ee naati manavudu.
1: Man being so powerful and mighty has become so weak and considered himself ignorant.
0: Tanakante edo okati rendovadi oka shakti unnadani ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాపురాడినట్టుగాని భావిస్తున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
0: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌవ్ హిమ్.
0: ఏకం సత్వి ప్రాబహుదా వదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
1: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ దట్ ఇస్ ద రియాలిటీ.
0: రెండో పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే.
1: టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ద సెకండ్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: రెండో పదార్థమే లేదు ఈ ప్రపంచంలో.
1: దేర్ ఇస్ నథింగ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్
0: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం మనం.
1: ఇస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ అవర్ ఓన్ క్రియేషన్.
0: కనుకనే ఇవన్నీ కూడా మనం ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ సెల్ఫ్.
0: చాలా మంది భావిస్తుంటారు
1: మెని థింగ్
0: కోరికలు నెరవేరినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది అంటారు.
1: దట్ ఆర్ హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డిజైర్స్.
0: కోరికలు నెరవేరినప్పుడు కాదు ఆనందము.
1: You will never be happy by the fulfillment of your desire.
0: Korikalanu arikattinappude manaku aanandam chikkutundadi.
1: You will be really blissful when you control your desires.
0: Korikalanu arikattinattunte vaade nijamaina aanandanni pondutunnadu.
1: A blissful person is really enjoys the state of bliss by controlling his desire.
0: Korikalanu nerveechukodaniki prayatnam chesinattunte vaadu maha ashantiki guri avutunnadu.
1: Fructification of the desire will make you restless.
0: Emiti ee korikalu?
1: What was this desire?
0: ఈ కోరికలన్నీ కూడాను ప్రపంచానికి సంబంధమైనటువంటి ప్రవృత్తి వచ్చినాలే కదా.
1: Desires are worldly and outward.
0: ఈ ప్రవృత్తి లోపల ఏమాత్రం కూడాను సుఖం లేదు.
1: In this worldly outward life there is no trace of happiness.
0: ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
1: You think there is happiness in the world and you are away from the inward path.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమనే అన్నింటియందు ప్రధానమైనటువంటి ప్రాణము.
1: Love is the main life principle.
0: అట్టి ప్రేమ తత్వాన్ని మనము ఉండాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్ యూ షుడ్ మేక్ యువర్ సెన్సెస్ సీక్రెట్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: దెర్ఫోర్ టు బిగిన్ విత్ సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: నీవు మంచిని చూడు.
1: సీ గుడ్.
0: చెడ్డను చూడవద్దు.
1: నెవర్ సీ బ్యాడ్.
0: మంచిని మాట్లాడు.
1: టాక్ గుడ్.
0: చెడ్డను మాట్లాడవద్దు.
1: నెవర్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, గుడ్
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
1: డెవలప్ గుడ్ సైట్.
0: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
1: బుద్ధ విజిటెడ్ మెనీ నోబుల్ సోల్స్.
0: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
1: హి హస్ గాన్ త్రూ సేక్రెడ్ టెక్స్ట్.
0: అనేక సాధనలంతా చలిపినాడు.
1: హి డిడ్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనలు చలిపి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
1: What happened ultimately, having visited noble souls, having gone through books?
0: See, ivanni kudunu prabhutti oka lakshanale.
1: He has known that all that is outward.
0: Annadu aa pustakala pakkana pettadu.
1: And has given up all the books.
0: Ee peddalu darshinchu maanivesadu.
1: He has discontinued visiting elders.
0: వారి బోధనలు వినటం కూడా మానివేశాడు.
1: హి స్టాప్డ్ లిసనింగ్ టు దట్ టీచింగ్.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచభూతమును నేను సార్థకం గావించుకోలేదు.
1: హి హస్ డిసైడెడ్ టు మేక్ హిస్ ద ఎలిమెంట్.
0: భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతములను నేను సార్థకం గావించుకోనుకున్నా, ఇంకా దేని నేను సాధన చేయాలి?
1: ఇఫ్ ఐ డు నాట్ రియలైజ్ ది సాంక్టిటీ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్, వాట్ ఫార్ ఇస్ మై లైఫ్?
0: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
1: ద బాడీ ఇస్ బౌండ్ టు డికే, ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు కూడా ఇది కూడా నాశనం అవుతుంది.
1: వాట్ ఎవర్ యు డు విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ,
0: అనిత్యమే దేహంతో చేసినవి అనిత్యమే అయిపోతాయి.
1: ద బాడీ విచ్ ఇస్ టెంపరీ విల్ గివ్ యూ టెంపరీ రిజల్ట్.
0: నిత్య సత్యమైనటువంటి భావంతో ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
1: బట్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ ప్రాక్టీసెస్ దట్ యు అండర్టేక్ విల్ గివ్ యు పర్మనెంట్ రిజల్ట్.
0: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
1: Then he started controlling his senses.
0: తాను ఈ ఇంద్రియాలు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే,
1: when he made every attempt to control,
0: ఇన్ని దినాభివృద్ధి పొందింది ఆనందము.
1: Yes, all the happiness that he enjoyed,
0: ఆనందం
1: so far,
0: తనను మించిపోయింది.
1: It has become much more.
0: ఆనందమును కూడా తాను భరించుకోలేకపోయాడు.
1: He could not bear all the bliss.
0: ప్రక్కన ఉన్నటువంటి ఒక తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
1: అండ్ హీ హగ్డ్ ఆనంద, హిస్ కజిన్.
0: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
1: హీ సెడ్ ఆనంద, ఐ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ బ్లిస్.
0: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
1: ఐఎమ్ రీచింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ లిబరేషన్.
0: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: హీ సెడ్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ నౌ.
0: అప్పుడు ఈ ఆనందుడు పిల్లతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
1: ఆనంద, హీస్ హిస్ కజిన్ బ్రదర్.
0: ఆనందుడు కంటిదారులు కార్చాడు.
1: హీ వాస్ షెడ్డింగ్ టియర్.
0: పిచ్చివాడా, నేను పొందేటువంటి ఆనందాన్ని,
1: ది బ్లెస్ దట్ ఐ ఎంజాయ్,
0: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు?
1: వై డోంట్ యూ అప్రిషియేట్ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ దట్ ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ నౌ?
0: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
1: దిస్ ఇస్ ద పర్వర్షన్, ద డైవర్షన్ ఇన్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
0: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్స్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
1: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: అది ఏ నిజమైన ఆనందము?
1: దాట్ ఈస్ ద ట్రూ.
0: అది ఏ సత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఆల్.
0: అది ఏ నిత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్.
0: అది ఏ శాశ్వతమైన ఆనందము?
1: అండ్ ఇట్స్ నోవల్.
0: అది ఏ అమృతత్వము?
1: దాట్ ఈస్ నెక్టర్ అండ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనకు దూరం చేసుకుంటున్నాం.
1: In fact, we are distancing ourselves from that nectarine immortality.
0: మనం చేసేదంత తప్పులే.
1: All we have been doing are mistakes.
0: కాని తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం మనం.
1: But we seek for the pardon.
0: ఈ తప్పులు క్షమించమనే కోరకూడదు.
1: You should never seek pardon.
0: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
1: In fact, we should undergo the punishment for the mistakes done.
0: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
1: Then you will be free from all the mistakes.
0: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కొండ పెడతారు.
1: If anyone commits a mistake, he will be imprisoned.
0: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమే ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
1: The imprisonment is because of the crime committed.
0: ఆ శిక్షను పూర్తి కాగానే తనను విడిచిపెడుతున్నారు.
1: After the punishment is over, he will be released.
0: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
1: When once you atone your sins, you will be relieved.
0: కనుక మనం విడుదల కావాలనుకుంటే,
1: if you want release,
0: ఈ దోషమును అనుభవించాలి.
1: We have to face the punishment consequence.
0: దోషములు తిరిగి దాంతో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that we don't repeat those mistakes.
0: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: And exercise control over the senses.
0: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
1: We commit many types of sin.
0: ఇవన్నీ పాపములుగా మనం భావించటం లేదు.
1: We are not considering.
0: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వములుగా భావిస్తున్నాము.
1: We think that quite natural to us.
0: కాదు కాదు.
1: It's not so.
0: పవిత్రమైనటువంటి పదమును అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణాలను పఠిస్తూ వచ్చాము.
1: పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
0: వేదములలో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా నువ్వు ద్వేషించినటువంటి బుద్ధుడు.
1: బుద్ధ వాస్ హేట్రెడ్ టువర్డ్స్ దెం ఎర్లియర్.
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ హిస్
0: జ్ఞాన దయా సింధూ రఘాదశ నగాగుణ సేవితా మచ్చయో ధీర శశి అయితే ఈ విధంగా భావించాడు. అమరా నిజ రాదేవ త్రిజ విభుజాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది వంకష ఆదిత్యో ఆదిత్య నందన అన్నాడు. అనగా వేదంలో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రిపీటింగ్ ఆల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్.
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నీ కూడాను. అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు.
1: థింకింగ్ దట్ బుద్ధ అపోజ్ వేదాస్ శంకరాచార్య రోజ్ అప్ ద కేషన్.
0: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించటం లేదు.
1: బుద్ధ హ్యాస్ నాట్ కాంట్రడిక్టెడ్ వేదాస్.
0: మేమే అవివేకములో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కాంట్రడిక్టింగ్ ద వేదిక్ టెక్స్ట్.
0: బుద్ధుడు ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు.
1: బుద్ధ రిపీటెడ్ దట్ ఎటర్నల్ ట్రూత్స్ ఆఫ్ వేదాస్.
0: ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము.
1: వీ థింక్ ఇట్స్ ఎ మిస్టేక్.
0: మదనో మన్ముతో మారవ్ పద్యంలో మేనికేతన కందర్పో దపకోనంగ కామ పంచ అన్నాడు. ఈ కామమును జయించటం అనేటువంటిది ఎంత గొప్పది.
1: టు బి డిజైర్లెస్ ఈస్ ది హైయెస్ట్ థింగ్.
0: మదనో మన్ముతో మార పద్యంలో మేనికేతన ఎవరు దీన్ని సాధించగలరు?
1: హూ కెన్ అచీవ్ దిస్?
0: ఇది కేవలం ఒక బుద్ధుడు మాత్రమే సాధించగలిగాడు.
1: ఓన్లీ బుద్ధ కుడ్ అకంప్లిష్.
0: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్.
0: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం.
1: దెన్ వన్స్ యూ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు.
1: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ.
0: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయి కారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా.
1: ఫర్ రూపాయి మనీ లోపాయి విత్ ఆల్ అన్లాఫుల్ మీన్స్ వీ ఈట్ ఆల్ డర్టీ స్టఫ్ ఆఫ్ ద గ్రాస్.
0: రంగ రింగాయంచు దొంగ మొక్కులు మొక్కి పంగనామం ప్రజకు పెడతారయ్యా.
1: లైక్ ఎ థీఫ్ వీ అటర్ గాడ్స్ నేమ్ అండ్ అల్టిమేట్లీ వీ లీవ్ హిమ్ అన్నోటిసింగ్. ఇస్ దట్ వీ ఆర్ సపోజ్ టు డూ?
0: కాదు కాదు కాదు కాదు.
1: నో,
0: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్.
0: దీన్ని మనం జయించాలి.
1: వి షుడ్ విన్.
0: దీన్ని మనం సాధించాలి.
1: వి షుడ్ అచీవ్.
0: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
1: విదౌట్ నోయింగ్ దట్ వీ డోంట్ డిజర్వ్ ద సక్సెస్ యట్ వీ వాంట్ కంట్రోల్.
0: మీరు యువకులు,
1: యు ఆర్ యంగ్స్టర్స్.
0: ఈ వయసులో మనం దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర.
1: ద మెయిన్ థింగ్ టు బి డన్ ఎట్ దిస్ ఏజ్ ఈస్ టు కంట్రోల్.
0: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు.
1: Happily you can exercise
0: control. పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు.
1: You can make use of senses in a sacred way.
0: ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు.
1: You can do it in a meritorious way and redeem your life.
0: చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: And it's really lucky thing to do that.
0: ఇలాంటి దీంతో మనము సరైన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రం మనము దీన్ని వదలము.
1: If you know the proper path, you'll never give up.
0: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
1: Why sacred words are mentioned there in Veda?
0: ఈ పదాలంతా కూడా నువ్వు కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు.
1: దీస్ వర్డ్స్ కెన్ బి బ్రాట్ టు రియాలిటీ బై కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము?
1: హౌ టు డెవలప్ వర్చ్యూస్.
0: సదాచారమే ముఖ్యము.
1: గుడ్ లైఫ్, గుడ్ బిహేవియర్, గుడ్ ప్రాక్టీసెస్.
0: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం.
1: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్.
0: కొన్ని వస్తుంటాయి ప్రపంచంలో, అడ్డు తగులుతూ ఉంటాయి.
1: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు.
1: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దెం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పూర్ణిమ అంటారు.
1: వి సే గురు పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి? ఫుల్ మూన్ డే.
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే.
0: ఏ దినము? గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ గురు పూర్ణిమ.
0: గురువు యొక్క పూర్ణిమ అనేది.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు.
0: గురు అంటే ఎవరు?
1: హూ ఇస్ గురు?
0: కానీ ఈనాటి గురువులు కాదు.
1: నాట్ ది గురుస్ ఆఫ్ టుడే.
0: చెవులో మంత్రాలు చెప్పటము, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇది ఆ గురుత్వము.
1: దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్.
0: ఇది కాదు గురుత్వము.
1: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ రిసెప్టర్.
0: గుకారో గుణాతీత, టుకారో రూపభజ్జిత. రూపభజ్జితమైన గుణాతీతమైనటువంటి తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి.
1: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్. రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్.
0: కనుకని ఈ గుణాతీతమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము.
1: The precept is necessary to experience God who is beyond attributes.
0: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం కనుకనే దైవమునే గురువుగా తీసుకుందాం.
1: Since it's so difficult to get right guru, when you say God as guru.
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకరులు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. గురువే నాకు సర్వము.
1: Guru is everything for me.
0: అతనే విష్ణువు.
1: He is Vishnu.
0: అతనే శివుడు.
1: And he is Shiva.
0: అతనే బ్రహ్మ.
1: He is Brahma.
0: అతనే సర్వము.
1: And he is everything in life.
0: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే.
1: The Trinity is represented by Guru.
0: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
1: Everything is divine, cosmic.
0: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మ స్వరూపులే.
1: Whomsoever come across, consider him divine. ఎవరిని
0: చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
1: All are the forms of sustainer Vishnu.
0: విష్ణు విశ్వాలు విశ్వే విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫామ్ ఇన్
0: ఇన్ని శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
1: ద వేద సేస్ యు వాచ్ థౌజండ్స్ ఆఫ్ ఫేసెస్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్స్, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్.
0: ఆనాటి పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి.
1: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్, దేర్ ఫోర్
0: కోట్లు పెరిగినాయి.
1: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటుంది.
1: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాస్ సెడ్ థౌజండ్ హెడ్స్, థౌజండ్ హ్యాండ్స్, థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
0: అందరు కుటుంబం దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
1: దే కన్సిడర్డ్ ఆల్ అస్ డివైన్.
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
1: whom so you offer salutation,
0: ishara sarvabhutanam namaskaram chesevaru,
1: it amounts to obeisance to God himself.
0: Sarvabhuta namaskaram kesavam pratigacchate,
1: whom so you respect it amounts to respecting God.
0: Evariki namaskaram chesina kesavunike poi cheripothundi.
1: You may do namaskar to anybody, evariki
0: namaskaram chesinappudiki ni ishwarike andipothundi.
1: Ishwara will receive all namaskars that you do.
0: Endukosu ishara sarvabhutanam.
1: Why? Because God is indwelling in all.
0: Vishavasam idam jagattu.
1: The entire world is divine.
0: Jagattanta kudunu ishwara yokka tattvam gane untundi.
1: The whole universe is divine.
0: Kanukane aa yokka ishwarattvam anetundi ikkada akkada untundani kaadu.
1: Divinity is not restricted to a place.
0: Ikkada akkada ekkada chusina okkade aatmalo makkuvai unnadu. Okkade undedi hrudayamlo.
1: Only one is present ikkada, here, akkada, there, yakkada, anywhere.
0: Andari undeetundi okka ishwarattvam okkate.
1: The divinity is one and the same all over.
0: Andari endu undeetundi okka vishnuttvam okkate.
1: The Vishnu principle is present in all. Ee
0: brahmana kosam ane manam ee bhantulu pandutunname kaani,
1: but we go by our imagination.
0: Daivamlo etti bhedamulu levu.
1: There are no differences in the divine.
0: Sarvam kalvidam.
1: Everything is divine.
0: Ilanti ekatvanni bodhinchukune nimittamai ఆనాటి గురువులను సృష్టిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురుస్ ప్రిసెప్ట్ ఐ హావ్ అండర్టేకెన్.
0: ఈనాడు ఉత్తమ గురువును చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
1: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
0: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
1: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
1: మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్స్.
0: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
1: అమంగ్ స్టూడెంట్స్ ఆర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డగా వస్తుంది. అనుభవించవలసి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, రాత్రి నీవు పండుకున్నావు, పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
0: మస్కిటోస్
1: మస్కిటోస్
0: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్.
0: తెల్లవారు లేచావు,
1: నెక్స్ట్ మార్నింగ్
0: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని ఫ్లిట్ తీసుకున్నావు, అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
1: యూ స్ప్రెడ్ ఫ్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్.
0: నిన్ను కరిచింది రెండు మూడే.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు.
0: చంపుతున్నావు,
1: బట్ యు ఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద మస్కిటోస్.
0: కరిచినవే చంపినావా?
1: హావ్ యు కిల్ దాట్ విచ్ హాస్ బిటెన్ యు?
0: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే
1: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్ వన్
0: సంఘం చేతనే పక్కనున్నటువంటి వారి కూడా శిక్షించవలసి వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దేర్ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్
0: దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ ద గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్.
0: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకరుడు.
1: దట్స్ వాట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
0: తేజ దుర్జన సంసర్గం. చెడ్డవారిని మొట్టమొదటి వదిలిపెట్టుకో.
1: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సెక్రెట్.
0: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: మనకు కోపం వస్తుంది,
1: సపోజింగ్ యువర్ యాంగ్రీ,
0: ఈర్ష్యం వచ్చేస్తుంది,
1: ఆర్ జెలస్,
0: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
1: వాట్ షుడ్ వీ డూ దెన్?
0: కోపం వచ్చినప్పుడు ఈ కోపాలు విజృంభింప చేయకూడదు.
1: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ, డోంట్ ఎక్స్ప్రెస్,
0: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
1: దిస్ యాంగర్ ఈజ్ ఎ బ్యాడ్ క్వాలిటీ.
0: ఇది నా చెడ్డ క్వాలిటీ.
1: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ. యాంగర్
0: చెడ్డ పనులు చేస్తుంది.
1: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీడ్స్.
0: అది ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి,
1: డ్రింక్ సమ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్,
0: కూర్చో ఒక చోట,
1: సిట్ అసైడ్,
0: ఏదైనా ఒక నామాన్ని స్మరించు,
1: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: కొంతసేపటికి అది తగ్గిపోతుంది.
1: దెన్ ది యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
0: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
1: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్, go all alone and move about.
0: ఆర్ధమైన చక్కగా స్పీడ్ గా నడుచు.
1: Walk briskly for half a mile.
0: ఈ కోపం తగ్గిపోతుంది.
1: Then there will be no more of anger.
0: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
1: Many easy techniques are given to conquer anger.
0: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: But modern students are not
0: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: In fact, the temper is increasing.
0: ఈ సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
1: This is the right time to bang him, accuse him, or else I lose the opportunity.
0: వాడి ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
1: Let me stand there and see to it.
0: అది మరింత పాపంగా తోస్తుంది.
1: Oh, it's much worse than the other sense.
0: మంచిది కాదు.
1: That's not proper.
0: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should try to pacify, cool down.
0: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: By constant prayer and thinking of God, we can be rid of these bad qualities.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మొట్టమొదట మన దృష్టిని, నాలుకను
1: in the first instance control your sight and the tongue.
0: ఈ కన్నుల వల్ల మనం ఎన్నో పాపాలు చూస్తున్నాము.
1: The eyes are responsible for many of the bad sins.
0: ఎన్నో పాపాలు అనుభవిస్తున్నాము.
1: We experience the consequences of the sins.
0: ఎన్నో దృశ్యాలను మనం చూస్తున్నాము.
1: We see many scenes around.
0: ఆ దృశ్యములకు ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము.
1: And we are experiencing the
0: results. అలాంటి పిల్లలే మనకు పుడుతున్నారు.
1: And we have children of the same sort.
0: కనుకనే మనం చెడ్డని ఎప్పుడు చూడకూడదు.
1: So never see anything bad.
0: చెడ్డని ఎప్పుడూ మనం పలకకూడదు.
1: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: పూర్వకాలం లోపల,
1: ఇన్ ఎర్లియర్ టైమ్స్,
0: మీకు ఇంత తెలియదు,
1: యూ డూ నాట్ నో,
0: ఆడవారికి తెలుసును,
1: విమెన్ నో దిస్,
0: వారికి నవమాసంలో వచ్చేటప్పటికి,
1: ఇన్ ఎ ఫ్యామిలీ వే 9 months,
0: ఏ చెడ్డవి కూడా చూపకుండా,
1: దే సీ టు ఇట్ దే డోంట్ సీ,
0: ఏ చెడ్డ పలుకులు కూడా పలకకుండా,
1: అండ్ దే డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్,
0: భగవత్ కథలు చెప్పుకుంటూ,
1: అండ్ దే థింక్ ఆఫ్ గాడ్స్ స్టోరీ.
0: వాళ్ళకి శ్రీమంతాలని, మంచి వంటలు, మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
1: ఆల్ గుడ్ న్యూస్ ఇస్ కన్వేట్ టు దెమ్, ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: వాళ్ళు మంచి భావాలు లోపల పోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
1: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్, దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
0: తల్లిదండ్రులు చేసినటువంటి పాపంలో పిల్లలు తప్పక అంటుతుంది.
1: ద సిన్స్ కమిటెడ్ బై పేరెంట్స్ విల్ నేచురలీ గో టు దేర్ చిల్డ్రన్, దే మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: బాగా తెలుసు.
1: You know this.
0: Subhadra garbhanga untunnappudu,
1: and Subhadra was pregnant.
0: Kani Arjunudu vachi Padma Vyuhanni gurinchi cheptunnadu,
1: and the entire mystery of Padma Vyuha was narrated.
0: ఆ ఉద్దేశాన్ని గురించి చెబుతుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బాబా నిలిచిపెట్టేయండి.
1: ఇమీడియట్లీ కృష్ణ కేమ్ అండ్ సెట్ స్టాప్ దేర్ అట్ దట్ స్టేజ్.
0: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
1: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
0: ఇది ఎవరు వింటున్నారు?
1: హూ ఇస్ ద లిసనర్?
0: నువ్వు కొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని భావిస్తున్నావు.
1: యు థింక్ ద సమ్వన్ ఇస్ లిసనింగ్
0: సుభద్ర? సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ ఊ కొడుతుండ.
1: ఇస్ నాట్ ద సుభద్ర హూ ఇస్ లిసనింగ్, ద చైల్డ్ ఇన్ ద వూంబ్ ఈజ్ రెస్పాండింగ్.
0: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
1: సో అర్జున నేరేటెడ్ ద వే టు గెట్ ఇన్ పద్మవ్యూహ
0: అన్నాడు అభిమన్యుడు.
1: And so Abhimanyu listened to that extent.
0: Krishnudu nilabettamani cheppetappudiki Arjunudu maanivesadu.
1: When Krishna asked him not to
0: kanukane
1: further,
0: aa padmavyuhamlo
1: prasinchinchenta
0: varaku telisindi, tirigi venukku raavatam teliyakapovatam cheta Abhimanyudu andulo maraninchadu.
1: So Abhimanyu could know to get into Padmavyuha, and he does not know the way to get out, therefore he died.
0: Manaku teliyakunda untuntadi gaani teliyakunda enno jarugutuntunnayi jagattu lopala.
1: There are many things that happen without our knowledge.
0: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
0: తెలియదు.
1: యూ మే నాట్ బి నోయింగ్.
0: నీకు తెలియకుండా ఈశ్వరుడు కూడా.
1: బట్ గాడ్ నోస్.
0: అతనికి తెలుసు.
1: హీ నోస్.
0: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాట మాట్లాడాలి.
1: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
0: మంచి పనులు చేయాలి.
1: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
0: మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: అండ్ వి షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైనటువంటి మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతాయి.
1: వెన్ వన్స్ వి మేక్ యూజ్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే, దట్ వుడ్ అటోన్ అవర్ సిన్స్.
0: ఒక చెయ్యి ఉంటుండాలి,
1: హియర్ లైస్ ద హ్యాండ్.
0: దీనికి ఐదు ఐదు వేళ్లు ఉన్నాయి,
1: ఇట్ హస్ ఫైవ్ ఫింగర్స్.
0: ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ ఉంటుంది?
1: Yes, if you try to beat with all the five fingers joining together,
0: కానీ
1: then you can harm.
0: కొట్టవద్దు,
1: but never beat.
0: కొట్టవద్దు,
1: never beat people, attack people.
0: ఒకవేళ నీకు కొట్టాలని ఇష్టం వచ్చిందా,
1: well if you want to do that, slap
0: him. వేలుతో కొట్టు.
1: Just try to slap him with one little finger.
0: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా, ఐదు వేలు కనిపిస్తుందా?
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్ టు బీట్, యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ వన్ ఫింగర్.
0: చేత్తోనే కొడతాడు, కాలుతోనే కొడతాడు.
1: వెల్ హీ విల్ ట్రై టు హిట్ యు విత్ హిస్ హ్యాండ్ అండ్ ఆల్సో ద లెగ్.
0: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యూ వోంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్ వెదర్ ఇట్స్ హ్యాండ్ ఆర్ ద లెగ్.
0: కనుక ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
1: అండ్ వన్స్ దేర్ ఇస్ యాంగర్, లీవ్ దట్ ప్లేస్.
0: నువ్వు దూరం అయిపో,
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
1: అండ్ నెవర్ కమిట్ ఎ సిన్ లైక్ దట్.
0: కనుకనే మనం పాపం చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
1: We commit a sin and we try to atone the sins committed. Better you don't commit a sin at all.
0: కానీ
1: బట్
0: దీనికి మరొక విషయము,
1: there's another point.
0: మీ అందరికీ కష్టం కలగవచ్చును,
1: you may feel bad.
0: కానీ నాకు అది చాలా ఆనందమే.
1: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
0: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని,
1: యు నో దిస్ ట్రూత్.
0: నేను ఈనాటి నుండి,
1: ఫ్రమ్ దిస్ డే,
0: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
1: Bhagavan is not going to grant namaskara.
0: ఎందుకంటే మీరు నేను ఒక్కటే.
1: Because you and I are one.
0: కనుక మీలో మీరు నమస్కారం చేసుకోండి.
1: అండ్ యూ సాల్యూట్ యువర్ సెల్ఫ్.
0: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ పట్టాలని చూస్తుండాలి.
1: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ నాట్ టేకెన్.
0: ఎవరికి మనం నమస్కారం చేయాలి? తల్లిదండ్రులకు చేయండి.
1: Yes, do namaskar to your parents.
0: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
1: బికాస్ పేరెంట్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దిస్, యూ టూ డోంట్ నో.
0: ఈ సత్యం నాకు తెలుసు కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
1: భగవాన్ ఇస్ ఆల్ ట్రూత్ హిమ్సెల్ఫ్.
0: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటి ఆత్మ.
1: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
1: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
0: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే,
1: ఇఫ్ యూ సో లైక్
0: మనసులో చేసుకో.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
1: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
0: ఈ పది చేసి, స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
1: డూ నమస్కార్ ద ఫీలింగ్ దట్ ఆల్ ది టెన్ సెన్సెస్ ఆర్ ఆఫరింగ్ టు యు.
0: ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు టచ్ ద ఫీట్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
0: కనుక ఈనాటి నుంచి,
1: ఫ్రమ్ దిస్ డే,
0: ఇది మీకు కొంచెం కష్టంగా కలగవచ్చు.
1: యు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్.
0: కానీ
1: బట్
0: మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటుంది, కానీ చెవులకు.
1: వి ఆల్సో ఫీల్ సో సారీ టు హియర్.
0: కానీ చెవులను ముయ్యవచ్చు, కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా?
1: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
1: Nobody should do namaskar like this hereafter.
0: అందరి యందు నాయందే ఉంటున్నాడు భగవంతుడు, నాయందే ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ ఎవ్రీవన్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ యందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
1: When once you have that feeling, you will have the experience of the manifestation of divine.
0: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
0: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు.
1: యు వన్ ఇస్ గిఫ్టెడ్ blessed with namaskar, the other one would feel
0: the bheda bhavam kuda nu perigipothunnayi, dveshalu kuda.
1: The differences and hatred are increasing day by day.
0: Ee dvesha bhavanu kuda nu tagginchukune nimittamai nee namaskaramlo maanivestunna.
1: In order to see that there will be no more of hatred, Bhagavan instructs us not to do namaskar.
0: Nee ekkada manaslo cheskondi,
1: do it within yourself.
0: Nakade aanandam,
1: that makes Bhagavan happy.
0: Kaani modala munchi undi nenu cheptune unnanu kaani అది మీరు ఎవరు పాటించడం లేదు.
1: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
0: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రిడ్యూస్డ్.
0: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
1: కంట్రోలింగ్ ద సెన్సెస్,
0: ఈ విధమైనటువంటి కోపతాప ఈ శస్వ డమ్మములంతా కూడా అరికట్టుకోవటము,
1: కంట్రోలింగ్ అవర్ యాంగర్ హేట్రెడ్ జెలసీ సో ఆన్,
0: నమస్కారాలు చేయటము,
1: అండ్ డూయింగ్ నమస్కార్
0: వర్ణనలు చేయటము,
1: ఎక్స్టోలింగ్ గాడ్,
0: ఇవన్నీ కూడా మంచిది కాదు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
0: బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
1: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: కనుక ఈ గురుపౌర్ణం నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ దిస్ గ్రూప్ ఆఫ్
0: పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
1: డెవలప్ గ్రో మోర్
0: మీరు కూడా పవిత్రులైపోయి
1: యు బి సీక్రెట్ ఫర్ యువర్
0: పరమశాంతిని పొందండి
1: అండ్ బి పీస్
0: ఆనందం ఉందండి
1: అండ్ హ్యావ్ దట్ ఎటర్నల్ డివైన్
0: ఆనందం ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి.
1: ఎటర్నల్ బ్లెస్ ఇస్ వాంటెడ్ బై ఎవ్రీబడి.
0: ఎప్పుడు వస్తుంది ఈ ఆనందము?
1: వెన్ కెన్ యూ గెట్ ఇట్?
0: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత.
1: ద ఫస్ట్ వన్ ఇస్ హియర్ ఇస్ ద బాడీ.
0: అది అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత ప్రారంభమైంది.
1: The body born out of the food has got the life.
0: Pranamayam ayipoyindi.
1: It is full of life.
0: Manomayam ayipoyindi.
1: And there lies the mind thereafter.
0: Potane aanand vijnanamayam vastundi.
1: And then comes the wisdom.
0: Aa vijnanamayam vachin tarvata aanandamayave.
1: Beyond the state of wisdom is present the state of bliss.
0: Kavi ee vijnanamayam varaku kudunu meer taginatundi sadhana cheskondi.
1: You should do all practices until you reach vijnanamaya, the wisdom.
0: Ee vijnanamunu meer poshinchukunnappude మీకు ఆనందమయం చిక్కుతుంది.
1: When once you sustain this wisdom, you can be blissful.
0: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
1: With this bliss, Bhagavan wants you to lead a happy and peaceful life and share this peace and the bliss with others.
0: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
1: You cannot estimate the heights of bliss.
0: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము, అగ్ని ఉంటాది, అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకుని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
1: Well, even if you carry a single match stick and get it burnt, well, the whole thing would be transformed into fire.
0: అదే విధంగానే స్వామికి సమీపంగా ఉంటుండి,
1: being close to Swami,
0: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
1: When you are very close to Bhagavan, mentally you will also be divine.
0: మీ మైండ్ కూడా ప్రకాశవంతంగా ఉంటాయి.
1: Your mind also illumines.
0: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
1: And you will be beyond the body.
0: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
1: And the bliss shines brilliantly.
0: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
1: It is set for your own good.
0: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
1: Never feel sorry for what Bhagavan said.
0: ఈ బాధ కొడును మన ఆనందం కోసమని.
1: This pain is also for your good.
0: Pleasure is an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
1: And you find the pleasure as an interval between two pains.
0: పోతూ ఉన్నప్పుడు, వస్తున్నప్పుడు, పాదాల పైన పట్టడం ఇవంతా ఇతరులు కొడును చాలా కష్టంగా కనిపిస్తుంటారు.
1: As Bhagavan passes by, we fall at his feet and others feel so bad.
0: కనుక ఈనాడు ఇంద్రియ నిగ్రహము,
1: టుడే సెన్స్ కంట్రోల్,
0: పాద నమస్కారము,
1: అండ్ ది పాద నమస్కారం,
0: ఈ రెండింటిని సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
1: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
0: ప్రేమ ముదిత మనసు రామ రామ రామ రామ రామ రామ.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది సుప్రీం టీచింగ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ద ఫిజికల్ వరల్డ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 9th September 1996. While describing the incidents in the life of the illustrious sage Adishankara, Bhagavan shows us the true essence of detachment and purity of heart.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Sahajanga gocharamayyetundi prati padarthamulaku konni rangulu untu untayi.
0: The material that we find outside has got certain colors.
1: Kani aa rangulu aa padarthamulaku sahajamani bhavistunnam.
0: We consider the color of an object is a natural quality.
1: Kaadu kaadu.
0: No.
1: Adi mana yokka bhavamul yokka మార్పులే ఈ రంగులకు మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ దట్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ కలర్స్ అవుట్ సైడ్.
1: ఆకాశంను చూస్తే బ్లూ కలర్ గా ఉంటుండాలి, నీల రంగుగా ఉంటుండాలి.
0: ద స్కై లుక్స్ బ్లూ ఇన్ కలర్.
1: సముద్రమును చూస్తే నీల రంగుగా ఉంటుండాలి.
0: ఓషన్ ఈజ్ బ్లూ ఇన్ కలర్.
1: కానీ స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ అంటాం, ఇది చాలా తప్పు.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
0: Ocean is not blue in color, in fact.
1: ఆకాశము నీలవర్ణము కాదు.
0: The sky is not blue either.
1: అత్యంత దూరముగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తున్నది.
0: As it is at a far off distance, it looks blue in color.
1: సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is a fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణంలో అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: అదే విధంగానే
0: likewise
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన, మన యొక్క భావములపైన, మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: Likewise good and bad depend on our faith, our feeling and thoughts.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: The true color in the sense of the word
1: నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు.
0: The true form either you don't see.
1: నీటి నుండి కరెంటు పుట్టుతుండాలి.
0: Out of water you get electricity.
1: కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: కానీ కరెంటు మనకు కనిపించటం లేదు.
0: Yet you don't see the current directly.
1: ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి కానీ కరెంటు మాత్రం కనిపించదు.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: అదే విధంగానే సమస్త జీవులు, సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: Likewise, all living creatures, all living beings, they are born out of the divinity.
1: కాని ఆత్మతత్వము కనిపించదు.
0: Yet they don't see the divine principle.
1: దాని నుండి ఆవిర్భవించినటువంటి ఒక జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నవి.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: శంకరుల వారి అద్వైతము కాశీ నగరంలో నలుదిశల ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్కతూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: శంకర క్లోజ్ హిస్ ఐస్ ఎట్ వన్ ఇన్స్టెన్స్.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి యొక్క దృశ్యం కనిపించింది.
0: హీ కుడ్ సీ ద మదర్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: హీ కన్క్లూడెడ్ దట్ అసెంబ్లీ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ లెఫ్ట్ ఫర్ కాలడి.
1: తల్లి కన్నులు మూసేకు పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడి బిఫోర్ ద ఎండ్ అప్రోచ్.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్డ్ టు దిస్ థియరీ.
1: సన్యాసి అయినటువంటి
0: హీ కన్క్లూడెడ్ దట్ అసెంబ్లీ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ లెఫ్ట్ ఫర్ కాలడి.
1: తల్లి కన్నులు మూసేకు పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి

0: కర్మకాండలో ప్రవేశించకూడదు.
1: A renunciant has no authority to perform the ritual.
0: సర్వకర్మలో త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు?
1: One becomes an ascetic after sacrificing.
0: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
1: What is the meaning of sannyasa or renunciant?
0: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
1: Giving up all desires is the true meaning of sannyasa.
0: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృతిక కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
1: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియంట్ హింసెల్ఫ్ హి స్టార్టెడ్
0: పర్ఫార్మింగ్. తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
1: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ అసెటిక్ షుడ్ నాట్ పర్ఫార్మ్.
0: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
1: To make students understand, Bhagwan wants us to take into the
0: మొట్టమొదటి సన్యాసం తీసుకునేకు పూర్వముగా విరజా హోమం చేస్తారు.
1: Before one becomes an ascetic, they perform a ritual called
0: విరజా హోమం. అంటే ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
1: విరజా హోమ ఈజ్ ఎ రిచువల్ వేర్ the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
0: పూర్వపు రూపం పోయింది.
1: The earlier form is gone.
0: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
1: The former name is also gone.
0: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. నాద ఆనందమో రూక ఆనందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
1: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
0: అది ఏ విరజా హోమము అని.
1: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
0: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
1: ఈ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్జెక్ట్.
0: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
1: At that moment, then where is father, where is mother then?
0: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
1: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
0: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
1: A small example.
0: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
1: బూర్గుల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెన్ డివోటీ ఆఫ్ భగవాన్.
0: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
1: Ramkrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
0: Swami vellutunnadan telisi chaala mandi bhaktulu aneka prantham nunchi naato 200 mandi vacharu.
1: On coming to know that Bhagwan is visiting those centers, around 200
0: pavitra hrudayulu him pavitramaina dampatulu vaariddaru ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
1: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్ దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్. దే ఆర్ గ్రేట్ డివోటీస్.
0: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
1: రామకృష్ణ యూజ్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దేర్.
0: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ, నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
1: ఏడీసీ అదర్ పీపుల్ అరౌండ్ దే సెడ్ సర్ వీ విల్ డూ ఇట్ ఆన్ యువర్ బిహాఫ్ బట్ హి సెడ్ నో హియర్ ఐ యామ్ ఎ డివోటీ.
0: ఒక మాట చెప్పాడు.
1: హి సెడ్ వన్ థింగ్.
0: ఆయన హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు.
1: హి వాజ్ ది చీఫ్ మినిస్టర్ వెన్ హి వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్.
0: అప్పుడు స్వామి అక్కడికి వెళ్లినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
1: There in that locality by name Malakpeta, Hyderabad, thousands of devotees lined up.
0: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు తిరుపతి మారి.
1: They should not delay. Therefore everyone should
0: come. తరుముంటారు ఈ వాలంటీర్స్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
1: All the volunteers will drive them forth quickly to pass on.
0: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
1: Students should know the heart of Burgul Ramkrishna.
0: Aina queue lo poi nilchukunnadu.
1: He also stood in the line queue.
0: IGP

0: వచ్చాడు. సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు.
1: ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేమ్ అండ్ సెడ్ సార్ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ యు డోంట్ హావ్ టు స్టాండ్ దేర్ విత్ యు.
0: నేను చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ.
1: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
0: Chief devotee.
1: Chief devotee.
0: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
1: Well, I am not that devoted.
0: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
1: రామకృష్ణరావు is such a noble heart.
0: తిరిగి శంకర్ల వారు,
1: శంకర,
0: ఎవ్వరు ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
1: There in that village colony, nobody were
0: there. ఆ దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
1: The body has to be taken to the funeral.
0: ఎవ్వరు అక్కడ రాలేదు.
1: Nobody came.
0: ఈ నంబూతిరి ప్రాబ్లంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
1: నంబూతిరి బ్రాహ్మణ్ సెడ్ వన్ షుడ్ నాట్ టచ్ దట్ బాడీ.
0: ఎందుకంటే ధర్మ విరుద్ధమైన దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యులు.
1: శంకర ఇస్ యాక్టింగ్ సంథింగ్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ధర్మ.
0: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలనే, తన దొడ్డు లోపలనే ఉంతతుగా అక్కడే బుక్ చేశాడు.
1: As there is no way,
0: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
1: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
0: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్టనే జరుగుతుంది. ఎవరు ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే పూడ్చడం, వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు.
1: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
0: కొన్ని కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
1: If you go to Kerala, you will find the houses straight behind none.
0: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటాది.
1: There is no open space behind
0: it. ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
1: Because they need some position to lay a permanent rest.
0: తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
1: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్ ది ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
0: ఆ కేరళ ప్రజలు శంకర్ల వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్సు కలిగింది.
1: శంకర was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
0: Dari nadchukuntu pothunnadu.
1: He was just walking along.
0: Kashikanta nadchukone povali.
1: In those days one has
0: day and night.
1: Day and night.
0: Anaru torch light kuda levu.
1: There were no torch lights in those times.
0: Idi pettukoni oka karrakanta nippu antinchukoni ఆయలు పోసి కిరసన ఆయలు దాని ద్వారా ప్రయాణం చేసేటువంటి వారు.
1: లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
0: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
1: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
0: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి, మీరు కూడా విద్యార్థులే, మీరు కూడా యువకులే.
1: Watching the disciples, he said, you are also young, you are also students.
0: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktam tho kodinatundi ee shariramunu aakarshistundadu kaani nijamainatundi aatmanu evvaru kodanu vicharinchatam ledu.
1: You are young men and women, you are young citizen students, you are just carried away by the body, which is nothing but fecal
0: malamutra durgandha maamsaraktam tho kodinatundi ee dehanni వరిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నాట్
0: దేహం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నారు.
1: యూఆర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
0: ఈ సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు.
1: యూఆర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
0: ఆకర్షిస్తున్నారు.
1: యూ వాంట్ ఇట్.
0: చీ చీ, ఇది సరి అయినది కాదు.
1: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్.
0: ఇది మానవుడిగా పుట్టి
1: హావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్
0: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ.
1: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మోమెంట్.
0: ఇవి క్షణ క్షణములకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేదు.
1: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మూమెంట్.
0: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేదు.
1: దట్ షూట్ టు ఫేడ్ అవే.
0: కట్టగటువంటి కాలిపోయే శరీరం లేదు.
1: అల్టిమేట్లీ దే మస్ట్ బి బర్న్.
0: యవ్వన మెత్తలో ఉంటుంటాది.
1: వాట్ హ్యాపెన్
0: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్ చే యవ్వనము.
1: దిస్ యూత్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్
0: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
1: దేర్ హీ కంపోజ్డ్ ఎ శ్లోక అండ్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ టు ది ఎంటైర్ అసెంబ్లీ ఓవర్ దేర్.
0: అనగా యువకులైనటువంటి వారు అతి జాగ్రత్తగా మెలగాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యంగ్స్టర్స్ షుడ్ కండక్ట్ దెమ్సెల్ఫ్
0: శరీర దృష్టి అనేటువంటి దాన్ని మనం విస్మరించాలి.
1: దే షుడ్ ఫర్గెట్ ది బాడీ. ఫీలింగ్ వాట్స్ ఎవర్.
0: ఇది అంతా కూడా కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరం.
1: ద హోల్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫౌల్ స్మెల్.
0: దీని అందసందం అంతా కూడా ఎక్కడ ఉంటుంది?
1: వేర్ డస్ ద రియల్ బ్యూటీ లై?
0: ఇది కేవలం ఏమాత్రం కూడా భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ డెల్యూషన్. యూ కెనాట్ బేర్ దట్ ఫౌల్ స్మెల్ ఎనీ లాంగర్.
0: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ స్టోరీ.
0: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
1: ఎ కింగ్ హ్యాస్ ఓన్లీ సన్.
0: ఆ అబ్బాయికి 20 సంవత్సరం వచ్చింది, 22 సంవత్సరం వచ్చింది.
1: అటైన్డ్ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్.
0: తండ్రి పిలిచాడు, నాయన నీవింక యువరాజు కావాలి.
1: ఫాదర్ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ యు షుడ్ బి ఎ ప్రిన్స్ నౌ.
0: నీకు 22 సంవత్సరం సరి అయిన వయస్సు.
1: 22 ఇయర్స్ ఇస్ ద రైట్ టైం.
0: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
1: ఐ వాంట్ టు గెట్ యు మ్యారీడ్.
0: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
1: ద సన్ స్టార్టెడ్ గివింగ్ రిప్లై టు హిస్ ఫాదర్ బికాస్ ఆఫ్ ద లీనియన్స్ గివెన్ టు హిమ్.
0: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చాడు.
1: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
0: Anati rajakumarudenti aa yuvakudu, nanna nenu vivaham aadalchinatundi oka kanyanu nene select cheyal kani meeru select cheyadanakkaledu annaru.
1: The boy said, I should select my bride because I am going to marry her.
0: Appattu rajuku chaala baadha kaligindi.
1: King felt very sad.
0: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
1: బట్ ఇట్స్ నాట్ హిస్ ఇంటెన్షన్ టు మేక్ హిమ్ ఫీల్ సాడ్.
0: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
1: వితౌట్ టాకింగ్ ఎనీథింగ్ హి రిటైర్డ్.
0: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడాలని మనసు కొంతవరకు బాధ కలిగింది.
1: ద సన్ ఆల్సో ఫెల్ లిటిల్ బిట్
0: సాడ్. నోటితో అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
1: దో హీ సెడ్ వాట్ హీ లైక్ బట్ హిస్ కాన్షియన్స్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్.
0: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
1: That boy just
0: ఈ అరణ్యంలో నిగరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
1: Well, he thought that his mind might change if he goes to the forest.
0: పోతున్నాడు గుర్రం పైన.
1: He was proceeding on the horse.
0: కింద నది.
1: There's a river below.
0: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
1: He was just proceeding, riding on the horse along the river bed side.
0: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదిలోకి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఏ యంగ్ గర్ల్ అలాంగ్ విత్ 5 to 6 servants, దే ఆర్ ఆల్ గోయింగ్ టు దట్ గంగా రివర్ టు హ్యావ్ ఏ బాత్.
0: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
1: హౌ ఇస్ షీ ప్రొసీడింగ్?
0: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు.
1: She has determined not to look at the face of a man.
0: నా జీవితమంతా కూడాను కన్యగానే జీవించాలి.
1: That she should live unmarried throughout her life.
0: నా జీవితమంతా కూడాను భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది.
1: She has determined to surrender her life to God only.
0: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
1: She has decided to serve God and none else.
0: అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకుని దాని 4 చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
1: As she was going along the way, she was just
0: there's
1: a curtain around.
0: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
1: And she was walking along the edge of the river.
0: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
1: The prince on the horse looked at the face of this girl.
0: ప్రారంభమైంది వ్యాధి.
1: There started the disease.
0: ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి.
1: He reversed the horse back home.
0: వెంట వచ్చినటువంటి యొక్క దాసులతోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
1: He started making inquiries about this girl, where from she comes and
0: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
1: He was afraid to tell his father.
0: అందమైనటువంటి పిల్లను ఈనాడు చూచాను.
1: He said, I saw
0: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
1: I saw a beautiful girl today. I want to marry her.
0: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
1: Father was happy that boy at least agreed.
0: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
1: She is the daughter of a businessman.
0: ఆ వ్యాపారి కూడాను ఆమెను ఏకైక పుత్రిక.
1: And she is the only daughter of this businessman.
0: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
1: And then they went and asked that businessman.
0: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
1: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
0: కాని బిడ్డకు చెప్పలేదు.
1: But he didn't tell his daughter.
0: ఈ బిడ్డ క్రమక్రమేణా తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
1: His daughter came to a final decision that she is not going to get married at all.
0: కాని తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
1: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
0: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
1: The girl was returning from Ganges after having bath there.
0: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
1: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages.
0: ఈ రాజకుమారునికి కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుంది టెంపరేచర్.
1: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
0: ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను.
1: One day she said, I am not going to marry.
0: నాకు ఏ విధంగా చెప్పాలి అన్నారు.
1: How to convey this?
0: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు మా బిడ్డకి అని చెప్పండి నేను.
1: Please inform them that my daughter doesn't want to marry.
0: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
1: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
0: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
1: Father on coming to know, he felt sad.
0: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
1: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
0: సాయంకాలం తిరిగి గంగస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
1: This girl went to Ganges, had her bath and she sat in meditation.
0: Oh Bhagavantuda,
1: oh God,
0: నా ప్రతిజ్ఞకి ఎట్టి భంగం కాకుండా,
1: in order to hold on to my vow,
0: రాజుకు అసంతృప్తి కాకుండా,
1: in order not to dissatisfy
0: నా తండ్రికి ఏ విధమైనటువంటి చింతలు కాకుండా,
1: to see that my father,
0: ఏదైనా ఒక విధమైనటువంటి విజన్ నాకు ఇచ్చేసి,
1: please show me a way, give me some vision,
0: ఒక విధమైనటువంటి దివ్య సంకల్పాలు నాకు అందించమని చెప్పి,
1: give me some vision, a divine thought to get away from this muddle of the problem.
0: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
1: As she prayed wholeheartedly, God responded.
0: దీనికి సరి అయిన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
1: And then she could have a good knack within herself.
0: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించు అని చెప్పింది.
1: She told her father, Father, send the message that I am going to marry the prince.
0: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నది.
1: However, 8 days time should be given to me.
0: Sari, inka 8 days a ani rajkumar chala nirutsahamlo unnadu.
1: The prince was disappointed because 8 long days he had to wait.
0: Sari, ee vaartha rajuku pampinchadu.
1: This message
0: Raju chala santoshinchadu.
1: The king was happy.
0: Aa naati nundi,
1: since then,
0: ime oka vaidyudu daggariki velli strong parget.
1: This lady went to a doctor and she took strong dose of purgative.
0: ప్రతి దినము కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
1: షీ టుక్ దట్ పర్గెట్ స్ట్రాంగ్ డోసేజ్ దట్ షీ హ్యాడ్ డిసెంట్రీ.
0: ఒక్కొక్క దినము పోయినటువంటి భేదంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది.
1: ఆల్ ది మెటీరియల్ ఈస్ కలెక్టెడ్ ఇన్ వెరీ బిగ్ వెసల్స్.
0: 8 డేస్ అయ్యేటప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి.
1: 8 డేస్ టైం ఆల్ ది వెసల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మెటీరియల్.
0: ఈ 8 డేస్ తర్వాత ఒక ఇంటిలో వీరు పోయి ఇద్దరు మీట్ కావాలి.
1: At the end of the 8th day, they should meet.
0: కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి.
1: The prince should answer some of the questions.
0: ఇది పూర్వమే ఒక నిర్ణయంలో ఉండేటువంటిది.
1: This was the decision agreement before.
0: 8 దినములు జరిగిపోయింది.
1: All this passed.
0: ఈమె శరీరము అష్టపంజరంగా ఉంటుంది, అది కన్నులంతా లోపల దిగిపోయిన చాలా వికారంగా మారిపోయింది.
1: All her face, all her personality became ugly now.
0: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనులైపోతారు.
1: All of you know, when you suffer from strong continuous dysentery, you become weak naturally.
0: సరే, తిరిగి ఆనాడు పల్లకీ పైన కూర్చుంది. ఆ యొక్క ఎరువులు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి. ఇంకా
1: షీ వెంట్ దేర్ ఇన్ ఎ పెలాంక్విన్ అండ్ అబౌట్ టు పుట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్స్.
0: చూస్తున్నాడు చాతక పక్షుల వలె ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమె అని.
1: దిస్ ప్రిన్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అరైవల్ లైక్ చాతక బర్డ్.
0: ఈ అమ్మాయి దిగింది,
1: గర్ల్ గాట్ డౌన్.
0: ఆమె ఇద్దరు చరికత్ర పట్టుకుని నచ్చడానికి కూడా శక్తి లేదు.
1: లోపలి
0: చూచాడు ఈ రాజకుమారుడు.
1: She didn't have enough of strength to walk on her own. She was accompanied by servants.
0: ఎనిమిది మంది చెలికత్తులంత ఎనిమిది పాత్రలు కూడా తీసుకుని
1: వస్తున్నారు. Eight servants were bringing very big vessels along with them. Eight vessels carrying.
0: చూచాడు రాజకుమారుడు.
1: The prince saw.
0: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
1: The girl I saw was very beautiful.
0: ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి.
1: Who is this ugly lady?
0: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందది.
1: She is suffering from disease, I believe.
0: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఎప్పుడు కోరలేదన్నాడు.
1: So I never wanted such a lady.
0: ఆమె చేతులు జోడించి ఆ కన్య
1: with folded hands she said, oh prince,
0: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
1: You are carried away by my beauty.
0: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
1: In fact, you wanted being carried away by my beauty.
0: నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుందది.
1: All my beauty is there right now in those 8 vessels.
0: ఈ అందాన్ని మొట్టమొదటి తీసుకో.
1: బట్ కలెక్ట్ దిస్ బ్యూటీ 8 వెసల్స్.
0: తర్వాత నన్ను వివాహం ఆడ.
1: లేటర్ యు మ్యారీ మీ.
0: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
1: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ.
0: మలమూత్రంత మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుందది?
1: హౌ డు యు ఫైండ్ ద బ్యూటీ?
0: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
1: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫామ్.
0: ఈ మలమూత్రంలే నా అందము.
1: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ మై బ్యూటీ.
0: దీన్ని చూచా నా అందమని భావించావు అని ఈమె చాలా గట్టిగా వాదించింది.
1: She went on arguing vehemently.
0: ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
1: Because she has divine thought.
0: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
1: This is the teaching of Shankara.
0: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
1: Just as the horse reversed then his mind also turned now.
0: తాను కూడా అనుకున్నాడు చీ.
1: He too felt.
0: నిజం.
1: Yes.
0: దేహం ఏమిటిది?
1: వాట్ ఇస్ దిస్ బాడీ ఆఫ్టర్ ఆల్?
0: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
1: ద బాడీ సో వీక్ ఆఫ్ ది సెన్సెస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
1: దో 100 ఇయర్స్ లైఫ్ టైమ్ స్పాన్ ఇస్
0: బాల్యమందు.
1: యు కెనాట్ బిలీవ్ ఇట్.
0: లేక ప్రాయమందు, లేక ముసలియందు, లేక ముదివియందు, ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: ఐదర్ ఇన్ ఎ సిటీ ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఆర్ ఇన్ ది డీప్ సీ, వెన్ యు ఆర్ గోయింగ్ టు డై నోబడీ కెన్ సే.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: దీన్ని అనుసరిస్తూ పోతుంది ఈ బాడీ.
1: దిస్ బాడీ ఫాలోస్ దిస్.
0: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
1: ద ప్రిన్స్ యాక్సెప్టెడ్ ద ఫిలాసఫీ సో బ్యూటిఫుల్లీ టాట్ టు హిమ్ బై.
0: దీనినే శంకర్ల వారు యువకులకు అందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
1: This is the teaching of Shankara to all youth, youngsters.
0: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
1: He didn't teach any.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: కాని కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
1: But make use of this body, thinking of God.
0: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
1: He did it, he has been doing it and started propagating the same.
0: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘముల వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
0: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
1: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్
0: అద్వైతం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ డ్యూటీ?
0: బాలబాలికలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
1: డైలీ యూ గో టు సినిమాస్.
0: మీరు సినిమాలు చూస్తున్నారు.
1: యూ సీ సినిమా.
0: ఇందులోనే ఉంటున్నది అద్వైతము.
1: దేర్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం దేర్.
0: చక్కగా వివరిస్తున్నాడు.
1: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
0: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్.
1: వెన్ యూ గో అండ్ సిట్ ఇన్ ఎ థియేటర్ యూ ఫైండ్ వైట్ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కానీ ఆ స్క్రీన్ ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
1: బట్ యూ కాంట్ బేర్ టు సీ దట్ సైట్ ఆఫ్ ది
0: స్క్రీన్. కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
1: బట్ యూ హావ్ బీన్ వెయిటింగ్.
0: దేనికి వెయిట్ చేస్తున్నారు?
1: వాట్ ఫర్?
0: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
1: యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద పిక్చర్ టు స్టార్ట్.
0: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
1: యూ ఆర్ సో హ్యాపీ టు సీ ద పిక్చర్ ఆన్ ది స్క్రీన్.
0: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
1: ద పిక్చర్స్ దట్ అపియర్ ఆన్ ద స్క్రీన్ డోంట్ స్టే దేర్.
0: బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
1: దే గో అండ్ కమ్ అగైన్.
0: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం, రావటం పోవటం జరుగుతుండాలి.
1: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
0: కానీ
1: బట్
0: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
1: బట్ స్క్రీన్ నీదర్ గోస్ నార్ కమ్స్.
0: అది ఏ బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
1: దేర్ఫోర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
0: మిథ్య అనగా జగత్,
1: జగత్ ఇస్
0: జా గత్, జా గత్, రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
1: జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్, దట్ ఈస్ జగత్.
0: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి,
1: పిక్చర్స్ కమ్ అండ్ గో,
0: అది జగత్,
1: దట్ ఈస్ జగత్.
0: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
1: గాడ్ ఈస్ ట్రూత్ లైక్ ఏ స్క్రీన్.
0: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
1: బట్ నో వన్ వాంట్స్,
0: బొమ్మలు వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
1: బట్ దే వాంట్ టు సీ ది పిక్చర్స్ ఆన్ ది స్క్రీన్.
0: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
1: నెక్స్ట్ మూమెంట్ హి టాక్డ్,
0: సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు.
1: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ద హోల్ యూనివర్స్ ఇస్ ఆఫ్ విష్ణు,
0: అంతా విష్ణుమయమే,
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు,
0: అంతా దైవమయమే,
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
1: పండిట్స్ వార్
0: కొన్ని నిమిషం లోపల సార్ జగత్ అన్నాడు, అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
1: అట్ వన్ టైమ్ హి సెడ్ గాడ్ ఇస్ ట్రూత్ అండ్ ద వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
1: నౌ హి సేస్
0: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
1: దట్ హి సేస్ ద హోల్ వరల్డ్ ఇస్
0: నిజమా, ఇది నిజమా.
1: Is that true or is this true now?
0: Adi nijam, idi nijam annadu Shankara.
1: Shankara said that is truth, this is also true.
0: Bommalu ostunnayi pothunnayi.
1: Pictures come and go.
0: Punarapi jananam, punarapi maranam, punarapi janani jatareseyanam. Punarapi maranam, punarapi jananam.
1: Man is born time and again, takes birth again and again.
0: ఇవంతా కూడాను మిథ్యమే.
1: All this is illusion.
0: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము.
1: The birth and death will follow like a cycle.
0: కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము.
1: But the world there is neither born nor dies, that is truth.
0: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
1: హి గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
0: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
1: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
0: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
1: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
0: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
1: When pictures are projected on the screen, what happened to the screen then?
0: Screen aa bommalatone kalchi undi.
1: The screen got itself mixed screen with the
0: screen. Lekapothe bommale kanipinchavu.
1: Without the screen you cannot see the picture.
0: Kabatti background ga untundadi ee screen.
1: So screen is there in the background.
0: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
1: బికాస్ స్క్రీన్ ఇస్ దేర్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్.
0: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఈవెన్ ద పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
0: శాశ్వతమైన ఈశ్వరత్వము,
1: ద పర్మనెంట్ డివినిటీ,
0: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
1: ఈ గెట్స్ యూనిఫైడ్.
0: అది సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు.
1: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెడ్ ద హోల్ థింగ్ ఇస్ డివైన్.
0: స్క్రీన్ లేకపోతే ఈ బొమ్మలు లేవు.
1: వితౌట్ స్క్రీన్ దేర్ నో పిక్చర్స్.
0: కాబట్టి స్క్రీన్ కూడా ఆ బొమ్మల్లో ఉంటుంది.
1: దేర్ఫోర్ స్క్రీన్ ఇస్ ఆల్సో దేర్.
0: కాబట్టి బొమ్మలు బొమ్మల బొమ్మలు అనుకుంటున్నావు నీవు.
1: సో యూ థింక్ ఓన్లీ పిక్చర్.
0: ఈ బొమ్మల్లో కూడా నువ్వు దైవత్వం అనేటువంటి ఉంటుంది.
1: దేర్ ఇన్ దిస్ పిక్చర్.
0: అది ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ఆల్
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: The whole universe is fully divine.
0: Anni bommalu endukodanu undinatvantidi aatma okkati.
1: In all the pictures,
0: adi
1: in all the forms,
0: adi ye screen.
1: In all the forms there is only one aatma.
0: Screen vallane anni kodanu vastunnayi pothunnayi kalustunnayi velutunnayi.
1: Because of the atmic principle of screen, screen
0: all things come and go. Bommale kanipinchavu manaku.
1: Without the screen you cannot see the picture.
0: Kaluka adantha satyamaintundi.
1: Therefore that's all true.
0: Ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu.
1: This theory of non-dualism was taught to the entire world.
0: Jagat anta oka screen.
1: The whole world is a screen.
0: Indulo puttedi chachedi ikka jeevulanta kuda nu ee screen paine kanipistunnayi manaku.
1: All the creatures born and that die later appear on the screen.
0: Kaani prathi bomma endukoda nu ee screen kuda nu leenamai untundadi.
1: But in every picture there is screen.
0: Screen lekapothe bommale manaku undavu.
1: Without the screen you can't see the picture.
0: కనుక అద్వైతం అనగా ఏమిటి?
1: What do you mean by non-dualism?
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
1: దేర్ఫోర్ నాన్ డ్యూయలిజం మీన్స్ వన్ షుడ్ థింక్ ఆఫ్ ది ఫండమెంటల్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్.
0: అది స్క్రీన్.
1: దట్ ఈస్ ది స్క్రీన్, రియల్ స్క్రీన్ విచ్ ఇస్ ది డివినిటీ.
0: జగత్ అంతా ఇక్కడ నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
1: ద హోల్ వరల్డ్ ఈస్ సంథింగ్ దట్ గోస్ అండ్ పాసెస్.
0: ఈ మిథ్యమైనటువంటి జగత్ అంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
1: అండ్ దేర్ఫోర్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇల్యూషన్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్ విచ్ ఇస్ ఎటర్నల్. కనుకనే
0: ఏకం సత్య విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే.
1: సో ట్రూత్ ఈస్ వన్, ఓన్లీ వన్.
0: స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
1: వితౌట్ ది స్క్రీన్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
0: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుండాలి.
1: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
0: కనుక నీ మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు నో దిస్ ఫండమెంటల్.
0: అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
0: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
1: దట్ వన్నెస్ ఇస్ ఆత్మిక్.
0: ఆ ఆత్మ అనేటువంటిది సర్వులు చైతన్య రూపంలో ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
0: బ్రహ్మ అన్నారు, దానినే రాములు అన్నాడు, దానినే కృష్ణుడు అన్నాడు, దానినే విష్ణు అన్నారు, దాన్నే శివుడు అన్నారు, దాన్నే అల్లా అన్నారు, దానే ఉల్లా అన్నారు, అనేక రకముగా పెట్టి వచ్చారు.
1: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
0: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
1: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ ప్రెసెంట్.
0: ఈ పుట్టినవి పెట్టినవే కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిసెండ్, బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ నైదర్ బోర్న్ నార్ గివెన్. ఎనీ
0: పెట్టింది కూడా కాదు.
1: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
0: కలుకునే దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకంతా కూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
1: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
0: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
1: దిస్ నాన్ డ్యూలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
0: అందరూ ఉంటున్నారు.
1: సో మెనీ హియర్.
0: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
1: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: అయితే అందరి యందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
1: బట్ ద డివైన్ పవర్,
0: ఏ ప్రాణశక్తి అది? ఏ ప్రాణశక్తి?
1: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
1: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
0: ఏమిటి ఆ ప్రాణశక్తి?
1: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
0: గాలి తీసుకుంటారు.

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ ది సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ థౌ ఆర్ట్ అండ్ ది డివైన్.
0: దీనిని ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే యాజ్ ఈడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడి వైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation, exhalation take place, however,
0: ida,
1: it is retained. Ida, pingala.
0: Purakamu, rechakamu.
1: One is inhalation, other is exhalation.
0: Majjilu nilipinatvade kumbhakamu.
1: The retention of breath at the center is kumbhakamu.
0: Kalukune kumbhakamu, rechakamu, purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatvanti sadhanne atma sambandhamaina sadhanalo
1: unnaru. All this breathing exercise pranayama
0: yama,
1: is got atmic
0: niyama, asana, pranayamam, pratyaharam, dharana, dhyanam, samadhi. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్ బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము వదలటము,
1: రేచకం ఎక్సలేషన్ బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి నీ మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యు రిటైన్ హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐబ్రోస్.
0: కనుక నీ దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పని యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యు షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ ప్రయాగ.
0: ప్రయాగం అనగా ఏమి? యమున, గంగ, సరస్వతి. సరస్వతి మూడు చేరినటువంటి స్థానము అని.
1: ప్రయాగ మీన్స్ వేర్ ద త్రీ రివర్స్ గంగా, యమున, సరస్వతి మీట్.
0: ఈ మూడు ఎక్కడ చేరుతున్నాయి?
1: వేర్ డు దే మీట్?
0: భూమధ్య స్థానంలో, అనగా ఆత్మ దగ్గర చేరిపోతున్నాయి.
1: దే మర్జ్ దేర్ ఇన్ ఆత్మ.
0: గంగా,
1: గంగా
0: పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కర్మకే గంగా అని పేరు పెట్టాడు శంకర్ల వారు.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu adi Saraswati.
1: Saraswati stands for adi knowledge, wisdom. Adi kanipinchedi
0: kaadu, antarvahini.
1: It is an inner current.
0: Kanukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటారు.
1: దేర్ఫోర్ ఫర్ ది పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో, ఏ కార్ లోనో, ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరంలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్ షీ అడ్రెస్డ్ యువర్ మైండ్ నాట్ టు ద బాడీ.

0: ఓ మైండ్ ట్రావెల్ వేర్ ది టూ మీట్, గంగా అండ్ జమున.
1: ఎట్ట ఉండాలి ఆ గంగా? గంగా జమున నిర్మల పాని,
0: గంగా యమున వాటర్.

0: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్.
1: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు.
0: దేర్ వి ఫైండ్ కృష్ణ.
1: అక్కడ ఉన్నాడు.
0: వెర్ ఇస్ హి?
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లు రేమన్ హే మన్ చెల్లు రేమన్ జమునాతి.
0: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా.
1: కొత్త వెళ్ళిపో, గెట్ అవుట్ అని తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి.
0: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్
1: హే మన్
0: మేక్ ఇన్ రిజర్వేషన్
1: గంగా జమునా తీర్ చెల్లు రేమన్.
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: That is the sacred thought out of a sacred heart.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలోకమును ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: The same theory of non-dualism was taught to people of all age groups, children, youngsters and adults alike.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: This non-dualism theory
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: Everybody started accepting this principle.
1: ఆ సమయం లోపల
0: at that time
1: గురు గోవింద అనగా గౌడపాదుడు,
0: గౌడపాద
1: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: He also came to కాశీ.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు, పూర్వమంతా శంకరా అని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనపడుతూ వచ్చింది.
0: Earlier he was addressed, he was called by this name శంకరా.
1: అక్కడ కొంతవరకును శంకర్ల వారిలో కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాస్ అన్సేక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు అద్వైత.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హీ వాస్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య, పండితుని భార్య,
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్,
1: నీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సెడ్ దట్
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: షీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
1: కట్టగిరిపోయి తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రినన్షియంట్. దట్ వాస్ హర్ డిసిషన్.
1: భర్తనే ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost, was defeated.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రినన్షియంట్.
1: ఆ ఉభయ భారత్ చెప్పింది.
0: ఉభయ భారతి సెడ్,
1: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్ హిస్
1: వైఫ్. ఆ బాడీలో హాఫ్ బాడీ నేను.
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
0: My husband cannot be an ascetic unless you defeat me because I am his half body.
1: Sare vadinchamannadu Shankar.
0: He said okay, argue now, he said.
1: Ame
0: she
1: grahastha dharmamainatundi oka kama shastrani prashna vesindi.
0: She questioned on the certain things of householder state.
1: Shankarla variki teliyadu.
0: Shankara has no knowledge of a householder level.
1: Appudu ubhay bharat daggara oka nela time teeskunnadu.
0: And he wanted 1 month time.
1: ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: To answer the questions, he wanted 1 month time.
1: ప్రయాణమవుతూ పోతున్నాడు.
0: And he was proceeding.
1: ఆ రాజ్యంలో కాశీరాజు
0: there at the time the king
1: మరణించాడు.
0: He died.
1: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: The dead body of the king of Kasi was kept on one side.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: As it was the right time, Shankara has entered into this body.
1: మరణించింది.
0: And the body of Shankara was there on the other side.
1: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
0: He has entered into the body.
1: రాజుగారిని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: Everybody were happy because of the resurrection of the king. He is brought back to life.
1: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్.
1: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీంగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ది కింగ్.
1: తాను అంగీకరించలేదు.
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాటర్.
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయభారత దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
0: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయభారతి.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణం అయ్యాడు. కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలు.
0: He answered and he went to Kashmir where we find greatest exponents.
1: ఈ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప వాళ్ళు.
0: The Kashmir scholars are very great.
1: ఆ కాలం లోపల అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కాశ్మీర్ కింగ్ హూ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది స్కాలర్స్.
1: కేకేయ రాజు అనగా ఏమి, కైక తండ్రి.
0: ది కింగ్ ఆఫ్ కాశ్మీర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కైకేయ.
1: కనుక ఆ పండితులను ఓడించాలని పోయాడు.
0: హీ వాంటెడ్ టు డిఫీట్ దెమ్ ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో,
0: ద మూమెంట్ హీ
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
0: The moment she entered, he stepped into the Kashmir, the doors of the temple of Kanaka Durga immediately closed.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ తెరవలేదు.
0: With all the effort, they could not open the door.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
0: All scholars went there to the temple and prayed.
1: ప్రార్థనలు సల్పుతున్నారు.
0: They prayed and prayed.
1: వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు.
0: They also reciting all important slokas.
1: కానీ ఏమి తెరవలేదు.
0: But nothing had happened.
1: కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్ చెప్పింది.
0: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్లు వారు చాలా గొప్పవారే.
0: శంకర ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
0: Now he is preceptor.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
0: Since he has many disciples, now he is ఆచార్యుడు. ప్రతి
1: ఆచరించి తాను చేపించు వచ్చాడు.
0: Therefore that what he has been
1: telling. ఆచార్యుడే.
0: He is a
1: కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
0: Now he is polluted to some.
1: ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
0: When once he is free from that little pollution, unsacred act, then the door to the temple will open automatically.
1: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
0: It is my mistake to have entered into the body of
1: the king. ఈ దోష పరిహారం దినములు ఈ యొక్క దీంట్లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
0: He has forsaken all the food and drink and undertook deep penance.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
0: On 12th day the doors of the temple opened.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనేటట్టు.
0: That was the strong determination of Shankara.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ, లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదే దోషం.
0: They said that you love Swami. What type of love? It's not only love.
1: ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
0: The teaching of Shankara is to answer ఉభయ భారతి.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
0: When you start loving God with this feeling of the spirit of Atma,
1: దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించటమే అదే నిజమైన ప్రేమ.
0: So you should not love with the body attachment, దేహాభిమాన, but you should love God in spirit, ఆత్మాభిమాన.
1: ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ.
0: Actual love in spirit is
1: the ప్రేమనే God.
0: That love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
0: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
1: వేద శాస్త్రమును నేర్పగలిగి ఉన్న, పద్య గద్యములను పాడగలిగి ఉన్న, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే, వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగాస్ రిపీటెడ్లీ.
1: ఈ వేదాంగం ఇతిహాసంలో పురాణములు ఇవి కాదు ప్రధానములు.
0: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్ ది ఎపిక్స్ అండ్ వేదాస్.
1: ఏమి చేసినా అది మంచిది.
0: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
1: అది ఏ పవిత్రము,
0: దాట్ ఈస్ సేక్రెడ్.
1: అది ఏ దివ్యత్వము,
0: దాట్ ఈస్ డివైన్.
1: ఇది ఏ ఆత్మతత్వం,
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
0: నాట్ టు అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
1: అది ఆత్మనే, ఇది ఆత్మనే, ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకర్ల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: విత్ సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్ he started propagating teaching the Vedanta of non dualism.
1: కట్టగలపటికి ఇంకాను ఈ పిల్లలకంతా యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
0: అండ్ హీ స్పోక్ రాదర్ హార్ష్లీ టు యంగ్స్టర్స్ ఆల్సో.
1: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు, నాకు తెలుసును.
0: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ ఆన్ లిజనింగ్ టు ది డిస్కోర్స్ విల్ నాట్ డెవలప్ డిటాచ్మెంట్ సో ఈజీలీ.
1: ఒక పెద్ద బిజినెస్ మ్యాన్,
0: దట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్,
1: ప్రతి దినము కూడాను
0: ఎవ్రీ డే
1: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
0: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
1: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
0: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి. పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం, పూర్ణమిదం, పూర్ణాత్మ పూర్ణమవుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 డేస్ కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో యాజ్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: 5 దినాలు జరిగింది,
0: 5 డేస్ పాస్.
1: ఆరో దినము,
0: 6th day,
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
0: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు,
0: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
1: బాబు ఇదిగో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
0: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
0: టుడే యూ అటెండ్ ది,
1: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
0: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 డే యూ అటెండ్
1: చెప్పాడు.
0: హి సెడ్
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
0: బట్ హీ వెంట్ ఇన్ ది బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
0: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
1: Panditun daggariki vellaadu.
0: Again he went to the scholar.
1: Pandita,
0: he said, oh scholar,
1: nee eppudu dinam maa kumarunu pampistunnanu,
0: tomorrow I am sending
1: him. Tivramaina vairagyanni bodhinchakandi,
0: don't teach detachment tomorrow.
1: Ee prapanchikam paina cheyatundi raagalu abhirthi pachinatundi bodhana cheyandi annadu.
0: Teach that so that everything will draw you, attract you in this world.
1: Ee okka koduku kosam nenu ee vedantanni maani veesukottama.
0: For your son, why should I change my talk? His scholar said.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
0: దెన్ హి సెడ్,
1: 6 దినాలు విన్నారు,
0: ఓ బిజినెస్ మ్యాన్,
1: ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో.
0: టు వాట్ ఎక్స్టెండ్ యూ,
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
0: జస్ట్ ఫర్ 1 డే?
1: రాదు రాదు రాదు.
0: జస్ట్ ఫర్ 1 డే యూ విల్ నాట్ యువర్ సన్ విల్ నాట్ హావ్ డిటాచ్మెంట్.
1: నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎట్ట తు పోలికి తొలగిపోతాయి.
0: ఆల్ ద సిన్స్ అక్రూడ్ ఫ్రమ్ ద పాస్ట్ లైవ్స్ ఆర్ స్టిల్ హోల్డ్ ఆన్.
1: సులభంగా తెగేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు డెవలప్.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
0: శంకర్ డిటర్మైన్డ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
1: appude nityamu dannu upayoginchukodaniki veel avutundi.
0: Then we can make use of that.
1: Upayoginchi nityamu upayoginchukunte paatra prathi dinamu tomalsunde.
0: A vessel that we make use of it every day must be cleaned every day.
1: Eppudu pedda pedda paatralanta pendiki upayogistaru chudu adi maatram samvatsaram kootur tomite chaalu.
0: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
0: Those of the daily use must be cleaned every
1: day. అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
0: This youth stage we should clean every day.
1: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: That was the teaching of Shankara, the principle of detachment.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
0: You know what vairagya is?
1: పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్ అదర్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
0: ఆఫ్టర్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
0: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్?
1: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
0: Just as we'll be disgusted with the humans, that food which is vomited out, we should have that spirit of detachment.
1: I shall try anukunte dry aipothundi.
0: We should never say I shall try because when you say try, it becomes dry.
1: Must do.
0: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యూ మస్ట్ డూ, యూ మస్ట్.
1: మీకోసమే,
0: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: దిస్ వరల్డ్. ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసింది.
0: యూ మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హావ్ టు
1: దైవం ఒక్కటి మాత్రమే గట్టిగా పట్టుకోవలసింది.
0: యూ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
0: హీ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
0: దట్ ఈస్ ది ట్రూత్.
1: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
0: అండ్ వీ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డివైన్.
1: అది ఆ డిటర్మినేషన్.
0: We should develop the
1: strong determination.
0: Strong determination.
1: Chala pattudanto pattali
0: dinu. We should have strong determination.
1: Appude dani teginatvanti oka phaltam kuda manaku labhyam avutundi.
0: Then we'll get the appropriate result.
1: Kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu.
0: It's not something like giving up and accepting later.
1: Kanu okka thuri vadalna valle pettindi ayipoyindi.
0: When once it is given up, that's all, end of the man.
1: Atti teevramainatti bhavani udayamlo pettukunnappude daivattamallo avirbhavistadu.
0: Then once we have that strong determination,
1: actually it is satyam satyam satyam.
0: You settle and understand it's the truth and truth alone.
1: Kanuka shankarulu vachi vairagyamu జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
0: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు.
0: The theory of non-dualism is taught by scholars, but they don't know in reality.
1: నడుచుకోవాలి.
0: They should conduct themselves.
1: కేవలం వాక్తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
0: It's not enough. You should merely
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
0: The body should necessarily
1: follow. మనస్సుతో దాన్ని త్యజించాలి.
0: And we should give up with the mind.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: That is true detachment or renunciation.
1: సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
0: That you will get.
1: దైవం సత్యం.
0: God is true.
1: జ్ఞానం సత్యం.
0: Wisdom is true.
1: అంతా అనిత్యం.
0: Everything is ephemeral.
1: Kanukane satya gnanam anantam brahma tattvam.
0: Therefore God is infinite, God is wisdom, God is truth.

0: పరమ పావనమైన భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన, ద టాలరెన్స్, ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతావనియందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహెరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఆఫ్ రిచువల్.
0: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
1: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్, ద నెక్టరైన్ సెంటిమెంట్? ఇట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద మదర్ దట్ ఈస్ స్వీటెస్ట్.
0: ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: It is the character, the virtue, which is more important, greater than the very life. And this principle is set ablaze, put to flame.
0: Netikichiri paradesa nitularasi.
1: And today we have got all that is from the foreign land, the code of life.
0: Vichitta svechayanu vichukatte.
1: And we have got the modern dress and the name of freedom. That's what we got from the foreign rule.
0: Yenu gettura tanabala merugaledu.
1: Just as the elephant is not aware of its mighty strength,
0: attulainaru mana bharatiyulu nedu.
1: Bharatiyas, the inhabitants of this country, have come down to the level of an elephant that does not know its own strength.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, rich enough.
0: Bharat desamu mahabhagya desamu.
1: And it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit, this is the land of spirituality, and this is the land of sacrifice.
0: ఇట్టి భారతదేశమును ఈనాడు మన భారతీయులు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Today the Bharatiyas are not able to understand the spirit and the greatness, glory of Bharat.
0: ఏనుగెట్టు తన బలం ఎరుగలేదు.
1: Just as the elephant does not know its own strength.
0: తన తోకతో కొడితే మనిషి ఒక 9 అడుగులు పోయి పడిపోతాడు.
1: Just it can brush aside, throw away a man to 10 feet distance. By just waving its tail.
0: అలాంటి ఏనుగును ఒక మావుట మనిషి తన కిందికి లాగుతున్నాడు.
1: బట్ ద మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ది ఎలిఫెంట్ విత్ ద మావుట్.
0: తన బలములు తెలియకుండా ఉండటం చేత మావుట ఆ ఏనుగును తను చెప్పినట్టు వింటుంటాను.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of mawut.
0: అదే విధముగానే భారతీయుల యొక్క శక్తి కేవలము దేహాన్ని ఆధారం చేసుకుని ఉపాధి పైన ఆధారం పడి వీరు మనుషులను మనుషులుగా భావిస్తున్నారు.
1: The strength of Bharat does not center around the physical strength only. We cannot consider them simply as humans, the mortal.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహము కూరక తప్పదు ఎప్పుడు.
1: It is bound to fall someday or other.
0: దేహి నిరామయుండు.
1: The inveller is permanent.
0: దేహికి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The inveller has neither beginning nor an end. The marks like the liberation or bondage.
0: దేహి నిరామయుండు.
1: The inveller is eternal.
0: దేహి దేవదేవుడు.
1: And that very inveller is verily God himself.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించాలి.
1: This truth has to be

0: ఈ దేహంలో ఉండినటువంటి ఒక శక్తి మరి దేని ఎందుకు ఉండలేదు.
1: ద స్ట్రెంగ్త్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఎల్స్.
0: అగమ్య గోచరుడైనటువంటి ఒక దైవాన్ని కూడా నువ్వు పట్టి లాగి పెట్టగలరు.
1: God who is beyond comprehension and understanding can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani lokaram unnatundi shakti maha satya shakti,
1: the latent strength represents truth.
0: Ee satya shakti ni evvaru kodanu pataledu.
1: This truthful latent power nobody can understand.
0: Satya se satyam
1: and truth is truth.
0: Truth nu evvaru kodanu kaanchaledu.
1: Truth cannot be visualized.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిధామనం భావించుకోకూడదు.
1: Truth has to be experienced, that's all, but not by any other way.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: Truth is God.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: God is truth. God is infinite. God is wisdom.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించే.
1: It is from the point of truth. Creator created the whole creation.
0: Satyamunam dalage satyavritti.
1: And the whole thing merged back into the principle of truth.
0: Satyamunam dalage sarvasrushti.
1: And the whole creation merges back into the truth.
0: Endu chuchina satyam be.
1: Wherever you go, you find truth.
0: Mithyam anetundi lene ledu.
1: There is nothing like mithya or falsehood.
0: Kani manavudu ee mithyamainatundi yokka dehamnu అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఈజ్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్, ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ హీ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: హీ షుడ్ అప్హోల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హైయర్ దన్ దట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: నో ట్రూత్ నథింగ్ ఎగ్జిస్ట్.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: ట్రూత్ యాజ్ ది ఫౌండేషన్ యూ కెన్ బిల్డ్ ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ ఆర్ రైచస్నెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఈ ఇంద్రియమును అరికట్టి
1: కంట్రోలింగ్ యువర్ సెన్సెస్,
0: దేహ సంబంధమైనటువంటి బ్యాంకును వదలి,
1: అండ్ వీ షుడ్ గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: కేవలం మనం చదివినటువంటి చదువుల యొక్క శక్తిని మనం పురస్కరించుకొని,
1: వీ జస్ట్ రిలై ఆన్ అవర్ బుక్కిష్ నాలెడ్జ్,
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: అది నిరంతరమైనటువంటిది.
1: అండ్ ఇట్ ఎగ్జిస్ట్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్. ఇట్ ఇస్ ఆల్ ప్యూర్ బ్లెమిష్లెస్ ఇమ్మోర్టల్ నెక్టరై.
0: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని,
1: విత్ దట్ ట్రూత్ ఫాలోయింగ్ అస్ విత్ ఇన్ అస్,
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను, కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాం.
1: వీ ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్, the senses of perception action, and we go by all the senses forgetting this eternal truth.
0: Manas etuvantidi tetra,
1: you know the power of the mind,
0: adi ettante ette parigettundi.
1: Mind can run
0: konni samayam randu sugandhamuto koodinatvanti oka shuman pane valutundi.
1: At times the mind falls in the flower of fragrance.
0: Maraku vaipuna bayati emaina kodu pette bandi potunte దానిపై పోయి వాగుతుంది.
1: అండ్ ద మైండ్ ఆల్సో ఫాల్స్ ఆన్ ఆల్ ద డర్టీ స్టఫ్ క్యారీడ్ బై ఎనీ క్యారియర్.
0: ఈ రెండింటి ఎందుకు నువ్వు వాలేటువంటి దాన్ని నీవు ఎట్టని నమ్ముతావు.
1: ద మైండ్ దట్ ఫాల్స్ ఆన్ ద ఫౌల్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాగ్రెంట్, హౌ కెన్ యూ బిలీవ్ ఇట్?
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: వీ జస్ట్ క్యారింగ్ ఆన్ అవర్ లైఫ్ జర్నీ basing on the body and the mind.
0: Yenadu manavudu deham yokka bhrantini vadali,
1: that day man gives up his physical attachment, body attachment,
0: indriyam yokka tattvamu marchipoyi,
1: and he controls the senses,
0: aatma tattvamne chintinchinappudu,
1: and when he stands at the point of the self.
0: నీవే ఆత్మస్వరూపుడైపోతావు.
1: And he becomes verily the very embodiment, personification of the self.
0: అప్పుడు నీవు మానవుడు కాదు.
1: As it is, you are
0: మాధవుడే. నీవు మాధవుడే.
1: You are Madhava, divine.
0: కానీ మాధవుడై కూడా నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
1: Though you are God, you have forgotten, you are behaving as a human being.
0: కానీ ఈ జగత్తులకు మానవ రూపాన్ని ధరించావు.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: ఈ మానవ రూపము ఒక వేషము.
1: And this very human form is a dress, is a vesture.
0: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
1: So long you move about in this world, this vesture, this form that you have put on,
0: now,
1: is the
0: same. The
1: moment you leave the body, you have to give up this dress, the vesture.
0: కనుక ఈ డ్రెస్ బట్టి నీవు నాటకమాడుతున్నావు.
1: You are acting based on the dress.
0: కానీ నీవు నిజమైనటువంటి ఒక స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: You have to recognize your true nature.
0: మానవత్వము.
1: The human life.
0: పవిత్రమైనటువంటిది.
1: Is sacred.
0: దివ్యత్వమైనటువంటిది.
1: And is divine.
0: ఇటువంటి దివ్యత్వమైన పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మనం ఎంత మట్టి కలుపుతున్నాము.
1: The divine sacred life is just misused.
0: కనుక దీనిని మనం సార్థకం గావించుకోవాలి.
1: We have to work for the liberation. Make it purposeful.
0: నీవు చదివిన చదువు కాని,
1: all the education,
0: నీవు నేర్చిన విద్యలు కాని,
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కాని,
1: all your skills and capacities,
0: క్షణభంగురాలు.
1: They are all momentary.
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
1: They would last for a moment only.
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి.
1: And they are bound to vanish very soon.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The first instance you have to make every attempt to know that eternal truth.
0: నేను దేహం కాదు.
1: I am not the body.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు.
1: Anyone may ask this question.
0: మీరెవరండి అంటారు.
1: Then I ask you, who are you?
0: నేను ప్రధాని వాడిని అని చెప్పి చెప్తావు.
1: And you reply, I am so and so.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకుని దాన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు.
1: You respond to the question basing on the body and the family you belong to and the region where you stay.
0: నీ పేరు రామదాస్.
1: Your name is Ramdas.
0: కానీ ఎవరు పెట్టింది పేరు? ఈ పేరు
1: Who gave that name to you?
0: తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు.
1: Parents gave that name to you.
0: కానీ రామదాస్ అని పిలిచేంత వరకు నువ్వు అవును అవును ఉంటావు.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: నీ ఏ రామదాస్?
1: What type of Ramdas?
0: దశరథుని కుమారుడైనటువంటి రామదాసు.
1: And you are Dasu, the servant of the son of King Dasharatha.
0: ఆ దశరథుడు అంటే ఎవరు?
1: Who is Dasharatha?
0: దశరథుడు.
1: దశరథ.
0: దశేంద్రియుడి యొక్క రథము ఈ దేహము.
1: Body is a chariot of 10 senses.
0: ఈ దశేంద్రియుడి యొక్క రథము యొక్క కుమారుడు.
1: And he is the very son of దశరథ.
0: కనుక నీవు దశరథుడి కుమారుడు అంటే అయోధ్యవాసుడైనటువంటి దశరథుడు కాదు.
1: You cannot consider limit himself to Ayodhya only.
0: Dasharatha.
1: Dasharatha.
0: Dasharathunaku muguru varyalu.
1: Dasharatha has 3 consorts. Why?
0: Kausalya.
1: Kausalya.
0: Sumitra.
1: Sumitra.
0: Kaikeyi.
1: Kaikeyi.
0: Ee muguru kudanu evaru? Ee Dasharathunaku dehaniki 3 gudamulu.
1: Who are they? This Dasharatha, the body with 10 senses, has 3 basic traits, qualities.
0: సత్వ రజో తమో గుణాలు.
1: There are 3 qualities, సత్వ రజస్ తమో గుణాలు, piousness.
0: సాత్విక గుణము కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సాత్విక piousness.
0: సత్వ గుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ రజస్టిక్ మైండ్ ఎమోషన్.
0: రజో గుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకనే మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: Karukane Ramulaku Vasishtra varu chakkaga puttinatvati tedi nakshatram chuchi ataniki Ramachandra ani peru pettadu.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishtha.
0: Mottamata Ramulaku prabhatam cheppe samayalo Ramo Dasaratha sudaya.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dasharatha.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya putrani pettidaru.
1: They address him this
0: way. Prati okkati kudanu mahaneedu aanadu telisi gurtincharu.
1: This basic fact is realized.
0: Gurtinchi vartincharu.
1: By the past. And they conducted themselves like that.
0: ఈనాటి వారి వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: అండ్ దే ఆర్ నాట్ ఫూలిష్ యాజ్ వి ఫైండ్ టుడే.
0: ఆనాడు సత్యాన్ని గుర్తించి,
1: హావింగ్ రియలైజ్డ్ ద ట్రూత్ దెన్,
0: సత్యాన్ని బోధించి,
1: షేర్ ట్రూత్ విత్ ఎవ్రీబడీ,
0: సత్యంతోనే వర్తించారు.
1: అండ్ దెన్ ద హోల్ లైఫ్ స్పెండ్ లైఫ్ టైమ్ ఇన్ ట్రూత్.
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ దేర్ నేచురల్ క్వాలిటీ.
0: అనగా సహనము పూనారు.
1: And they had all this forbearance, sahana.
0: Kaka Bharatiya gunamulu sahajame.
1: The qualities of Bharat are quite natural.
0: Sahanamaye.
1: Sahana, forbearance.
0: Forbearance. Sahana management lekapothe manavude kadu.
1: Without forbearance, you are no human being at all.
0: Kaka tallini manamu goppa devudiga bhavinchali.
1: To consider the mother
0: andukosamani matru devo bhava pitru devo bhava. ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: టుడే డు యు ఫైండ్ ఎనీబడీ రెస్పెక్టింగ్ ద మదర్?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: దట్ డే ఇట్ వాస్ విశ్వామిత్ర హు వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ టు ద కోర్ట్ ఆఫ్ జనక.
0: కానీ లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు,
1: బిఫోర్ టేకింగ్ లీవ్ హి టచ్డ్ ది ఫీట్ ఆఫ్ కౌసల్య.
0: అమ్మా, నేను జనక మహారాజు యాగానికి పోతున్నాను.
1: అండ్ హి సెడ్ ఐ యామ్ గోయింగ్ దేర్ ఫర్ యాగ. జనక మహారాజు
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్,
0: నాయన, ఏ గుణము గణించి యేచించినాడు ప్రహ్లాద పాలింప పరమపురుషుడు.
1: దట్ సుప్రీం బీయింగ్ హూ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ప్రహ్లాద విత్ ఆల్ ద ట్రైట్స్ అండ్ కెపాసిటీ.
0: ఏ గుణము గణించి యేచించినాడు శివకుమారుడు సాక వైకుంఠవాస.
1: దట్ గాడ్ అవర్ హెవెన్ హూ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ధ్రువ.
0: ఏ గుణము గణించి యేచించినో నాడు దూకుమారుని శాఖ వైకుంఠవాస.
1: వైకుంఠవాసి హూ కేమ్ డౌన్ ఫర్ రెస్క్యూ ఆఫ్ ధ్రువ.
0: ఆ గుణము గణించి అమరవంజుడు.
1: అండ్ దట్ విత్ సేమ్ క్వాలిటీ
0: ఆర్తజనులను పాలించు అనాథనాథుడు.
1: అండ్ హీ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్
0: నీకు విజయము.
1: అండ్ హీ విల్ మేక్ యూ ద విక్టర్
0: ఆశీర్వదించింది తల్లి.
1: దట్ వాస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
1: అండ్ హీ కుడ్ బి ద విక్టర్, హీ కుడ్ బి ద విన్నర్ ఇన్ ద ఓపెన్.
0: జనకుడు కర్మయోగి.
1: అండ్ జనక ఇస్ కర్మయోగి,
0: అతను మహాజ్ఞాని.
1: అండ్ హీ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదములు పట్టాడు.
1: అండ్ దట్ జనక దో హీ ఇస్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ద కర్మయోగి హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ రామ్.
0: నాయన, నీకంటే మించిన వారు లేరు.
1: నన్ కెన్ ఎవర్ ఎక్సెల్ యూ.
0: ఇదిగో నా కుమార్తెను నీకు ఇచ్చి
1: I offer my daughter in marriage.
0: వివాహం చేస్తున్నాను అన్నాడు.
1: And I am going to perform marriage.
0: కానీ వివాహం అన్నంత మాత్రమున ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు.
1: And he did not accept by mere proposal.
0: ఈనాడు యువకులకు ఎవరికైనా వివాహం అంటే ఓ పెద్దగా పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
1: But the modern youth, they are ecstatic by just listening to the news of wedding. They print their cards and happily distribute.
0: లేదు, నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: రామ వాజ్ నాట్ లైక్ దట్. వి ఆర్ ఫోర్ బ్రదర్స్.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: వి ఆర్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటే చెల్లి కావాలి. ఏది కావాల్సింది?
1: అండ్ ఆల్ ద ఫోర్ షుడ్ బి మ్యారీడ్ ఎట్ ఏ టైం.
0: కనుక తక్షణమే మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: అండ్ ద మెసేజ్ వాస్ సెంట్ టు హిస్ దేర్ పేరెంట్స్.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: టిల్ దెన్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఇస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ కమ్ అవుట్.
0: రాముని కూడా ఎప్పుడు చూడలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ లుక్ అట్.
0: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత,
1: and he waited for the arrival of the parents.
0: Vishwamitrudu cheppin tarvata,
1: after getting the consent of Vishwamitra,
0: appudu aa oppukunnadu.
1: Then he accepted.
0: Kani accept chesadu kani Sitanu chudaledu.
1: Though he gave his acceptance, he did not look at her. Sita,
0: Rama, Lakshmana, Bharata, Shatrughnulu, naluguru varshaga nilchukunnaru.
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న
0: వీరందరికీ మొట్టమొదటి రాముడు పెద్దవాడు.
1: రామ ఇస్ ఎల్డెస్ట్ ఆఫ్ ది ఫోర్.
0: రామునికి మొట్టమొదటి సీత గార్లెండ్ వేయాలి.
1: అండ్ సీత వాస్ టు గార్లెండ్ రామ ఇన్ ది ఫస్ట్ ఇన్స్.
0: తర్వాత లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నికి వేయాలి.
1: దేర్ ఆఫ్టర్ లక్ష్మణ భరత శత్రుఘ్న టు గార్లెండ్.
0: ఆమె గార్లెండ్ పట్టుకుని నిల్చుకుని ఉంది.
1: అండ్ షీ వాస్ హోల్డింగ్ ద గార్లెండ్.
0: కానీ రాముడు ఆమె వైపును చూడలేదు.
1: రామ యెట్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: ఎందుకంటే ఆమె నా భార్య కాదు.
1: షీ ఇస్ నాట్ మై వైఫ్ యాజ్ ఆఫ్ నౌ.
0: ఆమె పరస్త్రీ.
1: షీ ఇస్ అనదర్ లేడీ.
0: నేను ఎట్లా చూసేది?
1: హౌ కెన్ ఐ లుక్ ఎట్ హర్?
0: ఇది మహాపాపము.
1: ఇన్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: పరస్త్రీని చూడటమే మహాపాపము.
1: టు లుక్ ఎట్ అనదర్ లేడీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: అప్పుడు ఇంతసేపు కాచుకుంది పాపం.
1: అండ్ షీ వెయిటెడ్ అండ్ వెయిటెడ్.
0: కానీ రాముడు వంగలేదు.
1: బట్ రామ డిడ్ నాట్ బెన్.
0: రాముడు వంగలేదు, సీత గార్లెండ్ వేయలేదు.
1: రామ డిడ్ నాట్ బెన్ వంగలేదు. అండ్ సీత డిడ్ నాట్ గార్లెండ్ హిమ్ వేయలేదు.
0: అంతవరకు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నిలుచుకొని ఉన్నారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న వర్ వెయిటింగ్.
0: అప్పుడు లక్ష్మణ్ వైపును చూచాడు రాముడు.
1: అండ్ రామ లుక్డ్ అట్ లక్ష్మణ్.
0: ఏమిప్పుడు నేను చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్ నౌ?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
1: దెన్ లక్ష్మణ్ హ్యాస్ ఎ నెక్ ఎ డివైస్.
0: నీవు మొట్టమొదటి తల్లికి నమస్కారం చేయి.
1: యు ఫస్ట్ సల్యూట్ టచ్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్.
0: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: దెన్ రామ అప్రోచ్ హిస్ మదర్ బెంట్ అండ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ మదర్.
0: తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: అండ్ వై టచింగ్ ది ఫీట్ ఆఫ్ హిస్ మదర్.
0: అప్పుడు సీత కూడా భయం వేసింది.
1: ఇమీడియట్లీ సీత గార్లెండ్
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: వాట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చెస్ట్.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: దట్ వాస్ ది లెవెల్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బిహేవియర్ ఇన్ దోస్ డేస్.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపరయుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: దోస్ టూ ఏజెస్ త్రేత అండ్ ద్వాపర దే వర్ ది ఏజెస్ ఆఫ్ లైట్. దే వర్ ఏజెస్ ఆఫ్ చెస్టిటీ అండ్ క్యారెక్టర్.
0: ఈనాటి బాల బాలకులు గార్లెండ్ వేసినా వేయకపోయినా
1: today boys and girls whether they garland or not
0: thane kuda bay vestadu
1: he himself will go forward in garland
0: atidi kaade
1: that's not proper
0: karukade ramudu vesin tarvata
1: only after rama is garlanded
0: appudu lakshmaniki aame vachu vesindi
1: and then lakshmana was garlanded later
0: kanukade prati okkati indu kuda nu peddalu narasaristu peddalu poojistu peddalu aagnu narchukovali.
1: Therefore, in every aspect, one has to pay heed to the words of the elders and act accordingly.
0: పెద్దలు చెప్పిన మాటలు,
1: all the teachings of elders,
0: శుద్ధముగా విని,
1: you have to hear, listen to them wholeheartedly.
0: అశ్రద్ధ లేక,
1: without any negligence,
0: ప్రేమతో పూజించినప్పుడే,
1: and when we worship them with love,
0: నీ జీవితము శాంతి చెందుతుంది.
1: Then only you will have a peaceful life.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది హిస్టరీ, దట్ ఈస్ సెంచిటీ ఆఫ్ దోస్ డేస్.
0: తర్వాత వీరు అడవికి పోయారు. దశరథుని ఆజ్ఞ ప్రకారము,
1: యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ దశరథ,
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము,
1: ఇన్ అకార్డింగ్ టు ద ప్రామిస్ గివెన్ టు కైక,
0: రామ నీవు అరణ్యములకు వెళ్ళు.
1: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్.
0: ఎన్ని దినములు? 14 వర్షములు.
1: హౌ లాంగ్? 14 ఇయర్స్.
0: అది మందర యొక్క మాట.
1: That is the teaching, that is what was the plan. Enta pedda
0: rani ayinappudiki mandara servant maata vinindi.
1: Kaika had to pay heed to the words of the servant maid.
0: Kankari servant maata vinakoodu.
1: Therefore no one should
0: owner maata vinale.
1: One should hear the owner only.
0: Appudu aame chaala dukkapadindi.
1: And she felt miserable.
0: Parda nenu kuda nini venta vastanu.
1: That I too will follow you.
0: నాకు పతియే దైవము.
1: మై హస్బెండ్ ఇస్ మై గాడ్.
0: నాకు సర్వము నాకు పతియే.
1: అండ్ మై హోల్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ద హస్బెండ్.
0: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: వేర్ పతి ద హస్బెండ్ ఇస్ దేర్ సతి ద వైఫ్ హ్యాస్ టు స్టే.
0: పతిశత్రు ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు అన్న నేను నీ తమ్ముడు.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ రామ అండ్ సీత వర్ ప్రొసీడింగ్ అహెడ్,
0: వీరెట్ట వచ్చారు.
1: And he followed them.
0: Sumitraku puttinatunti varu Bharata Shatrughnudu.
1: And they were born to Sumitra.
0: Sumitra goppa gunavanturalu.
1: Sumitra is a noble lady.
0: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి
1: సుమిత్ర ఏ గుడ్ ఫ్రెండ్.
0: నా కుమారు నాకు ఇద్దరు పుట్టారు.
1: ఐ హావ్ టూ సన్స్.
0: ఒక కుమారుడు రాముని సేవ, రెండవ కుమారుడు లక్ష్మణ సేవ.
1: వన్ విల్ సర్వ్ రామ, ది అదర్ విల్ సర్వ్ భరత.
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
1: ఇన్ ఎనీవే మై సన్ ఇస్ నాట్ గోయింగ్ టు ద రూలర్.
0: కాబట్టి రాములైతే రామునికి సేవ చేస్తాడు.
1: అండ్ ద వన్ హూ సర్వ్స్ రామ నేచురల్లీ నోస్ దట్ రామ విల్ బి ద రూలర్.
0: లేక లక్ష్మణుడైతే లక్ష్మణుడికి సేవ చేస్తాడు.
1: అండ్ అదర్వైజ్ హీ హాస్ టు సర్వ్ లక్ష్మణ్.
0: లక్ష్మణుడికి సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు. రామునికి సేవ చేస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ సర్వ్డ్ రామచంద్ర.
0: లక్ష్మణి యొక్క గుణము చాలా చిరమైనటువంటి.
1: అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ్ ఈస్ వెరీ నోబుల్.
0: వారి ఇరువురు కూడాను అరణ్యంలో వెళ్లారు.
1: బోత్ ఆఫ్ దెమ్ వర్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద ఫారెస్ట్.
0: అన్ని కష్టములు పడ్డారు.
1: దే ఫేస్డ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నోన్ టు ఎవ్రీబడీ.
0: కానీ కొంతసేపు
1: సమ్టైమ్స్
0: రామ సీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి
1: when rama and sita were conversing lakshmana left that spot
0: as part vadra petti kuch dooram bail deya
1: he was walking to a long distance leaving their company
0: appudu lakshmanuku oka vidhamainatundi chedu buddhi puttindi
1: and it was at that time when lakshmana developed bad thoughts
0: anna enduku valiki kashtamulanta kuda undali
1: the brother why should we have all these difficulties
0: manam ayodhyaku veldam
1: why should we go to the forest why
0: sukhamga jeevisthamu
1: and let's go back and be happy
0: ee sita ku enduku indi baada
1: why should sita suffer
0: ee rakshasara madhyalo manam sita nu kaapaadukolemu
1: is not possible to protect her in the midst of the demons around
0: cheppetappudiki ramuniki tochindi
1: rama could understand
0: idi stala mahatyam ayina
1: it is the effect of the place where they were
0: aa lakshmanu teesukoni poi
1: and he took lakshmana along with him
0: lakshmana ఇది నీ గుణం కాదు.
1: ఇస్ నాట్ యువర్ క్వాలిటీ.
0: ఈ స్థల మహత్యము.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ వేర్
0: ఈ స్థలంలో రాక్షసులంతరూ సంచరిస్తున్నారు.
1: ఈ ప్లేస్ వేర్ డెమన్స్ మూవ్డ్ అరౌండ్.
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుకనే రాక్షస గుణము నీలో వచ్చినాయి.
1: బికాస్ ద డెమన్స్ వర్ దేర్ ఇన్ ది విసినిటీ యు డెవలప్ దిస్ డెమోనిక్ క్వాలిటీ.
0: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అండర్స్టాండ్ ద ప్లేస్ వేర్ వి లివ్.
0: దేశకాల పరిస్థితి ప్రభావము చేత స్థలములు కూడా మనం గుర్తించాలి.
1: Basing on the time and the space, we have to understand clearly where we stay.
0: అప్పుడు రాక్షసుడు మారినాడు.
1: Then they could transform themselves.
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
1: Let's not go back to Ayodhya.
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరములు కూడా అరణ్యంలోనే జీవించాలి.
1: I'll fulfill the promise. I'll abide by the promise given. I'll stay in the forest for 14 years.
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహత్యమును గుణమహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు.
1: That's why each one supported the other in full understanding of the effect of the place, in full awareness of the qualities they uphold.
0: The Ramayanamlo unnatuvanti oka nijamainatuvanti character mari ee deeni endu kuda ledhu.
1: The character as embodied, as represented in Ramayana is not noticed anywhere.
0: Ramayanam ante edo aashyanga chusukuntaru kani
1: we consider Ramayana
0: Bharatiya oka heart Ramayanam.
1: Ramayana represents the very heart of Bharat.
0: అతి భారతీయుల యొక్క హార్ట్ను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణం.
1: For all the difficulties we are facing today, the main cause lies here that we have not understood.
0: ఎక్కడ ఉండినను బాధలు తప్పినవి కాదు.
1: You cannot escape difficulties wherever you go.
0: అడవులు యందున్నా.
1: You may be in the forest.
0: ఆకాశమునున్నా.
1: You may be in space.
0: పట్టణమునున్నా.
1: You may be in the city.
0: పల్లెనున్నా.
1: Or a village.
0: గుట్ట మీదనున్నా.
1: Or a mountain top.
0: నట్టేటబడి ఉన్నా.
1: Or in a deep sea.
0: దిక్కు లేని వారి దేవుడవును.
1: Only God who will come to your rescue. Nobody else.
0: కనుక ఇట్టి భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వారికి ఈ సత్యం అర్థమవుతుంది.
1: Those who understand the nature of God would experience this truth.
0: ఈనాటి యువకులందరూ కూడా
1: all youngsters today
0: ఈనాటి ఈ గుణములు మాత్రమే పెంచుకోవాలి.
1: They should develop such great quality.
0: మీరందరూ కూడా భగవంతుని బిడ్డలే.
1: You are the children of God.
0: తానే చెప్పాడు మమమ్యాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: God himself said that you are his part and the individual and the cosmic entity are one and the same.
0: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలే మనం జీవించాలి.
1: Therefore we should develop divine qualities and follow the path given to man by God.
0: మనము భగవంతుని యొక్క అంశము.
1: Where the spark of the divine.
0: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు.
1: And once we understand this divinity basically.
0: నేను పలాని వారి కుమారుణ్ణి, పలాని వారి సోదరుణ్ణి అని చెప్పుకుంటే పలాని వారే అయిపోతారు.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: అంత సో అండ్ సో
1: సో అండ్ సో దట్స్ ఆల్.
0: కనుక నీవు భగవంతుని అంశంను అని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ఫుల్లీ వెల్ దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్
0: ది. అప్పుడే నీ ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ఇన్ డెత్ యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ మంచి పిల్లలే.
1: యు ఆర్ ఆల్ గుడ్ చిల్డ్రన్.
0: అంత బంగారు పిల్లలే.
1: యు ఆర్ రియల్లీ గుడ్.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: The environment spoils you at times.
0: కొంత ఆహారం కొరకు దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: And adding to this, the food habits also responsible.
0: నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారికి అయితే నీకు మంచి మాట చెప్తారు.
1: When you join the company of your friends, if the friends are good, then talk all good things.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే,
1: friends are not good,
0: నీకు bad talk చెప్తారు.
1: And naturally they share with you their bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వాడి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి.
1: In the good company.
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చేతత్వం, నిశ్చేతత్వ జీవన్ముక్తి.
1: And therefore when you join the good company, you'll develop the sense of detachment, you'll be free from illusion, and you'll attain liberation at the end.
0: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని నూసెన్స్ గా చేసుకోదు.
1: Don't run after nuisance and make your life a nuisance.
0: Good company చేరి.
1: Join the good company.
0: Good name తీసుకో.
1: Get a good name.
0: Be good.
1: Be good.
0: Do good.
1: Do good.
0: See good.
1: Bhagavan says, be good, do good, see good.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైనటువంటి దివ్యత్వం అర్థమవుతుంది.
1: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు అప్పదే.
1: Bhagavan feels that he is giving you trouble, but boys, all of them say unanimously, no Swami, but Baba says that he knows.
0: ఇది మీకు సహజము.
1: It's quite natural for you to bother.
0: కానీ ఇది నాకు సహజము.
1: And this feeling of Bhagavan is natural to you.
0: కనుక మున్ముందు ఇంకా దీని విషయంలో ఎంతైనా మనం తెలుసుకుందాం.
1: In future, Bhagavan will tell you many more things.
0: రామ జీవితమే మీ యొక్క జీవితము.
1: The life of Rama should be your life.
0: ఎవరైనా అడిగినప్పుడు మీకు దేవుడు ఎక్కడున్నాడు, నా ఆత్మలో ఉన్నాడు.
1: When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: కనుక నీ ఆత్మనే నీవు.
1: The very self.
0: ఆత్మ కంటే మించినటువంటి మరొకటి లేదు.
1: There's nothing beyond the self or Atma.
0: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: That self is consciousness.
0: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
1: So long the consciousness is pure, you continue to be a human being.
0: నీవు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
1: మేక్ యువర్ కాన్షియస్నెస్ ప్యూర్ అండ్ సేఫ్.
0: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావం అంతా కూడా దూరం చేసుకోండి.
1: గివ్ అప్, డిస్పెల్ ఆల్ బ్యాడ్ థాట్స్.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రమో దాన్ని చింతించకండి.
1: డోంట్ థింక్ అగైన్ అండ్ అగైన్ ఇఫ్ ఎనీ బ్యాడ్ థాట్స్ కమ్స్.
0: వస్తుంటాయి ఇవన్నీ, కంటితో చూచి, చెవులతో విని, మాటలతో మాట్లాడి, అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: నేచురల్లీ ది బ్యాడ్ థాట్స్ గెట్ ఇన్ యాజ్ వి స్పీక్, యాజ్ వి లిసన్ టు, యాజ్ వి సీ.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: హావ్ ఎనిమీస్.
0: ఐదు ఉన్నారు.
1: హావ్ ఫైవ్ ఎనిమీస్.
0: కామ, క్రోధ, లోభ, మోహ, మదవచ్చు.
1: అండ్ ది ఎనిమీస్ సా ద యాంగర్, ద లస్ట్, ద గ్రీడ్, అవరెన్స్, హేట్.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
1: ఆల్ దీస్ ఫైవ్ ఎనిమీస్ విల్ పుల్ యూ టువర్డ్స్ ద రాంగ్ పాత్.
0: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ దేర్ ఆర్ అదర్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: అండ్ దీస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ యువర్ గుడ్ ఫ్రెండ్స్.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ దీస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్.
0: ఆ గుడ్ ప్లేస్ మీరు ఫ్రెండ్షిప్ తీసుకుంటే,
1: అండ్ యూ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ హిస్ బాయ్స్,
0: గుడ్ బాయ్స్,
1: యూ విల్ బి గుడ్ బాయ్స్.
0: లేకపోతే ఇస్ బ్యాడ్ బాయ్స్.
1: అదర్వైజ్ యు ఆర్ బ్యాడ్ బాయ్స్.
0: బ్యాడ్ అనేటువంటి తెచ్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: గుడ్ నేమ్ తెచ్చుకోండి.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: పవిత్రమైన పేరు తెచ్చుకోండి.
1: యూ షుడ్ గెట్ ఎ సేక్రెడ్ నేమ్.
0: కన్న తల్లిదండ్రులకు పవిత్రమైన పేరు ఇవ్వండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో.
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన.
1: పేరెంట్స్ హావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్.
0: వారి కూడా సంతోష పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అదితి దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: కనుక మీరు తల్లిదండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి.
1: నెవర్ డిసోబే యువర్ పేరెంట్స్. ఫాలో దెమ్, మేక్ దెమ్ హ్యాపీ, ప్లీజ్ దెమ్.
0: అప్పుడే మీరు ధన్యులు అవుతారు, పుణ్యులు అవుతారు.
1: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ ద మెరిట్, యువర్ లైవ్స్ ఆర్ రిడీమ్డ్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Atirudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

0: రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd ఆఫ్ నవంబర్ 2001 డ్యూరింగ్ ది 20th కాన్వకేషన్ ఆఫ్ ది శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎంఫాటికలీ డిక్లేర్స్ ది సైన్ ఆఫ్ ఎ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈస్ ద వన్ హూ రిమైన్స్ హ్యాపీ హిమ్సెల్ఫ్, మేక్స్ అదర్స్ హ్యాపీ అండ్ invariably possesses good character and humility.
1: Sarve vedam vidasura sarve lokaika sarve sarvalokaika mangalam sarve జ్ఞానోపసంహరణ సర్వే సముదిత గుణై సర్వే వేద విదస్సరూర విదస్సరూర ప్రేమ స్వరూపులార
2: embodiments of love.
1: మానవుడు ఎంత చదువు చదివినప్పటికీ ఆ చదువు సమాజములో సద్వినియోగం కాకుండా ఆ చదువు చదివి ప్రయోజనం లేదు.
2: You may acquire knowledge, you may receive education, if it is not put to use in society, it is all useless.
1: ఈ చదువును విని అనుభవించి వారు అతన్ని ప్రేమించాలి.
2: People have got to know your value, make use of your services and be happy with you.
1: Sarvo loka hitairatah lokulanni kudanu dinni anubhavinchi aanandinchetuvanti chaduvuluga manam chadavali.
2: We have to learn in such a manner as to make others experience all the knowledge that we acquired and be happy with our education.
1: Sarvo gnanopa sampannaha ee chaduvu chadivinanta maatrame chaladu gnana siddhudu kavali.
2: It's not enough if you acquire knowledge, you should have wisdom.
1: సర్వే సముదిత గుణై జ్ఞానం మాత్రమే ఉండిన చాలదు, అతని యందు సమస్త సద్గుణములు కూడాను ఆవరించాలి.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ విజ్డమ్, యు షుడ్ ఆల్సో హ్యావ్ వర్చ్యూస్.
1: చదువునకు మూడు లక్షణాలు ఉంటున్నవి.
2: The education has three qualities.
1: Sarve veda vidasarupam.

0: జ్ఞానము సమస్త సద్గుణములు కలిగి ఆ చదువు చేత జగత్తును అనేక విధములుగా ఆనందింపచేయాలి.
1: విత్ ఆల్ ద విజ్డమ్ అండ్ వర్చ్యూస్ యు షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: నైతిక ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపచేయునది విద్య.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ హెల్ప్ యు టు అక్వైర్ ద వెల్త్ ఇన్ ఎవ్రీ ఫార్మ్, ఎథికల్, స్పిరిచువల్ అండ్ క్యారెక్టర్ వైజ్.
0: కేవలము దేహమును మాత్రమే పోషించుకోవటం చాలదు, దానితో పాటు హృదయాన్ని కూడా విశాలము గావించుకోవాలి. ఇది ఏ చదువు యొక్క ప్రధాన లక్షణం.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ టు సస్టైన్ అండ్ టు మెయింటైన్ అవర్ ఫిజికల్ బాడీ, వీ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కేవలము మానవుని మానవునిగా మాత్రమే తీర్చిదిద్దటం చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ షుడ్ నాట్ మియర్లీ కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ మేకింగ్ యూ జస్ట్ ఎ హ్యూమన్.
0: మానవుని ఆదర్శ మానవునిగా, అత్యంత గుణసహితమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎగ్జాంప్లరీ అండ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆలోచించగలగా ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యలో అభివృద్ధి అవుతున్నవి.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యుల్ ఫైండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎజిటేషన్.
0: ఇలాంటి పరిస్థితులు యందు విద్య యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా యోచించి గ్రహించి ఆనందంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Under these circumstances, students will have to understand the value of the education. They have to understand, ponder over, and then experience.
0: మానవుడు అనంతమైన వైజ్ఞానిక సంపత్తిని అనుభవించాడు.
1: Man today has infinite knowledge in the field of science.
0: కానీ అంత మాత్రం చేత మానవుడు గొప్ప విద్యావంతుడని గర్వించరాదు.
1: That should not make any one of you egoistic because of her education.
0: ananta vijnana shastramu kevalamu laukikamainatvanti yokka vidyanu maatrame manaku ee naadu bodhisthu unnadi.
1: The infinite knowledge of science speaks of only the worldly physical knowledge.
0: kaani manavuniki avasaramainatvanti di gunaseelata.
1: But what man needs is character.
0: kevalam bhautikamaina vidyanu abhyasinchinanta maatramana మానవుడు తాను గుణశీలుడు కాలేడు.
1: బై అక్వైరింగ్ ది సెక్యులర్ నాలెడ్జ్ హీ కెనాట్ బి వర్చ్యువస్.
0: తన యొక్క గుణమును పోషించుకుని సమాజంలో ఆశించి ఆకర్షించేటువంటి రీతిగా అనుభవించి ఆదర్శంగా నిరూపించేటువంటి విద్యార్థియే నిజమైనటువంటి విద్యాశ్రేష్ఠుడు.
1: వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్ if only he practices all his virtues in society, draws everybody near him and experiences the thrill of virtues.
0: ee naati vidyarthi ananta vaigyanamunu aacharinchi taan evaro aneetvanti vishayanni tana deha tattvanni tana manovikaraanni guttimpa chestu unnadu.
1: Man, although he has learnt infinite science, he is not able to know his true nature because he goes by his body.
0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన విషయాన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use if you go by the body which is worldly, ephemeral and temporary?
0: దీనిని ఒకానొక సమయం లోపల చర్చిల్ కూడాను చెప్పాడు. Man has conquered himself. Man has conquered all, but he has not conquered himself. Annadu.
1: The same thing is stated by Churchill at one time. Man has conquered all, but he has not conquered himself.
0: Anni telusukogalugutunnadu manavudu.
1: Man is able to know
0: everything. Kaani taan evaru tanu telusukolekapothunnadu ee naati vidyavantudu.
1: The modern educated person does not know who he is.
0: Taan evaru telusukotame nijamainatvanti yokka positive.
1: The true positive acquisition lies in knowing the true nature of oneself.
0: జగత్తునందు జరిగేటువంటి సర్వ విషయములను కూడాను గుర్తించి వర్తించటము ఇది కేవలము ఒక నెగటివ్ లక్షణాలు.
1: What all that has been happening in the world, if it is known to you, that is negative.
0: ఎంత చదువు చదివినప్పటికీ ఇది అనుభవమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టక, అన్యులకు దీని ఆదర్శాన్ని నిరూపించక, కేవలం చదివినటువంటి యొక్క డిగ్రీని మాత్రమే చేతియందు ఉంచుకొని ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని ఉద్యోగ నిమిత్తమై సంచరించటము ఇది సరైనటువంటి యొక్క విద్యార్థి యొక్క గుణములు కావు.
1: Without experiencing what that we have learned, without sharing, without being exemplary and ideal, we receive a degree and go after a job, and it's not the quality of a true student.
0: Sakala vidyalu nerchi

0: రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానము ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు.
1: వన్ మే క్వైర్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ బి అడ్మైర్డ్ ఇన్ ఎనీ అసెంబ్లీ. వన్ మే బి ఎ గ్రేట్ వారియర్ అండ్ విన్ బి విక్టోరియస్ అండ్ వన్ మే బి ఎ కింగ్ ఫర్ దట్ మ్యాటర్. వన్ మే టేక్ టు చారిటబుల్ యాక్షన్స్ బై ఆఫరింగ్ ద గోల్డెన్ కౌస్ టు దోజ్ హూ దట్ రిక్వైర్. You may be successful in counting the stars across the sky. You may also name the different living creatures on earth. But yet, you will not be able to control your senses. You will not be able to control your mind and turn inward.
0: Manavudu, bhashyamaina, laukikamaina tvanti yokka, prakrutani aneka rakamugala varninchavachunu.
1: Man make an attempt to describe, extol, narrate all that is external.
0: Chanamulo chandramandalam cheri chandramandalam yokka vishayanni kuda nu gurtinchavachunu.
1: He can just travel across the space, reach the moon and describe his journey.
0: Kani chandramandalam veltaniki maatrame thaniki dari ganukunnadu kani arayinchi tane antaratmaku podeyatvanti daniki ye maatramu dari telusukovatam ledu.
1: Man is able to travel to the moon, but he is not able to turn within even half an inch.
0: Kanuka ee naati manavudu anaga vidyavantudu talalo unnatvanti oka satya tattvanni gurtinchadaniki tagina krushi cheyali.
1: Man today, educated man, should make every investigation to know the truthful nature which is innate and inborn.
0: Valmiki Ramayanamu rasadu.
1: వాల్మీకి కంపోజ్ రామాయణ.
0: కానీ రామును చదివినంత చదువులు రావణుడు కూడా చదివాడు.
1: రావణ అక్వైర్డ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ సేమ్ యాజ్ రామ.
0: రావణుడు కూడా సామాన్యమైనటువంటి వాడు కాదు, సకల విద్యలు కూడా నేర్చినటువంటి వాడు.
1: రావణ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్, హీ హాజ్ లెర్న్డ్ ఆల్ నాలెడ్జ్.
0: కానీ వాల్మీకి ఏమన్నాడు?
1: వాట్ డిడ్ వాల్మీకి?
0: రావణో నామ మూర్ఖ అన్నాడు. రాముడు ఒట్టి రావణుడు ఒట్టి మూర్ఖుడు.
1: హీ సెడ్ రావణ ఈజ్ ఎ ఫూల్.
0: రాములే జ్ఞాని.
1: రామ ఈజ్ వైజ్.
0: కనుక చదివినటువంటి చదువుల లోపల ఒకరిని జ్ఞాని అన్నారు, ఒకటి మూర్ఖుడు అన్నాడు.
1: హీ కాల్డ్ రామ యాజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ వైల్ రావణ ఈజ్ ఎ ఫూల్.
0: చదివిన చదువులను ఆచరణలో పెట్టి ఇతరులకు ఆదర్శాన్ని నిరూపించి దేశానికి తగినటువంటి ఒక సంక్షేమాన్ని అనుభవింపజేసేటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాస్ ప్రాక్టీస్డ్ ఆల్ దట్ హీ హ్యాస్ లెర్న్డ్ అండ్ హీ లెడ్ ఎన్ ఎగ్జెంప్లరీ లైఫ్ అండ్ హీ షేర్డ్ ఆల్ ద నాలెడ్జ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సొసైటీ.
0: కానీ ఇంద్రియములకు లోనుడై ఇంద్రియములకు వశుడై కేవలం చదువుని చదువును ఏమాత్రమూ గుర్తించుకొనక కేవలం జీవితం అంతా కూడాను ఇంద్రియ సంబంధమైన జీవితాన్ని గడుపుతూ కట్టకడపటికి తన దేహాన్ని తన రాజ్యాన్ని తన సర్వస్వాన్ని కూడా భస్మం గావించుకున్నాడు రావణుడు.
1: వాట్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ రావణ దెన్? హీ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ సెన్సువల్ ప్లెజర్. హీ హాస్ నాట్ నోన్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. హీ ఈస్ క్యారీడ్ అవే బై ఆల్ ది సెన్సువల్ డిజైర్స్. అల్టిమేట్లీ హీ డైడ్. హీ లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: కనుక మనం చదివే చదువులన్నీ కూడా కేవలము మన దేహంలో ఉన్నటువంటి యొక్క ఇంద్రియములను ఆనంద పెట్టే నిమిత్తము కాదు.
1: ది ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ టు మేక్ యువర్ సెన్సెస్ హ్యాపీ సాటిస్ఫైడ్.
0: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శీలతత్వమును జగత్తునకు ఆదర్శంగా నిరూపించాలి.
1: వీ షుడ్ డెమోన్స్ట్రేట్ టు ద వరల్డ్ ద క్యారెక్టర్ విచ్ ట్రాన్సెండ్స్ ద సెన్సువల్ ప్లెజర్.
0: అందులో ఇప్పుడు ఆధునిక యుగమునందు విద్యార్థులకు ఇది చాలా అవసరము.
1: దిస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మోడర్న్ స్టూడెంట్స్ టుడే.
0: ఇలాంటి విద్యార్థులు ఈనాడు అభివృద్ది అయినప్పుడే పవిత్రమైన భారతదేశము ఎంతైనా కూడా సత్కీర్తిని పొందగలదు.
1: When you have such students of sense control, the sacred Bharat will progress in advance in future.
0: కానీ ఈనాటి విద్యార్థి ఆ పవిత్రమైన భావములతో ఏమాత్రము యోచించడం లేదు.
1: But the student today is not thinking in this direction.
0: కనుక ఈనాటి విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించే నిమిత్తమై మీరు విద్యను అభ్యసించాలి.
1: You should learn so as to be ideal in society.
0: నిత్య సత్య సృక్తులన్నీ వికృతి చెంది మారుచుండి.
1: The daily practices, the theories, they change day by day.
0: పవిత్ర ప్రకృతి ప్రతిదినమును ప్రజల వీడి పోవుచుండి.
1: That this nature which is so sacred and pure is leaving.
0: ధర్మ దయ ఆదరణలన్నీ దురాచారమగుచుండి.
1: The righteousness and compassion have not been used, utilized.
0: ఆర్య వేద విద్యలనగె దుర్విద్యలు పెరుగుచుండి.
1: The ancient scriptures have not been studied, have not been gone through.
0: ఇది ఈనాటి కాలమునకు విరుద్ధమైనటువంటి మార్గములు.
1: This is the contradictory education.
0: రోగమును ఇంకను బలపరిచేటువంటి యొక్క ఔషధములే కానీ ఇవన్నీ కూడాను రోగ నివారణ గావించేటువంటి ఔషధములు కాదు.
1: All this we learn today will increase the sickness but will never alleviate suffering. విశ్వ
0: శాంతిని చేకూర్చు విధము నేర్చి
1: the procedure that confers peace in the universe
0: sankuchita bhavamulanella samaya chesi
1: cutting off all the narrow mindedness
0: ee naati manavudu sankuchitamaina bhavamulanu samaya chesi
1: and man should put an end to narrow mindedness
0: jagattunaku aadarshavantamaina jeevithanni andinchali
1: and he should be an ideal to the entire world
0: adi ee naadu vidyarthi cheyavalsinatvanti desamunaku upakaram
1: this is the help that you can render to this country
0: మనం దేశోపకారం చేస్తున్నామంటున్నాము దేశానికి సేవలు కలుపుతున్నామంటున్నాము కానీ ఏ సేవలు చేస్తున్నాము
1: యు సే దట్ యు సర్వ్ యువర్ కంట్రీ యు ఆర్ హెల్పింగ్ యువర్ కంట్రీ వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ యూర్
0: ఈనాటి మానవుడు స్వార్థము స్వప్రయోజనము చేతనే జీవితాన్ని వ్యర్థము గావిస్తున్నాడు
1: మ్యాన్ టుడే ఈజ్ వేస్టింగ్ హిస్ లైఫ్ బికాస్ హిస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: ఒక్కతూరి తనకు తానే పరీక్ష చేసుకుని విచారించినప్పుడు తన తల మొదలుకొని కాళ్ల వరకు కూడాను స్వార్థమే స్వప్రయోజనమే తాండవమాడుతుండాలి
1: ఇఫ్ ఎగ్జామిన్స్ అండ్ ఎంక్వైర్స్ ట్రూలీ స్పీకింగ్ ఫ్రమ్ టాప్ టు టౌ హీస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్
0: ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువులను కూడాను ఆశిస్తున్నాడు
1: మ్యాన్ టుడే వాంట్స్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్
0: అయితే ఈ ఆశ ఈ వస్తువుల నిమిత్తమై ఆశిస్తున్నాడా
1: ఇన్ ఫ్యాక్ట్ డస్ హీ వాంట్ డస్ హీ డిజైర్
0: కాదు కాదు కాదు కాదు తన నిమిత్తమై ఈ వస్తువులను ఆశిస్తున్నాడు
1: హీ వాంట్స్ టు బి సాటిస్ఫైడ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ సో హీ వాంట్స్ ఆబ్జెక్ట్స్
0: ఈ కర్చీఫ్ నేను ఆశిస్తున్నాను
1: ఐ వాంట్ దిస్ కర్చీఫ్
0: అచ్చే కర్చీఫ్ యొక్క నిమిత్తమై నేను దీని కర్చీఫ్ ను ఆశించటం లేదు
1: దిస్ డిజైర్ ఇస్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కర్చీఫ్
0: నా వాంచ యొక్క నిమిత్తమై కర్చీఫ్ ను ఆశిస్తున్నాను
1: ఐ వాంట్ దిస్ కర్చీఫ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్
0: నేను ప్రపంచంలో ఒక పదార్థాన్ని కోరుతున్నాను
1: ఐ వాంట్ సమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్
0: పదార్థం యొక్క ఆనంద నిమిత్తమై ఆ పదార్థాన్ని నీవు కోరటం లేదు
1: ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్
0: నీ నిమిత్తమై నీవు ఆ పదార్థాన్ని కోరుతున్నావు
1: యు వాంట్ దీస్ మెటీరియల్స్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్
0: అదే విధంగానే సర్వేంద్రియములను కూడా తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు
1: మ్యాన్ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ త్రూ సెన్స్
0: కేవలం ఇంద్రియముల యొక్క తృప్తి నిమిత్తమై తాను ఆశించటం లేదు
1: హీ డజన్ వాంట్ దెమ్ ఫర్ మియర్లీ
0: తన నిమిత్తమై ఇంద్రియాలను ఆశిస్తున్నాడు
1: హీ వాంట్స్ హిస్ ఓన్ ఇన్నేట్ సాటిస్ఫాక్షన్
0: కనుకనే ఇంద్రియములకు తాను దాసుడైనాడు
1: సో హీ హాస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్
0: ఎందుకనగా ఆ ఇంద్రియములు తన వశం గావించుకుంటున్నది
1: బికాస్ హీ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు హిస్ సెన్సెస్
0: తాను చదివిన చదువుతో ఆ ఇంద్రియములు తాను వశం గావించుకున్నప్పుడు అప్పుడే తాను విద్యాశ్రేష్ఠుడు
1: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ యు ఎక్సర్సైజ్ కంట్రోల్ యువర్ సెన్సెస్ దెన్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేట్
0: కానీ మనసుకు తోడుమను కూడా నువ్వు తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు
1: మ్యాన్ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ త్రూ సెన్స్
0: కేవలం ఇంద్రియముల యొక్క తృప్తి నిమిత్తమై తాను ఆశించటం లేదు
1: హీ డజన్ వాంట్ దెమ్ ఫర్ మియర్లీ
0: తన నిమిత్తం

0: been educated, if you exercise control your senses, then you can call yourself educated.
1: కానీ మనసుకు తోచినట్టంతా కూడా నువ్వు ప్రవర్తిస్తున్నాడు ఈనాటి విద్యార్థి.
0: Modern student has been acting as he likes.
1: విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు ఎలాంటివో మీరు యోచించాలి.
0: Just to think of the qualities expected of a student.
1: Sadgunamulu,
0: virtues,
1: sadbuddhi,
0: good mind,
1: satyanirati,
0: truth,
1: bhakti,
0: devotion,
1: kramasiccha,
0: discipline,
1: kartavyapalanamulu,
0: duty,
1: nerpunade vidya.
0: Duties, the education should confer
1: vidyarthi nervavalayu.
0: Students should acquire all these.
1: Idi manam ee naadu nechukovalsinatuvantivi.
0: This what we have to learn, pick up today.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meerandaru ento gunavantulu.
0: You are all really good.
1: Ento telivitetulu galavaru.
0: You are highly intelligent.
1: Ento pavitramainatvanti hrudayam kalavaru.
0: You have got sacred noble heart.
1: Kaani aa pavitramaina hrudayaniki taginatvanti yokka padarthanni manam andinchatam ledu.
0: You are not supplying to your holy heart the material it deserves.
1: Chaala parishuddhamainatvantidi.
0: And the heart is so pure, unpolluted.
1: ఈ పరిశుద్ధమైన హృదయమునందు కరుణ ప్రేమ తప్ప మరొక పదార్థమును ప్రవేశించుటకు వీలు కాదు.
0: It's not possible to fill your heart with things other than compassion and love.
1: కానీ ఈనాడు హృదయ ఆ కరుణ లేదు హృదయములో.
0: Today in our hearts there is no compassion.
1: ఆ ప్రేమ లేదు హృదయములో.
0: There's no love at all.
1: అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ థింగ్స్ ఫైండ్ దేర్ ప్లేస్.
1: కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
0: దట్స్ వాట్ వీ ఫైండ్ టుడే ఈజ్ అ సార్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి.
0: ఆల్ ద సినారియో అరౌండ్ ఈజ్ నెగటివ్.
1: కారణం ఏమిటి?
0: వాయ్?
1: నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి.
0: బికాస్ ఆల్ ద నెగటివ్ ఇస్
1: అవి నీకు ప్రతిబింబిస్తున్నాయి.
0: ద సేమ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
1: కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కానీ బయట నుండి చూసేటువంటిది కాదు.
0: ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యూ, నాట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్.
1: మనం వినేటువంటివంతా కూడాను తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క దీంట్లో అనుగ్రహానికి పాత్రలు కావాలి.
0: వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ through hearing and all that we partake.
1: Enta vijnanam bodhinchinappatikini,
0: in spite of all scientific knowledge,
1: entadi aadhyatmika shaktulu bodhinchinappatikini,
0: in spite of all teaching in spiritual realm,
1: manaku teledi aluvulu,
0: ultimately you will know that it comes down to the level of atoms.
1: ఏ విద్యావంతుడు కాని ఏ సైంటిస్ట్ కాని బోధించేదంతా అణువును గురించే బోధిస్తున్నారు.
0: Educated man, a scientist speaks of these atoms only.
1: అణువును గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమ్?
1: మనం తినే తిండి అణువే.
0: ద ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్
1: ఆటమ్. గాలి అణువే.
0: ది ఎయిర్ దట్ యు బ్రీత్.
1: వినేటువంటి శబ్దం అణువే.
0: ద సౌండ్ దట్ యు లిసన్.
1: నడిచే నడక కూడాను అణువే.
0: అండ్ ఎవ్రీ స్టెప్
1: సర్వం కూడాను అణుమయంగానే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ అటమిక్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్.
1: ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తునందు అణువుల గురించి నీవు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
0: And this whole world is full of atoms. Well, you don't need to learn, know about it.
1: అణువు కంటేను సూక్ష్మమై ఉన్నదట్టి పరమాణు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
0: We should know that which is smaller than that of an atom.
1: ఈ పరమాణువే ఫండమెంటల్ అణువు.
0: That which is smaller than atom is the fundamental.
1: అన్ని కూడాను ఆ ఫండమెంటల్ అణువు నుంచి వస్తున్నాయి.
0: Everything arises out of this fundamental.
1: ఫండమెంటల్ దాన్ని మనం పట్టుకొనక కేవలం బ్రాంచి బ్రాంచి బ్రాంచి కేర్ ఆఫ్ అడ్రస్ అంతా తీసుకుంటున్నాం మనము.
0: యూ డోంట్ గో బై ది ఫండమెంటల్ అడ్రస్ బట్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్సెస్.
1: మొట్టమొదట డైరెక్ట్ గా నీవు దీన్ని సంపాదించాలి.
0: ఫస్ట్ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్.
1: అణువు కంటేను సూక్ష్మమై అణువు నగుచు, ఘనము కంటేను వేరైన ఘనము నగుచు, సర్వతట సాక్షి అయి ఉన్న అణువే ఒకటి.
0: The atom stands as a witness because it is smallest of all and in other sense biggest of the big.
1: Pedda danto peddadiga untundadi, chinna danto chinnadiga untundadi.
0: It's a gigantic form among the big one.
1: Ee aduvulu kuda aduvulu yokka cherikine aduvu yokka padarthamu.
0: And there we find the combination of atoms too.
1: ఇక్కడ పుష్పం ఉంటుండాలి, ఈ పుష్పం కూడా అణుస్వరూపమే.
0: ద ఫ్లవర్ హియర్ ఇస్ ఆల్సో అటమిక్.
1: అనేక అణుముల యొక్క చేరిక వచ్చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతుండాలి.
0: ఆటమ్స్ హావ్ కమ్ టుగెదర్ అండ్ యూ ఫైండ్ ఎ ఫ్లవర్.
1: ఇది ఒక బట్ట, ఇది అంతా కూడా అణువే.
0: ద క్లాత్ ఈజ్ ఆల్సో ఫుల్ ఆఫ్.
1: ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించనే కనిపించదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ మేడ్ ఆఫ్
1: అణుమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆటమ్స్.
1: ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి?
0: Why should you make every effort to know the nature of an atom?
1: Chaduvula niyu aduve,
0: all education
1: sankalpamulu aduve.

0: థాట్స్.
1: దేహమంతయు అణువే,
0: హోల్ బాడీ,
1: దేహి అణువే,
0: అండ్
1: సర్వమును అణువయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్.
1: పుట్టుట ఒక అణువు,
0: బర్త్
1: భూమి నుండి అణువు,
0: లైఫ్ ఆన్ ఎర్త్
1: సంసారం అది అణువు,
0: ద ఫ్యామిలీ
1: లైఫ్ చావు అణువు, ప్రతికూలన్నీ అణువు,
0: ద లైఫ్
1: భవబంధములు అణువు,
0: ది అటాచ్మెంట్స్
1: అంతా అణువులే.
0: ఆల్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్ ఓన్లీ.
1: ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది?
0: When once you try to know that, what is that you want to know?
1: అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి.
0: You should experience that which transcends this atom.
1: అది నీ యొక్క ఆత్మతత్వము.
0: That is the nature of the true self.
1: అది ఫండమెంటల్ యొక్క గుత్తు.
0: That is the fundamental self.
1: అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి.
0: Along with the secular knowledge education, we need spiritual education also.
1: కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు.
0: మియర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మనం చదివిన చదువులన్నీ కూడా గ్రంథమునకు మాత్రమే పరిమితమైపోతున్నాయి.
0: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ ఇస్ లిమిటెడ్ టు బుక్స్.
1: కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది తీసుకుంటే మనం కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతున్నాం.
0: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వి హ్యావ్ turns into superficial knowledge.
1: కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు మనకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ఇస్ నాట్ దట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ దట్ ఇస్ ఎక్స్పెక్టెడ్, దట్స్ రిక్వైర్డ్.
1: తన అనుభూతిలో తాను అనుభవించాలి.
0: యు షుడ్ ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ ప్రాక్టికల్.
1: ఏ అణువు యొక్క తత్వం కానీ దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి.
0: వు షుడ్ ఆల్సో నో ద గ్రేట్నెస్ ఇన్ ద మిస్టర్ బ్యాక్.
1: జిలేబీ కానీ మిఠాయి కానీ లడ్డు కానీ ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాము.
0: యు హావ్ గాన్ త్రూ సర్టన్ బుక్స్ నరేటింగ్ స్వీట్స్.
1: కానీ గ్రంథంలో చదివినంత మాత్రం దాని మాధుర్యం మనం తంగకు చేరుతుండదా?
0: బై మియర్లీ రీడింగ్ అబౌట్ లడ్డు ద స్వీట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ స్వీట్.
1: చేరటం లేదు.
0: నో,
1: దాన్ని ఒక్కతూరి తీసుకుని నీవు నాలుక పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది.
0: యూ హావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ఇట్ స్వీట్నెస్.
1: అది ఏ నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: దేర్ లైస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: దాని టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్ టేస్టింగ్ ద స్వీట్.
1: కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకుని గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క గ్రంథములు కాదు, విద్యలు కావు.
0: ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ అక్వైర్ నాలెడ్జ్ త్రూ బుక్స్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
1: ఇదంతా కూడా ఈనాడు బుకిష్ నాలెడ్జ్ గా రూపొందుతుండది.
0: టుడే వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్.
1: కనుకనే ఈనాటి ప్రపంచం లోపల సరైనటువంటి వ్యక్తులే మనకు చిక్కటం లేదు.
0: దేర్ఫోర్ వీ డోంట్ హ్యావ్ రైట్ పీపుల్ టుడే ఇన్ దిస్.
1: ఎంతమంది విద్యావంతులు లేరు ఈ భారతదేశంలో.
0: ఇన్ భారత్ దేర్ నంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: గొప్ప గొప్ప విద్యావంతులంతా ఉన్నారు.
0: వీ ఫైండ్ హైలీ ఎడ్యుకేటెడ్
1: గొప్ప గొప్ప బిరుదులు తీసుకున్న వారంతా ఉన్నారు.
0: పీపుల్ విత్ వెరీ హై డిగ్రీ.
1: ఇంతమంది ఉండి ఈ దేశానికి ఏమి చేస్తున్నారు?
0: With all these people being here, what is that they are doing for?
1: ఏదైనా 10 మందికి ఏమైనా ఉపయోగమయ్యేటువంటి కనులు చేస్తున్నారా?
0: Are they doing any activity that would be helpful?
1: 10 మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
0: Are they making anybody happy through their actions?
1: 10 మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
0: Are they providing any comforts, conveniences to the neighbor?
1: ఏ మాత్రమూ చేయటం లేదు.
0: No.
1: 10 మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపట్టడం లేదు.
0: He is not making others happy nor is he happy.
1: ఇంకా ఎందుకు ఈ చదువులు చదవాలి?
0: Then why should you learn?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నరు కూడా మందమతడు.
0: A fool with all his education will not be able to know his self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: A mean man with all his education will never change his attitudes.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: Education may help you to argue with others.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: With all this knowledge after all why should we die? Ultimately we should learn to be mortal.
1: కనుకనే మనం చదివేటువంటి చదువులంతా కూడాను హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు మేక్ అవర్ హార్ట్
1: పది మందిని ఆనందపరిచేటువంటివి చదవాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీబడి జాయ్ఫుల్.
1: అప్పుడే నీకు ఆనందము, లోకులకు ఆనందమే.
0: దెన్ యూ విల్ బి హ్యాపీ అండ్ పీపుల్ అరౌండ్ విల్ బి
1: హ్యాపీ. సమాజంలో ఆనందమునకై అనేక విధమైనటువంటి పాటు పడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మందికి ఉన్నారు.
0: దేర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ all around who want to be happy.
1: ఒక్కరినైనా కూడా మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా?
0: Are we spending at least a minute to make the other man happy?
1: లేదు లేదు.
0: నో.
1: నీ చదువు లోపల ఒక్క మనిషినైనా నీవు ఆనంద పెట్టడానికి ప్రయత్నించు.
0: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ మేక్ వన్ హ్యాపీ.
1: లేక నీవైనా ఆనందించు.
0: అట్లీస్ట్ యూ బి హ్యాపీ.
1: నీవు కూడా ఆనందించడం లేదు.
0: అండ్ యూఆర్ నాట్ హ్యాపీ.
1: తాను ఆనందపడక ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు?
0: You are not happy and you are not making others happy. What for is this education?
1: Idantha chadu avutunda?
0: Can you call it education?
1: Idantha chettaga roopondutundali.
0: It is all waste of knowledge.
1: Vidyarthulara,
0: students.
1: మీ డిగ్రీలు మీ పట్టములు చాలా గొప్ప గొప్పగా ఉంటున్నాయి.
0: యూ హ్యావ్ గాట్ వెరీ హై డిగ్రీస్.
1: ఒక్కొక్క విద్యార్థి చూస్తే ఎంఎస్సీ పాస్ చేసి తిరిగి తాను ఎంబీఏ పాస్ చేసి పీహెచ్డీ కూడా పాస్ చేస్తున్నాడు.
0: దేర్ ఆర్ స్టూడెంట్స్ హూ హావ్ పాస్డ్ ఎంఎస్సీ కంప్లీట్ దేర్ ఎంబీఏ అండ్ ఆల్సో పీహెచ్డీ.
1: ఇన్ని డిగ్రీస్ తీసుకుంటున్నారు.
0: యూ హావ్ సో మెనీ డిగ్రీస్ టు యువర్
1: కానీ ఇందులో ఏ కించిత్ అయినా కూడా తన ఆచరణలో పెట్టేటువంటి దీన్ని ఉపయోగపడుతున్నాడా?
0: But are you making use of it, a fraction of all that you have learned?
1: కేవలం గ్రంథ పరిచయం గావించుకొని గ్రంథాన్ని కంఠస్థం గావించుకొని ఎగ్జామినేషన్ హాల్లో పోయి హెడ్ ని హెంటీ చేసుకుని వస్తున్నాడు.
0: You get by heart all that is there in the textbook. Go to the examination hall and empty your head there.
1: కాని ఒక్కదాన్నైనా తన విచారణ చేయటం లేదు.
0: You are not investigating single
1: point. నేను చదివినటువంటి ఈ చదువు లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: We have not questioned ourselves the significance of education.
1: ఈ అర్థములకు సరైనటువంటి అనుభవం ఏమిటి?
0: What is the experience that we
1: have? చదువు అంటే ఏమిటి?
0: What is education?
1: చదువు యొక్క రుచి ఏమిటి?
0: What is the taste of it?
1: దీని యొక్క గుణములు ఏమిటి?
0: What are the qualities?
1: దీని యొక్క లక్షణాలు ఏమిటి?
0: What are the features?
1: దీని వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result but through this education? No one is bothered about it.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరందరూ ఎంతో గొప్ప మంచి విద్యావంతులే.
0: You are really educated indeed.
1: గొప్ప విద్యార్థులే.
0: You are very good students.
1: కానీ మీకు బోధించేటువంటి వారు సరి అయినటువంటి వారు లేకపోవటం చేత ఈ పెడమార్గం పడుతున్నారు.
0: సిన్స్ దేర్ నోబడీ టు టీచ్ యూ ప్రాపర్లీ, యూ ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: అధ్యాపకులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను బోధించాలి.
0: టీచర్ షుడ్ గివ్ యూ కరెక్ట్ ఆన్సర్.
1: లేక తల్లిదండ్రులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను అనుసరించాలి.
0: ఆర్ పేరెంట్స్ ఆల్సో షుడ్ గైడ్ యూ ప్రాపర్లీ.
1: తల్లిదండ్రులకు విద్యావంతులు కాదు.
0: పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్.
1: వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు.
0: విద్యావంతులైనటువంటి
1: టీచర్స్ అయినా కూడా మీకు సరైన అర్థాలు బోధించడం లేదు.
0: ది టీచర్స్ హూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే డోంట్ టీచ్ యూ ఇన్ ది కరెక్ట్ సెన్స్.
1: కేవలం వారి యొక్క బోధానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నాం కానీ పిల్లల యొక్క పవిత్రత అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని విచారించడం లేదు.
0: దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ ద డిసిమినేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ but they don't think of the students who are to be benefited by that.
1: Kanuka mana chadavullo undinatundi oka saramsaanni chakkaga mana anubhutilo unchi aanandanni anubhavinchali.
0: Therefore we should keep in view the essence of education, experience it practically and lead a blissful life.
1: Kani oka goppa pandit undinatundi vaadu,
0: there was a great scholar pandit,
1: Calcutta lo janminchi aneka vidyanu abhyasinchi పేరు ప్రఖ్యాతిని పొంది జగత్తుకి అతనికి సార్థక నామాన్ని అందుకున్నటువంటి వాడు.
0: హి వాస్ బోర్న్ దేర్ ఇన్ కల్కత్తా, అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ హి వాస్ వన్ ఆఫ్ ఎస్టీమ్డ్ నేమ్ అండ్ రెప్యూటేషన్. హిస్ నేమ్ ఇస్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: అతని పేరే విద్యాసాగర్.
0: హిస్ వెరీ నేమ్ విద్యాసాగర.
1: ఈ విద్యాసాగర్ ఏ విధమైన స్థితిలో వచ్చాడు?
0: ఇన్ వాట్ కండిషన్ వాస్ హి?
1: చాలా బీద పరిస్థితిలో పుట్టాడు.
0: He was born in a very poor family.
1: చదువుకోవడానికి కూడా ఒక ఇంటిలో ఒక దీపం కూడా లేదు.
0: In fact, he could not afford even a light to read.
1: Street lights దగ్గరికి పోయి ఆ లైట్ యొక్క ఆధారంతో తన గ్రంథాలంతా చదివేటువంటి వాడు విద్యాసాగర్.
0: He used to study every day sitting under street lights.
1: తల్లి చాలా బాధపడేటువంటిది.
0: Mother felt very sad.
1: తల్లి దగ్గర కూడా ఏ విధమైనటువంటి నయా పైసా కూడా లేదు.
0: In fact, mother also had no money.
1: నాయనా విద్యాసాగర్, రాత్రంతా నీవు ఆ స్ట్రీట్ లైట్ ముందర కూర్చొని చదువుతుంటే నీ పతి పరిస్థితి ఏమవుతుంది అని పాపం ఏడ్చేటువంటిది.
0: మదర్ యూస్ టు క్రై టెలింగ్ సన్, యూ రీడ్ త్రూ అవుట్ నైట్ సిట్టింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ ఎట్ ది ఎండ్.
1: అప్పుడు తాను ఎంతో తల్లికి సమాధానం చెప్పి
0: హీ కుడ్ పాసిఫై హిస్
1: మదర్. కష్టపడినప్పుడే నాకు సుఖం చిక్కుతుంది.
0: మదర్, If I work hard today, I'll be happy later.
1: Sukham nunchi naaku sukham chikkadu.
0: Happiness cannot be derived out of happiness.
1: Kashtapadinappude naaku ee sukham labhistundi.
0: You can be happy if only you work hard.
1: Kattagadapadiki edo oka reetiga thaanu oka degree teeskunnadu.
0: He could get a degree ultimately.
1: Adi teeskovatame kaakunda,
0: not only that,
1: మన ప్రాచీన గ్రంథముల పరిస్థితులైన చరిత్రలంతా కూడా చక్కగా చదువుతూ వచ్చాడు.
0: హీ హాస్ గాన్ త్రూ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ అండ్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఎక్కడైనా తాను ఉపన్యాసానికి వెళితే వేలాది మంది అంతా గుంపులు చేరేటువంటి వారు.
0: Whenever he was to give a lecture, it was attended by thousands of people.
1: అంత మాధుర్యంగా ఉండేటువంటిది.
0: Because his oration was so beautiful.
1: అంత అర్థసంతంగా ఉండేటువంటిది.
0: And it used to draw everybody.
1: అంత మధురంగా ఉండేటువంటిది.
0: Such resourceful he was.
1: అంత సున్నితమంగా ఉండేటువంటిది.
0: And it was so sensitive.
1: హృదయానికి హత్తుకోవడానికి ఎంతనో పవిత్రంగా ఉండేటువంటిది.
0: All his lecture got itself imprinted on the audience.
1: ప్రక్క గ్రామానికి స్కూలుకులో పిలిచారు. సార్, విద్యాసాగర్ మీరు మా యొక్క కాలేజీకి వచ్చి మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి అని ప్రార్థించారు.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వాజ్ ఇన్వైటెడ్ బై ఎ కాలేజ్ టు గివ్ దెమ్ ఎ డిస్కోర్స్.
1: చిన్నది ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని ట్రైన్ లో వెళుతున్నాడు.
0: హీ వాజ్ జస్ట్ ప్రొసీడింగ్ అండ్ ట్రావెలింగ్ బై ఎ ట్రైన్.
1: అందులోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఏదో విద్యాసాగర్ ఉపన్యాసం చాలా గొప్పదిగా ఉంటుందట వినాలా అని ఆయన కూడా వెళుతున్నాడు.
0: వన్ బిగ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ట్రైన్.
1: ఇతను ఇప్పుడు ఐఏఎస్, అప్పుడు ఐసీఎస్ ఆఫీసర్.
0: ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఐసీఎస్.
1: గొప్ప ఐసీఎస్ అంటే చాలా గొప్ప పేరు.
0: ICS is the highest achievement.
1: అతను కూడాను వెళుతున్నాడు ఈ యొక్క ట్రైన్ లోపల.
0: హీ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ బై ద సేమ్ ట్రైన్.
1: ఇద్దరు ట్రైన్ దిగారు.
0: బోత్ ఆఫ్ దెమ్ గాట్ డౌన్.
1: ట్రైన్ దిగేటప్పటికి
0: ఎట్ ద టైమ్
1: ఈ విద్యాసాగర్ ను చూచాడు ఆయన.
0: హీ సా విద్యాసాగర్.
1: ఇతను ఎవరో ఒక కూలీ మనిషి అనుకున్నాడు.
0: హీ థాట్ దట్ హీ సింప్లీ ఏ కూలీ పోర్టర్.
1: అయ్యా నాకు ఈ పెట్టె చిన్న పెట్టె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తావా అన్నాడు.
0: అండ్ హీ ఆస్క్ విద్యాసాగర్ ఐ గాట్ స్మాల్ బాక్స్ వుడ్ యూ క్యారీ ఇట్ ఫర్ మీ.
1: విద్యాసాగర్ ఆనందించాడు.
0: విద్యాసాగర్ వాజ్ హ్యాపీ.
1: నాకు ఇలాంటి సేవను ఒకటి అందించాడు కదా ఈ మహనీయుడని, ఆ దీన్ని పట్టుకున్నాడు తను ఎక్కడికి పోవాలి అన్నాడు.
0: హీ వాజ్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్.
1: అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట, ఆ ఉపన్యాసం చోటుకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు.
0: దిస్ ఐసీ ఆఫీసర్ ఐసీఎస్ ఆఫీసర్ దెన్ సెడ్ టేక్ మీ టు దట్ ప్లేస్ వేర్ విద్యాసాగర్.
1: విద్యాసాగర్ నవ్వుకున్నాడు. నా పేరు తెలియదే ఇంకా అతనికి.
0: విద్యాసాగర్ స్మైల్.
1: నేను ఎవరో అని తెలియదే అని అనుకున్నాడు పాపం.
0: హీ థాట్ హీ డజ్ నో హూ ఐఎమ్ వాట్ ఐఎమ్.
1: తీసుకెళ్లాడు.
0: అండ్ దిస్ పర్సన్ టుక్ హిమ్
1: దేర్ అండ్
0: హీ గేవ్ హిమ్
1: బ్యాక్. తాను వెనుకపోతుంటే ఆ యొక్క ఐసీఎస్ ఆఫీసర్ చెప్పాడు, అయ్యా ఇదిగో తీసుకో అని రెండు రణాలు ఇచ్చాడు.
0: వైల్ విద్యాసాగర్ వాజ్ రిటర్నింగ్ ఐసీఎస్ ఆఫీసర్ వాజ్ రెడీ టు పే హిమ్.
1: దేనికోసం మీరు ఇస్తున్నారు?
0: వై డూ యూ పే మీ?
1: నీవు నా యొక్క సూట్ కేసు తీసుకుని వచ్చావు బ్యాగ్.
0: బికాస్ యూఆర్ క్యారింగ్ మై సూట్ కేస్.
1: దానికోసం ఇస్తున్నానన్నాడు.
0: ఫర్ దట్ పర్పస్ ఐ గివ్.
1: అయ్యా నేను కూలి కోసం రాలేదు, నీకు సహాయం చేయాలని నేను వచ్చాను.
0: విద్యాసాగర్ సెట్ ఐఎమ్ నాట్ ఎ పోర్టర్.
1: దయచేసి నన్ను క్షమించండి, ఈ డబ్బు నాకు అక్కర్లేదన్నాడు వెళ్లిపోయాడు.
0: ఈ సెట్ పార్డన్ మీ ఐ డోంట్ వాంట్ మనీ అండ్ హీ రిటర్న్.
1: తిరిగి స్టేజ్ దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు ఐసీఎస్ ఆఫీసర్.
0: ది ఐసీఎస్ ఆఫీసర్ సాట్ ఆన్ ద డయస్.
1: అందరూ కాచుకున్నారు విద్యాసాగర్ వస్తాడు విద్యాసాగర్ వస్తాడు విద్యాసాగర్ వస్తాడని.
0: ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ విద్యాసాగర్.
1: ఈ విద్యాసాగర్ చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకుని సింపుల్ మ్యాన్ అతని స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు.
0: విద్యాసాగర్ బీయింగ్ ఎ సింపుల్ మ్యాన్
1: అందరూ అతన్ని ఖర్చుకుని అనేక రకములుగా అతన్ని వర్ణించుకుంటూ అతనికి మాలలు వేస్తూ వచ్చారు.
0: విద్యాసాగర్ గాట్ ఆన్ టు ద డయస్ క్యారింగ్ ఎ స్మాల్ బ్యాగ్స్. ఎవ్రీబడి స్టార్ట్ అప్రిషియేట్.
1: ఈ ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు, ఒరే నా పెట్టె మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా.
0: ఎవ్రీబడి గార్లెండెడ్ విద్యాసాగర్. దెన్ ఐసీఎస్ ఆఫీసర్ థాట్ ఇది సేమ్ పర్సన్ క్యారీడ్ మై బ్యాగ్.
1: మనసులో తాను అనుకుని ఎటువంటి విద్యావంతుడైనప్పటికీ నిగర్వి నిగర్వి.
0: దో విద్యాసాగర్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ హీ హాస్ నో ఈగో నో
1: ప్రైడ్. ఎంత గర్వానికి గురి కావాలి.
0: ఇన్ఫాక్ట్ హీ కుడ్ అఫోర్డ్ బి ప్రౌడ్ ఎనఫ్.
1: కనుక గర్వం ఉన్నటువంటి వానికి కట్టుకున్న భార్య గాని కన్న కుమారుడు కూడా గౌరవించడు.
0: ఎ మ్యాన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ బై వైఫ్ ఆర్ సన్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుకనే గర్వమే లేనటువంటి వాడు ఈ విద్యాసాగర్.
0: విద్యాసాగర్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ప్రైడ్.
1: అతను వెళ్లి ఆ స్టేజ్ లోపల
0: దేర్ ఆన్ ద డయస్
1: చక్కని ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవులకు అనుకూలవంతమైనటువంటి యొక్క ఉపన్యాసం ఇచ్చాడు.
0: హీ గేవ్ ఎ లాంగ్ టాక్ containing all that which is required for humanity.
1: మిషన్ మిషన్ కొను క్రాప్స్ వేస్తూ వచ్చారు.
0: హి వాస్ చీర్డ్ అండ్ లౌడ్లీ అప్లాడెడ్.
1: అంతటి మాధుర్యమైనటువంటి యొక్క కంఠంతో అంతటి పవిత్రమైన విషయాలను హృదయానికి హత్తుకుని పోయేటట్టుగా తాను చెప్తూ వచ్చాడు.
0: విత్ మెలోడియస్ వాయిస్ హీ కుడ్ స్పీక్ విత్ ఆల్ దట్ ఈస్ ఎసెన్షియల్ టు ది ఎంటైర్ మ్యాన్.
1: తాను నిత్య జీవితంలో జరిగేటువంటివన్నీ చెప్తూ వచ్చాడు.
0: హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద డైలీ హ్యాపెనింగ్స్.
1: కేవలం ఒక స్టోరీస్ చెప్తూ పోలేదు.
0: నాట్ మియర్లీ
1: ఒక గ్రంథంలో ఉన్న విషయాన్ని గురించి చెప్పడం లేదు.
0: నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: ఆయన అన్ని ఎక్స్పీరియన్స్ చెప్తూ వచ్చాడు.
0: ఆల్ హిస్ టీచింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే అలాంటి విద్యావంతుడు తన అనుభూతిని 10 మందికి పంచిపెట్టినప్పుడు 10 మంది ఎంత ఆనందించారు.
0: And such an educated man shared his experience
1: back and all everybody.
0: All felt happy. Everybody rejoiced on the occasion.
1: కనుక అలాంటి మహనీయులు భారతదేశంలో ఎందరో ఉంటున్నారు.
0: సచ్ నోబుల్ సోల్స్ ఆర్ మెనీ హియర్ ఇన్ భారత్.
1: ఈనాటికి కూడా నిగర్వులైనటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
0: దేర్ ఆల్సో మెనీ మెనీ పీపుల్ ఆర్ వెరీ హంబుల్
1: అండ్ సింపుల్. భారతదేశం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ల్యాండ్.
1: పవిత్రమైనటువంటి భూమి.
0: ఇస్ ఎ సీక్రెట్ ల్యాండ్.
1: ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇంకా కూడాను పవిత్రమైన భారతీయ గురించి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము?
0: Having been born in the sacred land, if we do not understand what
1: Papa
0: it is, what is of life,
1: పామరత్వము పట్టి,
0: we are fully ignorant because
1: దైవ ప్రీతి లేని దాని పట్టి,
0: and we don't have love for God,
1: మానవత్వం అనే మానవులందున,
0: and human quality is totally gone,
1: విశ్వశాంతికి ఇది విప్లవము,
0: and this is the cause for the revolution.
1: శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ఇదే మూల కారణము.
0: Why is there no peace in this world? This is the cause.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము.
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్స్ ద బ్యూటీ.
1: వ్రతములన్నింటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
0: ఆఫ్ ఆల్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ ది బెస్ట్.
1: మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది.
0: ద మోస్ట్ నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్.
1: ప్రాణము కంటెను మానమే ఘనము మన దేశ నీతిని మంటగలిపి.
0: ఇన్ ఫ్యాక్ట్ క్యారెక్టర్ ఇస్ మచ్ మోర్ దాన్ లైఫ్.
1: నేటికిచ్చిన పరదేశ నీతులరచి,
0: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద కోడ్
1: విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే,
0: వీ ఆర్ ఫాలోయింగ్ ద కోడ్ అండ్ ద కాండక్ట్ ఏపీ ఇన్ ది ఫారిన్ కంట్రీస్.
1: ఏమందు భారత పాలనంబు?
0: వాట్ హాడ్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ?
1: ఎలాంటి పవిత్రమైన భారతదేశము?
0: వాట్ ఇస్ సీక్రెట్ ల్యాండ్?
1: ఎలాంటి ఆదర్శాలను అందించినటువంటి దేశము?
0: వాట్ ఎన్ ఐడియల్ కంట్రీ?
1: ఈనాడు అతి పవిత్రమైన దేశము ఈ గతిని అనుభవిస్తుండాలి.
0: దిస్ ఇస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది సీక్రెట్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: భారతీయ సంస్కృతిని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోవటమే కారణం.
0: వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్
1: దాని ఆచరణలో పెట్టి అనుభవించలేకపోవటమే కారణము.
0: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు experience the culture of Bharat.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: pavitramaina Bharat desham yokka charitra okka thori meeru vismarinchi,
0: you have forgotten the history of this country,
1: ee desham yokka sampattini gurinchi meeru manasulo mananam cheskondi,
0: you now you recapitulate, think of the glory of this land,
1: ee goppa upakaram cheyakapoyinappudikini ee kinchittaina kuda oka manavuniki upakaram chesi aanandanni anubhavinchandi,
0: be happy at least by helping a single person.
1: పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి.
0: ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ విజిటెడ్ దిస్ ల్యాండ్ అండ్ దే హావ్ హ్యాడ్ నోబుల్ థాట్స్.
1: రంగూన్ వార్ జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ రంగూన్ వార్,
1: అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకొని వచ్చాడు.
0: మదర్ కేమ్ హియర్ అలాంగ్ విత్ హర్ సన్.
1: చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు.
0: ద బాయ్ వాస్ సో యంగ్ ఏజ్ 10.
1: మద్రాస్ కు వచ్చి చేరారు.
0: దే రీచ్ మద్రాస్.
1: ఆ పిల్లవాడికి ఆకలి అయింది.
0: ద బాయ్ వాస్ హంగ్రీ.
1: మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది.
0: మదర్ ఫెల్ సో సాడ్ వాచింగ్ ది ప్లాంట్.
1: నాయన నీ చెట్టు కింద కూర్చో అని 10 ఇండ్లకు పోయింది. ఇంత బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది.
0: మదర్ వాంటెడ్ ద బాయ్ టు వెయిట్ సిట్ అండ్ రిట్రీ అండ్ షీ బ్రాట్ ఫుడ్.
1: అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడా భుజించింది.
0: షీ సర్వ్ ద ఫుడ్ టు హర్ సన్ అండ్ లేటర్ షీ హస్ పార్టీ.
1: ఒక దినము, రెండు దినము, మూడు దినము జరిగింది ఆ విధంగా.
0: 2 డేస్, 3 డేస్ పాస్ట్ లైక్
1: దట్. ప్రతి దినము ఎవరు మీకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానం ఇస్తారు?
0: హూ విల్ సర్వ్ యూ ఫుడ్ ఎవ్రీ డే?
1: ఇవ్వలేదు.
0: నో,
1: ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది తాను పస్తుండేది.
0: దెర్ఫోర్ వాట్ హ్యాపెండ్, మదర్ సర్వ్డ్ ఫుడ్ టు సన్ అండ్ షీ స్టార్వ్డ్.
1: ఆ మదరు నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క ఈ తత్వము భారత మదర్.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ద వెరీ నేచర్ ద స్పిరిట్ ఆఫ్ ఎ మదర్.
1: కనుకనే ఆమె పస్తు పడి ఉండేటువంటిది.
0: సో షీ ఫాస్ట్.
1: ఆ విధంగా పస్తు ఉండి ఉండి ఉండి ఉండి కట్టగడపడికి శరీరం క్షీణించిపోయింది.
0: బికాస్ షీ స్టార్వ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
1: భిక్షానికి పోవడానికి కూడా శక్తి లేదు.
0: షీ హస్ నో ఎనర్జీ టు ఈవెన్ టు బెగ్.
1: అప్పుడు కుమారుడు లేచాడు, అమ్మా నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను బిచ్చం ఎత్తుతాను.
0: ద సన్ సెడ్, మదర్ యు ఆర్ సో వీక్ టుడే, ఐ విల్ గో అండ్ బెగ్.
1: కానీ కుమారుడు బిచ్చం ఎత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు.
0: మదర్ కెనాట్ యాక్సెప్ట్ దిస్ సన్ బెగింగ్ ఫర్ హర్.
1: అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటికి కూడా ఎందరో ఉంటున్నారు.
0: సార్ట్ ఆఫ్ మదర్స్ ఆర్ మెనీ ఈవెన్ టుడే.
1: పోయాడు, బిచ్చం ఎత్తాడు, ఎత్తాడు, కొద్ది చిక్కి చిక్కుతూ ఉంది, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది.
0: ద బాయ్ వెంట్ రౌండ్ అండ్ బెగ్డ్.
1: అమ్మ తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయన నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు.
0: అండ్ ద బాయ్ సర్వ్డ్ ఫుడ్ టు హిస్ మదర్.
1: ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది.
0: అల్టిమేట్లీ బాయ్ ఆల్సో బికేమ్ వీక్.
1: ఒక ఇంటికి వెళ్ళాడు పాపం.
0: ద బాయ్ వెంట్
1: చాలా బలహీనంగా ఉన్నాడు.
0: ఇట్ వాస్ వెరీ వీక్.
1: మాటలు కూడా రావటం లేదు.
0: హి కుడ్ నాట్ ఈవెన్ స్పీక్.
1: భవతి బిచ్చాన్ దేహి అని అడిగాడు.
0: అండ్ హి సెడ్ ఐ వాంట్ మై ఫుడ్.
1: ఒక వరండాలో ఈజీ చైర్ వేసుకుని ఒక ఆఫీసర్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
0: వన్ ఆఫీసర్ వాస్ గోయింగ్ త్రూ ఎ పేపర్ రిలాక్సింగ్ ఆన్ అన్ ఈజీ చైర్.
1: అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయము.
0: హి హర్డ్ ది షౌట్స్ ఆఫ్ ద బాయ్.
1: హే బాయ్, ఎవరు నీవు అన్నారు.
0: హి సెడ్ ఓ బాయ్ హూ ఆర్ యు.
1: జవాబు కొడుకు చెప్పడానికి శక్తి లేదు.
0: ద బాయ్ వాస్ సో వీక్ దట్ హి కుడ్ నాట్ రిప్లై. బట్ హి సాట్ దేర్.
1: కూర్చునేటప్పటికే ఆ ఆఫీసర్ లోపలికి వెళ్ళాడు. ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద ఆఫీసర్ వెంట్ ఇన్ సైడ్ బ్రాట్ ఫుడ్ సర్వ్డ్ హిమ్ ఆన్.
1: తినలేదు.
0: Well, the boy didn't
1: eat. ఆకలి అంటున్నావు ఎందుకోసం తినకూడదు నీవు.
0: ద ఆఫీసర్ షౌటెడ్ యు సే యు ఆర్ హంగ్రీ వై డోంట్ యు ఈట్.
1: నీవు కేవలం దొంగగా ఉంటున్నావు.
0: యు సీమ్ టు బి ఏ థీఫ్.
1: నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు.
0: యు ఆర్ రియల్లీ హంగ్రీ వై డోంట్ యు ఈట్.
1: అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడి వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు.
0: ద బాయ్ బీయింగ్ సో వీక్ హీ కుడ్ నాట్ స్పీక్ లౌడ్లీ.
1: ఆఫీసర్ అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు.
0: ఆఫీసర్ కేమ్ సో క్లోజ్ అండ్ హర్డ్.
1: అప్పుడు చెప్పాడు మొదలు అమ్మకు.
0: అండ్ ద బాయ్ సెడ్ ఫుడ్ ఫర్ మదర్.
1: మొదలు నేను తల్లికి అందించాలి.
0: ద మదర్ షుడ్ హ్యావ్ ఫుడ్ ఫస్ట్
1: అన్నాడు. ప్రాణం ఇచ్చాడు.
0: అండ్ దెన్ హీ డైడ్.
1: అలాంటి పిల్లలు అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు.
0: సచ్ బాయ్స్ సచ్ సన్స్ అండ్ మదర్స్ వర్ దేర్ అండ్ సర్వ్డ్.
1: తన ఆకలైపోయి తన ప్రాణం పోతున్నప్పటికి మొదలు అమ్మకు మొదలు అమ్మకు మొదలు అమ్మకు.
0: Even at the time of death, even while leaving the body, the boy said, the food is for first
1: ilante
0: for the mother.
1: ఇలాంటి ఎక్కడైనా చిక్కుతారా అని ఆశిస్తున్నాను.
0: Today, do you find any of that sort today?
1: కాని ఉన్నారు. భారతదేశంలో లేకపోలేదు.
0: Not that there are none.
1: పవిత్రమైన భారతదేశంలో అంతో ఇంతో ఉన్న కొంచెం దయ కలిగినటువంటి హృదయాలు ఉంటున్నాయి.
0: In this great land, there's no dearth of noble people.
1: కానీ ఈనాడు ఇంత అభివృద్ధి గాంచినటువంటి దేశంలో ఒక్కరైనా కూడా కంటి కనిపించకుండా పోతున్నారు.
0: But we are not able to see them quite frequently.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు మొట్టమొదటి దయను పెంచుకోండి.
0: First, develop compassion.
1: పది మంది యొక్క కష్టమును చూచి మీ కన్నీరు కార్చండి.
0: You shed tears watching the suffering of your parents.
1: వారి కష్టమును నివారించడానికి తగినటువంటి కృషి చేయండి.
0: Make every effort to give them relief.
1: వాళ్ళకు తగినటువంటి సహాయం చేయండి.
0: యూ హెల్ప్ యువర్ పేరెంట్.
1: నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒకరికి దానం చేయండి.
0: ఇఫ్ యూ 10 రూపీస్ అట్లీస్ట్ 1 రూపీ
1: త్యాగానికి పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు.
0: నో అసోసియేషన్ నో అథారిటీ నో లీనియేజ్ నో పొజిషన్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ
1: ఇచ్చి వాడికి సహాయం చేయండి.
0: సో యూ హెల్ప్ అదర్స్ బై ఆఫరింగ్ అట్లీస్ట్ ఎ పిటెన్స్.
1: ఆ విధమైనటువంటి సహాయం చేయండి. మీరు
0: రెండర్ హెల్ప్
1: హస్తస్య భూషణం దానం.
0: And if a real jewel to the hand is charity.
1: భూషణము కంఠస్థ సత్యం. సత్యంకే కంఠమునకు భూషణం.
0: అండ్ ద జ్యువెల్ టు ద నెక్ ఈజ్ ద అటరెన్స్ ఆఫ్ ట్రూత్.
1: మన కంఠము నెక్లెస్ కాదు భూషణము.
0: ఇస్ నాట్ ద నెక్లెస్ దట్స్ ద డెకరేషన్.
1: సత్యమే మన భూషణము.
0: ద ట్రూత్ ఈజ్ ద రియల్ జ్యువెల్.
1: చేతికి దానమే ఒక భూషణము.
0: అండ్ ఫర్ ద హ్యాండ్ ద జ్యువెల్ ఈజ్
1: చారిటీ. ఇలాంటి భూషణాలు ఉండేటువంటి మనకు అనేక భూషణాలు మనకు ఎందుకు ఆశించాలి?
0: When you have such precious jewels, why do you want the remaining jewels?
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: దయాహృదయులైపోయి మీ చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి.
0: Having acquired all this education, be ready to sacrifice, get a good name to the society.
1: కానీ మీ లోపల మాత్రం క్రోధము అహంకారము ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి.
0: బ్రష్ అసైడ్ యాంగర్ ఈగో హెట్రెడ్ దే షుడ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్.
1: ఈ దుర్గుణాలను లోపల ఉంచుకుని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది.
0: విత్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ, even if you offer anything in charity, it turns bitter, bitter, bitter only.
1: అలాంటి దానం చేయకండి.
0: Don't do such things.
1: మీ దుర్గుణాలను బక్కకు నెట్టేసేయండి.
0: Get rid of all bad qualities.
1: ప్రేమను పెంచుకోండి.
0: And develop compassion.
1: మీ ప్రేమ చేత 10 మందికంతా కూడా ఆనందాన్ని ఇచ్చుకోండి.
0: And with love share bliss with everybody.
1: అది మీరు చేయవలసినటువంటి ఒక చదువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని.
0: That is the significance, true meaning of education.
1: ఈనాడు దేశమునకు చేయవలసినటువంటి సేవ ఇలాంటిది.
0: This sort of a service you should
1: do. గొప్ప భవనాలు కట్టకండి, గొప్ప ఇదిగా కట్టకండి, స్కూల్స్ కట్ట. మీ చేతనేంత ఎంతవరకు శక్తో అంత పనులు చేయండి. మీరు
0: యూ డోంట్ నీడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ బిగ్ హ్యూజ్ జైజాంటిక్ బిల్డింగ్.
1: ఏది చేసినా ప్రేమతో చేయండి.
0: వాట్ ఎవర్ యు మే డూ, డూ ఇట్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ మోర్ దెన్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే.

0: by bad thoughts, one is put to misery. By entertaining the truthful thoughts, one becomes pious. The one beyond this thought process will always remain in peace. Do not forget this good word.
1: Face is the index of life, mind.
0: Face is the index of the mind.
2: Manasu nandali sankalpa vikalpamulanni kudanu mukham nande pratibimbistu untayi.
0: All the thoughts and counter thoughts are very much reflected on one's own face.
2: Dukkham kani aanandam kani vicharam kani krodhamu kani dveshamu kani ఏ గుణములైనప్పటికీ ముఖమునందు ఇవి ప్రతిబింబిస్తూ ఉంటాయి.
0: ద డిఫికల్టీ ఆర్ యాంగ్జైటీ, యాంగర్, హేట్రెడ్, బ్లిస్, హ్యాపీనెస్, దే విల్ ఆల్ షో అప్ ఆన్ అవర్ ఫేస్.
2: కనుక మానవుడు దుస్సంకల్పములకు హృదయములో స్థానం ఇవ్వకూడదు.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్.
2: దుస్సంకల్పముల చేత తాను దుఃఖితుడవుతాడు.
0: He's put to all difficulties and problems because of bad thoughts.
2: పరుల చెడ్డను కోరటము, పరులకు అపకారం చేయటము, పరులకు కీడును సంకల్పించటము ఇత్యాది దుష్ట సంకల్పములన్నీ కూడాను పరులకు కీడు చేయటమే కాకుండా తదుపరి దానికంటే అమితమైనటువంటి కీడు కోరిన వానికే చేస్తుంది.
0: Desiring bad for others, trying to harm others, trying to hurt others is doubtlessly very bad. But beyond that, harming those that help you is much worse.
2: Dushta sankalpamulu manavunaku sahaja lakshanamulu kavu.
0: Bad thoughts is not natural to mankind.
2: Oka bavilo rai visirinappudu akkada chinna alaga prarambhamavutundi.
0: When you pelt a stone into the well, there starts waves in little dimensions to begin
2: with. Poorthi bhavini akraminchipothundi.
0: The waves spread and occupy the entire area of the well.
2: Ee manasa sarovaram nandu sankalpam anetuvanti oka rai vesinappudu aa sankalpam anetuvanti rai dwara ee oka manasa sarovaram nandu ala prarambhamayi sarveendriyamulu nandu prapinchipothundi.
0: Likewise, in this lake of human mind, when you pelt a stone of thought, the waves would spread all over the body.
2: Kannuni andu praveshinchi dushta drushtini drustundi.
0: The bad thought enters into your eye and makes all your looks bad.
2: Karnamuni andu praveshinchi dushta shravanamane vintundi.
0: As it enters into the ear, it entertains bad listening.
2: Noti andu praveshinchi dushta bhavamale palukutundi.
0: Bad thought in our mouth will make you utter that is bad.
2: Hastamuli yandu kani padamuli yandu kani samasta dehamunandu kudanu ee dushta sankalpamulu praki anni vidhamainatundi dushta karmale aacharistundi.
0: The bad thought in hand will take you to resort to all bad activity.
2: Karachalanadi avayamulu nunchi kudanu ee dushta sankalpamulu chetani dushkarmalu aacharistundi.
0: It's only bad thought that will make all the organs and the limbs of the body go in a perverted way.
2: Dushta sankalpamula cheta dukkitudagu.
0: Therefore you are put to misery because of bad thought.
2: Mana dukkhamulaku moola karanam emiti?
0: What is the main cause for our misery?
2: Mana sankalpamule.
0: Only our thought.
2: Ee sankalpamule samasta dukkhamulu kudanu mana nundi aavirbhavimpa chestundi.
0: Is all the bad thought present in the mind that takes us to misery?
2: కనుక సంకల్పములు ప్రారంభమైన తక్షణమే ఇది సత్సంకల్పంలా లేక దుష్ట సంకల్పంలా అని విచారణ చేసి దుష్ట సంకల్పములు సాధ్యమైనంత వరకు దూరం చేయాలి.
0: Therefore the moment thought originates, we should discriminate and find out whether it's good or bad.
2: తదుపరి సత్య సంకల్పముల చేత సాధు అగును.
0: One becomes pious by entertaining truthful thoughts.
2: పరోపకార సంబంధమైన సంకల్పము,
0: the thought to render service to others,
2: పరుల యొక్క క్షేమమును కోరినటువంటి సంకల్పము,
3: ద థాట్ దట్ డిజైర్స్ ద వెల్ఫేర్,
2: సమాజం యొక్క సంక్షేమాన్ని ఆశించినటువంటి సంకల్పము,
3: ద థాట్ దట్ విషెస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సొసైటీ,
2: ఈ విధమైనటువంటి సత్య సంకల్పముల చేతనే మానవుడు సాధువుగా మారిపోతున్నాడు.
3: ట్రూ సచ్ ట్రూత్ఫుల్ థాట్స్ మ్యాన్ బికమ్స్ పైస్.
2: సాధు అనగా వేష సాధువు కాదు,
3: పైస్
2: సాధు గుణములు చేసి కూడినటువంటి మాధవత్వం.
3: పైస్నెస్ డస్ నాట్ గో విత్ ద డ్రెస్ వన్ వుడ్ పుట్ ఆన్. The quality within.
2: కనుకని ఇట్టి సాధుత్వాన్ని రక్షించే నిమిత్తమై పరిత్రాణాయ సాధూనా, ఈ సాధుత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
3: This pious quality is present in every man.
2: అట్టి సాధుత్వం అనేటువంటి గుణమును సంరక్షించే నిమిత్తమై మనకు సత్సంకల్పమును ఆవిర్భవింపు చేసుకోవాలి.
3: In order to sustain and foster the pious quality, we should entertain good thoughts.
2: ఇంకా శాంతి మనకు ఎక్కడ నుంచి లభిస్తుంది?
3: Where can you get peace?
2: బయట ప్రపంచం నుంచి మనకు శాంతి లభించదు.
3: You don't get peace from
2: outside. బయట పదార్థం నుంచి మనకు శాంతి లభించదు.
3: It's not from external.
2: బయట విషయం నుంచి మనకు శాంతి లభించదు.
3: Not from outer scenario.
2: విద్య నుండి శాంతి లభించదు.
3: Not out of education.
2: ఉద్యోగం నుండి శాంతి లభించదు.
3: Not out of job.
2: శాంతి మన అంతర్భావం నుండి ఆవిర్భవించేటువంటిది.
3: Peace originates from within.
2: ఎప్పుడు ఈ శాంతి మనకు లభిస్తుంది?
3: When do you get this peace?
2: సర్వ సంకల్పరహితుడే శాంతి నుండు.
3: ఎ పర్సన్ వుడ్ రిమైన్ ఇన్ పీస్ వెన్ ఇస్ బియాండ్ థాట్.
2: అనగా ఎట్టి సంకల్పములు లేక సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా భావించినప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
3: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ గోస్ బియాండ్ ద థాట్ అండ్ దెన్ వన్ ఆఫర్స్ ఎవ్రీథింగ్ టు ద డివైన్.
2: కనుకని మన సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా మనం భావించాలి.
3: సో వీ షుడ్ కన్సిడర్ every thought being prompted by God.
2: సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
3: All thoughts emanate out of heart.
2: హృదయము భగవత్ స్థానము.
3: The heart is the center of God.
2: కనుకనే సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించుతున్నాయని సత్సంకల్పాన్ని మనం విశ్వసించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
3: When once we entertain this truth that thoughts originate out of the heart, there will be truth.
2: మంచి చెడ్డలు పరులపైన మనము ఆవిర్భం చేయకూడదు.
3: The good and bad, the others are not the cause.
2: ఎవరు మంచి చెడ్డలకు కారకులు కాదు.
3: No one is responsible either.
2: సమస్త మంచి చెడ్డలకు నీ యొక్క సంకల్పములే మూల కారణము.
3: For everything good and bad, you are responsible your thoughts.
2: కనుకని మన సత్య సంకల్పములను అభివృద్ధి పరచుకొని తద్వారా సర్వ సంకల్ప రహితుడే శాంతుడగును. సర్వ సంకల్పములు కూడాను మనం శూన్యము గావించుకోవాలి.
3: Therefore, we should start with this point of entertaining truthful thoughts and travel beyond this thought.
2: Yat bhavam tad bhavati.
3: As is the feeling, so is the experience.
2: Kalukane mani yokka prati okkati kudanu reflection of the inner being.
3: So everything is the reflection of the inner being.
2: Okanoka samayamlo Krishnudu Dharmajanni pilipinchi, Dharmaja ee rajyam lopala evadaina dushtudu dummargulu anetunte varu unnara vicharinchukoni rammani pampadu.
3: At one time, Krishna summoned Dharmaja and said, go and find out in this kingdom and find out if there is any bad man, wicked man here.
2: తదుపరి కొంతసేపైన తర్వాత దుర్యోధన్ని పిలిపించాడు.
3: After some time, he summoned Duryodhana.
2: దుర్యోధనా, మన రాజ్యం లోపల ఎవరైనా దుష్టులో దుర్మార్గులో ఉంటున్నారేమో విచారించమని చెప్పాడు.
3: దుర్యోధన, if there is any bad man, wicked man in our kingdom, find out.
2: ధర్మజుడు ఒకవైపున, దుర్యోధనుడు మరొక వైపున ఈ యొక్క దీనిని కొంతవరకు సాధించే నిమిత్తమై రాజ్యంలో సంచారం సల్పుతూ వచ్చారు.
3: ధర్మజ అండ్ దుర్యోధన వెంట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
2: కొంతకాలమైన తర్వాత ధర్మజుడు వచ్చి, కృష్ణ, మన రాజ్యములో దుష్టులు దుర్మార్గులు అనేటువంటి వారు ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు.
3: ధర్మజ కేమ్ అండ్ సెడ్, కృష్ణ, దేర్ నో వికెడ్ మ్యాన్, దేర్ నో బ్యాడ్ మ్యాన్.
2: ప్రజలు కూడాను పవిత్రులే,
3: ఆల్ ఆర్
2: సద్గుణవంతులే,
3: ఆల్ ఆర్
2: సదాచార సంపన్నులే,
3: ఆల్ ఆర్ వర్చ్యుయస్, ఆల్ టేక్ టు గుడ్ ప్రాక్టీసెస్.
2: దుష్టులు ఎవరు నా కంటి కనిపించలేదన్నాడు.
3: ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ ఎనీ బ్యాడ్ మ్యాన్.
2: సరే వెళ్ళమన్నాడు.
3: హి సెడ్ ఓకే యు మే గో.
2: మరి కొంతసేపటికి దుర్యోధనుడు వచ్చాడు.
3: ఆఫ్టర్ సమ్ టైమ్ దుర్యోధన,
2: కృష్ణ, మన రాజ్యం లోపల ఎక్కడ చూసినా దుష్టులు దుర్మార్గులే కనిపిస్తున్నారు.
3: దుర్యోధన సెడ్, కృష్ణ, our kingdom is
2: దురాచార సంపన్నులే కనిపిస్తున్నారు.
3: we find people resorting to bad practice.
2: సత్ప్రవర్తనలు సదాచార సంపన్నులు నా కంటికే కనిపించలేదన్నారు.
3: I have not come across anyone, a pious man, a good person.
2: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
3: Then Krishna said,
2: యత్ భావం తత్ భవతి. దుర్యోధన యొక్క దృష్టి అంతే కూడాను దుస్సంకల్పముల చేత దురాచారముల చేత దుర్భావముల చేత నిండి ఉంటున్నది. కనుకనే అతనికి అన్ని కూడాను దుష్ట సంకల్పం లేనిటువంటి వారే కనిపించారు, దురాచారులే కనిపించారు. తాను ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటారో అందరికీ అలాంటి కలరే కనిపిస్తుంది.
3: As Duryodhana is full of wicked thoughts and bad feelings, he saw everyone bad because as is the color of the glass, so is the vision.
2: కనుక దుష్టుల యొక్క దృష్టి చాలా దుష్ట దృష్టిగా కనిపిస్తుంటుంది.
3: The vision of a bad man is automatically bad.
2: దుర్యోధన పరమ దుష్టుడు, దుర్మార్గుడు, దురాచార సంపన్నుడు.
3: Duryodhana is very bad, very cruel and wicked.
2: ధర్మజుడు,
3: ధర్మజ
2: ఇతను సాధు గుణము కలవాడు. సత్య సంకల్పుడు,
3: సదాచార
2: సంపన్నుడు.
3: టేక్స్ టు గుడ్ ప్రాక్టీస్.
2: ధర్మమే అతని యొక్క స్వరూపము ధరించినటువంటి వాడు.
3: ఇస్ వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ధర్మ.
2: కనుకనే అతనికి అందరు కూడాను సద్గుణవంతుడే కనిపించారు.
3: దేర్ ఫోర్ హీ మెట్ ఓన్లీ గుడ్ పీపుల్.
2: ఏత వాత దుర్యోధన యొక్క దుష్ట సంకల్పములకు, ధర్మజుని యొక్క సత్సంకల్పములకు ఈ యొక్క దృశ్యములే మూల కారణములు.
3: Be that as it may, the vision and experience of Duryodhana and Dharmaja, they are based on their thoughts behind.
2: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను మంచి చెడ్డలైనటువంటిది గిల్టీ కాన్షియస్ అంటారు. తన యొక్క భావమును పురస్కరించుకుని వీరు దుష్టులని వీరు సజ్జనులని విశ్వసిస్తుంటారు.
3: Basing on good and bad within us, we consider others good and bad. This is guilty conscience.
2: దుష్టులు కాని సజ్జనులు కాని బయట ప్రపంచంలో కనిపించేవారు కాదు.
3: The good or bad are not seen in the outer world.
2: ప్రతి ఒక్కటి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
3: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
2: తన యొక్క రియాక్షనే, తన యొక్క రీసౌండే, తన యొక్క రిఫ్లెక్షనే.
3: ఇట్స్ హిజ్ ఓన్ రియాక్షన్, హిజ్ ఓన్ రిఫ్లెక్షన్, హిజ్ ఓన్ రీసౌండ్.
2: కనుకనే ప్రతి విషయం నందు కూడాను మంచి చెడ్డలకు మనమే మూల కారణం కాని మరొకరు కాదు.
3: So we are responsible for our good and bad, no one else.
2: Kanuka itti satsankalpamulaku dussankalpamulaku parulu kaadu kaarakulu, mana yokka sankalpamule moola kaaranam.
3: So for good and bad, our thoughts are the main cause.
2: Mana manasanta sankalpamule yokka moota.
3: Mind is the bundle of thoughts.
2: Mana pravartanayantu anni kodunu manasu yokka baata.
3: Mind travels along the path of action.
2: మన సుఖ దుఃఖములకు మూల కారణము మన నడతలే మూల కారణము.
3: For the pain and pleasure, our behavior, action is responsible.
2: కనుకనే సంకల్పములు మంచివైనప్పుడు మనసు మంచిది అవుతుంది.
3: When thoughts are good, mind is good.
2: మనసు మంచిదైనప్పుడే మన నడతలు కూడాను మంచిగా ఉంటాయి.
3: When mind is good, the action will be good.
2: కనుక ఈనాడు ప్రపంచమంతా కూడాను మన నడతలను పట్టి అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములు కనిపిస్తూ ఉంటున్నాయి.
3: In the present day world, we find all wrong activity, wrong action.
2: దీనిని పురస్కరించుకుని ప్రాచీన మహర్షులందరూ కూడాను మన ఏవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవు, మనసే మూల కారణము.
3: Basing on this, the ancient sages declared that mind is the cause for liberation or attachment.
2: కనుక మొట్టమొదట మన సంకల్పములను సత్సంకల్పములుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
3: Therefore, we should foster, develop truthful thought.
2: ఆహార విహారముల చేత మన సంకల్పములు అనేక వికృతంగా మారుతూ ఉంటాయి.
3: Our food and habits are responsible for the perverted thoughts.
2: మన సుకృతమునకు వికృతమునకు మన సంకల్పములే మూల కారణము.
3: For the perverted thoughts, our food and habits are responsible.
2: కనుక మొట్టమొదట మనం సంకల్పములు ఆవిర్భవించిన తక్షణమే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని టైం తీసుకుని విచారణ చేయాలి.
3: The moment thought originates, take some time and discriminate.
2: తొందరపాటు ఎప్పుడు మంచిది కాదు.
3: Never be in haste.
2: Haste makes waste. Waste makes worry. So, do not be in a hurry.
3: Haste makes waste. Waste makes worry. So, do not be in a hurry.
2: Manamu thondara paata padakoodu.
3: Never be in a hurry.
2: Manamu shantanga. Adhe patience.
3: Observe patience.
2: Ee yokka shantini manam vahinchutamante sarva vidhamulainatundi sukhamunu manam anubhavinchagalamu.
3: When you are in peace, you can experience all
2: the sukham anetundi kudanu manaku praaptamainatundi drushtilo manaku kanipinchetundi kaadu.
3: Even the pleasure is not merely physical or worldly.
2: Mana adrushtam anetundi kudanu mana yokka praaptini puraskarinchukoni labhinchetundi kaadu.
3: Even the fortune is not the one based on deservedness.
2: కనుకనే కర్మలు అనేటువంటివి అన్ని కూడాను అదృష్టం పైన ఆధారపడి ఉంటుంటాయి.
3: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఫార్చ్యూన్.
2: అదృష్టం అంటే పూర్వం చెప్పాను, దృష్టికి కనిపించినటువంటిదే అదృష్టము.
3: అదృష్ట ఫార్చ్యూన్ ఇస్ దట్ విచ్ యు డు నాట్ సీ.
2: కంటికి కనిపించేటువంటిది కాదు అదృష్టము.
3: దిస్ ఫార్చ్యూన్ ఇస్ నాట్ సీన్ విత్ ది
2: కర్మ ఫలములు వేసి సంకల్ప ఫలములు నాటి సంకల్ప బీజములు నాటి కర్మ ఫలములు పొందుతున్నాం.
3: యు సో ది సీడ్ ఆఫ్ థాట్ అండ్ రీప్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్టర్.
2: కర్మఫలములు నాటి సుఖము అనేటువంటి యొక్క అభ్యాసములు పొందుతున్నాం ఫలములు.
3: యు సో ది సీడ్ ఆఫ్
2: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజములు నాటి శీలము అనేటువంటి ఫలములు పొందుతున్నాము.
3: అండ్ యు రీప్ ది ఫ్రూట్ ఆఫ్ క్యారెక్టర్.
2: ఈ శీలము అనేటువంటి యొక్క బీజములు నాటి అదృష్టము అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాము.
3: యు సో ది సీడ్ ఆఫ్ క్యారెక్టర్.
2: మన గుణం పైన ఆధారపడి ఉంటుండాలి.
3: Therefore fortune depends on our
2: గుణము అనేటువంటిది మన ఆలోచనల పైన ఆధారపడి ఉంటుండాలి.
3: The thoughts depend.
2: ఆలోచనలు అనేటువంటిది మన కర్మల పైన ఆధారపడి ఉంటుండాలి.
3: Thoughts depend on our actions.
2: ఈ కర్మలు అనేటువంటిది సంకల్పం పైన ఆధారపడి ఉంటుండాలి.
3: The actions are based on the thought.
2: సమస్త సుఖ దుఃఖములకు మన సంకల్పములే మూల కారణములు.
3: So for pleasure and pain our thoughts are the main cause.
2: కనుక సంకల్పములు ఎట్టివో మనిషి యొక్క స్వభావం అట్టిది.
3: As is the thought, so is the temperament.
2: Kana mottamottam anamu ee sankalpam adupulo pettukodaniki prayatninchali.
3: First we should exercise a control on
2: our thought. Samanyamaina ee prakrutamaina jeevitam lopala manthi cheddalaku annintiki nunu porula paina manam nettutu unnam.
3: Usually in the world we blame others for our pleasure.
2: Ee porula valla naaku ee dukkham labhinchindani porula valla naaku ee prapti sabhyamaindani manam bhavistuntamu. Idi chaala porapaatu.
3: We consider that you are benefited by someone, others are not responsible anyway.
2: నీ సంకల్పములే నీ కారణం.
3: యువర్ థాట్స్ ఆర్ ద మెయిన్ కాజ్.
2: కనుకనే ఎట్టి భావమో అట్టి పనులను మనం ప్రవేశిస్తున్నాం.
3: యాజ్ ఇస్ ది ఫెయిలింగ్ సో ఇస్ ది యాక్షన్.
2: నీవు ఎగ్జామినేషన్ లోపల పాస్ అయినావా నీ ప్రయత్నం యొక్క ఫలితమే దీనికి యొక్క రిజల్ట్.
3: ఇఫ్ యు పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ మోర్ ఆర్ లెస్ యువర్ ఎఫర్ట్.
2: నీవు ఫెయిల్ అయిపోయినావా నీ ప్రయత్నం యొక్క లోపమే దీనికి కారణం.
3: ఇఫ్ యు ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్ యూ హావ్ నాట్ పుట్ ఇన్ ఎనఫ్ ఆఫ్ ఎఫర్ట్.
2: నీవు చక్కగా సిన్సియర్ గా నీవు హృదయపూర్వకంగా చక్కగా చదివితే తప్పక నీవు పాస్ అయింది.
3: ఇఫ్ యు రీడ్ సిన్సియర్లీ హ్యాడ్ యు రీడ్ సిన్సియర్లీ యూ వుడ్ హావ్ పాస్.
2: కానీ నీ ప్రయత్న దోషం చేతనే నీ పాస్ ఫెయిల్ అంతా నీకు తెలుస్తుంటుండాలి.
3: యూ హావ్ నాట్ పుట్ ఇన్ సిన్సియర్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ యూ ఫెయిల్.
2: అన్ని కార్యములు ఎందుకు కూడాను అంతే.
3: సో
2: విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు సత్సంకల్పములను అభివృద్ధి పరచుకోవాలి.
3: ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఎనీథింగ్ యూ షుడ్ డెవలప్
2: ఈ సంకల్పములు స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై సంకల్పాలు ఉండకూడదు.
3: థాట్స్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్.
2: సంకల్పములు సహజ సిద్ధమైనటువంటి సంకల్పములే.
3: ద థాట్స్ ఆర్ క్వైట్ నేచురల్.
2: స్వభావములు
3: స్వభావ
2: స్వభావం అనగా స్వ ఆత్మ భావము. ఆత్మభావమే స్వభావము.
3: స్వ ఇస్ ఆత్మ, భావ ఇస్ ఫీలింగ్, ఆత్మిక్ ఫీలింగ్.
2: కనుకని స్వధర్మము పరధర్మం అనేటువంటి కానీ స్వభావము ప్రధర్మకాన్ని కానీ హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
3: ఐదర్ స్వధర్మ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ పరధర్మ ఆఫ్ ద వరల్డ్ దే కమ్అట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
2: కనుక ప్రతి ఒక్కటి కూడాను మన యొక్క హృదయం నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి లోపల ప్రవేశించేటువంటివి కాదు.
3: సో ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ అవర్ ఓన్ హార్ట్, నాట్ ఫ్రమ్ అవర్.
2: ఆధ్యాత్మిక చిత్తం అందు కూడాను అమితమైనటువంటి యొక్క ఉద్రేకములు అమితమైనటువంటి ఆనందములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
3: ఈవెన్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ విల్ బి మోర్ అండ్ ఎడ్యుకేటెడ్ వీ ఎక్స్పీరియన్స్ ఓవర్ జాయ్. ఒక్కొక్కరు
2: తన్మయత్నాన్ని గావిస్తుంటుంటారు.
3: సమ్టైమ్స్ వి ఫర్గెట్ అవర్ సెల్ఫ్.
2: మత్తును కలిగిస్తుంటాది.
3: వి ఆర్ ఇంటాక్సికేటెడ్.
2: కొంతవరకు మూమత్తును చేస్తుంది.
3: యు ఆర్ ఇంటాక్సికేటెడ్ సమ్టైమ్.
2: అందువల్లనే నారదులు చెప్పారు, ఎల్లబ్ధపుమాం ఇచ్ఛా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి ఉన్మత్తో భవతి. అన్నిటి ఎందుకు దీనికే మూల కారణం. ఈ యొక్క సంకల్పంలే మూల కారణం.
3: థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ స్టేట్స్.
2: కనుక మన సుఖ దుఃఖములను మరొకరి పైన తోయకూడదు.
3: సో వీ కెనాట్ బ్లేమ్ ఎనీబడీ ఫర్ అవర్ సారో ఆర్ మిజరీ.
2: అన్నిటికీ నేనే కారణము.
3: ఐఎమ్ రెస్పాన్సిబుల్.
2: నా సంకల్పంలే మూల కారణము.
3: మై థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
2: దీనికి ఎవరు కారకులు కాదు.
3: నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
2: అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే వాడు సత్య సంకల్పం అవుతాడు.
3: వెన్ వన్
2: కొంతవరకు మూమత్తును చేస్తుంది.
3: యు ఆర్ ఇంటాక్సికేటెడ్ సమ్ టైమ్.
2: అందువల్లనే నారదులు చెప్పారు, ఎల్లబ్ధపుమాం ఇచ్ఛా రామో భవతి తప్తో భవతి.

0: నా సంకల్పమే మూల కారణము.
1: మై థాట్స్ ఆర్
0: దీనికి ఎవరు కారకులు కాదు.
1: నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: సత్యాన్ని గుర్తించినప్పుడే వాడు సత్య సంకల్పం అవుతాడు.
1: వెన్ వన్స్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ థాట్
0: సత్య సంకల్ప రూపుడే సాధువగును.
1: దేర్ఫోర్ ద వన్ విచ్ సచ్ ట్రూత్ఫుల్ థాట్ విల్ బి
0: సత్య సంకల్పమును ఆవిర్భవించిన తర్వాత ఇవన్నీ కూడా కేవలము ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి యొక్క స్వభావాన్ని మనం గుర్తించాలి.
1: We have to understand the natural quality that the truthful thoughts originate out of the heart.
0: ఎవరు వచ్చి మన నోటితో పలకటం లేదు.
1: No one is speaking on your behalf.
0: ఎవరు వచ్చి మన చెవిలో చేర్చటం లేదు.
1: No one is putting into your ear.
0: ఇవన్నీ మన నుండి వచ్చినటువంటివి.
1: They all come out of you.
0: అన్ని కూడాను ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడు సత్య సంకల్ప రహితుడవును. అతనే శాంతి స్వరూపుడు.
1: When once you recognize that the heart is the center out of which all come, then you will go beyond
0: heart.
1: What is peace?
0: ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని దుఃఖములు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా కేవలం దాన్ని సహించి భరించి తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి వాడు శాంతిని అనుభవించినటువంటి వాడు కాదు.
1: You cannot say that he is the one of peace who could face, resist all problems and anxieties, losses.
0: కనుక దీనికి సుఖ దుఃఖే సమే కుత్వారాహువునా విజయ రెండింటిని కూడా మనం ఏమాత్రం చింతించకూడదు.
1: వన్ షుడ్ మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ బోత్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: సుఖం ఎంత అశాశ్వతమో దుఃఖము అంత అశాశ్వతమే.
1: ద ప్లెజర్ ఇస్ టెంపరీ సో ఆల్సో పెయిన్.
0: నైట్ ఎంత అశాశ్వతమో డే కూడాను అంత అశాశ్వతమే.
1: నైట్ ఇస్ టెంపరీ సో ఆల్సో ద డే.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను కదిలిపోయేటువంటి మేఘములే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏది కూడా సత్యమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈనాడు పౌర్ణమి అని చెప్పిన ఆనందిస్తే రేపటి దినం డార్క్ నైట్ వస్తుంది.
1: టుడే యు మే బి హ్యాపీ దట్ టుడే ఇస్ అ ఫుల్ మూన్ డే.
0: రెండు కూడాను అశాశ్వతములే. రెండు కూడాను అనిత్యములే.
1: బోత్ ఆర్ ట్రాన్సియెంట్.
0: అందువల్లనే అనిత్యం అసుఖం లోకం.
1: Therefore this world is temporary and full of misery.
0: ఈ జగత్తంతా కూడాను కేవలం అనిత్యము అసుఖమైనటువంటిది.
1: Therefore the whole world is temporary.
0: ఎవరు నిత్య సుఖాన్ని అనుభవిస్తున్నాడు?
1: Who experiences the eternal joy?
0: ఎవరు నిత్యానందం అనుభవిస్తున్నాడు?
1: Who experiences that eternal bliss?
0: ఈ నిమిషంలో ఆనందమైతే మరు నిమిషంలో దుఃఖం ప్రవేశిస్తుండాలి.
1: This moment is happy, thereafter is miserable.
0: కనుకని శాంతి అనేటువంటిది మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
1: దేర్ఫోర్ పీస్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నాకు శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
1: ఎవ్రీ పర్సన్ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఐ వాంట్.
0: ఏ విదేశీయుడు వచ్చినప్పటికీ వాట్ యూ వాంట్ అని క్వశ్చన్ వచ్చి ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్.
1: ఎనీ ఫారినర్ విల్ ఆస్క్ ఫర్ దిస్, ఐ వాంట్ పీస్, ఐ వాంట్,
0: ఐ వాంట్ పీస్. ఎన్ని పదములు? మూడు పదములు.
1: హియర్ యూ ఫైండ్ త్రీ వర్డ్స్, ఐ వాంట్ పీస్,
0: ఐ వాంట్ పీస్.
1: త్రీ, ఐ వాంట్ పీస్.
0: ఐ ఈగో,
1: ఐ ఈగో.
0: వాంట్ డిజైర్,
1: వాంట్ డిజైర్.
0: ఎన్నింటిని తీసే పీస్ అక్కడ రెడీమేడ్ గా ఉంటుంది.
1: రిమూవ్ ఈగో అండ్ డిజైర్, పీస్ ఇస్ దేర్ రెడీమేడ్.
0: పీస్ మన వెంటనే ఉంటుంది, జంటనే ఉంటుంది, ఇంటనే ఉంటుంది, కంటనే ఉంటుంది.
1: పీస్ ఇస్ విత్ యూ, ఇన్ యూ, ఆల్వేస్
0: అండ్ అరౌండ్ యూ,
1: అండ్ అరౌండ్ యూ.
0: కానీ సర్వత్రా ఉండినటువంటి అంతా కూడా పీస్.
1: ఎవ్రీవేర్ పీస్ ఇస్ ప్రెసెంట్.
0: ప్రపంచంలో నుంచి మనకు వచ్చేటువంటి అంతా కూడా పీస్ కాదు. ప్రపంచం అంతా పీసెస్, పీసెస్, పీసెస్.
1: యూ డోంట్ గెట్ పీస్ ఫ్రమ్ ద ఔటర్ వరల్డ్, యూ ఫైండ్ ఓన్లీ పీసెస్
0: అవుట్. పీస్ మన యందే ఉంటుంది.
1: సో పీస్ ఇస్ విత్ ఇన్.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్,
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్,
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్,
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు అది ఏ శాంతి, అది ఏ శాంతి.
1: When we recognize the truth, that is real peace.
0: కనుకనే వేదాంతం నందు ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అని మూడింటిని బోధిస్తూ వచ్చారు.
1: వేదాంత స్పీక్స్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: ఆది భౌతికము, అదే దేహము.
1: ఆది భౌతిక, బాడీ.
0: ఆది దైవికము, అదే మనస్సు.
1: ఆది దైవిక, మైండ్.
0: ఆది ఆధ్యాత్మికము,
1: ఆది ఆధ్యాత్మిక,
0: ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ఆత్మ, ది స్పిరిట్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ది వన్ యూ థింక్ యు ఆర్,
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్,
0: ది వన్ యూ రియలీ ఆర్,
1: ది వన్ యూ రియలీ ఆర్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: నిన్ను నీవు ఎవరిగా భావిస్తున్నావో అది నీది యొక్క దేహం యొక్క ప్రమాణం.
1: ఇట్ యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ what you are, that is the standard.
0: కనుక నీవు దేహం కాదు,
1: you're not the body.
0: నీవు మైండ్ కాదు,
1: you're not the mind.
0: నీవు ఆత్మ స్వరూపుడవే,
1: you are ఆత్మా.
0: కనుకనే ఆత్మ జ్ఞానము, ఆత్మ త్యాగము, ఆత్మానందము అనుభవించేటువంటి ఒక తత్వమే నిజమైనటువంటి స్వభావము.
1: సో ది స్వభావ, ద టెంపరమెంట్ లైస్ ఇన్ దీస్ త్రీ కాంపోనెంట్స్.
0: స్వ, స్వ, స్వ, స్వ, అదే స్వ.

0: అదే హంస, అదే హంస గాయత్రి, అదే స్వాన్ స్వా
1: స్వాన్ స్వాయి స్వాన్ హంస గాయత్రి.
0: హం తో హం, ఇది హంస గాయత్రి.
1: తోహం హంస గాయత్రి.
0: కనుక నీవు హంసవే,
1: యు ఆర్ ద స్వాన్.
0: ఎప్పుడు నీ తత్వాన్ని నీవు గుర్తించుంటావో అప్పుడే నీవు పరమహంస.
1: ద మూమెంట్ యు నో యువర్ ట్రూ నేచర్, యు ఆర్ పరమహంస.
0: కనుక నీ అనేక మంది మహర్షులందరినీ కూడాను అతని పరమహంస సచ్చిదానంద పరమహంస అంటారు.
1: సో వి కాల్ మెనీ సెయింట్స్ యాజ్ పరమహంస.
0: పరమహంస అనగానే అనాత్మను ఆత్మను వేరు చేసేటువంటి స్వభావమే హంస యొక్క లక్షణం.
1: ఇట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ది స్వాన్ టు సెపరేట్ ద బాడీ ఫీలింగ్ ఫ్రమ్ ద స్పిరిట్.
0: మిల్క్ అండ్ వాటర్ రెండింటికి వేరు చేస్తుంది.
1: ఇట్ సెపరేట్స్ ద మిల్క్ అండ్ వాటర్.
0: అనాత్మ అయినటువంటి దేహభావం దూరం చేసి ఆత్మ అయినటువంటి యొక్క స్వభావమును తాను నిలుపుకుంటుంది.
1: ఇట్ డిస్టింగ్విషెస్ అండ్ సెపరేట్స్ ద బాడీ అండ్ ద స్పిరిట్.
0: కనుక ఆత్మ అనాత్మ యొక్క విభాగమే హంస యొక్క గుణము.
1: ఇట్ ఇస్ ది క్యాటగరైజేషన్ ఆఫ్ ఆత్మ
0: విభాగమే హంస యొక్క గుణము.
1: ఇట్ ఇస్ ద క్లాసిఫికేషన్.
0: గుణత్రయ విభాగ యోగమే ఈ యొక్క హంస గుణము.
1: క్లాసిఫికేషన్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద స్వాన్.
0: కనుకనే ఈ ప్రకృతి తత్వం అనేటువంటి దానిని క్రమక్రమేణా కొంతవరకు మనం దూరం చేయడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు గివ్ అప్ దిస్ వరల్డ్లీ ఫీలింగ్.
0: ప్రకృతిని మనం వదలడానికి వీలు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ ఇట్.
0: కార్యస్వరూపుడైన పరమాత్మ.
1: దిస్ నేచర్ ఈస్ ది ఎఫెక్ట్.
0: పరమాత్మను కారణ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద కాజ్.
0: కనుక కారణ కార్య స్వరూపమైనటువంటి ఈ జగత్తు.
1: ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: కనుక దీని పేరు జగత్తు అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ జగత్.
0: జగత్ అనగా జగత్. జగత్ రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
1: జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్.
0: అంత రావటం పోవటం, ఏది శాశ్వతంగా ఉండటం లేదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్, ఆల్ కమ్ అండ్ గో.
0: ఏది కూడా శాశ్వతంగా పోవటం లేదు.
1: నథింగ్ గోస్ పర్మనెంట్.
0: పోయినది తిరిగి వస్తుంది. అది
1: దట్ విచ్ గోస్ ఇస్ బౌండ్ టు కమ్.
0: వచ్చింది తిరిగి పోతుంది. అది
1: దట్ విచ్ కమ్స్
0: గోస్. కాబట్టి ఇది మిథ్యము అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ మిథ్య.
0: దీనిని సదసత్ అని కూడా చెప్తూ వచ్చారు.
1: ఇట్స్ ఆల్సో కాల్డ్ సదసత్.
0: దీన్ని ఒక విధమైనటువంటి జగత్తు అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ జగత్.
0: అనేక విధమైన పదముల చేత ఈ జగత్తును మనం అనుభవిస్తున్నాము.
1: వి ఎక్స్‌పీరియన్స్ దిస్ నేచర్ ఇన్ ఏ వేరియడ్ వే.
0: జగత్తును వదలడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రన్ అవే ఫ్రమ్ నేచర్.
0: జగత్తునందు కూడాను జగదీశ్వరుని నీవు దర్శించాలి.
1: ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ యు హావ్ టు ఎక్స్‌పీరియన్స్.
0: జగత్తే ఒక చైతన్యమైనటువంటి స్వరూపము.
1: ది జగత్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ చైతన్య అవేర్నెస్.
0: చైతన్యమే దైవ స్వరూపము.
1: దట్ అవేర్నెస్ ఇస్ డివినిటీ.
0: దానిని consciousness.
1: Consciousness is divinity.
0: కనుకని ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దాని నుంచి కాన్షియన్స్ అనేటువంటిది వచ్చింది.
1: So out of this consciousness came conscience.
0: ఈ కాన్షియన్స్ నుంచి కాన్షియస్.
1: And this conscience led to
0: ఈ కాన్షియస్ బాడీ.
1: The conscience is
0: conscience
1: body.
0: Witness.
1: Conscience is witness.
0: Consciousness is చైతన్యం.
1: Consciousness is
0: అన్ని చైతన్యం యొక్క సంబంధమే.
1: Everything is related to this consciousness.
0: ఒక ఫ్యామిలీని.
1: They all belong to the same
0: relationship. కానీ దీంతో విసర్జించినవి కొన్ని, భుజించినవి కొన్ని ఉంటుండాయి.
1: హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ టు బి గివెన్ అప్, సర్టన్ థింగ్స్ టు బి యాక్సెప్టెడ్.
0: ఒక మార్కెట్ కి వెళ్ళావు.
1: యు గో టు ద మార్కెట్.
0: నీవు ఒక కమలా పండు నీవు డబ్బిచ్చి కొన్నావు.
1: యు బై అన్ ఆరెంజ్ ఫ్రూట్.
0: ఈ కమలా పండు నేనే కొన్నాను, నా డబ్బిచ్చి నేను తీసుకున్నాను అనుకుంటావు.
1: ఐ బాట్ దిస్ ఫ్రూట్ విత్ మై మనీ.
0: అయితే నీవే తినాలి.
1: ఎస్ యూ కెన్ ఈట్.
0: బట్ పైన ఉన్న పొట్టును తీసి పారవేయాలి.
1: బట్ యూ హావ్ టు రిమూవ్ ద స్కిన్ కవరింగ్.
0: లోపల సీడ్స్ ను కూడా పారవేయాలి.
1: యూ త్రో అవే ద సీడ్స్.
0: కానీ జ్యూస్ ను మాత్రం త్రాగాలి.
1: యూ కెన్ డ్రింక్ ద జ్యూస్.
0: నేనే కొన్నానని తోలు కూడా తింటున్నావా?
1: యాజ్ యూ హావ్ బాట్ ఇట్ విత్ యువర్ మనీ యూ డోంట్ ఈట్.
0: నేనే డబ్బిచ్చాను విత్తనములు కూడా నమ్ముతున్నావా?
1: యాజ్ యూ పేడ్ ద మనీ యూ డోంట్ ఈట్ సీడ్స్.
0: డబ్బిచ్చి కొన్నది పండే.
1: In fact, you purchase the
0: fruit. పండు లోపల కొన్ని విసర్జించాలి, కొన్ని స్వీకరించాలి.
1: There in the fruit, certain things have got to be left out.
0: కాబట్టి ఈ దేహం అనేది నీదే.
1: Body belongs to you.
0: ఈ దేహం అనే ఫలమే.
1: The body is the fruit.
0: కానీ ఇందులో నీవు అనుభవించవలసిన కొన్ని, విసర్జించవలసిన కొన్ని.
1: There are certain things you have to experience and there are certain things that
0: have to be left out. దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, ఇవన్నీ విసర్జించాలి.
1: Bad thoughts, bad feelings, bad emotions.
0: ఇవన్నీ విత్తనములు వంటివి.
1: They are like seeds.
0: ఈ విత్తనములు తిరిగి నీ దగ్గర పెట్టుకుంటే తిరిగి మొక్కలు అవుతుంటాయి.
1: If you keep the seeds with you, they will grow into plants.
0: కానీ నీవు అనుభవించవలసింది ఏంటి?
1: What?
0: మాధుర్యమైనటువంటిది. వచనం మధురం, దృష్టియు మధురం, శ్రవణం మధురం, మధురం మనసం మధురం, సర్వం మధురం, మధురాధిపతి మధురం మధురం మధురం మధురం. అంతా మధురమే. ఈ స్వీట్ స్వీకరించాలి.
1: యూ షుడ్ యాక్సెప్ట్ ది స్వీట్ జ్యూస్. ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్.
0: అంతేకాని నేను కొన్నాను కదా అని చెప్పిన ఉద్దేశంతో పై పొట్టును కానీ విత్తనములు కానీ నీవు నమ్మకూడదు.
1: For the simple reason you purchase, you don't eat the skin covering the fruit and the seed.
0: దీనికి నీ నాలుకకు రుచి పాడైపోతుంది.
1: And you spoil the very taste there.
0: కనుక మనకు మనం పాడు చేసుకోవడానికి కారణం ఏమిటి? మన దుర్గుణములు దురాలోచనలే.
1: We spoil ourselves because of our bad thoughts.
0: ఎప్పుడు దురాలోచనల మనలో ప్రవేశించిన చి మానవుడికి ఆవశించినట్టు కాదు ఇది. I am man, not animal. అనేటువంటి దీంతో దాన్ని తరంగొట్టడానికి ప్రయత్నించాలి.
1: The moment a bad thought starts, you should feel that they are not human qualities and you should
0: human
1: say that you are man and you are not animal.
0: రాగ ద్వేషము అసూయము డంబము కామ క్రోధ లోభ మోహము నాతి ఇవన్నీ కూడాను పశువు యొక్క గుణములు.
1: The hatred, the avarice, ego, there are animal qualities.
0: నా గుణములు ఏమిటి? సత్యము నా గుణము, ధర్మము నా గుణము, ప్రేమ నా గుణము, అహింస నా గుణము, సహనం నా గుణము, సదాచారం నా గుణము అనేటువంటి యొక్క దీన్ని మనం భావించుకుంటూ రావాలి.
1: You should consider truth is my quality, love is my quality, non-violence is my quality, peace is my nature, like that you should feel.
0: Kankani, ee compassion naa yokka nijamaina quality.
1: Compassion is my true quality.
0: Idiye naa karuna.
1: This is compassion.
0: Ee karunara samachetane manavudu jeevinchadaniki prayatninchali.
1: With this sense of compassion we should lead our life.
0: Adiye Sri Ramuli yokka pradhama gunamu.
1: That is the chief quality of Sri Ram.
0: Compassion.
1: Compassion.
0: Aa gunamee రామచంద్రుడి యొక్క చరిత్రను పవిత్రముగా విస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కంపాషన్ ఆఫ్ శ్రీరామ దట్ మేడ్ హిస్ కెరియర్ అండ్ పర్సనాలిటీ సీక్రెట్.
0: ప్రతి మానవుని ఎందుకును ఈ కరుణారసం మనలో ఆవిర్భవించాలి.
1: దిస్ ఎసెన్స్ ఆఫ్ కంపాషన్ షుడ్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ఎవ్రీవన్.
0: మానవుని ఎందు ఏనాడు కూడాను శోకరసం రానేకూడదు.
1: ఇన్ నో పాయింట్ ఆఫ్ టైం షుడ్ దేర్ బి ఎ మిజరీ.
0: శోకరసం ఎప్పుడు వస్తుంది?
1: When do you suffer?
0: మనం దుర్గుణములను పెంచుకున్నప్పుడే శోకరసం మన యందు ఆవిర్భవిస్తుంది.
1: When you develop bad quality, you will be sorrowful.
0: కనుక నీ హృదయాన్ని పూర్తి కూడాను ప్రేమగా నీవు నింపుకో.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్.
0: నీ యొక్క హృదయం అనేటువంటి ట్యాంక్ నువ్వు ప్రేమతో ఫిల్ అప్ చేసుకుంటే.
1: వెన్ యూ ఫిల్ ది ట్యాంక్ ఆఫ్ యువర్ హార్ట్ విత్ లవ్,
0: మౌత్ అనే ట్యాప్ నుంచి మంచి మాటలే వస్తాయి.
1: యూ విల్ డ్రా గుడ్ వర్డ్స్ అవుట్ ఆఫ్ ది ట్యాప్ ఆఫ్ యువర్ మౌత్.
0: అనేటువంటి ట్యాప్ నుంచి మంచి వాటరే వస్తుంది.
1: అండ్ యాజ్ యూ ఓపెన్ ది ట్యాప్ యూ డ్రా గుడ్ వాటర్.
0: నీ యొక్క కన్నుల నుంచి కూడా నువ్వు మంచి దృష్టి వచ్చేస్తుంది.
1: అవుట్ ఆఫ్ యువర్ ఐస్ యూ విల్ హావ్
0: ట్యాంక్ లోని వాటర్ ఎట్టివో ట్యాప్స్ లోని వాటర్ అట్టివే.
1: యాజ్ ఇస్ ద వాటర్ ఇన్ ద ట్యాంక్ సో ఇస్ ద వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ట్యాంక్.
0: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్. ఈ ప్రేమతత్వాన్ని మన హృదయంలో నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్ విత్ దిస్ లవ్.
0: ప్రేమ లేని హృదయము కేవలము బ్రతికిన శవము.
1: ద లైఫ్ in which you find a heart without love is almost a living death.
0: Living death. Kanuka manamu ee vidhamainatundi prema swaroopuluga manam tayaru kavali.
1: We should be embodiments of love.
0: Kanuka premane manam penchukovasthundi.
1: We should develop love.
0: Migilinavanni manam penchukokapoyina premane annitini penchukuntundi.
1: Is the love that will encourage others to grow.
0: Nee okka vittanamunu bhoomilo naatithavante ఆ విత్తనం నుంచినే కొమ్మలు రెమ్మలు ఆకులు ఫలములు పుష్పములు అన్ని కూడా అదే పెంచుకుంటుంది.
1: ఇఫ్ యూ సో ఎ సింగిల్ సీడ్ ఇట్ విల్ గో గ్రో ఇన్ యూ ట్రీ విత్ సో మెనీ బ్రాంచ్.
0: ఒక్క సీడ్ మాత్రమే నువ్వు నాటావు కింద.
1: ఓన్లీ వన్ సీడ్ యూ హావ్ సోన్.
0: కొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: ఫ్రమ్ ద సీడ్.
0: ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
1: ఆల్ బ్రాంచెస్
0: రెమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
1: ఆల్ ద రెస్ట్ బ్రాంచెస్ ఈ లీవ్స్
0: ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
1: ఈ
0: ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
1: ఫ్రూట్స్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ది సీడ్.
0: ఈ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
1: ఫ్లవర్స్ ఆర్ ద ప్రొడక్ట్స్
0: ఆఫ్ ది సీడ్. ప్రేమ అనేటువంటి ఒక్క బీజమును నీవు నాటుకుంటే అన్ని సత్సంకల్పం అనేటువంటి అన్ని కూడా ఆ సీడ్ నుంచి ఆవిర్భవిస్తాయి.
1: వెన్ వన్స్ యూ సో ద సీడ్ ఆఫ్ లవ్ ఆల్ గుడ్
0: ప్రేమ వృక్షమే.
1: దిస్ ఇస్ ఎ ట్రీ ఆఫ్ లవ్.
0: అయితే ఈ ప్రేమ వృక్షం పైన కూడాను అప్పుడప్పుడు కొన్ని పక్షులు వచ్చి వాళ్ళుతూ ఉంటాయి.
1: ఆన్ దిస్ ట్రీ ఆఫ్ లవ్ సర్టన్ బర్డ్స్ ఫాల్ అండ్ టేక్ రెస్ట్.
0: ఎక్కడ వృక్షం ఉందో త్యాగరాజ్ చెప్పాడు. చుట్టి చుట్టి పక్షులల్ల చెట్టు వెదకు రీతి భూమిని పుట్టగానే నీ పదములు పట్టుకున్న నన్ను బ్రోవ రామా నన్ను బ్రోవరా రామా నన్ను బ్రోవరా అన్నాడు.
1: జస్ట్ ఎస్ బర్డ్స్ గో రౌండ్
0: చుట్టి చుట్టి పక్షులల్ల చెట్టు వెదకు రీతి భూమిని.
1: జస్ట్ ఎస్ బర్డ్స్ దట్ గో రౌండ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్
0: ఎగిరి
1: అల్టిమేట్లీ
0: ఒక చెట్టు పైన వచ్చి వాళ్ళుతూ ఉంటాయి.
1: బీయింగ్ వెరీ మచ్ టైర్డ్ ద బర్డ్స్
0: కాబట్టి ప్రపంచంలోని అశాంతి ప్రజలందరూ కూడాను ఈ ప్రేమ అనేటువంటి వృక్షం పైన వచ్చి వాళ్ళుతూ ఉంటాయి.
1: People full of restlessness would take rest on the branches of the tree of love.
0: Aithe vachinatvanti pakshulu ooruke undavu.
1: But the birds that come they don't
0: remain. Chala shabdam chestuntayi.
1: They make all sound.
0: Ante kaadu.
1: Not only that.
0: Aa chettu kinde evaraina gaani ఏదైనా తీర్చుకోవాలని వచ్చితే అక్కడంతా కూడా మాలిన్యపరుస్తూ ఉంటారు.
1: దోస్ దట్ కమ్ దేర్ టు ఎంజాయ్ ద షేడ్ ది హోల్ ప్రిమిసెస్ ఇస్ మేడ్ డర్టీ బై దిస్ బర్డ్స్.
0: అప్పుడప్పుడు దీన్ని తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ యు షుడ్ బి కేర్ఫుల్.
0: దీనినే శంకర్ల వారు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: The birth is misery, the old age is sorrowful, and the end point, the last moment is sorrowful, therefore be careful.
0: కనుకనే మనం ఈ వృక్షం క్రింద ఉంటున్నాం. ఈ ప్రేమ వృక్షం పైన అన్ని పక్షులు వాలినాయి, దుర్గుణమైనటువంటి ఒక పక్షులు వాలినాయి.
1: On this tree of love, you find so many birds, bad qualities take place.
0: ఈ పక్షులను మనం చూడాలంటే ఏం చేస్తున్నాం?
1: What should you do to drive them out?
0: చెట్టు కిందకి పోవాలా అని అన్నప్పుడే అవి పక్షులన్నీ లేచిపోతాయి.
1: యూ సిటింగ్ అండర్ ద ట్రీ షుడ్ క్లాప్ అండ్ షౌట్ లౌడ్లీ టు డ్రైవ్ ద బర్డ్.
0: అదే విధంగానే మన ప్రేమ వృక్షం పైన వాలినటువంటి దుర్గుణములంతా కూడా మనం ఏం చేయాలి? రామ కృష్ణ గోవింద నారాయణ అని ఈ విధంగా మనం భజన చేస్తే ఆ పక్షులన్నీ లేచిపోతాయి.
1: సో ఆన్ దిస్ ట్రీ ఆఫ్ లవ్ సో మెనీ బర్డ్స్ ఆర్ టేకింగ్ రెస్ట్ దేర్ బ్యాడ్ క్వాలిటీస్ టు డ్రైవ్ దమ్ అవుట్ యూ షుడ్ సింగింగ్ లౌడ్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 16th discourse on Gita Bhagavan delivered on 21st August 1984. In this discourse, Bhagavan deals with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom, by understanding which, as he says, one can understand the entire essence of Gita easily. Sai Bhagavan Uvacha.
1: సాంఖ్యము యాక్చువల్లీ మీన్స్ విజ్డమ్. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువలు. ఇన్ ది ఎన్క్వైరీ ఆఫ్ విజ్డమ్, వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు,
2: కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున,
1: కల్వస విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించారు.
2: He admonished Arjuna with the word kalmasamidam very vehemently.
1: Kalmasamidam anaga tinikitanam ani kaani leka shokam ani kaani manasu koodinatuvanti chernatuvanti yokka malinyam ani kuda nu cheppavachu.
2: Kalmasamidam means timidity or sorrow or grief and weakness associated with the mind.
1: అర్జున, ఈ శోకములకు ఈ పెరిగితనములకు కారణం ఏమిటి?
2: అర్జున,
1: ఈ యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు.
2: అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్.
1: కర్పణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టాడు.
2: హి హస్ ఆల్సో యూజ్డ్ ద వర్డ్ కర్పణ్య దోష
1: అనగా కృపణుడి యొక్క భావమే కర్పణ్యం.
2: కర్పణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ ద నేచర్ ఆఫ్ కృపణ ఆర్ మీన్ పర్సన్.
1: కృపణుడు అనగా దరిద్రుడని, లోభి అని అర్థం ఉంటున్నారు.
2: ది మీనింగ్ ఆఫ్ కృపణ ఇస్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఎ మైజర్లీ పర్సన్.
1: అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరియైనటువంటివి కావు.
2: బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున.
1: కారణం ఏమనగా అర్జునుడు రోజు కాదు.
2: ది రీజన్ ఇస్ Arjuna is not a miser.
1: He is a daridrudu kaadu.
2: He is not even a poverty stricken one.
1: Kanuka ee lobhi anetuvanti oka artham kaani daridrudu anetuvanti artham kaani Arjunaku sadayam sambandhamainatuvanti kaadu.
2: The word a miser or a person who is weak in mind, they do not describe Arjuna properly.
1: Upanishad arthamanu puraskarinchukoni tanu ajnani అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇదనికి సమన్వయం అవుతుంది.
2: ఇంటర్ప్రిటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ద ఉపనిషద్, ఇట్ మీన్స్ దట్ హీ ఇస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
2: బికాస్ హీ వాస్ ఇగ్నోరెంట్, హీ వాస్ ట్రెన్స్డ్ ఇన్ గ్రీఫ్ అండ్ హ్యూమిడిటీ.
1: సంయోగముతో ఏర్పడేటువంటిదే మోహం.
2: మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
1: వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖం.
2: అన్ అకౌంట్ ఆఫ్ సెపరేషన్ గ్రీఫ్ కమ్స్.
1: జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
2: లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లో వెరిన్ దేర్ విల్ బి కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ దెమ్సెల్వ్స్.
1: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితము.
2: మ్యాన్స్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అసోసియేషన్ అండ్ దెన్ సెపరేషన్.
1: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యందు చేరినటువంటి భారతీయ యుద్ధం.
2: Even this battle of Kurukshetra also was one thing to illustrate that.
1: It is Sandhi Sthanam.
2: It was a point of Sandhi.
1: Sandhi anaga rendu kaalamulu yokka cherikani.
2: Sandhi refers to a time when two different times joined together.
1: Ananda dukkhamulaku madhyam unnatundi Sandhi.
2: Sandhi refers to a point which comes in between sorrow and joy.
1: పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
1: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిదే ఈ సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలము లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
2: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
1: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
2: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ జాయ్ ఆర్ ఇన్ సారో.
1: అయితే మానవుడు సుఖమునే అపేక్షిస్తాడు కానీ దుఃఖము ఏమాత్రం అపేక్షిస్తాడు.
2: బట్ మ్యాన్ ఆస్పైర్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
1: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
2: సిస్టమ్ ఇన్ ద పాత్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
1: ఈ సాంఖ్య యోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైన కృతి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
2: దిస్ యోగ సాంఖ్య యోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
1: ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
2: టూ వర్డ్స్ ఋషికేశ అండ్ గుడాకేశ ఆర్ యూజ్డ్.
1: ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
2: ఋషికేశ రెఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
1: గుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు.
2: గుడాకేశ రెఫర్స్ టు ద వన్ హు హస్ కంట్రోల్డ్ సెన్స్ ఆర్గన్స్.
1: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
2: Arjuna has controlled the senses and Krishna is the master of the senses.
1: ఈ ఇరువురికి మధ్య ఏ విధమైన వివాదములు జరుగుతూ వస్తాయి.
2: The question and answer and the argument began between these two persons.
1: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
2: The main reason is Arjuna is associated with body consciousness.
1: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు.
2: అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇంటూ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి కుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
1: అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
2: అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
1: ఈ దేహతత్వం అనేటువంటిది కేవలము జడంతో కూడినటువంటిది.
2: The principle of body is associated with inertness.
1: ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి.
2: This is only a ఉపాధి which a jiva has put on.
1: ఇది కేవలం వస్త్రం వంటిది.
2: This will be compared to something like a cloth.
1: ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవుడు సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డర్టీ ఆర్ వర్న్ అవుట్ క్లోత్స్ అండ్ టు వేర్ న్యూ క్లోత్స్.
1: ఇక్కడ వస్త్రం అనగా కొంత వరకు మనం విచారించవలసినటువంటి విషయం.
2: వీ హ్యావ్ టు థింక్ ఎ లిటిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వస్త్రం క్లోత్.
1: అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
2: లీవింగ్ dirty clothes and wearing new clothes is something like giving up this body and putting on a new body.
1: ఇది పాత వస్త్రం అనే కృతి దానిగా నిరూపించాడు కృష్ణుడు.
2: కృష్ణ హెస్ ప్రూవ్ దట్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఎ వోర్ అవుట్ క్లోత్.
1: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
2: ఆర్డినరీ పీపుల్ దే గెట్ ఎక్కువ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్.
1: పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో, ఏ 90 సంవత్సరంలో, ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేశం అనేటువంటి వస్త్రం విశ్వసించుకో ఎట్టి బాధను ఉండదు.
2: If you think that the body is something like a worn out cloth, after 80 years or 90 years, after the old age, you may say that it is a worn out cloth and this would be left.
1: ఇట్టు పాత పడక పురమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రము వదలనట్టే కదా.
2: If in the, during the youth or during the man who before old age itself, if people die, would it, he could amount to leaving the new clothes itself, isn't it?
1: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టేనని ఎట్టనుకోవడానికి వీలవుతుంది.
2: Suppose a body of 20 years leaves this and how can you just describe this particular one as a worn out cloth?
1: ఇది కొత్త వస్త్రమే.
2: This is a new cloth.
1: ఇది మన దృష్టిలో.
2: This is in our view.
1: దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు.
2: Krishna has offered a beautiful example to illustrate this.
1: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్ ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం.
2: సపోజ్ at a time when we have gone on a tour or a pilgrimage, we have purchased a shirt, a piece of shirting cloth.
1: Aa kuttanu tecchi manam ekkado veeravulo padavesam.
2: We have brought it and kept it in a bag.
1: Edo oka sandarbhamlo pala 5-6 samvatsaralu ayina tarvata ee battalu sadhyakunna samayamlo ee vastramunu kanti kanipadindi.
2: After 5 or 6 years, you when you were just putting the clothes away, you came across this particular piece.
1: తక్షణమే జ్ఞాపకం వచ్చింది. అయ్యో, నేను ఫలాని సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ ను కుట్టించు.
2: ఇమీడియట్లీ రిమెంబరింగ్ వెన్ యూ బ్రాట్ దిస్ పర్టికులర్ క్లోత్ 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got a shirt stitch.
1: ఆ యొక్క కొత్త షర్ట్ ధరించాడు.
2: You wore that new shirt.
1: ఇదో మన ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వండినాడు.
2: హీ కేమ్ టు ది ప్రేయర్ హాల్ అండ్ టు సిట్ డౌన్ హి బెంట్ అన్ ఇట్ హీ పెంచి ది బ్యాక్ షర్ట్ వాస్ టోర్న్.
1: కొత్త షర్ట్ అప్పుడే చిరిగిపోయాయి అని మనం విచారిస్తాం.
2: హీ వాస్ థింకింగ్ దట్ ఇట్ వాస్ ఎ న్యూ షర్ట్ బట్ స్టిల్ ఇట్ వాస్ టోర్న్.
1: ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది కానీ బట్ట యొక్క స్టాక్ పాతది.
2: What is the real meaning behind this? The cloth was old one, but the shirt of course is stitched anew.
1: Manamu collar, arms, pocket, anni kuttadam ane kuttu kottaga kuttadu.
2: Stitching the entire shirt was of course a new.
1: Kani kutta yokka stock chala padam.
2: But the cloth was from old stock.
1: Adhe reetiga oka shariranni dharinchadamu దీనితో కొత్త వయసును పెంచుకోవటము ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది.
2: వేరింగ్ ఎ బాడీ అండ్ స్పెండింగ్ ఎ లిటిల్ వైల్ ఇట్ విల్ లుక్ దట్ ఇస్ ఎ న్యూ బాడీ.
1: కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాతది.
2: బట్ ది యాక్చువల్లీ ఇట్ వాస్ ది ఆఫ్ ఓల్డ్ టైమ్.
1: ఇది జన్మాంతరంతో జన్మజన్మములు ఎందుకు కూడా దీని యొక్క వయ ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
2: This has come down from birth after birth, taking the life as a continuous principle.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
2: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక పెద్ద మనిషి
2: పడతాం,
1: ఒక మంచి యువకుడు ఇద్దరున్నారు. మంచి 25 సంవత్సరం యువకుడు ఒక గుండు పైన చుట్టుతో ఒక 20 వేట్లు వేశాడు.
2: Struck 25 times on a stone.
1: 20 times on a stone. Kani aa rai pagalaledu.
2: But that did not break.
1: Kani kasturi kandu vayana vachi rendu sutriye katle vesadu adi pagilipoyindi.
2: A person like Kasturi came, and with a hammer, he gave two strokes that was broken.
1: 20 సంవత్సరముల యువకుడు 20 వేట్లు వేసినప్పటికీ ఈ కుండు పగలలేదు. కానీ 20 సంవత్సరముల యొక్క వృద్ధుడు 2 వేట్లు వేసినట్లే పగిలిపోయింది. ఇది ఉండేటువంటి యొక్క మాత్రమేమిటి? అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి.
2: We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years and he gave 2 strokes that was broken. What is the reason for this?
1: మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం.
2: విఆర్ కౌంటింగ్ ఓన్లీ ది 2 స్ట్రోక్స్ విచ్ ఆర్ గివెన్ బై
1: ఈ 2 దెబ్బలకే అది పగిలిందని మనం భావిస్తున్నాము.
2: వి థింక్ దట్ ఇట్ హస్ గివెన్ వే ఓన్లీ ఫర్ 2 స్ట్రోక్స్.
1: కాదు, 22 దెబ్బలకి అది పగిలింది.
2: బట్ ఇట్ హస్ గివెన్ వే ఫర్ 22 స్ట్రోక్స్.
1: 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది. 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది.
2: After being given 20 strokes by the youth, it was softened. And next, when 2 strokes were given by an elderly person, that gave way.
1: అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము సాధించాడు.
2: Similarly, a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
1: ఈ జన్మములో ఈ విధమైన వృద్ధాప్యం కాకపోవడమే దీనిని పూర్తి కావించుకున్నాడు.
2: ఇన్ దిస్ బర్త్ బిఫోర్ హీ అటైన్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ ఫుల్ఫిల్మెంట్.
1: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండినటువంటి వయస్ ప్రమాణమును చెక్ సామర్థ్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం.
2: వీఆర్ టేకింగ్ ద లైఫ్ అండ్ ది ప్రోగ్రెస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బర్త్ అలోన్ ఇన్ టు అకౌంట్.
1: కానీ భగవంతుడి దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణమును, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు.
2: బట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్ హీ కన్సిడర్ ఆల్ ద పాస్ట్ లైఫ్, పాస్ట్ ఎఫర్ట్స్ అండ్ పాస్ట్ కాన్సిక్వెన్సెస్.
1: అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటి ఈ యుగ యుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడాను ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
2: Come to ruin. And this has happened for a number of ages, a number of births, and for a long time this has happened.
1: Kanuka, ivi jeevinchipoyinatundi evidhanga kudu jeevinchipothayi.
2: These are worn out, and suddenly they will be ruined.
1: Iti iti sharirah annadu.
2: This body is one, it comes, it will be
1: అనగా జీర్ణించిపోయేటువంటి శరీరము అని నేను పేరు.
2: దిస్ ఇస్ ది వర్మ్ అప్, దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది శరీరం.
1: మొదలు ఒక మాంసపు ముద్దగా పుట్టింది.
2: వెన్ ఇట్ ఇస్ బోర్న్, ఇట్ బోర్న్ యాజ్ ఎ లంప్ ఆఫ్ ఫ్లెష్.
1: తిరిగి కోమలంగా పెరుగుతుంది.
2: డ్యూరింగ్ ద గ్రోత్ ఇట్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ బాడీ,
1: ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
2: బికమ్స్ అట్రాక్టివ్ అండ్ గ్రోత్.
1: క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది.
2: అల్టిమేట్లీ ఇట్ బికమ్ అగ్లీ ఆల్సో.
1: ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటి.
2: దిస్ బాడీ ఇస్ వన్ విచ్ అండర్గోస్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ గెట్ వర్న్ అవుట్.
1: ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
2: దిస్ విల్ బి సబ్జెక్ట్ టు ఎ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: కనుక ఇది పరిణామములతో కూడినటువంటి జడమే కానీ చైతన్యం కాదు.
2: దిస్ ఈస్ full of changes and an inert thing.
1: I think, మాట్లాడుతుండాలి, పెరుగుతుండాలి, పనిచేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
2: One may get a doubt, well, this is talking, this is doing work, and this is living, how can you call this as inert?
1: గడియారానికి కీ ఇస్తే 3 ముట్లు తిరుగుతూనే ఉంటాయి. గంటలు కొడుతుంది, బాగా ఈ గంటలు అయితే చెప్తుంది.
2: Can you wind the watch? The three hands will be moving and at the particular hour they will be giving the bell also and all this will be going on.
1: ఇది బాగా కదలంత మాత్రమన, గంటలు కొట్టినంత మాత్రమన ప్రాణం ఉన్నదని మనం చెప్పడానికి వీలు అవుతుంది.
2: Just because these hands move, watch works, can you say that this has life?
1: ఇది కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుంటాయి.
2: on account of the power of winding, this watch works and it functions properly.
1: దైవము యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోనూ పాల్గొంటుండాలి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లైఫ్ ఎనర్జీ గివెన్ బై ది గాడ్ దిస్ బాడీ ఆల్సో వర్క్ థాట్స్ అండ్ పర్ఫార్మ్.
1: లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
2: Without being known, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
1: కాని జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
2: Then the next question is, well, this body is growing, watch can only working.
1: ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి? ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా.
2: If this is inert, how can it grow? Inert things do not grow.
1: ఇచ్చివాడ చిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది.
2: If you wash the, if you sweep the floor and collect the dust and put it in a dustbin, even that heap also grows.
1: కనుక దీనికి దిన్నము కూడాను ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెత్త నీళ్ళంటే ఇది కూడా పెరగదు.
2: సిమిలర్లీ వెన్ యూ గో ఆన్ ఫీడింగ్ దిస్ బాడీ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ దిస్ బాడీ ఆల్సో గ్రోస్. ఇఫ్ యు స్టాప్ గివింగ్
1: కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుండాలి.
2: వి ఆర్ పుట్టింగ్ ద ఫుడ్ ఇన్సైడ్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ గ్రోయింగ్.
1: దిబ్బ పెరిగినంత మాత్రం ఉన్న ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి.
2: A heap of dust, when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is...
1: దీనికి చైతన్యవంతమైన దైవత్వమే దీనికి ఆధారం.
2: The basis for this particular body is divinity, which is full of chaitanya.
1: కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకుని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
2: Remembering this principle of life, you discharge your duty.
1: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటాడు.
2: When you call Arjuna as an ignorant person, it looks as though there is no meaning.
1: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు, అష్టశస్త్ర విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
2: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality, he has not got any appointment.
1: Okkokkaru tamatama yokka shaktini, tamatama yokka balamunu okkokka margam lopala daarini specialize chestuntaru.
2: Each person may be specializing, using all his capacities, faculties and powers in specializing in one particular field.
1: మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతమునందు ప్రత్యేకమైన శక్తి యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
2: సమ్ పీపుల్ విల్ యూజ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
1: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటారు.
2: హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యూజిక్ హి వుడ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ ది అదర్ థింగ్స్. హి డజంట్ హావ్ ఇట్.
1: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
2: Similarly, some people may be in writing books and in writing poetry.
1: Chitri, silpamu, ilanti yokka margamlo kodanu tame yokka divya shakti abhivruddhiga unchukuntuntaru.
2: Similarly, in painting and sculpture etc., they may be developing their own
1: kalavarku manam ponakkarledu. Mana institute nande aneka mandi tapukuntuntaru.
2: We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
1: Okaru physics lokala chaala adhyayanam isthanu annaru.
2: One person would have achieved excellence in the area of physics.
1: ఇంకొకరు కెమిస్ట్రీ లో పోతుంటారు.
2: The other person might be in chemistry.
1: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
2: The third person might be in mathematics.
1: ఇంకొకరు బయాలజీలో పోతుంటారు.
2: The other person in biology.
1: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
2: They might have achieved extraordinary accomplishments in that particular area, but not, they do not know any other thing.
1: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
1: వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానికి అభివృద్ధి గావించుకుంటారు.
2: Some people will have invested all their capacities in learning Veda and achieve
1: ఈ వేదమును వల్లించుట లోపల మన కామాదానికి తాకి వేటి మరొకటి లేదు.
2: In narrating or in pronouncing this Veda, our Pramodani is unique. There is no one equal to him.
1: వేదములు మహాపాండిత్యము తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు.
2: He has achieved extraordinary scholarship in Veda.
1: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరు పెట్టి కృష్ణుడు బాధ్య అంటాడు.
2: బట్ ఇన్ ది వర్ల్డ్లీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆస్క్ హూ ఇస్ సీత హి వుడ్ సే హి ఇస్ ది వైఫ్ ఆఫ్
1: లౌకికములో అతనికి ఏమీ తెలియదు పాపం.
2: ఇన్ వర్ల్డ్లీ నాలెడ్జ్ హి డజంట్ హావ్ ఎనీ
1: కారణం ఏమిటి వారి వారి ఉండేటువంటి శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటారు.
2: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ they employ all their capacity in one particular area of knowledge and specialize in it.
1: అది విధముగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్య లోపల అగ్రగణ్య స్థానమును అందుకున్నాడు.
2: In the same way, Arjuna had accomplished extraordinary heights of learning in the area of archery.
1: మిగిలినటువంటి విషయంలో అతనికి ఏమాత్రము తెలియదు.
2: In the other areas, he did not have such intense knowledge.
1: అన్ని రంగములు యందు అన్ని విషయములు ఎందు అగ్రగజ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
2: ఇన్ ఆల్ ఫీల్డ్ హావింగ్ కంప్లీట్ మాస్టరీ అండ్ కంప్లీట్ ప్రొఫిషియన్సీ దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ అండ్ దట్ ఇస్
1: అతనికి సర్వజ్ఞుడు అని పేరు.
2: దట్స్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వజ్ఞ ఆమ్నిషియంట్.
1: ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ ఇస్ ఆమ్నిషియంట్ ఈజ్ ఆమ్నిపొటెంట్.
1: సర్వశక్తిమైనటువంటి వాడే సర్వవ్యాపకుడుగా కూడా ఉంటాడు.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ ఇస్ ఆమ్నిపొటెంట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: కనుక సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
2: దేర్ఫోర్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్ని నాలెడ్జ్ ఇస్ ఓన్లీ ఫర్ ది గాడ్.
1: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
2: Krishna taught Arjuna, consider this body as yours. Discharge your duty.
1: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదటి చంపుకోమన్నాడు.
2: He said, first place, kill the attachment. You are having body consciousness.
1: ఈ మోహము చాలా ప్రమాదము చేయించేది.
2: This attachment is rather dangerous.
1: విద్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
2: It destroys all capacity of discrimination.
1: ఈ మోహము తప్ప అన్యముని ఏమాత్రం కూడాను అంగీకరించదు. ఈ మోహమును తప్ప ఇది అన్యముని ఏమాత్రము అంగీకరించదు.
2: Without this attachment, it would not be able to understand anything at all.
1: ఒక చిన్న కథ,
2: one small story.
1: ఒకానొక సమయంలో దేవేంద్రునకు శాప వశత్తు భూలోకములో ఒక పందిగా వచ్చి పుట్టాడు.
2: Unfortunately, at once upon a time, Devendra was to be formed as a fifth on earth.
1: Aite, itanu ee bhulokamu lopala pandiga putti oka purada lopala tana jeevitamanta gadaputu unnadu.
2: Being born as a pig, he was spending all his time in washing water.
1: Ee purada lopale tanu oka paryato ittalato kaaparam chestunnadu.
2: He was living a family life in this muddy water in Arad.
1: Okaaraka samayalopala Narada aa margamulo potu ee oka devendra yokka swaroopanni chusaru.
2: Narada while going in that particular way, he happened to just see devendra.
1: Naradu jali kaligindi.
2: He took pity upon him.
1: Akkade digi teli o devendra em nee avastha ఎందుకు నీ ఏ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు? నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంలో విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
2: నారద స్టాప్డ్ దేవర్ వాయ్ అండ్ అడ్రస్ దేవేంద్ర. దేవేంద్ర, వాట్ ఏ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్? ఐ కెన్ యూజ్ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్స్ అండ్ హెల్ప్ యూ టు
1: దేవలోకములు సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుపురుదలో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు
2: నారదుడు.
1: దానికి దేవేంద్రుడు అనేటువంటి పని చెప్తుండాలి. నారద, మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు?
2: దేవేంద్ర, ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ హి స్పీక్ హి వాస్ జస్ట్ టెల్లింగ్, నారద, వై ఆర్ యు కమింగ్ ఇన్ ది వియా వై ఎంజాయ్?
1: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
2: He was telling, the joy that I am getting this muddy water, I don't think I will be able to get the life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
1: ఇలాంటి ఆనందమును నీవు అడ్డు తగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
2: Please don't come in the way of my joy, the time that I am enjoying now. Go your way, please.
1: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రుడకు కట్టకడపడికి దేవలోకం కూడా విసుకెత్తి.
2: దేవేంద్ర, స్పెల్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ అటాచ్మెంట్ డిడ్ నాట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది
1: గ్రహములో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు.
2: వన్ హూ ఇస్ అండర్ ద స్పెల్ ఆఫ్ మోహ ఆర్ అటాచ్మెంట్ హి వుడ్ నాట్
1: ఏ పెద్ద మాయాశక్తి.
2: దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ మాయాశక్తి.
1: ఈ మాయాశక్తిని నిర్మూలం గావించుకున్న వాళ్ళన్న ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్ యూ మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే మొట్టమొదట అర్జునుడు ఈ ఆత్మ విద్యను బోధించడానికి కోరుకున్నాడు కృష్ణుడు.
2: Therefore, in the very first place, Krishna took upon himself to teach Arjuna this Atma Vidya.
1: Atma Vidyanu sariga artham chesukunnappude kartavya karmalu chakkaga nirvartistaru.
2: Only after understanding education relating to Atma, one would be able to discharge one's duties properly.
1: Atma Vidyanu bodhinchaka kartavya karmalanu deka dharmamuno bodhinchatam cheta ivi sakramuga thanu chesukoledu nirvartinchaledu.
2: Without teaching the education of Atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties, duties relating to the body.
1: Anukuri deeni yokka keelakamunu aadharam chesukoni Krishnudu Arjunaku ee yokka nanupadesham cheyadaniki unukunnadu.
2: Based upon this particular principle and knowledge, Krishna undertook to teach Arjuna the knowledge of Atma.
1: Laukikamainatvanti yokka prabodhala chetanu, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది.
2: టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ అండ్ లిజనింగ్ అండ్ రీడింగ్ దిస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు దిస్ మే బి ఏబుల్ టు హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
1: అయితే ఇవి తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి.
2: దిస్ ఇస్ ఓన్లీ ఎ టెంపరీ ఫెనామెనన్.
1: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను అది సరి అయినటువంటి మార్గంగా సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
2: When we are listening to Bhagavad Gita, we feel so happy, so joyous, and it looks as though that
1: కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగెత్తి.
2: But when we undertake practicing what we have learned in Bhagavad Gita, the real problems and real difficulties come.
1: మనము దేనిని విన్నాము, దేనిని చదివినాము, దాంట్లో మనం ప్రవేశించాలి.
2: Whatever we have heard, whatever we have read, we have to enter into that.
1: Krishna Chaitanya taru yatra tarpatu dakshina desham ayinatundi oka Sriranga pattanam cherukunnadu.
2: Krishna Chaitanya, while going on a pilgrimage, reached Sriranga pattanam in south.
1: Akka Sriranga pattanam lopala devalayamlo aneka mandi cherinaru.
2: In Sriranga pattanam, in the temple, a number of people had assembled.
1: అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
2: ఎ పర్టికులర్ పండిట్ వాస్ టీచింగ్ అండ్ ఎక్స్పోనింగ్ భగవద్గీత.
1: ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, వీరు ఆరగించటము జరుగుతూ ఉంటారు.
2: దిస్ పండిట్ వాస్ రీడింగ్ భగవద్గీత, ది డిసైపుల్స్ వర్ రిపీటింగ్ ఇట్ అండ్ ది పండిట్ వాస్ గివింగ్ కామెంటరీ. దిస్ వే ఇట్ వాస్ గోయింగ్ ఆన్.
1: ఏదో ఒక మూలను కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కారుస్తున్నాడు.
2: వన్ పర్టికులర్ డిసైపుల్ వాస్ ఫౌండ్ సిట్టింగ్ ఇన్ ఎ కార్నర్ షెడ్డింగ్ టియర్స్ ప్రొఫ్యూజ్లీ.
1: ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు.
2: ఆల్ ది అదర్ పీపుల్ కీపింగ్ ఎ స్మాల్ బుక్ ఆఫ్ భగవద్గీత విత్ దేవర్ రిపీటింగ్ ఇట్ అండ్ దేవర్ లిజనింగ్ వెరీ అటెంటివ్లీ.
1: భగవద్గీత పుస్తకాన్ని అత్తమునందు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క సమయంలో నవ్వటం, ఒక్కొక్క సమయంలో ఆనందించటం, మరొక సమయంలో విచారపడటం, ఈ రకంగా వీరి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటున్నాయి.
2: people who were having Bhagavad Gita among the disciples, their facial expression was different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time when he was exposed.
1: ఒక మూలన కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారగా కారుతున్నాయి.
2: బట్ ది పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్, హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ షోరింగ్ హిస్ ఫేస్. హి వాస్ మియర్లీ షెడ్డింగ్ టియర్స్.
1: ఇది కనిపెట్టాడు చైతన్య.
2: కృష్ణ చైతన్య అబ్జర్వ్ దిస్.
1: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా భగవద్గీత పారాయణము, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాల్చడానికి కారణమేమిటన్నాడు. స్వామి, తమరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
2: స్వామి, ఐ డు నాట్ నో హూ యు ఆర్. I do not know Sanskrit. I cannot pronounce. I cannot repeat the slokam.
1: ఆ తప్పు తప్పుగా ఉచ్చరించి నేను తప్పు మార్గమును పట్టేదానికంటే ఆ గ్రంథమును చూచేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూచి నేను నేర్చుకునేదానికంటే నేను అన్నీ విసర్జించి ఆ మహాభారత యుద్ధము లోపల కృష్ణ పరమాత్ముడు వెనుకు వైపున ముందు వైపున కూర్చొని వెనుకు వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తన తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
2: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్.
1: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడనొప్పి ఉండింది కదా. కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపున తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దాన్ని చింతించుకొని నేను బాధపడుతున్నానన్నాడు.
2: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్, ఇట్ మస్ట్ హావ్ కాస్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్, అర్జున వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ వుడ్ నాట్ హావ్ కాస్డ్ హిమ్ ఎనీ పెయిన్. దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్. దేర్ఫోర్ ఐఎమ్ క్రయింగ్.
1: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన
2: కృష్ణ చైతన్య అర్జున ఫ్రెండ్ దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ.
1: కృష్ణులో ప్రవేశించాడు.
2: He has entered into principle of
1: Krishna. ప్రేమ తత్వములో సంచారం చేస్తున్నాడు.
2: He has been traveling in the principle.
1: మహాభారత యుద్ధములో కృష్ణుడితో కూడి ఉన్నాడు.
2: He is a part and parcel of Krishna during మహాభారత యుద్ధం.
1: నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దాన్ని చింతించుకొని నేను బాధపడుతున్నానన్నాడు.
2: I am thinking and I am crying because when I just imagine Krishna turning his head.

0: మహాభారత యుద్ధంలో కృష్ణుడితో కూడి ఉన్నాడు.
1: మహాభారత యుద్ధ
0: దీనిలో అనుభవిస్తున్నాడు పాపం.
1: ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దాట్.
0: నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
1: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ మియర్లీ లిసనింగ్ అండ్ రిపీటింగ్.
0: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కును చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కాని తలలోపల చేరదు.
1: Even now, when it is being expounded, some people go on writing something in the books and some people will be having their books. And if you consider...
0: Nijamuga hrudayanni cherchataginatundi vaadu cherchavalasinatundi vaadu ee vratakotallo praveshinchadu.
1: The one who wants to get his heart కంప్లీట్లీ ఎక్స్పోజ్
0: ఇది బాహ్యమైనటువంటి యొక్క భక్తిగా ఉంటుంది కానీ ఇది భావంతో కూడినటువంటి భక్తిగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఎ డివోషన్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్, నాట్ ఎ డివోషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు గాని నూరు రాసుకునే ప్రయోజనం ఏంటి?
1: ఈవెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టేకింగ్ డౌన్ 100?
0: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మస్తకంలో చేర్చుకుంటే మస్తకం ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
1: ఇఫ్ యూ ఓన్లీ fill your head with all the contents of the book, the head also becomes another book. What is the use?
0: Kaluka vinnatundi vishayanni hrudayamulo cherchukovali.
1: Whatever you hear, print them on your heart.
0: Ee hrudayamulo okkateina nishte chalu, eppudaina mana print chesukochu.
1: Even if one can stay in the heart, that is good enough.
0: Anduvalle monna cheppanu, tala okati hrudayam okati.
1: That's why the other day Swami said head is one entity, one article, and heart is another.
0: పాండిత్యముతోన ఒక ప్రవీణతోనను విద్యతోనను తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లింగ్ ద హెడ్ విత్ స్కాలర్షిప్ విత్ నాలెడ్జ్ బుకిష్, ఇట్ ఇస్ బెటర్ వి ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
0: కనుక అర్జున, నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాంధవ్యములకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు.
1: Therefore, Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachments and bodily relationships.
0: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
1: You introvert your mind.
0: అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయములంతా కూడా చక్కగా అర్థమవుతాయి.
1: Then only you will be able to understand all the things which I am expounding.
0: నీవు శోకింప తగని వారికై నీవు శోకిస్తున్నావు.
1: You are grieving for people for whom you should not be.
0: అసోచ్యం అన్యశోచః అన్నాడు.
1: అసోచ్యం అన్యశోచః
0: అనగా శోకించ తగనటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
1: ఫర్ పీపుల్ ఫర్ హూమ్ యూ నీడ్ నాట్ ఫీల్ సారీ ఆర్ సారో, యు ఆర్ జస్ట్ గ్రీవింగ్.
0: నీవు దీనికంత శోకించ తగినటువంటి వాడు కాదు.
1: యూ షుడ్ యు ఆర్ నాట్ ద వన్ హూ షుడ్ సఫర్.
0: అనుకునే నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండాలి నీ హృదయం.
1: దట్స్ వై యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
1: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
0: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 8 స్టేజెస్ ఫర్ దిస్ పర్టికులర్.
0: ఈ దేశములు నీ హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును మునిగే ఉంటుంటావు.
1: సో లాంగ్ యాస్ దేర్ ఇస్ ఎ రెమనెంట్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్, యు విల్ బి ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
1: ఓన్లీ వన్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్, యూ బి వర్తీ ఆఫ్ అండర్స్టాండింగ్ విజ్డమ్.
0: కనుక నీవు ఈ 8 శేషములను కూడాను నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
1: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ దిస్ 8 టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ హార్ట్.
0: మొదటిది వాసన.
1: వన్ ఈస్ వాసన.
0: రెండవది అగ్ని.
1: సెకండ్ ఈస్ ఫైర్.
0: మూడవది రుణము.
1: థర్డ్ వన్ ఈస్ డెత్.
0: నాలుగవది రోగము.
1: ఫోర్త్ వన్ ఈస్ డిసీజ్.
0: ఐదవది ద్వేషము.
1: ఫిఫ్త్ వన్ ఈస్ కంట్రీ.
0: ఆరోది రాగము.
1: సిక్స్త్ వన్ ఈస్ అటాచ్మెంట్.
0: ఏడవది విచారము.
1: సెవెంత్ ఈస్ వరీ.
0: ఎనిమిదవది విషము.
1: ఎయిత్ ఈస్ పాయిజన్.
0: ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషముగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ ఎయిట్ ఈవెన్ ఇఫ్ హ్యావ్ రెమనెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ ఇన్ యువర్ హార్ట్, యు వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ రిఫ్రెష్ ఫ్రమ్ సారో.
0: అంతా ఆరిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. ఫైర్ ఈస్ ఎక్స్టింగ్విష్డ్ ఆల్మోస్ట్ ఎక్సెప్టింగ్ ఫర్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్.
0: ఆ చిన్న అగ్ని గాలి విచ్చటం

0: గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ టు స్టార్ట్ విత్ అన్ అకౌంట్ ఆఫ్ బ్రీత్ ఇట్ విల్ డెవలప్ ఇన్ టు ఎ బిగ్.
0: కనుక ఆ చిన్న శేషం కూడా ఉండకూడదు.
1: దేర్ఫోర్ దే షుడ్ నాట్ బి ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఇట్.
0: రోగం అంతా నయమైపోయింది.
1: దిస్ ఈజ్ ఆల్మోస్ట్ క్యూర్డ్.
0: ఏదో కాళ్ల మీద కొంచెం వాపు ఉంటుండాలి.
1: దెర్ ఈస్ ఎ లిటిల్ ఆన్ ద లెగ్స్.
0: కానీ ఆ దేశం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊరు పుట్టచ్చు.
1: ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్ టు హౌస్ ఇఫ్ యూ గివ్ అప్ డైట్ దెన్ ఇట్ విల్ బికమ్.
0: కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు. అగ్ని శేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
1: దెర్ షుడ్ నాట్ బి ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఎయిదర్ డిసీజ్ ఆర్ ఫైర్.
0: ఇంకా రుణ శేషము అప్పు బాధ.
1: దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ ది డెత్.
0: అంతా తీరిపోయింది. ఏదో ఇంకా 1,000 రూపాయలు మాత్రం అప్పు ఉందంటే వడ్డీ పెరుగుతూ పోతుంది.
1: డిశ్చార్జ్ ఆల్ మై డెట్ బట్ దర్ ఇస్ ఓన్లీ 1,000 రూపీస్ బట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అక్యుములేటింగ్.
0: కనుక ఆ 1,000 రూపాయలు కూడా పూర్తి తీర్చేసేయాలి.
1: యూ షుడ్ డిశ్చార్జ్ దట్ 1,000.
0: అదే విధంగా శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాడు.
1: ఇన్ ది సేమ్ వే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ బ్యాలెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇట్ ఇస్ లైక్లీ దట్ ఇట్ టెండ్స్ టు గ్రో.
0: అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్ ఇన్ యువర్ హార్ట్ వాట్ ఎవర్ ఐ టీచ్ బికమ్స్ యూస్లెస్.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దేశాన్ని పూర్తి నిర్మూలం గావించాలి.
1: దేర్ఫోర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ ది ఇగ్నోరెన్స్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నాను అన్నాడు.
1: దేర్ఫోర్ ఐఎమ్ టీచింగ్ దిస్ సాంఖ్య టు యూ.
0: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ భగవద్గీత దిస్ చాప్టర్ సాంఖ్య యోగ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వన్.
0: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
1: ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ ఆల్ ది అదర్ చాప్టర్స్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్.
0: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 నిమిషాలు తీసుకున్నా కూడా పర్వాలేదు. చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్య యోగమును పూర్తిగా ఆలోచించడమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం.
1: దేర్ఫోర్ యు నాట్ టేక్ స్టాండా బై స్టాండా అండ్ స్పెండ్ ఇఫ్ నీడ్ బి 2 or 3 days ఇన్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ దస్ ఇఫ్ యూ డూ ఇట్ విల్ ఇఫ్ యూ కంప్లీట్లీ అండర్స్టాండ్ సాంఖ్య యోగ విల్ అండర్స్టాండ్ భగవద్గీత ఇన్ ఫుల్.
0: ఒక్కొక్క పదాన్ని కూడా ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి.
1: ఈచ్ వర్డ్ ఇన్ ద శ్లోకం విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ జెమ్.
0: దీనినే తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను విష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
1: కృష్ణ హ్యాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ
0: ఫైన్ వే. ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించుకుందాం.
1: విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
2: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagavan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణుడు ప్రప్రథమములో ప్రపంచమునకు ఆదేశించినటువంటి ప్రథమ సందేశం ఇదియే.
1: This is the first command of Lord Krishna to this world.
0: అన్ని హృదయములందు సర్వభూతములయందు ఏ ఆత్మ కలదు, నా ఆత్మ కూడాను అది ఏ అని ఎవరు ఈ అనుభూతిని పొందుదురు.
1: The spirit present in all of the beings is verily same as that of mine. Those that experience this,
0: వారు రక్తులు కాని విరక్తులు కాని గృహస్థులు కాని లోకహితోక్తులు కాని వారు కర్మను ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ వారు నాయందే నిరంతరము నివసిస్తురు.
1: దే మే బి ది హౌస్ హోల్డర్స్, దే మే బి అటాచ్డ్ ఆర్ డిటాచ్డ్, దే మే అండర్టేక్ సర్టన్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ నాట్, దే కాన్స్టెంట్లీ డ్వెల్ ఇన్ మీ అలోన్.
0: ఇది సర్వమానవులకు ఇచ్చినటువంటి సందేశమే.
1: దిస్ ఇస్ ద మెసేజ్ గివెన్ టు ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: అది 5000 సంవత్సరములకు పూర్వము.
1: దిస్ హ్యాపన్ 5000 ఇయర్స్ అగో.
0: ద్వాపర యుగము మధ్యమం.
1: ఇట్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ద్వాపర ఏజ్.
0: ధనమదాంధులైనటువంటి రాజులు, మానవాకారం ధరించినటువంటి రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేక విధములుగా హింసిస్తూ ఉండినటువంటి హింసలను చూచి భూదేవి భరించుకునలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: మదర్ ఎర్త్ ప్రేడ్ టు గాడ్ రిపీటెడ్లీ యాజ్ షీ కుడ్ నాట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద కింగ్స్ హూ ఆర్ యాక్టింగ్ విత్ ఫుల్ ఆఫ్ అవరెస్ అండ్ హేట్రెడ్, పుట్టింగ్ నోబుల్ సోల్స్ టు సఫరింగ్.
0: ఆమె శోకమును నివారించే నిమిత్తమై భగవంతుడు, దేవి నీవు వెళ్ళు, మిగిలినటువంటి అన్ని నేను చూసుకుంటాను, నీకేమాత్రము కూడాను ఇంకా భారము నివ్వను అని ఆదేశించి ధైర్యమును సంగి వెనుకకు పంపాడు.
1: వాచింగ్ హర్ గ్రీఫ్, లార్డ్ సెడ్, ఓ మదర్ ఎర్త్, డోంట్ ఫీల్ సాడ్ ఎనీ లాంగర్, బెటర్ యూ రిటర్న్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్.
0: తదుపరి దేవతలను పిలిపించి, మీరందరూ కూడాను ఈ భూలోకములో యాదవులుగా జన్మించమని శాసించాడు.
1: లార్డ్ కమాండెడ్ దట్ ఆల్ గాడ్స్ షుడ్ బి బోర్న్ హియర్ యాజ్ యాదవస్.
0: ఇది ప్రప్రథమములో యయాతి యొక్క సంపత్తే ఈ యాదవుల యొక్క సంపత్తి.
1: ది యాదవ క్లాన్ బిలాంగ్స్ టు యయాతి.
0: ఈ యయాతికి ప్రథమ పుత్రుడు యదు.
1: ద ఫస్ట్ సన్ ఆఫ్ యయాతి ఇస్ యదుడు.
0: ఈ యదు సంతతి వారే క్రమక్రమేణ యాదవులుగా రూపొందుతూ వచ్చారు.
1: యాదవస్ ఆర్ దోస్ దట్ బిలాంగ్ టు యదు.
0: ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు, ధర్మపరాయణుడు, సత్యస్వరూపుడు అయినటువంటి ఆహూకుడు.
1: ద వన్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ట్రూత్ ఇన్ యాదవ క్లాన్ ఇస్ ఆహుక.
0: ఆహుకుడు,
1: ఆహుకుడు
0: ఇతని యొక్క సంతతి వారే ఈ క్రమక్రమేణ ఈ కథకు సంబంధించినటువంటి వారు.
1: దే ఆర్ రిలేటెడ్ టు దిస్ హిస్టరీ టు హ్యాపన్.
0: ఈ ఆహుకుడకు 2 కుమారులు.
1: ది ఆహుక హ్యాస్ 2 సన్స్.
0: ఒకరు దేవకుడని, రెండవడు ఉగ్రసేనుడు అని.
1: వన్ ఇస్ దేవకుడు, ద అదర్ వన్ ఇస్ ఉగ్రసేనుడు.
0: ఈ ఉగ్రసేను కుమారుడే కంసుడు.
1: ద సన్ ఆఫ్ ఉగ్రసేన ఇస్ కంస.
0: దేవకుని యొక్క కుమార్తెయే దేవకి.
1: ద డాటర్ ఆఫ్ దేవకుడు ఇస్ దేవకి.
0: కంసునికి సొంత సోదరులు లేవు, సోదరీమణులు లేవు.
1: కంస హ్యాస్ నో బ్రదర్స్ ఆన్సెస్టర్స్ ఆఫ్ హిస్ ఓన్.
0: తన పినతండ్రి కుమార్తె అయినటువంటి ఈ యొక్క దేవకిని అత్యంత ప్రేమతో ఆమెను చెల్లెలుగా భావించి ఎన్నో విధములైనటువంటి రీతిగా ఆమెను ఆనందిస్తూ వచ్చాడు.
1: He has taken Devaki as his own sister and loved her immensely.
0: ఈ విధంగా కాలం గడుపుతుండగా
1: as the time was passing
0: ఈ యాదవులు ఎందే సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు.
1: In Yadava clan is there Surudu and Vasudeva belongs to that family.
0: ఇతను సామంత రాజు.
1: He is a Samanta king.
0: ఆడిన మాట తప్పునటువంటి వాడు కాదు.
1: He will never go back the promise.
0: ఇతనికి సత్యవాక్ పరిపాలకుడని కూడాను మరొక పేరు.
1: He always holds on to truth.
0: ఉగ్రసేనుడు కంసుడు ఇరువురు వెతికి వెతికి ఈ యొక్క వసుదేవునికి తన యొక్క సోదరునిచ్చి వివాహము గావించాలని నిర్ణయించుకున్నారు.
1: ఉగ్రసేన అండ్ కంస వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ డిసైడెడ్ దేవకి షుడ్ బి ఆఫర్డ్ టు వసుదేవ ఇన్ మ్యారేజ్.
0: వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి భార్య ఉండేటువంటిది.
1: వసుదేవ హ్యాడ్ అనదర్ వైఫ్ బై నేమ్ రోహిణి.
0: ఆనాడులో ఎంతమంది భార్యలు ఉండాలి ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనము లేవు.
1: There was no law regulating the number of wives that one should have.
0: అప్పుడు వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు.
1: వసుదేవ హ్యాడ్ టు మ్యారీ దేవకి బికాస్ హీ డిడ్ హ్యావ్ చిల్డ్రన్.
0: ఈ విధంగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరుని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు.
1: At some time, Kamsa got the chariot ready to take Devaki to Vasudeva.
0: ఎంతో కాలం నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో హృదయమును భారమైనటువంటి హృదయంతో రథమును కూర్చోబెట్టుకుని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు.
1: Having enjoyed all time, having sung with her, enjoyed so long, the sister has to be handed over to her husband, and so Kamsa felt very sad.
0: Devaki Devi ante Kamsunaku rendova pranam.
1: Devaki is a very second life to Kamsa.
0: అలాంటి ప్రేమతో ఉండినటువంటి ఈ దేవకిని తన యొక్క అత్తగారింటికి పంపే సమయం లోపల ఎంతో దుఃఖంతో ఆనందంతో ఈ యొక్క రథమును తోలుతూ వచ్చాడు.
1: He was driving the chariot while escorting Devaki to her in-laws family.
0: ఉగ్రసేనుడు కూడాను తన కుమార్తెకు అనేక విధములైనటువంటి యొక్క బహుమానములు ఇచ్చి రథములు గజములు తురగములు వాహనములు కూడాను అనేకంగా అందించాడు.
1: Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts.
0: అతనికి ఒకే కుమార్తె కనుక ఆ కుమార్తెను అనేక విధములుగా కూడాను తాను చూచుకుంటూ వచ్చాడు వసువుడు.
1: She being the only daughter, she took every care of her.
0: తన కుమార్తె కాకపోయినప్పటికీ తన తమ్ముని కుమార్తె అయినప్పటికీ తాను ఇంత ప్రేమతో ఉగ్రసేనుడు ఆమెను చూచుకుంటూ వచ్చాడు.
1: Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her.
0: ఈ వసుడు కూడాను చాల ఆ బిడ్డను వదలలేక తాను కూడాను వెంట ఒక రథమును వేసుకుని ప్రయాణం అయ్యాడు.
1: The Vasu also could not leave the daughter, and so he also accompanied.
0: ఈ విధమైనటువంటి యొక్క రమ్యమైన గమ్యమైన ఈ యొక్క స్థితిని గమనించి ఆ ప్రశాంతి వాతావరణంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది.
1: ఇన్ ద బ్యూటిఫుల్ సీన్ దే సడన్లీ దే హెర్డ్ ఎ లౌడ్ సౌండ్.
0: మూర్ఖుడా,
1: ఓ ఫూల్,
0: ధర్మహీనుడా,
1: ద వన్ ఆఫ్ అన్ రైచస్నెస్,
0: నీ యొక్క ముందు పరిస్థితిని గుర్తించుకోలేక
1: విదౌట్ అన్ నోయింగ్ యువర్ పొజిషన్
0: ఈ అనురాగమును పెంచుకొని
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ అటాచ్మెంట్
0: అనేక విధములుగా నీవు నీ జీవితమునకు నాశనము తెప్పించుకుంటున్నావు.
1: యు ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ వేరియస్ వేస్.
0: నీ దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలే దుష్ప్రవర్తనలే దీనికి మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఈస్ యువర్ ఓన్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్.
0: నీ ప్రాణమును హతమార్చువాడు ఈ దేవకీ దేవి గర్భం నందే అష్టకుమారుడై పుడుతున్నాడు.
1: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఈస్ గోయింగ్ టు బి ద 8th చైల్డ్ ఆఫ్ దిస్ దేవకి
0: అని ఈ పదములు పలికి అంతర్ధానం అయిపోయింది.
1: హావింగ్ సెడ్ ఇట్ వానిష్డ్.
0: ఈ ఆకాశవాణి శబ్దం విన్నటువంటి ఒక కంసునికు మహా ఉగ్రుడయ్యాడు.
1: Kamsa, having heard to ethereal voice,
0: రథము నుంచి దూకాడు.
1: He jumped out of the chariot.
0: వెనుకనందు కూర్చున్నటువంటి యొక్క దేవకి కొప్పును పట్టాడు, క్రిందికి లాగాడు.
1: He pulled her hair and pushed out of the chariot.
0: కత్తిని తీశాడు, గొంతు కోయడానికి సిద్ధం చేశాడు.
1: He took out the sword and about to behead her.
0: కానీ వసుదేవుడు, మహాశాంత స్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు.
1: బట్ వసుదేవ ఈజ్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ అండ్ ఆఫ్ కంట్రోల్.
0: రెండు చేతులు కంసుని చేతులు పట్టుకుని,
1: క్యాచింగ్ హోల్డ్ ది బోత్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ కంస,
0: కంస నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు?
1: కంస, వై డు యూ ఫీల్ సో సాడ్ అబౌట్ యువర్ డెత్?
0: నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా.
1: Today or tomorrow, you cannot escape death.
0: Oh.

0: In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen.
1: ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడాను ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు.
0: The one who is born in this earth cannot escape the end.
1: కానీ కంస ఆకాశవాణి యొక్క సత్యము అష్టవ గర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కానీ దేవుకి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు.
0: The ethereal voice declared that the eighth child would kill you, but not Devaki.
1: కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుండాలి.
0: It will take time to have the eighth child.
1: ఈ తొందరపాటు నీకు మంచిది కాదు.
0: Don't get
1: ప్రాణ సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరిని వదలము.
0: Leave your sister whom you considered
1: in life. ఆమె పుట్టిన ప్రతి పుత్రుని కూడాను నీకు అప్పజెప్పుదు.
0: I'll pass on every child to you.
1: అని ఈ విధముగా వాగ్దానం చేసేటప్పటికీ కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది.
0: He understood the promise and then left Kamsa.
1: అక్కడి నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు.
0: Kamsa returned there.
1: ఆ రథమునందే కూర్చోలేదు.
0: He didn't sit there in chariot.
1: భారమైన హృదయంతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు.
0: With heavy hearts, Devaki Vasudeva returned.
1: కాలము గడుపుతూ ఉండగా,
0: as they were spending time,
1: నిరంతరము రాత్రి పగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని దర్శంతకు నారదుడు ప్రవేశించాడు.
0: The Kamsa was thinking day and night about death. Narada stepped at that moment.
1: లోకక్షేమ సమాచారములంతా విచారించాడు.
0: He was inquiring about the welfare of the world.
1: కట్ట కడపటికి తాను వెనుకకు పోయే స్థితిలో,
0: when he was about to return,
1: కంస నీవెంత మూర్ఖుడవోయి,
0: said Kamsa, what a foolish man you are.
1: నీవు కేవలము నీ యొక్క పరిస్థితిని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: You are not able to know your position.
1: అష్టమ గర్భమున పుట్టినటువంటి వాడే నిన్ను చంపగలడని ఆకాశవాణి యొక్క శబ్దము.
0: It is the ethereal voice declaration that the eighth child would kill you.
1: Aithe evaru ashtama garbhamlo puttinatuvanti varu,
0: who is going to be born as the eighth child?
1: Nuvu chakkaga vicharinchukolekapothunnavu.
0: You are not able to understand clearly.
1: Ashtami garbham varaku kuda nuvu kaachukonakkaraledu.
0: You don't need to wait that long.
1: Puttina prati putrini kuda nuvu hinsinchali.
0: Better you kill every child that's born.
1: Ee vidhanga ashtamane cheyaneetuvantidi neeku bodhisthanu vinamannadu.
0: I'll tell you the main significance of this eighth child.
1: Idi ashtami 1 2 3 4 5 6 7 8.
0: This is 8. 1 2 3 4 5 6 7 8.
1: ఇక్కడి నుంచి నీవు కొంచెం ఎంచడానికి ప్రయత్నించినప్పుడు ఇది 8 అవుతుంది.
0: If you start from one end, the little finger would be the other side.
1: కానీ ఇక్కడి నుంచి ఎంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది 8 అవుతుంది.
0: But if you start from the other end, this would be the eighth one.
1: కాబట్టి మొదటిది కూడా 8వది అవుతుంది.
0: సో ద ఫస్ట్ ఆల్సో బికమ్స్ ది 8.
1: ఇక్కడ నుంచి ఎంచినప్పుడు ఇది 8 అవుతుంది.
0: వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ దిస్,
1: కడపటి వాడు కూడా 8వ వాడు అవుతాడు.
0: లాస్ట్ వన్ ఆల్సో వుడ్ బి ది 8th వన్.
1: కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా 8వ వారు అవుతారు.
0: నాట్ ఓన్లీ ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఎవ్రీ వన్ వుడ్ బి 8.
1: ఇప్పుడు రెండవ దాని నుంచి నువ్వు ఎంచినప్పుడు మొదటి వాడు 8, రెండవ వాడు కూడా 8 అవుతాడు.
0: When you start from the second also becomes 8.
1: 1 2 3 4 5 6 7 8 మొదటి వాడు అవుతాడు.
0: When you start from the second becomes 8th one.
1: ఈ థర్డ్ నుంచి నీ వెంచినప్పుడు రెండో వాడు 8వ వాడు అవుతాడు.
0: When you start from third, the second one becomes 8.
1: 1 2 3 4 5 6 7 8.
0: So when you start from the third one, the second becomes 8.
1: ఇంకా నాలుగో దాని నుంచి ఎంచినప్పుడు 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా 8 అనేటువంటి వాడు సిద్ధమవుతాడు.
0: సో ది 8th వన్ ఇస్ రెడీ ఇన్ ఎవ్రీ నంబర్.
1: ప్రతి గర్భములో పుట్టినటువంటి వాడు కూడా 8వ వాడు అవుతాడు.
0: సో ఎవ్రీ వన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ 8th వన్.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.
1: సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది.
0: హి వాస్ మోర్ వరీడ్ అండ్ బాదర్డ్ సిన్స్ దెన్.
1: పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు.
0: He told Vasudeva to hand over every new born child.
1: ఈ విధంగా గడుస్తూ 6 శిశువులను సంహరిస్తూ వచ్చాడు.
0: He killed 6 children so far.
1: ఏడవ గర్భం ప్రారంభమైంది.
0: The 7th.
1: భూదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు.
0: Narayana was getting ready to keep up the promise given to Mother Earth.
1: Loka kalyana nimittamu,
0: for the welfare of the world.
1: Manava dharma sthapana nimittamu,
0: to establish righteousness.
1: Satya suktina nimittamu,
0: to uphold truth.
1: Manavodharana nimittamu,
0: for the emancipation of mankind.
1: Daivanveshana nimittamu,
0: for the search of divinity.
1: Prarambham kavali.
0: All have to begin.
1: Devatalandaru kudanu yadavulaga puttaru.
0: All gods are born as Yadavas.
1: Kanuka tana yokka sarvavyapakavattamainatunti yokka yoga shaktini pilichadu.
0: He called yoga shakti, which is all pervasive.
1: Neevu tachchaname velli,
0: you go immediately.
1: Gokulamlo undinatunti Yashoda garbhamlo praveshinchuvannadu.
0: You enter into the womb of Yashoda.
1: Tana adisheshunni pilipinchi,
0: he summoned adishesha.
1: Neevu gokulamlo undinatunti yokka rohini garbhamlo praveshinchuvannadu.
0: You step into the womb of Rohini in Gokulam.
1: Nenu Devaki Devi garbhamlo praveshistunnanu.
0: I will be born to Devaki Devi.
1: Ee edava garbhamu poorthi kaledu.
0: The 7th child is not yet born.
1: Kanuka idi sarainatundi kaadani aa yokka dinni sankarshanaru anaga danini marchi Rohini garbhamlo praveshimpa chesadu.
0: He changed it and saw to it that it entered in the womb of Rohini.
1: తిరిగి ఏడవ గర్భము శిథిలమైంది అనగా అభాషితమైంది అని చెప్పి చెప్పారు.
0: The 7th conception resulted in abortion.
1: ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు.
0: Krishna was ready in the 8th one.
1: దిని దిని అభివృద్ధి చెందుతున్నాడు.
0: Day by day growing.
1: ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య.
0: Rohini is the second wife of Vasudeva.
1: ఈ పిల్లలందరిని చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత ఈమెకుడును భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు.
0: వసుదేవ వాచ్ దట్ ఆల్ చిల్డ్రన్ బీయింగ్ కిల్డ్ బై కంస. ఈ రోహిణి
1: యశోద సోదరి, యశోదకు చెల్లెలు.
0: ఈజ్ ద సిస్టర్ ఆఫ్ యశోద.
1: వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు.
0: They were growing there.
1: భగవత్ లీలలు శక్తి సామర్థ్యములు మానవాకారము ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో అండ్ ఫీల్ ద విల్ అండ్ ద కెపాసిటీస్ ఆఫ్ ద డివినిటీ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చర్చాలలో పెట్టాడు.
0: హావింగ్ థాట్ దట్ ద 8th చైల్డ్ would kill him, he
1: imprisoned them. చర్చాలను ఎందు ఉంచటమే కాదు,
0: నాట్ ఓన్లీ కీపింగ్
1: ద్వారములకు చాలా భద్రమైనటువంటి ఒక బీగములు తగిలించాడు.
0: He also has put a very big lock there.
1: దాని యొక్క బీగం చెవులంతా కూడా తన దగ్గర పెట్టుకున్నాడు.
0: He kept the key with him.
1: భద్రమైన సిపాయిలంతా కూడా నియమించాడు.
0: He kept all the soldiers around.
1: ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు.
0: He made arrangements that an ant cannot enter into the prison.
1: ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది.
0: ఇట్ వాజ్ ది టైం, ది కమెన్స్మెంట్ ఆఫ్ ది టైం.
1: ఈ రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము.
0: ద స్టార్ రోహిణి ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రజాపతి.
1: అష్టమి, రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీదేవి ప్రసవించింది.
0: కాంబినేషన్ ఆఫ్ అష్టమి అండ్ రోహిణి.
1: ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు.
0: ద డెలివరీ వాజ్ నాట్ నార్మల్.
1: ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది.
0: ద చైల్డ్ వాజ్ బోర్న్ విత్ ఆల్ ది స్ప్లెండర్ అండ్ బ్రిలియన్స్, విత్ ఆల్ ది డెకరేషన్స్ అండ్ జ్యువెలరీ.
1: వక్షస్థలం పైన శ్రీవత్సం కనిపించింది.
0: ఆన్ ద చెస్ట్ దేర్ ఇస్ ప్రెజెంట్ శ్రీవత్సవ.
1: అది ఏ శ్రీవత్సవం అనేటువంటి మచ్చ.
0: ఇట్ ఇస్ ది స్పాట్ of Srivatsava on the chest.
1: Vachasthalam paina kanipinchindi.
0: It is seen on the chest.
1: Kaustubham ani merisindi.
0: The diamond of Kaustubha.
1: Devaki Vasudevulu chetulu jodincharu.
0: Immediately they stood with folded hands.
1: Aa divyamainatundi roopanni chudalekapoyaru.
0: They could not watch the divine form.
1: Memu puttinanduku sarthakamaipoyindi ani aanandincharu.
0: They were so happy that their lives were
1: saved. సాక్షాత్ భగవంతుణ్ణే ఈనాడు మేము దర్శించామనుకున్నారు.
0: They felt so happy that they could have vision of God.
1: ఇరువురు ఆ చంటి బిడ్డ దగ్గరికి వెళ్లి చేతులు జోడించి పాదములు పట్టి ప్రార్థించారు.
0: They approached the newborn babe, caught hold of the feet and prayed.
1: మా అదృష్టవశాత్తు మాకు నీవు పుత్రుడై జన్మించావు.
0: Because of good luck you are born as son.
1: కాని నిన్ను రక్షించుకోలేకపోతున్నాము.
0: But we cannot protect you.
1: నీవేదైనా కూడాను ఒక మాయను కల్పించి ఇక్కడి నుండి నీవు వేరే ప్రదేశమునకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు.
0: They prayed to the newborn babe that he should devise a plan as to get away from the place.
1: నిర్మల హృదయుడు,
0: his pure hearted one,
1: కూర్చొని కనులు మూసుకుని ధ్యానించాడు.
0: He sat and meditated close.
1: ప్రక్కనే ఒక ఎదురు బుట్ట కనిపించింది.
0: There he found a basket.
1: ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకుని,
0: keeping the babe in the basket,
1: తలుపులు దగ్గర చూచాడు.
0: He watched near the door.
1: ఒక్క తూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడ్డాయి.
0: The moment he looked, the doors opened.
1: దైవ చిత్రములంత విచిత్రమయ్యా.
0: The divine will is very mysterious.
1: చిత్రములు,
0: peculiar.
1: త్రిలోక పవిత్రములు,
0: sacred all.
1: వరజలాల వత్తంబులు, సన్మిత్రంబులు, ముని జనవన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అని వర్ణించాడు.
0: He started extolling that very dear to all the people of the three worlds and so endearing.
1: అక్కడ ఉన్న సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉంటున్నారు.
0: At the time sipahis on duty,
1: ఎవరు ఈ యొక్క వసుదేవుని చూడలేదు.
0: They didn't watch the couple.
1: తలుపులు తెరవబడింది కూడా ఎవరికి తెలియదు.
0: They didn't notice when the doors opened.
1: తాను చెరసాల దాటి వచ్చేటప్పటికి పెద్ద కుంభవర్షము.
0: When he came out of the prison,
1: యమునా నదిగా ప్రవహిస్తుండాలి.
0: The water was flowing.
1: కాని తాను హృదయంలో చింతించాడు. నారాయణ, నీ నిమిత్తమైనే నీ ప్రయాణం పెట్టుకున్నాను కనుక ఈ యొక్క ప్రయాణములకు అడ్డు తగలకుండా చూడమని ప్రార్థించాడు.
0: He prayed within Narayana. I have undertaken this travel for you. See that there wouldn't be any obstacle.
1: యమునా నది దారి విడిచింది.
0: River Yamuna gave the way.
1: నందుని ఇంటికి చేరాడు.
0: He reached Nanda's house.
1: అప్పుడే ఈ యశోదకుడును ప్రసవించింది.
0: It was only at that time Yashoda delivered.
1: చంటి బిడ్డ పక్కనుంది.
0: There was a babe by her side.
1: యశోదకు మత్తు కప్పాలి.
0: యశోదా వాస్
1: మాయాదేవి జన్మించింది.
0: It was Maya that was born.
1: మాయాదేవి జన్మించేటప్పటికి యశోద నందులు కూడాను తాము తన్మయత్వంలో నిద్రిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ మాయాదేవి యశోద అండ్ నంద వర్ ఫాస్ట్ అస్లీప్.
1: అక్కడ పెట్టి ఆ బిడ్డను ఆ బుట్టలో వేసుకుని తిరిగి చేరాడు మదరకు.
0: They kept this child over there and took back the child lying over there and returned.
1: ఎప్పుడు వసుదేవుడు ఇల్లును వదిలాడు ఈ పుట్టినటువంటి మాయాదేవి అనేటువంటి ఒక ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: The moment Vasudeva left, the female child born, Maya Devi shouted.
1: Yashoda nandula kudunu ye bidda ani kudunu teliyadu.
0: Yashoda
1: nanda leka kumartana ane tundi kudunu variki teliyadu.
0: Yashoda nanda are not aware of the newborn babe, male child.
1: Intalo
0: or female.
1: Rohini kudunu parigettukoni vachindi.
0: And she also came running.
1: Chuchetappudiki aada bidda.
0: They saw the female child there.
1: Kumarudu.
0: The son there.
1: ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్లాడు వసుదేవుడు.
0: వసుదేవ టుక్ ది ఫీమేల్ చైల్డ్.
1: అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా ఈ ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ ది ఫీమేల్ చైల్డ్ గెట్ కెప్ట్ ఓవర్ దేర్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్ లౌడ్లీ.
1: మేల్కొన్నారు.
0: ఆల్ గాట్ అప్.
1: ద్వారములంతా కూడా మూయబడి ఉంది.
0: దే సా ది డోర్.
1: ఈ వార్తను కంసునికి తెలియించారు.
0: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు కంస.
1: కంసుడు క్షణక్షణం కూడా కాచుకొని ఉన్నాడు.
0: కంస వాస్ వెయిటింగ్ మూమెంట్ టు మూమెంట్.
1: అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు.
0: హి కేమ్ రన్నింగ్.
1: దేవకీదేవి చేతులు ఎందుకున్నటువంటి ఆ బిడ్డను తీసుకుని,
0: హి టుక్ ద చైల్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దేవకి,
1: పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు.
0: హి జస్ట్ త్రూ హర్ అప్ అండ్ ట్రై టు కిల్ విత్ ద స్వార్డ్.
1: మాయాదేవి,
0: ద చైల్డ్ ఇస్ మాయాదేవి.
1: మూర్ఖుడా,
0: ఓ ఫూల్,
1: నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు.
0: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఈజ్ ఆల్రెడీ బోర్న్.
1: కానీ ఒక ప్రదేశంలో చక్కగా పెరుగుతూ ఉన్నాడు.
0: He is growing already at one spot.
1: నీ మృత్యమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యం కాదు.
0: It is impossible for you to escape death.
1: అని చెప్పింది అంతర్ధానమై.
0: So saying Mayadevi vanished.
1: అప్పటి నుంచి కూడాను,
0: since then,
1: ఈ కంసుడు, ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధనలు చేశాడు.
0: Since then, Kamsa started investigating where the new child is present.
1: అప్పుడు ఈ దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు.
0: దేవకి వసుదేవ వర్ లెఫ్ట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ప్రిజన్.
1: ఇతను సామంత రాజు కనుక
0: హీ ఈజ్ ఎ కింగ్.
1: కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కూడా ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు.
0: Nanda Vasudeva came to Kamsa to pay the tax together.
1: Kappam kattaru venukku vastunna samayamlo Nandudu chaala jagratha paddadu.
0: They paid the tax while they were returning. Nanda was highly careful.
1: Vasudeva Nanda mana yokka paristhiti emani cheppukovali.
0: Vasudeva Nanda, how shall we speak of our position now?
1: Appudu Vasudevudu cheppadu.
0: Vasudeva said,
1: Vrepalalu కొన్ని అశుభములు జరగబోతున్నాయి.
0: ఇన్ వ్రేపల్ల దేర్ ఆర్ సర్టన్ ఇన్
1: ఈ గోకులమందు కొన్ని అశుభములు జరగబోతున్నాయి.
0: ఇన్ గోకుల సర్టన్ ఇన్ ఆస్పిషియస్ థింగ్స్
1: ఆర్ గోయింగ్. ఎక్కువ కాలం ఈ మధురలో ఉండవద్దు.
0: డోంట్ స్టే దేర్ మధుర ఫర్ లాంగ్.
1: తక్షణమే నీ వెళ్ళిపోమన్నారు.
0: ఇమీడియట్లీ బెటర్ యు గో హి సేడ్.
1: ఈ మాట విన్న తక్షణమే నందుడు వ్రేపల్లకు వచ్చాడు.
0: హావింగ్ హర్డ్ దిస్ నంద రిటర్న్ టు వ్రేపల్ల.
1: ఇది గోకులము అని పిలిచేటువంటి వారు.
0: ఇట్స్ కాల్డ్ యాస్ గోకుల అట్ దట్ టైం.
1: ఈ గోకులం లోపల ప్రారంభమైన ఇంకా ఈ మృత్యుదేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు.
0: దట్ గోకుల ద డెమన్స్ ఆఫ్ డెత్ ఆర్ మూవింగ్ కంటిన్యూస్లీ.
1: మొట్టమొదటిది పూతన.
0: ద ఫస్ట్ వన్ ఇస్ పూతన.
1: ఈమె ప్రాలివడానికి పోయి ప్రాణం తీసుకుంది.
0: షీ వెంట్ దేర్ టు ఫీడ్ ది న్యూ బేబీ.
1: ఎవరు ఈ పూతన?
0: హూ ఇస్ దిస్ పూతన?
1: భావం తద్భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి.
0: యాజ్ ఈస్ ది థాట్ సో ఈస్ ది కాన్సిక్వెన్స్.
1: కనుక మంచి కానీ చెడ్డ కానీ మన తలంపులే దీనికి మూల కారణము.
0: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఈ పూతన పూర్వము బలచక్రవర్తి కుమార్తె.
0: పూతన అర్లియర్ వాస్ ద డాటర్ ఆఫ్
1: రత్నావళి.
0: హర్ నేమ్ ఇస్ రత్నావళి.
1: బలచక్రవర్తి యాగం చేస్తున్న సమయం లోపల వామనుడు మహా అందమైనటువంటి వాడుగా ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
0: వైల్ కింగ్ బలి అండర్టుక్ దిస్ యాగ వామన అపియర్డ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్
1: ఫామ్. బలిచక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి.
0: దిస్ రత్నావళి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ రత్నావళి కిటికీ నుంచి చూచింది.
0: రత్నావళి వాచ్డ్ వామన ఫ్రమ్ ద విండో.
1: ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు.
0: How handsome is this boy.
1: ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి.
0: If I am to have such a boy as my son, I would have been very happy. So she thought.
1: నా ప్రాప్తి లేకపోయింది.
0: I am not lucky enough to have.
1: అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము రెండు అడుగులంతా కూడాను ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకుని మూడవ పాదము బలిచక్రవర్తి తల పైన పెట్టాడు.
0: యాజ్ పర్ ద ప్రామిస్ మేడ్ హి టుక్ ఆల్ ద త్రీ ఫుట్ స్టెప్స్.
1: ఇంత ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధంగా ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి
0: రత్నావళి
1: బలిచక్రవర్తి తల పైన పాదము పెట్టేటప్పటికీ కోపం వచ్చేసింది.
0: ద మూమెంట్ హీ కెప్ట్ హిస్ ఫీట్ ఆన్ ది
1: ఎవరి దుర్మార్గుడు వీని చంపివేయాలని.
0: Who is he? He must be killed, she said.
1: Preminchindi.
0: She loved.
1: Palivvalani aashinchindi.
0: She wanted him as her son.
1: Kalapatiki itanni champali ani kudunu sankalpinchukundi.
0: Later she decided to kill him.
1: Aa rendu sankalpamulu chetane ikkada putanaga vachi puttindi.
0: Because of these two thoughts, she appeared here as putana.
1: Aa putane palivvalani vachindi.
0: That putana came to feed the babe.
1: Champalani chusindi.
0: She waited to kill.
1: Tane chachindi.
0: Ultimately it died.
1: Yad bhavam tad bhavatiki. Kanukane mana sankalpalu manchi sankalpalaga manam abhivruddhi parchukovali.
0: So we should see our thoughts will be good.
1: Idu vaaru sankalpanni palimpa chesetunte vaade bhagavantudu.
0: God only the one who will fulfill.
1: Evaru ye sankalpam chestunnappudiki tadastu tadastu tadastu ani ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ మైట్ ఎంటర్టైన్ గాడ్ విల్ ఆల్వేస్ సే.
1: కాబట్టి ఆ రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలు ఇవ్వాలి.
0: రత్నావళి వాంటెడ్ టు ఫీడ్ దిస్ బేబీ.
1: అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి.
0: విత్ ఆల్ లవ్ బట్ యెట్ షీ డిసైడెడ్ టు.
1: అదే పూతలుగా వచ్చి పుట్టి
0: హావింగ్ బీన్ బోర్న్ ఇస్
1: పాలు ఇవ్వాలని వచ్చి
0: హావింగ్ కమ్ దేర్ టు
1: తిరిగి అతని కుమారుని చంపాలని చూచి
0: షీ వెయిటెడ్ టు కిల్.
1: కట్టకట్టబడి తానే చచ్చింది.
0: అల్టిమేట్లీ షీ డైడ్.
1: ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు.
0: రత్నావళి హ్యాడ్ ఎ బ్రదర్
1: అకాశుడు. ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు.
0: హావింగ్ హర్డ్ దట్ హిస్ సిస్టర్ ఇస్ పుట్ టు సఫరింగ్ హి వాస్ వెరీ యాంగ్రీ.
1: ఇతను ఒక గొప్ప సర్ప రూపంలో వచ్చాడు.
0: హి కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్పెంట్.
1: దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి.
0: హిస్ మౌత్ ఇస్ లైక్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: ఆ గుహ వలె ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు.
0: ద కౌహర్డ్ బాయ్స్ అండ్ కృష్ణ వాచ్డ్ దిస్ సర్పెంట్.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు.
0: కృష్ణ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాస్ ప్లేయింగ్ విత్ కౌహర్డ్ బాయ్స్.
1: ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్లేటువంటి వాడు.
0: యూస్ టు గో టు ద ఫారెస్ట్ అలాంగ్ విత్ ది అదర్ కౌహర్డ్.
1: చిన్న బిడ్డ,
0: సో యంగ్,
1: రెండవ సంవత్సరం,
0: ద సెకండ్ ఇయర్.
1: తల్లి వదిలేటువంటిది కాదు.
0: మదర్ నెవర్ లెఫ్ట్ హిమ్ అలోన్.
1: రెండు సంవత్సరాలు దాటింది.
0: 2 years passed by.
1: మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
0: 3rd year started.
1: ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లంతా ఎత్తుకుని వచ్చింది అమ్మడానికి.
0: ఎ విలేజ్ లేడీ, షీ వాస్ సెల్లింగ్ ద ఫారెస్ట్ ఫిక్స్.
1: ఆ పండు చూచాడు కృష్ణుడు ఈ మూడు సంవత్సరంలో. కృష్ణుడు,
0: 3rd year బాయ్ కృష్ణ సాధు,
1: అవ్వా నాకు ఈ పండు చాలా ఇష్టము, ఇస్తావా అని అడిగాడు.
0: యాస్, వుడ్ యు గివ్ మీ దట్ ఫ్రూట్, ఐ లైక్ ఇట్ వెరీ
1: మచ్. నాయనా, నేను ఇవ్వడానికే వచ్చాను.
0: He said, I have come here to give.
1: అయితే దీనికి తగినటువంటి వెల ఇచ్చినప్పుడే నేను ఇస్తాను అన్నింది.
0: However, I'll give you if you pay the price.
1: ఏమి తెలియని అమాయకుడు వలె వెల అంటే ఏమిటి అన్నాడు.
0: Innocently he asked, what will
1: be the price? ఈ ఫలానికి ప్రతిఫలం నువ్వేమైనా నాకు ఇవ్వాలి కదా.
0: I'm going to give you this fruit. You must give me something in return.
1: లోపలికి వెళ్ళాడు.
0: He went in.
1: చిన్న ముద్దు చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: With little tiny hands he brought rice.
1: ఆ ముసలమ్మ వడిలో వేశాడు.
0: And gave them to old lady.
1: ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది.
0: Old lady for God.
1: ఈ ఒక చిన్న బారుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
0: The actions and the form of the little boy was highly effulgent.
1: ఆనకుడును ఆ పిల్లవాడి చేతులు నిండుకు పండ్లు పెట్టింది.
0: And this old lady also gave fistful fruits.
1: ఇంకక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు.
0: She didn't want to stay there.
1: తక్షణమే తన ఇంటికి పోవాలని ఆశించింది.
0: She wanted to return home.
1: ఇంటికి నడుస్తూ వెళ్ళింది.
0: She started going.
1: ఒక్కొక్క అడుగు వేసేటప్పటికి బుట్ట మరింత భారమవుతూ వచ్చింది.
0: At every step the burden of the basket was heavy and heavy.
1: చేరేటప్పటికి బుట్టను దింపడానికి కూడా చేత కాకపోయింది.
0: By time she reached home the basket was very heavy.
1: ఏదో విధంగా తాను బలవత్తంతో ఆ బుట్టను దింపి కింద పెట్టింది.
0: However, she struggled hard to put it down.
1: పిల్లవాడి చిన్నటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి ఒక రత్నాలుగా మారిపోయినాయి.
0: రైస్ గ్రెయిన్స్ గివెన్ బై ద లిటిల్ బాయ్
1: రత్నాలుగానే ఉంటున్నాయి.
0: ఆల్ హావ్ బికమ్ డైమండ్స్.
1: చూచింది.
0: హి సా.
1: ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు.
0: హి మస్ట్ హావ్ బీన్ గాడ్.
1: లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యం అంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ద గ్రెయిన్
1: టు బికమ్ డైమండ్? నేనంత అదృష్టవంతురాలను అని తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారినంతా పిలిచి అనేక విధంగా చూపించింది.
0: వై ఫీలింగ్ సో హ్యాపీ షీ స్టార్టెడ్ టెలింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద నైబర్హుడ్.
1: ఈ విధంగా తన ఆనందంలో తాను మునిగిపోయింది.
0: షీ వాస్ సో హ్యాపీ.
1: పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర.
0: కృష్ణ స్టార్టెడ్ టెలింగ్ యశోద దట్ ఇట్స్ టైమ్ టు గో టు ద ఫారెస్ట్ అలాంగ్ విత్ అదర్ బాయ్స్.
1: ఈ పిల్లవాడిని నిద్రూపితే సరిపోతుంది అనుకుని పాలిచ్చుతూ వచ్చింది. పాలు తాగిపోవడం వేడు నాయన అన్నది.
0: షీ వాంటెడ్ టు టేక్ హిమ్ టు స్లీప్ అండ్ షీ వాంటెడ్ టు ఫీడ్ హిమ్.
1: కృష్ణుడేం తక్కువ వాడు కాదు.
0: కృష్ణ ఇస్ నో ఆర్డినరీ వన్.
1: ఇంతకు మరింత యుక్తి పన్నాడు.
0: ఈజ్ మోర్ ఇంటెలిజెంట్.
1: పాలు త్రాగుతూ నిద్రపోయినట్టుగా నటించాడు.
0: వైల్ డ్రింకింగ్ ద మిల్క్ హీ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్
1: ఈ నిద్రించడానికి పూర్వము ఆవళింతలు అని వస్తాయి.
0: ప్రయర్ టు స్లీప్ వన్ యాన్స్.
1: ఆ పాలు త్రాగుతున్నటువంటి కృష్ణుడు ఒక్కతూరి అన్నాడు, నోరు తెచ్చాడు.
0: Krishna yawned, opening his mouth.
1: Chuchindi Yashoda.
0: Yashoda watched.
1: Yemimo kanipistu untundadi.
0: Many things start
1: to appear. Lokalanni kanipistundadi.
0: All the world start appearing.
1: Devatalanta kanipistunnaru.
0: God started appearing.
1: Thanaku artham kalakakunda poyindi.
0: He couldn't understand.
1: Yochin chesindi.
0: He thought.

0: Is it a dream? Or is that the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started
1: finishing.
0: Am I not Yashoda?
1: Leka parasthalamu.
0: Or is it any other place?
1: తనలో తాను అనేక విధములైనటువంటి యొక్క ఆపోహరను చింతిస్తూ వచ్చింది.
0: She went on thinking, so imagining so many of things.
1: నా కుమారుడు చిన్నవాడు.
0: My son is so young.
1: ఈ సమస్త లోకమును నా యొక్క కుమారుని యొక్క నోటిలో కనబడటం ఇది నా భ్రమ అనుకుంది. తర్వాత మర్చిపోయింది.
0: She thought that it's all her illusion, that all the worlds appeared in the mouth of her child.
1: శారీర భ్రాంతిలో మునిగినటువంటి వారికి ఇలాంటి భ్రమలే కలుగుతూ ఉంటాయి.
0: People with body attachment will be subjected to such delusion.
1: తదుపరి పోరు పెట్టుకున్నాడు గోపాలతో, నేను అడవికి పోవాలని.
0: Later, he really wanted to go to the forest.
1: ఈ విధంగా నిత్యము అడవికి పోతూ గోపాలతో ఆడుకుంటూ పాడుకుంటూ అనేక విధములుగా కూడాను కాలం గడుపుతూ వచ్చాడు.
0: Krishna used to spend time playing with other cohort boys.
1: ప్రతి దినము కూడాను ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటము, వారి ప్రాణమును తీవటం కృష్ణుడు.
0: Every day one demon or other started appearing in order to kill him.
1: ఈ విధంగా జరుగుతుంటే పిల్లలు వచ్చి ఊర్లో చెప్పుకునేటువంటి వాడు, ఈ విధమైనటువంటి ప్రమాదమైనటువంటి రాక్షసి వచ్చింది, కృష్ణుడు ఈ విధంగా చంపాడు, కృష్ణుడు ఈ విధంగా కూడా పొడిచాడు అని ఈ విధంగా చుట్టి చుట్టి చుట్టి ఆ యొక్క రాక్షసిని భూమికి కొట్టాడు, ముక్కలైపోయింది, ఈ విధంగా పిల్లలు చెప్పుకునేటువంటి వారు.
0: The other cohort boys used to say such a demon appeared and Krishna put it down and killed it ultimately.
1: కానీ యశోద ఆశించేది, అయ్యో భగవంతుడు నా కుమారుని రక్షిస్తున్నాడు, లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏవై ఉండేటువంటి వాడు.
0: యశోద యూస్ టు ఫీల్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టింగ్ మై చైల్డ్, ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతను రక్షించేవాడెవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: ది అదర్ చిల్డ్రన్ యూస్ టు సే వెన్ యువర్ చైల్డ్ ఈజ్ వెరీ గాడ్, హూ ఎల్స్.
1: పిల్లలు ఏమీ తెలియనటువంటి మూర్ఖులు, అమాయకులు.
0: దే ఆర్ ఫూలిష్ పీపుల్, ఇన్నోసెంట్.
1: దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు.
0: విల్ గాడ్ కమ్ సో ఈజీ అండ్ ప్రొటెక్ట్
1: అనే అడవి నుంచి వచ్చిన తక్షణమే దృష్టి తీసేది, కొబ్బరికాయ కొట్టేది, మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్ని కట్టించింది పాపం యశోద.
0: Because of this tea or to ward off the evil eye, he used to put all kinds of mantras and other things.
1: ఒకనాడు చాలా ప్రమాదం ఏర్పడిపోయింది.
0: One day he faced the danger.
1: దేవలోకములో కూడాను అనేక మంది అనేక విధములుగా కూడాను కృష్ణుని గురించి వర్ణిస్తూ వచ్చారు.
0: In the world of gods also people started extolling Krishna.
1: అఘాసురుడు మరణించాడు.
0: అఘాసురా డైడ్.
1: పూతన్ను మరణించింది.
0: పూతనా డైడ్.
1: ఇంకా అనేక మంది రాక్షసులంతా కూడాను శకటాసురుడు మరణించాడు.
0: శకటాసురా డైడ్.
1: ఈ విధంగా అనేక రాక్షసులంతా చంపుతున్నాడు. ఆహా, ఈ యొక్క నారాయణమూర్తి ఈ యొక్క భూలోకంలో ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఈ రాక్షసులంతా సంహారం జరుగుతున్నాడు అని సంతోషిస్తూ వచ్చారు.
0: సో మెనీ డెమన్స్ డైడ్ లైక్ దిస్ నారాయణ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ద డెమన్స్. వాట్ ఎ గుడ్ థింగ్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
1: ఈ వార్త బ్రహ్మ చెవిలో పడింది.
0: దిస్ న్యూస్ రీచ్ టు బ్రహ్మ.
1: ఏమిటి, ఇంత చిన్న పిల్లవాడు ఈ విధమైన యొక్క మహత్తరమైన కార్యము జరుపుతున్నాడు అనుకుని పరీక్షించాలని ప్రయత్నించాడు.
0: Brahma wanted to test him because such a mysterious things have been happening by this boy.
1: Aanadu ratri pillalakanta kodunu oka chakkani aadesham andinchadu Krishnudu.
0: Krishna sent a command that night to all of the boys.
1: Ee naadu manu govulu teeskunu pokoddu.
0: Let's not take cows with us today.
1: Ee okka doodalanu teeskunu podam.
0: Let us take the cows only.
1: Ee doodalanu teeskunu poyi meeru ee vaidyam meeku telusuno aa vaidyamunto paatu meerandaru kuda ee naadu aduviki raavali.
0: You take the cast this day, whatever instruments you can
1: play.
0: Let us spend time in the forest with all the instruments and music.
1: Andaru vaari vaaki ekku mandiki flute telusunu paapam gopaluku.
0: Many cowherd boys know how to play on flute.
1: Oka chetilo karra, oka chetilo flute.
0: One hand they had the stick, other hand flute.
1: Ittiru pillalu maatramu rendu kundalu teesukoni vachadu.
0: Only two boys brought pots.
1: ఏమిటి ఆ కుండలు చేసేటువంటి సంగీతము?
0: What is the music out of the pots?
1: కడుపు దగ్గర పెట్టుకోవటం, కుండల్లో చక్కగా తాళముగా కొట్టడం.
0: They'll keep that pot against the stomach and make guitar.
1: ఈనాడు మ్యూజిక్ లోపల కూడా ఘటము అంటారు దాన్ని. అది ఆనాడు ద్వాపర యుగంలోనే ప్రారంభమైనటువంటిది.
0: This ghata, an instrument, the pot, which is used today, was present in Dwapara age.
1: వెళ్ళారు, దూడలను తోలారు, యమునా తీరం లోపల కూర్చున్నారు చక్కగా.
0: Well, they accompanied by cars, they sat in the banks of
1: Yamuna. గటములు కొడుతున్నాడు, కృష్ణుడు డాన్స్ ఆడుతున్నాడు.
0: They were playing their singing and Krishna was dancing.
1: కృష్ణుడు నిలిపిన తర్వాత మరికొంతమంది డాన్స్ ఆడటము.
0: After that, some more boys started dancing.
1: ఈ విధంగా ఆడుతూ వస్తున్నారు.
0: But they were all playing.
1: కొంత దూరం లోపల తాటి చెట్లు పెద్దవి కనిపించాయి.
0: There are very big, huge palm trees.
1: ఈ వృక్షముల నిండుకు తాటి పళ్ళు ఉంటున్నాయి.
0: The palm fruits all around.
1: కృష్ణునికి ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు.
0: The two of the cowherd boys are so intimate.
1: దాముడు సుబాల అని ఇద్దరు పిల్లలు. దాముడు సుబాల.
0: One is దాముడు, other one is సుబాల.
1: వీరిద్దరూ కూడాను కృష్ణుడికి ఎప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాళ్ళు.
0: These two were on the right and left side of Krishna all through.
1: మెత్తగా దాముడు కృష్ణుడికి తొడగిల్లాడు.
0: దాముడు సాఫ్ట్లీ పించ్డ్ ది థై ఆఫ్ కృష్ణ.
1: నాకు ఆకలిగా ఉంది కృష్ణ.
0: హి సెడ్ కృష్ణ ఐ యామ్ హంగ్రీ.
1: చూడు ఆ తాటి చెట్లు కావలసినన్ని ఫలములు ఉంటున్నాయి.
0: దట్ పామ్ ట్రీ హస్ గాట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్.
1: కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను.
0: వి వాంట్ దోస్ ఫ్రూట్స్.
1: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను,
0: ద బలరామ ఆన్ ది అదర్ సైడ్,
1: అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
0: హి సెడ్ వెయిట్ ఐ విల్ బ్రింగ్ దెమ్.
1: తాను పరిగెత్తి వెళ్లాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు.
0: He ran and started moving each tree.
1: ఫలములన్నీ క్రిందపడ్డాయి.
0: All fruits fell on the ground.
1: ఆ యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముని యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి.
0: Because of the strength, the physical strength of Balarama, all fruits fell down.
1: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడెవరు?
0: Who named Balarama?
1: గర్గుడు.
0: గర్గ్య named him.
1: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు.
0: గర్గ్య సెడ్ హీస్,
1: అతను తేజస్సంతా చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు, రమించేటువంటి బలవంతుడు కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నాడు.
0: యాజ్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ హైలీ అట్రాక్టివ్, హీ నేమ్డ్ హిమ్ యాజ్ బలరామ.
1: ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు.
0: బలరామ షైన్ లైక్ దట్.
1: అప్పుడే ఒక మహా దీర్ఘదేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
0: And there a very big donkey appeared.
1: దాని రెండు కాళ్ళు పట్టుకుని బలరాముడు భూమికి కొట్టాడు, అది గుండె పగిలి చచ్చింది.
0: బలరామ caught hold the 2 feet of the donkey.
1: అందరూ పిల్లలంతా కూడా బలరాముని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: As the donkey died, all cowherd boys started enjoying.
1: ఈ సమయాన్ని పురస్కరించుకుని,
0: basing on this time,
1: బ్రహ్మ ఒక పెద్ద కేవును అక్కడ సృష్టించాడు.
0: Brahma created a very big cave.
1: వీళ్ళు చాలా సంగీతంలో మునిగి ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: All people were enjoying, lost in ecstatic music.
1: దూడలంతా తీసుకుని పోయి ఆ గుహలో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మ.
0: Brahma made all these cows there enter into the cave.
1: పిల్లలంతా వెతుకుతూ పోయారు, కృష్ణా కృష్ణా దూడలెక్కడ దూడలెక్కడ అని.
0: Cowherd boys went on searching for cows. Krishna, what happened to them?
1: కృష్ణుడికి తెలుసును.
0: Krishna knows pretty well.
1: వెతకండి మీరు అక్కడికి వెళ్ళి, అది ఆ గుహ దగ్గర ఉంటాయి, వెతకండి అన్నాడు.
0: He said they are there near the cave, better you go and search.
1: అంతా చూచారు, తిరిగి గుహలోకి ప్రవేశించారు అందరూ.
0: They looked all around, they entered into the cave.
1: గుహలోకి ప్రవేశించేటప్పటికి,
0: when once they have gone in,
1: గుహ మూసుకుంది.
0: The cave closed.
1: ఆ పిల్లలు ఈ దూడలు ఆ గుహలో చేరిపోయినాయి.
0: The boys and cows were there inside the cave.
1: ఒక దినము, రెండు దినములు, మూడు దినములు కాదు, ఒక్క సంవత్సరం.
0: Not for 1 or 2 or 3 days, for 1 full year.
1: అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
0: Then Krishna wanted to go on searching for cows. Krishna, what happened to them?
1: కృష్ణుడికి తెలుసును.
0: Krishna knows pretty well.
1: వెతకండి మీరు అక్కడికి వెళ్ళి, అది ఆ గుహ దగ్గర ఉంటాయి, వెతకండి అన్నాడు.
0: He said they are there near the cave, better you go and search.

0: అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
1: దెన్ కృష్ణ వాంటెడ్ టు టీచ్ ఎ లెసన్ టు బ్రహ్మ.
0: ఒక్కొక్క దూడగుడును తానే అయ్యాడు, తానే ఒక దూడ రూపం ధరించాడు.
1: He assumed the form of a cow.
0: ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని రూపములు తానే ధరించాడు.
1: He has assumed the form of a cow.
0: ఎంతమంది గోపాలు ఉన్నారో అన్ని గోపాల యొక్క వేషాలు తానే ధరించాడు.
1: He has taken upon himself the form.
0: సాయంకాలం అయినప్పటికీ బలరాములు కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంటికి వెళ్లారు.
1: ఈవినింగ్ టైం బలరామ అండ్ కృష్ణ అకంపనీడ్ ది కౌస్.
0: తిరిగి తల్లిదండ్రులు ఈ దూడను చూచి ఏదో మామూలు మన దూడలే అనుకోని, మా బిడ్డలే అనుకోని వారెంతో వారు ఆనందిస్తూ వచ్చుతున్నారు.
1: All other parents have taken them as their own and never had.
0: ఈ విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు.
1: He spent the time like that for 1 year.
0: Brahma ka aashcharyam vesindi.
1: Brahma was surprised.
0: Emira akkadunnu vemaina vidipinchukoni vachadani akkadi guha poi chuste guhalo unnai.
1: He thought that they might have escaped, but when he saw there in the cave, he saw all boys there and
0: ikkada chuste aa pillale aa doodale ikkada kuda untunnayi.
1: Very same boys and cows are as well here.
0: Appudu thanu yochinchadu.
1: Then he thought,
0: ninu genu gonna gallama.
1: Can we know you?
0: Krishna, ninu ganu gonna gallama.
1: Krishna, can we know you?
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
0: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయకుందువట, అణువు రేణు దృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజిదువట, నిను కనుగొన్న గలనా.
1: You will be with all the 84 types of species. You are always with them. Can we know?
0: Ganamagu dongalalo gajadungavu ninu ganu gonna galana.
1: Among the thieves you are a very big thief. Can
0: Krishna,
1: we know?
0: Ninu ganu gonna galana.
1: Krishna, can we know you?
0: Ani Krishnunu prarthinchi naa aparadhamu kshaminchamani kori aa guhalo undinatuvanti vaatantha intiki pampinchi tirigi Krishnunu tana roopamu taanu dharinchadu.
1: So saying, he sought the power.
0: అలాగా భగవంతుడు అనేక రూపములు కూడా ధరించవచ్చు.
1: గాడ్ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
0: సర్వభూత స్వరూపాన్ని కూడా ధరించవచ్చు.
1: హీ కెన్ టేక్ ఎనీ ఫార్మ్ ఇన్ దిస్ లైఫ్.
0: అందుకోసమని ఈశావాస్యం విధం సగత్.
1: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్ సెడ్ గాడ్ ఇస్.
0: జగత్తంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్.
0: సర్వ స్వరూపములు భగవంతుని యొక్క స్వరూపములే.
1: ఆల్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఈ విధంగా
1: హౌ
0: ఈ విధంగా ధరించడానికి వీలవుతుంది.
1: How is it possible?
0: ఇది మనోమూలం ఇదం జగత్తు. భగవంతుడు మనస్సులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది.
1: When God wills, any change can happen.
0: రాత్రి నీవు పరుండినావు.
1: Last night you slept.
0: పడకపైన ఉన్నది నీ దేహము.
1: Your body is on the bed.
0: కానీ నీ స్వప్నాన్ని అనుభవిస్తున్నావు.
1: But you are experiencing.
0: ఈ స్వప్నంలో ఎంతో మంది నువ్వు చూస్తున్నావు.
1: There in a dream you see.
0: ఎన్నో వస్తువులను చూస్తున్నావు.
1: Many objects.
0: ఎన్నో గృహములు చూస్తున్నావు.
1: Many houses.
0: ఎన్నో వ్యక్తులు చూస్తున్నావు.
1: Individual.
0: నిన్ను నీవు కూడా చూస్తున్నావు.
1: You see your own self.
0: ఇది ఎవరు సృష్టించారు?
1: Who created all this?
0: ఈ స్వప్నములో ఉండినటువంటి ఈ సర్వస్వరూపములు కూడాను తన యొక్క మనోభావములే.
1: All those that appear in a dream are the reflections of his own mind.
0: తన దేహము పడకపై ఉన్నది.
1: Body is on the bed.
0: ఏకోహం బహుశ్యాం. తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది.
1: Only one that manifested into many.
0: ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము.
1: It is impossible for all to recognize divinity.
0: దేహాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడా ఈ మాయలో మునిగిపోతున్నారు.
1: Because the body made attachment, people are drowned in delusion.
0: నా వలే ఆ దేహము ఉంటుండాది, నా వలే ఆ దేహము తింటుండాది, నా వలే ఆ దేహము తిరుగుతూ ఉంటుండాది, కాబట్టి నాకంటే భేదం కాదే, అతని కంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు.
1: We are mistaken in the feeling God has got the same body as ours. The body of the God partakes same food as I do.
0: కాని ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు.
1: But they don't recognize the unity of the spirit.
0: ఆకారములు ఆకారములు మాత్రమే చూసుకుంటున్నారు.
1: They just go by form.
0: అందువల్లనే మానవ స్వరూపము ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: Therefore, when God assumes human form, it is difficult to understand divinity.
0: అతను దైవమని తెలియక
1: without knowing that he is
0: అనేక విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు.
1: Krishna also was blamed, criticized.
0: జారుడు చోరుడు,
1: that is the thief.
0: ఇంకా అనేక దుష్టుడు దుర్మార్గుడు అని కూడా దూషించారు.
1: People also said that is a wicked bad man.
0: కానీ వారు దూషించినంత మాత్రం తన యొక్క గొప్ప పోలేదు.
1: These accusations have not come in the way of his grandeur.
0: అన్ని తన యొక్క భ్రమలే కాని వేరు కాదు.
1: They're all one so illusions.
0: మానవుడు భ్రమించి భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ

0: దాన్ని భావిస్తూ ఉన్నాడు.
1: He's deluded and he's carried away with the body feeling and takes God as human.
0: ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి అమాయకత్వము మాయకత్వమును పోగొట్టే నిమిత్తమే కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు.
1: In order to see that we'll get away from this ignorance and foolishness, Krishna appeared in human form.
0: కానీ ఒకానొక సమయంలో అప్పుడు ఆడుకుంటూ,
1: at one time while playing,
0: మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు.
1: Balarama came and started complaining.
0: ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు.
1: దే ఆర్ ఆల్ ది విల్ అండ్ ది ప్లే ఆఫ్ ది లార్డ్.
0: ఒకనాడు కోపం వచ్చి,
1: వన్ డే అవుట్ ఆఫ్ యాంగర్,
0: నటించటమే ఇవన్నీ.
1: దట్స్ ఆల్ ప్రిటెన్షన్.
0: కృష్ణ, నీవు యశోద కొడుకు కాదు.
1: సార్ కృష్ణ, యువర్ నాట్ ది సన్ ఆఫ్ యశోద.
0: ఎందుకోసం కాదంటున్నావా?
1: యు మే ఆస్క్ వై.
0: నందుడు తెల్లగున్నాడు.
1: Nanda is white.
0: Yashoda tellagundi.
1: Yashoda is white.
0: Nee nallagunnavu.
1: But you are dark.
0: Kabatti vaari koduku kaadu nee. Evaro ekkadunno vachi puttavu.
1: You are dark. And therefore you are not born to them.
0: Kaani Balaramudu cheppindi satyame.
1: What Balarama said is truth.
0: Kaani Krishnudu kuda ee satyam telusunu.
1: Krishna also knows that.
0: Taaru tirigi amayakune vale Yashoda daggariki velli, amma nen nee biddanu kaadu ani cheppani, anna nannu dooshistunnadu, cheppu nijam cheppumani pinkitanam battadu.
1: Krishna went and told mother. He said, mother, the brother is saying that I don't belong to you.
0: Krishna Balaramudiki em telusunu?
1: He said, Krishna, what is that Balarama knows?
0: Amayakudu.
1: You are innocent.
0: Nu maha janavu. Nu chaala telivitetalu galavadu.
1: You are highly intelligent.
0: Vaani maatalanta nee vinavaddu.
1: Don't bother about.
0: Nu nijamga naa koduve.
1: Truly speaking, you are my son.
0: Bhagavantudu ichinatuvanti rangulu shashvatamainatuvi.
1: The colors, they remain.
0: Ee rangulu pradhanam kaadu.
1: The colors are not important.
0: Aneka mandi aneka rangulu vesukuntaru tana aakaramunu moosi pettukune nimittamai.
1: People apply various colors to cover.
0: Ivanni vesukunnanta varike kaani tirigi bhagavantudu ichina color nu maatramu evvaru maarchadaniki veelu kaadu.
1: These are the colors that we put up as makeup, but the God given complexion will not change.
0: నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు, కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద.
1: యశోద సెడ్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ డార్క్ కాంప్లెక్షన్, దేర్ఫోర్ యు ఆర్ ఇన్ డార్క్ కలర్.
0: అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
0: వారి గోపికల యొక్క ఆశలు అన్ని కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే.
1: All the ideas of గోపికాస్ ఆర్ అబ్సల్యూట్.
0: అంతర్భావం అన్ని కూడా పరిశుద్ధమైనటువంటివి.
1: ఆల్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ప్యూర్.
0: ఇది ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజునుకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది.
1: ది సేమ్ థింగ్ వాస్ థాట్ బై సేజ్ శుక టు పరీక్షిత్ అండ్ పరీక్షిత్ హెడ్ డౌన్.
0: ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్నీ కూడా శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు.
1: శుక క్లారిఫైడ్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ పరీక్షిత్.
0: పరీక్షిత్, నీవు లోకరీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు.
1: కింగ్ పరీక్షిత్, యు ఆర్ డెల్యూటెడ్ బై దిస్ బాడీ ఫీలింగ్.
0: భగవంతుడు ఈ రూపమే ఆ రూపమని ఎవరు నిర్ణయించలేరు.
1: నన్ కెన్ స్పెసిఫై దిస్ ఫార్మ్ అండ్ దట్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు.
1: ఎనీ మూమెంట్ గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ.
0: కానీ మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ, మనిషి రూపమే రావాలి.
1: To demonstrate divinity to mankind, God should manifest as human being.
0: ఆ దేహాన్ని ధరించినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు మరణమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ బికాస్ ఆఫ్
0: ఎందుకంటే తన మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి.
1: హిస్ మైండ్ ఈజ్ డర్టీ.
0: మాలిన్యమైన మనసుతో మాలిన్యమైనటువంటి యొక్క భావాలే ఆవిర్భవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ ది డర్టీ మైండ్ ఓన్లీ డర్టీ ఫీలింగ్స్ కమ్.
0: కనుక కృష్ణ, నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు.
1: కృష్ణ, డోంట్ బిలీవ్, డోంట్ బి క్యారీడ్ అవే బై ది వర్డ్స్.
0: ఆడుకోపోమని పంపించింది.
1: And so saying, she asked him to
0: ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తల్లిలోనే పోలేదు.
1: Though she replied many a time, the feeling has not gone.
0: గోపాలరావు చెప్పినప్పుడు అంతా కూడాను ఆ భగవంతుడా, నా కుమారుని కాపాడినావా, ఈనాడు నీకు 10,000 నమస్కారములు అనేది పాపం యశోద.
1: Though she said, Yashoda went on thanking the Lord for protecting her son.
0: అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది, దాన్ని చూచి ఆమె అనేక రకములుగా, నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పని చెప్పింది.
1: He said, it seems you have eaten the mud, open your mouth, she said.
0: కృష్ణుడు చక్కగా బోధిస్తున్నాడు.
1: Krishna taught.
0: ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు.
1: In the reply itself, there is concealed feeling of his divinity.

0: మదర్
1: ఎమ ఏ చెయ్ టు ఈ దిమ్మ ఈ దిమ్మ
0: మన్ను తినంగని శిశువునా
1: టు ఈ దిమ్మ ఎమ ఏ చెయ్
0: ఆ కొంటినా
1: ఎమ
0: రినా కొంటి మట్టి చేసేటువంటి వాడినా లేక వెర్రి వాడినా నేను చిన్న పిల్లవాడినా
1: ఎమ ఏ చైల్డ్ లిటిల్ వన్ ఆర్ ఎమ ఏ ఫూల్
0: నేను పిల్లవాడిని కాదు
1: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్
0: నేను కొంటితనం ప్రవర్తించేటువంటి వాడిని కాదు
1: ఐ డోంట్ యాక్ట్ మెచ్యూర్
0: నేను పిచ్చివాడిని కాదు
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: నన్ను చూసి లోకమే పిచ్చి పడిపోతుంది అది
1: ద వరల్డ్ ఇస్ మ్యాడ్ ఆఫ్ మీ
0: కనుక నేను పిచ్చివాడిని కాదు
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమై వచ్చినటువంటి వాడిని
1: ఐ హావ్ కమ్ హియర్ టు రిలీవ్ యు
0: మన్ను తినే నేనేమైనా పిచ్చివాడినా
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: అని ఈ పదముల లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానతత్వము ప్రారంభమైంది.
1: ఇన్ హిస్ రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకా అప్పుడు ఆమె వర్ణిస్తూ వచ్చింది.
1: దెన్ షీ స్టార్టెడ్ డిస్క్రైబింగ్
0: పిచ్చిలు మోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు.
1: He cures madness and he will make you mad, Sachidananda.
0: Kanniru teppinchu, kanniru tappinchu.
1: He will make you shed tear, he will wipe out tear.
0: Sachidanandudu.
1: Oh, Sachidananda.
0: Rati nati gajeyu, nati rati gajeyu, rati nati gajeyu.
1: Woman is made into a stone and stone is made into a woman.
0: సచ్చిదానందుడు.
1: యు ఆర్ వెరీ సచ్చిదానంద.
0: ఇలాంటి నీవు తండ్రి కన్నీరు తప్పిస్తావు కన్నీరు తెప్పిస్తావు.
1: యూ విల్ వైప్ అవుట్ ది టియర్స్ అండ్ మేక్ మీ షెడ్ టియర్స్.
0: లోకం కోసం ఏడ్చేటువంటి కన్నీరును తప్పిస్తావు.
1: యూ విల్ వైప్ అవుట్ ది టియర్స్ షెడ్ ఫర్ ది వరల్డ్.
0: నీ కోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు.
1: యూ విల్ ఆల్సో మేక్ మీ ది షెడ్ టియర్ ఫర్ యూ.
0: లోకవాంఛన పట్టినటువంటి ఒక పిచ్చును పోగొడతావు.
1: You will cure all the madness of the world.
0: దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చిని పట్టిస్తావు.
1: You will make me mad of God.
0: ఈ రెండు నీలో ఉన్నటువంటివే కదా కృష్ణ.
1: Both are in you, Krishna.
0: అప్పటి నుంచి కూడా యశోద క్రమక్రమేణ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది.
1: Since then Yashoda started understanding the divinity.
0: ఎక్కడ పోతున్నప్పటికీ కృష్ణుని అడగజాడలంతా కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది.
1: He started noticing the foot.
0: అందువల్లనే గోపికలు ఎన్ని విధమైనటువంటి యొక్క ఇది చెప్పినప్పటికీ యశోద నమ్మేటువంటిది కాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్ యశోద నెవర్ బిలీవ్.
0: అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు.
1: పీపుల్ కంప్లైంట్.
0: ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు.
1: షీ నెవర్ హర్డ్ ఎనీ ఆఫ్ ది కంప్లైంట్.
0: నా కుమారుడు అలాంటి వాడు కాదు.
1: మై సన్ ఇస్ నాట్ ఆఫ్ దట్.
0: నా కుమారుడు దొంగ కాదు.
1: మై సన్ ఇస్ నాట్ ఎ.
0: నా కుమారుడు జారుడు కాదు.
1: మై సన్ ఇస్ నాట్
0: చోరుడు కాదు.
1: ఇస్ నాట్ ఎ థీఫ్.
0: క్రూరుడు కాదు.
1: ఇస్ నాట్ ఎ వికెడ్ మ్యాన్.
0: అక్రూరుడు కాదు. ఏ గుణము లేనటువంటి వాడు నా కుమారుడు.
1: మై సన్ హాస్ నో అట్రిబ్యూట్స్ అట్ ఆల్.
0: గుణరహితుడు నా కుమారుడు.
1: ఈజ్ అట్రిబ్యూట్లెస్
0: అని అప్పుడు ఆ యొక్క తల్లి ఆ సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చింది.
1: మదర్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద ట్రూత్ సిన్స్ దెన్.
0: కనుకనే భగవత్ తత్వం లోపల అనేక విధములైనటువంటి ఒక అంతరాత్మలు ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ ఇన్ డివినిటీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్.
0: ఏదో కృష్ణుడు పుట్టాడు, గోపికలతో ఆడాడు, గోపాలతో ఆడాడు, ఏదో కాళింగ మడుగులో వెళ్లాడు, కాళి పైన నాట్యం ఆడాడు, ఇవన్నీ చెప్పుకోవటము ఒక పొద్దుపోయేటువంటి మాటలు.
1: ఇట్స్ ఓన్లీ టైం పాస్. ఇఫ్ వి సే దట్ కృష్ణ వాస్ బోర్న్ అండ్ స్పెండ్ ద టైం విత్ కౌహర్డ్
0: భగవంతుడు ఏమైనా చేయవచ్చు.
1: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
0: భగవంతుడు ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్పి ఎవరు నియమించేటువంటి అధికారం లేదు.
1: నో వన్ కెన్ స్టిప్యులేట్ దట్.
0: లేదు శాసించే అధికారం కూడా లేదు.
1: నో వన్ కెన్ కమాండ్ గాడ్.
0: ఏమైనా చేయొచ్చు భగవంతుడు.
1: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
0: ఒక్క క్షణములో ఎంతైనా మార్పు చేయొచ్చు.
1: ఇన్ ఎ మోమెంట్ హి కెన్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్.
0: అలాంటి వాడు కృష్ణాకారం ధరించి వచ్చాడు.
1: సచ్ వన్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణ
1: కృష్ణ.
0: ఈ కృష్ణనామంలో ఉండేటువంటి అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కృష్ణ.
0: కృష్ణ
1: కృష్ణ
0: అనగా హృదయ భూములు సాగు చేసేటువంటి వాడు.
1: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
0: కృష్ణ కృష్ణ అనగా సాగు.
1: క్రిష్ మీన్స్ టిల్లింగ్ ద ల్యాండ్.
0: హృదయాన్ని సాగు చేసేటువంటి వాడు.
1: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
0: అంతేకాదు కర్షణ ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
1: కర్షణ ద వన్
0: కర్షణీతి కృష్ణ అన్నాడు. ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
1: ద వన్ హూ అట్రాక్ట్స్ ఈస్ కృష్ణ.
0: కేవలం దేహంతోనే ఆకర్షించేటువంటి వాడు కాదు.
1: నాట్ మియర్లీ ద
0: వాక్యముతో గానముతో మాటలతో ఆటలతో పాటలతో అన్నింటి ఎందుకు ఆకర్షించేటువంటి వాడు.
1: అట్రాక్ట్స్ నాట్ ఓన్లీ విత్ ద బాడీ విత్ హిస్ డాన్స్ సింగింగ్ అండ్ ప్లే అండ్ హిస్ వర్క్.
0: ఒకనాడు గోపికలందరూ వచ్చి ఇతన్ని పట్టి దొంగతనం చేసినట్టుగా యశోదకు చూపించాలని చెప్పని చక్కగా ప్లాన్ వేసుకున్నారు.
1: One day all Gopika's plan to catch hold of Krishna and complain to Yashoda.
0: Chudamma, nee kumarunu maa chettu pai netti kaalanta kodunu kosukuntunnadu.
1: See, your son has climbed up the tree and plucking all the fruit.
0: Ani Yashodanu pilchukoni vacharu.
1: And they brought Yashoda there.
0: Aa Yashodanu pilchukochinappudu Yashoda raledu.
1: Yashoda didn't come.
0: నీ మాటలు నాకు తెలుసు, నా కుమారుడు నా ఇంటిలోనే ఉంటున్నాడు.
1: ఐ నో రివర్స్ మై సన్ ఇస్
0: ఇంట్లోనే కనిపిస్తున్నాడు యశోదకు.
1: హీస్ అట్ హోమ్ ఓన్లీ.
0: ఇంక గోపికల ఇంటిలో కూడా కనిపిస్తున్నాడు.
1: హీస్ ఆల్సో సీన్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ గోపిక.
0: అప్పుడు గోపికను చెప్పాడు.
1: దెన్ హి సెడ్ గోపిక,
0: నువ్వు ఎందుకోసం చెట్టు ఎక్కావు, దొంగతనం కాదా ఇది?
1: దెన్ సెడ్ వై డిడ్ యు క్లైమ్ అప్ ది ట్రీ?
0: హీస్ నాట్ కోపంతో చెట్టును చూరి ముట్టడించాడు.
1: అవుట్ ఆఫ్ యాంగర్ హీ వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ విత్ ది హ్యాండ్.
0: అప్పుడు కోపంతో ఉండేటువంటి గోపికలకు ఒక నవ్వును కల్పించేటువంటి మాటలు మాట్లాడాడు.
1: The Gopikas out of anger said a word of fun.
0: నిమిషములోపల కోపాన్ని ఆనందంగాను ఆనందాన్ని హాస్యంగాను కూడా మార్చేటువంటి వాడు.
1: In a moment the anger is made into fun and frolic.
0: నేను ఎందుకు చెట్టును ఎక్కాను అనుకుంటున్నారా మీరు?
1: You know that, you know why I said?
0: మా దూడల గడ్డి కోసుకోవడానికి ఎక్కాను.
1: You know I climbed up the tree to have the grass to feed my cow.
0: నవ్వినారు గోపికలు, చెట్టుపైన గడ్డి ఉంటుందా?
1: All Gopikas laughed, we find the grass
0: on the ground. ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి కోపం చల్లారిపోయింది.
1: Out of smile their anger is passed.
0: ఈ విధంగా ఇతరుల యొక్క క్రోధమును దేశమును అసూయను చక్కగా మాటలతోనే అణగదొక్కేటువంటి వాడు.
1: Therefore Krishna with all his words used to pacify the anger and the hatred among others.
0: కనుక భగవంతుని యందు ఏ యొక్క చర్య చేసినప్పటికీ అది ఒక అంతరాత్మతో కూడినటువంటివి.
1: All actions of God has got significance.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్బోధలు కావిస్తుకుంటూ దేశం యొక్క దివ్యత్వాన్ని ఈ యొక్క క్రూరత్వాన్ని సంహారం కావిస్తూ వచ్చాడు.
1: విత్ దిస్ ఇన్నర్ టీచింగ్ కృష్ణ కంప్లీట్లీ డిస్ట్రాయ్.
0: ఆనాటి రాజులందరూ కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చారు.
1: అట్ ద టైమ్ దే వర్ వర్కింగ్ బిహేవింగ్ లైక్ ఎ డిక్టేటర్స్.
0: ప్రజలను అమాయకులైనటువంటి ప్రజలను అనేక విధములుగా కూడా శిక్షిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ పనిషింగ్ ఇన్నోసెంట్ పీపుల్.
0: ఆ యొక్క భూదేవికి ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునే నిమిత్తమే తానే స్వయంగా వచ్చి ఆ లోకము లోపల అశాంతిని దూరం చేసి శాంతిని పోషిస్తూ వచ్చాడు.
1: As per the promise given to Mother Earth, he appeared in the form of Krishna and pacified her and established
0: ఆ మాటలే నేటికి కూడాను

0: The word said then
1: ఎక్కడ ధర్మము ఎప్పుడు నశిస్తుందో, అధర్మము అభివృద్ధి అవుతుందో, అప్పుడంతా కూడా అధర్మాన్ని తొక్కివేసి ధర్మాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి.
0: God incarnates when dharma vanishes, when the whole area is completely occupied.
1: అధర్మం అంతా కూడా శిక్షించాడు.
0: Therefore he punished the dharma.
1: ప్రాణాలు తీశాడు.
0: He killed them.
1: అయితే ఇది సరికాదు.
0: However it's not correct.
1: భగవంతుడు ప్రాణాలు తీయలేదు.
0: God has not killed.
1: వాటి క్రూరత్వమే వారి ప్రాణములు వారు తీసుకుంది.
0: Their wickedness only killed them.
1: కనుక ఈనాడు కూడాను ధర్మపరులను రక్షించి దుష్టులను సంహరించాలని చెప్పి పూనుకుంటే ధర్మపరుడైనటువంటి వాడు ఒక్కడైనా చిక్కడిక్క, అందరూ శిక్షకు పాత్రులైపోతారు.
0: Today if God decides to protect pious people and kill the wicked people, there will be none here.
1: సంహరించడం కాదు ఇక్కడ.
0: It's not that.
1: అధర్మాన్ని ధర్మంగా మార్చాలి.
0: Unrighteousness has got to be converted into righteousness.
1: ఏ విధంగా మార్చాలి?
0: How is it to be converted?
1: ప్రేమ తత్వంతో మార్చాలి.
0: It's only with love.
1: ఆనాడు కూడా కృష్ణుడు అదే విధంగానే ప్రేమ చేతనే సర్వుల హృదయాన్ని మార్చినాడు.
0: In those days Krishna also converted with his
1: అయితే కంసుని చంపింది ఎవరు?
0: Then who killed Kamsa?
1: ఇది కృష్ణుడు కాదా?
0: He is not the Krishna.
1: కాదు కాదు.
0: No.
1: ఇది ఏదో రాసినటువంటి చరిత్రలో ఉండేటువంటిది కానీ కృష్ణుడు చంపలేదు కంసుని.
0: He is not the Krishna who killed Kamsa.
1: ఆ యొక్క కంసుని యొక్క స్వభావమే, అనగా ఇమాజినేషన్, భ్రమనే ఆ యొక్క కంసుని చంపింది.
0: ఇట్స్ ఓన్లీ ఇమాజినేషన్, ద థాట్ ఆఫ్ కంసా.
1: ఎప్పుడు కృష్ణుడు వస్తాడో, ఎప్పుడు కృష్ణుడు వస్తాడో, సర్వత్రా ఎక్కడ చూసినా కృష్ణుడు గానే కనిపించాడు.
0: When Krishna would come, he started noticing Krishna everywhere.
1: అది తన యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
0: ఇట్ ఇస్ ఆల్ హిజ్ ఓన్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుక అతని యొక్క రిఫ్లెక్షనే అతన్ని హతమార్చింది.
0: హిజ్ రిఫ్లెక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని యొక్క రియాక్షనే అతన్ని సంహరించింది.
0: హిజ్ రియాక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని రీసౌండే అతన్ని ప్రతిధ్వని గావించింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ హిజ్ సౌండ్ దట్ ఇస్ హర్ట్.
1: కాబట్టి ఎవరిని కృష్ణుడు చేతులారా చంపలేదు.
0: కృష్ణ హాస్ నాట్ కిల్డ్ ఎనీవన్ ఆన్ హిజ్ ఓన్.
1: అన్ని యత్ భావం తద్ భవతి. వారి భావంలో వారిని రక్షిస్తూ, వారి భావంలో వారిని శిక్షిస్తూ వచ్చాయి.
0: వన్ ఇస్ ప్రొటెక్టెడ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్, వన్ ఇస్ కిల్డ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్.
1: కనుకనే మానవుని యందు మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ హస్ మ్యాన్ డెవలప్ గుడ్
1: ఫీలింగ్. చంపాలని వచ్చినటువంటి వాడు వాడే చస్తాడు, కానీ ఇంకోని చంపలేడు.
0: వన్ ఇస్ ప్రిపేర్ టు కిల్, హీ విల్ డై, హీ కాంట్ కిల్ ఎనీవన్.
1: కనుక ఆ దుర్భావమును హృదయం నుంచి దూరం చేయాలి.
0: దేర్ఫోర్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్.
1: భగవంతునికి ఎవ్వరూ ద్వేషులు లేరు.
0: గాడ్ హేట్స్ నన్.
1: భగవంతునికి ఎవ్వరి కూడాను అసూయ కలిగినటువంటి వారు లేరు.
0: గాడ్ డజంట్ ఫీల్ జెలస్ ఆఫ్ ఎనీబడీ.
1: భగవంతునికి ఎవరిపైన ఆగ్రహం లేదు.
0: గాడ్ ఈస్ నాట్ యాంగ్రీ విత్ ఎనీవన్.
1: భగవంతునికి ఎవరిపైన అనుగ్రహము లేదు.
0: God has no special
1: grace. ఆగ్రహ అనుగ్రహములు మీ యొక్క భావము యొక్క స్వరూపములు.
0: The grace and anger are your own.
1: అందువలనే భావాతీతం త్రిగుణరహితం.
0: So he is beyond all thoughts without the three attributes.
1: భావము లేదు, గుణములు లేదు.
0: He has no thoughts and he has no attributes.
1: ఏకం సత్యం విమలం అచలం.
0: He is only one that is pure and unsullied, immovable.
1: సర్వది సాక్షిభూతం. అన్నిటికీ సాక్షి స్వరూపుడు.
0: God is an eternal witness.
1: Kanuka ee naati bhaktulu kashtal lopala bhagavantudu naaku enni enduku ee kashtalu pettutunnadu, bhagavantudu enduku nannu itlu shikshistunnadu ani anukuntamu. Bhagavantudu kaadu shikshinchedi, bhagavantudu kaadu kashtalu ichchedi. Mee bhramale meeku kashtaluga maarutunnayi.
0: Today devotees feel, why God puts me to suffering? Why does he give me all these?
1: Ee kashtamulu puraskarinchukoni మానవున్నటువంటి చెడ్డభావంలో దీనికి పనిష్మెంట్ గా ఉంటున్నాయి అని ఎవరు గుర్తిస్తారో వారే నిజమైన భక్తులు.
0: ఈజ్ ఓన్లీ ట్రూ డివోటీ విల్ అండర్స్టాండ్ దట్ ద డిఫికల్టీస్ ఆర్ జస్ట్ ది రియాక్షన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రాంగ్ థాట్స్.
1: అది గుర్తించినటువంటి ఆమెనే కుంతీదేవి.
0: కుంతీదేవి రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఆ కుంతి ఎవరు?
0: హూ ఇస్ కుంతి?
1: వసుదేవుని సిస్టర్.
0: షీఈస్ ద సిస్టర్ ఆఫ్ వసుదేవ.
1: అందువల్లనే కృష్ణుడికి మేనత్త అన్నారు.
0: అండ్ దేర్ ఫోర్ షీ ఇస్ ది ఆంట్ ఆఫ్ కృష్ణ.
1: ఆమె కట్ట కడపటి సమయం లోపల కృష్ణుడు ద్వారక పోతున్నాడు.
0: Towards the end Krishna was returning, going to Dwaraka.
1: Andartona cheppi vaadiki oka veed kolisthunnaranki cheppadu.
0: He took leave from them and he started returning.
1: Dharmaja, nenu selavu teesukuntunnanu.
0: He said, Dharmaja,
1: Dwarakanu vadali chaala kaalam ayipoyindi, nenu velli raavali annadu.
0: It's long time that I left Dwaraka. It's time for me to go.
1: Adiki evvaru kudunu jawabu cheppetunte vaaru kaadu.
0: In those days no one replied.
1: Rathamanta siddhamayipoyindi.
0: The chariot is
1: elanti paristhithilo kudunu భగవంతుని మనసు ఒక్క నిమిషంలో మారచ్చు, ఒక్క నిమిషంలో త్యాగం కావచ్చు, ఒక్క నిమిషంలో ప్లానంతా కూడా విరగదొక్కవచ్చు.
0: ఎట్ ఎనీ టైమ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ చేంజ్ ద ప్లాన్ ఇన్ ఎనీ వే.
1: తన సంకల్పమే తనకు మూలాధారము.
0: హిజ్ విల్ ఇస్ ది బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: అందరితో నా సెలవు తీసుకుని కుంతి దగ్గరికి వెళ్ళాడు.
0: He took leave from everybody and went to Kunti.
1: ఆ కుంతి దగ్గరికి వెళ్ళేటప్పటికి, నాయన మాకు కలిగినటువంటి కష్టాలు ఇది మా భ్రమలే.
0: When he went to Kunti, Kunti said,
1: నా కుమారుడు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా నా కుమారుడు యొక్క భ్రమలే.
0: All the sufferings experienced by my sons are only
1: నిజంగా ధర్మానికి జూదం పైన ఆశనే లేకుండా గెలిపోయి ఉంటే ఈ అరబుల పాలక అయ్యేటువంటి పనే ఉండదు.
0: Had he not played this game of dice, they would not have
1: been. ఈ అడవుల పాలు చేసి ఆకులను మేసి కన్న కష్టాలు అనుభవించడానికి నా కుమారుడు యొక్క భావమే దీనికి మూల కారణం.
0: They were sent to the forest, they had to eat all the kinds of leaves and tubers.
1: నీవు కాదు, నీవు సంరక్షకుడవే.
0: You are only the protector.
1: కనుక ఆ నా కుమారుడు బాధపడుతున్నటువంటి సమయం లోపల నేను నిరంతరం కూడా నిన్ను స్మరిస్తూ వచ్చేటువంటి వేళను.
0: So when my sons are feeling so sad, I thought of you.
1: Lokamulo kashtamulu chinapude bhagavantuni smaristaru gaani sukamulo smarincharu.
0: In this world, in times of difficulties, people think of God.
1: Sukamulandunnu koraru manavulu.
0: They don't think of God.
1: Kashta samayamulandu kavaliyu nenu.
0: They want God in times of difficulties.
1: Chusara aa kashtal samayamlone bhagavantuni smaristaru.
0: They think of God in times of trouble.
1: Kanaka Krishna nenu ee dehamto undinantha varaku naa kashtale anugrahinchamani cheppina korindi.
0: So said Krishna, so long I am alive, grant me all.
1: Aithe inta kaalam maa chuttu undi ippudu ninnu edabasi undadaniki chaala baadhaga untundadani.
0: Having been in your company so long,
1: kaani nee sankalpanni maarcheyatuvanti shakti naalo ledu.
0: I don't have any capacity to change your will.
1: Krishna ee meenatra maatram maravaddu అని చెప్పింది.
0: కృష్ణ నెవర్ ఫర్గెట్ యువర్ ఆంట్.
1: సరే అందరితో చెప్పాడు, ఉత్తర దగ్గరికి వెళ్ళాడు.
0: సో సేయింగ్ ఈవెంట్ ఉత్తర,
1: ఉత్తర పరిగెత్తుకుని వచ్చి కృష్ణుడు ద్వారకు వెళుతున్నాడని తెలిసి పరిగెత్తుకుని వచ్చి కాళ్లపైన పడింది.
0: ఆన్ కమింగ్ టు నో దట్ కృష్ణ వాస్ గోయింగ్ టు ద్వారక, ఉత్తర కేమ్ రన్నింగ్ అండ్
1: అభిమన్యుడు మరణించినప్పటి నుంచి కూడాను నా కడుపు బాధ నేను భరించుకుంటూ ఎన్ని విధములైన ఓర్చుకున్నప్పటికి నేను ఓర్చుకోలేకపోతున్నాను.
0: Krishna, since the time of the death of Himanyu, I could not bear.
1: నా గర్భములో మంటలు మండుతున్నాయి.
0: The whole body is burning.
1: దీని కారణం ఏమిటో నాకు తెలియదు.
0: I don't know the reason.
1: నీవు ఇప్పుడు ద్వారకు పోవడానికి వీలు కాదు.
0: It's not possible.
1: నా ప్రసవం అయ్యేంత వరకు నీవు ఉండే తీరాలి.
0: You must stay here.
1: అన్ని విధాలా నా యొక్క తాతలను ముత్తాతలను మా తండ్రులను కూడా కాపాడుతూ వచ్చావు.
0: You have been protecting the fathers and forefathers.
1: ఈ పాండవులందరినీ నీవే కాపాడినటువంటి వాడు.
0: You only protected Pandavas.
1: ఈ పాండవుల యొక్క వంశములకు ఇదొక్కటే మూల కారణము.
0: Is only remaining for the entire clan of Pandava.
1: ఈ గర్భం ఏమైనాయిపోతే పాండవుల యొక్క వంశమే నిర్మూలమైపోతుంది.
0: If everything is to happen now, the whole clan would be put to an end.
1: కనుక నీవు పోవడానికి వీలు కాదని కాళ్ళు గట్టిగా కట్టుకుంది.
0: Therefore she clasped his feet tightly. Don't go.
1: చూసారా ఆ భక్తి యొక్క ప్రపత్తి తక్షణమే ఆ యొక్క ద్వారకు పోయేటువంటి ప్రయాణం నిలిచిపోయింది.
0: That is the, as a result, consequence of our sincere and devotion.
1: Uttarku promise chesadu.
0: He made a promise to
1: Uttara. Uttara, nee prasavam ayyanta varaku nenu dwaraka ponu annadu.
0: He said, Uttara, until you deliver, I don't go to Dwaraka.
1: Appudu Dharmajudu, Arjunudu, Bhimudu, Nakula Sahadevudu, Draupadi, Subhadra andaru vachi aa yokka Uttara yokka bhakti prapattulanu chaala koniyaadutu vacharu.
0: Then all Pandava, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva, everybody started appreciating.
1: Vayasu chinnadainappatikini,
0: though you are so young,
1: uttara uttama bhakti kaliginatundi.
0: You have the noblest devotion.
1: Enduvallanaga aana garbhamlo undinappudu,
0: because so long
1: asattava yesinatundi yokka brahmastrani dani nirmulam gaaviche nimittam Krishnudu aana garbhamlo praveshinchadu.
0: In order to see that the effect of this brahmastra would be nullified,
1: ana alasi nidrinche samaya lopala tana garbhamlo krishnudu anta ee pani chestunnattuga darshinchindi.
0: He could visualize Krishna there in her womb protecting.
1: Appati nunchi kudanu krishna krishna krishna krishna ee krishna padam tappa maroka padam aame notu nunchi raledu.
0: Since then she has been chanting the name of Krishna, nothing else.
1: ధర్మరాజు చూచినా కృష్ణ అని చూచేది.
0: ఈవెన్ షీ వాచెస్ ధర్మజా షీ సేస్ కృష్ణ.
1: కుంతిని చూచినా కృష్ణ అనేది.
0: ఈవెన్ కుంతి,
1: ఇది చరిత్రలో ఎక్కడ కనిపించదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
1: ఆమె భావం అంతా కృష్ణ భావమే.
0: హీఈస్ ఫుల్ ఆఫ్ కృష్ణాస్ ఫీలింగ్.
1: అందువలననే ఆ ప్రసవం అయిన తర్వాత,
0: సో ఆఫ్టర్ డెలివరీ,
1: అనేక విధములుగా పరీక్షించి ప్రాణం ఒసగినటువంటి వాడు కనుకనే అతనికి పరిచ్ఛత్తుడు అని తానే పేరు పెట్టాడు.
0: He himself named the child because he's put a lot of tests.
1: భగవంతుని యొక్క లీలలు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
0: The will of God cannot be decided, cannot be said by anybody.
1: ఎక్కడ భగవంతుడు ఉన్నాడు ఎక్కడ లేడు అని అన్వేషణ చేయటం చాలా ఒక విధమైనటువంటి హాస్యాస్పదమే.
0: It's a matter of fun to think and search for God.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాడిని అన్వేషించాలి, కానీ ఎక్కడ చూసినా ఉండేటువంటి భగవంతుని అన్వేషించడం ఎక్కడ?
0: If he is present at one particular place, you can go and search. when he is present everywhere.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ఒక్కడే.
0: You may see here and there, everywhere, only one exists.
1: కనుక అట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటిదే ఉత్తర.
0: It's only Uttara who could understand this oneness.
1: అట్టి ఉత్తమమైనటువంటి గుణవంతురాలు కనుకనే ఆమె నిమిత్తమే తన ప్రయాణం కూడా మానుకున్నాడు.
0: Because Uttara had got Uttama noble feeling.
1: కనుక భగవంతుని హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి యొక్క భక్తి ప్రపత్తులు మానవుల్లో ఆవిర్భవించాలి.
0: Therefore the humanity should develop that sincere devotion.
1: కేవలం మాటలతో మాత్రమే అతని హృదయం కరగదు.
0: By merely verbosity the heart would not melt.
1: దాన్ని కరిగించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Who should have the strength was to melt the heart of
1: మెల్ల మెత్తగానే ఉంటుంటాలి.
0: Butter is so soft.
1: కానీ నెయ్యి కావాలంటే దానికి అగ్గి పెట్టాలి, దాన్ని కరిగించాలి.
0: In order to make the butter ghee, you should put it on fire.
1: చూసావా, మెత్తని వెన్నకైనా కూడా వేడిని చూపించినప్పుడే కరుగుతుంది, కానీ లేకపోతే మెత్తని దగ్గినప్పటికీ కరగదు.
0: The butter is so soft. Unless you put it on fire, it would not
1: melt. మన హృదయమే బటర్.
0: Therefore, heart is butter.
1: దానికి భగవత్ ప్రేమ అనేటువంటి వేడిని చూపించినప్పుడే ఆ హృదయం కరుగుతుంది.
0: So when you show the heat of the love towards God, it melts.
1: అందువల్లే గోపికలు యొక్క హృదయాలంతా కూడా తాను చేరుకున్నాడు.
0: For that reason he could capture.
1: అప్పటి నుంచి కూడా గోపికలు చాలా పిచ్చివారి వలె ఎక్కడ చూసినా వెతకడానికి ప్రయత్నించారు.
0: Since then all the cowherd maids were mad at him.
1: అది గుట్టే, ఇది మట్టే అనేటువంటి భేదములే లేవు వారికి.
0: They didn't have any kind of discretion. That's the
1: ఒకనాడు గోకులంలో ఆడుకుంటూ,
0: while playing in Gokula,
1: బృందావనంలో ఆడుకుంటూ,
0: playing in Vrindavan,
1: ఉన్నట్టు ఉండి కృష్ణుడు కనిపించలేదు.
0: All of a sudden Krishna disappeared.
1: ఇది ఏ సమయము ఏమని కూడా గోపికలు యోచించలేదు.
0: Krishna didn't mind the time even.
1: చెట్టు చెట్టు దగ్గరికి పోతున్నారు.
0: They were approaching every tree.
1: ఒక్కొక్క మొక్క మొక్క దగ్గరికి పోతున్నారు.
0: They are going to every plant.
1: ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకుంటున్నారు.
0: They were holding a flower.
1: ఇవో పిచ్చి వారి వలె వెతుకుతున్నారు.
0: They were searching in a mad way.
1: వాళ్ళని ఏమడుగుతున్నారు ఆ మొక్కలంతా పోయి.
0: What is they are asking?
1: నల్లని వాడు,
0: the dark complexioned one,
1: పద్మనయనంబులు వాడు,
0: the one with the eyes of a lotus flower,
1: కృపారసముపై చల్లెడువాడు,
0: the one who will spill the fluid of grace,
1: కృపారసముపై చల్లెడువాడు,
0: the one who will fill you with the grace,
1: ప్రేమ సంకిచితము చేర్చువాడు,
0: the one who will make you full of love,
1: ప్రేమ వెదజల్లెడువాడు,
0: the one who would spread love.
1: ఓ మల్లియలారా,
0: ఓ ట్వైనర్స్,
1: ఓ ఫ్లవర్స్,
0: జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: ఈస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యువర్ బుషెస్? ప్లీజ్ లెట్ మీ నో.
1: పుష్పాలు చెప్పుతాయా, వాటికి నోరుందా?
0: విల్ ఫ్లవర్స్ రిప్లై? డు దే
1: పొదలకు నోరుందా?
0: పిచ్చి
1: వారి వల్ల వచ్చి, ఓ పొదల్లారా, మీ చాటున ఏమైనా ఉన్నాడా మా కృష్ణుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాడా కృష్ణుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు అని గుర్తులంతా చెప్తూ వెతుకుతూ ఉన్నారు గోపికలు.
0: లైక్ మ్యాడ్ పీపుల్ ది గోపికా స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ కృష్ణ, అడ్రెసింగ్ ది ట్వైన్స్.
1: ఎలాంటి వాడు మీకు తెలుసునా? నల్లని వాడు.
0: యు నో వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ హీస్?
1: పద్మనయనంబుల వాడు,
0: ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపాల సంభు పై చల్లెడు వాడు,
0: అండ్ హి విల్ జస్ట్ షౌట్ ప్రేమ
1: దబ్బి దప్పించము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది ఫెదర్, ది పీకాక్ ఫెదర్స్,
1: మా ఉల్లము దోచుకొచ్చే,
0: ది వన్ హూ హస్ టేకెన్ అవే అవర్ హార్ట్,
1: మా సర్వము దోచుకొచ్చే,
0: హి హస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్.
1: ఓ మల్లియలారా,
0: ఓ ఫ్లవర్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: Why don't you tell me?
1: ఎందుకోసం మిమ్మల్ని అడుగుతున్నావా? మా సర్వస్వాన్ని దొంగిలించుకొని వచ్చాడు.
0: You know why we are asking? Because it's
1: మాకు గతియే లేదు.
0: We don't have anything.
1: తినడానికి తిండి లేదు, ఉండడానికి కొంప లేదు.
0: We don't have food nor
1: మా సర్వము కృష్ణుడే.
0: Everything is Krishna.
1: అలాంటి కృష్ణుడు లేకపోతే మా బ్రతికెందుకు?
0: How can we live without Krishna?
1: ఓ మల్లియలారా, మీ పొదల చాటున ఉన్నాడా చెప్పండి.
0: ఓ ఫ్లవర్స్, ఇస్ కృష్ణ దేర్ బిహైండ్ ద బుషెస్? టెల్ మీ.
1: ఇలా భక్తి, ఇంత అమాయకమైనటువంటి భక్తి.
0: They have the devotion of
1: innocence. Today, antaru vaadiki otti murkattamu oka hysteria antuntaru.
0: Today people say that is a sign of hysteria.
1: Lokam andarki ilanti hysteria padte enta prashantanga undedi dehamu.
0: If the whole world is full of such hysteria, the world will be at rest peacefully.
1: Devudu kavalani ippudu hysteria na?
0: Desire for God can't be hysteria. Ida
1: antaru veerikantha pichchi pattindra, Sai Baba pichchi pattipindi antaru.
0: People say they are full of madness of Sai Baba.
1: నిజంగా ఈ పిచ్చి ఎంత ఉత్తమమైనటువంటి పిచ్చి.
0: వాట్ గ్రేట్ థింగ్ ఈస్ దట్ మ్యాడ్నెస్?
1: పిచ్చి ఆసుపత్రిలో అనేక రకమైనటువంటి ఇంత పిచ్చి వారంతా ఉంటారు.
0: There are many mad people in the mental hospital.
1: ఒకడు అరుస్తూ ఉంటాడు.
0: One shouts.
1: డోర్ అంతా కొడుతూ ఉంటాడు.
0: One hits the door.
1: ఇంకోడు ఏదో పాట పాడుకుంటుంటాడు.
0: One sings.
1: ఇంకోడు ఏదో గిల్లుకుంటుంటాడు.
0: One goes on.
1: ఇన్ని రకములైనటువంటి పిచ్చి వారు ఉంటుంటారు.
0: Many mad people.
1: కానీ ఈ పిచ్చి వారందరూ కూడా డాక్టర్స్ కూడా చాలా ట్రబుల్స్ ఇస్తుంటారు.
0: The mad people will give trouble to doctors.
1: కానీ ఒక దగ్గర కూర్చొని దేవుడా దేవుడా అనేటువంటి డాక్టర్ కూడా సమీపటం లేదు కదా, ఎంత మంచి పిచ్చి ఈ పిచ్చి.
0: But the mad one who sits there all alone thinks of God.
1: ఇలాంటి ఉత్తమ కుర్చీ పట్టి చేస్తే ఎంత అదృష్టవంతులో మీరు.
0: You are really lucky if you have that mad.
1: దేవుడు దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చి అందరికీ పట్టాలి.
0: Everybody should have this madness of God.
1: పిచ్చి పట్టినప్పుడే ఈ లోకము లోకము ధనము ధాన్యము గృహము ఇలాంటి పిచ్చి అంతా దూరం పోతుంది.
0: When once you have got all madness for God, you will not have the madness.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: You got money there
1: bad. మదమెచ్చిన దుర్గుణము మానక
0: హెచ్చు. You got arrogance illa bad
1: quality. ధనముడిగిన మదముడుగును.
0: When once money is gone,
1: మదముడిగిన దుర్గుణము మానులవే
0: మాన. And therefore it's only money that makes you happy.
1: ఈనాడు ధనము ధనము ధనము ధనం పిచ్చి పట్టిపోతుంటుండాలి.
0: People are mad after money.
1: దైవం పిచ్చి తగ్గిపోతుండాలి.
0: They are not mad after
1: money. ఈనాడు దైవం పిచ్చి పట్టే ఎంత ఉత్తమమైన మార్గాన్ని ప్రవర్తించేటువంటి వారు.
0: It's only noble path if we are mad.
1: ఈ ధన పిచ్చి పట్టడం చేతనే అహంకారము అసూయ అనేక విధమైనటువంటి ద్వేషము క్రోధము ఈర్ష దంభము ఇలాంటి దుర్గుణాలంతా కూడా దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వరల్డ్లీ మ్యాడ్నెస్ దేర్ ఇస్ అవరీస్ పాంప్ అండ్ షో అండ్ యాంగర్ అండ్ గ్రీడ్.
1: ధనం కావాల్సింది.
0: మనీ ఇస్ నీడెడ్.
1: ఏ ధనం కావాలి?
0: వాట్ మనీ?
1: అనుగ్రహ ధనం కావాలి.
0: దట్స్ ద వెల్త్ ఆఫ్ గ్రేస్.
1: ప్రేమ ధనం కావాలి.
0: ఇస్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: దివ్యమైనటువంటి యొక్క దైవ ధనం కావాలి.
0: ఇస్ ఓన్లీ డివైన్
1: వెల్త్. ఆ ధనమే శాశ్వతమైనటువంటిది.
0: దట్ వెల్త్ ఇస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక ఆనాడు గోపికలు ఈ విధమైనటువంటి యొక్క దీనిని కృష్ణుని ఆరాధిస్తూ వచ్చారు.
0: గోపికాస్ కౌహర్డ్ మేడ్స్ వర్షిప్.
1: అందుకోసమనే ఈ సత్యాన్ని గుర్తించి కృష్ణుని దగ్గర నుంచి ఒక జవాబును కోరుతుంది యశోద.
0: హావింగ్ అండర్స్టూడ్ యశోద ఎక్స్పెక్టెడ్ రిప్లై ఫ్రమ్ కృష్ణ.
1: కృష్ణ
0: కృష్ణ,
1: నే పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఐ ఆఫర్.
1: గొల్లల పుట్టలకు పోయి
0: you go to the cowherd
1: place. Venna pattelugalo kutuna tinedavu.
0: You collect fistful of butter and yeast.
1: Neeto puttenu rattella krishna.
0: Everything has come to the matter of streets.
1: Yevuti nee pichi?
0: What is this matter?
1: Man intilo venna leda?
0: Don't we have butter?
1: Nenu petti enduku nee telakoddu?
0: Why don't you eat?
1: Pallu inti venna neeku enduku anta ruchi?
0: Why is it that you find
1: ఆ అన్నం దొంగించడం చేతనే నీతో ఊరంతా కూడా ఒకే అల్లరిగా ఉంటుండాలి.
0: There's lot of whole thing is noisy now.
1: నోరంత వెన్న వాసన.
0: All of your mouth smells.
1: నోరంతయు ఆగడంబు ఊరంతయు ఆగడంబు.
0: The entire village is
1: ఒకటే రద్దు.
0: There's lot of complaints.
1: నోరంత లేవు బాల.
0: You are so small, tiny, tender.
1: ఎంత చిన్న పిల్లవాడవు నీవు.
0: You are very young.
1: ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు ఈ గోకులం లోపల?
0: Why are you so mischievous in this gokula?
1: కనుక ఇది నువ్వు చేయదానటువంటి పని.
0: No, you shouldn't do that.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: Then Krishna replied.
1: అమ్మా, నేను వెన్నను కాదు తీసుకునేటువంటిది, వాళ్ళ హృదయాన్ని తీసుకుంటున్నాను.
0: Mother, I am not stealing.
1: హృదయం పవిత్రమైనటువంటిది.
0: Heart is pure.
1: వాళ్ళ హృదయం ఎత్తుంటాదో తెలుసిన అమ్మా నీకు.
0: Mother, you know how their heart.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: The hearts of the gopikas is pure and unsullied.
1: నిర్గుణం,
0: no attribute.
1: నిరంజనం, సనాతనం,
0: ఎటర్నల్,
1: నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మన ఇంట్లో అట్లాంటిది లేదే ఆ వెన్న.
0: సచ్ హార్ట్ విచ్ ఇస్ అన్సలీడ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్.
1: ఎందుకోసం వాళ్ళింటి వెన్న నీకు అంత రుచిగా ఉంటుంది?
0: హౌ ఇస్ దట్ యు ఫైండ్ ద బటర్ ఆఫ్ ద నేబర్ హుడ్ టేస్టింగ్.
1: ఆ తెల్లవారు జామన్నే
0: ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్
1: కుండల్లో పెరుగు ఉంటే
0: వెన్ దే స్కర్డ్
1: పెరుగులో కమం వేసి
0: దే విల్ చర్న్ ఇట్.
1: ఆ తాడును చుట్టి
0: దేల్ అప్లైంగ్ ద రో.
1: వీళ్ళంతా కృష్ణనామం తోపల వాళ్ళు చిలుకుతూ ఉంటే ఆ కృష్ణనామానికి తగినట్టుగా ఈ గాజులు తాళం వేస్తూ వచ్చాయి.
0: వెన్ దే స్టార్ట్ చర్నింగ్ ది కర్డ్ దేర్ అకార్డింగ్ టు ద చర్నింగ్ ప్రాసెస్ ద బ్యాంగిల్స్ ఆల్సో విల్ యాక్ట్ ఎట్ ద డ్రమ్.
1: తాళము
0: ఇట్ విల్ ఇట్ విల్ బి లైక్
1: ఆ యొక్క చిలికేటువంటి యొక్క కవము శృతి.
0: అండ్ ద సెంట్రల్ స్టిక్ ఇన్ ద చర్నింగ్ ప్రాసెస్ ఈజ్ లైక్ శృతి.
1: ఆ యొక్క శృతి తాళము తోపల ఆ యొక్క దీనిని చిలుకుతూ ఉన్నారు.
0: విత్ ద శృతి అండ్ ద డ్రమ్ బీట్ దే గో ఆన్
1: జర్నీ. చిలికిన తర్వాత తేలినటువంటిది వెన్న.
0: దట్ విచ్ సెటిల్స్ ఆన్ ద టాప్ ఇస్
1: బటర్. అమ్మా, గోపులం యొక్క గోపికల యొక్క హృదయాలు కేవలం కడవల వంటివి.
0: ద హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ లైక్
1: బుద్ధి అనే కవం వేసి
0: పుటింగ్ దట్
1: ప్రేమ అనేటువంటి తాడును కట్టి స్మరణ అనేటువంటి చిలుకుడు చిలికినప్పుడు పుట్టినటువంటి యొక్క మకరందమే అదే సర్వవేద సారము
0: వెన్నాశాస్త్రముల
1: యొక్క మదించి చిలికినటువంటి యొక్క మకరందమే ఈ వెన్న అన్నాడు.
0: ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ చర్న్డ్ అండ్ ఇట్ ద బటర్ అవుట్ ఆఫ్ ఇట్.
1: మన ఇంట్లో అట్లా జరుగుతుండగా
0: ఇస్ దట్ హ్యాపెనింగ్ ఎట్
1: హోమ్? కృష్ణుని నామం స్మరిస్తున్నావా?
0: డు యు థింక్ ఆఫ్ కృష్ణాస్ నేమ్?
1: తెల్లవారుజామున ఎవరితో చిలికిస్తున్నావు నువ్వు?
0: యు మేక్ అదర్స్ చర్న్ ద కర్డ్.
1: కాదు, ఆ గోపికల యొక్క వెన్న అంత మహారుచిగా ఉంటాడని.
0: దేర్ఫోర్ ద బటర్ ఆఫ్ ద గోపికస్ ఇస్ సో టేస్టీ.
1: ఈ విధంగా ఆధ్యాత్మిక భావం చేతనే కృష్ణుని యొక్క ప్రతి మాట కూడాను ప్రతి హృదయం కూడాను కరిగించేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చాడు.
0: ఆల్ ది స్పిరిచువాలిటీ కృష్ణ టాకింగ్ ఫుల్ ఆఫ్
1: స్పిరిచువాలిటీ. కనుకనే అన్ని అవతారముల కంటే కృష్ణ అవతారము పూర్ణ అవతారము అన్నారు.
0: దేర్ఫోర్ ఆఫ్ ఆల్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇస్ ఫుల్ అండ్ కంప్లీట్.
1: కనుకని అష్టాదశ పురాణములు రాసి,
0: హావింగ్ కంపోజ్ 18
1: బ్రహ్మసూత్రములు రాసి,
0: హావింగ్ కంపోజ్
1: నారద భక్తి సూత్రములు రాసి,
0: అన్ని
1: రాసినప్పటికీ వ్యాసుడు మహాపండితుడు.
0: Yes, he is a great scholar.
1: కానీ మనశ్శాంతి లేకపోయింది.
0: But he had no mental peace.
1: పోయినాడు, యమునా తీరంలో కూర్చున్నాడు.
0: He sat along the banks of Yamuna.
1: ఒకే విచారంతో ఉంటున్నాడు.
0: He was very sad.
1: నారదుడు వచ్చాడు.
0: Narada came.
1: ఏం వ్యాస, సర్వజ్ఞుడు నీవు, సర్వశాస్త్ర పరిపూర్ణుడు నీవు, వేదశాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడవు.
0: ఏమిటి? What is the use of all this knowledge?
1: నాకు ఆరు శాస్త్రములు తెలుసు.
0: ఐ నో ఆల్ సిక్స్ టెక్స్ట్.
1: సమస్త వేదములు తెలుసు.
0: ఐ నో ఆల్ వేద.
1: పురాణములు తెలుసును.
0: ఐ నో ఎపిక్స్.
1: కానీ అన్ని తెలిసి కూడాను నాకు శాంతి లేకపోయింది.
0: ఆల్ దిస్ నాలెడ్జ్ ఐ హావ్
1: కాబట్టి పురాణముల వల్ల, వేదం వల్ల, శాస్త్రం వల్ల మనిషికి శాంతి కలుగుతుంది అనేటువంటిది చాలా పొరపాటు.
0: దేర్ఫోర్ ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ మ్యాన్ విల్ హావ్ ద పీస్ బై గోయింగ్ త్రూ ద టెక్స్ట్ లైక్ వేద అండ్ పురాణ.
1: పిచ్చివాడ, గ్రంథాలు రాస్తూ పోతున్నావు.
0: యు గో ఆన్ రైటింగ్ టెక్స్ట్.
1: గ్రంథాన్ని మింగటం లేదు నీవు.
0: బట్ యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
1: దాని రసాన్ని నీవు తీసుకోవటం లేదు.
0: యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
1: రసో వైసహ, అదే భగవంతుని యొక్క ప్రేమ రసము.
0: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ డివినిటీ.
1: కనుక నేటి నుంచి నీవు భగవంతుని పైన ప్రేమ కలిగేటువంటి భాగవతాన్ని రాస్తురా.
0: Therefore, from this day, you compose the text, write the text.
1: Bhagavatam antakudunu premarasame.
0: The Bhagavata is full of love.
1: Appude neeku shanti labhistundi annadu.
0: Then you will have peace.
1: Aa Narada aagnanu puraskarinchukoni,
0: basing on Narada's word,
1: Vyasudu rastu vachadu.
0: Vyasa started composing.
1: Narada kuda cheptu vachadu.
0: Then he started.
1: Ellabdha kumam, iccha ramo bhavati, tapto bhavati, matto bhavati, atma ramo bhavati. Ee vidhanga okkoka reetiga maristu aa rasanni gurinchi vicharistu vachadu.
0: He started composing, writing the text and started enjoying the essence of divinity.
1: అప్పుడు వ్యాసునికి శాంతి కలిగింది.
0: Then only Vyasa could have the peace.
1: కర్కుల ప్రేమ స్వరూపులారా, ఎన్ని గ్రంథాలు మీరు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Embodiments of love, there is no use in going through the
1: book. ఎన్ని వేదములు వల్లించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: There is no use in repeating.
1: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
0: No use of reading.
1: అన్ని కూడా ప్రేమ సారంతో కూడినటువంటివే.
0: They are all full of the essence of love.
1: ప్రేమనే లేకుండా.
0: Without love.
1: ఇవన్నీ పిప్పి వంటివి.
0: That's all just a pulp.
1: దీనివల్ల మనకేమాత్రం సుఖం చిక్కదు.
0: You cannot be happy.
1: కనుకనే

నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే నిగమము హరించి నిన్ను దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే పరసతిని ఆశించి పదతలల వాడేమి తీసుకు

ఇవనన్న దుర్యోధనుండేమి దోచుకునియే పసిబాలరను పట్టి

0: నేటి దుర్మార్గులకు నీకు ఇది ఏ గతియు? నేడు కాకున్నా రేపైనా నిలువది చెట, పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను, పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను, మితము కలిగి యుండుటే మేలు నీకు, మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: హ్యావింగ్ అక్యూజ్డ్ గాడ్, వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ డిరైవ్డ్? హ్యావింగ్ అబ్జెక్టెడ్ ద కాన్సర్ట్, వాట్ ఈస్ ఇట్ దట్ ది టెన్ హెడెడ్ రావణాసుర గాట్? Having denied even the little space that would accommodate a pinhead, Duryodhana refused to partake that land. What is that he has taken along with him at the end? What is that Kamsa derived? Having caught hold of children, having killed them, what is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today. If not this day, one day or other they are bound to face the consequence. Do not have too much of desire, very high ambition. Better lead our lives under stipulation, under limitation.
0: Satyamim.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రపంచం అంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ధనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫ్లూయన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
0: సత్యమే లేకుండా లోకమే లేదు.
1: Bereft of truth, there is no world at all.
0: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: Truth is highly valuable.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: It cannot be hidden by anybody.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: It is unchangeable.
0: త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు ఎందుకూడను మారినటువంటిదే సత్యం.
1: Truth is unchangeable in all the three periods of time, past, present and future.
0: ప్రాచీన కాలము నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: Since ancient times, Bharat adhered to truth. It believed in the utterance of truth. It also propagated the life of truth. And hence it is enjoying all the security and prosperity down this day.
0: సత్యము చేతనే భారతీయులు యావత్ ప్రపంచమునకు కూడాను ఆధ్యాత్మిక తత్వమును ప్రచురింపచేశారు.
1: In fact, Bharat has been the teacher of the entire world because of this truth.
0: లోకసమస్త సుఖినో భవంతు అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది.
1: The very dictum that the whole world should, universe should live happily and prosperously is based on this truth.
0: ఇట్టి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి యొక్క సత్యమును ఈనాడు మానవులు మర్చిపోతున్నారు.
1: That sacred eternal truth is forgotten by man today.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: Without truth, there is no dharma, righteousness.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond truth.
0: సత్యమే మనకు ప్రధానమైన ధర్మము.
1: Truth is the main path.
0: సత్యమే మనకు మానవులకు ప్రాణము.
1: Truth is the very life of a human being.
0: సత్యమే లేకుండా మానవత్వమే లేదు.
1: Without truth, there is no human life at all.
0: మానవతా విలువ సత్యం పైనే ఆధారపడి ఉన్నది.
1: The human values depend on truth.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: సత్యము చాలా గొప్పది.
1: Truth is noblest of all.
0: ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కూడా కోల్పోయి ఆలబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: ఆల్ ఆఫ్ యూ నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర, హూ అడ్హెర్డ్ టు ద ట్రూత్ అండ్ హీ హాస్ ఈవెన్ సాక్రిఫైస్డ్ his kingdom and the entire family and had to spend his life taking care of the graveyard.
0: Satyamu nandundi sarvam visrutinche.
1: From the point of truth, God has created everything.
0: Satyamu nandanage sarva srushti.
1: The entire creation ultimately merges.
0: Satya mahimaleni salamedi kanugunna.
1: Is there any place where there is no truth?
0: Shuddha satyam idiye chudarayya.
1: It is the pure unsullied truth that exists.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యము చిన్న పదముగా మనకు గోచరిస్తుంది.
1: ట్రూత్ మైట్ సౌండ్ లైక్ ఎ సింపుల్ వర్డ్.
0: కానీ సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పది.
1: బట్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యము నుండే సర్వస్వము ఇమిడి ఉన్నది.
1: Everything is contained within this truth.
0: యావత్ ప్రపంచం కూడా నువ్వు సత్యం పైనే ఆధారపడి ఉన్నది.
1: The whole world has this truth as the foundation.
0: అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయినా మన జీవితమే గతిపడుతుంది.
1: When the very foundation of truth is lost, what will happen to our life?
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There is no place here without truth.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: Truth is all pervading.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: సత్యమును ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ట్రూత్
0: బలచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ Emperor Bali considered all his subjects as his children and reigned that place.
0: Bali Chakravarti chala danaparudu.
1: Emperor Bali is
0: prema swaroopudu,
1: the embodiment of love.
0: Satya Bhaskarudu.
1: And then he shines by the
0: Atti Bali Chakravarti aanadu Kerala deshamlo undatam chetane మానవులను ఎట్టి కొరతలు లేకుండా తిండి తీర్థములకు గాని వస్తుపాదములకు గాని ఏ కొరతలు లేకుండా జీవిస్తూ వచ్చారు.
1: బికాస్ కేరళ వాజ్ రూల్డ్ బై ఎంపరర్ బలి, దేర్ వాజ్ నో షార్టేజ్, దేర్ వాజ్ నో డర్త్ ఫర్ ఫుడ్, ద రైమెంట్ అండ్ షెల్టర్.
0: తాను దేవతలతో విజయాన్ని సాధించినాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి కాంక్వర్డ్ ఆల్ ద డైడీస్.
0: ఆ విజయ చిహ్నంగా కూడాను నర్మదా నది ఒడ్డున గొప్ప ఒక వ్యాగం చేస్తూ వచ్చాడు.
1: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of Narmada River.
0: దాని విశ్వజిత్ అనేటువంటి యాగం ప్రారంభించాడు నర్మదా నది తీరమునందు.
1: Along the shore of Narmada River, he conducted a sacred ritual called Vishwajit.
0: ఆ సమయంలో పనే
1: at that time
0: వామనమూర్తి జన్మించినాడు.
1: Vamana appeared.
0: ఆ వామనమూర్తి కశ్యప అదితులకు జన్మించినాడు.
1: He was the child of Kashyapa and Aditi.
0: ఆ సమయమునందు ఈ బలిచక్రవర్తి యాగమునకై తాను నడిచి వస్తున్నాడు.
1: He was proceeding towards the sacred ritual Vishwajit.
0: అతని నివాసము సిద్ధాశ్రమం.
1: He lives there in that Siddhashrama.
0: అక్కడి నుంచి ఈ యాగమునకు వచ్చుతుండగా
1: from that Siddhashrama as he was proceeding to this yaga
0: అందరూ ఆశ్చర్యంగా చూస్తూ వచ్చారు.
1: All started looking at him with all surprise.
0: అతను చాలా బాలుడు.
1: He was so young boy.
0: అట్టి బాలుడైనటువంటి యొక్క వామనమూర్తి నందు తేజస్సు ప్రకాశిస్తూ వచ్చింది.
1: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
0: ఆ ప్రకాశమే అందరిని ఆకర్షిస్తూ వచ్చింది.
1: That radiance started attracting everybody.
0: వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే.
1: Vamana symbolizes the magnet, attraction.
0: ఈ దృశ్యమును బలిచక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క
1: This scene was noticed by the daughter of
0: Ratnamala. Chuchindi
1: Ratnamala.
0: Aame chuchi aha emiti ee tejassu em ee pillavaadi yokku vachassu ilanti pillavaade naaku putti unde nenanta adrushtamantaralanu.
1: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised watching the beauty and the brilliance.
0: Atanni poshinchi lalinchi palinchi అనేక రకములుగా కూడా ఆడించేటువంటి
1: దట్ రేడియన్స్ స్టార్టెడ్ అట్రాక్టింగ్ ఎవ్రీబడి.
0: వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే.
1: వామన సింబలైజెస్ ద మ్యాగ్నెట్ అట్రాక్షన్.
0: ఈ దృశ్యమును బలిచక్రవర్తి

0: అనేక రకములుగా కూడా ఆడించేటువంటి దానిని.
1: She wanted to have a child of that type so as to foster that.
0: అలాంటి బిడ్డ నాకు లేకపోయే కదా అని చింతించింది.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: ఈ లోపల
1: in the meantime
0: వామనమూర్తి
1: వామన
0: బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కాడు.
1: Yes, subdued. He has put down Emperor Bali to Patala.
0: ఆ దృశ్యమును చూచినటువంటి యొక్క రత్నమాల చి ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా? లేదు, నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానను అనింది.
1: రత్నమాల felt very much ashamed of this boy who was responsible for the emperor Bali being sent to that Patala and felt what a shame it is if I were to have a child of this nature.
0: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
1: And Vamana noticed this scene.
0: Tathastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainattuga untundo danikanta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకనే మనం మంచిని తలచాలి.
1: సో వి షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వతో పాణిపాదం, తత్సర్వతో చే శిరోముఖం, సర్వతో శృతిమల్లోకి సర్వమా వృత్తి స్థితి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మా రత్నమాల, నాకు మొట్టమొదట నీ పాలునిచ్చి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల, ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణించువుగాక అని శపించాడు.
1: And he has blessed Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
0: Kanukane prati manavudu kudanu satsankalpamunu abhirudhi parchukovali.
1: It is necessary the modern man should develop truthful thought.
0: Ye sankalpamulu chesinappudikini bhagavantudu teliyaka tadastu tadastu tadastu ani aashirvadistuntadu.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: Kani ee yokka pavitramantanu gurtinchukolaleni manavulu aneka rakamulainatundi chintanu chestuntaru.
1: Man is not able to know the secret of the divinity and acts as per his whims and fancies.
0: Kanuka manam nirantaram kodanu manchi chintanu cheyali.
1: Therefore it is necessary to think good all the time.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what
0: talk
1: is good.
0: No evil, talk what is good.
1: Talk no evil, will talk
0: think no
1: good.
0: Evil think what is good.
1: Think no evil, think what is
0: do
1: good.
0: No evil, do what is good.
1: Do no evil, do
0: this
1: what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: Kanukane meeru aa pavitramaina chintana chesinappudu pavitramaina aashirvaadalu kalugutuntai.
1: If you entertain sacred thoughts, you will be the recipient of sacred blessings of God.
0: ee naadu chedda sankalpamu cheta manamu aadi paadi koolitam cheta anni chedda sankalpamulge manaku praaptistuntai.
1: Since we have got all the time bad thoughts spending all the life, we face all consequences.
0: Kaani ee phalitamulu manam andukunnappudu baadapadutuntamu.
1: We suffer when we face the results.
0: కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయవు.
1: As the thoughts emanate, we are not mindful of the result.
0: కనుకనే రత్నమాల బోధించినటువంటి ఒక తారము ఇదియే.
1: This was the thought of Ratnamala.
0: తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడాను అట్టిగానే రూపొందినాయి.
1: As was her thought, so was the result and the experience.
0: కానీ నాకెందుకు ఇట్టి ఫలితం అందించాడు భగవంతుడని విచారిస్తాము, కానీ అది సంకల్పం నీ దోషమే కానీ భగవంతుని యొక్క దోషములు కాదు.
1: But we worry to face the consequences. Nothing wrong with God, something wrong with our very thought.
0: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
1: Therefore we should entertain truthful thoughts and join the good company.
0: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
1: When you join good company, you will have good thoughts naturally.
0: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్ షుడ్ డెవలప్ ద గుడ్ థాట్స్ ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: మహాదానపరుడు,
1: ద వన్ ఆఫ్ చారిటీ,
0: యజ్ఞంలో సర్వస్వమును కూడా దారపోశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ డ్యూ
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
1: టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హి వాస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: వామనుడు వచ్చి నాకు మూడు అడుగులు దానం కావాలి.

0: అన్నాడు.
1: వామన కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఫర్ 3 feet.
0: కానీ తాను యోచించలేదు, తప్పక ఇస్తానని వారు వాగ్దానం చేశాడు.
1: హీ నెవర్ హ్యాడ్ సెకండ్ థాట్స్, హీ ప్రామిస్డ్ దట్ హీ విల్ గివ్.
0: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
1: ప్రిసెప్టర్ శుక్రాచార్య కేమ్ అండ్ అబ్జెక్టెడ్.
0: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
1: బలి ఎంపరర్, హీ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: అతను గొప్ప శక్తివంతుడు.
1: హీ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: సాక్షాత్ విష్ణుమూర్తి.
1: ద వెరీ విష్ణు ఇస్.
0: అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
1: వెన్ వన్స్ యు హావ్ గివెన్ ఎ ప్రామిస్, యు కెనాట్ గో బ్యాక్.
0: కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు.
1: బెటర్ యూ డోంట్ ప్రామిస్ హిమ్ ఎట్ ఆల్.
0: ఇప్పుడు బలి చక్రవర్తి చెప్పాడు.
1: దెన్ ఎంపరర్ బలి సేడ్,
0: బలికి బొంకుట కంటే పాడపమున్ని.
1: Can there be greater sin, more than that going back?
0: Guru vaagne nannu dhikarinchi.
1: He even disobeyed the command of Guru.
0: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం నందించాడు బలి చక్రవర్తి.
1: Yet he promised to Emperor Bali.
0: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
1: Therefore Bali struggled to uphold truth.
0: కనుకని అతనికి అనేక రకమైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును వెనగదొక్కాడు.
1: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ది హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హస్ సెంట్ హిమ్ టు పాతాళ.
0: అనగా పాతాళ అనగా ఏమి? జన్మమే లేకుండా ఉండునట్టు.
1: పాతాళ మీన్స్ హి విల్ నాట్ బి బోర్న్ అగైన్, బర్త్లెస్.
0: ఆనాడు బలి చక్రవర్తి వామని ఒక కోరిక కోరుకున్నాడు.
1: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్, ఆస్క్డ్ విష్ణు టు గ్రాంట్ హిమ్
0: స్వామి. ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు?
1: Just as you conversed with me today,
0: ఈనాడు మా కేరళ దేశములకు ఏ విధంగా మీరు ప్రవేశించారు?
1: Just as you have been ruling this Kerala,
0: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశములకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
1: Every year you should visit this Kerala, take care of all the people of Kerala. That was his request.
0: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
1: People of Kerala enjoy the celebrate the festival Onam, which signifies the visit of Vamana to this planet Earth.
0: కనుక బలి చక్రవర్తి చాలా పుణ్యాత్ముడు.
1: Bali was highly virtuous one.
0: తాను రాక్షస కులంలో జన్మించినప్పటికీ తనకు దైవతాభావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: He is highly meritorious. Though born in a demonic family, he had all noble qualities.
0: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి యొక్క గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి, ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమాన్నం తీపులు చేసుకుని భుజించటం కాదు.
1: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
0: బలి చక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి ఇన్ ద కంపెనీ ఆఫ్ వామన.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: దిస్ డే వామన ఇస్ స్టెప్పింగ్ ఇంటూ ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
1: కన్సిడర్ ఇట్ యాజ్ ఇన్కార్నేషన్.
0: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వి సెలబ్రేట్ విత్ ఆల్ ది గెయిటీ అండ్ ఫెస్టివిటీ.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: వి షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆఫ్ ఎ స్పెసిఫిక్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: సత్యం బ్రూయాత్,
1: స్పీక్ ట్రూత్.
0: అది ఏ నైతికము?
1: దట్ ఈస్ మోరల్.
0: ప్రియం బ్రూయాత్,
1: in an acceptable way.
0: అది ఏ ధార్మికము?
1: దట్ ఇస్ రైచువస్.
0: నబ్రూజాత్, సత్యం అప్రియం. ఇది ఏ ఆధ్యాత్మికం?
1: The spiritual aspect requires you not to speak lies any time.
0: కనుకనే సత్యం పైన ఈ మూడు కొడును ఆధారపడి ఉంటున్నవి.
1: All these three depend on truth ultimately.
0: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి
1: సో
0: ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి
1: and experience
0: లోక కళ్యాణమునకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
1: And we have to do such deeds as to make everyone happy.
0: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంలో పోవటం ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
1: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్, ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసరీ.
0: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు.
1: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేటం.
1: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
0: ఇందులో ఉండినటువంటి మానవులు అందరికి కూడా ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
1: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హ్యాస్ గాట్ దిస్. స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
0: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
1: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ డిపెండింగ్ ఆన్ ద సర్కమ్‌స్టాన్సెస్
0: మానవుల యొక్క హృదయము మారిపోతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ గోస్ ఆన్ చేంజింగ్.
0: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
0: కారణమేమిటి?
1: వై?
0: మన ప్రవర్తనే.
1: అవర్ కాండక్ట్ ఇస్
0: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటాది.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే.
1: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
0: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్.
0: ఇఫ్ health is lost, something is lost.
1: If health is lost, something is lost.
0: If character is lost, everything is lost.
1: If character is lost, everything is lost.
0: కనుకనే మన జీవితం లోపల దానినే బలంగా మనం తీసుకోవాలి.
1: Therefore we should think of this character as most important.
0: నాటి నుండి నేటి వరకును భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
1: That's what God expects from us then and now and forever.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: man is not able to know this.
0: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ సప్రయోజనములకై పాటుపడుతున్నాడు.
1: By the individual selfishness and self-interest.
0: మానవుని యందు ఈ స్వార్థము సప్రయోజనము నిర్మూలం కావాలి.
1: One has to kill the selfishness and self-interest.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: అందరు కూడాను ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్స్.
1: All of us are members of this family of God.
0: కనుక మానవులందరూ ఒకే కులమే.
1: All the human society belongs to one caste.
0: మానవ జాతి అంతా ఒకే మానవ జాతి.
1: In fact there is only one race.
0: నీవు నాస్తికుడా యాస్తికుడా యూదుడా బుద్ధుడా అని పేరు పెట్టనక్కర్లేదు.
1: That doesn't matter whether atheist or Hindu or
0: నీవు మానవ జాతే, ఇది సత్యం.
1: You belong to human race.
0: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
1: That's enough if you remember this.
0: నీ నాస్తికుడా యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
1: Keep aside the question whether you are theist or atheist.
0: నేను మానవుడను మానవుడను మానవుడను.
1: I am a human being.
0: మానవత గుణములు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Human values you have to develop.
0: నేను మానవుడు అనుకున్నందుకు మానవత గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు.
1: Having been born a human, if you do not have human values, you are a human just by form, not in reality.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
1: We find certain traits such as anger, the palm and show and jealousy.
0: ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్.
1: యాంగర్ అండ్ జెలసీ ఆర్ అనిమల్ క్వాలిటీ.
0: క్రోధము కుక్క క్వాలిటీ.
1: యాంగర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
0: చంచలత్వము కోతి క్వాలిటీ.
1: అండ్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్.
0: కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
1: యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
0: ఆ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది.
1: వెన్ యు ఆర్ క్యారీడ్ అవే బై ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ థింక్ 10 టైమ్స్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్.
0: కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి.
1: టుడే వి ఫైండ్ హ్యూమన్ వాల్యూస్ బీయింగ్ లాస్ట్ టోటలీ.
0: ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి.
1: Animal qualities are finding a place in man.
0: కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం.
1: This is not the true human life.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
1: We have to develop the sacred qualities like compassion, the love, the sacrifice.
0: భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు.
1: God does so many activities for several reasons.
0: కానీ ఆ యొక్క యాక్ట్ కు ఏ మాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
1: We cannot understand God's actions.
0: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
1: So he goes on imposing his own ideas on.
0: అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే.
1: That all amounts to the reflection of the inner being.
0: ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము.
1: We think the other man is angry with you.
0: అతనిది కాదు ఆ కోపము.
1: It is not his anger.
0: నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి.
1: His anger within you is reflected in front of you.
0: కనుకనే ప్రతి కామ క్రోధ లోభ మోహమున అత్యంతా reflection of your inner being.
1: Therefore the anger and the greed and the lust and avarice, they are all the reflections of the inner being.
0: కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు.
1: అండ్ నథింగ్ రాంగ్ విత్ గాడ్, నో మిస్టేక్.
0: పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాబ్దం.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఇమ్మోర్టల్, నెక్టరైన్, ప్యూర్, అన్సలీడ్, అన్పొల్యూటెడ్.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములు మీ పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కానీ భగవంతుని కాదు.
1: To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.
0: అందుకనే మొట్టమొదట నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు.
1: It's not possible to control your thoughts.
0: చాలా మంది క్రోధము తాపమంతా అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: Many people make an effort to control the anger.
0: అది చాలా తప్పు.
1: It's a big mistake.
0: అరికట్టకూడదు.
1: You cannot control. దాన్ని
0: ప్రవేశింప చేయకుండా ఉండాలి.
1: See that they do not get into you.
0: దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి.
1: See that they don't find a place in your heart.
0: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకరి
1: బయటపడిపోతుంటారు.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి?
1: We find the extracts of the coal, petrol and oil all over the world. Where from you get it?
0: Ippuram andulo boodipoyinatuntive.
1: In fact they were there hidden.
0: Aviye ee naadu bayataku teestunnaru.
1: They are extracted today.
0: Ade vidhamgane kama krodha lobhamulanta kodanu neelo boodipoyinatuntive.
1: Like that, the desire, the anger,
0: neelo anigi unnatuntive.
1: Those which are hidden in you.
0: Eppudo okatore avu bayatapadipothuntayi.
1: They just find themselves an expression.
0: Kadu yani ee maatramu lopala praveshinchukunda chuchukovali.
1: So see that they don't find a place in you.
0: Adi nijam మానవతా విలువలు.
1: దాట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం వచ్చింది కదా అనే కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు.
1: బికాజ్ యాంగర్ గెట్స్ ఇన్ యూ ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్.
0: ఈ యాంగర్ కంట్రోల్ చేయటం ఒక వీక్నెస్.
1: టు కంట్రోల్ యాంగర్ ఇస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి వీక్ ఎనీ పాయింట్.
0: యాంగరే రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు నెవర్ బి యాంగ్రీ.
0: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ ఇస్ నో ఛాన్స్ టు కంట్రోల్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
1: So many qualities within man.
0: కానీ వచ్చినటువంటి గుణములను మనం అరికట్టుకోకూడదు.
1: It's not possible to control all those that get in.
0: మంచి గుణములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We should see good qualities.
0: ప్రకటింప చేసుకోవాలి.
1: Arise and manifest.
0: ప్రచారం చేయాలి.
1: And we should
0: 10 మందికి పంచాలి.
1: Share.
0: నీవు అనుభవించాలి.
1: And you also experience.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
1: This is the true human value.
0: మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: First love is most important.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
1: Therefore this is the love that we should.
0: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడానో ప్రవేశించడానికి వీల్లేదు.
1: When once there is love in your heart, no other bad quality.
0: మీ హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
1: Your heart, human heart is single sofa, not double sofa.
0: Not musical chair.
1: It's not a musical chair.
0: ఇది ఒకే హార్ట్.
1: Only one heart.
0: దానిలో నీవు ప్రేమను నింపుకో.
1: Fill the heart with love.
0: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
1: No one can enter thereafter.
0: కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవటం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
1: As there is no love in the human heart, the wicked qualities find a place.
0: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ది వే టు గాడ్, స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ఆఫ్ ది డే.
0: ప్రేమతో జీవించాలి.
1: Lead your life in love.
0: ప్రేమకు మించినటువంటిది రోజు లేదు.
1: There's nothing beyond love.
0: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Love also arises.
0: సత్యం కూడాను ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Truth arises out of love.
0: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు, ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
1: Without truth love cannot exist and love cannot exist without truth.
0: కనుకనే సత్యము అంతర్వాహిని.
1: So truth is an undercurrent.
0: ప్రేమ బహిర్వాహిని.
1: And love manifests.
0: కనుకని అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత. ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
1: గాడ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్, ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
0: కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది.
1: ది అండర్ కరెంట్ ట్రూత్ ఫ్లోస్.
0: అదియే సరస్వతి స్వరూపము.
1: దట్ సింబలైజెస్ సరస్వతి.
0: చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు.
1: You must have seen Ganga Yamuna.
0: కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది.
1: Saraswati is an undercurrent.
0: అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి.
1: Meaning the speech faculty is represented by
0: Saraswati. మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి.
1: We should make use of proper words.
0: బుద్ధికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు.
1: We cannot speak as
0: you cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: కనుకనే మన యొక్క మాటని మనం విలువ కట్టుకోవాలి.
1: Therefore we should attach value to our word.
0: కాలు జారితే కనుగద నష్టం, నాలుగు జారితే నరకమేరా అన్నాడు.
1: If you slip doesn't matter, the slip of the tongue is worse than the hell.
0: కనుకనే మనము నాలుగును జారనివ్వకుండా చూసుకోవాలి.
1: So you should never slip as you.
0: ఎవరిని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి.
1: Your words should never hurt anybody.
0: ఎవరిని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి.
1: You should see such a way that no one would be hurt by your.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. కష్టము.
1: దట్ ఇస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎ మ్యాన్.
0: అది చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని భావిస్తారు.
1: యు మే ఫీల్ దట్ ఇస్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇది చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ ఇన్ ఫ్యాక్ట్.
0: మాటలంతా మన చేతిలో ఉంటుండాలి.
1: వర్డ్స్ ఆర్ అండర్ యువర్.
0: మాటలంతా మన నాలుక పైన ఉంటుండాలి.
1: వర్డ్స్ డాన్స్ ఆన్ యువర్ టంగ్.
0: నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: ద టంగ్ హస్ నో బోన్, ఇట్ కెన్ ట్విస్ట్ ఇన్ ఎనీ.
0: కనుకనే దాని యందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ సీ ఇట్ వర్క్స్ ఇన్ ఎ సీక్రెట్ మ్యానర్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Therefore it is eternal, it is immortal, ancient and modern, unpolluted and crystal clear.
0: కనుకనే మన శబ్దమంతా కూడాను నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి.
1: In fact the sound arises out of the tongue.
0: కనుకనే భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు.
1: So God is the sound, the very form of sound.
0: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మయమయి, మాయామయి, శ్రీమయి.
1: God has all these eight attributes of the moment, of the talk, of the light, of the eternal bliss and of the sound.
0: కనుక మన యొక్క మాటలు మధురంగా ఉంటుండాలి.
1: Therefore our words have got to be sweet.
0: వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉంటుండాలి.
1: Listeners should be so happy to hear you.
0: అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ అట్ దట్ టైమ్ యు డెమోన్స్ట్రేట్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వం వికసించాలంటే సత్య ప్రేమనే దీనికి మూలాధారములు.
1: ఫర్ ది హ్యూమన్ లైఫ్ టు బ్లాజమ్ అండ్ మానిఫెస్ట్ ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యం చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి అటైన్డ్ ద హెవెన్.
0: ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి వాంటెడ్ దట్ ప్లేస్ ఆఫ్ లవ్.
0: కేవలం దేహం అనేటువంటిది నశించింది, కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి.
1: Body vanished but the mind remained, which is so.
0: ఏనాటికైనను దేహం నశించేటువంటిది.
1: One or other, the body.
0: Body is like a water bubble.
1: Body is like water.
0: Mind is like a mad monkey.
1: Mind is like a
0: mad monkey. Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: అది అతని యొక్క స్వరూపము.
1: That is the teaching of Bali.
0: అది ఏనాటికూడను మారదు.
1: It is changeless.
0: ఏనాటికి చావదు.
1: It is deathless.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వత ఉండు.
1: He is so permanent who has neither birth nor death.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: He has no beginning nor end. He is so.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He neither gets killed nor would ever kill.
0: ఎప్పుడు ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి.
1: He is the supreme cosmic self.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు?
1: That self, how can you understand?
0: నీ ఏ భావము నీ యందు ఆవిర్భవించినప్పటికీ అది నీ యొక్క థాట్స్.
1: All the feelings are reflected.
0: నీ యొక్క ఇమాజినేషన్.
1: It's all your imagination.
0: నీ యొక్క శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి.
1: The sound is present everywhere, all around.
0: ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైనటువంటి పాటలు మాట్లాడారు.
1: టుడే మెనీ హావ్ స్పోకెన్ సో నైస్లీ. టుడే
0: ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు.
1: యు హావ్ లిసన్డ్ టు మెలోడియస్
0: మ్యూజిక్. ఈ పాటలు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్డ్ టు దోస్?
0: సర్వత్రా చేరిపోయినాయి.
1: ద సౌండ్స్ ఆర్ ఎవ్రీవేర్ నౌ.
0: ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి.
1: హియర్ ఇన్ ద టేబుల్.
0: ఈ టేబుల్ పైన చేరిపోయినాయి.
1: హియర్ ఆన్ ద రోస్టర్.
0: ఆ పిల్లర్ లోపల చేరిపోయినాయి. ఆ వాల్ లోపల చేరిపోయినాయి. భగవంతుని యొక్క వైబ్రేషన్ అనే శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటది.
1: ద డివైన్ వైబ్రేషన్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకనే ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ సే దట్ దిస్ ఈజ్ హియర్ అండ్ మిస్సింగ్ దేర్.
0: నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు, కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటాది.
1: యాజ్ యూ లిసన్ యూ థింక్ దట్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ఎ ప్లేస్ బట్ దేర్ ఇస్ సౌండ్ ఎవ్రీవేర్.
0: సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం. మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే.
1: ఇట్ ఫ్రమ్ టాప్ టు టో ఇట్ ఇస్ ద సౌండ్ దట్ moves about.
0: Kanuka manamu pavitramainatundi palukulu palukutu raavali.
1: So we should utter sacred words.
0: Evarni baadinchetundi palukulu palakakoddu.
1: We should not use words.
0: Evarni dooshinchakoddu.
1: We should not
0: evarni vimarsinchakoddu.
1: We should not criticize anybody.
0: Appude dindiku bhavamu neelo chakkaga maduranga maartundi.
1: Then the immortal nectarine feelings will find a place.
0: Kanuka paap bhiti leni paavarattam patti.
1: Because of the ignorance that you don't take
0: daiva preeti leni dani patti,
1: you don't have love for God and fear
0: manavattam anage manavulanduna,
1: the human value is lost, hidden in man.
0: Vishwa shanti ki diye viplavambu.
1: And this is the cause for the revolution in this world.
0: ఈ యొక్క విప్లవానికి ఏది కారణము?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెవల్యూషన్?
0: నీ యొక్క జీవితమే.
1: యువర్ లైఫ్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ.
0: నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంది.
1: ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ గుడ్.
0: కనుక నీవు మంచివాడుక.
1: సో యు బి గుడ్ టు స్టార్ట్ విత్.
0: నీ పలుకులు మంచివిగా మాట్లాడు.
1: లెట్ యు స్పీక్ నైస్లీ.
0: నీ నడతలు మంచివిగా ఉండని.
1: లెట్ యువర్ బిహేవియర్ బి గుడ్.
0: నీ జీవితం మంచిదిగా మారుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ విల్ బి గుడ్.
0: కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందరికీ అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఫైండ్ ఎ path as to share all the goodness of our life with the others.
0: Karaka manmanta kudunu prema chetane paadali.
1: So we should sing with all love.
0: Prema chetane maatadali.
1: We should speak with love.
0: Deenine gopikalu cheppara anadu.
1: This is what Gopika said then.
0: Prema rahita marubhulalo.
1: In this barren land without love,
0: premaankuramunu pempunda,
1: for the seeds of love to germinate,
0: premaaveshamutu,
1: with all the emotions of love,
0: premasudha varshamu varshimpaga, premanadullu pravakimpaga, murali gaanamu seyagade, krishna gaanamu seyagade.
1: With the rain of love, with the river of love flowing continuously, O Krishna, sing for us.
0: Nee gaanam anta kudunu madharamto koodinatvantidi.
1: Your music is so melodious.
0: Nee hrudayam anta kudunu premato koodinatvantidi.
1: Your heart is full of love.
0: Prema nunchi aavirbhavinchinatvanti pratibimbame gaanamu.
1: And therefore music is the reflection of love.
0: కనుకనే అన్ని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ థింక్ దిస్ లైఫ్ యాజ్ రియాక్షన్.
0: కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి.
1: బట్ ద హార్ట్ స్టాండ్స్ ఫర్ ద రియాలిటీ.
0: ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచిగా వస్తుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ రియాలిటీ, దే కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి.
1: సో టుడే వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: లవ్. ఎట్టి ప్రేమ, ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: అనేక ప్రేమలు ఉన్నాయి లోకంలో.
1: వి ఫైండ్ వేరీడ్ నేచర్ ఆఫ్ లవ్.
0: కానీ ఈ ప్రేమలు ప్రేమలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ లవ్.
0: ఈ లౌకికమైన ప్రేమలు,
1: ఇట్స్ వరల్డ్లీ లవ్.
0: భౌతికమైన ప్రేమలు,
1: ఫిజికల్ లవ్.
0: కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమలు,
1: ఇట్ ఇస్ జస్ట్ ఫర్ ద టైం బీయింగ్.
0: ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే.
1: బట్ ద స్పిరిచువల్ లవ్ ఇస్ వన్.
0: అది ఏ నిజమైనటువంటి ఒక హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ.
1: దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
0: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: దట్ లవ్ వి హావ్ టు డివలప్.
0: ఇదంతా నెగటివ్స్.
1: ఆల్ ద రిమైనింగ్ ఆర్ నెగటివ్.
0: ప్రేమ నుంచి వచ్చేదంత పాజిటివ్స్.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఇస్ పాజిటివ్.
0: నీవు పూజలు చేస్తున్నావు,
1: యు వర్షిప్,
0: జపం చేస్తున్నావు,
1: యు డు జప,
0: ధ్యానం చేస్తున్నావు,
1: యు మెడిటేట్,
0: ఇవన్నీ కూడా నెగటివ్స్.
1: దే ఆర్ ఆల్ నెగటివ్స్.
0: నీవు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండదు చెయ్యి.
1: యు గో ఆన్ మూవింగ్ ది టాలిస్మన్.
0: కానీ చెయ్యి జపమా తిప్పుతుండదు కానీ మనసు మార్కెట్ కు పోతుండాలి.
1: దో ది బీడ్స్ ఆర్ మూవింగ్, ద మైండ్ గోస్ టు ద మార్కెట్.
0: కానీ ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దట్?
0: అది కాదు, ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి.
1: దేర్ ఇన్ ద జప రిపిటేషన్ ఆఫ్ ద లార్డ్ యువర్ మైండ్.
0: మనసును అరికట్టుకోవటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన.
1: ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మైండ్ విత్ గాడ్స్ నేమ్ ఇస్ రియల్.
0: మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన.
1: ప్రేయర్ డస్ మీన్ నాట్ అలౌయింగ్ యువర్ మైండ్ వేవర్.
0: మన ఏమ మనుష్యానం కారణం బంధమోచయో.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మనం త్రిప్పవలసింది దైవం వైపును తిప్పాలి.
1: వీ హావ్ టు డైవర్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: ఇది లాక్.
1: దిస్ ఇస్ ద లాక్.
0: ఇది కీ.
1: దిస్ ఇస్ ద కీ.
0: పుట్ ఎ కీ ఇన్ ద లాక్.
1: పుట్ ద కీ ఇన్ ద లాక్.
0: కాని టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్
1: ఇట్. ఓపెన్
0: టర్న్ వైట్ సైడ్. రైట్ సైడ్.
1: Right
0: lock.
1: Side, it gets
0: same
1: locked.
0: Lock, same key. Turning difference.
1: Same lock, same key. There's difference in the turning.
0: Sir, nee hrudayame lock.
1: Human heart is locked.
0: Nee mind a key.
1: Mind is the key.
0: Daivam vaipun tippu mochamu.
1: Turn towards God's side, liberation.
0: Lokam vaipun tippu bandhana.
1: If you turn towards the world, it is bondage.
0: కనుకనే మనం ఎప్పుడు చూసినా కానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ టువర్డ్స్ ద వరల్డ్.
0: ఆధ్యాత్మిక వైపును మనం పోవటం లేదు.
1: వేర్ నాట్ డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్
0: లౌకికము లౌకికము లౌకికము.
1: జస్ట్ ద వరల్డ్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ ఫిజికల్ వరల్డ్, ఎఫీమరల్.
0: ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది.
1: దిస్ ఫిజికల్ వరల్డ్ ఇస్ దేర్, నో డౌట్.
0: దీంట్లో మనం అనుభవించేదంతా కూడా కేవలం అశాశ్వతమైనటువంటిది.
1: ఆల్ దట్ యు ఎక్స్‌పీరియన్స్ ఇన్ దిస్ మండేన్ వరల్డ్ ఇస్
0: ఒక్కటి మాత్రమే సత్యం.
1: బట్ వన్ థింగ్ ఇస్ ట్రూత్.
0: అది ఆత్మతత్వం.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: అది మర్జీ.
1: ఇట్ ఈస్ మర్జ్.
0: ఇది మ్యారేజ్.
1: ది వరల్డ్లీ థింగ్ ఇస్ మ్యారేజ్.
0: కానీ మ్యారేజ్ కూడా కాదు. ఇది
1: ఇస్ నాట్ ఈవెన్ మ్యారేజ్ ఐదా.
0: ఇది మిరాజ్.
1: It's not marriage, it's only mirage.
0: ఈ మిరాజ్ కనిపిస్తుండదే కాని
1: యూ సీ ద మిరాజ్.
0: కానీ హృదయానికి హృదయం చేరటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో కనెక్షన్ హార్ట్ టు.
0: మ్యారేజ్ అని అనుకుంటున్నారు, ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద మ్యారేజ్.
0: వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు.
1: ది వైఫ్ సేస్ ఎస్, హస్బెండ్ సేస్ నో.
0: హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటాడు.
1: హస్బెండ్ సేస్ ఎస్, వైఫ్ సేస్ నో.
0: ఎట్లా ఇది మ్యారేజ్? ఒక తత్వంగా ఉంటుండదే.
1: వేర్ ఇస్ ద మ్యారేజ్? ఇస్ దేర్
0: ఏకత్వం?
1: Unity.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అది ఏ నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ట్రూత్ ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ రిఫర్డ్ టు ఇన్ సెవెరల్ వేస్.
0: కనుక ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను,
1: ఫ్రమ్ డాన్ టు డస్క్,
0: మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది.
1: లైఫ్ ఇస్ స్పెంట్ దిస్ వే.
0: నిద్ర నుండి లేచి మరి నిద్దురపోయడు దారి పొట్టకై హద్దును పద్దులే.

0: అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: O man, inquire clearly. From dawn to dusk, the moment you get up from the bed until you retire, you spend all the time to carry your living, having acquired all the education, forgetting the God. What kind of happiness you derived out of this?
0: Janadu potta nimpukoni.
1: Only to fill this little
0: stomach. Chikkuna nunduchu.
1: Face problems.
0: Koti vidyalan punika meeranerchi.
1: We acquire all the forms of knowledge.
0: పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి
1: హ్యూమన్ సొసైటీ స్ట్రగ్లింగ్ సఫరింగ్
0: శ్రీ పరాత్పరు ధ్యానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా.
1: O man, if you repeat, chant his name, he will certainly show the way in this
0: janada pottanimpu kosam kosani enni avasthalo padutunnamu
1: just to eke out your
0: enni vyaparamlo chestunnamu
1: you do business
0: enta dhanamunu aarjistunnamu
1: you earn money
0: inka dhanamu dhanamu dhanamu dhanamu
1: you want to amass money more and more
0: ee dhanamunu manam emaina teesukoni pothama
1: would you take this money with you at the
0: manam undenta varaku kodunu enough manaku jeevithaniki avasaramainanta varaku kavali
1: yes you need money to the extent it is necessary.
0: Money makes many wrongs.
1: Money makes many wrongs.
0: Money makes many things.
1: Money makes many things.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి.
1: This we should accomplish.
0: ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము ధనము ధనము.
1: Today in the world everywhere is only money that governs.
0: ఈనాటి మానవుడు ఈనాటి విద్యార్థులు కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man today wants to acquire these three things, dhana, the money, the kalimi, the wealth, chelimi, the friendship.
0: Kalimi, balimi, manam. చేస్తున్నాడు కానీ గుణమును పెంచుకోవటం లేదు.
1: బట్ హీ వాంట్స్ టు హావ్ కలిమి ఫ్రెండ్షిప్ బలిమి ద
0: స్ట్రెంగ్. ఆ గుణమే లేకపోతే ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ వర్చ్యూ వాట్ ఫార్ ఇస్ ది బల ఆర్ ద స్ట్రెంగ్.
0: ఆ గుణమే లేకపోతే ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫార్ ఇస్ ద మనీ.
0: ఈ ధనమే లేకపోతే గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ యు మే
0: హావ్. చెలిమి బలిమి కలిమి ఇవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: దేర్ఫోర్ ద చెలిమి ది ఫ్రెండ్షిప్ ద బలిమి ది స్ట్రెంగ్త్ కలిమి ది ప్రాపర్టీ
0: గుణమే మనకు శాశ్వతమైనటువంటిది. అట్టి గుణాన్ని మనం పెంచుకోవాలి. గుణమున్నటువంటి వాడే మానవుడు.
1: ద మ్యాన్ హాస్ గాట్ వర్చ్యూస్.
0: గుణము లేనటువంటి వాడు మానవుడే కాదు.
1: వితౌట్ వర్చ్యూస్ హీస్ నో
0: హ్యూమన్. పశువులకైనా కొన్ని గుణములు ఉంటాయి.
1: అనిమల్ హాస్ గాట్ అనిమల్ క్వాలిటీ.
0: దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి.
1: అనిమల్ క్వాలిటీస్ అండర్
0: దానికైనా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి.
1: అనిమల్ హాస్ గాట్ రీజన్ అండ్
0: కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్.
1: మ్యాన్ టుడే హాస్ నో రీజన్ హాస్ నో season.
0: కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనం ఏమి?
1: దట్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వి ఫైండ్ టుడే.
0: కేరళ ప్రజలు ఈ పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతిని బలపరుచుకోవాలి.
1: The people of Kerala should strengthen the ancient culture.
0: వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి.
1: దే హావ్ గాట్ ఆల్ ది ఏన్షియంట్ కల్చర్ హిడెన్.
0: కనుకనే అట్టి పవిత్రమైన భావం ఉండినటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చు.
1: ది సీక్రెట్ థాట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ అపాన్ డే బై డే.
0: బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి హాస్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్
0: మహాబలి. అతను మహాబలి.
1: మహాబలి వెరీ స్ట్రాంగ్.
0: మహా అనగా ఏమిటి? విలువైనటువంటిది.
1: మహా మీన్స్ మైటీ వాల్యుబుల్.
0: అన్ని గుణములు ఎందుకును మహాబలుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ నోబుల్.
0: అట్టి మహాబలి పుట్టినటువంటి యొక్క ఈ కేరళ దేశము
1: the Kerala being the birthplace of
0: సామాన్యమైనటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఏదో ప్రాపంచికంగా మ్యాప్ లో చూచి ఇది కేరళ రాజ్యం అనుకుంటున్నాం.
1: వి జస్ట్ లొకేటెడ్ ఇన్ ద మ్యాప్ దట్స్ ఆల్.
0: కాదు కాదు, అది భగవంతుని యొక్క సెంటర్.
1: కేరళ ఇస్ ద సెంటర్ ఆఫ్ గాడ్.
0: ఇది కేవలము ఒక విధిపోయినటువంటి ఒక ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
0: బలి చక్రవర్తి పుట్టినది అక్కడ.
1: బలి
0: వామనుడు పుట్టినది
1: అక్కడ. ప్లేస్ ఆఫ్ వామన.
0: విశ్వామిత్రుడు యాగము చావించినది కూడా అక్కడే.
1: ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ ది సీక్రెట్ రిచువల్.
0: మహాపవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడాను అక్కడే.
1: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ గాయత్రి వాజ్ గివెన్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: భూర్భువస్వః అన్నాడు.
1: హి సెడ్ భూర్భువస్వః
0: భూర్భువస్వః
1: భూర్భువస్వః.
0: ఈ ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది.
1: దీస్ త్రీ వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటిది మరొకటి లేదు.
1: నథింగ్ బియాండ్ దీస్ త్రీ ట్రినిటీ ఇన్ దిస్
0: వరల్డ్. మెటీరియలైజేషన్
1: ద భూ మెటీరియలైజేషన్
0: భూవః వైబ్రేషన్
1: భూవః వైబ్రేషన్
0: సువః రేడియేషన్
1: సువః రేడియేషన్.
0: ఈ యొక్క మెటీరియలైజేషన్
1: మెటీరియలైజేషన్
0: వైబ్రేషన్
1: వైబ్రేషన్
0: రేడియేషన్. రేడియేషన్ ఏ దైవత్వము.
1: రేడియేషన్ ఇస్ డివినిటీ.
0: వైబ్రేషన్ ఏ జీవత్వము.
1: వైబ్రేషన్ ఇస్ ద లైఫ్.
0: మెటీరియలైజేషన్ ఏ దేహతత్వం.
1: మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
0: కనుక ఈ మూడు నియందే ఉంటున్నవి.
1: ఆల్ ద త్రీ ద బాడీ ద
0: లైఫ్. యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: You are not one.
0: But three.
1: But three.
0: The one you think you are, physical body.
1: The one you think you are is the physical body.
0: The one
1: body.
0: Others think you are, mental body.
1: The one others think you are is psychological,
0: the one
1: mental.
0: You really are, that is adhyatmikam.
1: The one you really are is spiritual.
0: Aa satyanni gurtinchali.
1: Know this truth.
0: అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు.
1: దెన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు.
1: అండ్ డోంట్ థింక్ టూ మచ్.
0: ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోవాలి.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ ఇట్ టు ది ఎక్స్టెండ్ యువర్
0: కర్మ మార్గములకు దేహమే మార్గము.
1: ఇన్ ఫ్యాక్ట్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఉపాసనకు మైండ్ ఏ ఆధారము.
1: అండ్ ద మైండ్ ఇస్ ద బేసిస్ ఫర్ వర్షిప్.
0: ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం.
1: అండ్ ఫర్ మర్జర్ ద హార్ట్ విల్ హెల్ప్ యూ అట్ ద ఎండ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరచుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: త్రిగుణం త్రిదళ ఆకారం త్రినేత్రించే త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: The unity of these three must be offered as the only single one with one pointedness to God.
0: కనుక భగవంతుడికి ఏమి అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి.
1: What is to be offered to God?
0: ఇదే పత్రము. ఇదే పత్రము.
1: This is the leaf.
0: మన మనసే పుష్పము.
1: The mind is the flower.
0: ఆనందమే తోయము.
1: The bliss is water.
0: మన యొక్క బుద్ధియే ఫలము.
1: The intellect is the result.
0: కనుకనే పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అంటారు.
1: Therefore we say that we offer the leaf, the flower, the water and the fruit.
0: ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి.
1: వి షుడ్ నాట్ కన్సిడర్ ద ఫ్లీటింగ్ మొమెంటరీ బాడీ యాజ్ పర్మనెంట్. వి షుడ్ గో బై ద సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా నువ్వు భగవంతుని అర్పణ చేయాలి.
1: ఈవెన్ దిస్ బాడీ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు.
1: ద బాడీ షుడ్ సర్వ్ ది హ్యూమానిటీ ద డివైన్.
0: కర్మోపాసన జ్ఞానమునకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం.
1: దేర్ఫోర్ ఫర్ ద యాక్షన్ ద వర్షిప్ అండ్ విజ్డమ్ ది హ్యూమన్ లైఫ్ ఇస్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎక్కడో మనం దేవాలయమునకు పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు దట్ ఫార్ టు ద టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన.
1: ద బాడీ ఇస్ ద వెరీ టెంపుల్ అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ గాడ్.
0: భగవంతుని యొక్క గుడి ఎక్కడ?
1: వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్?
0: గుడిసెలో లేదు.
1: ఇట్స్ నాట్ ఇన్
0: భవనంలో లేదు.
1: నాట్ ఇన్ మ్యాన్షన్.
0: గుండెలో ఉన్నది.
1: ఇట్ ఈస్ ఇన్ ది హ్యూమన్ హార్ట్.
0: ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము.
1: ద హ్యూమన్ హార్ట్ ఈస్ ది ఆల్టార్ ఆఫ్ గాడ్.
0: ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి.
1: వి హావ్ టు సేఫ్ గార్డ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ద డివైన్.
0: కనుకనే వేదమునందు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని.
1: దేర్ఫోర్ వేద సేస్ ద ట్రూత్ ఈస్ వన్ నాట్ టు రిఫర్ డిస్క్రైబ్.
0: ఆ హృదయమే సత్యమైనటువంటిది.
1: ద హార్ట్ ఈస్ ట్రూత్.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది.
1: ద లవ్ ఇస్ ఇన్ ద హార్ట్ ఇస్ స్టేబుల్.
0: అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము.
1: ద డివైన్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ద సీట్ ఆఫ్ లవ్ వుడ్ స్పీక్ ఆఫ్ ది లైఫ్.
0: మూడింటి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్
0: ఎక్కడ నాట్ దైవము.
1: He is not anywhere particularly.
0: వీరందరూ దైవ స్వరూపులు.
1: యు ఆర్ ఆల్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇయర్స్ అండ్ ఐస్.
0: కనుక మీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది పర్సానిఫికేషన్.
0: కనుక మీరు భావించండి.
1: కన్సిడర్
0: ఐఎమ్ నాట్ మ్యాన్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్. ఆ విధంగా భావించండి.
1: Have always a strong conviction that I am God.
0: Become God.
1: Then you become God.
0: Brahmavit brahmaiva bhavati. Neevu deenini chintisthavo aa swaroopani nee pondutavu.
1: As you think so you become.
0: నేను మానవుడు మానవుడు మానవుడు అని చింతిస్తే నువ్వు మానవుడిగానే రూపొందుతావు.
1: ఇఫ్ యు థింక్ కాన్స్టెంట్లీ దట్ యు ఆర్ హ్యూమన్ యు రిమైన్ ఏ హ్యూమన్.
0: కనుక నీవు మానవుడు కాదు,
1: యు ఆర్ నాట్ హ్యూమన్.
0: ఆ కాలం మానవుడే కాని
1: యు ఆర్ హ్యూమన్
0: ఆ చాల దైవ స్వరూపుడవు.
1: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ బేసిక్ ఆత్మ నీలో
0: ఉంటున్నది.
1: దట్ ఆత్మ సెల్ఫ్ ఇస్ ఇన్ యు.
0: ఆత్మను మనం సిద్ధంగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ప్రిపేర్
0: ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి.
1: మేక్ ఇట్
0: ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: అండ్ కీప్ ఇట్ ప్యూర్
0: క్లీన్ గా ఉండాలి.
1: అండ్ దెన్ బీ ఫ్రీ.
0: అది ఏ నిజమైనటువంటి తత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ నేచర్.
0: కనుక హృదయాన్ని పవిత్రం గావించుకునే నిమిత్తమై
1: టు మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్
0: అనేక పర్వదినములను మనం ఆచరిస్తుంటున్నాం.
1: వి పర్ఫార్మ్ అండ్ అబ్జర్వ్.
0: ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము
1: ది ఎయిమ్ ఆఫ్ ఎ ఫెస్టివల్
0: మానసికమైనటువంటి ప్యూరిటీని
1: ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్.
0: ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ యూనిటీ.
0: ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ డివినిటీ.
0: ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యం.
1: ఫర్ ది డివినిటీ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం ఏకత్వమే ముఖ్యము.
1: ఫర్ యూనిటీ ది దర్ వన్నెస్ టుగెదర్నెస్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మనం అన్నింటి ఎందు కూడాను మన హృదయమే సరైనటువంటి లక్ష్యము.
1: సో హ్యూమన్ హార్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ.
0: కనుక ప్రేమతత్వము చేత
1: త్రూ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
0: ప్రేమ భావము చేత
1: ద ఫీలింగ్ ఆఫ్ లవ్
0: ప్రేమ కర్మల చేత
1: త్రూ లవింగ్
0: నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.
1: వి షుడ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
0: ప్రేమ ముదిత మనసే.

0: all that is good and bad arises from the infinite time. For us to feel that there is dark or that there is plenty is also the result of the feeling of infinite time. There is no one in this universe who does not and who will not have to surrender himself to time. Time is responsible for almost everything in this world. The Mohammedans say Allah. The Christians say Jehovah. The Vaishnavites refer to God as Kulabjaksha. The Shaivites refer to him as Shambho or Shankara. But all of them worship in the same way, and it is necessary for you to realize that the Supreme Self, the one divinity in this world, will grant you long life and happiness.
1: అనుష్ఠాన క్రియలు ఆచరణ కుతరులైన అనాది భారతదేశీయులుగా పవిత్రమైనటువంటి మహాపర్వదినములలో శాస్త్రముల నుంచి నిమిత్తమై వాటి అంతరార్థమును అనుభవించి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటి మహాపర్వదినములని భావిస్తారు.
0: Those of you who are immortal sons of the sacred country, the sacred India, you will have to regard these sacred days as days which will confer on you a certain amount of divinity and sacredness. We should not think that divine pursuits, adhyatmic life, is not something which is lonely and isolated. We have to believe and we have to accept that man's life is something which is extraordinary and which is able to eliminate from your minds all hatred, all attachment, and make you ultimately realize humanity as one. What you see, the movement and the life in nature is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
1: మానవ జీవితంలో ఈశ్వరత్వాన్ని మనం ప్రకటించవలసినటువంటి సత్యం గుర్తించవలసింది. కానీ మానవత్వం లోపల కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకుని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసింది.
0: If we do not establish and see in man's life the truth of divinity and the truth of the Lord, but instead of that, if in the life we only see the social aspect and the group aspect, then we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
1: దీనికి వ్యామోహములే దీనికి ఆధారంగా ఉంటున్నాయి. దీని యొక్క సంకల్పములే దీనికి తగినటువంటి ఫలితములుగా గోచరిస్తున్నాయి.
0: For such distorted appearances, for such distorted views, it is only our gunas, that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion, this is responsible for such distorted pictures.
1: ఆధ్యాత్మికం వ్యక్తిగతమైన చింతాలు సమస్య స్వరూపంగా సాక్షాత్కరింపజేసేటువంటి యొక్క సత్వరూపంగానే భావించాలి.
0: స్పిరిచువల్ డెవలప్మెంట్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇండివిజువల్. వీ షుడ్ హ్యావ్ టు అక్సెప్ట్ స్పిరిచువల్ డెవలప్మెంట్ యాజ్ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది ఎంటైర్ సొసైటీ.
1: భగవంతుడు సర్వజ్ఞ జ్ఞాని, సర్వభూతాంతరాత్మ, ఇట్టి సత్యములను ఆధార రూపమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తుంటాయి.
0: God is present everywhere. God is in every living thing. It is only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
1: అట్టి సత్యమును గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందిస్తున్నాడు. అది ఏ బుద్ధి.
0: It is to enable us to recognize this truth and to accept such a truth. God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
1: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆధారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
0: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose.
1: But today, దాన్ని ఆ మార్గంలో ప్రవేశింపజేయక భిన్న మార్గంలో దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితం ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుంది.
0: బట్ టుడే వీఆర్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ కాంట్రరీ టు గాడ్స్ విష్. వీఆర్ నాట్ యూజింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ ఇట్ షుడ్ హ్యావ్ బిన్ యూస్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విష్. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
1: మనం జీవితం తెల్లవారని మొదలు రాత్రి వరకు బయట సృష్టిని ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క సుఖంతో సౌభాగ్యం కోసమే మనం ఆశిస్తున్నాము కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూనుకోవటం లేదు.
0: Throughout our life, we are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and realize our inner self, truth and to nature.
1: తద్వారా బయట యొక్క సుఖ సంతోష సౌభాగ్యం కోసమే మనం ఆశిస్తున్నాము.

0: an inner view and realize our inner self.
1: మనం ఆత్మనివేదిక నిమిత్తమే అందించినటువంటి యొక్క ఈ బుద్ధి ద్వారా మనం అన్నమాటే ప్రాణాడుకోవటము, ఇది మానవత్వానికి మతిపూర్తినట్టుగా ఉంటుంది.
0: సో టు యూజ్ ది ఇంటెలిజెన్స్ విచ్ హెస్ బిన్ గ్రాంటెడ్ టు అస్ బై గాడ్ ఇన్ ఆర్డర్ దట్ వీ మే సెర్చ్ అండ్ ఫైండ్ అండ్ నో ది నేచర్ ఆఫ్ ది ఇన్నర్ ఆత్మ, టు యూజ్ సచ్ ఇంటెలిజెన్స్ మియర్లీ ఫర్ ప్రొవైడింగ్ అవర్ సెల్వ్స్ విత్ ఫుడ్ and with such pleasures, it will be degrading the human race itself.
1: Yetti vidyavantudaina, yetti balavantudaina, yetti gunavantudaina, yetti adhikaravantudaina kodanu kevalam tan yokka pravartanalu anni kodanu annapanaalu nimittamaga upayogam pettinattiga taanu bhavistu aarada padutu tana jeevitamune artham chesukolenatti yakkamulo taanu nirakshanam pondutunnadu.
0: No matter however educated a person may be, however clever a person may be, however rich a person may be, however powerful a person may be, if all the time he is struggling to get his food and to get his drink, then he is simply wasting his life.
1: మేధావులు ద్వాపరయుగములో ఉన్నటువంటి కోతులు కూడాను గోపికలు కూడాను ఆహార నిమిత్తమే వెతికేటువంటిది అన్నము వెతికేటువంటి వాడు పాపి, ఆస్తులు వెతికేటువంటి వాడే గోపి అని కూడా వాడు వర్ణించారు.
0: Even in the yugas that have gone by, that is in the Treta Yuga and the Dwapara Yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
1: ఇలాంటి ఆత్మ నిమిత్తమై మనం అన్వేషణ జరిగేటువంటి యొక్క పవిత్రమైనటువంటి చిత్తములు మనలో ఉండినప్పుడు, భగవంతునికి అర్పితం చేసినప్పుడు తాను భూమి యొక్క పంచము నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటి నుండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన శరణ మరణం అనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రముల మధ్య నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటాడు.
0: ఇఫ్ వి దేర్ఫోర్ డివోట్ ఆల్ అవర్ టైమ్ టు ది రియలైజేషన్ ఆఫ్ ది ఇన్నర్ డివైన్ స్పిరిట్ ఇన్ అస్ అండ్ వి డెవలప్ వాట్ మే బి కాల్డ్ ఎ గుడ్ స్పిరిచువల్ హార్ట్, దెన్ దేర్ విల్ బి ఎ ఛాన్స్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ విల్ దెన్ లిబరేట్ యూ ఫ్రమ్ దిస్ ప్రిజన్ ఆఫ్ ఎర్త్లీ డిజైర్స్, from the earthly aspirations and passions, and he will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom, and in fact he will take you into himself.
1: కాని ఈ అన్నిటికీ ఈ కామ కోపములనేటువంటి మహాపిశాచులు మానవుడు వెంట ఈ దండవలే ఉంటుంది. కొంతవరకు కూడాను అతన్ని మానవత్వానికిగా మరిపింపజేసి
0: Unfortunately, through all this, the bad qualities such as lust, such as anger, such as greed and so on, they are keeping themselves close to man and they are turning him into inhuman and sometimes making him a beast.
1: కనుకనే ఇట్టి కామక్రోధములను అరికట్టుకోవడానికి ఇట్టి కామక్రోధములకు మూల స్థానం అనేటువంటిది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ దేర్ఫోర్ ట్రై అండ్ కంట్రోల్ అండ్ లిమిట్ దిస్ లస్ట్ అండ్ యాంగర్. వాట్ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ టు డెవలప్ ఇన్ ఆర్డర్ దట్ వీ మే కంట్రోల్ దిస్ లస్ట్ అండ్ యాంగర్?
1: ఈ రెండింటికి వాస్తవం అనేటువంటి స్థానం ఇంద్రియములు, మనస్సు.
0: The true place where these things reside are our bodily organs and our mind.
1: తనలో ఉద్యమించి తననే ఆడించి తననే నడిపించి తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకునేకపోయినా ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
0: The bodily organs are born with the body. They are born in him. They work with him. They work for him. And if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?

0: జీవితంలో అంకితం చేసి నిత్య సత్యమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవటం చేత మనం అశాంతి అంటే మన జీవితంలో అంకితం చేస్తున్నాము కాని ప్రశాంతి సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
1: By loving these lusty desires and bad qualities to overpower us and by allowing ourselves to be subservient to them, we are only becoming more and more distant from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance and we are becoming further and further from peace.
0: జగత్తునందు పోటమైనటువంటి ప్రతి పదార్థము కూడా మనకు స్థిరంగా నిలిచిందేటువంటిది కాదు, మనకు దక్కేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి వేడల వలె లేక ఎండబావుల వలె మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాంధ వలె మనకు కనిపిస్తూ ఉన్నాయి.
1: All the things that we see in this world, they are not going to be permanent. They are only transient. However, they seem to give us an impression which the mirage gives. We think that it is permanent, but this is going to vanish in time. For every man, peace of mind is absolutely necessary. But this peace of mind is something which no one can get either by the possession of money or by the possession of a power or by the possession of some status. It is only from our thinking of God and it's only by our feeling about God that
0: we are ఆధ్యాత్మిక మార్గమును తాకుదము. మానవుని దైవం వైపు మరణించే నిమిత్తమై మేము ఆశించటం లేదు. దైవమును మానవీయంలో అవతరింపజేసేటువంటి సత్యాన్ని మాత్రమే గుర్తించి దివ్య జీవితమైనటువంటిగా మీరు అనుభవించాలని మేము ఆశిస్తున్నాము.
1: Today, all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.
0: కనుక ఈనాడు సత్యాన్నే తెలియనటువంటి యొక్క పదవులు కూడా అర్థం లేనిగా ఉంటుంది. సత్యం తెలియనటువంటి మానవ లోకంలో లేదు. ప్రతి పిల్లవాడిని మొదలు పెద్దవాడి వరకు సత్యమును గుర్తించే ఉంటారు. సత్యాన్వేషణ అనేటువంటిది మాత్రం చేయక సత్య ప్రకటనకై ప్రతి ఆస్తికుడు పాటుపెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: Thus today, there is no meaning in our talking about pursuit of truth. In fact, everyone is pursuing truth and truth is inherent in him. But what we should really try and attain is to express, is to proclaim truth.
0: రాత్రి దొంగతనం చేసేటువంటి దొంగ కూడా నేను దొంగలో అనేటువంటి సత్యం వాడు చేస్తూ కానీ పోలీసులు వారి బాధ కోసమే తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు. తనకు సత్యం తెలియదు కాదు. కనుక సత్యము ప్రతి యొక్క స్వరూపంగా తన యొక్క స్వభావమై తన యొక్క ఆనందమయమై తన యొక్క ఆత్మ స్వరూపమై కూడా ఉంటున్నారు.
1: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ద థెఫ్ట్ డ్యూరింగ్ ది నైట్ నోస్ వెరీ వెల్ ది ట్రూత్ దట్ హీ హాస్ కమిటెడ్ ది థెఫ్ట్ బట్ హీ ఈజ్ హైడింగ్ ది ట్రూత్ simply because he is afraid of proclaiming it. If when he proclaimed it, those who are responsible for punishing him, the police will get hold of him. Truth is part and parcel of every individual. That one must realize.
0: అట్టి సత్యమార్గమును మనం అవలంబింపజేసి సత్య స్వరూపాన్ని సందర్శింపజేసి సత్య ప్రకటన చేయనాడు మనం ఆచరించినప్పుడే మనకు భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి యొక్క దృష్టియే కాక యావత్ ప్రపంచమును కూడా సుఖశాంతిని అందించడానికి తగినటువంటి కర్తవ్యం అయిపోతాం.
1: It is only when we accept the path of truth in that manner and it is only when we follow the path of truth and we ultimately proclaim the truth and make it evident to everybody, we will be able to make our life in this country a worthy one.
0: అట్టి సత్యత్వాన్ని ప్రకటింపజేయటం నిమిత్తమై ఇట్టి పదజన్మలు అప్పుడప్పుడు మనకు ఏచించి తద్వారా మనకు జ్ఞాపకం చేయించి మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గం ప్రవేశింపజేయడానికి తగినటువంటి యొక్క పులికొలుసులు మనం చేసుకుంటున్నాము.
1: It is to enable us to proclaim truth in that manner. Such sacred festival days like this come occasionally and out of the celebration of such sacred festival days that we are led from untruth to truth.
0: ఈనాడు మహర్షి మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి ప్రవచనకు అంతరాత్మ స్వరం వేరుతుంది.
1: Today, for the sacred day of Mahashivaratri, there is a separate inner meaning.
0: Sir, Gopra, Shivaratri Nadu, Tanak Telisino, Telikino, Bhagavat Aradhan, Sarvatan Chetanu, Mukti Pondavachanu, Lega, Maraku Nirvayi Kunti, Samsharu Cheta, Tanaku, Kunta Parinamu, Kalavachanu, Nikudanu, Nis Andeshari. Antiye Gata, Bhagavantur Aradhan, Tanak Atamu, Mukti Pondavachanu, Cheta, తద్వారా ఈ యొక్క శివరాత్రి తాండవము దొరకడం చేత శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి దినము మనకు ఒక ప్రయోజనంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని కథలమూలకంగా, కొన్ని అనుభవం మూలకంగా, కొన్ని ఆదర్శ మూలకంగా తన యొక్క నిజ స్థానమును గుర్తింపజేయడానికి సూచించినటువంటి సూచనలే కానీ ఇవి సత్యములు కాలేరు.
1: ప్రొఫెసర్ గోకాక్ టోల్డ్ యూ దట్ on this sacred day of Mahashivaratri, an individual, whether knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day or either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
0: అందరి సందర్భాలను వేరుతో చూపించినట్టుగా మనకు అతీతమైన అదమ్యమైన కొన్ని విధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అనుభవజ్ఞుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
1: Just as even the moon, which we cannot reach, we do show it to others by pointing the finger from a distance at the moon, so also the divine spirit which is in our body, the divinity which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
0: భగవంతుని భగవంతునిగా అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా బోధించడం కానీ వీలవుతుంది. కానీ భగవంతుని కేవలం ఒక ఆధారముగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధనను అందుకునేటువంటి యొక్క స్వరూపంగా మనం తలంచినంత మాత్రమున భగవంతుడు మనకు సత్య స్వరూపంగా అవతరించాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ యాజ్ గాడ్ అండ్ డెవలప్ యువర్ డివోషన్ టు హిమ్ యాజ్ గాడ్ దట్ హీ విల్ అపియర్ టు యూ ఇన్ హిస్ ట్రూ ఫామ్. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all.
0: Eeraana bharatiyulanta itti aaramainaatundi aadharamulake pradhanamainaatundi sthanam andinchi tana chitta shuddhini matrame marachi bhagavantuni yokka satya swarupaniki dooram avutunnaru kanuka nedi nunchi enukodu manamu mana yokka buddhini mana yokka indriyalanu kodunu భగవత్ వినియోగ నిమిత్తమై మనం అంకితం చేసి సర్వ కర్మలను భగవత్ ప్రత్యర్థంగా భావించి డ్యూటీ ఈజ్ గాడ్ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మార్గంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటుండాలి.
1: ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వన్ షుడ్ రిమెంబర్ దట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ షో ఆర్ పబ్లిసిటీ ఆల్ దీస్ ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ హ్యావ్ నో యూజ్ ఎట్ ఆల్ అండ్ హ్యావ్ నో ట్రూత్ ఇన్ దెమ్ అండ్ వన్ షుడ్ డెవలప్ అండర్స్టాండింగ్ ది ట్రూ నేచర్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ యూ విల్ రియలైజ్ దట్ డ్యూటీ ఇస్ గాడ్ అండ్ వర్క్ ఇస్ వర్షిప్.
0: మన విశ్వాసము అతి శ్రద్ధగా మనం అభివృద్ధి పరచాలి.
1: We must develop with great care our own confidence and belief.
0: కానీ ఈనాడు విశ్వాసము సుఖములు సంతోషములు ఆదాయములు కొన్ని విధమైనటువంటి ఆనందములు అందించడం మాత్రమున తమ యొక్క భక్తి శ్రద్ధలు ఆ రెండు అభివృద్ధిగా ఉంటాయి. కొన్ని నష్టములో కష్టములో దుఃఖములో విచారములో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
1: టుడే అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ గెట్స్ సమ్ వాట్ స్ట్రాంగ్ ఇఫ్ వాట్ యు వాంట్ కమ్స్ అబౌట్ ఇఫ్ సమ్ గుడ్ హ్యాపన్స్ టు యూ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాస్పెరిటీ. On the other hand, if what you want does not happen to you and if you get into some difficulties, then the belief and faith become very shaky.
0: కష్టములు సుఖములు కూడా నువ్వు వేరు వేరైనటువంటివి కాదు. కష్ట సుఖములు రెండు కలిసి ఉండు. దీని విడదీయని ఎవరి ధరము కాదు. సుఖము ప్రత్యేకముగా నేను చూడబోము. కష్టము ఫలించలేని సుఖం పటము.
1: Pleasure and pain are not two separate things. pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
0: కొన్ని తరములు అంటే సుఖ సమయం కొన్ని మనకు ప్రాప్తిస్తుందని అనేటువంటి యొక్క విశ్వాసాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
1: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible and it is perhaps so that only in painful and difficult times that you can really get some pleasure.
0: భగవంతుని నమ్మి తెలియనటువంటి వారు లోకంలో లేరు.
1: There is no one in this world who has really been let down if one had developed
0: faith. సర్వబ్రహ్మణ్యుడి యొక్క ప్రారంభ చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి క్షణకాలం మాత్రమే మనకు బాధిస్తాయి, కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైనటువంటి యొక్క చల్లని పన్నీరు మీరు ఉంటుంది.
1: On account of some momentary and transient situations, it is possible that one gets into some difficulties and one feels some pain. But if one develops love for God and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time.
0: జగమైన విగ్రహములే భగవంతునిగా విశ్వసించినప్పుడు సజీవమైనటువంటి యొక్క మానవులను మనం సేవించడం చేత మనకు భగవత్ సేవ ప్రాప్తించలేదు.
1: While we are accepting and praying to stones, idols and so on in whom there is no life and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings?
0: Kanuka ishvara sarvabhutana ishvara sarvamayandu kuda untunnaru kanuka sarvamayandu kuda manamu oka vidhamaina bhagavata tattvanga manam visheshinchi ఇతరులకు బాధలు ఇవ్వక, ఇతరులకు కష్టపెట్టక, ఇతరులను ద్వేషించక, ఇతరులపై అసూయను మనం పెంచుకొనక, సర్వయందు ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపుడే నా ఆరాధన దైవమని ఎవరు విశ్వసించరు, వారికి సరియైనటువంటి యొక్క ఆత్మతత్వము అర్థం కాలేదే. కానీ భగవంతుడు కేవలం ఏదో ఒక కారణందు మాత్రమే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అనుగ్రహించినారని మనం తెలుసుకోవడంలో భగవంతుని యొక్క పూర్ణ శక్తిని కూడా మనం అవిశ్వాసపరిచేవారమే కోటాం.
1: Thus, God is present in every creature, in every living being. It is only when we accept this truth and when we worship the God that is present in every being and forget about whatever is not divine in Him, then only we will justify ourselves. But instead of that, if we develop the view that God is present only in one place or in one individual or is capable of being present only in chosen places, then we will be demeaning and degrading the power of God even.
0: Okaaga bhaktini oka adhikara saramandunnatundi yokka guru garu prashninchinaraga nayana nimu nityamu ye naamamu ni smaristu untunnaa ani prashninchaaru.
1: A teacher who was in the position of a teacher asked one of the devotees, "My dear boy, on all days what is the name which you utter and worship?"
0: నేను నిత్యము శివోహం శివోహం శివోహం అని స్మరిస్తూ ఉంటున్నాను స్వామి అన్నాడు.
1: హిస్ రిప్లై వాస్, ఎవ్రీ డే హీ హాస్ బీన్ అటరింగ్ ది వర్డ్ శివోహం శివోహం.
0: శివోహం శివోహం అనడం లోపల అర్థం ఏమిటి అని మరొక ప్రశ్న వేశాడు.
1: ది టీచర్ ఆస్క్డ్ హిమ్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యువర్ సేయింగ్ శివోహం శివోహం?
0: నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అనేటువంటి యొక్క అర్థంగా తాను వెలుగుచ్చాడు.
1: His reply was that the meaning as he understood it was that he was Shiva, he was Shiva.
0: Nive Shivuda, Nive Shivuda ani mari guru untundi kontu vachin chesadu.
1: The teacher again pressed him and asked him, "I see, are you Shiva, are you Shiva?"
0: Avunu anna.
1: He said yes.
0: Aithe Parvati meeku em kavali annadu.
1: The teacher then asked, "If that is so, what is Parvati to you?"
0: Mahabharata, Mahabharata, Parvati, Mahavyakti annar.
1: The devotee realized that he had fallen into a trap and he said, "Oh, I am very sorry, I have committed a big mistake. Parvati is a great Shakti, great power."
0: Anaga శివుడు పార్వతి భర్త మాత్రమే అనేటువంటి విశ్వాసం తాను పెట్టుకోవడం చేతని పార్వతి మహాశక్తి అని నేను శివుడు కాదని తన విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. ఇంటి అల్పమైనటువంటి విశ్వాసము మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అది అభివృద్ధికి రావు. శివుడు అనగా సర్వవ్యాపిగా మనం సృష్టించినప్పుడే పార్వతి శివుడే, శివుడు పార్వతే అనేటువంటి జవాబు మనం ధైర్యంగా ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది.
1: దిస్ ఇస్ బికాస్ దిస్ పర్టికులర్ డివోటీ హీ హ్యాడ్ ది బిలీఫ్ అండ్ ది ఫీలింగ్ ఇన్ హిమ్ అబౌట్ శివ దట్ శివ ఈస్ ది హస్బెండ్ ఆఫ్ పార్వతి హూ ఈస్ ది మహాశక్తి. To have looked at Shiva in that limited concept as the husband of Parvati, the Mahasakti, that is what led him into the trap. However, if he had cultivated the belief that Shiva is an all-pervading God and he is everything, then Shiva is Parvati and Shiva is everything, and he would have had the courage to stick to what he said in the beginning.
0: కనుక భగవంతుడు ఏ వతీలోను, ఏ అమర్నాథ్లోనూ, ఏ తిరుపతిలోనూ, ఏ వజ్రాకరంలోనూ ఉంటున్నాడనేటువంటి యొక్క భావనను మనం హృదయం నుంచి పూర్తి తీసుకురావాలి. భగవంతుడు సర్వహృదయవాసి, సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని మనం ఆచరణ రూపంలో మనం ప్రకటించడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం కలపాలి. ఆనాడే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి దేదీప్యమానమైనటువంటి ప్రకాశంతో వెలుగొందవద్దే కానీ కేవలం భగవంతుడు ఒక స్థానం ముందు ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి వాడు అతని యొక్క స్థానం కైలాసము, వైకుంఠము, స్వర్గం అని మాత్రము ఒక్క దీనిని నిర్ణయం చేసుకోవటము సర్వవ్యాపకత్వానికి మనం పూర్తి అవమానిస్తున్నటువంటి వారమే చూడాలి.
1: Thus, we must not stick to the idea and promote the idea in our minds that God is residing in some specific place like Badrinath or Amarnath or Tirupati or Bhadrachalam. We must develop the idea that God is omnipresent, that God is everywhere, and we should not diminish His presence to one or two chosen places. It is only when we recognize His omnipresence that the great spiritual strength of this country will shine forth. And it is only then that the real spiritual aspects of this country will come forward. That God is present everywhere, that He is omnipresent, it is that faith that must become our very life breath. That life breath we should be able to see and recognize it as our true self.
0: ఆ శ్వాసం ఈ దేహం నుండి ఉన్నంత వరకు ఇది శివంగా ఉంటుంది, మంగళంగా ఉంటుంది. ఈ శ్వాసం ఈ దేహం నుంచి పోయినప్పుడు చలంగా మారిపోతుంది, అమంగళంగా మనం ప్రతిబింబిస్తుంది.
1: It's only so long as that life breath, that kind of life breath is present in this body, then this body has the Shivam, has the Mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes Shavam or a dead body. So, pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath.
0: శివం అనగా మంగళం, రాత్రి అనగా చీకటితో చేరినటువంటిది.
1: టుడే ఇస్ శివరాత్రి. శివ మీన్స్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్, రాత్రి మీన్స్ ఇట్ ఇస్ డార్క్నెస్.
0: కనుక చీకటి అనగా అజ్ఞానమే చీకటి యొక్క చిహ్నం.
1: టు టాక్ ఆఫ్ డార్క్నెస్ ఈస్ టు టాక్ ఆఫ్ ఇట్ యాజ్ అ సింబల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ యొక్క అంధకారంలో మనం ఆనందాన్ని మనం అభివృద్ధి చేసుకున్నటువంటి దినమే శివరాత్రి దినంగా మనం విశ్వసించవలసింది కానీ కేవలం చతుర్దశి దినం అంతా శివరాత్రిగా విశ్వసించాలి మన గోకాకుండా చెప్పారు. ప్రతి చతుర్దశి దినం కూడా పద్నాలుగు జోన్లు మనం కాసుకున్నట్టే మనకు ఏనాడు అజ్ఞానంగా ఉంటుంటారో ఆ నాడంతో మంగళకరమైనటువంటి యొక్క శివతత్వాన్ని మనం ప్రకటింపజేసుకున్నప్పుడు మనకు నిత్యము నిరంతరము కూడా శివరాత్రిగానే మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటారు.
1: It is only on the day when the darkness of ignorance is realized by us and is thrown out and we are able to enjoy bliss, such a day we can enjoy as a sacred day of Shivaratri. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri.
0: కన్ను నిండుకు ప్రకృతి దృశ్యాన్ని చూసుకుంటూ హృదయం నిండుకు ఆశలతో మనం అల్లాట పడుకుంటూ శివరాత్రి శివరాత్రి అని మనం జరుగుతుందంట మాత్రం అది శివరాత్రి కాదు, మనకి నిరంతరము శివరాత్రిగానే ఉంటుంటాయి.
1: in our body we are full of ignorance. In our mind we are full of desires and pleasures. In our stomach we have got all kinds of things. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss.
0: అజ్ఞానం దూరం చేసుకునేదానికి తగినటువంటి యొక్క పరికరము, తగినటువంటి యొక్క మహాశక్తివంతమైనటువంటి యొక్క నామమును మనం కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి. అన్నింటికంటే కూడా ప్రేమ అతి సులభమైనటువంటిది. ప్రేమతో పరమాత్మని పొందడానికి ఎట్టి శ్రమ దూరము మనకు ఉంటుండదు. కనుక ప్రతి ఒక్కరు హృదయం కూడా ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ సర్వ వితర్కములతో దూరం నింపుకోవడానికి మాత్రం మీరు కూలుకోకూడదు.
1: Therefore, we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance, the means for doing it is Namasmarana. Also, you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love.
0: Prema to mintinatvanti yaka parasakti, prema to mintinatvanti yaka parikaramu,
1: there is no energy or shakti which is something stronger than love. There is no instrument or method or means stronger than love.
0: Dini start the day with love, spend the day with love, feel the day with love, end the day with love. This is the way to God. ఈ ప్రేమ తత్వంతోనే మన జీవితాన్ని తెల్లవారు లేచాం. ప్రేమతో లేమంటున్నాడు స్వామి. ఎక్కడ ప్రేమతో లేచమంటే హృదయాన్ని చక్కగా విషింపు చేసుకుని అందరితోనూ ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రతి పని కూడా ప్రేమతో నిరూపిస్తూ చేయించుకోవడానికి ప్రయత్నం చేయటమే ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది. అంతేకాదు లేచిన చక్కడమే సర్వేంచుకోవాలంటే కోపపడతాం, లేచి కాఫీ తీసుకున్నారని ఇంకొక కుక్కుపడే కోపపడతాం. ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే
1: in the four statements, start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. The first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love.
0: ప్రారంభంలో ఉండే కోపతాపంలో మనం తోటిచ్చినప్పుడు ఇంకా అంతమంతప్పుడు నువ్వు దుఃఖములతోనే మనం అంతం చేస్తాము.
1: Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger.
0: Kanuka manaku prarambhamu antamu rendu kudanu sakramaneetundi margani avalambichinaniki koorukovali.
1: So we must accept and we must make up our minds to start as well as end with the proper way.
0: Soham soham ani puttinatundi pitta కొన్ని కొన్ని లోకం లోపల కోహము కోహం అనేటువంటి పుట్టినటువంటి బిడ్డ అంతంలో దానికి విరుద్ధమైనటువంటి పదంతోనే అంతం చేసినప్పుడు తన సార్థకత పొందుకోగలుగుతున్నారు.
1: ది బేబీ విచ్ ఇస్ బోర్న్ విత్ ది వర్డ్ కోహం కోహం ఇన్ ది మౌత్, ఇట్స్ ఓన్లీ వెన్ ఇట్ కెన్ ఎండ్ ఇట్స్ లైఫ్ విత్ సంథింగ్ కాంట్రరీ దేర్ విల్ బి సమ్ యూస్ఫుల్నెస్.
0: కనుక మనం ప్రారంభంతో పుట్టినటువంటి యొక్క విషయం ఆకలంతా కూడా దీని అంత్యము అనేటువంటి యొక్క దీంట్లో కూడా దీన్ని పూర్తి విసర్జించేటువంటి స్థితిని మనం పొందినప్పుడే ఈ విధమైన జన్మ సార్థకం అవుతుంది. కానీ మానవులైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మను కూడాను దైవ ప్రీత్యాసంగా చేస్తున్నాను అనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అద్దుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకు ధన కనక వస్తువు అహనాలతో మనం యొక్క జీవితాన్ని గడుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
1: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It's only when man performs all the duties and tasks he is performing throughout his life, and regards them as in God's pleasure, that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have Nama Sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a Divine Discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Vrindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Namasmarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivaratri. Thank you and Sai Ram.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: ప్రియమైన విద్యార్థులారా,
2: డియర్ స్టూడెంట్స్,
1: లోకములో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
2: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
1: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
2: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
1: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
2: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
1: Kanuka idi aarati nunchi vaaru ichinatuvanti oka sampradayam.
2: Hence this has been the tradition since those times.
1: నారదుడు వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
2: నారద, while he was moving about, he went on chanting, singing the glory of God.
1: అయ్యో, కొట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
2: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
1: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
2: This singing glory of God is doing for my own satisfaction.
1: Devanam Kirtanam

0: లిసనింగ్, థింకింగ్, రికాలింగ్, సర్వీస్, సాల్యుటేషన్, వర్షిప్, సర్విట్యూడ్, ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పనే చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, వేర్ ఈజ్ రెస్ట్ ఫర్ గాడ్
1: అని తిరిగి నారదుడే వచ్చి బోధించాడు.
0: థింకింగ్ సో నారద రిటర్న్ అండ్ స్టార్టెడ్ టీచింగ్.
1: నారాయణ, మేము నామంలో మాత్రమే చెప్పుదాము కానీ నా మనసులోనేటువంటిది నీ ఎందుంటున్నది, నీవు ఆ రసం ఇచ్చినప్పుడేవే మేము ధన్యులం అవుతాము అని తాను ప్రార్థించాడు.
0: అండ్ హీ కేమ్ టు నారాయణ అండ్ సెడ్, though we sing your glory, your name, in fact you are the very essence of that name, unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంతని దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: Then Narada said,
1: Ayya, nee chethiki 5 reelu unnai.
0: Your hand has 5 fingers.
1: Ee 5 fingers kudanu 5 lives. Lives.
0: The 5 fingers are 5 lives.
1: Ee 5 fingers kudanu oka finger evaraina okani chooputuntunte mita 3 fingers ni ni chooputuntai.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: చూడు, అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పి చెప్పిస్తే నేను 3 నువ్వు అని చెప్తుంటారు.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meer cheppinattuga meem chestune unnam kaani daivam ma kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude entam matramu evaru telachina anta matrame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనటువంటి వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటి పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఈ యొక్క హృదయం అందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: ఇప్పుడు రాధ నా కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలి అని కోరుతుండాలి.
0: రాధ ప్రేస్ ఫర్ కృష్ణ, షీ వాంట్స్ హిమ్.
1: కానీ రాధ యొక్క చెల్లెలే ప్రభ ఉండాలి.
0: బట్ రాధాస్ సిస్టర్ ప్రభ.
1: ప్రభ అనేటువంటి ఆమె నా కృష్ణుడు వద్దు అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాముడు కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ బృందావనం వెళుతుండాలి.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడాను వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైనా కూడాను కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుడి.
0: వన్ డే షీ హాస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుతున్నావు.
0: కృష్ణ యూ పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యూ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ, షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
0: హీ సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండ సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో చూస్తున్నాడట. నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేట్ గా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: పగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పారు ప్రభ ఎవరితను.
0: అండ్ దెన్ కృష్ణ ఆస్క్డ్ ప్రభ హూ ఇస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో నేను నా భర్తకి ఇప్పించి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్. వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రిక భర్త అనుకున్నాను, ప్రభ భర్త అని.
0: And he starts telling, I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: And she cried.
0: And she cried.
1: ఇది ఏదో భగవంతుడి మాయలు చేస్తున్నాడు.
0: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లే.
1: అప్పుడు ఈమె భర్తను తీసుకుని 10 మంది బయటకు పోయింది.
0: అండ్ షీ ఫాలోడ్ బై హర్ హస్బెండ్ వెంట్ టు ద పబ్లిక్.
1: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ డిడ్ సో మెనీ మిరకిల్స్ లైక్ దిస్ సో మెనీ.
1: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లికుడు.
0: అండ్ ద క్వశ్చన్ వాస్ పుట్ హూ ఇస్ ది హస్బెండ్ ఆఫ్ దిస్ లేడీ.
1: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను చెందుకు చెప్పాలి అని చెప్పింది.
0: అండ్ షీ సెడ్ హీస్ ఫాలోయింగ్ మీ, వై షుడ్ ఐ సే స్పెషల్లీ.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త అంటున్నారు కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: See, Krishna said, Radha, have you not watched? All the public are feeling that the person by her side is husband, you see. And he never said that he is her husband. And she was put to shame. She bent down her head and went in. And he started repeating what he said earlier.
1: Radha, నీవు నా శరీర మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: Radha, you prayed to me that I should transform the heart of your sister.
1: Brahmavit Brahmaiva Bhavati.
0: The knower of the Brahman becomes Brahman himself.
1: కనుకనే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి బ్రహ్మస్వరూపం ధరించి.
0: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma the Divine to transform.
1: అది వినింది పాపం రాధ.
0: Radha heard this.
1: రూపకి వెళ్ళింది.
0: She went in.
1: కానీ ప్రభు ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
1: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: But Prabha went on criticizing, accusing.
1: Kani na bharta ee minchi enduku vachadu.
0: How is that my husband has come this way?
1: Ani chaala dushinchindi.
0: And she accused.
1: Adi bhagavantudu brahmavit brahmaiva bhavati. Nenu brahmagane unnanu ganukane nenu brahmagane vachanu.
0: And then he is this, this is a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణ భూషణ తిరస్కారం అన్నీ కూడా నాకేమీ అంటావు.
0: And he also declared that I am not carried away by the praise or blame.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: And one accuses out of hatred.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: And one praises in the process of worship.
1: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక నేను ఒకటిగానే తరుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
0: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ దట్ వే.
1: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చంద్రిక చాలా సంతోషించింది.
0: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: On the 4th day, Chandrika also started journeying.
1: Radhato paatu raavatamu.
0: She accompanied.
1: Radhato paatu bhajan cheyatamu.
0: And she too does bhajan.
1: Aa bhajan lopala bhagavantuni taanu neelam cheskovatamu.
0: And while singing glory of God, she forgets herself.
1: Ee vidhanga jarugutu vachindi.
0: Things went on like this.
1: Kaani idi endukosam cheptunnanante రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: ఐ భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధ వలె మారటం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
0: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha, I am worshipping you.
1: భగవంతుడు ఎట్టిలేనని చెప్పవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
0: But in this Kali age, people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే, చేయకపోయినా సరే, భగవంతుని చేయడం భగవంతుడివే.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తారు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మ్యాజిక్ ఆఫ్ వర్డ్స్.
1: ఈ విధంగా చేసేటప్పటికీ రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
0: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్, ప్రభ కుడ్ యాక్సెప్ట్ లైక్ రాధ, బోత్ ఆర్ వన్ నౌ.
1: కాబట్టి ఇద్దరు కూడా ఒకటైపోయి
0: బోత్ ఆర్ వన్ నౌ
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: దే వర్ ప్రేయింగ్ టు కృష్ణ.
1: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
0: కృష్ణ ఇస్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ హిస్ ఓన్ ద డివైన్ విల్.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రమో వదలము.
0: వీ విల్ నాట్ గివ్ అప్, వీ విల్ నాట్ లీవ్ కృష్ణ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: దిస్ వాజ్ డిక్లేర్డ్ బై కృష్ణ ఈవెన్ బిఫోర్.
1: రాధా, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: ద పీపుల్ ఆర్ డెల్యూటెడ్ బికాస్ ఆఫ్ ద డిల్యూషన్. దే ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ క్యారీడ్ అవే బై ఇల్యూషన్.
1: అటాచ్మెంట్ లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
0: బికాస్ ఫర్ దిస్ రీజన్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్, గాడ్ గోస్ ఆన్ చేంజింగ్ హిస్ ఫార్మ్.
1: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ నో మిస్టేక్స్ ఇన్ గాడ్.
1: కనుక ఎవరేమనుకుంటే నాకేమి,
0: ఈజ్ నాట్ బాదర్డ్ వాట్ ఎవర్ వీ సే అబౌట్ హిమ్.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు, కానీ అందరికీ తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకములు అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
1: కృష్ణుడి లీలలు విన్నారు.
0: These are all leelas of Krishna.
1: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
0: Leelas of Krishna are not comprehended, understood by anybody.
1: కృష్ణుడు వలే వస్తాడు.
0: Comes as Krishna.
1: పాపరు వలే వెళ్తాడు.
0: And he returns as innocent one.
1: పాపరుడిగా వెళ్ళాడు కృష్ణుడు.
0: Krishna being so innocent.
1: తిరిగి పాపరుడు కాడు.
0: And he is not innocent any longer.
1: అదే కృష్ణుడు కృష్ణుడే.
0: Krishna is Krishna at any time.
1: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
1: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్?
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్డ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: కనుక భగవంతునితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
0: కృష్ణ ఇస్ లైక్ దిస్, ఇట్ ఈస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్డ్ టు కృష్ణ.
1: కృష్ణుడు ఎట్టి వాంఛలు లేవు.
0: కృష్ణ ఈస్ డిజైర్లెస్.
1: డిజైర్ అనేటువంటిదే లేదు.
0: He has no desire at all.
1: ఏ కాంక్షలు అతనికి లేదు.
0: అండ్ హి హస్ నో అంబిషన్ వాట్స్ ఎవర్.
1: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకములుగా వీడు వర్ణించుకోవటము ఇది కేవలం వీడి మాయా కానీ వీళ్ళ యొక్క మనసు కానీ భగవంతుని యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
1: కట్టగలిపటికి రాధా ప్రభల ఇద్దరు కూడా ఒకటారు.
0: ఫైనలీ వాట్ హ్యాపెండ్, రాధా అండ్ ప్రభా బికేమ్ వన్.
1: ఈ ప్రభతో చేరి
0: ఈజ్ లైక్ దిస్, ఇట్ ఈస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్డ్ టు కృష్ణ.
1: కృష్ణుడు ఎట్టి వాంఛలు లేవు.
0: కృష్ణ ఈజ్ డిజైర్లెస్.
1: డిజైర్ అనేటువంటిదే లేదు.
0: హి హస్ నో డిజైర్ అట్ ఆల్.
1: ఏ కాంక్షలు అతనికి

0: became one.
1: ఈ ప్రభలో చేరి రాధకుడును ప్రభగానే మారింది.
0: Because of this unity, Radha also could be transformed as Prabha.
1: సంగమో అట్టి యొక్క స్నేహం చేస్తుంటది.
0: As is the company, so is the friendship.
1: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
0: As is your friend, so you will be.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
0: My friend is my sister now.
1: కనుక నా సిస్టర్ కూడా నా వల్లే మార్చాలి.
0: I should transform my sister also. She should be like me.
1: అందుకోవల్ల రాధ చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
0: Like this, Radha and Chandrika are exactly alike. They are one.
1: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
0: The other name of Chandrika is Prabha.
1: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
0: Mother addresses her as Prabha.
1: బయట ప్రజలంతా కూడా పిలిచేది చంద్రిక.
0: She is Chandrika in society. That's how she is called by everybody.
1: కాలి రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
0: And people have 2 to 3 other names also.
1: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి.
0: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
1: ఇద్దరు మనసు ఏకమైపోయి.
0: Both the minds are one.
1: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
1: దేన్నైనా మార్చచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
0: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
1: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
1: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
0: If you want any change in your mind, give yourself to God, surrender to God. He only can change your mind.
1: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
0: God has given the mind that he can change.
1: కనుక అందరు కూడా భగవంతుడి మైండ్ మార్చాలని, వారి మనసు మార్చండి స్వామి, నీ పేరు చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
0: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
1: నా కుమారుడు చాలా మంచివాడు.
0: My son is very good.
1: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
0: But he'll never take to any wicked activity, cruel actions.
1: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
0: And they also say, you should only set him right, Bhagavan.
1: చెప్పాడు భగవంతుడు కూడాను, నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
0: God says, I too cannot change.
1: ఎందుకంటే మైండ్ మైండే.
0: Because mind is the mind.
1: మనోమూలం మీద జగత్తు.
0: The whole world, universe depends on the mind.
1: కనుక ఈ యొక్క ప్రపంచం తగుడును మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది.
0: Therefore the whole universe goes on depending on the mind.
1: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
0: Therefore by transforming the mind, the principle of devotion is propagated in this world.
1: ఈ విధంగా మార్చి,
0: having transformed,
1: కృష్ణుడు తన యొక్క కార్యములు తన జరుపుతూ వస్తున్నాడు.
0: And Krishna went on fulfilling his own tasks.
1: కనుక భగవత్ యొక్క యుద్ధము, రామాయణం గాని, భారతం గాని, భాగవతం గాని, మూడింటి అంత కూడా కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది. కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ, లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
0: రామాయణ, భారత, భాగవత, దే స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్, హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ. ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
1: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
1: కర్ర తిట్టవచ్చు చిన్నగాను.
0: You can just change the bend and straighten any tree.
1: Kani rai marchara ava ravarayam.
0: But can anyone change the mind?
1: Kani manasu marchara.
0: But can they transform the mind and its mentality?
1: Mind marchadaniki veele ledu.
0: It is not possible at all.
1: Mind yokka swabhavam dani swabhavi.
0: The nature of the mind remains as it is.
1: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటినీ కూడా మార్చేసేస్తూ తానే మారి వస్తున్నాడు.
0: దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్టర్నల్లీ, బట్ హీ హాస్ నాట్ చేంజ్డ్ హిజ్ మైండ్.
1: తానే మారుతాడు కానీ పరుల యొక్క మైండ్ మార్చడు.

0: You may change for yourself, but you cannot change the mind of others.
1: And others also, self also changes.
0: And it is not possible even for you, for yourself, to change your own mind.
1: Kanuka manasu marchutaku margame ledu.
0: There is no path to change the mind.
1: Ilanti paristhitulu endu bhagavantuni yokka vishwasamu manam endu drudhamuga undali.
0: Under these circumstances, one should have strong faith in God.
1: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
0: When our faith is strong, God also will help us.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక రూపం కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: అది ఒక శక్తి.
0: ఇట్ ఈస్ పవర్.
1: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
1: ఈ పవర్ చేత ఎట్టి మార్పులను చేయవచ్చును.
0: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: ఆ విధంగా రాధా చంద్రిక ఇద్దరు కూడా ఏకమైపోయి,
0: రాధా అండ్ చంద్రిక ఆర్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్,
1: వారిద్దరూ ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
0: బీయింగ్ వన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
1: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
0: Both of them prayed to Krishna.
1: Krishna, మేము మీ ద్వారకకు చేరిపోలే.
0: Krishna, we should reach your Dwaraka.
1: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
0: Krishna, see that we reach your Dwaraka where you are.
1: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
0: Krishna said, I myself will take you along with me.
1: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
0: Having said so, Krishna,
1: పాండవులు కౌరవులు యుద్ధంలో గుడిగూడారు.
0: And there was war between Pandavas and Kauravas.
1: Indulo anni cheppina matalanta kuda marchipoyadu ani anukunnaru ee Radha Prabhu.
0: And these people thought that Krishna has forgotten the promise given to them.
1: Unnattu undi oka dinamu ratham vachindi.
0: All of a sudden the chariot reached there.
1: Each ekkadiki Dwaraku.
0: And it reached Dwaraka.
1: Dwaraka vellaadu Krishna digadu.
0: And Krishna got down there.
1: ద్వారక నుంచి అందరూ అన్ని 1000 కనులతో చూస్తూ వచ్చారు.
0: ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వెయిటింగ్.
1: కృష్ణుడు ఇక్కడికి వస్తున్నాడు అని ఆశ్చర్యపడ్డారు.
0: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు వాచ్ ద చారియట్ దేర్. వాట్ హ్యాస్ బ్రాట్ హిమ్ హియర్.
1: అక్కడ వెళ్ళినటువంటి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే రాధా ఇంటిలో ఉన్నాడు.
0: వేర్ ఇస్ కృష్ణ? వేర్ ఇస్ కృష్ణ? హీస్ ఫౌండ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ రాధా.
1: అప్పుడు అందరూ కనుక్కున్నారు, ఇది రాధా చంద్రిక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
0: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
1: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారక వెళ్ళారు.
0: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
1: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
0: రాధా చంద్రిక హ్యాడ్ ప్రేడ్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ది డిజైర్స్.
1: రాధా చంద్రికడే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
0: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
1: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
0: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ గాన్ దేర్.
1: చూసేటప్పటికి కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
0: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
1: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
0: కృష్ణ సెడ్, వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్, no one else can change him.
1: Kanuka daivam anetuvanti vaadu enni roopamto aina maaravachu.
0: God can assume any number of forms he wills.
1: Kaani deham okate,
0: but the body is one.
1: Margamulu enni ainapudigiri andulo unnatuvanti oka mahashakti okate.
0: There may be many paths and many forms, but the divine power is one and the same.
1: Andari endu oka power untunnadani meeru bhavistharu.
0: You think that the divine power varies from person to person.
1: Veri veriga undadu.
0: That's not different.
1: Ee deham nandu ye pranam untadu, ye atma untadu, adhe reethiga ee deham nandu adhe atma untadu.
0: Atma present in this body is very much present in that body also.
1: Ee andari endu kudunu adhe prema untundadi, adhe atma untundadi.
0: The same atmic principle is present in every one of you.
1: Kaluka idi AC current ఇది డిసి కరెంటు అంటే ఇన్ని రకాలైన మార్చు అది కరెంట్ ఏమో ఒకటే.
0: యు మే సే దిస్ ఇస్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఇస్ కరెంట్.
1: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందుకు ఒక్కటే ఉంటుండాలి.
0: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
1: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
0: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్.
1: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
0: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.
1: కిట్టి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
0: ద మైండ్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు బి చేంజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ గాడ్ టు హూమ్ ఇట్ ఇస్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కనుక మనోమార్పులు మానవుల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
1: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
1: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: బై మంత్ర ఆర్ తంత్ర
1: యంత్రంతో కూడా మారదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
1: కనుక చేంజ్ అయ్యేటువంటి అంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతుంటుంది.
0: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
1: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడికైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
1: ఎవరినైనా కూడా చేసుకొని పోగలడు.
0: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హీమ్.
1: కానీ ఎవరిని తీసుకెళ్లి వెళ్ళినప్పటికీ కానీ ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
1: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
0: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్ కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
0: బట్ హీ అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
1: కానీ ఎట్టి రూపం కొరకు అట్లది కాదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ నన్ ఆఫ్ ది నేమ్స్ బిలాంగ్ టు హిమ్ ఇన్ రియాలిటీ.
1: కానీ తాను ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్. కృష్ణ
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
1: ఎందుకు అది ఏడు.
0: అండ్ ఈజ్ నాట్ టూ. ఈజ్ నాట్ డ్యూయల్.
1: ఒక్కడిగానే ఉన్నాను.
0: గాడ్ ఈజ్ నాన్ డ్యూయల్ వన్.
1: ఎక్కడ పోయినప్పటికీ ఇక్కడ ఉండినప్పటికీ ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
0: యు మే బి ఎనీవేర్. యు మే గో ఎనీవేర్. యు మే బి వాట్ ఎవర్ యు మే బి బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
1: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: గాడ్ విల్ నెవర్ చేంజ్. హీస్ చేంజ్లెస్.
1: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
1: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీల్లేదు.
0: సో గాడ్ ఈజ్ చేంజ్లెస్. ఈజ్ ఎటర్నల్.
1: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడే ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము కేవలం ఒక పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
1: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము నిత్యము నిర్మలము నిరంజనము.
0: గాడ్ ఈజ్ ఎటర్నల్. ఈజ్ ఇమ్మోర్టల్. ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
1: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
0: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
0: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్. నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
1: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
0: డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
1: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఈస్ ప్యూర్. ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్. ఇట్ ఈస్ ఇమ్మోర్టల్. ఇట్ ఈస్ నెక్టరైన్. ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
0: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్.
1: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టా పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
0: దెర్ ఆర్ మెనీ నేమ్స్. వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: అందుకోసం చెప్పాడు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: దేర్ఫోర్ భగవాన్ సేస్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: రెండుగా లేదు.
0: ఈజ్ నాట్ డ్యూయల్.
1: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
0: వీ మే కన్సిడర్ గాడ్ ఈజ్ రామ అట్ వన్ టైమ్ బట్ హీ హాస్ బికమ్ కృష్ణ లేటర్ దట్ హీ గోస్ ఆన్ చేంజింగ్ యు మే ఫీల్ సో
1: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు
0: ఇట్ ఈస్ ఆల్ ది చేంజ్ ఇన్ యువర్ మైండ్ బట్ గాడ్ ఈస్ చేంజ్లెస్
1: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం భగవంతుడా అని పిలిచడం ఇది తప్పేముంది
0: వీ షుడ్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈస్ చేంజ్లెస్ వీ షుడ్ ప్రే టు గాడ్ దట్ వే ఓ చేంజ్లెస్ గాడ్ యువర్ ఎటర్నల్
1: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి
0: వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ దట్ ఈస్ చేంజ్లెస్
1: కనుక దైవం ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు
0: బికాస్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద నేమ్ బట్ గాడ్ ఈస్ వన్ అండ్ ద సేమ్
1: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది
0: మే గివ్ ఎనీ నేమ్ బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్
1: అది మారినందుకే సర్వము మారవచ్చు
0: When once the will of God changes, everything will change automatically.
1: Kanuka bhagavantuki ee changes anta kuda eppudu nichadu.
0: There are no changes whatsoever in God.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Mee premanu premagaane pettukondi.
0: Keep that love as pure love.
1: Aa pure purity gaane teeskondi.
0: That pure love, let it remain with all its purity.
1: Kaani purity ne unity.
0: And that purity will lead to unity.
1: Unity ne divinity.
0: And that very unity is divinity.
1: Kalugane mee yoga individual premanu premaga maarchukondi.
0: Convert the individual love into divine love.
1: Appudu divine love divine entity yoka bhagavantuniga maarutundi.
0: And that divine love will make you experience divinity.
1: ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు ఎన్నైనా చూడవచ్చు
0: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్ యూ కెన్ అటైన్ అచీవ్ ఎనీథింగ్
1: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు
0: యూ డౌట్ డివినిటీ అండ్ యూ క్వశ్చన్ ది డివినిటీ సమ్ పీపుల్ డూ ఇట్
1: కానీ ఎవరు చేయడానికి వీల్లేదు
0: వీ కెన్ నెవర్ క్వశ్చన్ ది విల్ ఆఫ్ గాడ్
1: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం
0: అండ్ వీ థింక్ దట్ వీ హ్యావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ హ్యావ్ చేంజ్ అవర్ మైండ్ వీ థింక్ సో
1: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు
0: బట్ గాడ్స్ మైండ్ ఈజ్ చేంజ్లెస్ ఇట్ ఈస్ యూనిఫామ్ ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్
1: అది స్థిరమైనటువంటిది
0: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్
1: స్టడీ అండ్ స్ట్రాంగ్
0: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్
1: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు
0: దట్ స్ట్రాంగ్ డివినిటీ దట్ స్టడీ డివినిటీ Well, we cannot meddle with it.
1: ఒక చెక్క ఉంటుండది వుడ్ ఉంటుండది
0: అండ్ హియర్ లైస్ ద వుడ్
1: ఆ వుడ్ ను మనం బాలు మాదిరి చేయవచ్చును
0: యూ కెన్ మేక్ విత్ దట్
1: అంబు మాదిరి చేయవచ్చును
0: యూ కెన్ మేక్ ఇట్ ఇన్ టు ఎ బాల్
1: అంబుగా చేయవచ్చును
0: అండ్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ టు ఎ బౌ అండ్ అన్ ఎరో
1: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు
0: అండ్ యూ కెనాట్ మేక్ ఇట్ ఇన్ టు కంప్లీట్లీ బెండ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బౌ
1: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది
0: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్ ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్
1: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మారుతుంటుంది
0: ద యూనివర్సల్ మైండ్ విల్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్
1: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు
0: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్
1: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు
0: God can bring about any change to any extent. He can do anything.
1: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒక దర్శనమే వచ్చును.
0: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
1: కలిగి ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
0: But each one will not have the darshan separately meant designed for him.
1: అది వారి వారి జాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును
0: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యూ మే విజువలైజ్ గాడ్
1: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాల చేయొచ్చు
0: బట్ ది మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఈనాడు ఇట్టి రహస్యమంత కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం
0: Bhagavan says that it is most essential for all of us to know ద సీక్రెట్స్ ఆఫ్ డివినిటీ దిస్ డే.
1: ఒక డివినిటీ తెలుసుకుంటుంటే యూనివర్స్ అంతా తెలుసుకున్నట్టు.
0: అండ్ వన్స్ యూ నో ది డివినిటీ యూ విల్ బి నోయింగ్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
1: కనుక ఈ ఒక్కదాన్ని మీరు గుర్తించండి.
0: దిస్ ఫ్యాక్టర్ యూ షుడ్ నో.
1: కానీ కొంతమంది చూస్తారు మరి మార్చుకుంటారు.
0: సమ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ బట్ దే గెట్ చేంజ్డ్.
1: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
0: నెవర్ చేంజ్ లైక్ దాట్.
1: ఆ చేంజ్ లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకు ఎంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
0: ఇఫ్ యు ఆర్ చేంజ్ లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
1: గాడ్ లోపంలోని మీరు లీనమైపోతారు.
0: ఇన్ఫాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యు ఆర్ చేంజ్ లెస్ అండ్ స్టడీ.
1: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
0: అండ్ యూఆర్ క్యారీడ్ అవే. యూ హ్ గాట్ బిలీఫ్ ఇన్ ఎవ్రీబడి వాట్ ఎవర్ ఈ సెట్ టు యూ.
1: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
0: బట్ యూ డోంట్ డౌట్ వాట్ ఎవర్ భగవాన్ సేస్. ఎవ్రీ వన్ ఈస్ బౌండ్ టు హ్యావ్ ఫెయిత్, టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ భగవాన్ సేస్.
1: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
0: ఆల్ ఆఫ్ యూ రిమైన్ విత్ వన్ పాయింటెడ్నెస్, విత్ వన్ మైండ్.
1: అనేక మంది యోగులు, భోగులు, జోగులు, విరాగులు, వైరాగులు అందరు కూడా మార్పు చెందుతూ వచ్చారు.
0: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్, ద సీకర్స్, ద రిచ్, ద అఫ్లుయెంట్, ద రినన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
1: వారి మనసు ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
0: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్ దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
1: ఋషికేశ్ పోయినప్పుడు, ఋషికేశ్
0: పోయినప్పుడు భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్.
1: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవ్ లో ఉంటున్నాడు.
0: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ కేవ్ నియర్ ఋషికేశ్.
1: వశిష్ఠ కేవ్.
0: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
1: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరూ ఉండరు.
0: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
1: అందులో చిన్న దీపం పెట్టుకుని,
0: అండ్ హెస్ గాట్ ఎస్ ల్యాంప్ ఓవర్ దేర్ వెరీ స్మాల్ వన్,
1: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
0: అండ్ హీ రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
1: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
0: ఇఫ్ ఎనీ వన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యూ గివ్ అస్ సమ్ మిల్క్.
1: ఏ మిల్క్ అయినా సరే,
0: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
1: ఎనిమిది కానీ, ఆవుది కానీ, గేదె కానీ, ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి అండి.
0: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, he used to ask, would you give me some milk?
1: Whatever is there, that is badranga pettukunevaru.
0: And he takes from them the milk and keeps it in a safe place.
1: Tea chesukunevaru.
0: And then he used to make use of it.
1: Dantlo konchu neelu posi deeni tea tho kalpukunevaru vadu, chakra vesukunevaru.
0: He will mix it with water and add some tea and sugar and consume it.
1: కట్టగలపడికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కూడా శక్తి లేకపోయింది.
0: హీ డిడ్ హావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
1: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయేవారు చాలా ఎత్తైనటువంటిది.
0: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
1: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగలపడి కొండ ఎక్కేవాడు.
0: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
1: పోయి ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హీ యూజ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
0: అండ్ దెన్ హీ విల్ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
1: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
0: అండ్ ఫర్ వన్ వీక్ హీ నెవర్ విజిటెడ్ ఎనీబడి.
1: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
0: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హీ హ్యాడ్.
1: అట్టు ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద,
0: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద.
1: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
0: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్, పురుషోత్తమానంద సా భగవాన్ దే.
1: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్, కమ్ భగవాన్.
0: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్.
1: దర్శన దర్శన్ దేవ్, దర్శన్ దేవ్.
0: ఓ భగవాన్ గివ్ మీ యువర్ దర్శన్, ఐ వాంట్ యువర్ దర్శన్, హీ ప్రేడ్.
1: ఒక్క జాబు చూశాను నేను పరిగెత్తొచ్చాను కిందికి.
0: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్ ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట.
1: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
0: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
1: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది ఒళ్ళు బరువు.
0: హీ డిడ్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
1: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
0: అండ్ కస్తూరి ran behind Swami as Swami was proceeding ahead.
1: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
0: కస్తూరి వాస్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైం.
1: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాము.
0: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
1: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద వాస్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
1: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
0: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమాంగ్ మెన్.
1: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
0: Now I am a noble man.
1: అని చెప్పేటప్పటికి అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
0: No one is there to tap the door. Kasturi was there all alone.
1: ఆయన మాత్రం చాలా సంతోషించి.
0: And he was very happy.
1: మీరు ఇద్దరు కలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది.
0: I am so happy that both of you have come.
1: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
0: And Purushottamananda was inside. Called Bhagavan also to go in. Swami went into that.
1: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
0: And Purushottamananda told Kasturi.
1: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
0: He said, Kasturi, you see what all is there inside.
1: అన్నప్పటికి కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా అతనికి కొంచెం ఆశగా ఉండింది.
0: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇంక్విజిటివ్.
1: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
0: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
1: ఈ పురుషోత్తమానంద దృష్టి నాపైనే పెట్టాడు.
0: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
1: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
0: భగవాన్ గేవ్ ఎ డేట్.
1: ఎప్పుడైతే నేను కనిపించానంటే మీ దీదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట్ అయిపోతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
1: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
0: భగవాన్ సెడ్ ఐల్ గివ్ యూ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
1: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
0: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
1: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
0: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైం సచ్ ఎ సచ్ ఎ డేట్.
1: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
0: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
1: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
0: వాస్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
1: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడను, ఆయన నాకు కనపడ్డు.
0: ఇఫ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద కేవ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ భగవాన్ అండ్ భగవాన్ కెనాట్ సీ హిమ్ ఫిజికలీ.
1: కనుక ఆయన పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టే పడిపోయాడు.
0: He was watching and he was staring and fell.
1: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
0: And then he sent a telegram to Bhagwan.
1: I am coming today.
0: He sent a telegram to Bhagwan. I am coming today.
1: Be ready, be ready, be ready.
0: Be ready, be ready.
1: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
0: And there is also Rajareddy in the company of Bhagwan. He is now there in Bombay.
1: అప్పుడు రాజారెడ్డి గురించి చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
1: ఇవ్వ పలాని డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియేటర్ పెట్టుకుంటారు, అది మీకు తెలిసిన కానీ నాకు తెలియదు.
0: అండ్ యూ కీప్ ది స్లిప్ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యూ ఆన్ సచ్ సచ్ డేట్ ఎట్ పర్టికులర్ టైం.
1: ఢిల్లీలో అందరూ కాచుకున్నారు.
0: దేర్ ఇన్ ఢిల్లీ ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ స్వామి, ఆల్ డిగ్నిటరీస్ వర్ వెయిటింగ్ ఫర్ స్వామి.
1: అందరూ కాచుకొని ఉన్నారు.
0: దేవర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్.
1: వెయిటింగ్ చేసుకుంటూ ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చి ఉంటారు.
0: దెన్ దేర్ వాస్ బ్రాడ్కాస్ట్ న్యూస్.
1: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
0: అండ్ దే కుడ్ ట్యూన్ దేర్ రేడియో అండ్ దే ఆల్ కుడ్ సీ స్వామి.
1: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రారంభం పోయింది.
0: యాజ్ ఆల్ వర్ వాచింగ్ పురుషోత్తమానంద fell down and breathed his last.
1: పోయేటప్పటికి అందరు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
0: అండ్ ఆల్ సెండ్ టెలిగ్రామ్స్ టు భగవాన్.
1: స్వామి పురుషోత్తమానంద నిమిత్తం వచ్చారు.
0: స్వామి పురుషోత్తమానంద రీచ్ యూ.
1: నేను చెప్పాను అవును అవును అన్నారు.
0: భగవాన్ సెడ్ ఎస్ ఎస్ హీ రీచ్ మీ.
1: కనుక అతని యొక్క అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పారు.
0: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ట కేవేర్ పురుషోత్తమానంద స్టేడ్ యు గో అండ్ వాచ్.
1: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
0: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
1: అక్కడ పోయి ఆ కేవ్ను దర్శిస్తే
0: వెన్ దే ఓపెన్ ద డోర్ అండ్ స్టార్టెడ్ సీయింగ్ ద హోల్ కేవ్
1: గుహ అంతా కూడా భస్మంగా నిండింది.
0: హోల్ కేవ్ ఈస్ ఫుల్ ఆఫ్ విభూతి ఆఫ్ భగవాన్ దేర్ ఇన్ ద కేవ్.
1: కళాధవునికి శివానంద వాళ్ళు అంతా వచ్చేసేసి ఆయన తీసుకొని పోయి ఆయన గంగలో కలిపారు.
0: అల్టిమేట్లీ ది బాడీ వాజ్ టేకెన్ అండ్ దెన్ ఇమర్స్డ్ ఇన్ గ్యాంజెస్.
1: అప్పటి నుంచి కూడా పురుషోత్తమానంద పేరు చాలా పెరిగిపోయింది.
0: అండ్ సిన్స్ దట్ డే పురుషోత్తమానంద వాజ్ పాపులర్ డే బై డే మోర్ అండ్ మోర్.
1: పురుషోత్తమానంద శిష్యులు అందరూ పుట్టపర్తికి వచ్చేసారు.
0: ఆల్ డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద విజిటెడ్ పుట్టపర్తి. దే అరైవ్డ్ హియర్
1: అక్కడ వచ్చి పద్దెనిమిది నిలిచిపోయారు.
0: దే స్టేడ్ హియర్ ఫర్ 10 లాంగ్ డేస్.
1: మా గురువు మీ దగ్గరికి వచ్చేసారు.
0: దే ఆల్ టోల్డ్ భగవాన్ అవర్ గురు రీచ్డ్ యూ అండ్ వీ ఆల్ హ్యావ్ కమ్ హియర్.
1: కనుక మేము అతన్ని దర్శించుకుని పోవాల.
0: Want to see him and go, Bhagwan.
1: అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకందరూ మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
0: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ ఫర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
1: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
0: పురుషోత్తమానంద ఈజ్ రియల్ ఏ నోబుల్ సోల్.
1: ఉత్తముడే పురుషోత్తముడు.
0: Is Purushottama, the noble among Purushas, men.
1: అని అందరూ చాలా ఆనందించారు.
0: ఆల్ వర్ వెరీ హ్యాపీ ఆన్ నోటీసింగ్ దిస్.
1: పురుషోత్తమానంద కేవలం నేను రెండు దినాలు ఉంటున్నాను.
0: స్వామి స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్.
1: ఒక దిన నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను.
0: వన్ డే హీ వాంటెడ్ టు రిటర్న్.
1: కానీ ఆయన కోరాడు ఇంకా ఒక దిన ఉండి తీసుకోండి వచ్చినారంటే నేను ఆయన చెప్పి
0: ప్రే టు భగవాన్ to stay there for a day more.
1: అప్పుడు ఒక దినం ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధాలు ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
0: స్వామి స్టేడ్ దేర్ 1 డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిస్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
1: నిద్రపోయాడు
0: అండ్ హీ స్లెప్ట్.
1: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు చాలా సమాధిలో పోయాడు.
0: And the sleep took him to samadhi state.
1: ఎంత సేపైనా ఇంకా దేయలేదు.
0: And he didn't get up for any length of time.
1: కానీ ఇంకొక డిస్టర్బెన్స్ చేయకూడదు.
0: But no one should be disturbed.
1: అప్పుడు ఉంటుంది నేను కూడా అక్కడే ఉన్నాను.
0: And as he remained in samadhi, Bhagwan also didn't disturb him.
1: చీకటి అయిపోయింది.
0: And it was dark.
1: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
0: And nothing is visible at that time.
1: అది చూచి కస్తూరి ఎవరితో చెప్పాడు చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
0: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
1: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాను.
0: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
1: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
0: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
1: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ శివానంద ఒకే కోపం.
0: శివానంద ఈజ్ ఫుల్ ఆఫ్ యాంగర్.
1: అక్కడ 2 దినాలు ఉన్నారు. ఇక్కడ ఉండలేదు మా శాస్త్రం ఉండబడ అట్లా ఆయన చాలా బాధపడ్డాడు.
0: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్ భగవాన్ యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ అప్సెట్.
1: ఎవరైనా కోపడుకొని నాకేమి.
0: Let anyone think as they feel, but
1: Bhagavan is not bothered.
0: I stayed there with Purushottamananda.
1: Evarevalu kunaga naake bhayam ledu.
0: Let anyone feel as they wish, but Swami is not bothered.
1: Rendu dinu nenu Purushottamananda asramlo 2 dinamulu nenu untunanu ani paper lo vachetappudiki andaru aanandicharu.
0: When one of the newspapers came with the news that Bhagavan stayed with Purushottamananda for 2 days, everybody, the whole population, were extremely happy on coming to know this news.
1: Atta vaada ayana daggara untunte andaru aanandicharu
0: and Bhagwan gave happiness, bliss to everybody that assembled.
1: మీ అందరి హ్యాపీనెస్ నా హ్యాపీ అన్నాను.
0: భగవాన్ సెడ్ ఇఫ్ యు ఆర్ ఆల్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ.
1: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చిపెట్టేసి.
0: దట్ వశిష్ఠ కేవ్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ దిస్ డే.
1: ఇప్పుడు కూడా అట్లే ఉంది.
0: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
1: పోయినతో ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.
0: వెన్ భగవాన్ విజిటెడ్ ఢిల్లీ అండ్ భగవాన్ మేడ్ ఎవ్రీబడి టు జాయిన్ భజన్.
1: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
0: దెర్ ఆర్ మెనీ సేజెస్ అండ్ సెయింట్స్ హూ ఆర్ యర్నింగ్ ప్రేయింగ్ ఫర్ భగవాన్.
1: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
0: When that is the height of love of those sages, saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasara festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: The one law that holds the key to the wonders and mysteries of this universe is the law of karma. In his Guru Purnima discourse on the 21st of July 2005, Bhagwan Baba tells us how no one is immune from the cycle of cause and consequence, and why we must live pure and noble lives.
1: కట్టడయైనయెట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతిని పెట్టినో పెట్టినట్టు అనుభవింపక తీరదు. కాళ్ళు మీదుగా గత్తిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే మానవ.
2: Who can estimate the consequences of the true action in life and the destiny that awaits? It is something like the bat that is hanging to the branches of the tree with its body turned upside down.
1: Prapanchamana rakkargala pachi petti okka chudanu aakasham nandu sancharistu untadi.
2: In this world you find birds flying high across the sky.
1: Kani rekkalgalu ee gabbidamu anchestundi kani tana sasthanamu chettu komma aa chettu kommalaku kaalu tagilinchi tanu tala krindiki pettukoni tana jeevitham gaduputhundi.
2: The bat, although it has got the wings, will not fly. But it hold on to the tree with its feet and with the head turned down.
1: Idi cherina karmam kada?
2: Is it not the fate of the destiny?
1: Evaranna cheppinanu lokamulo inni rakamulainatundi oka charyalu jarugutundinappudiki evari karma varini anubhavinchali.
2: Though we find varied actions and diversity in this world, each one has to face the consequences of one's own action.
1: Idi loka sahajam.
2: This is quite natural in this world.
1: Vidyarthulara.
2: Students.
1: Vidyarthinilara.
2: Boys and girls.
1: Prapanchamunandu evarevaru enninni chesinappudikani vaaru chesindi maatramu tappindi kaadu.
2: In this world, one might act in one's own way, but they cannot escape destiny or the results of one's own action.
1: Enni chesinanu enni chusinanu enni cheppinanu taanu chesechuvanti oka pani chaala pradhanamainatundi.
2: Whatever that is said, whatever that is seen, whatever that declared and thought over, one cannot run away from this results of his action.
1: Aithe mahaneeru chesinatundi mahaneeruku paamaru chesinatundi paamaruku daukam chesinatundi daukamuku dani results tappaga vastuntadi.
2: Be that a saint or an ignorant innocent one, worldly otherwise, one cannot escape the results of one's own action.
1: Kanuka manam chesinadi తప్పించుకోవచ్చును అని ఎవరికి యుక్తి ఉండకూడదు.
2: Therefore one should never entertain the thought that he can run away from the results of his action.
1: నీవు ఎక్కడికి వెళ్ళినను ఆ కర్మ యొక్క రిజల్ట్స్ నీ వెంట మేఘములు అనేది వెంటాడుతుంటాయి.
2: The results of your action will follow you like your own shadow wherever you go.
1: కనుక మనం చేసినటువంటి మంచి చెడ్డ రెండు కూడాను మన మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
2: Therefore we have to keep in view always installed in the altar of our mind the good and the bad deeds that we have done.
1: Aithe idi evvariki cheppi vacheyatundi kaadu.
2: This has not dawned with any prior announcement.
1: Ventane tana needavale tana ventaadutuntadi.
2: It follows you like your own shadow.
1: దీనిని తప్పించుకున్నట్టు ఎవరికి వ్యసం కాదు.
2: యూ కెనాట్ రన్ అవే నార్ ఎస్కేప్.
1: అయితే కొన్ని దైవానుగ్రహం చేత తప్పించుకోవచ్చు.
2: హౌఎవర్ గాడ్స్ గ్రేస్ విల్ గివ్ యూ ఏ వే అవుట్ ఆఫ్ దిస్.
1: గాడ్స్ గ్రేస్. కనుక మానవుడు ఎంతకాలం బ్రతికినప్పటికని, ఎంతకాలం సంచరించినప్పటికని, ఎంత గొప్పవాడు అయినప్పటికీ తాను చేసినటువంటిది మాత్రము వెంటాడుతూ ఉంటాడు.
2: Therefore one may live long. They may be great people of all achievement and accomplishment, but they have to bear in their mind that they have to face the results of their actions.
1: వెంటనే వచ్చి తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు.
2: And the result, the consequence of one's own action, goes on repeating, let that be done, let that be faced.
1: కానీ దీనిని లక్ష్యం చేయకుండా మానవుడు సంచరిస్తుంటారు.
2: Man is not mindful of this divine law, natural law, and he moves about.
1: కనుక ఈ గబ్బిలములు ఇన్ని రకములైనటువంటి జాతులు అయినప్పటికీ సంచరిస్తూ ఉంటాయి.
2: Bats move like that, though they have all the faculties.
1: దానికి ఒక ఇల్లు వాకిలి అనేటువంటిది లేదు.
2: దే డోంట్ హ్యావ్ ఎనీ పర్మనెంట్ అబోర్డ్ ఆర్ ప్లేస్ ఆఫ్ డ్వెల్లింగ్.
1: ఈనాడు ఇక్కడ, రేపు అక్కడ, ఇంకో మొన్నాడు ఇక్కడ, ఈ విధంగా స్థానాలను మారుస్తూ ఉంటుంది.
2: బ్యాట్స్ గో ఆన్ షిఫ్టింగ్ దేర్ ప్లేసెస్ ఆఫ్ లైఫ్, లివింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దాట్ ప్లేస్, హిదర్ అండ్ థిదర్.
1: తిన్నది నోటి నుంచి.
2: అండ్ ఇట్ జస్ట్ పార్టేక్స్ ఫుడ్ లైక్ ఎనీ వన్ త్రూ మౌత్.
1: కానీ అనుభవించినది నోటి నుంచి.
2: అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ద సేమ్.
1: ఇది మంచి చెడ్డ రెండు కూడాను దానికి తెలిసి కూడాను దాన్ని వదలటం లేదు.
2: దో ఇట్ నోస్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, ఇట్ ఇస్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ ఇట్స్ ఓన్ నేచర్.
1: కనుక మానవుని యొక్క కర్మలు కూడాను ఇట్టివి.
2: హ్యూమన్ యాక్షన్స్ ఆర్ ఆల్సో ఆఫ్ సేమ్ కైండ్.
1: ఇట్టి గబ్బిరముల యొక్క జీవితము ఎవరిచ్చారు?
2: హూ గేవ్ దిస్ లైఫ్ ఆఫ్ ఎ బ్యాట్?
1: గబ్బిరములు తాము చేసినటువంటి ఒక కర్మని తనకు ఈ రకంగా బాటవనే ఏర్పడుతూ ఉంటుంది.
2: ది కైండ్ ఆఫ్ లైఫ్ లెడ్ బై ద బ్యాట్ ఈజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ మేకింగ్, ద రిజల్ట్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ యాక్షన్.
1: కనుక మనము ఎట్టి పని చేసినామో అంటే మంచిది మంచి, చెడ్డకు చెడ్డ, రిలేటివ్లీ రిజల్ట్స్ వస్తూనే ఉంటుంటాయి.
2: దేర్ఫోర్ బేస్డ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్ గివ్ అస్ ద రిజల్ట్స్ ఈక్వల్లీ ప్రపోర్షనేట్లీ.
1: కనుక భగవంతుని యొక్క సంబంధము, భగవంతుని యొక్క చర్యలు ఎవ్వరు కూడా ఇట్టివి అట్టివి అని చెప్పటకు వీలు కాదు.
2: నన్ కెన్ ఎస్టిమేట్, నన్ కెన్ గేజ్, నన్ కెన్ మెజర్ ద డివైన్ విల్, ద డివైన్ థాట్ అండ్ ద డివైన్ యాక్షన్.
1: మనం తప్పులు చేసి దాన్ని మూసిపెట్టుకుని సంచరించవచ్చు.
2: అట్ ద హ్యూమన్ లెవెల్ వన్ మైట్ కమిట్ ఎ మిస్టేక్ అండ్ కవర్ ఇట్ అప్ అండ్ గెట్ లాంగ్.
1: అయితే అవి మాత్రము నిన్ను మూయవు.
2: బట్ the actions will not cover you.
1: Good or bad. Good or bad.
2: Good or bad, whatever may be.
1: అది ఎప్పుడు కూడాను రెండు వల్ల వెంటాడుతుంటుంది.
2: The good and bad will always necessarily follow you.
1: ఈ విధమైనటువంటి యొక్క చర్యను మన గబ్బిలములు ఎన్నో విధములు నేర్చుకున్నది.
2: These are the lessons that a bat teaches to everybody.
1: ముఖ్యంగా మానవుడు చూస్తున్నప్పుడు చాలా గొప్పవాడుగా ఉంటాడు.
2: యాజ్ వీ జస్ట్ అబ్జర్వ్ వీ ఫైండ్ మ్యాన్ ఈజ్ మైటీ.
1: మాట్లాడే సమయం లోపల చాలా ఘనంగా ఉంటుంది.
2: యాజ్ హి థాట్స్ ఈజ్ రియలీ గ్రేట్ బొంబాస్టిక్.
1: కానీ దాని రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎవరికి ముఖం చూపడు.
2: బట్ యాజ్ హీ ఫేసెస్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్షన్స్ హీ డజంట్ వాంట్ టు షో హిస్ ఫేస్ టు ఎనీబడీ.
1: అక్కడ వీని గుట్టును బట్టం పడి పెట్టుతుంది.
2: బికాస్ దేర్ ద ట్రూత్ విల్ కమ్ అవుట్.
1: కనుక మనము గబ్బిడం వంటి వారం.
2: దేర్ ఫోర్ అవర్ లైఫ్ రైట్ నౌ ఇస్ లైక్ దట్ ఆఫ్ ఎ బ్యాట్.
1: ఎన్ని పనులు చేసినప్పటికీ, ఎన్ని ఘన కార్యములు ఆచరించినప్పటికీ మనం చేసినటువంటిది ఎక్కడికి పోయినా కూడా తప్పినది కాదు.
2: వాట్ ఎవర్ ది గ్రేట్నెస్ అండ్ హైట్స్ ఆఫ్ ఆల్ ద గుడ్ డీడ్స్ అండ్ గుడ్ యాక్టివిటీస్ దట్ వీ అండర్ టేక్, వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్.
1: ఎప్పటికీ దానిని మనసులో పెట్టుకుని జ్ఞప్తించుకోగలం.
2: We have to remind ourselves constantly of this basic law.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of law.
1: ఈ జగత్తు యొక్క సంచారము, జగత్తు యొక్క జీవిత లక్షణము చాలా చిత్ర విచిత్రమైనటువంటిది.
2: The worldly ways and the goal and the destiny are mysterious beyond our comprehension.
1: చిత్రంబులు,
2: peculiar.
1: లోక చరిత్రంబులు,
2: and as forms the history of the world.
1: ఇవన్నీ కూడా నువ్వు ఏవైనప్పటికీ మనకు కనిపించవు, కానీ మనకు అన్ని వినిపించడము చేయించటము జరుగుతూ ఉంటుంది.
2: దో దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ నాన్ అపారెంట్ బట్ దే ఆర్ హర్డ్ అండ్ మోటివేట్ యూ టు టేక్ టు యాక్షన్.
1: చిత్రంబులు, త్రైలోక విచిత్రంబులు, భవరతాల విత్తంబులు, సన్మిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
2: They are so peculiar, mysterious and understandable, sacred to the all three worlds, so endearing to all saints and seers and sages. And the most important for everybody, that is the story of God.
1: కనుక నీవు దీన్ని ఏ విధంగా కూడా మూసిపెట్టుకో వీలు కాదు.
2: Therefore, it is impossible to hide it forever and ever.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీకు ఈ చెప్పే పదములను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ ఆల్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్.
1: బట్ దీన్ని అనుభవించే సమయంలో అప్పుడు మాత్రము దీన్ని ఏ విధంగా అనుభవిస్తారో అది మీకే తెలుసు.
2: బట్ యాజ్ యూ టేక్ టు ఎక్స్పీరియన్స్ యాజ్ యూ పాస్ త్రూ ద క్రూసిబుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ బెస్ట్ నోన్ టు యూ దెన్.
1: కనుక కర్మఫలం అనేటువంటిది తప్పేది కాదు.
2: Therefore, karma phala, the results of action, are inescapable.
1: Karmam tappipoyinappudini karma phalam matramu tappadu.
2: Action would come to an end at one stage, but the results will be kept in waiting.
1: Ee gabbidamulu ee rakamainatunte oka cheriyalu chesi kattagarpana swasthanam cheyutuntai.
2: Bats, after passing through such its natural tendency and temperament, would reach its own place.
1: తాను ఏమీ తప్పులు చేయలేదన్నట్టుగా కనిపిస్తుంటారు.
2: We appear as though we have not committed any mistake.
1: అయితే తాను చెప్పినప్పటికీ అవి మాత్రము వద్దనవు.
2: Though it is negated, denied on the face value, the fact remains as it is.
1: కనుక మానవుడు తెలియని కూడాను మనం మూసిపెట్టుకోవడం వీలు కాదు.
2: Therefore, it is impossible for anybody to cover up one's own mistakes forever and ever.
1: Aneka grandamlo manam chalutuntam.
2: We go through many of the textbooks.
1: Ee textbooks lo kuda kavalsinatha matters anta untadi.
2: There's lot of material matter in our textbooks.
1: Kani annitini manam cheriyalo pettunnama?
2: Do we translate them all into action?
1: No. Konni avasaramaina matramu teeskuntamu. Anavasaramaina pettu vadala pettuntam.
2: We take those that are essential and drop out those which are non-essential.
1: నీవు ఏమి వదిలినావో అవే ఆ కర్మ పట్టుకుంటుంది.
2: Therefore, that which is dropped will certainly catch hold of you later.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: కర్మఫలం తప్పుతుంది అని మీరు అనుకోవచ్చు.
2: You may think that you can escape karma phala, the results of your action.
1: అయితే కర్మఫలం తప్పుతుంది, నిజమే.
2: Sometimes it is escapable, no doubt.
1: ఎప్పుడు?
2: When?
1: దైవానుగ్రహములకు పాత్రులైనటువంటి వారికి ఆ కర్మం తప్పిస్తుంది.
2: When you are the recipient of God's grace plentifully, you can escape the results of your action.
1: కర్మ ఎంత చేస్తున్నావో దానికి పదింతలు కర్మ ఫలం లభిస్తుంది.
2: As is the action, so is the consequence, even much more.
1: కనుక మనము ఫలితం తప్పించుకోవాలనుకుంటే దైవానుగ్రహములకు పాత్రులు కావాలి.
2: Therefore, in order to avoid the results of our action, one has to pray to God and deserve His grace.
1: Kanuka andaru panditulandaru chepparu inadu.
2: So many scholars spoke to you.
1: Ee karma phalam tappindi kaadu, vente vastuntadi, vente vastuntadi.
2: Many pandits, scholars said that your karma phala will follow you.
1: Kaani vente vastundi kaani manaku baadha pettadu.
2: Though with God's grace it may follow you, but it won't hurt you.
1: Ketla anaga
2: how
1: మంచి పవర్ఫుల్ మిషన్ వచ్చిస్తుంటాడు.
2: సంథింగ్ లైక్ పవర్ఫుల్ మిషన్.
1: ఆ మిషన్ లో బాటిల్ లో వేసి ఉంటారు మందు. బాటిల్ లో
2: వీ హావ్ గాట్ దిస్ మెడిసిన్ ఇన్ ద బాటిల్.
1: ఆ మెడిసిన్ బాటిల్ చదివినప్పుడు దీనికి ఈ ఫలము ఈ ఫలము ఈ ఫలము అని కొన్ని రాసి ఉంటారు.
2: ఆన్ ద బాటిల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మెడిసిన్ కంటెయిన్డ్ ద రెమెడియల్ మెజర్స్ ఆర్ క్లియర్లీ రిటన్ దేర్.
1: కానీ దీన్ని చదివి మనం దాన్ని వదిలిపెట్టకూడదు.
2: బై మియర్లీ గోయింగ్ త్రూ దాట్ రిటన్ కెప్ట్ ఆన్ ద బాటిల్
1: రాశారు,
2: వీ షుడ్ నాట్ రిమైన్ దేర్.
1: దీనికి ఫలం ఇస్తుంది అని
2: దేర్ ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేటెడ్ ద రిజల్ట్స్ ద ఫ్రూట్స్.
1: కానీ కొంతకాలం చూస్తే ఆ ఫలితం ఏమాత్రం ఉండదు.
2: After some time you will notice that you don't find a remedy even after consulting the
1: medicine. ఎట్లనగ ఆ మందు కొంచెం టైం తప్పిపోయింది అంటే,
2: as the date of expiry is already over,
1: అది మందు ఎంత తిన్నప్పటికి దాని ఫలితం ఇవ్వదు.
2: You may go on consuming medicine but it will not give you any relief.
1: కనుక బాటిల్ లో ఉన్నటువంటి ఒక మెడిసిన్ కర్మఫలం తప్పొచ్చింది.
2: Therefore the medicine in the bottle will help you to escape the karma phala.
1: Etla daivanugraham cheta meeku expire ayipothundi.
2: By God's grace the date of expiry would be nearing.
1: Kanuka prapanchamulo ekti karmanu aacharinchinappudikini ivi konni tapputayi.
2: In this world we may act in different ways but yet we can just escape from that.
1: తప్పించుకోవడానికి మానవుని యందు ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
2: బట్ మ్యాన్ షుడ్ హ్యావ్ దట్ పొటెన్షియల్ దట్ కెపాసిటీ టు ఓవర్కమ్.
1: అది సంపాదించుకున్నప్పుడు నీవు అడగ మునిపే దాని పవర్ అంతా తగ్గిపోతుంది.
2: యాజ్ యూ అక్వైర్ ద డిజర్వ్డ్నెస్ అండ్ గాడ్స్ గ్రేస్ యూ కెన్ ఎస్కేప్ ది రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: మార్కండేయునకు 16 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు.
2: మార్కండేయ was given the age 16 years to live.
1: Kani 16 years complete aipoyindi
2: and the 16 years prescribed given was over.
1: Ee natiki aa 16 years complete avutundi
2: and he completed 16 years this day.
1: Kani pillavaniki gnapam ledhu kani tallidalluku eppudu kuda nadu gnapthikane untadi.
2: The boy does not know the age limit given to him but the parents know it well.
1: Emti ee chitram నాకు ఏనాడు కూడా మీరు చెప్పలేదే అని కుమారుడు చాలా బాధపడతాడు.
2: ద బాయ్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టేకెన్ బ్యాక్ అండ్ సెడ్ వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ యు నెవర్ టోల్డ్ మీ ఎనీథింగ్ బిఫోర్.
1: 16 సంవత్సరాలు ఈనాటితో నిండిపోతుంది
2: అండ్ యూ కంప్లీట్ 16 ఇయర్స్ దిస్ డే.
1: కనుక రేపటి నుంచి నీవెవరో మేమెవరో.
2: టుమారో ఆన్వర్డ్స్ వీ డు నాట్ నో హూ ఇస్ హూ.
1: అంతనా ఇది నాకు మొదలు ఎందుకు చెప్పకూడదు.
2: And he said, why didn't you inform me even before?
1: ముందే నాకు తెలిసి ఉంటే నేను తప్పక దీనికి జాగ్రత్తగా ఉండేటువంటివాడిని.
2: Had I known earlier, I would have been very careful.
1: కానీ ఆనాటి నుంచి మందిరంలోకి వచ్చున్నాడు ఈశ్వర మందిరంలో.
2: Since that day he sat there in the temple of Ishwara.
1: పూజ చేస్తూ ఉన్నాడు.
2: He went on worshipping.
1: సాయంకాలం కావచ్చింది.
2: And it is the evening time.
1: ఇంకా 5 గంటలు అవుతుంది.
2: And it's around 5 o'clock.
1: అప్పటికి తల్లి తండ్రి ఇద్దరు పోయి దేవాలయం దగ్గరగా కాచుకున్నారు.
2: మదర్ అండ్ ఫాదర్ వర్ వెయిటింగ్ దేర్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద టెంపుల్.
1: పాసం వేశాడు.
2: అండ్ దెన్ ఎ న్యూస్ వాస్ స్ప్రెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: ఈ మార్కండేయుడు
2: ఇన్ఫార్మ్ మీ ఈవెన్ బిఫోర్.
1: ముందే నాకు తెలిసి ఉంటే నేను తప్పక దీనికి జాగ్రత్తగా ఉండేటువంటివాడిని.
2: హ్యాడ్ ఐ నోన్ ఎర్లియర్ ఐ వుడ్ హావ్ బీన్ వెరీ కేర్ఫుల్.
1: కానీ

0: హస్తం పెట్టాడు.
1: అండ్ మార్కండేయ వాస్ బ్లెస్డ్ బై ఈశ్వర హింసెల్ఫ్.
0: అప్పుడు ఆ శిరస్సు పైన చేయబెట్టినప్పుడు, కానీ ఈ పాశము నా యొక్క హస్తం కూడాను ఈశ్వరుని యొక్క శిరస్సు పైన ఉంటుండది.
1: అండ్ నౌ ఈశ్వర ఇస్ అబౌవ్ మీ, ఐఎమ్ అండర్ హిస్ చెక్ అండ్ కంట్రోల్.
0: కాబట్టి నా చేతి కూడాను ఈ యొక్క పాశం తగులుతుంది.
1: Therefore, along with Markandeya, I am also chained, bound by this
0: passion.
1: And he said, he sat there fearlessly.
0: ఈ విధంగా వేసేటప్పటికి ఆ పాశం తీసి మార్కండేయుని వదిలి మార్కండేయుడు చిరంజీవిగా ఉండమని కోరాడు.
1: And then Ishvara blessed him, and he freed Markandeya, and he blessed him with long life, eternal life.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడాను తప్పించుకున్నటకు అతని యొక్క చింతనే ప్రధానమైనటువంటిది.
1: దర్ఫోర్ మార్కండేయ వుడ్ ఆల్సో క్రాస్ దట్ లిమిటేషన్ ఆఫ్ ద డివైన్ కమాండ్ అండ్ ఎర్న్ హిస్ గ్రేస్ అల్టిమేట్లీ.
0: కనుక దైవానుగ్రహం చేత ఎట్టి పాశుపంతమైన తప్పించుకోవచ్చు.
1: దర్ఫోర్ విత్ గాడ్ గ్రేస్ యూ కెన్ విన్ ఓవర్ ఆల్ అబ్స్టకల్స్ డిఫికల్టీస్ ఆన్ యువర్ వే ఆఫ్ యువర్ లైఫ్.
0: కనుక దైవ చింతన మాత్రం నిరంతరము చేస్తూ ఉండాలి.
1: దర్ఫోర్ యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ ఫెర్వెంట్లీ.
0: అప్పటి నుంచి చాలా మంది భక్తులు ఈ విధంగా అంత్యకాలం వచ్చే సమయంలోప్పటికీ కట్టగలప్పటికీ రామ కృష్ణ గోవింద గోవింద అని ఈ విధంగా నామస్మరణ చేస్తూ ఉంటుంటారు.
1: సిన్స్ దెన్ పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్, చాంటింగ్ హిస్ నేమ్, గాడ్స్ నేమ్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్.
0: ఈ విధంగా దేవుడు ఇచ్చిన వరాన్ని కూడాను ఆ వెనుకకు తీసుకుంటాడు.
1: గాడ్ ఈజ్ ఆల్సో రెడీ టు టేక్ బ్యాక్ వాట్ హీ విల్డ్ ఎర్లియర్.
0: దైవం ఏది కూడా కష్టం కాదు.
1: నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్.
0: వరం ఇవ్వచ్చును, వరం తప్పించవచ్చును.
1: హీ కెన్ సర్టన్లీ కన్ఫర్ గ్రేస్ అండ్ హీ విల్ ఆల్సో గివ్ ఫైండ్ అన్ ఎస్కేప్ టు యూ టు రన్ అవే ఫ్రమ్ ది రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఆనాటి నుంచి మార్కండేయుని యొక్క తల్లిదండ్రులు దీన్ని చాటుతూ వచ్చారు.
1: ఇస్ దట్ డే మార్కండేయ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై హిస్ పేరెంట్స్.
0: దైవము వరం ఇస్తాడు,
1: God confers boons.
0: కానీ దాన్ని క్యాన్సిల్ కూడా చేస్తాడు.
1: అండ్ హీ కెన్ ఆల్సో క్యాన్సిల్ ఇట్.
0: కనుక మనం దైవం ఇచ్చినాడని మనం భయపడకూడదు.
1: వీ కెనాట్ బ్లోట్ అవర్ సెల్స్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ బూన్స్ ఆర్ కన్ఫర్డ్.
0: కనుక దైవం ఇస్తాడు అని తప్పిస్తాడు.
1: గాడ్ గ్రాంట్స్ అండ్ కెన్ ఆల్సో క్యాన్సిల్.
0: ఈ విధంగా అనేక మంది భక్తుల యొక్క ప్రాణములను బాధలను తప్పించి వారిని సుఖవంతులుగా చేస్తూ వచ్చాడు.
1: గాడ్ బై కన్ఫరింగ్ గ్రేస్ మేక్ పీపుల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, మేకింగ్ దెమ్ టు ఓవర్కమ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద డిఫికల్టీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ కొంతమంది అహంకార పనులు ఎట్లా చేస్తాడు చూస్తాము అని వాళ్ళందరూ దాన్ని టెస్ట్ చేస్తుంటారు.
1: బట్ సమ్ అవుట్ ఆఫ్ ఈగో వాంట్ టు టెస్ట్ గాడ్స్ విల్.
0: ఆ టెస్ట్ గత కూడా భగవంతుడు చిక్కేటువంటి వాడు కాదు.
1: They cannot test God's will at any time.
0: ఇన్ని టెస్ట్లు చేసినప్పటికీ అక్కడంతా కూడా వేస్ట్ అయిపోతుంది.
1: What all the tests that an egoistic man does, they'll all be in vain, useless.
0: Ego, jealousy, hatred, ఇవంతా కూడా తప్పిపోయేటువంటి వేటి.
1: This will total failure is the result of evil qualities like jealousy, pride, and ego.
0: ముందు ఏది కూడా పని చేయలేదు.
1: We should understand with God's grace nothing in this world anti can work.
0: కనుక దైవానుగ్రహానికి ముందు పాత్రలు కావాలి.
1: So we should deserve God's grace.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
1: At all times, everywhere, every moment we should spend time thinking of God.
0: అందుకోసమే స్వామి అనేక విధములైనటువంటి సాధనలు ప్రారంభించాడు.
1: Bhagavan has given us so many spiritual practices, sadhana.
0: రాత్రి పూట కూడాను నగర సంకీర్తనం చేస్తూ వచ్చాడు.
1: అండ్ విల్ ఫైండ్ పీపుల్ సింగింగ్ భజన్ ఇన్ ద నైట్ టైం.
0: ఏ నిమిషంలో వస్తారో భగవంతునకు యమధర్మరాజుకు మంచి చెడ్డ రెండు తెలియదు.
1: అండ్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ నథింగ్ మ్యాటర్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: కానీ వాళ్ళు నగర సంకీర్తనం చేసే సమయంలో నగర సంకీర్తనలోనే పడిపోవచ్చు.
1: యాజ్ దే గో ఆన్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ వెల్ దే మే లీవ్ దిస్ బాడీ.
0: ఇట్లు దైవం యొక్క అనుగ్రహాన్ని తప్పించుకొని పొందడానికి ఎన్ని రకములైనటువంటి సాధనలు చేస్తున్నారు.
1: Therefore many spiritual practices have been undertaken so as to be free from all the difficult

0: ప్రాక్టీస్ ఆఫ్ కర్మఫల.
1: కానీ మార్కండేయుని వరప్రసాదమైనటువంటిది అన్ని విధములైనటువంటి యొక్క శక్తిని కలిగి ఉంటుంటాయి.
0: బట్ ద మార్కండేయ డిమాన్స్ట్రేట్స్ ఆల్ ద పవర్ బిహైండ్ గాడ్స్ గ్రేస్.
1: అనిమల్స్, బర్డ్స్, మనుషులు అందరూ కూడా తప్పించుకోవచ్చు.
0: లైక్ వైజ్ అనిమల్స్, బర్డ్స్, హ్యూమన్ రేస్ కెన్ సటన్లీ ఫైండ్ ఏ వే అవుట్ ఆఫ్ కర్మఫల.
1: అయ్యో ఇది తప్పేది కాదు అని మనం భయపడి ఉండకూడదు.
0: లెట్ ఇస్ నాట్ బి డిప్రెస్డ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ దట్ దిస్ ఇస్ ఇన్ఎస్కేపబుల్.
1: అన్ని కూడా తప్పించుకోవచ్చు.
0: ఎవ్రీథింగ్ కెన్ బి అవాయిడెడ్.
1: కనుక మార్కండేయ చరిత్ర మరి ప్రాణం చేయడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుంటాయి.
0: దేర్ఫోర్ మార్కండేయ కుడ్ హ్యావ్ హిజ్ లైఫ్ అగైన్, కుడ్ బి ఇమ్మార్టల్.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడాను కథలేమో చెప్తూ ఉండొచ్చు. కానీ దానికి తగినటువంటి యొక్క ఫలితము దైవానుగ్రహం పైనే ఆధారపడి ఉంటుంటుంది.
0: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు కంక్లూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఎన్ని రకమైనటువంటి సాధనలు చేసినప్పటికీ,
0: ఎనీ నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ యూ మే ఫాలో,
1: దైవ చింతన మాత్రం ఏ నిమిషం కూడా మేము వదలకూడదు.
0: నెవర్ గివ్ అప్, నెవర్ ఫర్గెట్ గాడ్ ఎనీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
1: అప్పుడే తను రచించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
1: కనుక మీరు దైవానుగ్రహం తప్పించుకున్నందుకు ఏ మాత్రము మీరు ప్రయత్నం చేయకండి.
0: దేర్ఫోర్ నెవర్ ట్రై టు ఫైండ్ ఎన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: సాయంకాలము దీని విషయములు వివరంగా వివరిస్తాను.
0: ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ఆల్ ద డీటెయిల్స్.
1: ముఖ్యంగా ప్రాణం చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇంపార్టెంట్లీ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మనిషి కంటే ప్రాణం ప్రతిష్టమైనటువంటిది.
0: అండ్ ద లైఫ్ ఇస్ మోర్ ప్రెషస్ దెన్ ద బాడీ.
1: ఎందుకంటే మానవునికి దేవుని కంటే ప్రాణమే ప్రధానమైనటువంటిది.
0: And therefore, more than the human body, life is most important.
1: Life nu manu samrakshinchukovali.
0: Therefore, we have to sustain, maintain life.
1: Life lo enni janmamulu vachinappudikini
0: we may have number of repeated births.
1: Kani ee prarthana valla annitini manam sadhinchavachchu.
0: With prayer to God, you can achieve anything in this world.
1: Gattiga prayer cheyalakkaledu.
0: You don't need to pray long.
1: Manaslo chesina kuda chaalu.
0: It is enough if you pray mentally.
1: Kani kontha mandi ayyo peddiga pray cheyaledu memu cheyakunda potam valla mummanu rakshistaro rakshinchado ani konchi bayapadutuntaru.
0: Some doubt whether God would come to their rescue or not because they are not able to pray loudly.
1: Bhagavantudu hrudaya patralo untunnadu.
0: God resides in the heart of man.
1: Kanuka ee hrudayamlo unnatundi bhagavantudu ఎవరిదైనా వినవచ్చును, కానీ తనకి దాన్ని కూడా వింటుంటాడు.
0: గాడ్ రిసైడింగ్ ఇన్ ద హార్ట్ వుడ్ బి ఏబుల్ టు హియర్ ఆల్ అవర్ ప్రేయర్స్. హీ లిజన్స్ టు హిజ్ ఓన్ విల్.
1: కనుక దైవానుగ్రహంలో పాత్రలు కావాలంటే మనసునందు కానీ హృదయమునందు కానీ నిరంతరం చింతిస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్ వీ షుడ్ ప్రే హోల్ హార్టెడ్లీ. ద ప్రేయర్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది డెప్త్స్ ఆఫ్ అవర్ హార్ట్.
1: లైఫ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
0: Life is not that important.
1: ఇప్పుడు ఉండొచ్చును, రేపు పోవచ్చును.
0: We may be existing today, we may be out of existence tomorrow.
1: కానీ లైఫ్ కును ఈ ప్రార్థనకు సంబంధం లేదు.
0: But this longevity has got nothing to do with prayer.
1: ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను తప్పించవచ్చును.
0: The worldly difficulties can be overcome.
1: కానీ నిజంగా నిజ ప్రాప్తిని మాత్రం ఎవ్వరూ తప్పించలేరు.
0: But the true deservedness conferred by God is certain.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of law.
1: మీరు నిరంతరం కూడాను
0: కంటిన్యూస్లీ
1: భగవత్ నామస్మరణ చేస్తుండండి.
0: Sing bhajans, repeat his name.
1: అప్పుడే మీకు సర్వరక్షణగా ఉంటుంటుంది.
0: దట్ విల్ సేవ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: భగవంతుడు ఎయిర్, గాలిలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ దేర్ ఇన్ ది ఎయిర్.
1: ఆ ఎయిర్ అనేటువంటిది మీరు నోరు మూసుకున్నా కూడాను అది చెవుల్లో నిన్నప్పుడు చేరుతుంటుంది.
0: ఈవెన్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ మౌత్ ది ఎయిర్ విల్ గెట్ ఇన్ యువర్ బాడీ.
1: కానీ అట్టి భగవంతుని యొక్క సంబంధము మనం ఏనాటికి వదలకూడదు.
0: వీ షుడ్ నెవర్ డిస్కనెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద డివినిటీ.
1: ఈ డివినిటీ మీతో ఉన్నప్పుడు మీరు తప్పక మీరు యూనిటీగా తయారవుతారు.
0: వెన్ వన్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, ది యూనిటీ విల్ బి ద రిజల్ట్.
1: కనుక డివినిటీ లేకుండా పోయినప్పుడే ఎనిమిటీ వచ్చేస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ నో డివినిటీ దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ ఎనిమిటీ.
1: ఆ ఎనిమిటీ ఉన్నప్పుడు ఎంత దివ్యత్వం ఉన్నప్పుడు ప్రయోజనం ఉండదు, వ్యర్థం అవుతుంది.
0: విత్ ఆల్ ది ఎనిమిటీ ద డివినిటీ విత్ ఇన్ యూ ఇస్ డైల్యూటెడ్ ఇట్ విల్ నాట్ బి పవర్ఫుల్.
1: కనుక దైవానుగ్రహములకు పాత్రలు కావాలంటుంటే ఏం చేయాలా? పూజలు ప్రతములు ఇట్లాంటివి కాదు చేయవలసింది, భగవంతుని నామస్మరణ చేయాలి.
0: To deserve God's grace, what is to be done? Is it worship? Or what act should you do? Do bhajan, sing his glory, that is enough.
1: Even nirantaram kuda nu hrudayamto rama rama rama rama anukuntunte adi niki anni vidhalalo deni ganivukunda chusukuntundi.
0: If you wholeheartedly do bhajans, nothing will happen to you in this world.
1: భజన వినా సుఖ శాంతి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అదర్ దాన్ ద భజన్ డూయింగ్ హిస్ భజన్.
1: కనుక ఆ భజన్ చేస్తూ ఉంటుంటే మీకు సర్వ విధములు కూడా రక్షిస్తూ.
0: వెన్ యూ డూ భజన్ సింగ్ హిస్ గ్లోరీ ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ఎంతో అదృష్టవంతులు.
0: యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ.
1: ఇలాంటి పరిస్థితి లోపల మీరందరూ ఇక్కడ చేరటము, మీరందరూ ఇక్కడ చేరటము.
0: You could all assemble here today.
1: Goppa prophet meeku chiktu untundari.
0: And you have earned highest profit.
1: Ee profit chikkalante sadhyam kaadu.
0: It is not possible to have this profit.
1: Deeni sampayinchukondi meeru.
0: Just try to deserve this profit.
1: Deeni sampayinchukunte ekkadiki vellina gaani adavulo endunna aakashamunna pattanamunna pallanunna gutta meedanunna natteetapadi unna dikkuleni vaani devulu.
0: The highest rate of profit of divine grace and the divine will, as it follows you, you are safe and secure wherever you go, either in the village or city, mountain top or the deep sea, anywhere.
1: Mee jantane ventane untunnadu.
0: God is always with you, in you, above you, below you, around you.
1: Kanuka meer nirantaram kudanu edi meer chadivina chadivipoyina kudanu bhagavantuni namasmarana nirantaram kudanu chestundani.
0: Whether you may go through a holy book or not, but sing his glory, do bhajans wherever you go, wherever you are.
2: As we sow, so we reap. You just heard a divine discourse on that theme delivered by Bhagwan Baba on 21st of July 2005 on the occasion of Guru Purnima.

తత్వ్యం

0: బ్రహ్మానందం. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: Down the ages have looked upon God as the Guru himself and assigned to him many attributes and worshipped God himself as Guru, in the process themselves becoming enlightened one.
0: Antarathani guddhichi pravartaniyandu parivartana galigi దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums but also to practice them.
0: గురుత్వమనగా దివ్యత్వమైన దైవత్వము అనేటువంటి సత్యాన్ని పై శ్లోకము ద్వారా ఋషులు వివరించారు.
1: In terms of this shloka just recited, the Rishi looked upon God as Guru and Guru as God.
0: Brahmanandam anaga Brahmanandam anaga ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుని యొక్క భ్రాంతి.
1: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
0: Prati manavudu tappana sariga ee brahmanandam anetunte yokka vishayanni telusukovadam atyavasaram.
1: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
0: Jagatte brahmanandam,
1: the world itself is Brahmananda.
0: Brahmanandame jagatte
1: and Brahmanda is jagat.
0: Jagat Brahmananda swarupamani ee vakyamu shastramulu vivarinchita cheta shastramulu patinchinatuvanti vyaktulu kevalam Brahmananda ane padamunu uchcharistu antartone santushti nindutunnaru.
1: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmana Swarupa.
0: Andhulu jagatthu yande janminchi jagatthu nande jeevinchi jagatthu nande adrukunandi jagatthu ane kunti yokka vishayanni vintu undinappatikini jagatthu lo chudutam ledu.
1: A blind person is born in the world, is brought up in the world, makes himself a living in this world, but nevertheless he cannot see the world.
0: అదే విధముగాని సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం లేదని మనం నిరూపించవచ్చు.
1: In the same manner, a sadhaka who is born of this world, who looks upon this Brahmatattva and who wants to live his thought in Brahmatattva, but nevertheless cannot attain it, he is akin to this blind person.
0: ఈ బ్రహ్మానందం అనేటువంటి పదమునకు అనేక విధములైనటువంటి అర్థములను మనము గుర్తించవచ్చు.
1: We can assign any number of meanings to this word Brahmananda.
0: కనకనక వస్తు వాహనాలు,
1: material possessions in terms of money, wealth,
0: కీర్తి మర్యాదలతో,
1: in terms of fame and positions of
0: పదవి ప్రతిష్టలతో,
1: or in terms of one's own honor and dignity,
0: ఆరోగ్య భాగ్యములతో,
1: and in terms of these material pleasures,
0: విద్యా పాండిత్యములతో,
1: or one's scholarship of the book,
0: ఏక చక్రాధిపత్యం నేలుతున్నటువంటి స్థితి ఎందు కలిగేటువంటి ఆనందమునకు మానుష్య ఆనందము అంటే,
1: and one who holds complete sway over his domain. These are all ananda, all right, but something pertaining to man as such.
0: Anaga, మానవునికి కావలసినటువంటి భోగ భాగ్యములు లేదు, వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కత్తును కలుగుక సర్వ విధమైనటువంటి సుఖశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్య ఆనందం అని కూడా మనం పేరు.
1: In other words, this Manushananda, as we come to know it, it pertains to a person who can enjoy all material prosperity, all wealth, all possessions, occupies a position, and so on.
0: Kitti Manushananda Munakate, Nuru Hetu Adhikamainatuvantide, Gandharvanandamu Ani Rendavadi.
1: A few steps above this Manushananda is the second one called Gandharvananda.
0: ఈ గంధర్వానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
1: అండ్ దేర్ ఇస్ జస్ట్ ఎ థర్డ్ వన్ విచ్ ఇస్ 100 స్టెప్స్ అబౌవ్ దిస్ గంధర్వానంద, ఇట్స్ కాల్డ్ పితృదేవానందం.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పవర్ఫుల్ ఈస్ ద అజస్ ఆనంద,
0: అజానజ
1: అజానందం.
0: ఈ అజానజ ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే దేవానందము అని.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పోటెంట్ ఈజ్ కాల్డ్ ద దేవానందం.
0: ఈ దేవానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే ఇంద్రానందం.
1: 100 టైమ్స్ ఈవెన్ గ్రేటర్ దాన్ ది దేవానందం ఈజ్ కాల్డ్ ఇంద్రానందం.
0: ఇంద్రానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందం.
1: 100 టైమ్స్ అబౌవ్ దిస్ ఇంద్రానందం ఈజ్ బృహస్పతి ఆనందం.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది సచ్చిదానందము అని.
1: 100 టైమ్స్ మోర్ పోటెంట్ దాన్ దిస్ బృహస్పతి ఆనందం ఈజ్ సచ్చిదానందం.
0: ఈ సచ్చిదానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందం.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ సచ్చిదానందం ఈజ్ కాల్డ్ ప్రజాపతి ఆనందం.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది హిరణ్యగర్భ ఆనందము.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ ప్రజాపతానంద ఈ హిరణ్య గర్భానందం.
0: ఈ హిరణ్య గర్భానందమునే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానందం.
0: సామాన్య మానవుల యొక్క ఆనందమునకు ఇన్ని విధములైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అందినటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ and this hiranya garbhananda at the far end.
0: Idi kevalamu manasiku yokka sthayi yokka marpule gaani anya marpulu kaadu.
1: But then you also should know that these pertain to one's base of perceiving a personality.
0: Mani yeva manishyanam karanam nannamasya vannati. Ee brahmanandamunaku manishyanandamunaku yetti bhedamu lekapoyinappatikini tama tama sthayini gurinchukoni గుర్తించుకుని ఈ ఆనందం యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది మైండ్ ఆపరేట్ యూ ప్లేస్ యువర్ సెల్ఫ్ అట్ డిఫరెంట్ రంగ్స్ ఆఫ్ దిస్ లాడర్ వన్ టు సర్టెన్లీ కీప్ సేయింగ్ దట్ హీ ఇస్ ఇన్ దిస్ బ్రహ్మానంద స్టేజ్ ఆల్ ది వైల్ రిమైనింగ్ ఇన్ దిస్
0: మైండ్. బ్రహ్మానందం యొక్క స్వరూపమే సత్స్వరూపము అని కూడా చెప్తా వచ్చారు.
1: ఇట్ ఈస్ ఆల్సో బీన్ సెడ్ దట్ దిస్ బ్రహ్మానంద స్వరూప ఈజ్ వన్ టోన్ స్వరూప సత్స్వరూప.
0: ఈ సత్స్వరూపం అనగా ఏమి?
1: వాట్ ఈస్ దిస్ సత్స్వరూప?
0: జాగ్రత్తలో జాగ్రత్తగా గుర్తించేటువంటి జాగ్రత్త లేదని తెలిపే జాగ్రత్తనే స్వస్వరూపం.
1: ఇన్ ద వేక్ఫుల్ స్టేట్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ఆల్ దట్ యూ సీ ఈస్ పర్టైనింగ్ టు యువర్ వేక్ఫుల్ స్టేట్ దట్ ఈస్ దిస్
0: స్వస్వరూపం. అనగా తన ఉనికిని తాను గుర్తించుకోవటమే స్వస్వరూపం.
1: దిస్ ఈస్ దిస్ స్వస్వరూపం మీనింగ్ యూ నో వాట్ యు ఆర్.
0: ఈ ఉనికి అనగా జాగ్రత్తనే.
1: అండ్ దిస్ రియలైజేషన్ ఈజ్ దిస్ జాగ్రత్త.
0: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క స్వస్వరూపము.
1: ద రియలైజేషన్ ఇస్ వేక్ఫుల్ స్టేట్ ఈజ్ వన్ స్వస్వరూపం.
0: స్వస్వరూపమే అక్షరము.
1: అండ్ దిస్ సత్స్వరూప ఈజ్ అక్షరం.
0: అక్షరమే ప్రణవము.
1: అక్షర ఇన్ టర్న్ బికమ్స్ ప్రణవ.
0: ఈ ప్రణవమే బ్రహ్మము.
1: అండ్ ప్రణవ ఇన్ టర్న్ ఇస్ బ్రహ్మ.
0: కనుకనే ఈ బ్రహ్మానందం అనేటువంటి యొక్క తత్వమునకు అనేక విధమైనటువంటి స్థాయి ఉంటున్నది.
1: So we find that for this Brahmananda, there are different stages that one can think about.
0: Nekam sattisprabhajavadanti. Unnati vakkate ayinappatikini, tamatama yokka karmalu, tamatama yokka sthayilu, tamatama yokka bhagyatalu, vyatyasamuga gocharinchadam chetane, ee anandamunaku, ee vidhamainatuvanti, roopanamamu yerpadutu vachayi.
1: Though to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duty, one would see the one thing as a many.
0: ఈ బ్రహ్మానంద స్థాయి యందు ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనేక విషయాలు కూడా మనం గుర్తించాలి.
1: We should also recognize the type of ananda that the mind as such experiences in this state of brahmananda.
0: ఈ నేను నేను అనే నేను అంతమైనప్పుడే ఈ యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
0: Nenu aneetundi nenu lekapothame deeni yokka swaroopam.
1: The very form of this brahmananda is when you have no place for this I.
0: Ee nenu aneetundide vedam. Nenu kaakunda nenu nenei undatame vedanta.
1: This I is a question of distinction. That is a question of dividing. When you say there is no I, that is vedanta.
0: Nenu vaitam.
1: This I signifies dualism.
0: Nenu kaani sthiti advaitam.
1: That state where I does not exist, that is non-dualism, advaitam.
0: Ee dvaitamu charam.
1: This dvaita is chara.
0: Advaitamu acharam.
1: Whereas advaita is achara.
0: Ee achara tattvani gurtinchukotame brahmanandama yokka swaroopamu.
1: And the very form of this brahmananda is to recognize this achara swaroopam.
2: Kanuka ee brahmananda swaroopudu, achara swaroopudu, ప్రణవ స్వరూపుడు ఎవరు? పరమాత్ముడే. సో హూ ఇస్ దిస్ బ్రహ్మానంద స్వరూప, అక్షర స్వరూప అండ్ ప్రణవ స్వరూప?
0: కనుక గురువు అనగా పరబ్రహ్మతత్వమే గురుత్వం అనే తెలియక సత్యాన్ని మనం గుర్తించాలి.
1: దట్ ఈస్ బ్రహ్మా హింసర్. సో హూ ఇస్ దిస్ గురు? గురు ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ బ్రహ్మా హింసర్.
0: పరమ సుఖదం, ఇది పరిపూర్ణమైనటువంటి సుఖంతో ఉండేటువంటి.
1: Then you come to this parama sukhada, one which is not devoid of the totality of this sukha.
0: Vedamanandu kasmai namaha sarkarmane tasmai namaha karmane, bhagavantudu sukha swaroopudu ani nirupinchu.
1: The Vedas have proved and determined that God is sukha swaroopa.
0: Sukham anaga em?
1: What is the meaning of this word sukha?
0: Kevalam sharira sambandhamaina sukhama?
1: Does this sukha signify bodily comfort?
0: Leka manasika sambandhamaina sukhama?
1: Or does it pertain to the mind?
0: Leka indriya sambandhamaina sukhama?
1: Or pertains to indriya?
0: Eto vacha nivartante apraapya manasaha. Manasunaku indriyamulaku gocharamu kaka atitamai oka vidhamainatuvanti atma tattvanni pondinatuvanti sukhame nijamaina sukham.
1: The sukha that you are talking about is that which transcends the limitation of the mind and the indriya, which is beyond their comprehension.
0: ఇదియే గురుత్వం అని కూడా నిరూపిస్తూ వస్తారు విషయం.
1: ద రిషీస్ హావ్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ దట్ దిస్ ఈజ్ గురుత్వం.
0: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం అయింది.
1: దట్ ఈజ్ ద ట్రూ దట్ దిస్ సుఖస్వరూప ఈజ్ ద ఆత్మ.
0: కేవలం అనగా దేశ కాలములకు అతీతమైన స్థితిలో ఉండేటువంటి శక్తి.
1: నౌ దిస్ వర్డ్ కేవలం మీన్స్ దట్ ఇస్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ కంట్రీ.
0: దేశమునకు, కాలమునకు, పాత్రకు కట్టుబడక తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వమని కేవలం అన్నారు.
1: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విచ్ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కేవలం.
0: కనుక శక్తి కేవల తత్వము, కేవల స్వరూపము ఒక దైవత్వము.
1: అండ్ దిస్ నేచర్ ఈజ్ వెరీ గాడ్.
0: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానిటువంటి యొక్క స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఈజ్ జ్ఞానమూర్తి, వన్ హూ హూ నాట్ బౌండ్ బై దిస్ డ్యువాలిటీ, వన్ హూ ట్రాన్సెండ్స్.
0: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువు గారు స్వీకరిస్తూ వచ్చారు.
1: దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ సచ్ ఎ పర్సన్ ఆఫ్ జ్ఞాన యాజ్ గురు.
0: కనుక ఈ గురువు అనగా కేవలం ఒక గైడ్ ఫోర్స్, మార్గమును నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ ఫోర్స్ గా నిర్మించారు.
1: సో దిస్ గురు ఈజ్ లైక్ ద గైడ్ ఫోర్స్ హు పాయింట్స్ టు యూ ద వే దట్ యూ హావ్ టు టేక్ ఆన్ యువర్ ఆన్వర్డ్ జర్నీ.
0: కానీ ఈ గైడ్ ఫోర్స్ ఫలాని చెట్టుకు వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుకుంది అని మాత్రమే విషిస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఎత్తు పల్లములు ఏమాత్రం కూడా నిరూపించదు.
1: Now what does the guidepost do? It indicates to you that if you go this way, you are going to reach this particular village or town.
0: Kani bhagavantudu anetundi jnanamurti attu kaakunda thana thanam kudanu adugadu kudanu ee yokka prayanamana gurtinchi gamyamu chetadaniki tagina bhadratalu yerpalustadu.
1: He doesn't say anything about the nature of your journey, but God on the other hand uses jnanamurti, takes care of you at every step of your journey.
0: Nee ventane gantane vintane gantane untundi ఈ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అతులు రాకుండా గమ్యాన్ని చేరుస్తాడు.
1: ఈ విత్ యూ వెన్ యూ అరౌండ్ యూ అబౌట్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అండ్ ఎవ్రీ
0: భక్తి జ్ఞానమూర్తి భగవంతుడే.
1: భక్తి జ్ఞానమూర్తి ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంకా ఐదు ద్వంద్వాతీతం.
1: దెన్ వి కమ్ టు ద ఫిఫ్త్ వన్, ద్వంద్వాతీతం.
0: సుఖ దుఃఖములకు
1: that is either for joy or sorrow,
0: lava nashtamulanu,
1: loss or gain,
0: ninda stutulanu,
1: or criticism or faith,
0: teetoshtamulanu,
1: or cold and heat,
0: adhita mene kunti sthayi lo undi nikunti.
1: One who is above all such divisions,
0: nindalaku krungata,
1: prathami to
0: vannalaku krungata,
1: or being puffed up by praise.
0: Ee krungi pongalatuvanti yokka samastamu dharinchinatuvanti vaadu bhagavantude.
1: One doesn't get inflated, one doesn't get deflated, that is his God.
0: Kanuka ఈ విధమైనటువంటి యొక్క ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఒక్క భగవంతునికి మాత్రమే చెందుతుంది.
1: సో దిస్ స్టేట్ ఆఫ్ ట్రాన్సెండింగ్ సచ్ లిమిటేషన్ ఈజ్ గివెన్ ఓన్లీ టు గాడ్.
0: గగన సదృశ్యం అనగా గగనము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: దెన్ వీ హ్యావ్ ద సిక్స్త్ వన్, గగన సదృశ్యం. గగన ఇస్ సంథింగ్ స్కై విచ్ ఇస్ ఆల్సో వెరీ.
0: ఆకాశము ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నదో అదే విధముగానే దైవత్వం సర్వవ్యాపకుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: జస్ట్ యాజ్ ది స్కై ఇస్ ఆల్సో విజిబుల్, సో ఇస్ గాడ్ ఆల్సో విజిబుల్.
0: కనుక ఈ సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు అయినటువంటి భగవంతుడిని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
1: సో ది ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్ గాడ్ ఈజ్ వెరీ యువర్ గురు.
0: తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వం అతి అనేటువంటి ఈ మహావాక్యములకు మహావాక్యములు లక్ష్యముగా నిరూపించి లక్ష్యముగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసి వారు భగవంతుడు.
1: ద సో మహావాక్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ గివెన్ టు అస్ ఇన్ ద స్క్రిప్చర్, వన్ హూ బిలీవ్ దట్ అండ్ వన్ హూ ప్రూవ్స్ టు యూ ద ట్రూత్ కంటెయిన్డ్ ఇన్ దిస్ స్టేట్మెంట్.
0: ఇంకా ఏకం, ఏకం అనగా ఒక్కటే, ఒక్కటే భగవంతుడు.
1: ఏకం, ద వన్ అండ్ ద ఓన్లీ వన్, దట్ ఈస్ గాడ్.
0: జాగ్రత్త సుశక్తియందు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని కృత్యములను తాను అనుభవించినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చెందినప్పటికీ తాను ఏకత్వమై ఉంటుంటాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
0: Jagratalo anika drishyamulu manam chudavachu.
1: Right? In our waking state, we do come across any number of sights.
0: Anika vidhamula karmalu acharinchavachu.
1: We also perform any number of actions.
0: Anika vidhamula anubhutulu manam anubhavinchavachu.
1: We also undergo any experience.
0: స్వప్నంలో మరొక రీతిగా మనం ఈ యొక్క అనుభూతులను అందుకోవచ్చు.
1: ఇన్ ద సేమ్ మ్యాన్ ఐ నో డ్రీమ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అరవి
0: సుశక్తి స్థితి అందు అనేక విధమైనటువంటి ఆనందమును అనుభవించవచ్చు.
1: లైక్ వైజ్ ఇన్ అవర్ డీప్ స్లీప్ స్టేట్ వి మస్ట్ ఎక్స్పీరియన్స్ అన్ఫోల్డ్.
0: ఈ అవస్థలు ఎందు మన కర్మలు కానీ మన అనుభూతులు కానీ వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనేక సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేట్స్ ద ఎక్స్పీరియన్సెస్ ద యాక్షన్స్ అండ్ యువర్ థాట్స్ టు బి డిఫరెంట్, బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అండర్గోయింగ్ ఆల్ దిస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటిన్యూ.
0: కనుకని దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వం నందు దివ్యత్వం నందు పవిత్రత ఎందు కూడా ఏకత్వమైన వ్యక్తి యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
1: సర్టన్లీ గాడ్ ఇస్ ఆల్సో విజిబుల్, but at the same time, in one's own individual personality, in one's own thinking, in one's own actions, he is one. This is the truth content.
0: Tadupari nityam.
1: That's why we come to this word nityam.
0: It is shastikam in adventure.
1: Nityam, something which is permanent.
0: Mahatma chandra adventure
1: doesn't undergo any change.
0: ఇలాంటి బాధ్యత చెందినటువంటిది నిత్య సత్య నిర్మూలమైనటువంటిది నిర్గుణం నిరంజనం సనాతనం విచేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఇదే దైవత్వము అనేటువంటి దాన్ని కూడా నిరూపిస్తూ
1: వచ్చింది. Which does not undergo anything, which is pure, which is sublime, which is serene, which is sacred and pure. All this is God.
0: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: Here again, there are other interpretations given to this word, Nityam.
0: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Now, it might have an meaning of meaning, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
0: తదుపరి విమలం.
1: Then we have this word విమలం.
0: ఎట్టి మాలిన్యము లేక పరిశుద్ధమై పవిత్రమై ఉండేటువంటి ఒక దైవం.
1: That state of God is that where there is no trace of impurity, dirt or filth.
0: ఇలాంటి దైవత్వాన్ని గురుత్వంగా స్వీకరిస్తూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: So rishis of those days would have such a God as their guru.
0: తదుపరి అచలం.
1: That's why we have this word అచలం next.
0: అనగా క్షణక్షణం కూడా మార్పు చెందేటువంటిది కాదు.
1: That means that which does not change with every passing second.
0: ఏ ఆకారం నందు ఉండినప్పటికీ, ఆకారము మార్పు చెందినప్పటికీ, ఆత్మతత్వము ఏ విధమైన జలత్వము లేకుండా ఉండేటువంటిది.
1: వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ మైట్ ఎన్కంపర్, ద ఆత్మ అస్ సచ్ రిమైన్స్ పర్మనెంట్. ఇట్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్.
0: మనసు మనిషి జలత్వంతో కూడినటువంటి స్వరూపం.
1: ద మైండ్ అండ్ ద మ్యాన్, దే హ్యావ్ దిస్ వేవరింగ్ నేచర్, వెరీ చేంజ్.
0: అప్పుడు ఈ జగత్తు నందు ఈ అచలమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది.
1: బట్ వన్స్ దే రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ అసలు దిస్ అన్వేరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దెమ్.
0: అనేక మంది తెలిసి ఉండవచ్చు.
1: దే ఆర్ మెనీ హూ మైట్ హావ్ నోన్ అబౌట్
0: ది సినిమా బొమ్మలు ఒక్క క్షణములకు 16 పర్యాయములు చేస్తుంది.
1: దీస్ ఫిగర్స్ దట్ యు సీ ఇన్ ఎ సినిమా, ఫర్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఇస్ సెడ్ లెట్ చేంజ్ 15 టైమ్స్.
0: కనుక నేను ఆ సినిమాను నిత్య జగత్తు అని చెప్తూ వచ్చాను.
1: దట్స్ వై దిస్ సినిమా హస్ బీన్ కాల్డ్ దిస్ వరల్డ్,
0: అనగా కల్పితమైన జగత్తు అని.
1: దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్,
0: కృత్రిమమైనటువంటి జగత్తు అని,
1: విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కనుకని ఈ తెలిసేటువంటి మనసు కలిగినటువంటి జీవితము కృత్రిమమైనటువంటి జీవితమే.
1: అరే దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ దట్ ఈస్ లీవింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ లైఫ్.
0: ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు.
1: Because it is continually undergoing a change, it can never aspire for that unchanging state, unwavering state.
0: Achara swarupudaina chitti vaadu telisina chitti vaadu kanaka atane bhagavantudu.
1: Whereas this achara swarupa, one who does not waver, who remains permanent, who does not change, that is God.
0: Sarvadhi sakshi bhutam.
1: Then we have this sarvadhi sakshi bhutam.
0: Annintiki taanu oka sakshi bhutudaina untadu.
1: That is why everything around him, he is this witness, eternal witness.
0: ఇది సాక్షిభూతుడనిగా ఏ విధంగా మనం నిర్వహించవచ్చు?
1: హౌ కెన్ వి ప్రూవ్ దిస్?
0: అన్నింటి ఎందు తానుంది, అన్ని తానై, అన్ని జరిపించినది తానై, సర్వం కూడా నువ్వు తానే సాక్షిభూతుడై ఉంటుండకూడదు, తాను అతడుడై ఉంటున్నాడు.
1: బీయింగ్ ఇన్ ఎవ్రీథింగ్, బీయింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ ద ప్రైమ్ ఫోర్స్ బిహైండ్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ ద వన్ హూ రిమైన్స్ పర్మనెంట్ లైక్ దిస్ విక్టర్.
0: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
1: Now what actually is the idea that we have of this idea of being a witness?
0: దీనిని టిక్ అని కూడా చెప్తూ వచ్చాం.
1: This has also been given the term టిక్, meaning awareness.
0: దీనిని ఇంకొక రీతిలో మనం చెప్పుకోవాలన్నప్పుడు మనం కాన్షియస్నెస్ అంటారు.
1: We also use this word consciousness for this.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వం.
1: This consciousness is God.
0: ఇది చైతన్యంతో కూడినటువంటిది.
1: It is this which is full of this energy.
0: ఈ చైతన్యం సర్వమునకుంటిది, సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: This activating force is present everywhere.
0: భావాతీతం, భావములకు ఏమాత్రం కూడా అందేటువంటిది కాదు.
1: Then you have భావాతీతం beyond one's comprehension.
0: సర్వ భావములు యందు తాను ఉండి కూడాను అట్టి భావములకు తాను చిక్కకుండా తెలుగుతుంటాడు.
1: ఈ పాప్ అండ్ పార్సల్ ఆఫ్ ఆల్ దట్ యూ ఫీల్ అండ్ థింక్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ స్టిల్ యూ కెనాట్ గ్రాస్ప్ హిమ్.
0: దీనిని త్రిగుణరహితం అన్నారు.
1: దిస్ హెస్ బీన్ కాల్డ్ ఇన్ టర్న్ త్రిగుణరహితం.
0: ఈ గుణముల్లో కూడా తానున్నాడు కానీ తన ఎందు గుణం లేదు కనుకని త్రిగుణాతీతమని చెప్తూ వచ్చారు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ద త్రీ గుణ, బట్ గుణాస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ హిమ్, సో హీస్ బియాండ్ దీస్ త్రీ గుణ.
0: గుణములు అనగా త్రాగదు అని ఒక అర్థం.
1: నౌ ఎ మీనింగ్ అటాచ్ దిస్ వర్డ్ గుణ ఈస్ రో.
0: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
0: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
1: యట్ అనదర్ మీనింగ్ దిస్ వర్డ్ గుణ ఈస్ దాట్ విచ్ యు మేక్ అప్, విచ్ యు సీ.
0: కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజో గుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
1: There are some who are tied down by this tamasic quality, some others by rajasic quality, and yet others by sattvic quality. In all cases, a person is bound.
0: కనుకనే గుణముల చేత బంధింపబడినటువంటి వాడు మానవుడు, గుణములకు అతీతమైనటువంటి వాడు మాధవుడు.
1: That is, man is one who is tied down, who is bound by these senses. One who breaks free of these senses, these gunas, is God. That is Madhava.
0: మట్టి చేత కుండలు చేయబడినట్టు కానీ, కుండలలో కూడా మట్టి ఉన్నది కానీ, మట్టిలో కుండలు లేవు.
1: యూ కెన్ మేక్ పాట్ అవుట్ ఆఫ్ క్లే బట్ యూ కాంట్ పర్సీవ్ ఎ పాట్ ఇన్ క్లే.
0: కుండలు చేయబడినటువంటివి మాత్రమే, మధ్యకాలంలో కనిపించేటువంటివి మాత్రమే.
1: Now what you see as a final product is adi pot.
0: అదే విధంగానే ఈ గుణము అనేటువంటిది మధ్యకాలంలో మనలో ఆవిర్భవించేటువంటివి మాత్రమే.
1: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ గుణ ఆర్ దోస్ దట్ హావ్ టు బి సీన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ విదిన్ వన్ సెల్ఫ్.
0: కనుక గుణములలో భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడి యందు గుణములు లేవు.
1: That is, in these gunas, God is present. But in God, you can't have these
0: gunas. Gunamu enetunte kundali endu kudanu matte unnadi kaani mattilo kundalu levu ane satyaniki chittu vacharu.
1: So these thoughts that are made of clay, that is one way of looking at it. But you cannot look at the pot, the clay in the pot.
0: Itti pavitram enetunte 16 gunamulu kaliginatundi vaadu guruvu evaratanu adane sat annaru sat.
1: So these total up to 16 attributes, who is this person? That is his sat.
0: He sat ane ekvanti yaka tattamu oka gurutva.
1: And this word sat in turn connotes this gurutva.
0: Sat anaga brahma tattamu.
1: Sat means brahma tattamu.
0: Chit means jeeva tattamu.
1: Chit means jeeva tattamu.
0: ఈ చిత్తనే కొంత జీవుడు సత్తనే బ్రహ్మలో చేరినప్పుడే ఆనందం అనేది లభిస్తుంది కలిపి సత్త చిత్ ఆనందము అని దీని ఒక పేరు.
1: దిస్ జీవ హ్యాస్ టు మర్జ్ ఇన్ దిస్ సత్ గాడ్ దెన్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
0: ఏ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడొక పేరు ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి జీవుడు సత్త అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
1: When sugar gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva merges in such God to become the third quality ananda.
0: Kanuka guru anaga kevalamu paashya sambandhamainatundi bramhmulaku lobadinatundi vyaktulu maatrame kaadu.
1: So a guru is one who should not be likened to a person who is tied down by this worldly bond.
0: Bramhmulaku rahita guruvu bramhmulaku sahita guruvu ani rendu guruvu.
1: Now there are two types of guru. One who becomes a victim of this delusion, one who is free of it.
0: Brahmi sahita guru anaga yedo oka brahmi cheta taanu konni sadhanalu aacharistu vastuntadu.
1: Now the first one, brahmi sahita guru, he has the feeling of illusion and he keeps performing his
0: sadhana deni kosam chestunnadu yedo oka phala nimittame chestunnadu.
1: For instance, why is he performing sadhana? So that he might reap some benefit of it.
0: Balamuna aapinchinatundi vaade sadhana kalpataadu gaani balamuna aapinchinatundi vaadu sadhana cheyadu.
1: One who aspires for a good perform sadhana, one who does not aspire does will not do
0: sadhana. Lokamulo sadhana chestu undetundi guruvulu guruvulu kaadu.
1: So in this world, those gurus who do sadhana for the sake of truth are not
0: true. Sadhana guru ani cheppavachu.
1: Such people can at best be called sadhana guru.
0: Veeru bhramti guru ani kuda cheppavachu.
1: They can also be called bhramti guru.
0: Yetti bhramtiyu leka brahmatattvamutoni aanandamunu anubhavinchetundi guruvu okka daivattvam maatrame.
1: There is this God who your true guru, who is not bound down by any such delusion.
0: కనుకని అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి సత్యత్వం మనకు కాపిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ఆస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ వర్త్ వైల్.
0: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతే చెప్పారు.
1: Now just now our Supreme Court Chief Justice Bhagavati was quoting to you this sloka.
0: అయితే ఈ గురు బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏంటి?
1: నౌ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైకనింగ్ ద గురు విత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు?
0: గురువు బ్రహ్మన లేకపోతే బ్రహ్మనే గురువ?
1: ద క్వశ్చన్ ఈస్ ద గురు బ్రహ్మ ఆర్ ఇస్ బ్రహ్మ ది గురు?
0: అనగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
1: మీనింగ్ దిస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హ్యావ్ దిస్ డ్యువలిజం ట్యాక్ ఆన్ టు దిస్.
0: వీరు కాయమును ధరించినటువంటి వారు.
1: దే ఆర్ దోస్ హు హ్యావ్ ఎ బాడీ.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి కాయమును ధరించినటువంటి వారు సత్యం వేరేగా అవుతారు.
1: Now these are the ones who have a body, who have a form, and which are in turn speaking.
0: Bhakta Bhishma Nerasnetche Nimittamai, Bhakta Bhishma Bhala Nishtibitche Nimittamai, Veeru Konni Samayamadiyandu, Konni Konni Veeru Rupamunu Dharishtu Vastuntaru.
1: In order to fulfill the wishes and desires of their devotees, from time to time, they have taken up different forms in me.
0: Sattvikamayantiti Aharamu Dharinchinapadu, Mahavishnu Vastunnadu.
1: Like when you have this sattvic as food, he becomes Mahavishnu.
0: కొన్ని అధిష్టములను సృష్టించట లోపల బ్రహ్మగా నిరూపించు వచ్చాడు.
1: In terms of creating a few things, he takes on the form of Brahma.
0: ఇతను రజోగుణ స్వరూపుడుగా ఉంటాడు.
1: Now he has this Rajoguna as his chief quality.
0: కొన్నింటిని అటమాచేసిన సమయంలో తమోగుణ స్వరూపించి ఋతుడుగా ఉంటుంటాడు.
1: And in yet other time, he has this Tamoguna. And he
0: becomes the Rajoguna. Brahma, Vishnu, Maheshwaru, ఏ ఆకారము ధరించారు? ఏకం సత్చిత్రా బోధావదంతి. ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు వేరీగా వచ్చినాయి.
1: Now when even as you are saying that there has been only one and only one form, how then we have three different manifestations thus.
0: కలుకనే బ్రహ్మనే ఆకారము.
1: That is, Brahma is ఆకార.
0: విష్ణువే ఉకారము.
1: So Vishnu is ఉకార.
0: మహేశ్వరుడే మకారం.
1: And Maheshwara is మకార.
0: ఈ ఆ ఊ ఈ మూడు చేసినటువంటి ఓంకారమే విశిష్టమైన ఆకారం.
1: When you put these two, three together, you have this Om, and you have this Omkara as the divinity.
0: So, the Ekatmasya Rupadenikunti Yoka Bhagavantudu, Moodu Aakaramu Yandu Keri, He Mumurthiraga Velasi, Chetatnandu Sashishitilayam Jeshtu Ostanda.
1: So, God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
0: Kalpane itti vijayatamani sthitini lakshyamna nuttukoni guru brahma guru vishnu guru devo maheshwara annaru kani samanyamainatundi gurumulu brahma vishnu maheshwara ani cheppale.
1: So keeping this perspective in view, we have looked upon the guru as brahma, guru as vishnu, guru as maheshwara. It does not apply to other ordinary run of the mill gurus in the world.
0: కనుక ఈ విధమైన అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
1: సో ఓన్లీ వెన్ వి డెల్వ్ డీపర్ ఇన్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ వి గ్రాస్ప్
0: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైన ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
1: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ద రియాలిటీ ప్రాపర్ దెన్ యూ కెన్
0: హ్యావ్ ఆ ఈనాటి కదమలకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
1: సో టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ద వర్డ్స్ దట్ హావ్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ద ప్రాసెస్ అండర్గోయింగ్ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ అండర్స్టాండింగ్.
0: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు
1: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
0: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
1: దిస్ వాస్ ద డే వెన్ హి రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
0: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశము గావించినటువంటి దినం.
1: దీస్ బ్రహ్మసూత్రస్ ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
0: బ్రహ్మసూత్రమునందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందని సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
1: అండ్ దిస్ ట్రూత్ వాస్ ప్రొక్లెయిమ్డ్ దట్ ఇన్ దీస్ బ్రహ్మసూత్రస్ మ్యాన్ హ్యాస్ టు ఫైండ్ హిస్ గోల్.
0: సూర్య మణిగణాయువాని అనేక సూత్రములు ఎందు అనేక మనులు ఎందు ఒక్క సూత్రము చేరినట్టుగా అనేక విధములైనటువంటి రూపనామములు ఎందు ఒక్క దైవత్వమైనటువంటి బ్రహ్మతత్వము సూత్రముగా నిరూపిస్తూ వచ్చింది.
1: Now you could have any number of things, but there could be one common denominator. In the same manner, out of all these sutras, this Brahma Sutra has a special meaning.
0: కనుక ప్రతి మానవత్వం కూడా ఒక మణి వంటిది.
1: Therefore, the entire humanity is like a precious
0: mind. ఈ మానవత్వం అనేటువంటి మణుల యందు బ్రహ్మమైనటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: And in these minds, you could find one valuable possession. ఈ సూత్రం
0: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యుమానిటీ.
0: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైనటువంటి యొక్క మక్కలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
1: Now this Purnima, our idea of this word, say Purnima is the moon is full, no trace of any other.
0: Purna mada, purna vidam, purna purna mudachyate, purna sya purna madaya, purna meya avashitate, vishishyate. This purna, yedi apurnam, divyatkamayitate purna.
1: Now this is the common meaning that we attach in terms of the moon. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of any
0: problem. This Purnima is not one of us. రేపు తరగవచ్చు.
1: నౌ దిస్ ఫుల్నెస్ ఆఫ్ ద మూన్ కుడ్ బి దేర్ టుడే, టుమారో ఇట్ కుడ్ స్టార్ట్ డిమినిషింగ్.
0: రేపు తరగవచ్చు, ఎల్లుండి తరగవచ్చు.
1: టుమారో ఇట్ కుడ్ డిమినిష్, డే ఆఫ్టర్ ఇట్ కుడ్ ఇంక్రీజ్ అగైన్.
0: పెరిగి తరగనటువంటి ఒక సంగీతంతో కూడినటువంటి ఒక తత్వమే పరత్వము అని.
1: బట్ ద పరత్వ దట్ విచ్ లైస్ బియాండ్ ఈజ్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్, డస్ నాట్ డిమినిష్, విచ్ డస్ నాట్ ఇంక్రీజ్.
0: పరము అనగా రాకపోకలు లేనటువంటి ఒక స్థితి.
1: సో దిస్ స్టేజ్ పర ఈజ్ దట్ విచ్ హస్ నో కమింగ్ అండ్ నో గోయింగ్.
0: అంతేకాదు ఏమీ లేనటువంటి స్థితిని పరము అని చెప్తూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ ఇట్ ఆల్సో సెడ్ దట్ విచ్ హస్ నథింగ్ అట్ ఆల్ దట్ ఈస్ పరం.
0: అనగా ఎలాంటి యొక్క స్థితిని లేనటువంటి యొక్క స్థితిని పరము అని చెప్తూ
1: ఉంటాడు. పరం
0: ఇట్టి పరత్వంతో కూడినటువంటిదే పూర్ణత్వము.
1: అండ్ దిస్ పర ఈస్ దాట్ విచ్ ఇస్ ఫుల్.
0: ఈ పూర్ణత్వమునకు ఆది అంతము లేదు.
1: దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ పూర్ణత్వం.
0: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
1: నా ఫస్ట్ పూర్ణిమ కమ్ టు అస్ ఫోర్ టైమ్స్ డ్యూరింగ్ ది ఇయర్.
0: ఒకటి వైశాఖ పూర్ణిమ.
1: ద ఫస్ట్ ఇస్ కాల్డ్ వైశాఖ పూర్ణిమ.
0: రెండవది ఆషాఢ పూర్ణిమ.
1: సెకండ్ ఇస్ ఆషాఢ పూర్ణిమ.
0: మూడవది శ్రావణ పూర్ణిమ.
1: థర్డ్ ఇస్ శ్రావణ పూర్ణిమ.
0: నాలుగోది మాఘ పూర్ణిమ.
1: ద ఫోర్త్ ఇస్ మాఘ పూర్ణిమ.
0: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: అవుట్ ఆఫ్ దీస్ ఫోర్ దిస్ ఆషాఢ పూర్ణిమ అలోన్ ఇస్ కాల్డ్ గురు పూర్ణిమ.
0: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గురు పూర్ణిమ.
0: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చెట్టు సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు. చంద్రుని యొక్క ప్రతిబింబమే మనస్సు.
1: It has been put down to us in the Veda. The mind has a link with the moon.
0: Chetto suryo vajayata. E chandrani yokka suryani yokka kanti yokka tejas yokka bhagame manasu chetto.
1: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the rays of the sun.
0: Udayame vishalamaina akasham.
1: And our heart is like a vast expanse of the sky.
0: E udayamani akashamulo mano dhulanetunti yokka surya chandradamu tirugutu untunnaru.
1: And in the sky of the heart, you have these two, the moon and the sun.
0: Indulo madhya madhya mana yokka sankalpa vikalpam nunnatundi yokka dattamaina meghalu kadustu untayi.
1: So in this sky again you have these clouds in the form of your thoughts and the dissolution thereof.
0: Ee dattamaina meghamulu kappapattam cheta ee suryachandralu manaku kalipinchukunda untuntaru.
1: Now because these clouds are dark and dense, you are not able to perceive the sun and the moon at times.
0: Appude manamu konni vidhamainatundi apamargamulo padutuntam.
1: And in the first period, we tend to go astray.
0: Aithe ee kappapadinatundi meghamulu shashvatamainatundi kaadu anetundi manam gurtinchukovali.
1: But we should recognize that these dark dense clouds are not permanent.
0: Even the passing clouds.
1: They are after all passing clouds.
0: Kontha kaalam maatrame undi tadupadi kadiripothuntayi.
1: They are around for a while and then they move away.
0: Ee meghamulu yokka tattvanni gurtinchukunnappudu manaku ee vidhamainatundi yokka akanti kudanu manaku aavarinchadu.
1: Once we understand this, the nature of these clouds, we are not subjected to any distress or
0: agitation. అజ్ఞానమే మానవుని కట్టబడి.
1: It is this ignorance which binds man.
0: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: It is this ignorance which subjects him to grief and sorrow in this world.
0: ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకునే వలన అక్రమ యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
1: So if this ignorance has to be driven away, we should try to understand the significance of akshara.
0: కనుక సర్వమునకు కూడాను దైవమే ఆధారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should understand the truth that God is the very basis of everything.
0: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్వసించి మనం అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
1: Today we have forgotten divinity, we go by the world. That's why greed and power come
0: up. ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
1: That's why today you find a thing like love of God, fear of sin.
0: కనుక
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫేస్ ఫర్ ఇట్.
0: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
1: వెన్ యూ హ్యావ్ దిస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్, యూ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
0: ఈనాడు మానవత్వం కోల్పోయిన యొక్క సవస్వరూపులుగా జీవిస్తున్నాం.
1: We are living past it, as it were, having forgotten our nature.
0: దయా దాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవునిగా జీవిస్తున్నాము.
1: We have no trace of compassion, mercy and tenderness in our heart.
0: దయా ప్రేమలు లేని హృదయము హృదయం కాదు.
1: And this heart devoid of compassion and love is no heart at all.
0: దయ ప్రేమలు లేనిటువంటి మానవుడు మానవుడు కాదు.
1: And one who has no place for love and compassion is not a human being.
0: కనుకనే మానవుడు ఈనాడు దయా ప్రేమలు అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
1: So today if man were to further this daya and prema, he would become a true man.
0: మానవుడు మానవుని మార్చలేడు. మాధవుడు మానవుని మార్చగలడని భగవంతుడు చెప్పాడు.
1: భగవతే జస్ట్ నౌ సేయింగ్ దట్ మ్యాన్ కెనాట్ చేంజ్ గాడ్, బట్ గాడ్ కెన్ చేంజ్ మ్యాన్.
0: అది సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
0: మానవుడికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
1: యాజ్ మచ్ యాజ్ గాడ్ ఈజ్ నెసెసరీ ఫర్ మ్యాన్, మ్యాన్ ఈజ్ నెసెసరీ ఫర్ గాడ్.
0: మానవుడే లేకపోతే మాధవుడే లేదు.
1: Without man in the first place, there is no God.
0: మానవుడు ఏ రీతిగా మాధవుడు సృష్టించినాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా సృష్టించగలడు.
1: జస్ట్ యాజ్ గాడ్ హ్యాస్ రేజ్డ్ టు మ్యాన్ టు క్రియేట్ గాడ్,
0: ఈనాడు అవతారములన్నీ కూడా మానవ నిమిత్తమే సృష్టించుకున్నదే కదా.
1: Today's avatar has come for the sake of man.
0: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహ అవతారంగా రూపొందినాడు దైవం.
1: Because the intense devotion and dedication of Prahlada, God came down as Narasimha avatar.
0: ఈ నరసింహ అవతారం యొక్క సృష్టికి ప్రహ్లాదులే కదా కారణం.
1: For this Narasimha avatar has made form and shape, Prahlada is responsible.
0: మానవుడు మానవుని సృష్టిస్తూ ఉన్నాడు.
1: So here you have a case of man.
0: మానవుడు చేసే కృషి యొక్క ప్రార్థనల చేతను, జ్ఞానము చేతను, జపతపాది యజ్ఞముల చేతను కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు.
1: Because of one's own prayer, one's own japa, one's own dhyana, man is able to create God, bring God down.
0: కనుకనే మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా నన్ను సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
1: ఇన్ ది సేమ్ మేనర్ దేర్ఫోర్ జస్ట్ యాజ్ గాడ్ ఈస్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
0: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
1: Without God, there is nothing like life in man.
0: అదే విధంగా మానవుడే లేకపోతే మానవత్వమే రాణించదు.
1: In the same manner, without man in the first place, there is no charm attached to God.
0: ఈ రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
1: These two are inseparably linked.
0: అన్యోన్యభావ సంబంధమైనటువంటి.
1: Inseparably linked and interdependent.
0: రెండు కూడాను నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: These two are like negative and positive.
0: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
1: When both these are satisfied, current or electricity flows.
0: అందువల్లనే నీలతో మధ్యస్థాయి లేకే వాసరహ నీవారు వర్తంతి అని వేదమునందు బోధిస్తూ వచ్చారు. నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే వాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక మెంచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ స్వీప్స్ అక్రాస్ ద డార్క్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్ కెన్ యూ రియలీ సీ ద లైట్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఫీల్.
0: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుడిని సృష్టింపబడటం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: సో యూ హ్యావ్ దిస్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఇగ్నోరెంట్ మ్యాన్ స్పీకింగ్ అక్రాస్ ఇట్ ఈస్ ఇట్ ఎఫర్జెంట్ గాడ్
0: అజ్ఞానమే నసుకారుల భేదే సుఖం అనేది వేదం. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
1: ఇట్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ఇన్ ద వేదాస్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డెరైవ్ కంఫర్ట్.
0: సుఖము చేతనే సుఖాన్ని మనం పొందగలం.
1: ఇట్ ఇస్ ఓన్లీ దుఃఖ డిఫికల్టీ ఇంటెన్షన్.
0: ఆ నీల మేఘమే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ స్వీప్స్ అక్రాస్ ద డార్క్ బ్యాక్ డ్రాప్

0: not derive comfort.
1: దుఃఖము చేతనే సుఖాన్ని మనం పొందగలం.
0: ఇట్ ఇస్ ఓన్లీ దుఃఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
1: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
0: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
1: నసుఖ లభ్యతే సుఖం. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: ద ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
1: ఈ కష్టం అనేటువంటి వాడి మధ్యలోనే మన సుఖం కోసం ఇబ్బంది ఉంటుండాలి.
0: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
1: ఇంకటే లేకపోతే ఈ జీవంలో విలువ ఎదురుస్తారు.
0: వితౌట్ హ్యాప్నెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్?
1: ఆకలే లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు?
0: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూ ఇస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్?
1: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
0: ఇట్ సేస్ వితౌట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
1: ఈ విధమైన కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతో ఇంతో ప్రేమైన ఒక విధమైన ఆశ అయిన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడింది.
0: బికాజ్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ సారో గ్రీ అండ్ సో ఆన్ సో ఫోర్త్. మ్యాన్ ఆస్పైర్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్ టు
1: దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములను అందిస్తూ ఉంటాడు.
0: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ దట్ మూవ్ అట్ టైమ్స్ టు డిఫికల్టీస్.
1: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
0: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆర్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
1: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసం అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ ఇస్ డన్ వాట్ ఎవర్ యూ సెడ్ టు యువర్ ఓన్ గుడ్.
1: ఈ విధమైన సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
0: దిస్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దట్ మస్ట్ హావ్.
1: ఈ సమత్వాన్ని
0: దిస్ ఈక్వల్ మైండ్
1: ఈ సమగ్రతను
0: దిస్ కేపబిలిటీ
1: ఈ సమైక్యతను
0: అండ్ దిస్ యూనిటీ ఆఫ్
1: పర్పస్ ఈ పరిరక్షణను
0: అండ్ సచ్ అబ్జర్వేషన్
1: ప్రసాదించే నిమిత్తమై పరమాత్మను కొన్ని బాధలను అందిస్తుంటారు.
0: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్ కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్ and difficulty
1: anninti endukodu chance ni vahinchi
0: so through such moments
1: daidimuto edukoni
0: be steadfast be
1: sahasamto sadinchi
0: be courageous and be of
1: sandhiyyatani chalinchakunda
0: without losing sight of the divinity as
1: well padikamulo praveshinchadani prayatinchali
0: try to set yourself on such a path.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి మార్గం.
0: This is the primary task ahead of man.
1: ఇలాంటి దివ్యత్వమైన యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
0: ద ట్రూ గురు పూర్ణిమ సెంటర్స్ ఇన్ మ్యాన్ కాంటెంప్లేటింగ్ సచ్ థింగ్స్ ఆన్ ఎ డే లైక్ దిస్.
1: గురు అనగా కేవలం మంత్రోపదేశం చేసినటువంటి వాడు మాత్రమే కాదు గురువు.
0: గురు ఇస్ నాట్ వన్ హూ మియర్లీ గివ్స్ యూ ఏ మంత్ర.
1: ఇది ఒక మంత్రమును అందించినటువంటి గురువు కావచ్చు.
0: నౌ హీ కుడ్ బి వన్ హూ హస్ గివెన్ యూ మంత్ర.
1: ఇది అంతా మార్గదర్శకులు మాత్రమే కాని గురువులు కానీ.
0: ఆల్ దీస్ పీపుల్ ఆర్ లైక్ ద గైడ్ పోస్ట్. They cannot be called guru.
1: Guru anaga gunadhipudainatuvadu vaadu guru.
0: Because the guru is one who is above these.
1: Guru parahitudainatuvadu vaadu guru.
0: One who has no form.
1: Hukaram ane ajnanani nirmulam gaavinchetunte hukara swaroopu guru.
0: One who has the form of this hukara to dispel the
1: ignorance. Guru ane yente kaavatunte ajnanamu nindi sitamai untundaga inkoka ajnanamu yeeritiga vaari pariharam cheyagalaru.
0: These gurus are themselves full of ignorance. How then can they endeavor to dispel the darkness of ignorance of others?
1: Karuka sarva baadhalu kudanu సర్వ దుఃఖములు కూడా నివారణ గావించేటువంటి ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురువు.
0: సో గాడ్ వన్ హూ కెన్ అలీవియేట్ యువర్ సఫరింగ్ అండ్ మూమెంట్స్ ఆఫ్ సారో అండ్ డిస్ట్రెస్ కంట్రోల్ యువర్ బ్రహ్మ
1: గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ దైవత్వమునే మనము యథార్థమైన గురువుగా విశ్వసించము. ఇది సరియే సార్థక మార్గం.
0: సో ది ట్రూ పాత్ కన్సిస్ట్ ఇన్ యువర్ లుకింగ్ అపాన్ యువర్ గురు యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ నోయింగ్ ఇన్ ఫుల్ వాట్ దిస్ రియల్లీ స్టాండ్స్ ఫర్.
1: కనుక తమ అభిష్టములు నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి యొక్క గురువులను మనం గురువులుగా స్వీకరించరాదు.
0: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎండ్.
1: గుడ్డివారిని గుడ్డివారికి ఇరువురు గుంటలో పడినట్టుగా ఇద్దరు అభిష్టమతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమట్టు అవుతుంది.
0: ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అనదర్ బ్లైండ్ మ్యాన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు కమ్ టు గ్రీట్ సూనర్ దెన్ లేటర్.
1: ఇన్ ద సేమ్ మ్యానర్ హీ హ్యాస్ ఎ డిజైర్ యు హ్యావ్ ఎ డిజైర్ హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ. శ్రీమంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వడ్డించగలడు.
0: వెన్ యూ హ్యావ్ ద మీన్స్ యూ కెన్ ఆల్సో సర్వ్ అనదర్ పీపుల్.
1: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు పరులకు ఏమాత్రం వడ్డించగలడు.
0: వెన్ హీ హింసెల్ఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ హింసెల్ఫ్ హౌ కెన్ హీ టేక్ కేర్ ఆఫ్ అదర్స్.
1: కనుకనే ఈ ప్రాంత సహితుడైనటువంటి వారిని మనం గురువులుగా స్వీకరించరాదు.
0: సో డూ నాట్ రిసీవ్ సచ్ పీపుల్ యాజ్ గురుస్ హూ హ్యావ్ దిస్ భ్రాంతి.
1: అంత గురువే నిజమైనటువంటి గురువు.
0: వన్ హూ డస్ నాట్ హ్యావ్ దిస్ డిల్యూజన్ అండ్ డిల్యూజన్
1: ఈ భ్రాంతులతో ఉండినంత వరకు నువ్వు బ్రహ్మాన్ని మనం గుర్తించుకోలేము.
0: అండ్ వన్ హూ హ్యావ్ దిస్ భ్రాంతి కెన్ నెవర్ హ్యావ్ దిస్ బ్రహ్మాండ.
1: భ్రాంతి వదలినప్పుడే బ్రహ్మం మనకి సాక్షాత్కరిస్తాడు.
0: రిమూవ్ దిస్ భ్రాంతి యూ సెక్యూర్ బ్రహ్మాండ.
1: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినట్టు

0: యొక్క సద్గురువు నిజమైనటువంటి దైవం.
1: వన్ హూ కెన్ రియలీ టీచ్ యూ దాస్ ఈజ్ గాడ్ అండ్ దట్ ఈజ్ యువర్ గురు.
0: నాయన ఈ జగత్ అంటే ఇప్పుడు విద్యా జగత్తు. ఎంతవరకు నువ్వు జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత అసత్యముగా రూపొందుతున్నావో అదే విధంగానే జ్ఞానస్థితి ఎందు ఈ నిత్యా జగత్తంతో సుప్రదృష్టంగా ఉంటుంటాయి.
1: లైక్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ స్లీపింగ్ స్టేట్ ఆర్ డ్రీమ్ స్టేట్, ది మూమెంట్ యువర్ అవే ఆల్ దీస్ గో, దే ఆర్ నాట్ రియల్.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది వరల్డ్ ఈజ్ నాట్ రియల్. కలలో చూసిన మేడలు మిత్రులు కన్నులు మిత్రులు లేవు కదా.
1: Like you close your eyes, you are building castles, you are seeing castles and mansions. You open your eyes, they are gone.
0: Jagrattala undinatundi sarva saukhyalu kuda no jnanalakshyam ye matramu kanaravulada.
1: You open your eyes, they are gone. In the same manner, what you see and experience in your waking state, in your jnana state, they disappear.
0: అది అద్వైత దర్శనం.
1: దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం.
0: ప్రతి అద్వైత దర్శనమే జ్ఞానం.
1: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
0: ప్రతి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
1: సో విచ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ యాజ్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత
0: సర్వసంగ పరిత్యాగం చేయనక్కర్లేదు.
1: ఫర్ దిస్ యూ డోంట్ హావ్ టు రినౌన్స్
0: సన్యాసము తీసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు టేక్ సన్యాసం.
0: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు లీవ్ యువర్ ఫ్యామిలీ.
0: అడవుల పాలు కానక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు గో
0: టు కొండల భుజించనక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు గో టు ఈచ్
0: సౌండ్ నిర్వర్తించుకుంటూ కాంతి దర్శించడానికి ప్రయత్నించాలి.
1: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీ, టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, వి కెన్ గెట్ సీ గాడ్.
0: దేవుడు అనగా మీరు దేశమందు లేడు. దేవుడు అనగా తన దేహం అండి.
1: గాడ్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ, హీ షుడ్ బి సీన్ విత్ ఇన్ యూ.
0: పాపమనగ వేరు పరదేశము లేదు, తాను చేరు తనుల తల్లి.
1: లైక్ వైస్ సిన్ ఈజ్ నాట్ టు బి ఇస్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ, ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యు పర్ఫార్మ్.
0: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాకులు వదిలిపెట్టి అరణ్యానికి పోనక్కర్లేదు.
1: సేమ్ మానర్ వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు గో టు ద ఫారెస్ట్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ అదర్.
0: దైవం తన ఎందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్ అనేటువంటి పెరుగుతుంది.
1: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ అండ్ హౌస్ ఆఫ్ యువర్.
0: మర్మం ఎరిగిన మరో నిమిషములు మనసే వారికి గురుడండి.
1: వన్స్ యువర్ గ్రాస్ దిస్ ట్రూత్ ఆఫ్ ద గాడ్ ఇన్ విత్ ఇన్ యూ, యువర్ మైండ్ ఇస్ ఇట్సెల్ఫ్ బికమ్స్ యువర్ గురు.
0: గురువును మనం పైకి ఎదుకనక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
0: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురు.
1: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురు.
0: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షో, బంధమునకు మోక్షమునకు ఒక్క మనసే కారణమని చెప్పారు. బంధములకు హేతువైనటువంటి మనసు మొత్తం ఏ రీతిగా హేతు కాదా.
1: సో దిస్ మైండ్ విత్ ఇస్ అకౌంట్ దిస్ ఐడియా ఆఫ్ బౌండింగ్, హౌ కెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ లిబరేషన్.
0: మనసును అధోగతి కావాలని దింపినప్పుడు మనం బంధంలో పడిపోతున్నాం.
1: ఇఫ్ ద మైండ్ డిసెండ్స్ డౌన్ టు ద లోయర్ లెవెల్, యూ బికమ్ బౌండ్.
0: మనము మనసును ఊర్ధ్వగతిగా మనం పంపినప్పుడు మన మోక్ష స్థితిలో చేరిపోతున్నాం.
1: రైజ్ ద మైండ్, లెట్ ఇట్ గో అప్వర్డ్, దెన్ యూ బి
0: అధోగతి.
1: నౌ వాట్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ ఎ హయ్యర్ లెవెల్?
0: మనం తెలుసుకొని బాకీ జీవితం నుండి మన జీవితం మీద అర్థం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
1: వెన్ యూ హ్యావ్ టైట్ టు ది వరల్డ్ అరౌండ్ అస్, ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవే.
0: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే.
1: సో లాంగ్ యాజ్ యువర్ ఇన్ ది వరల్డ్ యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్
0: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయమును మనం ఈ యొక్క బంధంలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
1: Now, even as we are engaged in discharging our responsibility, the body is tied down to the world like that. But at the same time, our thought should be centered on God.
0: This is karma kausalam annaru.
1: This is called karma kausalam.
0: మనం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ సర్వకర్మ భవత్యాస్తాం అనేటువంటి దీంతో మనం ఆచరించాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ వి పర్ఫార్మ్ టు ది మీడియం ఆఫ్ ది బాడీ, దే ఆర్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం ఈ విధమైన మార్గాన్ని మనం చెడ్డడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్, యు హావ్ టు పర్ఫార్మ్ అ ఫ్యూ సాధన.
2: సత్నాంతులనిటి వారితో మనం స్నేహాన్ని పెంచుకోవాలి. డెవలప్ ఎ ఫ్రెండ్షిప్ విత్ ద గుడ్ అండ్ నోబుల్ అండ్ వర్చువస్.
3: కురు పుణ్యమహోరాత్రం.
0: మనము రాత్రి పగలు కూడా పరోపకార్యం అనేటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: అండ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ డే ఇన్ డే అవుట్ లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ అదర్స్.
3: మర నిత్యమనిత్యత.
0: మనము నిత్యమేమిటి అనిత్యమేమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
1: దెన్ విచ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
0: మొట్టమొదటి
3: సుజన సంసర్గం.
0: దుస్తులైన వారి యొక్క స్నేహాన్ని మనము తక్షణమే వదిలిపెట్టాలి.
1: first one is, let go instantly the company of the evil individual.
0: Run away from evil company.
1: Run away from evil company.
0: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
1: Instantly.
0: దీనికి కాలం కూడా వ్యర్థం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఇన్ దిస్ ప్రాసెస్.
0: కారణం ఏమనగా, దుష్టుని చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నాస్తికుడుగా మారిపోతాడు.
1: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
0: Virayakudanu Saragiga Maripotadu.
1: Even the believer could become a non-believer.
0: Manchuvadukudanu Chettavadiga Maripotadu.
1: And the good could become the evil one.
0: Ee Chettavadiki Sambandham Anetundi, Chala Adhikara Swaroopanni Dharinchi Chestundi.
1: The company of the wicked takes up a very distorted, detestable form.
0: ఈ దుర్భోగం చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ ద టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ ద మైండ్ ఆల్సో అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్.
0: రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
1: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
0: కన్నుల కొరకు కంటే కూడా అతి ప్రేమగా గారాగంగా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
1: ద రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్ రామ.
0: రామునికి ప్రాణం
1: ఇన్ రామ వాస్ మై వెరీ లైఫ్.
0: తన కుమారుడైనా వదిలిపెట్టి ఉండగలదు కానీ రాముని క్షణమైనా వద్ద ఉండేటువంటిది కాదు కైక.
1: కైక వాస్ వన్ హూ కుడ్ పాసిబ్లీ వితౌట్ హర్ ఓన్ సన్ బట్ నాట్ వితౌట్ రామ.
0: ప్రాణ కుమారంగా పెంచి విలువిద్యలు నేర్పి
1: ప్రొటెక్టింగ్ హిమ్ యాజ్ హర్ ఓన్ మై బ్రదర్
0: అండ్ నిరంతర విద్యలో రామునితోనే ఆడుతూ తోడుతూ ఉండినటువంటిది కైక.
1: అండ్ టీచింగ్ హిమ్ ఆల్ ది అదర్ ఆర్ట్స్ he would take care and ponder Rama.
0: Anta pranasamananga chusukuntunnati ee kaikaku mandara bodhana.
1: Now this kaika who loved Rama so intensely got to hear a few words from mandara.
0: Ee durbodhana chetanu ee chittangudu chetanu kadaduki tana yokka hrudayamu amrutamayamainatundi yokka hrudayamu premamayamainatundi hrudayamu vishamuga maaripoyindi.
1: Once he heard a few words from this evil and wicked mandara, in a trice, the heart was full of nectar and love. Turned to one of the eyes.
0: Rāmulu yemi chesina, yemi cheppina kudanu, mahāvākyamulugā sushrutin chepatri. Anni manchile enchetnu ūkko chekutu kaika.
1: Prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, he would always think about it. And
0: Rāmulu cheppina vanti kudanu sāt-sāt satya sarupālani vishrutin chepatri.
1: He would have this tremendous belief and feeling that whatever Rama says is a true prophet.

0: సన్నిహితంగా ఉండినంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ ఓకే.
0: ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కూడా చెడ్డగానే మార్చుకుంటారు.
1: Once the friendship turns a little sour, then even the good appears as bad.
0: కనుకని ఈ దుర్బోధనలు చేతను దుష్టంగము చేతను ఈ కైకసు హృదయం కఠినంగా మారిపోయింది.
1: In the same manner, the moment she heard Mandara's words, Kaika's heart became hard.
0: ఈ దుష్టంగము చేతని.
1: The reason being, this company of the
0: devil. కనుకని అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జపతప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటుంటారు, జ్ఞానములు ఆచరిస్తుంటారు, కానీ వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: జప యు హావ్ దీస్ సాధక హూ డే ఇన్ అండ్ డే అవుట్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ అవర్ టు జప
0: ఉదాహరణ వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: బట్ ఈవెన్ ద ఫస్ట్ పీపుల్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఎడ్యుకేషన్ యాంగ్జైటీ అండ్ డిఫికల్టీ.
0: స్పీకర్ ఏదో ప్రారంభమని ఏదో భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢ నమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are our destiny, these are our fate, and these are what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణము. మన దుష్టంగము చేత లభించేటువంటి మార్పులే.
1: This is not the correct interpretation of this place. The reason is, you are the bad company that you have been keeping.
0: కనుక సాధనను చేయగోరేటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: So every person who aspires to do sadhana should keep these four ideas in mind.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏ నాటికి చెయ్యటువంటి వాడు కాదు.
1: వన్ హూ క్లింగ్స్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
1: హీ ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: దుష్టంగంతో దుర్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, స్పష్టంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటము, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనిటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing person.
0: కానీ ఇలాంటి వారు సాధకులను చెప్పడానికి దానికి కూడా ఏమాత్రం అధికారం లేదు.
1: సో సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ కాల్ హింసెల్ఫ్ ఎ సాధక.
0: కనుక మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం.
1: సో ద ఫస్ట్ థింగ్, రన్ అవే ఫ్రమ్ ద ఈవిల్ అండ్ ద వికెడ్.
0: అంతస్తుని మన యొక్క సాధన పూర్ణత్వం కాదే.
1: నా యువ సాధన డజన్ కమ్ టు ఎన్ ఎండ్ విత్ జస్ట్ దిస్.
0: భజ సజ్జన సంబంధ.
1: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్. మంచి
0: వారి సహవాసాన్ని మనం పట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలు అవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడూ మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రగతులు కలిగినటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వి షుడ్ ఆల్సో ట్రై టు లుక్ అవుట్సైడ్ ఆఫ్ అస్ అండ్ ట్రై టు డిజర్న్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ట్రై టు గో ఫర్ గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్.
0: సరే, హితమైనటువంటి యొక్క సేవలయందు పాల్గొన్నటువంటి వ్యక్తిని మనం ఎంతైనా కూడా సహవాసం చేయాలి.
1: లైక్ వన్ హూ ఇండల్జెస్ ఇన్ సెల్ఫ్లెస్ యాక్టివిటీస్, సర్టెన్లీ వి కెన్ సీ ద డిఫరెన్స్.
0: ఇలాంటి సత్యం సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన ముక్తి. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ త్రూ దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ ద కంపెనీ ఆఫ్ ది గుడ్ కెన్ యూ అటైన్ యూనిటీ.
0: ఈ సత్యన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ, వి షుడ్ లుక్ ఫర్ ఎ సింపుల్
0: సత్యం యొక్క హృదయం ఏ రీతిగా ఉండాలంటే కష్టములు ఎందుకు కానీ, సుఖములు ఎందుకు కానీ, దూషణలు ఎందుకు కానీ, భూషణలు ఎందుకు కానీ, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
1: హూజ్ ఇస్ సజ్జన, హూజ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ వన్? వన్ హూ డస్ నాట్ ఫెయిల్ టు మూమెంట్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో, వన్ హూ డస్ నాట్ సకమ్ టు క్రిటిసిజం అండ్ రిడిక్యూల్, వన్ హూ డస్ నాట్ గెట్ పఫ్డ్ అప్ విత్ ఫేమ్ అండ్ నేమ్, వన్ హూ రిమైన్స్ స్టడీ ఫర్ ఎవర్, దిస్ ఇస్ ఎ సజ్జన.
0: నిరంతరం కూడా సాధు సంగమును ఆశ్రయించి వారు సేవలు చేసేటువంటి వారిగా ఉండాలి.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Tiruchendralvar anekinte varu Tamil Nadu undeetundi varu.
1: So there was one person, Tiruchendralvar, in Tamil Nadu.
0: Okanadu ayanaku kalayendu devudu prathyakshamayi varamu korukomannadu.
1: It so happened that one night in his dream God presented himself and gave him a boon, asked of anything.
0: Adanu దైవత్వాన్ని కోరవచ్చు, లేక దైవత్వంలో లీనమయ్యే స్థితిని కూడా కోరవచ్చు, కానీ ఆ విధంగా కోరలేస్తాను.
1: Now if he had wanted, he could have asked of God himself, or for the state where he could have merged with God. But he did not ask for either of these.
0: Yen kore?
1: What did he ask for finally?

0: స్వామి, నేను మీ శాతాను కాకుడు కావాలి, శాతులకు సేవ చేయాలి, ఇది ఒకటి వరం నాకు
1: అనుకుంటున్నాడు. ఓ స్వామి, లెట్ మీ దట్ దట్ ఐ మే బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్ అండ్ దట్ ఐ మే డూ సర్వెంట్ టు యువర్ ఓన్ సర్వెంట్.
0: కానీ ఈనాడు నేను దాసులు అని చెప్పుకోవడానికి సిక్కు.
1: బట్ టుడే టు కాల్ మై సెల్ఫ్ ఎ సర్వెంట్ ఐ యామ్ అ కింగ్.
0: తనకు తానే గోల్డ్ పెట్టుకుంటారు, నేను సాయిబాబా భక్తుడి అని చెప్పుకుంటారు. నేను సాయిబాబా భక్తుడి అని చెప్పుకుంటే భక్తుడు అవుతాడా? ఎప్పటికీ కాదు.
1: Like you say, you want to proclaim that you are a devotee of Sai Baba, as if hanging a
0: placard.
1: Now it's a question of trying to realize all by yourself.
0: మీ రామ భక్తుడైనా ఏ కృష్ణ భక్తుడైనా రాముడు చెప్పాలి, నాయన నువ్వు నా భక్తురా అని చెప్పాలి.
1: నా అయ్యగే రామ భక్త ఆర్ కృష్ణ భక్త, రామకృష్ణ చూస్తే కోచాయ్ యువ మై డ్యూటీ.
0: అంతేకాని రాముడి దగ్గర పోయి భక్తుడు, అయ్యా నేను నీ భక్తుడు నేను చెప్పుకోవడానికి తనకు అధికారం ఎక్కడ ఉంది?
1: ఈ గోస్ రామ అంటే ఓ స్వామి హ్యాండ్ యువర్ డ్యూటీ.
0: ఈనాడు భక్తులు మనం చెప్పుకోవటం అంతా కూడా కేవలము ఒక విధమైన ఆడంబరంగా రూపొందుతుందనే కానీ ఆత్మశుద్ధితో చేయడం కాదు.
1: సో దిస్ ఐడియా టుడే ఆఫ్ ప్రొక్లైమింగ్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ కాంప్లెక్స్ నేచర్.
0: భజనలు చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
1: By merely doing bhajan,
0: సేవలు చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
1: Or by performing seva, it is not
0: because of చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
1: Or by doing japa,
0: ధ్యానములో కూర్చోనింత మాత్రమే భక్తులు కాదు.
1: Or sitting in meditation, he does not become a bhakta.
0: చిత్తశుద్ధి కలిగినప్పుడే భక్తుడిగా ఉంటాడు.
1: When he has his purity of heart, then he is a true bhakta.
0: కష్ట సుఖములు ఎందు కూడా స్థిరత్వాన్ని వహించినటువంటి వాడు భక్తుడిగా ఉంటాడు.
1: One who has his equanimity, either in joy or sorrow, he is a true bhakta.
0: కష్టములకు పొందక సుఖములకు పొందక ఉండేటువంటి సమత్వాన్ని గ్రహించి ఉండాలి.
1: Does not display at the very mention of sorrow, does not get caught up at the moment of
0: sorrow. ఏ కష్టం వచ్చినా ఇది ఇందులో ఏదో విధమైనటువంటి నా యొక్క మంచి కోసమే వచ్చాయనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం కలిగి ఉండాలి.
1: Difficulties might come his way, but he will look upon them as, oh yes, they are come from my own good.
0: ఇది నిజమైన భక్తుల యొక్క లక్షణాలు.
1: This is a true idea or index to
0: it. ఇలాంటి భక్తులకు మనం సేవ చేయాలి.
1: భక్త should in turn be served by
0: others.
1: So this is what is contained in the second dictum.
0: Guru, punya maho rastram. నీవు ఒక పగలని కానీ ఒక రాత్రిని కానీ ఒక దినమని కానీ మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోవచ్చు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నువ్వు మంచి కార్యాలను
1: పాల్గొన్నావు.
0: ఎప్పుడు నీ హృదయంలో మంచిని చిక్కిస్తుందా?
1: థింక్ ఆల్వేస్ ఆఫ్ గుడ్.
0: చెత్త చింతలు నువ్వు చేస్తుగా తక్షణం నీవు దుర్యోధన దుశ్శాసన ప్రజలుగా మారిపోతావు.
1: If you, even for a moment, think of things which are wicked and evil, next moment you become
0: a brother. You are the one who is a brother. పవిత్ర ధర్మమూర్తులైనటువంటి పాండవుల యొక్క భావములో సుచింతము చేయటం చేతనే వారి వంశమంతటను ద్వేషమైపోయింది.
1: You will become brothers of Duryodhana and Dushasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandava.
0: Kanaka durbhavanalaku dushchintalaku mana hrudayamlo emaatram kudanu avakasam andinchadu.
1: So there should be no place in our heart for bad and evil thoughts.
0: Parula chintana manamu chettanu manam enta korukuntamo antaku padirettu chintalu manaku aviruddhi avutayi.
1: Now even as you think about the others, 10 times that compared to that, you will get affected.
0: కనుకనే చెడపకురా చెడదవు అన్నారు. పౌరుల చెట్టను మనం కోరగాలి.
1: దట్ వైస్ ప్రిన్సెస్ యూ థింక్ అబౌట్ ఈవెన్ ఫాదర్.
0: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధలు పడటానికి కారణం ఏమిటి? పౌరుల చెట్టను మనం కోరటం చేతనే అవి మనం ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
1: యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ టర్న్. దట్ వై టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫాదర్ దే ఆర్ గెటింగ్ ట్రబుల్స్ ఇన్ ద ఫాదర్.
0: కనుక పౌరుల చింతను చెట్టగా మనం భావించరాదు.
1: So all the thoughts about others, let them not be evil.
0: ఈ సృష్టిలో మన హృదయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వరా?
1: There should be no place for such thoughts in our heart.
0: ఇంకా మన నిత్యం అనిత్యతాం, ఏది నిత్యము ఏది సత్యము అనే దాన్ని మనం గుర్తించాలి.
1: Then we come to the fourth injunction. What is real? What is unreal?
0: దేహము పాంచభౌతికం.
1: This body is one of the five elements.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It has to decompose one day.
0: దేహి నిరామయుండు.
1: Whereas the one who resides,
0: galatin pagadi hik sau puttikal moha nibandha bandhanala mudralu levu.
1: The one who resides has no form and no question of decay. Is jana
0: deha manityam dehi satyam.
1: So this body is unreal, temporary. The one who resides is permanent.
0: అదే విధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ వే ట్రై టు డిస్టింగ్విష్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ రియల్ అండ్ అన్‌రియల్.
0: ఈనాడు పూర్తి
1: రేపటి
0: నుంచి చంద్రోదయం కలుగుతుంది.
1: అమావాస్య
0: పూర్ణిమ ఎంత అస్థిరము అమావాస్య కూడా అంత అస్థిరమే.
1: దశ పూర్ణిమ ఈ టెంపరీ,
0: సో ఇది అమావాస్య. ఇవి రెండు కూడా స్థిరములు కాదు.
1: టెంపరీ దీస్ యూఆర్ నాట్ పర్మనెంట్.
0: కానీ రెండింటిని అనుభవించేటువంటి నేను స్థిరము.
1: బట్ వన్ హూస్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ, దట్ ఇస్ ఐ, దట్ ఇస్ పర్మనెంట్.
0: అందువల్ల మొట్టమొదట దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం.
1: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ.
0: గోవు తచ్చినా గాని గోత్వం అనేటువంటి ఒక దీని ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చినప్పటికీ
1: ఈవెన్ అస్ ది ఫామ్ దట్ యు గివ్ టు ఎ కౌ, ఇట్ మే గెట్,
0: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు.
1: ఇట్ మే డై. But this idea of a cow remains.
0: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రము మారదు.
1: మ్యాన్ మే డై లైక్ వైస్, బట్ హ్యూమన్ రేస్ విల్ నాట్ గెట్ ఎక్స్టర్మినేటెడ్.
0: కనుకని ఇది సజీవమైనటువంటి యొక్క తత్వము, ఈ యొక్క దివ్యత్వము.
1: సో దిస్ ఈస్ డివినిటీ, దట్ ఇట్ ఈస్ పర్మనెంట్, దిస్ రిమైన్స్. ఇట్ ఇస్ నాట్ హిమ్, లైక్ దిస్ ఇస్ మై ఆర్మ్,
0: ఇది నా తల,
1: దిస్ ఇస్ మై హెడ్,
0: ఇది నా కడుపు,
1: మై స్టమక్,
0: ఇది నా కాళ్ళు,
1: మై లెగ్, నేనెవరు, బట్ హూ ఆమ్ ఐ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఇట్ యు స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ,
0: నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంటున్నావు. నేనెవరు?
1: యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి, మై సెన్సెస్, మై బాడీ, బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్?
0: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం పట్టే కదా. నా మనసు, నా బుద్ధి, నా చిత్తం, నా ఇంటి అనుకుంటున్నాం.
1: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్, దట్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ.
0: ఈ మన బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివే.
1: నేను మాత్రం శాశ్వతము. ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటలెక్ట్, దే ఆల్ కీప్ చేంజింగ్, బట్ ఐ రిమైన్స్ పర్మనెంట్.
0: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ.
0: నేను దేహంలో అతీతంగా ఉంటున్నాను.
1: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.
0: నేను జాగ్రత్తలో దేహంతో ఉండినట్టుగా భావిస్తున్నాను.
1: బట్ ఐ ఫీల్ ఇన్ మై వెయిటింగ్
0: స్టేట్, కానీ సత్యం చూసి దేహం పరుపైన పడింది.
1: బట్ ఇన్ మై డ్రీమ్ స్టేట్ దిస్ బాడీ ఇస్ రెస్టింగ్ ఆన్ ది ఫ్లోర్.
0: నేను ఎక్కడికైనా సంచారం చేసినట్టు ఏ ఢిల్లీకో వెళ్ళినట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
1: యూ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ యూ హ్యావ్ గాన్ సమ్వేర్ టు ఢిల్లీ.
0: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు?
1: నా హూ ఇస్ ఇట్ దట్ హ్యావ్ గాన్ టు ఢిల్లీ? నా
0: అక్కడ నీవెవరు?
1: హూ ఆర్ యూ దేర్?
0: దేహంతో సంబంధం లేదు.
1: యూ హ్యావ్ నో లింక్ విత్ ది బాడీ.
0: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
1: ఇంద్రియాస్ ఆర్ నాట్
0: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
1: సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాస్ ఫ్రమ్ ద బాడీ.
0: ఇలా నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుంటే దేహాతీతం, ఇంద్రియాతీతం, మనోతీతం అన్నింటికి అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.
1: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్, యూ కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ద బాడీ.
0: నిజంగా మనం కావాలనేటువంటి వారు ఈ నాలుగింటి ఎందుకు మనం దారి తప్పకుండా చూచా. మనం నచ్చుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని, మనం బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం.
1: యు ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్. దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ ఫోర్ ఇంజన్
0: అన్నింటికి దుర్జన సంసర్గం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్
0: సృష్టి యొక్క సంసర్గం వదిలిపెట్టాలి. దుర్భావములు మనం నుంచి వదిలిపెట్టాలి.
1: డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్. డోంట్ హ్యావ్ ఎనీ ఫేస్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ విత్ ఇన్ యు.
0: ఈ దుర్భావములు దుర్జన సంగతము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
1: దీస్ ఈవిల్ థాట్స్ దే ఆర్ ఇన్ యు. ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఈజ్ విత్ యు.
0: ఇంకా మాధవత్వం ఏ రీతిగా నీవు?
1: వెన్ యు ఆర్ నాట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, హౌ కెన్ యు టాక్ అబౌట్ బికమింగ్ గాడ్?
0: కనుక మొట్టమొదట నీవు మానవుడుగా మారు.
1: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ టు హ్యూమన్.
0: మానవత్వాన్ని పెంచుకో.
1: ట్రై టు ఫర్దర్ ది స్ట్రాంగ్ ఆఫ్ యువర్ హ్యూమన్ నేచర్.
0: తదుపరి దివ్యత్వం సహజంగా నీకు లభిస్తుంది.
1: దెన్ ఇన్ ది నేచురల్ వే డివినిటీ ఇస్ యువర్.
0: మానవుడిగా మారక మానవత్వమే నీలో లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
1: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ క్వాలిటీస్ ఇన్ యూ, యూ వాంట్ టు బికమ్ గాడ్.
0: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రలై మాధవుని యొక్క మార్గాన్ని చిరుతా వహించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
1: సో యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్, దెన్ ట్రై టు ఫాలో ది ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ గురు. ట్రై టు ఫాలో ద పాత్ దట్ హి హస్ షోన్ టు యూ. యూ షల్ సక్సెస్.
0: సాధకులుగా కాబోయేటువంటి వారు తేజ సూచన సంసర్గం ఇది మొట్టమొదటిది.
1: రోజు సాధక జంక్షన్ నిస్సాధ కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇస్ ద వికెట్. రమవేపం విభాజ
0: సత్యన సమావనం.
1: ద సెకండ్ సీజ్ ద కంపెనీ ఆఫ్ ది నోబుల్ ఇన్ వైపు.
0: గురు పుణ్య మహోరాత్రం.
1: డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్.
0: స్మర నిత్య మనిశ్చిత.
1: అండ్ ద ఫోర్త్ వన్ థింక్ ఫర్ ఎవర్ అబౌట్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ రియల్.
0: తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి. ఈ మహావాక్యముల యొక్క సారము.
1: దీస్ ఫోర్ వెరీ గివ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం.
0: ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే మనం అనుసరించినప్పుడే, ఆచరించినప్పుడే మనకు దివ్యత్వం అనేది దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైన గురుత్వాన్ని పొందడం.
1: Only when we realize the significance of this so Mahavakya and experience the essence contained in them, can we say that we have secured divinity for us.
0: Kanaka, prakriti dvaitam.
1: Therefore this world, this creation is duality.
0: Purushude advaitam.
1: The Purusha is advaitam.
0: ఇలాంటి అద్వైతత్వం అనేటువంటి పురుషత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దివ్యత్వ భావాన్ని పొందాలి.
1: సో వీ హావ్ టు గో టు దిస్ పురుషత్వ విచ్ ఇస్ అద్వైత అండ్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ దివ్యత్వ.
0: దైవత్వం దైవత్వం దైవత్వం,
1: దట్ ఇస్ ప్రిసైజ్లీ వాట్ యు మీన్ బై
0: దైవం అనేది డివినిటీ. దివము అనేటువంటి పదం.
1: నౌ దిస్ దైవ మీన్స్ దివ, ఇట్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ దివ.
0: దైవము కాదు దివము,
1: ఇట్ ఇస్ నాట్ దైవ బట్ దైవము.
0: దివము అనేది దినము అనే అర్థం.
1: This word divamu in turn means dinamu.
0: Dinamu anaga ratrim pagalu ani.
1: This dinamu they mean day and night.
0: Anaga daivam anaga enti ratrim pagalu kaani vaadu daivamu.
1: Meaning God is one who is not this night and day.
0: Kala kaalamulaku atheetamainatuvadu vaadu daivamu.
1: One who transcends the limitations of time and space.
0: Kalukane kaalayana maha kala kaalayana maha kala prayana maha kala atheetayana maha kala swaroopayana maha kala nimitayana maha ani kaalamulaku inta pradhanamainatuvanti pramanam ichchadu.
1: That's why a lot of importance has been given to time by invoking the name of God as one who is the embodiment of time. One who transcends
0: kala kala prapannanam kala chinna karishyate kaalamulaku bringeetunti vaadu daivam.
1: In fact, God is one who has swallowed this idea of time.
0: Kalam ketam ringamati vaitichivadu manavu.
1: Whereas man is one who has been swallowed by time.
0: Kalam kalakalamuku atheetamainatuvanti oka daivatvanni aashrayinchinappude manavu ee kalam yokka barinina tappinchukodaniki veelavutundi.
1: So if you seek shelter in God, who transcends time, God, you can also go the way in which you have.
0: Kalukane dandapadi baram nundi tappinchukovalante kodandapadi baram pattala annadu.
1: That's why it's been said, if you want to free yourself from this God of death, seek the seat of
0: Kodanda, the Lord.
1: So one who seeks God's shelter, there is no trace of
0: Daivanne Guruga Bhavinchi, Daivanne Guruga Mana Vistarinchi, Daivatulu Chirsa Vahinchi, Daiva Margani Anusarinchadame Manavatvam Yokka Divyatvam Yokka Pavitrata.
1: Let God be your Guru. Seek God as your Guru and live your life in terms of injunctions laid down by God. This is your sacred nature. This is the divinity that you have ultimately seen.
0: కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి దైవాన్ని భజించి మన జన్మను సార్థకం చేసుకోవాలి.
1: Whenever we have time, think of God. Contemplate on God and sanctify your life, sir.
0: దీనికంటే మించిన మార్గం మరొకటి లేదు.
1: There is no greater path, nobler path than this.
0: మార్గము.
1: This is the easiest way, రాజ్య మార్గము. And this is the right world path.

0: Sai Ram, dear listeners, people of different religions use different names to adore God. However, the divinity we pray to is essentially one and the same. It is changeless and eternal. In today's Divine Discourse, Bhagwan Baba explains how God alone is the sole refuge for everybody in this world. He adds that the names may be many, but the inherent divine principle is only one. Let us now listen to the excerpts from the Divine Shower of Grace by Bhagwan Baba in Prashanta Nilayam on his 80th birthday on the 23rd of November 2005.
1: Prema Sarupulara.
2: Embodiments of Love.
1: Satya Dharma Prema Chantulu Lekunna Pijalanniyu Nerchi Vilvasunna.
2: Without truth, righteousness, peace and love, all the forms of knowledge that we acquire are useless.
1: Satya Dharma Prema Chantulu Lekunna Bahuda Satkarya Sabambusunna.
2: One may take to sacred activity and good deeds, but bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
1: Satya Dharma Prema Chantulu Lekunna Dana Dharmalu Sarthakatasunna.
2: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
1: Ujjogamulu Jesi Yanta Padavinunna Satya Dharma Prama Shantulu Lekunna.
2: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
1: Satya Dharma Prema Shantulu Lekunna Bahuda Satkarya Labhambusunna.
2: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Manavudu Shanti Nimittamai Janminchadu Kani Padavula Kosam Janminchaledu.
2: Man is born to be peaceful and not to occupy positions of authority.
1: Enni undinappatikini manavuliku shanti lekundina jeevitame shunyam.
2: You may have lots of things in life, but without peace the life has no meaning and value.
1: Aneka mandi srimantulu unnaru.
2: There are many rich people.
1: Kotlaku vidyavantulu unnaru.
2: There are crores and crores of educated people.
1: Inka aneka vidyavantulu kudanu goppa goppa padavillo elinattu vaaru unnaru.
2: There are people who are occupying very high positions in life.
1: Kani veerandari valla jagatlo em jarugutunnadi.
2: What is that is all happening in this world with these people?
1: Bidare yokka kantidaralu chuchuvaliki variki samayam ledu.
2: They have no time to see the suffering of the poor and the needy people.
1: Bidare paristhiti emiti?
2: What is the position of poor people?
1: వారి విషయాన్ని ఎవరు కూడాను తనం చేసినటువంటి వారు లేరు.
2: దేర్ ఆర్ నన్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బాదర్ ఆర్ థింక్ అబౌట్ దెమ్.
1: ఏ బజారు నందు చూసినా కూడాను ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
2: యు గో టు ఎనీ స్ట్రీట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషల్ వర్క్ సో మెనీ పీపుల్ డూ ఇట్. వాట్ ఈజ్ సోషల్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్?
1: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
2: All are involving, indulging in show work and there is no social work.
1: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
2: Even if approaches you to doorstep with a begging bowl, asking for alms, you'll neck him out.
1: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
2: Man will enjoy the truth, peace and love if at all he is compassionate enough.
1: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
2: No one is understanding the very meaning of this word manava.
1: మానవా
2: మానవా
1: మా అనగా మనిషి,
2: మా మీన్స్ ద హ్యూమన్ బీయింగ్ మనిషి.
1: కానీ ఈ మనిషికి ఏది ముఖ్యము?
2: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: ఆశలు పెట్టడం ముఖ్యమా?
2: ఈజ్ ఇట్ డిజైర్ ఆర్ అంబిషన్?
1: అభివృద్ధి కావటం ముఖ్యమా?
2: ఈజ్ ఇట్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్?
1: ఆనందాన్ని అనుభవించటం.
2: ఈజ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్?
1: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు, కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
2: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
1: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్లు శాంతి కలుగునవయ్యా?
2: హౌ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
1: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
2: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మ్యాన్.
1: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్లే.
2: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్, వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
2: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
1: కానీ ఈ కష్టకరమైన సుఖములు రెండు కూడాను ఒకటిగా భావించాలి.
2: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ the pleasure and pain.
1: Dukkhamulo aanandam unnadi, aanandamulo dukkham unnadi.
2: In fact there is pleasure in pain and there is also pain in pleasure.
1: Kaluga sukha dukkhamulo rendu kudanu manavuni yokka manchi cheddale.
2: Therefore the pleasure and pain would make you happy and also grief stricken accordingly.
1: Kaani manavudu abhivruddhi ayinanduku ee rendintini samananga chusukovali.
2: In order to progress in life we have to develop the spirit of equanimity of both pleasure and pain.
1: Kanuka ee samanatvam anedi lekunte pothe manu samajam ettavutam.
2: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
1: Samajamu samajamu,
2: we say samaja, society.
1: Samanatvam anedi vaadu samajamlo ettu puttutaru.
2: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
1: Kashtamlo sukham unnadi.
2: In fact there is pleasure in pain.
1: Sukhamlo kashtam unnadi
2: and there is difficulty in pleasure.
1: Kani ee naati manavudu enni sukhamulu pondinappatikini okka kashtamemaina vachindatte tattukoledu.
2: Man in spite of repeated pleasures that he passes through in his life sojourn is very much disturbed with the slightest of the difficulty.
1: Oka shrimantun daggariki velli ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
2: If you approach a rich man and if you ask him, are you happy?
1: Ayya naakemi takkuva dhanam unnadi.
2: He will say there is no shortage whatsoever, I have plenty of money.
1: Naa kumarulandaru kuda goppa goppa padavallo unnaru.
2: My sons are in very high positions.
1: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లు అంతా పెట్టుకున్నాము.
2: ఐ గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఎట్ మై రెసిడెన్స్.
1: మా కస్టమర్లకు ఎట్టి బాధలు లేవు.
2: వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్.
1: కానీ అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు.
2: వీ హ్యావ్ ఆల్ దట్ ఇస్ ఆల్ పాసిబుల్ బట్ దేర్ ఇస్ నో మెంటల్ పీస్.
1: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
2: హౌ డు ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
1: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
2: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
1: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆ మై అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
2: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీ ఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్ హూ ఆమ్ ఐ.
1: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరమైపోతాయి.
2: వెన్ వన్స్ యూ నో యువర్ సెల్ఫ్ ద రియాలిటీ, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫికల్టీస్.
1: కనుకనే
2: therefore
1: manavudu tannu tan telusukovadaniki prayatninchali.
2: So man must make every attempt to know his own true self.
1: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
2: వితౌట్ ద అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ నోయింగ్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ యూస్లెస్.
1: వానరు లేకున్నా విత్తనంబులు నాటి ప్రయోజనం ఏమిటి?
2: దెర్ ఆర్ నో రెయిన్స్ ఆన్ వన్ హ్యాండ్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ సోయింగ్ సీడ్స్?
1: గొప్ప వర్షములు కూర్చున్నప్పటికీ విత్తనం లేని నాటకుండా పంట పండునా?
2: In spite of down power of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
1: Yendeyu ye pani yenu ee moodu kuda chesinappude chestundi.
2: Anywhere, any task can be fulfilled with the combination of these three.
1: Negative unnadi, positive unnadi.
2: There is a negative, there is positive.
1: Ivi rendu chesinappude manaku current labhistundi gaani lekapothe labhinchadu.
2: You will find the flow of current with the existence of these, the positive and the negative. Because the holy matchless God's name within us, God is present in all creatures. The whole universe, cosmos is full of divinity.
1: కనుకా మనకు దైవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోయి అనేక రకములైనటువంటి లౌకిక భౌతిక సుఖములను మనం పొందడానికి తెలుసుకోవాలి.
2: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
1: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంత ప్రవేశపెట్టాలి.
2: Therefore we should step into the field of spirituality to begin with.
1: ఆధ్యాత్మికమే లేకుండా
2: without spiritual content
1: మనకి ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
2: We have no claim or authority to call ourselves human beings.
1: ఇది దైవాన్నే ద్రోహం చేసినట్టు అవుతుంది.
2: In fact, we are betraying God himself.
1: దైవం అన్నది కేవలం తనను పూజించమని కాదు.
2: God does not expect you to worship him all along.
1: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
2: Having been born in this world, we should set an ideal to the community.
1: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
2: At one time Narada approached Vishnu and questioned him.
1: స్వామి, నాకు ఏ విధమైన మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
2: He asked Swami, which path will take me to the birthless state or immortality or liberation?
1: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
2: And God replied, I am in all of the beings.
1: Aithe naa yokka amshamu andari yandu untundali.
2: My spark of divinity is present in all.
1: Manushyudu kevalam oka vidhamainatundi daiva swaroopude kaani manavudu kaadu.
2: The human being in reality is divine in form and none else. Aithe
1: jeevudu anetundi negative untadam chethane devudu anetundi positive vachi chestundi.
2: Because the human form is negative and the divinity within is positive.
1: Naina in lokasabha chin cheyalante in lokamlo undinatundi prajalantarulu na roopanne pondali.
2: In order to be amongst the society I should be surrounded by human beings.
1: Kaluga na yokka bhavamu mee yokka atma ga nunchi untunnadi.
2: Therefore the divine feeling is your verily your own self.
1: Meerandaru kuda atma chintana cheyandi tappaga nenu vachi akkada nilustanu annadu.
2: Constantly contemplate, ruminate on your true identity, the self, then I will manifest among you.
1: Kanuka atani endu oka unnatundi atma andari endu untunnadi.
2: The cosmic principle of divinity is present in all.
1: Appude daivattam anetundi ventane jantane intane untuntadi.
2: Then only you will experience God behind you, with you, above you, below you, around you.
1: Nivu kevalam jeevitham anta negative ga ane bethukutunte kinike enadi positive dikkutundi.
2: In fact, you are leading life in the negative way, full of negativity.
1: Kanuka nirantaramu devudu devudu devudu ani devudu kosam devulu adakavudu.
2: You don't need to search for God incessantly.
1: Nenu okadu unnanu.
2: I am here.
1: Na endu kudanu bhagavantudu unnadu.
2: God is in me.
1: Kanuka ishara sarvabhutanam.
2: God is present in all living creatures.
1: Kanuka na devudu na endu untunnadu. Na peru kudanu devude.
2: God is in me, my name is God himself.
1: Devudu ante emi?
2: What is the meaning of this word devudu?
1: Pratyekichinatundi oka swaroopam kaadu.
2: God is not a specific form.
1: Daivaniki nama roopam levu.
2: God is beyond name and form.
1: కానీ జగత్తులో ఉండినటువంటి యొక్క సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి.
2: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
1: ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి.
2: Having been born as a human being, one should do certain tasks.
1: సత్కర్మలు ఆచరించాలి.
2: One has to go along the path of truth and righteousness.
1: అప్పుడే సదాచారం మనలో బయలుదేరుతుంది.
2: Then only there will be good behavior and good conduct in life.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీరందరూ ఆత్మస్వరూపులే కాని దేహ స్వరూపులు కాదు.
2: You are not merely the body. You are verily the Atma, the spirit indeed.
1: దేహము పంచభౌతికము.
2: The body is of senses.
1: దేహము కూడా తప్ప ఎప్పుడు.
2: The body is bound to fall, die someday.
1: దేహి నిరామయుండు.
2: The indweller is immortal.
1: దేహి నిరామయుండు.
2: And his nectar eye.
1: గరుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
2: The indweller has no insignia like bondage or liberation, birth or end.
1: కానీ ఆత్మ అందరి ఎందు ఉంటున్నది. ఎవరైనా నా ఆత్మ చచ్చిపోయినదని ఎవరైనా చెప్పగలరా?
2: The spirit Atma is present in everybody. Can anyone say there is no Atma in me?
1: పంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది.
2: The body of senses may be lost in the passage of time, but the self continues on and on.
1: ఆత్మ ఉన్నంతవరకే జీవితం అనేటువంటి నీరు అటువంటి నిండి ఉంటుంది.
2: So long there is atmic principle within you, the body is functional, the negative.
1: కానీ నీరేగిన పరమస్థితి ప్రతిబింబమే కనిపించింది.
2: Therefore, without the main object, you cannot find reflection.
1: ఒక చిన్న ఉదాహరణ.
2: A small example.
1: మన ఇంటిలో బావి ఉండాలి.
2: There is a well close to our residence.
1: ఇంటి పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నది.
2: And there is a tank with drinking water.
1: పెద్ద చెరువు ఒకటి ఉన్నది.
2: And we have also find the river there.
1: కానీ సముద్రం కూడా ఒకటి ఉన్నది.
2: There is ocean also on the other hand.
1: నదులు కూడాను ప్రవహిస్తున్నాయి.
2: అండ్ ద రివర్స్ ఫ్లో.
1: అన్నింటి ఎందుకు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు.
2: అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఈజ్ నోటీస్డ్ ఇన్ ఆల్ ద రివర్ ద సీ అండ్ ద వెల్.
1: నీ గృహంలో ప్రవేశించినట్టు నీకు ఏ సూర్యుడు కనిపించడు.
2: బట్ ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు యువర్ హోమ్ యూ డోంట్ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సన్.
1: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
2: దేర్ఫోర్ విత్ ఇన్ అవర్ బాడీ ఈజ్ జీవా ద ఇండివిజువల్ సోల్.
1: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
2: This all amounts to water.
1: జలం ప్రవహిస్తుంది, నిలిచిపోతుంది.
2: The water flows or stagnates.
1: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
2: In a flowing water, you certainly notice sun.
1: ఒక సూర్యుడు జగత్తులో మనకు ఒక్కొక్కడే కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు, మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది, మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
2: There is only one sun. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
1: కాలం వ్యత్యాసమే కాని జలం ఒకటే.
2: It is only the difference of time, but that existence remains the same.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడా ప్రవాహం వంటి వాడే.
2: So every human being is a flow.
1: కానీ ఈ ప్రవాహం అన్ని రకములైన పనులు చేసినప్పుడు అన్నింటి ఎందుకు కూడా ప్రతిబింబం కనిపిస్తుంది.
2: Therefore in this flow, you find the reflection.
1: దైవం అన్ని దైవాల కూడా చేరడానికి వీలు కాదు.
2: అండ్ ఇట్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ అ డిఫరెంట్ వే.
1: గాడ్ ఈజ్ వన్.
2: గాడ్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
2: ట్రూత్ ఈజ్ వన్.
1: లవ్ ఈజ్ వన్.
2: లవ్ ఈజ్ వన్.
1: లివ్ ఇన్ లవ్.
2: లివ్ ఇన్ లవ్.
1: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటే అన్నిటి ఎందుకు దైవత్వం గోచరిస్తుంది.
2: వెన్ వన్స్ యూ లివ్ ఇన్ లవ్, వెన్ వన్స్ యూ లివ్ ఇన్ ట్రూత్, గాడ్ విల్ బీ విత్ యూ ఆల్వేస్ విత్ యూ ఇన్ సపోర్టింగ్ యూ.
1: కనుక దైవం ఒక్కడే.
2: God is one.
1: అది ఎవరు?
2: Who is he?
1: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
2: Each one should clearly establish, affirm and confirm.
1: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
2: It is not egoistic statement nor observation made on the basis of reflection.
1: ఎదుటి వాళ్ళు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
2: ఐ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ ఐఎమ్ గాడ్ అండ్ అదర్ పర్సన్ ఇస్ ఈక్వల్లీ గాడ్.
1: ఎవరితోనో నీవు జగడ వేస్తున్నావంటే ఎవరితోనో కాదు, నీతో నీవే జగడ వేస్తున్నావు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీబడీ, యు ఆర్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఎవడో నా నిమిత్తమై వచ్చినటువంటి వాడు ఓడిపోయినాడు.
2: యు విల్ సే దట్ ద అదర్ పర్సన్ లాస్ట్.
1: కానీ ఎవరో ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను.
2: నెవర్ కన్సిడర్ ద అదర్ మ్యాన్ హ్యాస్ లాస్ట్.
1: దానికి కూడా నువ్వు తన తనతో పోల్చుకోవాలి.
2: Therefore, you have to consider yourself in every aspect.
1: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయవాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
2: On the other hand, if you go by its principle of oneness, that I am God and the other person is equally God. In fact, if you are in

0: నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
1: అనదర్ హ్యాండ్ ఇఫ్ యూ గో బై డిఫరెన్సెస్ దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ అదర్స్ వెల్ దట్ లీడ్స్ టు కైండ్ ఆఫ్ డైవర్సిటీ.
0: గెలుపు ఓటర్లు అంతా కూడా మానవుడికే జరుగుతుంటాయి.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ విక్టరీ ఆర్ లాస్ దే డూ హ్యాపెన్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
1: బట్ వీ బ్లేమ్ ఈచ్ అదర్.
0: నీవెవరు?
1: హూ ఆర్ యూ?
0: హూ ఆర్ యూ?
1: హూ ఆర్ యూ?
0: ఐఎమ్ బాడీ.
1: ఐఎమ్ బాడీ.
0: బాడీ ఎంతవరకు ఉంటుంటుంది?
1: హౌ లాంగ్ ది బాడీ లాస్ట్?
0: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో, నీటి పిడుగ వల్ల ఎప్పుడు చూసి పగిలిపోతుంది.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్, ఇట్ మే డ్రాప్ డౌన్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
1: యూ కెనాట్ క్లెయిమ్ టు బి బాడీ విచ్ ఇస్ టెంపరీ ఎఫీమరల్
0: మైండ్. హూ ఆర్ యూ? ఐఎమ్ మైండ్ అంటారు.
1: దెన్ ఇఫ్ యూ పుట్ ద క్వశ్చన్ హూ ఆర్ యూ, ది రెస్పాన్స్ ఇస్ ఐఎమ్ ద మైండ్.
0: మైండ్ అనుకుంటే ఏమిటిది? బండల్ ఆఫ్ డిజైర్స్.
1: వాట్ ఈస్ మైండ్? మైండ్ ఇస్ బండల్ ఆఫ్ డిజైర్స్.
0: మైండ్ కు ఒక రూపం లేదు.
1: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
0: మనం కోరే కోరికలంతా కూడా మైండ్ గా రూపొందుతుంది.
1: అండ్ ఆల్ డిజైర్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్.
0: కనుక ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకతోని మనకు దూరమయ్యేటువంటివి.
1: అండ్ ద డిజైర్స్ మస్ట్ లీవ్ యూ అట్ వన్ టైమ్ ఆర్ అదర్.
0: కనుక మానవుడి నాడు మైండ్ మైండ్ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటారు.
1: Therefore you cannot identify with your mind because mind is monkey mind.
0: Kaani ni man mind kavali.
1: But you should have the mind befitting a man.
0: Monkey mind kaakoddu.
1: It should not be monkey mindedness.
0: Kaani nenu manavudu.
1: We are human beings.
0: Daivam manushyarupena.
1: God is in human form.
0: Kaani daivamu ee manushyarupamlo unnadu.
1: God is present in human form in front of you.
0: Kaabatti body ni duram betti nenu దేవుడను దేవుడును అనే ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
1: అండ్ యూ షుడ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విత్ హిమ్.
0: ప్రపంచంలో కూడాను రాతి బొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి పూజలు పురస్కారాలు చేస్తుంటారు.
1: ఇఫ్ ఎనీ ఐడల్ ఈజ్ మేడ్ వీ కన్స్ట్రక్ట్ ద టెంపుల్ ఇన్స్టాల్ ఇట్ దేర్ ద ఐడల్ అండ్ స్టార్ట్ వర్షిపింగ్ ద ఐడల్.
0: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
1: Where from you got this statue?
0: Neevu chesinide. Neevu chesinide.
1: It is of your own making.
0: Kaani neevu chesinatuvanti statue nu neevu poojistunnavu kaani ninnu neevu poojinchaledu.
1: You are worshipping the idol statue that you have made and you are not worshipping yourself.
0: Kabatti ninnu neevu poojinchukokunda edo vigrahala poojistunnamante vigrahala valla vachinatuvanti vipramayam.
1: In fact, if you do not consider yourself supreme and go by worshipping our idols or idolatry, it is all useless.
0: Kanuka prati manushi kudanu mana endunnatvanti oka atma tattvanni manamu gauravinchali.
1: Therefore everyone should respect the self within.
0: Atma vishwasamu nijamainatvanti oka vishwasam.
1: The true confidence is that of self confidence.
0: Kani vigrahala vishwasamu అది తాత్కాలికమైనటువంటిది.
1: ద ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ది ఐడల్ ఇస్ జస్ట్ టెంపరరీ.
0: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
1: వెన్ యూ గో టు తిరుపతి యూ సే యూ ఆర్ టేకెన్ బై సర్ప్రైజ్. వెంకటేశ్వర యూ సే
0: వెంకటేశ్వర స్వామి నా కులదైవము అని పొగుడుతుంటారు.
1: అండ్ యూ గో ఆన్ ప్రైజింగ్ లార్డ్ వెంకటేశ్వర దట్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: బృందావనం వెళ్ళినప్పుడు కృష్ణుడు మా దేవుడు.
1: వెన్ వన్స్ యూ గో టు బృందావన్ యూ సే కృష్ణ ఇస్ ఆర్
0: గాడ్. యొక్క పేరు పెట్టి పూజిస్తుంటారు.
1: And you give name to God and start worshipping him.
0: Mari Ayodhya poyinappudu Ramulu maa devudu.
1: When you go to Ayodhya you say Rama is my God.
0: Kaani desha padisthulu patti akkada aa perlu puttinayi kaani bhagavantulaku devudu Ramudu Krishnudu Venkateshwarudu Sai Baba anetuvanti bhedam le maatram ledu.
1: These are the names that we have given to God depending upon the location, geography and the space. But God has no specific form like Rama, Krishna, Sai Baba.
0: Kanuka prati manavuliki okoka roopam untundi.
1: A human being has got a definite form.
0: Kabatti human life anetundi shashwatamainatundi kaadu.
1: So human life is not permanent.
0: Kanuka shashwatamainatundi oka aatma tattvanni manam visheshinchali.
1: We should have full faith that immortal, eternal principle of Atma, the Self.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
1: యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ రీచ్ దిస్ ప్లేస్.
0: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
1: యూ బేర్ మెనీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.

0: ఇన్ని కష్టములకు ఇన్ని నష్టములకు మీరు గురి అయి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
1: What is that you get by bearing all these troubles and difficulties to reach this place?
0: దైవము ఏకత్వంగా తీసుకోవాలి.
1: You should consider God as one.
0: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: Then only you will remain in peace.
0: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: Without this oneness, you are always wavering, you are always disturbed.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: Religions are different, but the destiny goal is one.
0: గృహచింతలను వేరు, గృహచింతలు.
1: And all our thoughts relating to family are different.
0: కాని ఆశలు ఒక్కటి.
1: But the basic reality of the desire is one and the same.
0: ఈ విధంగా మతములన్నీ కూడా వేరైనప్పటికీ మాట ఒకటే కాదు.
1: Though religions are different, but the praise of God is one and the same.
0: Good and bad, రెండు పదములు ఉంటున్నవి. ఈ గుడ్ అనేటువంటి పదములు ఒక్కొక్క నోటి ఎందు వస్తుంది, ఒక్కొక్క నోటి ఎందు బ్యాడ్ అని వస్తుంది.
1: There are two words, good and bad. One speaks good, the other one speaks bad.
0: కానీ పెదవులు వేరు వేరే, కానీ సౌండ్ వేరు వేరే, కానీ రెండు ఒక్కటి.
1: The lips and there is variation in the sound, but the word is same.
0: నేను బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: You say, I'm a bad man.
0: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
1: Next day you may say that I'm a good man.
0: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవుడు పెట్టేటువంటి పేరే.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: మనుషులు కల్పించినటువంటిది.
1: అండ్ వేర్ ఇస్ ద మైండ్ ఈస్ నాన్ అపేరెంట్.
0: నీవెప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
1: యూఆర్ ఆల్వేస్ గుడ్, యూఆర్ ఆల్వేస్ గుడ్.
0: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
1: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
0: కనుక దైవం మనుష్య రూపేణ అని, మనుషుడు అనేటువంటి వాడు మనుషుడు కాదు.
1: Therefore, we should not consider ourselves as simple human beings. No, you are essentially divine.
0: ఏ దేవుని యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని యొక్క రూపం పెట్టినప్పటికీ, అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపము ఉండదు.
1: Though you may have any name, any form, but essentially yourself is same.
0: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: So we should not go by form.
0: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్ అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
0: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
0: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండెడ్
0: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
1: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
0: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
0: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
1: యూఆర్ ఎ హ్యూమన్, బట్ ఇఫ్ యూఆర్ బీస్టియల్ ఫుల్ ఆఫ్ యానిమాలిటీ, వాట్ ఇస్ ద యూజ్?
0: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ రిమైన్ ఎ రెనన్షియంట్.
0: సన్యాసి కూడా ఒక మానవుడే.
1: ఈవెన్ రెనన్షియంట్ ఇస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్.
0: మనిషి ఒక మానవుడే.
1: అండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో వెరీ
0: సేమ్. మనుష్య రూపమే.
1: So both of them are human in form.
0: దైవం ఎల్లెల్లా ఉంటున్నాడు.
1: And God is present in everyone.
0: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
1: There is no place without God.
0: చాలా పాడి పాదం సర్వతో శిరో సర్వత స్తుతిమల్లోకే సర్వమా ఉత్తిష్ఠతి.
1: All heads are His, all ears are His, all hands are His, all legs are His. He is present in everyone, in every limb of the body.
0: మనం బియాన్ని
1: And why we just go by our own differences.
0: ఆ వడ్డు సృష్టించిన తర్వాత వడ్డు పైన పొట్టు తీసేస్తాం.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ వీ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మ వస్తుంది.
1: అండ్ బికాస్ ఆఫ్ ద హస్క్ ఓవర్ ద గ్రెయిన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీబర్త్.
0: ఆ పొట్టును తీసివేసి
1: వెన్ వన్స్ ది హస్క్ ఈస్ రిమూవ్డ్
0: మనము ఒక బీమ్ గా చేసుకుని
1: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
0: అన్ని విధములైనటువంటి పరిపక్వములు చేసుకుంటాం.
1: You make use of this rice for all other purposes.
0: మనము పులిహోర చేస్తాము.
1: And you make pulihora.
0: చక్కెర పొంగలి చేస్తాము.
1: చక్కెర పొంగలి.
0: చిత్రాన్నం చేస్తాము.
1: చిత్రాన్నం.
0: పాయసం చేస్తాము.
1: పాయసం.
0: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవి.
1: They are all rice preparations.
0: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాము.
1: And you can make it rice flour and make a dosa.
0: తర్వాత ఇడ్లీ చేసుకుంటాము.
1: Or idli.
0: ఇడ్లీ అని ఒక పేరు.
1: ఇడ్లీ ఇస్ వన్ నేమ్.
0: కానీ పూరి అని ఒక పేరు.
1: అండ్ దట్ పూరి అనదర్ నేమ్.
0: అన్నము అని ఒక పేరు.
1: వి హావ్ ద రైస్.
0: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి, ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి, కానీ లేకపోతే అన్ని బియ్యమే.
1: ద నేమ్స్ గో ఆన్ చేంజింగ్ డిపెండ్ అపాన్ ద ఐటమ్ దట్ యు పార్టేక్ ఆర్ కన్స్యూమ్, బట్ బేసికలీ ఇట్ ఇస్ రైస్ అలోన్.
0: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము,
1: దో ద రైస్ ఈజ్ సేమ్ బట్
0: సంస్కారము.
1: దిస్ పాక ద ప్రిపరేషన్ ఈజ్ సంస్కార
0: రిఫైన్మెంట్. సంస్కరింప చేసుకుంటే అది చాలా పవిత్రమైపోతుంది.
1: వీ హావ్ టు పాలిష్ ఆర్ రిఫైన్ అవర్ మైండ్.
0: అప్పుడే దాన్ని మనం భుజిస్తాము.
1: దెన్ ఓన్లీ దాట్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్,
0: బియ్యాన్ని బియ్యాన్ని ఎవరు కూడా తినరు,
1: ఇస్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
0: కానీ ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ ప్రాసెసింగ్.
0: సంస్కారం అనగా మార్పు.
1: దిస్ సంస్కార మీన్స్ చేంజ్.
0: ఆ మార్పును మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
1: అండ్ దిస్ చేంజ్ అమౌంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
0: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు, కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
1: Therefore, there is variation in our action, but the object, the material, remains the same.
0: ఈ మెటీరియల్ ని బట్టి మనం ఇంత మోసపోతున్నాం.
1: We are betraying ourselves by taking material into consideration.
0: ఈ మెటీరియల్ తోనే మనిషి మానవుడు చెడిపోతున్నాడు.
1: Man is spoiled because of his material consideration.
0: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే, కానీ భగవంతుడు మార్చేటువంటిది కాదు.
1: Therefore, he has to transform his view of life.
0: భగవంతుడు ఇచ్చిన ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్యూర్ ప్రిస్టైన్ ఫార్మ్.
0: కానీ దాన్ని నీవే నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
1: బట్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
0: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
0: మైండ్ ని మనం కూలగొట్టబెట్టే అంత స్పష్టంగానే ఉంటుంటుంది.
1: వెన్ వన్స్ యూ ఎనిహిలేట్ or withdraw the mind, rest of the things will be fine.
0: Premaswarupulara,
1: embodiments of love,
0: మీరు ఎంతో పవిత్రమైన హృదయుడి.
1: యు ఆర్ ఆల్ సేక్రెడ్ హార్టెడ్ ఇండీడ్.
0: కానీ ఈ డిజైర్స్ అనేటువంటి క్లౌడ్స్ వచ్చి చేరి మిమ్మల్ని అంతా మాయ చేస్తుండాలి.
1: బట్ హౌఎవర్ ద క్లౌడ్స్ ఆఫ్ డిజైర్ అపియర్ అండ్ స్పాయిల్ యూ.
0: కానీ క్లౌడ్స్ అనేటువంటి ఏమిటి?
1: వాట్ ఆర్ ద క్లౌడ్స్?
0: కదిలిపోయేటువంటివి.
1: దే కమ్ అండ్ పాస్ ఆన్.
0: కానీ ఇది కదిలినప్పుడు, సూర్యుడి పైన వచ్చినప్పుడు సూర్యుడు మనకు మరుగు పడతాడు.
1: వెన్ వన్స్ క్లౌడ్స్ క్లియర్ యూ కెన్ సీ ద సన్.
0: మూన్ మనకు మరుగు పడతాడు.
1: అండ్ దెన్ యూ విల్ బి లే అదర్వైజ్
0: హిల్స్ అంతా మరుగు పడతాయి.
1: అండ్ ఆల్ ద ట్రీస్ విల్ బి హిడెన్ ఇన్ ద నైట్ టైం.
0: కానీ అవి మేఘముల వల్ల వచ్చేటువంటివే. కానీ
1: అండ్ దీస్ చేంజెస్ ఆర్ బికాస్ ఆఫ్ క్లౌడ్స్.
0: అది స్వతసిద్ధంగా కూడా రూపొందినవి కావు.
1: అండ్ దే ఆర్ నాట్ న్యాచురల్.
0: కనుక మన యొక్క భావాలు కేవలం మేఘములు వంటివి.
1: Therefore, all our feelings are like clouds.
0: Balyamunanduna palumurutho koodi aatapaatala endu aikhyamagulu.
1: In childhood, one spends the time playing with the friends.
0: Mudivi vachinenta murharini nammaka adi idi ledani aashapadtu.
1: In old age, without thinking, contemplating on God, one goes on repenting for all those things that are denied to him.
0: Madhyavayasulo,
1: in the middle age,
0: mayandu padi,
1: and he is deluded.
0: Nen yogudu ani padinchukuntunnam.
1: And he is highly egoistic because he is in the stage of youth.
0: Anjima ragane,
1: as the end approaches,
0: anniyu anubhavisthini kaani na shantini anubhavisthini.
1: He goes on regretting that he experienced everything but not peace.
0: Nirantaram kudanu manishi anetuvanti vaadu baalyamaipai yavanamaipai vaddakyamaipothunnadu.
1: Therefore, we pass through different stages in our life: infancy, childhood, youth, and old age.
0: కనుక మన వయసు మారుతుండాలి, కానీ వస్తువులు మారలేదు.
1: The different stages of life go on changing, but the material remains the same.
0: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
1: Therefore, we have to change our outlook, vision.
0: కానీ దృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
1: Therefore, we don't change our drishti, the vision, but we want to change
0: drishtini maarchukovali.
1: Therefore, we should change our outlook.
0: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
1: Then only you will have correct identification.
0: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తరము కాదు. ఇది భగవంతుని యొక్క సృష్టి.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు చేంజ్ సృష్టి క్రియేషన్.
0: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
1: In the srishti creation, things happen as per the will of God.
0: ఏదో దేహ శక్తి ఉండినంత వరకు ఇవి ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
1: So long there is physical strength and power, you can play and experience in a varied way.
0: కొంతకాలం అయినప్పటికీ ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
1: After some time, you find certain change in the senses.
0: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
1: You know MS Subbalakshmi, a great personality in the field of music.
0: కానీ ఆమె కట్టగలప్పటికీ నేను పోతే కట్టి నీరు గార్చుకుంటూ పండుకుంది.
1: Towards the end, she was shedding tears watching Bhagavan.
0: స్వామి నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది, అని ఈనాడ కంఠం పోయింది.
1: భగవాన్ as a melodious singer till now, but I cannot sing anymore.
0: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
1: So long I could sing, all people respected me, honored me.
0: జగత్తే నన్ను గౌరవించింది.
1: The whole world honored me.
0: కానీ కంఠం పోతానే,
1: the moment I lost the melody,
0: ఎవరు నన్ను పలకరించడం లేదు.
1: No one at least is talking to me.
0: కారణం ఏమిటి స్వామి?
1: What is the reason, Swami?
0: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
1: Bhagavan said, you have spoiled your own throat.
0: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
1: We should not use anything in excess.
0: ఈమె పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
1: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
0: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్, షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్డ్.
0: కనుక కంఠం కానీ,
1: ఐదర్ ద థ్రోట్,
0: శ్వాస కానీ,
1: ఆర్ ద బ్రెత్,
0: కంటి దృష్టి కానీ,
1: ఆర్ విజన్,
0: మార్పు చెందేటువంటిది.
1: They do change.
0: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
1: Therefore, if we go by these changing things, we get automatically changed.
0: కానీ జగత్తు మారలేదు.
1: But there is no change in
0: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు జగత్తుగానే ఉంటుంది.
1: The universe is same.
0: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాము.
1: We are spoiling our lives because of our own defects.
0: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
1: When once we correct them, we'll certainly improve and progress.
0: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: We should see that we'll have good conduct and behavior.
0: నేను మానవుడు.
1: I'm a human being.
0: నాకు తిండి తీర్థములు ముఖ్యం కాదు.
1: It's not the food and drink that are important.
0: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
1: Character is most important to me.
0: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
1: and one, there is no character,
0: ఎన్ని విధమైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
1: One has to suffer.
0: అందుకోసమని దాన్ని సత్ అన్నారు.
1: Therefore, this is called sat.
0: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: Sat means existence.
0: అందుకోసమని మహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
1: మహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
0: నీవే మాకు గొప్ప.
1: యు ఆర్ మైటీయెస్ట్.
0: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
1: You are only one who is our refuge in none else.
0: Kalukane mana hindulu kuda nu adhe reethiga cheppali.
1: Hindus also should repeat the same.
0: I want God. Nen divine kavali.
1: I should be divine.
0: Kaani ee naadu divine kaakunda deep wine.
1: Today we don't want to be divine, but we want deep wine.
0: Wine dal tagatame untunnaru kaani manam deep devotion kaavali.
1: You are after the wine. In fact, you are divine.
0: ఒక్కసారి రామ అన్న తర్వాత జీవితం అంతా రామాయణంలో ఉండాలి.
1: And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
0: కానీ ఈనాడు రామ అంటాడు, రేపటి దినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
1: Today he says Rama. If he faces any difficulty on the following day, he removes his picture.
0: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
1: And then he'll have Krishna's picture in his place.
0: చూడండి ఒక్కొక్క సినిమా. ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
1: వన్ డివోటీ వెంట్ ఆన్ వర్షిపింగ్ శివ.
0: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నిరంతరము చెప్పేటువంటి వాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ, హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిజ్ నేమ్ ఓం నమ శివాయ.
0: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేం మేలు చేయలేదు.
1: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ.
0: లేచాడు, ఆ శివుని ఫోటో బీరుడు పెట్టేశాడు, రాముని ఫోటో పెట్టుకున్నాడు.
1: He got up and removed Shiva's photo kept in the almira and he kept the Rama's picture in that place.
0: రాముకు పూజ చేసినప్పుడు కూడా కొంతకాలం శాంతిగా ఉన్నది, తర్వాత అశాంతి బయలుదేరింది.
1: Though he was peaceful initially, he lost that existing peace even after worshiping Rama.
0: రాముని ఫోటో కూడా ఒక అదే బీరులో పెట్టేశాడు.
1: So he removed Rama's picture, kept it in the same almira.
0: మరి గురువు దగ్గరికి వెళ్లి, రాముని నాకేమి చేయలేదు స్వామి.
1: And then he went to his guru and said, this Rama has not done anything to me, Swami.
0: ఆ గురువు చెప్పాడు, కృష్ణ పూజ చేయన్నాడు.
1: And guru said, you worship Krishna.
0: కృష్ణ పేరు పెట్టాడు.
1: He kept Krishna's picture.
0: నిరంతరం కూడా గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు.
1: Throughout the day he went on chanting, singing the glory, Gopalakrishna, Gopalakrishna.
0: మరి కొన్ని దినములకంతా కూడా అశాంతి వచ్చేటప్పటికి ఆ కృష్ణుని ఫోటో కూడా బీరుడు పెట్టాడు.
1: After a couple of days he was not peaceful, he removed Krishna's picture also, kept it in the almira.
0: మరి ఎవరో ఒక స్త్రీ భక్తురాలని ఆయన వచ్చింది.
1: A lady came to him, an ardent devotee.
0: అయ్యా, ఈ పూజలంతా చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this?
0: దేవి పూజ చేయమన్నాడు.
1: Better you worship goddess now.
0: Goddess. Goddess sannayinappudu aa photo pettindi.
1: Then he has installed the picture of goddess this time.
0: Manadinamo pooja chestu vachindi.
1: First time she started worshiping.
0: Aa worship chestappudu poojuttulu pettindi.
1: And then she kept incense sticks there.
0: Appudu aa poojuttulu poganta kodanu biravu vaipuna velutundadi.
1: All this flavor and the perfume started moving towards Almira.
0: అయ్యో, నేను ఈ ఊదుతూరి దేవి కోసం పెట్టాను, కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి యొక్క దేవుడి కోసం పెట్టలేదు.
1: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ అండ్ అల్మైరా.
0: ఒకరికి పెట్టింది ఇంకొకరు తీసుకుంటున్నారా?
1: ఇన్ ఫ్యాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
0: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి,
1: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్.
0: పిచ్చి మానవుడా,
1: ఓ మ్యాడ్ క్యాప్,
0: ఇది అనేది భక్తి?
1: Is this the devotion?
0: కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి బీరులో పెడతారు?
1: For a couple of days you worshipped Rama, later Krishna, sometimes Shiva. Today you are worshipping me, tomorrow you may not. Where is the guarantee?
0: కనుక నాకది ఏమవుతుందో.
1: Therefore I don't know whatsoever.
0: ఇది కాదు నిజమైన పూజ.
1: This is not true worship.
0: పుట్టినప్పటి నుంచి కూడాను పిట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండాలి.
1: Therefore right from the beginning till the end we should have only one God.
0: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
1: These are the changes that do happen.
0: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
1: This is all worldly life.
0: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
1: We should lead spiritual life.
0: నా తల్లిని నేను మార్చవచ్చును.
1: I can change.
0: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా కూడా మార్పుగానే ఉంటుంటది, కానీ అది కూర్పుగా ఉండదు.
1: Even if you go for adoption, that change is just a change.
0: And mottamodata niku bhakti ichinatunti vaaru evaru? Talliye.
1: Therefore it's the mother who taught you this devotion.
0: Kaani kotha mandi daivame ledu.
1: Some deny God.
0: Edo oka oopunu pettukuntaru, omkaranu palukutuntaru.
1: They go on repeat, they go by the sound omkara.
0: Kaani ee omkaram gaani enta kaalam untuntadi?
1: This omkara, the primal sound, how long does
0: Om
1: it last?
0: Om anaitha varaku untadi.
1: And you'll certainly listen to the sound so long you speak it out.
0: Om inaadu om anaitundi okka ee shabdamunu abhirudhi gochutre.
1: That moment when you go on speaking it out loud,
0: om anaitundi eppudu chestadu kaadu.
1: And that will not remain permanent.
0: Ee hrudayam lopala pavitramainatundi okka ee bhavamulu abhirudhi kavali.
1: Sacred thoughts should develop within you.
0: Aa పవిత్రమైన భావం అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడవుతావు.
1: When once you have sacred thoughts, you are sacred then.
0: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
1: If you want to come up in life, never forget God. Never change the name that you have committed to.
0: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
1: without changing your mind,
0: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
1: అండ్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
1: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాండేజ్ ఆర్ లిబరేషన్.
0: కనుక మనసు కూడా మారేటువంటిది.
1: ఈవెన్ ద మైండ్ ఆల్సో చేంజెస్.
0: కనుక మనసు నీవు కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ ద మైండ్ ఐదర్.
0: దీని ఏమి కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండల్.
1: అండ్ మైండ్ ఇస్ జస్ట్ బండల్ ఆఫ్ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా ఇవి మనసును మార్చుకుంటూ ఉంటాడు.
1: సో లాంగ్ ది డిజైర్స్ లాస్ట్ మైండ్ అండర్ గోస్ చేంజెస్ లైక్ దాట్.
0: మనసును నీవు ఏమాత్రము మార్చవద్దు.
1: సో నెవర్ చేంజ్ దట్ మైండ్ లైక్ దాట్.
0: మనసు కేవలం కోరికల యొక్క గుంపు.
1: అండ్ మైండ్ ఇస్ జస్ట్ అ కాంబినేషన్ గ్రూప్ ఆఫ్ థాట్స్.
0: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవద్దు.
1: సో లాంగ్ దేర్ ఆర్ డిజైర్స్ యూ విల్ నెవర్ బీ ఇన్ పీస్.
0: ఆ మనసు ఏకంగా చేసుకుని
1: విత్ వన్ పాయింటెడ్నెస్
0: స్థిరంగా పెట్టుకున్నప్పుడే
1: వెన్ వన్స్ యు ఆర్ స్టడీ
0: నీవు తప్పక మంచివాడు అవుతావు.
1: యూ విల్ యు ఆర్ బౌండ్ టు బి గుడ్.
0: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
1: ఇఫ్ యూ వాంట్ బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: కానీ దైవానికి అర్పితం చేయి.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మనస్ ఆర్ ద మైండ్.
0: కనుక ఆ మనసే దేవుడు.
1: అండ్ దట్ వెరీ మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద డివినిటీ.
0: భౌతికమైనటువంటి కోరిక రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ మైండ్ హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ టర్న్.
0: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
1: కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, కంట్రోల్ యువర్ థాట్స్.
1: భగవాన్ ఆల్వేస్ రిపీటెడ్లీ టెల్స్ అస్ కంట్రోల్ యువర్ థాట్స్.
0: థాట్స్ ను కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
1: విత్ దిస్ థాట్ కంట్రోల్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కెన్ బి కంట్రోల్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఇన్ యూ ఈస్ ది సత్య ద ట్రూత్ ప్రేమ లవ్.
0: సత్య ధర్మము రెండు చేరినప్పుడే
1: వెన్ దీస్ టూ ఆర్ టుగెదర్ సత్య
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ సత్య ద ట్రూత్.
0: దీనికి సత్యమే ఆధారం.
1: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
0: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
1: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యు యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
0: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
1: దెన్ యూ విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ సర్వ కర్మలను కూడా ఫలింపజేస్తుంది.
1: ఇన్ఫాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: కనుక ఆత్మస్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ.
0: మీరు ఆత్మస్వరూపుడే.
1: యు ఆర్ వెరీలీ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆత్మ.
0: దానికి రూపమే లేదు.
1: అండ్ ఆత్మ హ్యాస్ నో ఫామ్.
0: పంచభౌతికం దేహం దుర్బలము, ఖాయమైన దుర్బలము.
1: ద బాడీస్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్.
0: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: ద ఇన్నేట్ స్పిరిట్ ఆఫ్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: కనుక నీవు రామయుడు.
1: యు ఆర్ ఇమ్మోర్టల్.
0: మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: And you do not have any kind of prints or marks like beginning nor the end.
0: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
1: Without these things only you can remain immortal.
0: చింతలేని వాడిగా ఉంటావు.
1: And then only you will be ideal to the rest of the world.
0: చింత ఏమాత్రం ఉండకూడదు.
1: Don't worry for anything.
0: ఇప్పుడు మీరు దేనికి దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని చెప్పవచ్చు.
1: You may say, is there any witness for all the experiences I have?
0: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
1: Bhagavan is the only ideal for everybody.
0: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
0: నేను ఇప్పుడు పోవాలంటే ఎవడు ఇప్పుడు పోవచ్చు.
1: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
0: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
1: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్.
0: తీసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్?
0: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
1: ఇన్ఫాక్ట్ ద వన్ హూ డిజైర్స్.
0: కానీ నేను తీసుకుని రేపు వేయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
0: కనుక మీరు ఎప్పుడు కూడా పోయేటువంటి వస్తువులను కోరకండి.
1: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
0: కోరకండి.
1: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
1: అండ్ యు ఫైండ్ క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
0: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
1: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
0: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంటుంది.
1: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
0: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము,
1: ట్రూత్,
0: లవ్ రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక అందరి ఎందు ఉండేటువంటి ఒక ప్రేమనే నేను. అందరి ఎందు ఉన్నటువంటి సత్యమే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. లవ్ ఈజ్ ఎవ్రీవేర్, ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ ఈస్ భగవాన్.
0: కానీ ఈనాడు మనకు సత్యము రుచించదు.
1: అండ్ టుడే యూ డోంట్ యాక్సెప్ట్ ట్రూత్.
0: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
1: యు గో బై యువర్ కన్వీనియన్స్ అండ్ ఇంటర్ప్రెట్ ట్రూత్.
0: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు కుక్కల ఎందు కూడా ఉంటుంది.
1: అండ్ ట్రూత్ అండ్ లవ్ ఇన్ యూ ఆర్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ అదర్ అనిమల్స్ టూ.
0: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ డెవలప్డ్ అండ్ ఫాస్టర్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
1: టుడే యు ఆర్ ఇన్ వెరీ హై పొజిషన్.
0: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
1: యుల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పొజిషన్ అంటిల్ యూ రిటైర్.
0: కనుక ఈ డివైన్ అనేటువంటిది ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
1: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
0: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
1: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
1: And never give up this principle of truth you have understood.
0: ఏది మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
1: You may forget anything, but you should have satya and prema.
0: ప్రేమ అంతర్వాహిని.
1: And love is undercurrent.
0: సత్యము బహిర్వాహిని.
1: And the truth is spoken out.
0: కనుక ఈ బహిర్వాహిని అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటున్నాం.
1: So we have to preserve and protect the outer and inner current of love.
0: నిజమైన కర్తవ్యము.
1: And that is the duty of every human being.
0: అది ఇంటూ లేకపోతే వాడు మానవుడే కాదు.
1: Without this you cannot call yourself a human being. Embodiments of love.
0: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
1: Remain in love throughout.
0: నా బిడ్డలు, నా వారి, నా బంధువులు అని వారి మాత్రమే ప్రేమతో పుట్టుకోవద్దు.
1: Don't limit your love to your family, to your children and to your relations.
0: ఎవరిని చూసినప్పుడు వారంత భగవత్ తెలుసుకోండి.
1: Whomsoever you meet, understand that he is divine.
0: ఆ విధమైన యొక్క సర్వుడు ఎందు ప్రేమను పెంచుకొని ప్రేమను ఇచ్చుకొని మనం సత్యంతో జీవించాలి.
1: Therefore understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
0: నిరంతరము నేను ప్రేమ సత్యం మాత్రమే బోధిస్తుంటాను.
1: భగవాన్ కంటిన్యూస్లీ గివ్స్ హిస్ డివైన్ మెసేజ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ద ట్రూత్, ప్రేమ లవ్.
0: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
1: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth.
0: ఈ విధమైనటువంటి జీవితంతో మీరు వెళ్తున్నప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
1: Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love.
0: నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం అంత కూడా నా నిమిత్తమే.
1: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఫర్ భగవాన్ ఓన్లీ.
0: ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టితే,
1: ఇఫ్ యు ప్రాక్టీస్ భగవాన్స్ టీచింగ్,
0: అది మిమ్మల్ని చూసినందుకు మీ మాటలు విన్నందుకు నాకెంతో ఆనందం వస్తుంది.
1: దాట్ విల్ మేక్ భగవాన్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ కమ్ ఆల్ అలాంగ్. ఇఫ్ యు ప్రాక్టీస్ దట్ విల్ మేక్ హిమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కనుక మీ ప్రేమలంతా కూడా ప్రకృతి అయినటువంటి లౌకికమైన భావం పోకూడదు.
1: Therefore don't make your love physical or worldly.
0: కేవలం ఒక దైవతత్వం పైన మీ ప్రేమనంతా పెట్టండి.
1: So make your love divine, the divine love.
0: రాధ, రాధ అంటే ఎవరు?
1: రాధ, who is రాధ?
0: ధారా, ఆమెనే రాధ.
1: రాధ ధారా, that incessant flow, continuous.
0: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
1: ధరా ధ అర్థ్ should be full of God's name.
0: కానీ తన ఆడబిడ్డ పాలలో విషం కల్పించినప్పటికీ,
1: when she was poisoned,
0: అది కూడా భగవంతునికి అర్పితం చేసింది.
1: She offered that poison also to God.
0: అప్పుడే ఆ విషం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
1: And God received all the poison offered to him.
0: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం రాధా తాగింది.
1: When it is free from poison, Radha could take that pure milk.
0: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
1: So you should understand the meaning of this word Radha.
0: R-A-D-A Radha.
1: R-A-D-A Radha.
0: R ante?
1: R means?
0: Radha.
1: Radha.
0: A ante?
1: A means?
0: Adharamu.
1: Adhara, basis.
0: D ante?
1: D.
0: Dear, anila prema.
1: Dear, so close, love. The worshipful.
0: Prevani previstundali.
1: Respectful, nature towards the prakriti and God.
0: కనుక ఆమెకు నిజము పూర్వము ఏమాత్రం తెలియదు.
1: And she

0: for safety and joy. This is the word of Sai, which is the path of truth.
1: Prema Swarupula.
0: Embodiments of divine love.
1: Anuragamu. Prema. Rendu. అన్యోన్యాశ్రమే అవినాభావ సంబంధమై ఒక్కటిగానే నిరూపించుచున్నవి.
0: అనురాగము, అటాచ్మెంట్ అండ్ ప్రేమ, లవ్, దీస్ టూ ఆర్ మ్యూచువలీ డిపెండెంట్, ఇన్ఎక్స్ట్రికబ్లీ అసోసియేటెడ్ విత్ ఈచ్ అదర్, లివ్ ఇన్ ఫ్యాక్ట్ యాజ్ వన్ ఎంటిటీ.
1: మనసు భౌతికమైన జగత్తునందు మరల్చినప్పుడు దీనిని అనురాగము అని, ఈ మనస్సుని దైవం పైన మరల్చినప్పుడు దీనిని ప్రేమ అని పిలిచబడుతుంది.
0: When you turn the love towards the world, it is anuragamu, it is affection. When you turn the same love towards God, it is prema, it is love.
1: ప్రేమకు ప్రేమనే ఫలం.
0: The fruit of love is love itself.
1: Premaku premane saati.
0: Love alone can match love.
1: Prema premane maatrame andinchagaladu.
0: Love can give only love.
1: Itti pavitramaina premanu polchutaku maroka padartham ee jagattunandu ledu.
0: There is no other object in the world which is comparable with love.
1: Prema kavittam cheta varninchutaku veelu kaadu.
0: You cannot describe love by any poetry.
1: Prema manastho kaani vaakuto kaani nirupinchutaku saadhyam kaadu.
0: It is impossible to pronounce and explain love either by word of mouth or by any description.
1: Kanukane vedam deenini adeka vidhamulaga varninchi,
0: that is why veda
1: yatho vacho nivartante apraapya manasa saha. Vaakunaku kaani manasunaku kaani deenini varninchutaku veelu kaadu ani nirupinchinadi.
0: Veda has described and proved that love cannot be described either by any word or it cannot be accessible even to mind.
1: ఈ ప్రేమ యొక్క విలువ ఇట్టిది అట్టిది ఇంత అంత అని చెప్పుటకు సాధ్యం కాదు.
0: It is impossible to describe the value of love as such and such.
1: దీని రుచి ఇట్టిది అట్టిది అని నిరూపించుటకు సాధ్యం కాదు.
0: It is impossible to prove the sacredness and the sweetness of love.
1: Shastramulu vedamulu amrutanni anantamainatunte reetiga amarattamainatunte reetiga ati madhuramainatunte reetiga varnistu vachayi.
0: The scriptures and Vedas have described amruta, that is the nectar, in number of ways, in an immortal way, in an infinite way.
1: కాని అట్టి అతీతమైన మధురం కలిగినటువంటి యొక్క అమృతము ప్రేమ ముందు చప్పిడిగా రూపొందుతుంది.
0: Such a sweet nectarine nectar would taste tasteless before love.
1: ఈ ప్రేమ చాలా విలువైన వజ్రము.
0: This love is invaluable diamond.
1: ఇది అన్ని ప్రదేశములు యందు కూడాను అంతటా చిక్కేటువంటిది కాదు.
0: This cannot be found in all places and everywhere.
1: ప్రేమ సామ్రాజ్యమునందు, ప్రేమ వీధిలో, ప్రేమ అంగడి యందు మాత్రమే ఈ వజ్రము లభ్యమవుతుంది.
0: This diamond can be found in the shop of love, in the street of love, in the kingdom of love.
1: ఈ ప్రేమ సామ్రాజ్యం అనేటువంటిది హృదయ సామ్రాజ్యం. ఈ హృదయము ప్రేమమయమైనప్పుడే ఇది హృదయ సామ్రాజ్యంగా రూపొందుతుంది.
0: దిస్ కింగ్డమ్ ఆఫ్ లవ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్. ఓన్లీ వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ దట్.
1: ప్రేమ మానసిక వీధి.
0: లవ్ ఈస్ ది పాత్ ఆఫ్ మైండ్, ది స్ట్రీట్ ఆఫ్ మైండ్.
1: ఈ మానసిక వీధి ప్రేమమయమైనప్పుడే ఈ యొక్క వీధి యందు ఈ యొక్క రత్నము లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ పాత్ ఆఫ్ లవ్ ఇన్ ద మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ ఇట్ దేర్.
1: ఈ విధముగా ప్రేమమయమైన హృదయము, ప్రేమమయమైన మనస్సు ఉండినప్పుడే ప్రేమ అనే వజ్రము అక్కడ మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్, ఏ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ కెన్ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ లవ్ దేర్.
1: ఇట్టి వజ్రమును మనం కొనవలనన్నా జపము, ధ్యానము అనే సత్కర్మలు కాని.
0: ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ సచ్ ఎ డైమండ్, థింగ్ సచ్ ఎ జప అండ్ తప,
1: యజ్ఞ యాగాది క్రతువులనేటువంటి యొక్క చర్యలు కాని,
0: యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్, యజ్ఞ అండ్ యాగ,
1: చింతన భజన అనేటువంటి యొక్క క్రియల ద్వారా కాని,
0: రిమెంబరింగ్ అండ్ డూయింగ్ భజన్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ,
1: దీనిని కొనలేరు.
0: దీస్ థింగ్స్ కెన్ నెవర్ బై యూ.
1: యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాదులు, చింతన భజనాదులు ఇవన్నీ కూడా కేవలము మానసిక తృప్తిని మాత్రమే చేకూర్చును కాని ఈ ప్రేమ అనేటువంటి యొక్క మణిని మనం పొందలేరు.
0: Whether it is yajna, yaga, giving charity, following the righteous path, remembering God, all these activities can only give you some kind of mental satisfaction, but you can never get love from them.
1: ఈ ప్రేమ మణిని ప్రేమ ద్వారానే మనం పొందడానికి సాధ్యమవుతుంది.
0: It is possible to obtain this love only through love.
1: శాంతి మార్గము, సఖ్య మార్గము, వాత్సల్య మార్గము, అనురాగ మార్గము, మధుర మార్గము, సఖ్య మార్గము, ఈ ఆరు మార్గములంతా కూడాను ప్రేమ మార్గమునందే ఇమిడి ఉంటున్నది.
0: ది పాత్ ఆఫ్ పీస్, ది పాత్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ద పాత్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, ద పాత్ ఆఫ్ అనురాగ, ద పాత్ ఆఫ్ మధుర అండ్ సఖ్య ఫ్రెండ్షిప్, ఆల్ దీస్ సిక్స్ పాత్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పాత్ ఆఫ్ లవ్ ఇట్సెల్ఫ్.
1: సమస్త సాధనల యొక్క సారము ప్రేమ యందే సమ్మిళితమై ఉంటున్నది.
0: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ సాధనాస్ ఇస్ ఆర్ ఫౌండ్ ఇన్ లవ్ ఇట్సెల్ఫ్.
1: ఎంత అధికంగా మనం భగవంతుని ప్రేమింతుమో అంత ఆనందము మానవుడి యందు ఆవిర్భవిస్తుంది.
0: మ్యాన్ విల్ గెట్ జాయ్ ప్రపోర్షనేట్ టు ద ఇంటెన్సిటీ విత్ విచ్ హీ లవ్స్ గాడ్.
1: ఈ ప్రేమ తరిగిన కొలది మానవుని యందు ఆనందం కూడాను తరిగి క్షీణిస్తుంది.
0: యాజ్ దిస్ లవ్ గోస్ ఆన్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్, ద జాయ్ ఆల్సో గెట్స్ డిక్లైన్ ఇన్ హిమ్.
1: పిచ్చి కుక్క కరిచినటువంటి వాడికి ఎక్కడ చూసినా కుక్కలే కనిపిస్తుంటాయని లోకవాడుక.
0: దేర్ ఇస్ ఎ సేయింగ్, వెన్ ఎనీ పర్సన్ ఈజ్ బిటెన్ బై ఎ మ్యాడ్ డాగ్, he can see mad dogs all around wherever he looks to or turns to.
1: అదే విధముగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి సర్వత్రా భగవంతుడే కనిపిస్తుంటాడు.
0: In the same way, a true lover of God can find God wherever he turns.
1: కనుక మానవుని యొక్క మనసు, మానవుని యొక్క హృదయము ప్రేమమయం కావాలి.
0: That is why it is necessary to transform man's mind and heart with full of love.
1: Swartham ahankaram tho koodina hrudayalalo ee prema praveshinchaledu.
0: Love can ever enter into hearts which are full of selfishness and ego.
1: Kanuka tananu taanu marachi, tana tattvani taanu marachi, భగవంతుణ్ణి ప్రేమించాలి.
0: వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్ సెల్ఫ్, వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్ ఓన్ వెరీ నేచర్ అండ్ లవ్ గాడ్ ఎంటైర్లీ.
1: ప్రేమ భగవంతుని తన్మయత్వం కావిస్తుంది.
0: ట్రూ లవ్ కెన్ మేక్ గాడ్ ఫర్గెట్ హిమ్సెల్ఫ్.
1: భక్తుణ్ణి ఉన్మత్తుని కావిస్తుంది.
0: హీ మేక్స్ ది డివోటీ ఫిల్డ్ విత్ మ్యాడ్నెస్ ఫర్ లవ్.
1: ప్రేమ తనకు తానే మత్తుగా మారిపోతుంది.
0: లవ్ గెట్స్ ఇంటాక్సికేటెడ్ విత్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ప్రేమ భగవంతుని భక్తుని తాండవమాడించి తాను కూడాను తాండవమాడుతుంది.
0: లవ్ ఈజ్ సచ్ దట్ ఇట్ కెన్ మేక్ గాడ్ అండ్ డివోటీ డాన్స్ అండ్ ఆల్సో ఇట్ డాన్సెస్ ఇట్ సెల్ఫ్.
1: తనను తాను మరిపిస్తుంది.
0: ఇట్ మేక్స్ ఫర్గెట్ ఇట్ సెల్ఫ్.
1: తనను తాను మురిపిస్తుంది.
0: ఇట్ మేక్స్ ఎంజాయ్ ఇట్ సెల్ఫ్.
1: తనను తాను మైమరచి ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: ఇట్ ఎంజాయ్స్ ఇట్ సెల్ఫ్ ఫర్గెటింగ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమకు ఎడబాటు సహించలేదు.
0: ఇట్ కెన్ నెవర్ బేర్ సెపరేషన్.
1: ఇట్టి ప్రేమను మానవులు ఎందు చాటే నిమిత్తమై మానవుల మధ్య మానవాకారమును ధరించి గోలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దినమే ఈనాటి దినం.
0: టుడే ఈజ్ ఎ డే వెన్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు ప్రాపగేట్ అండ్ మేక్ మ్యాన్ డెవలప్ లవ్. హీ హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ గోలోక టు భూలోక ఆన్ దిస్ పర్టికులర్ డే.
1: మానవునికి మానవునికి మధ్య మానవాకారమును ధరించి ఇట్టి ప్రేమను బోధించినప్పుడే దివ్యమైనటువంటి ఒక తత్వము మానవునికి అర్థమవుతుంది.
0: మ్యాన్ కెన్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ డివినిటీ ఓన్లీ వెన్ గాడ్ కమ్స్ డౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ మిక్సస్ విత్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎ మ్యాన్ అండ్ ప్రోపగేట్స్ దస్.
1: పూర్వకాలమునందు మహర్షులు కఠినమైన కారణముల యందు క్రూరమైన మృగములు ఉండినటువంటి ఒక స్థానమునందు తపస్సాచరిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ మహర్షిస్ క్యారీడ్ ఆన్ పెనన్స్ ఇన్ ద ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ ఆల్ ట్రబుల్స్.
1: కానీ వారి దగ్గర ఎట్టి ఆయుధములు లేవు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వెపన్ వాట్స్ ఎవర్.
1: వారి స్వరక్షణ అనేటువంటిది వారి ప్రేమ ఎందే ఇమిడి ఉండేటువంటిది.
0: ఆల్ దేర్ పవర్ లైడ్ ఇన్ దేర్ ఓన్ లవ్.
1: వారు భగవంతుని ప్రేమించి భగవంతుని విశ్వసించి కఠినమైనటువంటి యొక్క ఈ క్రూర మృగముల మధ్య జీవిస్తూ రావడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ విచ్ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు లివ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్?
1: వారి ప్రేమను భగవత్ ప్రేమను కేవలం మానవుల వరకు మాత్రమే పరిమితము కాకుండా సమస్త జీవరాశులు ఎందుకూడను ఈ ప్రేమ ప్రవేశించాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి హృదయముతో తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: దే క్యారీడ్ ఆన్ పెనన్స్ నాట్ మెయిన్లీ విత్ లవ్ ఫర్ గాడ్ బట్ లవ్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ లివింగ్ బీయింగ్స్ ఇన్క్లూడింగ్ ది ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్.
1: కనుకని వీరి ప్రేమ క్రూర మృగములైనటువంటి యొక్క పులులు చిరుతలు ఎందుకూడను ప్రవేశించి ఆ ప్రేమ చేత మృగములు ఋషులు ఇరువులు కూడాను కలిసిమెలిసి ఒకే అరణ్యములో జీవిస్తూ వచ్చారు.
0: దేర్ లవ్ వాజ్ సచ్ దట్ ఇట్ ఎంటర్డ్ ఇంటు ద టైగర్స్ అండ్ సచ్ అదర్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ బోత్ మహర్షిస్ అండ్ దిస్ వైల్డ్ ఎనిమల్స్ లివ్డ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ చేత క్రూర మృగములైనటువంటి యొక్క పులును కూడాను ప్రేమమయం కావించింది.
0: త్రూ లవ్ ఈవెన్ వైల్డ్ ఎనిమల్స్ were filled with love.
1: ఈనాటి మానవుడు యందు ప్రేమ కోల్పోవటం చేత స్వార్థము స్వప్రయోజనము అనేటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించటం చేత మానవుడు కూడాను పులులుగా మారిపోతున్నాడు.
0: Today's man has lost such sacred love. He is filled with selfishness and self-centeredness. Therefore, he is becoming an animal like a tiger.
1: మీరు నిత్యము చూస్తుంటారు పేపర్లు.
0: యూ వుడ్ బి రీడింగ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే.
1: నాలుగు పులులు శ్రీలంకలో చచ్చినాయి అని అంటుంటారు. ఈ పులులంటే ఎవరని? మనుషులే పులులుగా మారిపోయారు.
0: యు రీడ్ దట్ ఫోర్ టైగర్స్ వర్ కిల్డ్ ఇన్ సిలోన్. ఫోర్ దీస్ టైగర్స్, ఇట్ ఈస్ ది వెరీ మెన్ హు హావ్ బికమ్ ది టైగర్స్.
1: ఈనాడు మానవుడు పులులుగా మారిపోతున్నాడు, ఆనాటి పులులు కూడాను ప్రియమైనటువంటి యొక్క మానవులుగా రూపొందుతూ వచ్చాయి.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ బికమింగ్ ఎ టైగర్, వేర్ యాజ్ ఇన్ దోస్ డేస్ ఈవెన్ టైగర్స్ వర్ బికమింగ్ మెన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి పశుత్వాన్ని నిర్మూలన చేసి మానవత్వాన్ని దివ్యత్వంగా తీసుకుని పోయే నిమిత్తమై ఈ ప్రేమ అత్యవసరమైనటువంటి అస్త్రంగా రూపొందుతూ వచ్చింది.
0: Love is used as a very powerful weapon in order to destroy and root out animal nature in man and to fill him with the divine nature.
1: Anati manavulu yokka manasu vishalamainatundi.
0: The minds of those ancient days, the people, was very very broad.
1: Chala saralamainatundi.
0: It was very simple.
1: Ee yokka ప్రేమ ఇంత సరళమైనది అయినప్పటికీ అప్పుడప్పుడు ప్రేమ యొక్క ప్రభావం చేత కఠినం కూడాను మారిపోతుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లవ్ బీయింగ్ సో సింపుల్ సో ఈజీ, ఇట్ క్యాన్ బికమ్ ఫర్మ్ అండ్ హార్డ్.
1: ఏ విధంగా అనగా ప్రేమ చేతనే కొన్ని పదములు కూడాను కార్య నిమిత్తమై కఠినంగా ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: యు మే ఆస్క్ హౌ. Through love itself, in order to accomplish certain things, harsh words may have to be used.
1: కఠినమైనటువంటి ఒక శిక్షను కూడాను విధించవలసి వస్తుంది.
0: It may become necessary to give harsh punishment also.
1: ఈ శిక్ష కాని ఈ పదములు కాని ప్రేమతో కూడినవే.
0: Whether it is the punishment or the words, they are full of love.
1: వర్షము కురుస్తుంది.
0: It rains.
1: ఇది జలమయమే.
0: It is full of water.
1: కానీ ఈ వర్షమునందు వడగళ్ళు కూడాను వస్తుంటాయి. అవి కఠినంగా ఉంటాయి. కానీ అవి కఠినమైనవి అయినప్పటికీ అవి కూడాను జలమే.
0: When it rains heavily, there may be a hailstorm. There could be water, but at the same time, there will be these ice pieces also falling.
1: కనుక వర్షము వడగళ్ళు ఒకే జలమయమైనటువంటివి.
0: It is true that both water and hailstorm may come together.
1: అది ప్రేమ కాని కఠినమైన శిక్ష కాని ఇవి రెండు కూడాను ప్రేమతో కూడినటువంటివి.
0: Similar is love and punishment. Both are filled with love.
1: కానీ ఒక్కొక్క సమయంలో భక్తులు కూడాను అమితంగా ప్రేమించినటువంటి వారు కూడాను కొన్ని కఠినమైనటువంటి పదములు ఉపయోగపెడుతుంటారు.
0: Devotees who might have enjoyed love in his fullness may also use some harsh words.
1: Balarama Krishnudu balamainatunti varani gurtinchi Kamsudu tana pranamulaku pradhanamainatunti yokka yamullu Balarama Krishnudu ani gurtinchi varani ye rakangaaina kodanu kadateerchalani aneka rakamainatunti yokka pannagamulu pannadu.
0: But in spite of that, he wanted to make use of any number of strategies to destroy Krishna.
1: ఎన్ని పన్నాగములు పండినప్పటికీ బలరామకృష్ణుడు ఆ కంసును చిక్కలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది స్ట్రాటజీస్ ఆఫ్ కంస, హీ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ బలరామ ఆర్ కృష్ణ.
1: ఏదో ఒక యాగము అనేటువంటి పేరు చేత అక్రూరుణ్ణి పంపి బలరామకృష్ణుని తీసుకుని రామని ఆజ్ఞాపించాడు.
0: కంస ఆర్డర్ సెండింగ్ అక్రూర to bring Balarama and Krishna in the name of a sacrifice.
1: Akrurudu chala sarala hrudayudu.
0: Akrura is a very pure hearted
1: atanu parama bhaktudu.
0: He is a great devotee.
1: Kani atanu Balarama Krishnanu teesukoni povatamu ishtamu lekapoyinappatikini prabhu aatmanu paripalinchaka tappadu.
0: He did not have a heart to take Balarama and Krishna knowing fully well the consequences. But he had to obey the command of his master.
1: He akrurudu repalla cheri ee vaartanu devaki vasudevulaku nanda yashodalaku telipi balaramakrishnudu venta teesukoni povataku tagina erpaatlu chesadu.
0: Akrura reached Repale మెట్ దేవకి, వసుదేవ, యశోద అండ్ నంద అండ్ కన్వే దిస్ పర్టికులర్ మెసేజ్ అండ్ మేడ్ ప్రిపరేషన్స్ టు టేక్ బలరామ అండ్ కృష్ణ.
1: ఈ వార్త గోపికలకు తెలిసింది.
0: గోపికాస్ కేమ్ టు నో ఆఫ్ దిస్ న్యూస్.
1: అందరూ యశోద ఇంటి ముందు చేరి,
0: ఆల్ ఆఫ్ దెమ్ అసెంబ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ యశోద.
1: ఈ వచ్చిన క్రూరుడెవరు అన్నారు.
0: హు ఇస్ దిస్ క్రూర, దిస్ క్రూయల్ పర్సన్ హు హస్ కమ్.
1: ఇతనికి కేవలము పొరపాటుతో అక్రూరుడని పేరు పెట్టారు, కాని ఇతను అక్రూరుడు కాదు, క్రూరుడు.
0: బై మిస్టేక్ ద నేమ్ అక్రూర ఈస్ గివన్, ఫ్రీ ఫ్రమ్ క్రూయల్టీ ఈస్ గివన్.
1: క్రూరుడు చేతి లోపల మా బలరామకృష్ణుడు పెట్టటమా?
0: కెన్ వీ ఎంట్రస్ట్ అవర్ బలరామ అండ్ కృష్ణ టు దిస్ క్రూయల్ పర్సన్?
1: కాని ఇతనితో మనకే పని.
0: బట్ వాట్ వర్క్ డూ ఐ హ్యావ్ విత్ దిస్ పర్సన్?
1: బలరామకృష్ణుడు ఒప్పించి వారిని ఇతనితో పంపకుండా చూడటానికి తగిన ప్రయత్నం చేయాలని అనేక రేగతుల వారు కృషి చల్పారు.
0: దే మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు కన్విన్స్ బలరామ అండ్ కృష్ణ నాట్ టు అకంపెనీ అండ్ గో విత్ అక్రూర.
1: కానీ బలరామకృష్ణుడు జన్మమే దుష్టులను సంహరించటం కోసం.
0: ది వెరీ బర్త్ ఆఫ్ బలరామ అండ్ కృష్ణ వాస్ టు పనిష్ అండ్ కిల్ ది వికెడ్ వన్స్.
1: కనుక వచ్చిన పని కొనసాగాలి.
0: Work for which they have come has to be fulfilled.
1: కనుక వారు ఈ గోపికల యొక్క ప్రార్థనను మన్నించలేదు.
0: Therefore they did not heed the prayers of Gopikas.
1: రథం ఎక్కారు.
0: They got into the chariot.
1: గోపికలందరూ కూడాను చేరి రథమునకు చుట్టుముట్టారు.
0: All the Gopikas surrounded this chariot.
1: ఇంకా మా ప్రార్థనలు ఏమాత్రం కూడాను కృష్ణుడి చెవులు పడవు.
0: కృష్ణ వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ అవర్ ప్రేయర్స్ అట్ ఆల్.
1: ఇంకా వినయ విధేయతతో, ప్రేమతత్వముతో అతన్ని ప్రార్థించాలని నిర్ణయం చేసుకున్నారు.
0: దే డిసైడెడ్ టు ప్రే టు దెమ్ విత్ ఫుల్ ఆఫ్ ఒబీడియన్స్, హ్యూమిలిటీ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: గుర్రముల ముందు చేరారు.
0: ది హార్సెస్ వర్ రెడీ, దే వర్ హార్నెస్డ్.

0: అని ప్రార్థించారు.
1: దే ప్రేయర్ స్వామి షోస్ కంపాషన్ టేక్ కేర్ ఆఫ్ అస్ వితౌట్ యూ వీ కాంట్ లివ్ ఈవెన్ ఫర్ అ మోమెంట్ ఈజ్ ఇట్ యువర్ లీలా వై ఆర్ యూ డూయింగ్ దిస్ వాట్ ఈస్ దిస్ గ్రేట్ సాక్రిఫైస్ విచ్ కంసైజ్ పర్ఫార్మింగ్ ఇట్ ఈస్ అ బిగ్ డిసీజ్ ఫర్ హిమ్ అవర్స్ ఇస్ ఓన్లీ వన్ ప్రేయర్ స్వామి వీ హ్యావ్ ట్రస్టెడ్ యూ ఫుల్లీ యూ ప్లీజ్ టేక్ అస్ ఆల్సో విత్ యూ షోస్ కంపాషన్.
0: వీళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే మాయచేత ఆ రథం కనిపించకుండా వెళ్లిపోయింది.
1: ఈవెన్ వైల్ దే వర్ ప్రేయింగ్ ది చారియట్ డిసపియర్డ్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్.
0: గోపికల యొక్క హృదయము పరిపూర్ణ ప్రేమమయం.
1: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ వాజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇది వృక్షమా, ఇది పొదలా, ఇది పుష్పమా, ఇవి మాట్లాడగలవా, వీటి కన్నులున్నవా అనేటువంటి విచక్షణ జ్ఞానమే లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు సే వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రీ, ఇట్ ఈస్ ఎ బుష్, ఇట్ ఈస్ ఎ ఫ్లవర్, ఇట్ ఈస్ ఎ బ్రాంచ్, ఇట్ ఈస్ ఎ లీఫ్, వెదర్ దే హ్యావ్ గాట్ ది మౌత్ టు స్పీక్. దే వెంట్ ఆన్ అడ్రెసింగ్ దెమ్.
0: వారి హృదయము ప్రేమమయం కావటం చేత సర్వము ప్రేమంగానే కనిపిస్తుంటారు.
1: When their hearts were saturated with full love, they saw love alone.
0: Sarvamu sajeevamainatunti pranulagaane bhavistu unnaru.
1: They considered everything as living beings.
0: Parigattaru Brindavanam.
1: They ran to Brindavanam.
0: Chettu chettu daggariki vellutunnaru.
1: They approached each tree.
0: Poola podala daggarikanta vellutunnaru.
1: They went to the flower bushes.
0: Pushpamula daggarikanta vellutunnaru.
1: They approached the flowers.
0: అడుగుతున్నారు.
1: They were asking all of them.

0: మీ పొదల చాటున లేడు గదమ్మా చెప్పరే.
1: హీస్ డార్క్ కాంప్లెక్షన్డ్ వన్, లోటస్ ఐడ్ వన్, ద వన్ హూ షవర్స్ ది జ్యూస్ ఆఫ్ కంపాషన్ ఆన్ ఎవ్రీ వన్. హీ హాస్ రన్ అవే ఫ్రమ్ అస్. హీ ఇస్ ద వన్ హూస్ ఫేస్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్ స్మైల్స్. He has robbed us all of our belongings, everything that we had. Oh, jasmine flowers, has he not come to you? Has he not taken shelter behind you?
0: Have you seen?
1: Have you seen? Please let us know.
0: Kanuka, premon mattulainatunti variki, premalo tanmayattulainatunti variki, sarvamu sajeevamainatunti roopanni chudagalugutaru.
1: Those who are mad with love, who are possessed and obsessed with love, they can see everything as full of life.
0: Kanuka prema yokka tattvamu inta mahattaramainatundi.
1: The principle of love is such a sacred one.
0: Ee premani aneka mandi aneka vidhamuluga kudanu dinini upayoga pedutuntaru.
1: Different people use this love in different ways.
0: పరమ భక్తులైన గోపికలు తమ ప్రాణమే కృష్ణుడిగా భావించి ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికాస్ హు ఆర్ సుప్రీం డివోటీస్ ఆల్వేస్ ప్రే టు కృష్ణ యాజ్ కృష్ణ.
0: నీవే మా సర్వస్వము అని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
1: దే ఫర్మ్లీ బిలీవ్ దట్ కృష్ణ వాజ్ ద వెరీ ఎంటైర్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్.
0: అదే మాతృదేవి అనేటువంటి యశోద తన కుమారుడిగా విశ్వసిస్తూ వచ్చింది.
1: మదర్ యశోద కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హర్ సన్.
0: రెండు దినములు చూచింది మదర్ నుంచి ఏ వార్తలు రాలేదు.
1: టూ డేస్ షీ వెయిటెడ్ ఎక్స్పెక్టింగ్ సమ్ న్యూస్ ఫ్రమ్ మదుర.
0: గోపికలకు ఉండినటువంటి ప్రేమ తత్వము యశోదకు ఉండినటువంటి వాత్సల్య తత్వములకు వ్యత్యాసాన్ని గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రికగ్నైజ్ ద టైప్ ఆఫ్ లవ్ దట్ గోపికాస్ హ్యాడ్ టువర్డ్స్ కృష్ణ and the type of motherly love which Yashoda had to Krishna.
0: ఈ యశోద ఏ విధంగా కృష్ణుని భావిస్తుండాలి?
1: How was Yashoda considering
0: సామాన్యమైనటువంటి బాలుడిగా,
1: as an ordinary small boy,
0: తన ముద్దుల బిడ్డగా,
1: her favorite child,
0: కసిగందలేనటువంటి వారిగా భావిస్తుండాలి,
1: as an innocent child who did not know anything.
0: నరరాక్షసులు చేరి

0: Have you forgotten the mother's sweet heart? You reached Mathura, but have you forgotten them? I thought that would be coming today or tomorrow, someday or the other, but you have not come at all. I will not be able to live even one moment without seeing you, O Krishna.
1: భక్తుల యొక్క భావమునకు ఈ మాతృమూర్తి యొక్క భావమునకు చాలా వ్యత్యాసం ఉంటుంటాయి.
0: There is a great difference between the feelings of the devotees and the feelings of mother.
1: శరీర సంబంధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకొని మదర్ నిరంతరం కూడాను ఈ విధమైన వాత్సల్య భావంని ఉచ్చరిస్తూ ఉంటాడు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ బాడీ రిలేషన్షిప్ మదర్ ఆల్వేస్ విల్ బి అటరింగ్ వర్డ్స్ విచ్ షో హర్ లవ్ టు ద పర్సన్ లవ్.
1: ఇంకా భక్తులు ఆ విధంగా కాదు.
0: డివోటీస్ ఆర్ డిఫరెంట్.

0: ఓ యూ ద వన్ హూ ప్లేస్ అపాన్ ద ఫ్లూట్, ఓ గోపాల, వై డోంట్ యూ షో యువర్ చార్మింగ్ ఫేస్ టు అస్? యు ఆల్వేస్ రెవెల్ ఇన్ అవర్ కంపెనీ అండ్ గేవ్ అస్ జాయ్.
1: పరిపూర్ణ ప్రేమతో తన్మయత్తులైనటువంటి యొక్క రాధ ప్రేమ మరొక రీతిగా ఉంటుంటాడు.
0: రాధాస్ లవ్ విచ్ మేడ్ హర్ ఫర్గెట్ హర్ సెల్ఫ్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ లవ్. హర్ లవ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్.
1: కృష్ణ, నీ వేరూపము ధరించిన ఏ ప్రదేశమునందుండినా నేను ఆ రూపంలో ఐక్యమై ఉండినటువంటి రీతిగా నన్ను అనుగ్రహించమని కోరింది.
0: ఓ కృష్ణ, గ్రేస్ మీ టు బి వన్ విత్ యూ, వాట్ ఎవర్ ఫారం యూ టేక్, వేర్ ఎవర్ యు ఆర్.
1: వృక్షంబువై నీవు వెలుగొందు చిండిన వల్లికనై నీకు అల్లుకొందు.
0: If you were to become a tree, I would like to become a creeper and go around you.

0: ఈ విధమైనటువంటి యొక్క
1: ఏకత్వాన్ని విశ్వసిస్తూ వచ్చింది
0: రాధ.
2: రాధ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యూనియన్ విత్ కృష్ణ.
1: కానీ అందరి ఎందు కూడాను ఒకే ప్రేమతత్వం.
2: బట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
1: ప్రేమకు అనేక పేర్లు మాత్రమే కాని ప్రేమానుభూతి అన్నింటి ఎందు ఒక్కటే.
2: నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ లవ్, బట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ లవ్ గివ్స్ ఈస్ ద సేమ్.

0: అర్హుడగును అర్హుడగును.
1: ది ఫాదర్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ లవ్ అండ్ హీస్ ఫుల్ ఆఫ్ లవ్. వన్ కెన్ రీచ్ ఓన్లీ త్రూ లవ్. వన్ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ అద్వితీయ ఎక్స్పీరియన్స్ ఓన్లీ వెన్ వన్ అప్రోచెస్ త్రూ లవ్.
0: ప్రేమ అనే పదము చాలా చిన్నది.
1: ది వర్డ్ లవ్ ఇస్ ఎ వెరీ స్మాల్ లిటిల్ వర్డ్.
0: ఇది కేవలము రెండు అక్షరములతో కూడినటువంటి.
1: ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ టూ లెటర్స్.
0: రెండు అక్షరములతో కూడినటువంటి ఈ ప్రేమ యందు అక్షర జగత్ అంతా కూడా ఇమిడి ఉంటున్నది.
1: ఇన్ దిస్ వర్డ్ మేడ్ అప్ ఆఫ్ టూ లెటర్స్ ద ఎంటైర్ కాస్మాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇట్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అట్టి ప్రేమతత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించటం లేదు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే పీపుల్ ఆర్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ లవ్.
0: తమ తమ సంకుచితమైన ప్రేమమునకు కూల్చుకొని దివ్యమైనటువంటి అనంతమైనటువంటి అమరమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని కించిత్ పరిస్థితి వచ్చుకుంటున్నారు.
1: కంపేరింగ్ టు దేర్ ఓన్ నారో లవ్ సచ్ ఎ సేక్రెడ్ లవ్ విచ్ ఇస్ డివైన్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ విచ్ ఇస్ ఇమ్మార్టల్ దే ఆర్ మిస్టేకింగ్ ఇట్ అండ్ కన్ఫ్యూజింగ్ దెమ్సెల్స్.
0: ప్రేమ అమరత్వంతో కూడినటువంటిది.
1: లవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్
0: అమృతమయమైనటువంటిది.
1: నెట్వైన్
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: దీనిని పోల్చుటకు ఎవరికి సాధ్యమే.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కంపేర్ విత్ ఇట్.
0: దీనిని పోల్చినట్టు పదార్థం కూడా ఈ జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విచ్ కెన్ ఈక్వల్ ఆర్ మ్యాచ్ ది లవ్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని ప్రపంచమునందు మానవులకు నేర్పే నిమిత్తమై ఈ ప్రేమనే మానవాకారము ధరిస్తూ వస్తుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ టు మ్యాన్ ఆన్ ఎర్త్ లవ్ టేక్స్ ఎ హ్యూమన్ ఫామ్.
0: కేవలము ధర్మము న్యాయము సత్యము అనేటువంటి యొక్క మార్గమును ప్రవేశపెట్టి మానవును సరి అయినటువంటి స్థితిలో పెట్టే నిమిత్తమై వస్తున్నాడని అనేక గ్రంథములు బోధిస్తుంటాయి.
1: A number of scriptures and texts explain that in order to teach righteousness, justice and truth, God descends on earth.
0: Dharma samsthapanarthaya sambhavami yuge yuge. Idi okka premamayame untunte sarva dharmamulu sarva satyamulu sarva nyayamulu kudanu andulone militavai untuntayi.
1: If people are full of love, in them is found all righteousness, all justice, and all truth.
0: Premane leka enta dharmam undinappatikini idi kevalamu oka krutrimamainatundi dharmangane roopondutundi.
1: Whatever amount of righteousness may be found in people, if there is no love in them, all such righteousness is artificial.
0: ప్రేమలేని ధర్మం ఎట్టి ధర్మం?
1: వాట్ టైప్ ఆఫ్ రైటియస్నెస్ ఈజ్ ఇట్?
0: ప్రేమలేని న్యాయం ఎట్టి న్యాయం?
1: వాట్ టైప్ ఆఫ్ జస్టిస్ కెన్ యూ గెట్ వితౌట్ లవ్?
0: ఇది కేవలం ప్రాణం లేని జీవితం వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ బాడీ వితౌట్ లైఫ్.
0: ప్రేమనే ప్రాణం.
1: లవ్ ఈజ్ లైఫ్.
0: ప్రేమలేని మానవుడు జగత్తులో క్షణమైనా నిలవడానికి వీలు కాదు.
1: ఎ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ వితౌట్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమ స్వరూపమే పరమాత్మ స్వరూపం.
1: దట్ ఈస్ వై God's very form and nature is love.
0: అట్టి ప్రేమ తత్వాన్ని బోధించే నిమిత్తము కృష్ణావతారము మిగిలిన అవతారములన్నీ కూడాను దాని నిమిత్తమై ఏర్పడినటువంటి.
1: In order to teach such sacred love, the avatar of Krishna and other avatars have taken place.
0: కాని ఆ దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకొని
1: depending upon the circumstances, the time and the place,
0: ఆయా పదార్థం యొక్క స్వరూపానికి భిన్నమైన పేర్లు పెట్టి
1: డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివెన్ టు దోస్ పర్సన్స్
0: ప్రజలకు అందిస్తూ వచ్చారు.
1: అండ్ దస్ సచ్ సేక్రెడ్ థింగ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది పీపుల్.
0: అందరికీ తెలుసు.
1: ఆల్ ఆఫ్ యు నో
0: చక్కెరతో చేసిన పాకమును
1: ద జ్యూస్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ షుగర్
0: ఒకటి నెమలిగా ఒకటి పచ్చిగా ఒకటి కుక్కగా ఒకటి నక్కగా దానికి ప్రింట్ చేసి పిల్లలకంతా అమ్ముతూ ఉంటారు.
1: It is given the form of either a peacock, or a
0: bird,
1: or a bird,
0: dog,
1: dog, fox, etc. And it is sold to children.
0: Kani, ivani cheyadaniki karanam emti?
1: What is the reason for giving so many forms?
0: Pillalu yokka abhiruchini puraskarinchukoni.
1: In tune with the tastes of the children.
0: Okariki kukka ishtanga untadi.
1: One person likes
0: ఒకరికి నక్క ఇష్టంగా ఉంటాడు.
1: Another fox.
0: ఒకరికి పులి ఇష్టంగా ఉంటాడు.
1: Third one a tiger.
0: ఇంకోటి పక్షి ఇష్టంగా ఉంటాడు. ఒకరికి హంస ఇష్టంగా ఉంటాడు.
1: This one is a hamsa.
0: వారి ఇష్టాన్ని పురస్కరించుకుని దాన్ని తీసుకుంటారు.
1: Depending upon their taste, each one can have the choice.
0: కానీ అన్నిటి యందు ఉన్నది చక్కెర ఒక్కటే.
1: But in all of them, what is common is sugar.
0: అదే రీతిగా కృతయుగ ధ్యానము, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపరయుగ అర్చనం, కలియుగ నామస్మరణ ఈ నాలుగు యుగములకు ఆయా దీనిని పురస్కరించుకుని దానిని ప్రబోధించడానికి ఆయా అవతారములు వస్తూ వచ్చాయి.
1: ఇన్ దిస్ వే డ్యూరింగ్ కృతాయ ఏజ్ ధ్యాన మెడిటేషన్ త్రేత తపస్ పెనన్స్ ద్వాపర వర్షిప్ అండ్ కలి చాంటింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దీస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్
0: అన్నింటి యందు ఉన్నది ఒకే ప్రేమనే.
1: అమంగ్ ఆల్ దీస్ థింగ్స్ you find one thing common and that is love.
0: Adhe vidhamugane navavida bhaktulu endukudanu unnadi prema okkate.
1: In the same way, in all the nine types of devotion, what is common is love.
0: Sevanam kirtanam vishnu smaranam.

0: ఈ నవవిధ మార్గములు యందు కూడాను నవవిధ రుచులతో నవవిధ మాధుర్యములతో కూడినటువంటిది ఒకే దైవనామం.
1: ఇన్ ఆల్ ది నైన్ టైప్స్ ఆఫ్ లవ్ వాట్ ఈస్ కామన్ ఈస్ డివైన్ నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్నెస్.
0: కనుక మానవులకు ఏదో ఒక విధమైనటువంటి సాధన మార్గములు అనేకంగా ఉండినప్పటికీ అన్ని సాధనలు కూడాను ప్రేమమయము కాకుండా ఈ సాధనలంతా కూడా కేవలము వ్యర్థములే అవుతాయి.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధనాస్ ఆర్ అవైలబుల్ ఫర్ డిఫరెంట్ మెన్, బట్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దిస్ సాధనాస్, ద సాధన బికమ్స్ ఎ వేస్ట్.
0: వ్యక్తి పరిస్థితులు ఎందు కూడాను ఈ ప్రేమ తత్వములు మార్పు లేకుండా చూసుకోవాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్ వన్ షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్.
0: పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుని యొక్క విశ్వాసం ఇట్టిది.
1: Such was the faith of Dharmaja, the eldest of Pandavas.
0: Karanavulalo jeevinchinappudu,
1: when he was living in forest,
0: Rarajuga palinchinappudu,
1: when he was ruling as the emperor,
0: Draupadini parabhavam gavinchinappudu,
1: when Draupadi was disrobed,
0: Abhimanyuni pranam teesinappudu,
1: when Abhimanyu was killed,
0: Upapandavula gontulu kosinappudu,
1: when Upapandavas were
0: అన్ని స్థితులు ఎందు కూడాను మతిని ఒకే గతిగా పెట్టుకున్నాడు.
1: అండ్ ఆర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ హిస్ మైండ్ వాస్ గోయింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్.
0: కృష్ణుడు తప్ప అన్యము నాకు ఎవరు కూడా రక్షించేవారు లేరు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ కృష్ణ కెన్ సేవ్ మీ.
0: అన్ని సమయములు ఎందు కూడాను కృష్ణ నామచింతన తప్ప అన్య చింతన చేయలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ which was remembered excepting Krishna.
0: రారాజునైతే నేను పొంగిపోవటం కాని,
1: when he was an emperor he was not overjoyed.
0: యుద్ధములో అన్ని పరిస్థితులు ఎందు కూడాను ఓడిపోతునని కాని,
1: in the game of dice when he was defeated,
0: కృంగటము పొంగటము అనేటువంటి ధర్మజుడి ఎందు కాను రాలేదు.
1: There was nothing like either gloating or sinking.
0: కనుకనే అట్టి చలించని మనసును భ్రమించని దృష్టిని కోరుకోవటమే పాండవుల యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: పాండవాస్ మెయిన్ ఆబ్జెక్టివ్ వాస్ టు హ్యావ్ ఎన్ అన్డెల్యూడెడ్ మైండ్ అండ్ ఎన్ అన్వేవరింగ్ విజన్.
0: కానీ కలి ప్రభావం చేత కష్టములు నష్టములు దుఃఖములు సంభవించినప్పుడు భగవంతుణ్ణి దూషించటము, సుఖములు ఆనందములు ఆరోగ్యములు కలిగినప్పుడు భగవంతుని వర్ణించటము, ఇది సామాన్య మానవుల యొక్క అల్పబుద్ధుల యొక్క లక్షణం.
1: On account of the impact of Kali age, it is the nature of those lowly ones and mean people who praise God when everything goes well and who criticize and condemn God when they have to suffer on account of their own actions.
0: Kanuka sukamunuku dukkamunuku samatvani bhavincheetvanti yokka prema tattvanni manam pondali.
1: We should attain that state of love which gives us equality under any circumstance.
0: సర్వులు ఎందు ఉండినటువంటి సర్వేశ్వరుడు ఒక్కడే అని విశ్వసించాలి.
1: We should firmly believe that there is only one God in all beings.
0: ఒక చక్కని ఉపమానం.
1: There is a beautiful example for
0: మన దేహమున్నది.
1: Here is our body.
0: ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: There are different limbs for our body.
0: ఏ అంగము బాధపడినప్పటికీ ఎవరు బాధపడుతున్నారు?
1: Whichever limb is suffering, who is actually suffering?
0: దేహమంతా బాధపడుతుండాలి.
1: The entire body undergoes.
0: ఒక పళ్ళు నొప్పి వస్తే,
1: if there is toothache,
0: అప్పుడు అయ్యో పాపం పళ్ళు నొప్పిగా ఉందా అని ఎవరైనా తామసం చేస్తాడా?
1: Would there be anyone that only this tooth is aching?
0: పళ్ళు తనకంటే వేరేనది కాదు కదా.
1: Tooth is not different from you.
0: ఆ పళ్ళు నొప్పి తానే అనుభవిస్తున్నాడు.
1: You would be suffering the tooth of the ache of the tooth.
0: కారు నొప్పి వస్తే అయ్యో పాపం కారు బాధపడుతుందాది అని ఎవరైనా దయచేస్తాడా?
1: Suppose there is pain in the leg, would he be indifferent that
0: ఆ కారు తనదే?
1: That leg is also his.
0: అదే విధంగానే ఈ విశ్వమనే జగత్తునందు ఎవరు బాధపడినప్పటికీ వారికి నేను ఉపకారం చేశాను, వీరికి నేను సహాయం చేశానని కాదు, నీకు నీవు సహాయం చేసుకోవటమే, నీ బాధను నీవు నివారణ గావించుకోవటమే.
1: You should consider in the same way with reference to the cosmos. Whatever happens to any person happens to you. Whatever help you extend, you are helping yourself. Whatever harm you do to anyone, you are harming yourself. దిస్ మస్ట్ బి యువర్
0: పరులయందు తన యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములకు అవకాశమే ఉండదు.
1: దెన్ బి నో రూమ్ ఫర్ డిఫరెన్సెస్ వాట్సోఎవర్ వన్స్ యు రికగ్నైజ్ దట్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆల్ అదర్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఇట్టి సమత్వాన్ని బోధించడమే దివ్యత్వం యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ డివినిటీ యూస్ టు టీచ్ సచ్ సీక్రెట్ ట్రూత్స్.
0: కానీ ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని చూచినప్పటికీ ఈ యొక్క మానవత్వము మధ్య మధ్య ఈ విధమైనటువంటి అల్పత్వానికి గురి అవుతుంది.
1: హౌ మచ్ వన్ మే హియర్ వాట్ ఎవర్ సీక్రెట్ థింగ్స్ వన్ మే హియర్ వన్ మే థింక్ వన్ మే డూ బట్ హియర్ అండ్ దేర్ నౌ అండ్ దెన్ మ్యాన్ ఇస్ డెల్యూడెడ్ అండ్ ఫాల్స్ ఇన్ టు ద
0: అల్పత్వాన్ని నిర్మూలము గావించుకోవాలి, అధికత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇట్ ఇస్ నెసెసరీ టు రూట్ అవుట్ లిటిల్నెస్ ఇన్ అస్ స్మాల్నెస్ ఇన్ అస్ అండ్ డెవలప్ డివినిటీ ఇన్ అస్.
0: కనుక ఈ యొక్క అధికత్వాన్ని గావించుకున్నటకు ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైనటువంటి మార్గం.
1: లవ్ ఈజ్ ద ఓన్లీ రాయల్ పాత్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: మానవత్వములో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు సంభవిస్తుంటాయి.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు ఫేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్, ట్రిబులేషన్స్, లాసెస్.
0: ఇవి మానవులకు కేవలము అత్యవసరమైనటువంటి యొక్క అభివృద్ధికి మార్గము చూపేటువంటివి.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ ఓన్లీ షో ద రైట్ పాత్ టు ది హ్యూమన్ బీయింగ్స్. ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ దేర్ ఆర్ నో డిఫికల్టీస్ అండ్ నో ప్రాబ్లమ్స్,
0: మానవత్వం యొక్క విలువను నిరూపించేటువంటిది కష్టములు దుఃఖములే.
1: ఇట్ ఈస్ దీస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ విచ్ ప్రూవ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమానిటీ, హ్యూమన్ లైఫ్.
0: సత్య హరిశ్చంద్రుడు అనేక కష్టములకు గురి కావటం చేతను, అనేక కష్టములను ఎదుర్కోవటం చేతను అతని యొక్క కీర్తి జగత్ వ్యాప్తిగా మారిపోయింది.
1: ది నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర హ్యాస్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ బికాస్ హీ హస్ బీన్ ఏబుల్ టు ఫేస్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బోల్డ్లీ.
0: ప్రహ్లాదు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎన్ని హింసలు పెట్టినప్పటికీ, ఎన్ని బాధలు కలిగించినప్పటికీ, కట్టగలిపటికీ ఆ ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తులు లోక వ్యాప్తిగా ఇచ్చింది.
1: ది డివోషన్, ది ఎగ్జాంపులరీ డివోషన్ ఆఫ్ ప్రహ్లాద స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ బికాస్ హీ వాస్ గివెన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్ బై హిజ్ ఓన్ ఫాదర్ ఇన్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: కానీ కలి ప్రభావం చేత,
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి,
0: కష్టములు కలగకూడదు,
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫికల్టీ,
0: కాలు కడప దాటకూడదు,
1: వన్ షుడ్ నాట్ ఈవెన్ క్రాస్ ది థ్రెషోల్డ్,
0: ఖర్చు కాకూడదు,
1: వన్ షుడ్ నాట్ స్పెండ్ ఈవెన్ ఎ పై,
0: ఉట్టి ఒడిలో పడాలి.
1: డివినిటీ షుడ్ డ్రాప్ డౌన్ ఇన్ టు ద ల్యాప్ ఆఫ్ పీపుల్.
0: ఇది ఏ విధంగా వచ్చి పడిందో ఆ విధంగానే పోతుంది.
1: It will also disappear in the same way as it dropped down.
0: కష్టముల ద్వారా లభించినటువంటిది మనకు సరియైనటువంటి బలమును అందిస్తుంది.
1: That which you get through all the difficulties and problems alone is going to be permanent and give you joy.
0: స్వామి, మాకు ఎట్టి కష్టములు, నష్టములు, దుఃఖములు ఉండకుండా ఆశీర్వదించాలి అంటారు.
1: People pray, Swami should bless us so that we may not have any difficulties, any problems, any.
0: ఇది సరియైన ప్రార్థనే కాదు.
1: It's not a good prayer at all.
0: రావాలి కష్టాలు,
1: we should get difficulties,
0: దాన్ని ఎదుర్కోవాలి,
1: we should face them,
0: దాన్ని జయించాలి,
1: we should conquer,
0: దాన్ని సాధించాలి,
1: we should achieve things,
0: సాధించి సాక్షాత్కారాన్ని పొందాలి.
1: After achieving all these things we should get face to face God.
0: పిలచి అడుగు చెరకు పెట్టునా బెల్లంబు.
1: When you call a sugar cane and say, give me a little jaggery, will the sugar cane give you?
0: Pippi gotti rasamu pilchakunna.
1: Unless you crush that and extract juice out of it.
0: Sanara pidi cheta sagamai povunu aapaina varayichu adhika vajram.
1: The diamond gets added value only when it is cut a number of times.
0: ఆ వజ్రమును అనేక కోతలు కోసినప్పుడే మంచి విలువగా రూపొందుతుంది, ప్రకాశాలు ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ ది డైమండ్ ఇస్ కట్ ఇన్ టు ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఎట్సెట్రా దెన్ ఓన్లీ ఇట్ గెట్స్ ఎన్ యాడెడ్ వాల్యూ అండ్ గెట్స్ యాడెడ్
2: ఈ వజ్రాన్ని కోతలు కోయక విలువ అధికము కాదు.
1: వితౌట్ కటింగ్స్ ఏ డైమండ్ విల్ నెవర్ గెట్
2: చెరకును పీల్చి పిప్పి చేయకుండా తీయని రసమైనటువంటి యొక్క చక్కెరను శాశ్వతంగా ఇవ్వదు.
1: యూ కెనాట్ గెట్ షుగర్ వితౌట్ క్రషింగ్ ఏ షుగర్ కేన్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ జ్యూస్.
2: మన శరీరములే ఒక షుగర్ కేన్, ఒక చెరకు వంటివి.
1: వీ కెన్ టేక్ అవర్ ఓన్ ఫిజికల్ బాడీ.
2: దీనికి అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు అన్ని చేసినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసం అనే రసం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ పుట్ టు వేరియస్ డ్యూటీస్ ఓన్లీ ఇట్ గెట్స్ ఎన్ యాడెడ్ వాల్యూ అండ్ గెట్స్ యాడెడ్
2: స్ట్రెంగ్త్. ఈ వజ్రాన్ని కోతలు కోయక విలువ అధికము కాదు.
1: వితౌట్ కటింగ్స్ ఏ డైమండ్ విల్ నెవర్ గెట్.
2: చెరకును పీల్చి పిప్పి చేయ

0: అనేటువంటి యొక్క ఆత్మవిశ్వాసం అనే రసం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ పుట్ టు వేరియస్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ కెన్ యూ గెట్ ద జ్యూస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ.
0: రసో వై సహా, ఆ రసమే భగవత్ స్వరూపం.
1: దట్ జ్యూస్ ఇట్ సెల్ఫ్ ఈ ది వెరీ ఎసెన్స్.
0: ఆ రసం ఎక్కడ ఉంటుండది మనిషి ఎందు?
1: వేర్ డూ యూ ఫైండ్ దట్ జ్యూస్? ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: అంగీరసాయ నమః. ప్రతి అంగమునందు కూడా ఉంటుండది.
1: ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ లింబ్స్, ఎవ్రీ లింబ్.
0: దీనికి చక్కని ఒక ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: చెరకు ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ షుగర్ కేన్.
0: ఈ చెరకు గడి దగ్గరికి వచ్చే కొలది కూడాను మధురం ఎక్కువైపోతుంది, తీపి ఎక్కువైపోతుంది.
1: యాజ్ యూ కమ్ టు ది జాయింట్స్ యు గెట్ గ్రేటర్ జ్యూస్.
0: కనుక జాయింట్ దగ్గరకు వచ్చేటప్పుడు కడుపు దగ్గర కఠినంగా ఉంటుంటాయి.
1: బట్ యాజ్ యూ కమ్ టు ది జాయింట్ ఇట్ బికమ్స్ హార్డ్ ఆల్సో.
0: ఆ కఠినమైనటువంటి ప్రదేశం నుండి మధురం కూడా ఎక్కువగా ఉంటాడు.
1: యూ కెన్ గెట్ రియల్ స్వీట్నెస్ ఓన్లీ వేర్ దెర్ ఇస్ సమ్ హార్డ్.
0: మన శరీరం అనేటువంటి చెరకునందు
1: ఇన్ ది బాడీ విత్
0: కష్టములు నష్టములు దుఃఖములు అనేటువంటి గడలు వస్తుంటుంటాయి. అక్కడ
1: దేర్ విల్ బి దిస్ జాయింట్స్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: మధురమైనటువంటి యొక్క రుచి మనకు గోచరిస్తుంది.
1: రియల్ టేస్ట్ అండ్ రియల్ స్వీట్నెస్ ఇస్ ఫౌండ్ దేర్ అలోన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం భావించినప్పుడే ప్రేమతత్వం అధికమైపోతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ వీ కెన్ ఫాస్టర్ అండ్ డెవలప్ లవ్ ఆల్సో ఇన్ అస్.
0: ఈ ప్రేమను మనం విశ్వసిస్తున్నాం.
1: వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ లవ్.
0: విశ్వసించినటువంటి ప్రేమ అభివృద్ధి కావాలంటే ఏం చెయ్యాలి? ఇది అందరిలోన ఆవిర్భవించేటువంటి సందేహం.
1: వాట్ డౌట్ పీపుల్ గెట్ ఇస్ దిస్ హౌ టు డెవలప్ సచ్ సీక్రెట్ లవ్ ఇన్ విచ్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్.
0: మా భగవంతుని ప్రేమ దినదిన అభివృద్ధి కావాలి అంటారు.
1: ఎవ్రీవన్ సేస్ వీ వాంట్ టు డెవలప్ మోర్ అండ్ మోర్ డే ఆఫ్టర్ డే.
0: అభివృద్ధి కావడానికి ఒకే ఒక ఏకైక మార్గం.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ రాయల్ పాత్.
0: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టినప్పుడు అదే అభివృద్ధి అవుతుంది.
1: వెన్ యూ ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ ఫర్మ్లీ దాట్ డెవలప్స్ ఆటోమేటిక్.
0: విశ్వసించిన దానిని ప్రాక్టీస్ లో పెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ యు బిలీవ్ ఇన్.
0: కనుకనే అది తరిగిపోతుండాలి.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిక్లైనింగ్.
0: నాటిన మొక్కకు నిత్యము నీరు పోస్తుంటే కదా అది పెరుగుతుంది.
1: ఏ సాప్లింగ్ విల్ గ్రో ఓన్లీ వెన్ యూ పోర్ వాటర్ ఎవ్రీ డే రెగ్యులర్లీ.
0: ఎంత మంచి జాతి మొక్కనైనా నాటినప్పుడు నీరే పోయకపోతే అది అభివృద్ధి కాదు.
1: వాట్ ఎవర్ క్వాలిటీ సీడ్ యు మే సో ఇఫ్ యూ డోంట్ పోర్ వాటర్ ఇట్ విల్ నెవర్ గ్రో.
0: కనుక ఈ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కను నీవు నాటినప్పుడు
1: ఇఫ్ యూ హావ్ సోన్ ద సీడ్
0: ఈ ప్రేమ జలము నిత్యము దానికి పోస్తూ రావాలి.
1: షుడ్ బోర్న్ వాటరింగ్ దట్ సీడ్ విత్ వాటర్ ఆఫ్ లవ్.
0: అప్పుడే ఈ ప్రేమ వృక్షం అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ ద ట్రీ ఆఫ్ లవ్.
0: అప్పుడే ఈ ప్రేమ ఫలములంతా మనకు లభిస్తాయి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ద ఫ్రూట్స్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి మానవుడు
1: బట్ టుడే
0: ఈ ప్రేమను దానపోసేటువంటి పవిత్రమైన పుణ్యకార్యములు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ అండర్టేకింగ్ యాక్టివిటీ విచ్ షో హిజ్ లవ్.
0: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నిశ్చంతి మానవ నపాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యజ్ఞత. ఇది ఈనాడు ఉండేటువంటి దోషం.
1: ద డిఫెక్ట్ ఆఫ్ టుడే
0: పుణ్యం ఫలమిశ్చంతి మానవ. పుణ్యఫలము కావాలి కావాలి కావాలని ప్రతి మానవుడు ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ డిజైర్స్ టు హ్యావ్ ది ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకార్యము చేయడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ టేక్ ది ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ టు క్యారీ ఆన్ మెరిటోరియస్ డీడ్స్.
0: పుణ్యఫలము కావాలి కానీ పుణ్యకార్యం చేయటం లేదు.
1: ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్ ఆర్ డిజైర్డ్ బట్ నో వన్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్షన్.
0: పాప ఫలము వద్దు వద్దు వద్దు అంటున్నారు కానీ పాపకార్యం చేస్తున్నారు.
1: ఎవ్రీవన్ డిక్లైన్స్ టు హ్యావ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సింపుల్ యాక్షన్ బట్ హీఈస్ ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ సిన్నింగ్.
0: వద్దన్న వాడు ఎందుకు నీవు చెయ్యాలి?
1: ఇఫ్ యు డోంట్ వాంట్ ద ఫ్రూట్స్ ఆఫ్ సిన్ వై షుడ్ యు కమిట్
0: పాప ఫలమును ఆశించినటువంటి వాడు పాపకార్యం చేయకూడదు.
1: ఎ పర్సన్ హూ డిజైర్స్ నాట్ టు హ్యావ్ ది ఫ్రూట్స్ ఆఫ్ సింపుల్ యాక్షన్.
0: పుణ్యఫలమును ఆశించినటువంటి వాడు పుణ్య కార్యములు ఆచరించాలి.
1: ఎ పర్సన్ హూ డిజైర్స్ టు హ్యావ్ ది ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్ మస్ట్ పర్ఫార్మ్ గుడ్ యాక్షన్.
0: అది ఆచరించినప్పుడు ఈ పుణ్యఫలం మనకు లభిస్తుంది.

0: కాదు.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ గుడ్ యాక్షన్,
0: అదే విధముగానే భగవంతుని ప్రేమ పెరగాలి పెరగాలి అనుకున్నప్పుడు ఆ ప్రేమతత్వం నిత్యమును అభివృద్ధి గోపల ఆచరణలో పెట్టాలి.
1: ఇఫ్ యు వాంట్ లవ్ ఫర్ గాడ్ టు గ్రో, యు హావ్ టు ప్రాక్టీస్ దట్.
0: నిత్య ఆచరణలో పెట్టక ప్రేమ ఏ రీతిగా అభివృద్ధి కాంచుతుంది?
1: వితౌట్ ప్రాక్టీసింగ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్, హౌ కెన్ లవ్?
0: మానవుడు అనేటువంటి పదమునకు అర్థం ఏమిటంటే విశ్వాసము కలవాడు అని అర్థం, నమ్మకము కలవాడు.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మానవుడు మ్యాన్ ఈస్ ద వన్ హూ హ్యాస్ ఫుల్ ఫెయిత్.
0: నమ్మిన దానిని ఆచరించినప్పుడు ఈ నమ్మకం అభివృద్ధి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ వాట్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్, ది ఫెయిత్ గ్రోస్.
0: కనుక నమ్మిన దానిని ఆచరణలో పెట్టకపోవటం చేతనే నమ్మిక క్షీణించిపోతుండాలి.
1: యాజ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ యు బిలీవ్ ఇన్, యువర్ బిలీఫ్ అండ్ ఫెయిత్ ఆల్సో డిక్లైన్స్.
0: కేవలం బాహ్యమైనటువంటి మంత్రములపైన యంత్రములపైన ఈ స్వరూపం పైన మన మనస్సు ప్రసరిస్తూ పోతుండాలి.
1: యు ఆర్ డైరెక్టింగ్ యువర్ మైండ్ టు ఎక్స్టర్నల్ థింగ్స్ లైక్ మంత్రాస్ అండ్ జపా ఎట్సెట్రా.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: విక్రమాదిత్యుడు ఒకనొక సమయంలో మారువేషము ధరించి
1: కింగ్
0: దేశ సంచారం ప్రారంభించాడు.
1: కింగ్ విక్రమాదిత్య వాంటెడ్ టు టూర్ హిస్ కంట్రీ డిస్గైజ్డ్.
0: కానీ ఒక వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు ఒక ప్రదేశంలో యజ్ఞమును ఆచరిస్తున్నాడు.
1: హి ఫౌండ్ వన్ ఓల్డ్ మ్యాన్ పర్ఫార్మింగ్ యజ్ఞం.
0: కానీ ఎంతకాలం నుంచి చేస్తున్నాడో ఏమిటో, ప్రక్కనే ఈ యజ్ఞము యొక్క ధూళి అనగా భస్మము ఒక గుట్ట మాదిరి పెరిగిపోయింది.
1: ఫర్ వాట్ ఎ లెంగ్త్ ఆఫ్ టైమ్ హి మస్ట్ హావ్ బీన్ పర్ఫార్మింగ్ యజ్ఞ, ఇట్ వాస్ నాట్ నోన్. బట్ ది సేక్రెడ్
0: యాష్ గుట్టలుగా ఉంటుండాది యజ్ఞం యొక్క భస్మం.
1: ది డస్ట్ అండ్ ది సేక్రెడ్ యాష్ కలెక్టెడ్ బికేమ్ బిగ్ మౌంటన్స్.
0: చూచాడు ఈ విక్రమాదిత్యుడు.
1: విక్రమాదిత్య లుక్డ్ అట్ ఇట్.
0: స్వామి ఏమి మీరు చేసిన పని అన్నాడు.
1: హీ అడ్రస్ ది బ్రాహ్మిన్, స్వామి వాట్ ఆర్ యూ డూయింగ్?
0: నేను 60 సంవత్సరం నుంచి కూడా నువ్వు యజ్ఞం చేస్తున్నాను నాయన అన్నాడు.
1: ది బ్రాహ్మిన్ రిప్లైడ్, చైల్డ్, ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్ ఐఎమ్ పర్ఫార్మింగ్ యజ్ఞ.
0: ఈ యజ్ఞం యొక్క భస్మమే ఈ యొక్క రాసులు అన్నాడు.
1: దీస్ హీప్స్ ఆఫ్ యాష్ టు సీ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ 60 ఇయర్స్ ఆఫ్ యజ్ఞ.
0: 60 సంవత్సరం నుంచి కూడా నువ్వు ఇంత కఠినమైనటువంటి యజ్ఞమును క్షణమైనా నేను మానకుండా ఆచరిస్తున్నాను.
1: ఐఎమ్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ సీజ్లెస్లీ, నాట్ ఈవెన్ లీవింగ్ ఫర్ ఎ మొమెంట్ ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్.
0: కానీ ఆ యజ్ఞ పురుషుని యొక్క అనుగ్రహాన్ని నోచుకోలేకపోతున్నాను.
1: బట్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు విన్ ద గ్రేస్ ఆఫ్ దట్ యజ్ఞ పురుష.
0: అతని యొక్క స్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ దట్ యజ్ఞ పురుష.
0: అతని అనుగ్రహానికి నేను అతి దూరమయ్యే ఉంటున్నాను.
1: I am far, far removed from the grace.
0: అని బాధపడ్డాడు.
1: He was extremely pained.
0: ఈ బాధపడుచున్నటువంటి పండితుని యొక్క హృదయం చేత విక్రమాదిత్య హృదయం కరిగింది.
1: విక్రమాదిత్య melted at the trouble which this Brahmin was taking for yajna.
0: కూర్చున్నాడు విక్రమాదిత్యుడు ధ్యానములో.
1: విక్రమాదిత్య went into meditation.
0: చాలా కఠినమైనటువంటి యొక్క తపస్సు చేశాడు.
1: He carried on rigorous penance.
0: ఎంతసేపు చేసినప్పటికీ యజ్ఞపురుషుడు సాక్షాత్కరించలేదు.
1: He did not get the presence of యజ్ఞపురుషా or the vision of యజ్ఞపురుషా for any length of time.
0: నేను చేసిన సాధనల యొక్క ఫలితం ఏమిటి?
1: What is the result of all my
0: actions? భగవంతుని అనుగ్రహానికి నోచుకోలేనిటువంటి ఈ జీవితం నాకెందుకు?
1: Why should I have a life which has not earned the grace of God?
0: అని తన మారువేషంలో లోపల ఉన్నటువంటి కత్తిని తీశాడు.
1: He drew out the sword.
0: ఏమిటి నా యొక్క బ్రతుకు? నిత్యము నేను తినటము జీవించటము దేహాన్ని పెంచుకోవటమేనా?
1: What is this kind of life that I am living? Every day eating and allowing my body to grow, is that the purpose of life?
0: ఇది కాదు. నా జీవితం యొక్క పరమావధి దైవాన్ని చూచటమే.
1: The supreme goal of my life is to have a vision of God.
0: అని ఓ యజ్ఞపురుషుడా, నాకు దర్శనమే ఇవ్వకున్నా ఇవ్వు, నా ప్రాణాన్ని నీకు అర్పించిస్తున్నాను అని కత్త తీశాడు హృదయపూర్వకంగా.
1: He drew the sword out. He wanted to cut his own throat if he is not able to get a vision of God. This he did wholeheartedly.
0: తక్షణమే యజ్ఞపురుషుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఇమ్మీడియట్లీ దేర్ అపియర్
0: చేసిన కత్తిని లాక్కున్నాడు.
1: హీ టుక్ అవే ది స్వార్డ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ విక్రమాదిత్య.
0: విక్రమాదిత్య, ఇది సాహసము కాని సాధన కాదు అన్నాడు.
1: ఓ విక్రమాదిత్య, దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అడ్వెంచర్ బట్ నాట్ ఎ సాధన.
0: నేను ఎక్కడ ఉన్నాను?
1: పేరామాయి
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచామన్యం చతుర్విధం. నీలోనే ఉండినటువంటి నన్ను ఒకవైపున సంహరించడానికి పూనుకుంటూ ఒకవైపును సాక్షాత్కరించమని కోరుకుంటుండేది, ఇది ఏమైనా సాధనకి లక్షణమా?
1: ఈజ్ ఇట్ ఎ గుడ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది కరెక్ట్ టైప్ ఆఫ్ సాధన టు కిల్ యువర్ సెల్ఫ్ వైల్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానరా?
0: కనుక నేను నీలోనే ఉంటున్నాను.
1: ఐఎమ్ విత్ ఇన్ యూ.
0: ఇది కేవలము రాజసిక సుఖ సాహసమే కాని సాధన కాదు అన్నాడు.
1: దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ రాజసిక్ అడ్వెంచర్ బట్ నాట్ ఎ స్పిరిచువల్ సాధన.
0: కనుక ఈ విధమైనటువంటి సాహసాలకు భక్తుడు పూనుకోరాదు.
1: ఎ డివోటీ షుడ్ నెవర్ వెంచర్ టు సచ్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్.
0: నన్ను పొందదగటము మార్గానికి ప్రేమ మార్గమే కాని ఈ సాహసం కాదన్నాడు.
1: టు అటైన్ మీ ది రైట్ రాయల్ పాత్ ఈజ్ ది పాత్ ఆఫ్ లవ్.
0: ఏది చేసినా ఏది చూచినా అంత దైవమయంగా నీవు చెయ్యాలి.
1: Whatever you see, whatever you do,
0: work will be transformed into worship.
1: Then only work will be transformed into worship.
0: Kani ee yokka brahmanudu 60 samvatsaram nunchi chestunnadu.
1: This brahmin is doing yagna for the past 60 years.
0: Kani aa brahmanudu uchcharincheetundi mantramula paina sariyenitundi artham teliyakunda aa yokka padamullo maatrame ఒక విధమైనటువంటి ఉచ్చరించినట్టుగా శబ్దాలు చేస్తున్నాడే తప్ప నిజమైనటువంటి భావంతో నన్ను ఆహ్వానించటం లేదు.
1: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ విచ్ ఈస్ అటరింగ్ అండ్ హీస్ ఓన్లీ మెకానికలీ ప్రొనౌన్సింగ్ ద వర్డ్స్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ నాట్ రీచింగ్ మీ అట్ ఆల్.
0: మనసు మంత్రం పైన ఆశ నా పైన పెట్టుకుంటే ఎలా వస్తుంది?
1: ఇఫ్ యు కీప్ యువర్ మైండ్ ఆన్ మంత్ర అండ్ ఇఫ్ యు డిజైర్ టు అటైన్ మీ
0: పురాణం అనుశాసితో సర్వస్య దాతారం చింత రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నాడు. ఎవడు మనసును వాక్కును క్రియను నాపైన అర్పితం చేసి ఎవడు నన్ను ఆరాధిస్తాడు వాడికి నేను సాక్షాత్కరిస్తాను.
1: హూఎవర్ ఫిక్సెస్ హిస్ మైండ్ హిస్ వర్డ్ అండ్ హిస్ డీడ్ ఆన్ మీ ఐ అపియర్ బిఫోర్ హిమ్.
0: అదే త్రికరణ శుద్ధి. మనోవాక్ కర్మల యొక్క ఏకత్వమే నాకు ప్రధానమైన లక్ష్యం అన్నాడు.
1: That is the purity of Trikaranas, unifying thought, word and deed.
0: Inni cheyadaniki vaaniki shakti lekapoyinappudu,
1: if he does not have the capacity to do this,
0: naa aagnini sirasa vahinchu,
1: let him follow my command.
0: Idi chey annappudu chey,
1: when I ask you to do it, do it.
0: Idi etla chesedi aneetundi sandehaniki avakasam ivvadu.
1: You should not entertain any doubt, how can I do this?
0: గొంతు కోసుకో, తప్పక కోసుకో.
1: కట్ యువర్ హెడ్ మీన్స్ కట్ యువర్ హెడ్ ఇమ్మీడియట్లీ. డూ ఇట్.
0: తప్పక ఆ ఆజ్ఞనే నీకు సంరక్షిస్తుంది.
1: దట్ వెరీ ఒబీడియన్స్ ఆఫ్ ది కమాండ్ ఇట్సెల్ఫ్ విల్ సేవ్ యూ.
2: యూ జస్ట్ హర్డ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా on the occasion of Krishna Janmashtami at Prashanti Nilayam on the 2nd of September 1991. Bhagwan explained that human life is beset with ups and downs, joys and sorrows. But people pray to Swami to get rid of all difficulties and losses. This is a totally wrong kind of prayer. Difficulties must be welcomed and must be overcome. Life would be stale if there were no trials and tribulations. Challenges draw out the human values from within and enable us to overcome difficulties and experience divinity. Thank you and Sai Ram.

కోర్కెలదిమిత్రొక్కి కూలి మేలు లేదు, పూర్ణ సుఖము లేదు, పూర్ణ దుఃఖం

లేదు పూర్ణ సుఖము, లేదు పూర్ణ దుఃఖము.

0: What for is all that wealth that is most shocking? It's most desirable to control the desires and do a small job, small work. There is no happiness in total. There is no misery in full in this dualistic world. On earth, in this world, there is no total happiness nor complete sadness either.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Pavitra Bharatiya Samskriti Yandu.
0: In the sacred...
1: Anadikalamundi. ఉపనిషత్తులు మానవులకు అనేక సందేశములు అందిస్తూ వస్తున్నవి.
0: యాజ్ పర్ ది ఏన్షియంట్ సేక్రెడ్ కల్చర్ ఆఫ్ భారత్ ఉపనిషత్స్ హ్యాస్ బీన్ పాసింగ్ ఆన్ ది రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ఆఫరింగ్ టీచింగ్స్.
1: ఈ ఉపనిషత్తుల యొక్క సందేశము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: ద మెసేజ్ ఆఫ్ ఉపనిషత్స్ ఇస్ ఇమ్మోర్టల్, పర్మనెంట్, ఎటర్నల్.
1: రసో వై సహ, భగవంతుడు రసస్వరూపుడనియే ప్రపంచమునకు చాటుతూ వచ్చిన ఉపనిషత్.
0: ఉపనిషత్స్ డిక్లేర్డ్ గాడ్ ఇస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ ఆల్.
1: రసమనగా పానకంలోని చక్కెర వలె సర్వ అణుమునందు కూడాను, సర్వ కణమునందు కూడాను చేరి ఉంటుంది.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ షుగర్ ఇన్ సిరప్, యు ఫైండ్ ద డివినిటీ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ సెల్.
1: పాలలోని వెన్న వలె ప్రతి కణమునందు కూడాను, ప్రతి అణువునందు కూడాను ఈ రసస్వరూపుడైన భగవంతుడు చేరియే ఉంటాడు.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ బటర్ ఆల్ ఓవర్ ద మిల్క్, యు ఫైండ్ ది ఎసెన్స్, ద డివినిటీ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ సెల్ అండ్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ దిస్ యూనివర్స్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును అందరూ గుర్తించలేరు.
0: బట్ this mysterious principle, the holy principle, is not recognized by everyone.
1: Bhagavantuni yokka uniki evarunu artham chesukunaleru.
0: God's existence cannot be understood by all.
1: Bhagavantuni yokka rahasyamunu evarkudunu chaatukoleru.
0: The secrets of God cannot be known, cannot be comprehended nor shared.
1: గుడ్డులోని పిట్టవలే, గుడ్డులోని పిట్టవలే,
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ది బర్డ్ విత్ ఇన్ యువర్ నెక్,
1: మానవత్వమును గుర్తింపజేసేటువంటి యొక్క ఉనికి అందులోనే మనం తెలుసుకునవచ్చును.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ విత్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: అణువునందు మొదలుకొని ఘనం వరకు కూడాను ఈ సత్యం మనకు ప్రత్యక్షంగా గోచరమవుతున్నది.
0: దిస్ ఇస్ క్వైట్ అపరెంట్ ఫ్రమ్ ది మైన్యూటెస్ట్ టు ది ఎంటైర్ కాస్మస్.
1: మానవత్వంలో అర్థం కానటువంటి ఎన్నియో విషయములను ఈ ఉపనిషత్తులు ప్రత్యక్షముగా సందేశం అందిస్తూ ఉన్నవి.
0: ఉపనిషత్స్ టీచ్ యు డైరెక్ట్లీ many of the things that are not known to human beings in their lifetime.
1: Charakaloni deepu vale,
0: just as sweetness within the sugar cane.
1: Merapaloni karam vale,
0: just as you find the hot stuff within this chili.
1: Nimmaloni pulupu vale,
0: just as an astringent taste within the lime.
1: Puvuloni vasana vale,
0: as aroma in a flower.
1: Bhagavantuni unikini sarvatra chaatutune unnadi.
0: The existence of the divine is known everywhere.
1: Idi ye engineer kudunu dinni artham chesukolleru.
0: No engineer would be able.
1: Ye scientist kudunu dinni artham chesukolleru.
0: No scientist can understand.
1: Ee anni kudunu భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రదర్శనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ డైరెక్ట్ ఎవిడెన్సెస్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి ఉనికిని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We have to make every effort to know the divine existence.
1: ప్రవహించేటువంటి ప్రవాహము ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: The river that flows incessantly makes you happy.
1: నిండిన చెరువులను చూస్తే చాలా ఉల్లాసం ఉప్పొంగిపోతుంది.
0: You will be so happy to watch the tank full of water.
1: పెరుగుతున్నటువంటి పంటలు చూస్తే ఎంతనో ఆనందం వేస్తుంది.
0: As you see the growing crop, you will be joyful.
1: ఇవన్నీ కూడాను భగవంతుని ఉనికికి ఇది ప్రత్యక్ష ప్రమాణములే.
0: దే ఆర్ ఆల్ ది ప్రూఫ్స్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఇత్యాది ప్రత్యక్ష ప్రమాణములన్నీ కూడాను మానవులకు సందేశం అందిస్తూనే ఉన్నవి.
0: ద డైరెక్ట్ ఎవిడెన్సెస్ కన్వే మెసేజ్ టు మ్యాన్ కైండ్.
1: కానీ మానవుడు గుర్తించుకున్నట్టు తగిన కృషి చేయటం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో.
1: ఈ ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క అనుభూతులు ఎన్నియో కనిపిస్తున్నవి.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దే ఆర్ మెనీ మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాడు.
0: మ్యాన్ పాసెస్ త్రూ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: కానీ ఈ అనుభూతులన్నీ కూడాను తాను కల్పించుకున్నవనియు తాను నెరవేర్చుకున్నవనియు తన ప్రయత్నం చేత సాధించినవనియు తాను భ్రమిస్తూ ఉన్నాడు.
0: బట్ ఈస్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఆల్ హిస్ యాక్టివిటీ బిట్వీన్ టైమ్ ఆఫ్ బర్త్ టిల్ డెత్ ఆర్ ఆఫ్ హిస్ ఓన్ మేకింగ్ క్రియేషన్.
1: కానీ ఇవి తనకు తాను కల్పించుకున్నట్టుకు వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మేక్ ఆన్ యువర్ ఓన్.
1: తన తత్వాన్నే తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు ఈ యొక్క అగమ్యగోచరమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
0: A man who cannot understand his own nature, how is it possible for him to know the transcendental principle of the divine?
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను కంటికి కనిపించున్నది, చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని కదిలించున్నది, ఉప్పొంగింపచేయున్నది అంతా కూడాను భగవంతుని యొక్క ఉనికియే.
0: In fact, all that we see, all that we heard, all that makes us blissful are all the proofs of God's existence.
1: Ityadi divya tattvanni prati vyakti kudanu gurtinchutaku tagina krushi cheyali.
0: Such a divinity must be investigated by every individual.
1: Kani ee naati manavudu edi gurtinchinappatikini భగవత్ యొక్క ఉనికిని మాత్రము గుర్తించుకున్నట్టు తగిన కృషి చేయటం లేదు.
0: మ్యాన్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ బట్ హీ హాస్ నాట్ గాన్ టు అండర్స్టాండ్.
1: ఒక కంప్యూటర్ కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ, లేక ఒక టెలివిజన్ కానీ, లేక ఒక టెలిఫోన్ కానీ ఇత్యాది విషయములను గుర్తించుటకు కావలసినంత కాలమును దుర్వినియోగం చేస్తున్నాడు.
0: మ్యాన్ హెస్ స్పెంట్ and wasted his time in inventing things like television, telephone, computer and so on.
1: Kanukane ee yokka upanishattulu anni kudunu motta modata ninnu neevu telusko ani prashtimpu chesindi.
0: So Upanishads wants you to know this, know thyself.
1: Neevevaro neevu gurtinchu.
0: Know yourself first.
1: Ninnu neevu gurtinchukolenitti vyakti edutu manushini ee reethiga nu gurtinchagalavu.
0: If you don't know yourself in the beginning, how do you know the other?
1: తానెవరో తనకు తెలియదు.
0: యూ డోంట్ నో హూ యు ఆర్.
1: కానీ కలిసిన వారిని అందరినీ మీరెవరు, మీరెవరు, మీరెవరు, మీరెవరు అని ప్రశ్నిస్తుంటాడు.
0: బట్ యు పుట్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ రిపీటెడ్లీ.
1: అదే ప్రశ్న ఆ ఎదుటి వ్యక్తి నాయనా నీవెవరు అని అడిగితే తనకు జవాబు లేదు.
0: ద సేమ్ క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ టు హిమ్ బై మ్యాన్ ఇన్ ద ఫ్రంట్ హూ ఆర్ యూ, హీ హాస్ నో ఆన్సర్.
1: ఇలాంటి వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా లేక మానవత్వంతో కూర్చోాలా?
0: షుడ్ వి జాయిన్ సచ్ ఎ పర్సన్ ఇన్ ద మెంటల్ హాస్పిటల్ ఆర్ కెన్ వి కాల్ హిమ్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: అన్నింటినీ తెలుసుకుంటూ ప్రయత్నిస్తున్నాడు.
0: హీఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్.
1: ఈనాడు అమెరికాలో ఏం జరుగుతున్నది, బ్రిటన్లో ఏం జరుగుతున్నది, పాకిస్తాన్ లో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా కంఠస్థం చేసుకున్నట్టుగా చెప్తుంటాడు.
0: హీ నోస్ వాట్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అబ్రాడ్ యుఎస్ఏ యూకే పాకిస్తాన్ యాజ్ ఇఫ్ హి గాట్ ఇట్ బై హార్ట్.
1: తనలో ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయము తనకు తెలియటం లేదు.
0: బట్ హి డస్ నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విద్ ఇన్ హిమ్.
1: ఎవరైనా నీవెవరయ్యా అని ప్రశ్నిస్తే,
0: ఇఫ్ ఎనీ వన్ పుట్స్ ఎ క్వశ్చన్ హూ ఆర్ యూ,
1: నేను పలాని వారిని అని పేరు చెప్తాడు.
0: హీ మెన్షన్స్ హిస్ నేమ్, ఐఎమ్ సోన్ సో.
1: తరుపది కూడాను మీరెవరండి అని ప్రశ్నించగా,
0: ఫర్దర్ యూ క్వశ్చన్ హూ ఆర్ యూ,
1: నేను పలాని వర్క్ చేసేటువంటి డాక్టర్ నండి అంటాడు.
0: హీ మెన్షన్స్ హిస్ ప్రొఫెషన్, ఐఎమ్ ఎ డాక్టర్.
1: మూడవ పర్యాయం తిరిగి అతన్ని ప్రశ్నించి మీరెవరండి అని అడిగితే,
0: ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద థర్డ్ టైమ్ హూ ఆర్ యూ,
1: నేను బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాడనండి అంటాడు.
0: హీ మెన్షన్స్ నేటివిటీ, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు.
1: ఇవన్నీ కూడా నిత్య జీవితం లోపల మన సంభాషణలో జరిగేటువంటి యొక్క డైలాగులే కాని ఇవి నీకు సరియైనటువంటి యొక్క అర్థమును ప్రబోధించేటువంటి యొక్క పదములు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ ది సిచ్యువేషన్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ డైలాగ్ అండ్ కాన్వర్సేషన్, బట్ నథింగ్ టు డూ విత్ రియాలిటీ.
1: కానీ నీవెవరని ప్రశ్నించిన దానికి సరైన జవాబు లేదు.
0: We have not got the correct answer for this question, who are you?
1: తాను దేహమునే అని భ్రమించి,
0: he identifies with the body,
1: దేహం పుట్టిన స్థానమును,
0: and his place of birth,
1: దేహం చేసే పని,
0: the job that he does,
1: దేహం వచ్చిన స్థలమును,
0: and the place from which he has come,
1: వీటిని గురించే తాను జవాబు చెప్తున్నాడు. కానీ నీవు అనేటువంటిది ఎవరనేటువంటిది అర్థం కావటం లేదు.
0: Are the points that prompt him to give the answers but not the reality.
1: అప్పుడు ఉపనిషత్తులు చెప్తుండాలి.
0: నేను ఉపనిషత్తు
1: చాప్యమాన్ విద్ధి అన్నింది. అయ్యా, నీవు క్షేత్రానివి కాదు, క్షేత్రజ్ఞుడవు.
0: అండ్ ఉపనిషత్ సే యు ఆర్ క్షేత్రజ్ఞ ద నోవా నాట్ ద క్షేత్ర.
1: డాక్టర్ అయినది ఈ క్షేత్రమే, బెంగళూరు నుంచి వచ్చినది ఈ క్షేత్రమే, నీ పేరు చెప్పినది ఈ క్షేత్రమునికి పెట్టిన పేరే, నీ వయసు చెప్పినది ఈ క్షేత్రమునికి ఉన్నటువంటి వయసే. అంత క్షేత్రాన్ని గురించి నీవు జవాబులు ఇస్తున్నావు కానీ క్షేత్రజ్ఞ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు.
0: ఆల్ ది ఆన్సర్స్ యూ హావ్ సో ఫార్ గివెన్ బేస్డ్ ఆన్ యువర్ నేటివిటీ, యువర్ నేమ్, ది యాక్టివిటీ, ది ఏజ్, రిలేట్ యువర్ బాడీ, నథింగ్ టు డూ విత్ ది డూయర్ ఆర్ ది ఇండ్వెలర్.
1: కనుకనే ఈ దేహం అనేటువంటిది క్షేత్రం మాత్రమే.
0: Therefore, body is only kshetra.
1: నీవు క్షేత్రజ్ఞుడవు.
0: యు ఆర్ ద నోవర్, క్షేత్రజ్ఞ.
1: ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి నీవు ఎవరు?
0: క్షేత్రజ్ఞ ద నోవర్, హు ఆర్ యూ?
1: ఇందులో నివాసం గడిపేటువంటి వాడు నీవు.
0: ఆర్ యూ ది ఇండ్వెలర్?
1: కానీ ఇంటి పేరు చెప్తున్నావు, ఇంటి డ్రాయింగ్ రాస్తున్నావు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు చెప్పడం లేదు.
0: యు గివ్ ది ప్లాన్ ఆఫ్ యువర్ హౌస్, యు మెన్షన్ ద సర్ నేమ్, బట్ యు డోంట్ నో ది యువర్ రియల్.
1: నేను ఆత్మను అనేటువంటి జవాబు రావాలి.
0: ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐఎమ్ ద సెల్ఫ్, ఆత్మ.
1: ఆత్మ అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మెంట్ బై ఆత్మ?
1: కేవలము చైతన్య తత్వమే ఆత్మ.
0: ఆత్మ ఈజ్ చైతన్య, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఈ ఆత్మకు మరొక పేరు లేదు.
0: దిస్ ఆత్మ హ్యాస్ నో అదర్ నేమ్.
1: వేదములు పుట్టినప్పుడు ఈ యొక్క క్షేత్రజ్ఞుని నేను అహం అనేటువంటి పేరు పెట్టింది.
0: ఇన్ ద బిగినింగ్ ద వేద గేవ్ దిస్ టైటిల్ నేను.
1: ఈ నేను అనేటువంటి పదము సర్వులు ఎందు కూడా ఉంటున్నది.
0: దిస్ నేను ఐ ఇస్ కామన్ టు ఆల్.
1: ఇప్పుడు ఇందులోపల ఎవరు రామయ్యా అని చెప్తే నేను అని లేస్తాడు.
0: ఇఫ్ ఎ క్వశ్చన్ ఇస్ పుట్ హూ ఇస్ రామయ్య, వన్ వుడ్ సే ఐఎమ్ రామయ్య.
1: రెండవది హూ ఇస్ కృష్ణ అని అడిగితే వాడు లేస్తాడు, నేను కృష్ణుణ్ణి అంటాడు.
0: ఇఫ్ యు సే హూ ఇస్ కృష్ణ, వన్ వుడ్ గెట్ అప్, ఐఎమ్ కృష్ణ.
1: ఇంకొకరు ఎవరు గోవిందుడు అంటే ఇంకొకరు నేను గోవిందుడు అని లేస్తాడు.
0: దెన్ హూ ఇస్ గోవింద, అనదర్ విల్ సే ఐఎమ్ గోవింద.
1: అనగా ఈ క్షేత్రమును పురస్కరించుకుని, క్షేత్రములకు పెట్టిన పేరును పురస్కరించుకుని తాను నేను అనేటువంటి రీతిగా భావిస్తున్నాడు.
0: దేర్ఫోర్ హీ గెట్స్ హింసెల్ఫ్ ఐడెంటిఫైడ్ విత్ ద నేమ్.
1: రాముడు, కృష్ణుడు, గోవిందునికి పూర్వం ఏమని చెప్తున్నాడు?
0: ప్రయర్ టు దట్ ది నేమింగ్ రామ, కృష్ణ అండ్ గోవింద, హూ ఆర్ యూ?
1: నేను కృష్ణుణ్ణి,
0: ఐఎమ్ కృష్ణ.
1: నేను రాముణ్ణి,
0: ఐఎమ్ రామ.
1: నేను గోవిందుణ్ణి,
0: ఐఎమ్ గోవింద.
1: రాముడు, కృష్ణుడు, గోవిందుడు వేరే,
0: రామ, కృష్ణ, గోవింద.
1: కానీ ముగ్గురు ఎందు ఉన్నటువంటి నేను, నేను అనేటువంటి అదే నిజమైనటువంటి తన రూపం.
0: బట్ దిస్ నేను ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ద త్రీ.
1: దీనిని అహం అని పేరు పెట్టింది ఉపనిషత్తు.
0: ఉపనిషత్ కాల్స్ దిస్ ఐ నేను యాజ్ అహం.
1: నీవు నీవే కానీ నీవు మరొక పేరుకు సంబంధించిన వాడు కాదు.
0: In fact, you are the real you, the self, and not the name.
1: ఈ విధమైనటువంటి ఒక సందేశములను ఉపనిషత్తులు క్లియర్ గా అందించుకుంటూ మానవునికి సందేహ నివారణ గావిస్తూ వచ్చింది.
0: Upanishads passed on the message, resolving, clarifying all the doubts of humanity.
1: ఇది మానవత్వానికి అతీతమైనటువంటి శక్తులు.
0: These are all the faculties beyond the man's capacities.
1: ఈ మానవత్వానికి అతీతమైనటువంటి దానిని ఏమని పిలుస్తుంటారు?
0: What is it that crosses the human limitations?
1: Neotics అన్నారు అమెరికన్ వారు.
0: Americans call it neotics.
1: అనగా దీనికి కొత్త పేరు పెట్టారు.
0: They have given a new name.
1: తనకు గోచరము కానటువంటిది,
0: that which has not seen,
1: తనకు అర్థం కానటువంటిది,
0: that which cannot be understood,
1: ఏదో ఒక శక్తి మానవుని యందు ఉంటున్నది,
0: a non-apparent, unseen,
1: అమానుష్య రూపమైనటువంటి తత్వానికి,
0: that which is beyond all scenery,
1: neotics అని పేరు పెట్టారు.
0: Is called neotics.
1: దీనిని సరైన రీతిలో మనం గుర్తించుకోవాలంటే దీనికి అన్నింటికీ నకర్షక పర్యంతం కూడాను ఒక చైతన్య శక్తి ఉంటున్నది.
0: In fact, if we want to understand clearly, there is this constant integrated awareness from top to toe all over the body.
1: ఇది ఎంత కూడాను కేవలము ఒక మ్యాగ్నెట్ అనగా ఒక విధమైనటువంటి అయస్కాంతం అనేటువంటిది దీని ద్వారా జరుగుతూ వచ్చింది.
0: The magnet works all through from top to toe.
1: ఈ అయస్కాంతం అనేటువంటి దానిని ఒకరు పుట్టించడానికి కానీ ఒకరు దాన్ని నాశనం చేయడానికి కానీ వీలు కాదు.
0: ఇట్స్ నైదర్ పాసిబుల్ టు క్రియేట్ నాట్ టు ఎనిహిలేట్.
1: ఇదే విషయంలో న్యూటన్ చెప్తూ వచ్చాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై న్యూటన్.
1: నాయన, ఈ మ్యాగ్నెట్ అనేటువంటి దాన్ని, ఈ అయస్కాంతం అనేటువంటిది ఒకరు పుట్టించేటువంటిది కాదు, ఒకరు సంహారం గావించేటువంటిది కాదు.
0: Newton said, this magnet can neither be generated nor destroyed.
1: ఇది చావు పుట్టగలేనట్టే శాశ్వతుండు.
0: It has neither birth nor death. It is
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: It has neither beginning nor the end. It is
1: తాను చావక పుట్టక చంపబడక.
0: It can neither be killed nor would allow himself to be killed.
1: సాక్షి అయ్యుండు ఆత్మరూపుడు.
0: But he remains as an eternal witness in the form of self, ఆత్మ.
1: దీని అర్థముకును ఈ యొక్క న్యూటన్ దీన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ వాస్ కన్వేడ్ బై న్యూటన్.
1: ఈ న్యూటన్ ఎవరంటే గొప్ప సైంటిస్ట్.
0: న్యూటన్ ఇస్ ఎ బిగ్ గ్రేట్ సైంటిస్ట్.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదనేటువంటి విషయాన్ని తానే గుర్తించుకున్నటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వన్ హూ హస్ నోన్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్.
1: అయితే తాను గుర్తించిన స్థానం నుండే దీనికి ఆ గ్రావిటేషన్ ఉన్నదని కాదు.
0: Not that gravitation is limited to that place.
1: భూమి సర్వత్ర కూడాను ఈ యొక్క ఆకర్షణ శక్తి ఉంటున్నది.
0: This gravitational force operates all over earth.
1: అయితే దీన్ని ఈ యొక్క ఆకర్షణ శక్తిని ఏ విధంగా కూడాను దీన్ని చేయడానికి వీలు కాదన్నప్పుడు ఈ ఆకర్షణ శక్తిని శక్తి యొక్క ప్రయోజనం ఏమిటి అని మరికొందరు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Some have put this question, when gravitation could not be generated by anybody, what for?
1: దానికి ఐన్స్టీన్ చెప్పాడు.
0: The Einstein said,
1: నాయన, దీన్ని సంహరించుటకు వీలు కాదు.
0: You cannot remove it altogether.
1: లేక సృష్టించుటకు వీలు కాదు.
0: Nor create it.
1: దీన్ని అనేక రకములుగా మార్పులు చేయవచ్చును అన్నాడు.
0: But it can be allowed to get itself modified in various.
1: అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు.
0: The magnetic force can be transformed into electric.
1: విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చవచ్చు.
0: Electric force into the light intensity.
1: ఈ కాంతి శక్తిని ఉష్ణ శక్తిగా మార్చుకోవచ్చు.
0: Light intensity into the heat power.
1: ఈ విధంగా దీనిని అనేక రూపములుగా మార్చవచ్చునే కానీ దీనిని నాశనం చేయటము ఎవరి తరము కాదు అన్నాడు.
0: It is only possible to bring in transformations into various forms, but
1: ఇలాంటి పరిస్థితుల లోపల భగవత్ తత్వాన్ని ఎవరు ఏ రీతిగా అని చెప్పగలరు?
0: Under these circumstances, who can specifically say about God?
1: గుడ్డులో పుట్టినటువంటి పిట్ట,
0: just as the bird is hatched out of the egg,
1: ఏ విధంగా ఎవరు సృష్టించారు?
0: Who created it?
1: ఆ యొక్క సృష్టి ఎవరికి తలమవుతుంది?
0: To whom is it possible to bring in creation?
1: ఆ పిట్ట చిన్నదైనప్పటికీ ఆ గుడ్డుని పగలగొట్టుకుని తిరిగి ఏ రీతిగా బయటకు వస్తుంది?
0: The tiny young one breaks the shell, the egg, and comes out.
1: విత్తులో పుట్టినటువంటి చెట్టు ఎంత గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: ద మైటీ జైజాంటిక్ ట్రీ ఈజ్ అవుట్ ఆఫ్ ఎ టైనీ సీడ్.
1: కానీ ఆ విత్తులో ఉన్నటువంటి చెట్టు మనకి ఎవరికి కనిపించదే.
0: బట్ నో వన్ సీస్ ది ట్రీ విత్ ఇన్ ఎ సీడ్.
1: ఆ విత్తులో ఉండినప్పుడు ఏ యొక్క స్వరూపము మనకు కానరాదే.
0: నో ఫార్మ్ ఆఫ్ ది ట్రీ వీ ఫైండ్ ఇన్.
1: కానీ ఇది పెరుగుతూ పెరుగుతూ పెద్ద వృక్షం అయిపోయి,
0: బట్ యాజ్ ఇట్ గ్రోస్ మోర్
1: ఆ వృక్షం లోపల అనేక కొమ్మలు రెమ్మలు అభివృద్ధి కాంచి
0: ద ట్రీ డెవలప్స్ బ్రాంచెస్ మోర్ అండ్ మోర్
1: దాని యందు కొన్ని ఫలములు కూడా మనకు గోచరమవుతున్నాయి
0: అండ్ ఇట్ బేర్స్ ఫ్రూట్స్ ప్లెంటీ
1: ఈ ఫలములు ఇవన్నీ ఆ చిన్న విత్తనంలో ఏ రీతిగా ఇమిడి ఉన్నాయి
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ ఇది
1: భగవంతుని యొక్క ఉనికి
0: This is God's existence.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
0: స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు
0: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్
1: సర్వతన సాక్షి అయి ఉండునట్టి
0: హీ రిమైన్స్ ఎస్ ఎన్ ఎటర్నల్
1: ఆత్మయే విత్తు విత్తునే ఆత్మ ఎగును
0: అండ్ దట్ వెరీ సెల్ఫ్ ఈస్ ద సీడ్ అండ్ ద సీడ్ ఈస్ ద సెల్ఫ్
1: కనుకనే గుడ్డులో ఉన్నటువంటి పిట్టకు గాని విత్తులో ఉన్నటువంటి వృక్షమును కాని ఎవరు కూడా దీనికి సరైన జవాబు చెప్పలేరు
0: For the bird that is hatched out of the egg, nor for the tree that sprouted out of the seed,
1: no one can explain. Yedo kontamandi vaari vaari uhanu puraskarinchukoni bodhinchagalare kaani satyamainatundi yokka margamunu sariyaina reetiga andinchetundi vaaru leru.
0: They can only give their own interpretations and explanations, cannot expound the reality.
1: Oka agni kanamunu chuste
0: a spark of the fire,
1: agni yokka swaroopani manam gurtinchavachunu.
0: We can see the very fire.
1: గంగ ఒక బిందువును చూస్తే నీటి బిందువును చూస్తే
0: ఎ డ్రాప్ ఆఫ్ వాటర్
1: గంగ మనకు జ్ఞాపకం వస్తుంది
0: యుల్ బి రిమైండెడ్ ఆఫ్ గంగెస్
1: నీటి బిందువుకు గంగకు ఎంత వ్యత్యాసం ఉన్నది
0: బట్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ డ్రాప్ అండ్ రివర్
1: అది క్వాంటిటీలో వ్యత్యాసం రావచ్చును
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ
1: అంతా బిందువుల నుంచినే చేరినటువంటిదే
0: ఎవ్రీథింగ్ ఇస్ బేసికల్లీ అవుట్ ఆఫ్
1: వర్షంలో ఒక్కొక్క బిందువు కింద రాలుతుంటాది
0: In rain we find drops of water
1: అన్ని బిందువులు చేరి చిన్న ప్రవాహంగా రూపొందుతున్నాయి
0: all these drops make a flow
1: ఈ ప్రవాహములన్నీ చేరి ఒక జీవనదిలో చేరిపోతున్నాయి
0: and they all constitute a river
1: ఈ జీవనదులన్నీ ఇటు చేరి సముద్ర రూపాన్ని పొందుతున్నాయి
0: all the rivers merge into ocean
1: కాబట్టి ఈ సముద్ర స్వరూపమంతా ఇక్కడను నీటి బుంది స్వరూపమే
0: so it is the drop which is the ocean
1: అణువులోపన తానై అణువగుచు
0: And is smaller in an atom.
1: ఘనమునందును తానుగా ఘనమగుచు.
0: And is the biggest in a big one.
1: ఘనములో ఘనము, బిందువులో బిందువు.
0: So he is a drop within a drop and
1: mightiest. చిన్న అగ్ని కణమును తీసుకుందాం.
0: Take a small spark of the fire.
1: ఈ అగ్ని కణమును తీసుకుంటే ఎంతైనా గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: It will grow into any extent.
1: ఈ గొప్ప ప్రజ్వలించేటువంటి ఒక మంటలకు ఏది కారణము?
0: What is responsible for
1: ఈ అగ్ని కణమే కారణము.
0: For the entire flame born fire
1: కనుకనే అతి స్వల్పమైనటువంటిది
0: such a principle
1: అతి ఆకార హీనమైనటువంటిది కూడాను గొప్ప ఆకారాన్ని ధరిస్తుండాలి
0: such a small one which is formless becomes so gigantic
1: గోచరము కానటువంటి యొక్క వస్తువులు కూడాను గోచరమైనటువంటి యొక్క పెద్ద ఆకారంగా గోచరిస్తుంటాయి
0: the non apparent inconspicuous becomes conspicuous and apparent
1: ఇదే విధంగానే
0: similarly
1: భగవంతుని యొక్క ఉనికిని మనం కనుక్కోవాలనుకుంటే
0: We want to know
1: జగత్తులో జరిగేటువంటి ప్రతి మార్పునకును ఒక్కొక్క ఉనికిని మనం కనిపెట్టవచ్చును
0: ఇన్ ఎవ్రీ చేంజ్ వీ కెన్ నోటీస్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్
1: కనుక భగవంతుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే అన్నింటి ఎందుకు మనం చూడవచ్చును
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ యూ కెన్ సీ హిమ్
1: పశ్చన్న పిచాన పశ్చతి మూఢో నీవన్నీ చూస్తూ కూడాను నేను చూడలేదని భావిస్తున్నావు నీకంటే మూఢుడు ఇంకొకడున్నాడా
0: దో యూ హ్యావ్ బీన్ విట్నెసింగ్ వాచింగ్ యట్ యూ డినై దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫుల్ దెన్
1: ఈ మానవులు పుట్టి పెరగడానికి ఏది కారణము
0: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మ్యాన్
1: ఏదో తినే తిండి దీనికి ఆధారం అనుకుంటారు
0: వీ థింక్ ద ఫుడ్ ఈస్ రెస్పాన్సిబుల్
1: ఆ తిండిని ఎవరు సృష్టించారు
0: హూ క్రియేటెడ్ ఫుడ్
1: కనుక ఈ విధంగా ఒకదాని కొట్టిపోతే మూలాధారమైన తత్వము మనకు ముచ్చటగా కనిపిస్తుంది
0: ఇఫ్ యూ గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లెయినింగ్ యూ విల్ బి నోయింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్
1: ఈనాడు సముద్రంలో గొప్ప జలం ఉంటుండాలి
0: యూ ఫైండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్
1: ఈ ఎక్కడి నుంచి వచ్చింది
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్
1: కానీ దీనికి ఒక విధమైనటువంటి ఆధారం ఉంటుండాలి
0: బట్ హౌఎవర్ ఇట్ హెస్ గాట్ ద బేసిస్
1: దీని ఉనికిని మనం చక్కగా విచారణ చేసినప్పుడు
0: ఇఫ్ యూ ఎంక్వైర్ క్లియర్లీ
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యోజాయత ఈ యొక్క సూర్యరశ్మి చేతనే సముద్రంలోని జలమునంతా కూడాను ఆవిరిగా మార్చుకుంటుండాలి
0: ఇట్ ఈస్ ఓన్లీ ది సన్లైట్ ద హీట్ ఆఫ్ ది సన్లైట్ కన్వర్ట్స్ ద వాటర్ ఆఫ్ ది
1: సముద్రంలో ఉన్నటువంటి జలము నోట్లో వేసుకుంటే త్రాగడానికి వీలు కాదు
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ సీ వాటర్ ఈస్ సెలైన్ సాల్ట్
1: అంత సాల్ట్ ఇస్
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సాల్ట్
1: అట్టి ఉప్పుగా ఉన్నటువంటి జలమును దీని ఆవిరిగా మార్చుకునేటప్పటికీ ఇక్కడ తీపి ఏర్పడుతుండాలి
0: ద సాల్ట్ ఇష్ వాటర్ బికమ్స్ ఎ క్లౌడ్ అండ్ bears the sweet water
1: ee clouds paina vayu chakkaga veechindettante okadanikotiki cheri kramakrimina varshamuga bindavutundi
0: as the wind blows the clouds meet and start raining
1: ఈ రెయిను ఒక్కొక్క డ్రాప్ గా వచ్చేసేస్తుంది.
0: రెయిన్స్ కమ్ డౌన్ బై వే ఆఫ్ డ్రాప్స్.
1: తిరిగి డ్రాప్లంతా చేరి వంకలుగా పోతుంది.
0: ఆల్ దిస్ డ్రాప్స్ విల్ బి ఎ ఫ్లో.
1: ఈ వంకలంతా నదిగా రూపొందుతుంది.
0: అండ్ దే మోల్డ్ ఇంటూ ఎ రివర్.
1: ఈ నదులన్నీ చేరే సముద్రంగా రూపొందుతుంది.
0: ఆల్ ద రివర్స్ ఫైనల్లీ మర్జ్ ఇన్ ఓషన్.
1: పుట్టింది సముద్రం నుంచినే.
0: ఇన్ ఫ్యాక్ట్ బర్త్ ప్లేస్ ఇస్
1: ఓషన్. కానీ ఈ రకమైనటువంటి యొక్క మార్పులు కలిగి
0: it undergoes all these transformations with all these additions
1: kadapatiki samudra roopane pondipothundadi
0: finally takes the form of the ocean
1: dinne vedantam kuda cheppindi echchada puttina achchadiki neeguta naijamu prani kotikin
0: this vedanta says it's quite natural for man
1: ekkadunchi puttindo akkadi povatam satyamu
0: it is a fact that you go back to the place of your origin
1: kani ee satyanni manavudu gurtinchukodaniki prayatninchadam ledu
0: man is not making an attempt to know
1: nenu ekkadunchi vachanu
0: where do I come from
1: అది తెలుసుకోవటం లేదు.
0: హీ ఈజ్ నాట్ నోయింగ్.
1: తాను ఎక్కడికి పోతాడో అది అసలే తెలియదు.
0: బట్ వేర్ హీ గోస్ ఫైనల్లీ హీ డజంట్ నో.
1: నీ ఏదైనా ఒక జాబ్ రాసి ఒక ఫ్రెండ్ కు నీవు పోస్ట్ చేస్తే
0: ఇఫ్ యూ రైట్ ఎ లెటర్ అండ్ వాంట్ టు పోస్ట్ యువర్ ఫ్రెండ్
1: ఆ పోస్ట్ లో వేసినటువంటి కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ లేక టు అడ్రస్ వెయ్యాలి.
0: ది కవర్ షుడ్ బేర్ బోత్ ది అడ్రస్సెస్ ఫ్రమ్ అండ్ టు.
1: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టు అడ్రస్ కానీ లేకుండా పోస్ట్ లో వేసేస్తే అది ఎక్కడ పోతుంది? డిటెయిల్స్ ఆఫీస్ కు పోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ రైట్ ఫ్రమ్ అడ్రస్ ఆర్ టు అడ్రస్ వాట్ విల్ హ్యాపన్ ఇట్ విల్ గో టు డెడ్ లెటర్ బాక్స్.
1: కానీ అది ఎవరికి చేరదు.
0: ఇట్ విల్ నాట్ రీచ్ ఎనీబడి.
1: నీకు రాదు.
0: యూ డోంట్ గెట్ ఇట్ బ్యాక్.
1: చేరవలసిన వారికి చేరదు.
0: నాట్ టు ది అడ్రస్సీ.
1: కనుకనే ఇక్కడ అడ్రస్ చాలా ముఖ్యము.
0: సో అడ్రస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: నీవు వచ్చావు.
0: యూఆర్ హియర్.
1: నీవు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ అయినా నీవు తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో యువర్ ఫ్రమ్ అడ్రస్ అట్లీస్ట్ వేర్ ఐ కమ్.
1: నీవు చేసే కర్మలను పురస్కరించుకుని టు అడ్రస్ ఎక్కడికి పోయి చేరుతానని టు అడ్రస్ అయినా తెలుసుకోవాలి.
0: బేసింగ్ ఆన్ యువర్ యాక్టివిటీ అండ్ యాక్షన్ అట్లీస్ట్ నో.
1: ఈనాటి మానవుడు ఫ్రమ్ అడ్రస్ తెలియదు, టు అడ్రస్ తెలియదు, వీ డెడ్ ఇట్ ఆఫీస్.
0: So man today neither knows his from address nor to address.
1: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పునరపి జననం, పునరపి మరణం.
0: It is all the cycle of birth and death
1: repeatedly.
0: Is that the what we do?
1: మానవునిగా జన్మించి మాధవత్వమును పొంది దివ్యత్వంతో మనం జీవిస్తూ కట్టగడపటికి మనం చేసేటువంటి పని ఏమిటి? చేరేటువంటి స్థానం ఏమిటి?
0: Having been born a human being with the divinity within, leading the life of
1: ఎన్ని
0: a human being, what do we do at the
1: ఎన్ని పర్యాయములో నటిస్తున్నాము?
0: In fact, we were born number of times and left the body.
1: కానీ పుట్టడం చావటమే జరుగుతుండాలి, కానీ ఎక్కడ పోయి చేరేది అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
0: The two events, birth and death, happens repeatedly.
1: ఇలాంటి వాడు ఒక పెద్ద దొంగ వంటి వాడే.
0: Such a man is a big thief. Big thief.
1: ఎట్లా?
0: How?
1: ఒక దొంగతనం చేశాడు.
0: ఎ థెఫ్ట్ ఇస్ కమిటెడ్.
1: ఒకరిని జైల్లో పెట్టారు.
0: వన్ ఇస్ కెప్ట్ ఇన్ ప్రిజన్.
1: ఈ జైల్లో పెట్టి 3 నెలలు శిక్షాని ఇచ్చారు.
0: అండ్ హీ వాస్ టు బి ఇన్ జైల్ ఫర్ 3 మంత్స్.
1: ఈ 3 నెలలు పూర్తి అయిన తర్వాత
0: ఆఫ్టర్ ది 3 PM
1: ఆ జైల్ సూపరింటెండెంట్ వచ్చి
0: ది జైల్ సూపరింటెండెంట్ కేమ్
1: అయ్యా రేపటి దినమే నీ 3 నెలలు అయిపోతుంది.
0: హీ సెడ్ యువర్ పీరియడ్ విల్ బి కంప్లీటెడ్ టుమారో.
1: నీ తట్టా బుట్టా జుట్టా అంతా కూడా నువ్వు సిద్ధం చేసుకో.
0: యు ప్యాక్ ఆల్ యువర్ లగేజ్.
1: నీవు వెళ్ళు.
0: యు గో.
1: ఇంటికి వెళ్ళి బాగా జీవించు.
0: యు గో హోమ్ అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్. హి
1: సరే వీడు లేచాడు.
0: హి గాట్ అప్.
1: నమస్కారం అండి అన్నాడు.
0: అండ్ హి పేడ్ హిస్ రెస్పెక్ట్స్ టు హిమ్.
1: నేను వెళ్ళొస్తాను అన్నాడు.
0: హి సెడ్ ఐ యామ్ గోయింగ్. ఐ విల్ రిటర్న్. హి సెడ్
1: వరే నీ చట్టాబుట్టా ఏమి తీసుకుని పోవటం లేదే.
0: వాట్ ఈస్ దట్ యు ఆర్ నాట్ క్యారీయింగ్ యువర్ లగేజ్.
1: నీ ప్లేట్ గాని నీ బుట్ట గాని నీ తట్ట గాని ఏమి తీసుకోవటం లేదే.
0: నేదర్ యువర్ ప్లేట్ ఆర్ ఎనీ బాక్స్ ఎనీ కెన్ యు ఆర్ నాట్ టేకింగ్.
1: చెప్తున్నాడట.
0: దెన్ ది
1: ఎందుకండి తీసుకుపోవటం తీసుకురావటం, తిరిగి రేపు వస్తాను కదా అన్నాడట.
0: హీ సేస్ వై షుడ్ ఐ క్యారీ ఆల్ దిస్ బ్యాగేజ్, ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్.
1: అనగా తిరిగి ఆ దొంగతనం మానడన్నమాట. తిరిగి దొంగతనం చేస్తే తిరిగి జైలుకు వస్తాడు.
0: ఇట్ మీన్స్ హీఈస్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ దట్ స్టీలింగ్ హ్యాబిట్.
1: తిరిగి రేపటి దినం వస్తాను కదా, దీన్ని ఎందుకు మోసుకుని పోవాలి అన్నాడు.
0: ఎనీ హౌ హీ షుడ్ టు రిటర్న్, వై షుడ్ హీ క్యారీ బ్యాగేజ్.
1: జవాబ్ ఈనాటి మానవులు ఎందుకుడను.
0: దిస్ ఈస్ ద రిప్లై ఇన్ ద మోడర్న్ మ్యాన్ టుడే.
1: ఎక్కడికి పోతున్నావయ్యా ఏమో నాకు తెలియదు.
0: వేర్ ఆర్ యూ గోయింగ్? ఐ డోంట్ నో వేర్ ఐ గో.
1: చస్తాను, తిరిగి పుట్టాను.
0: ఐఎమ్ గోయింగ్ టు డై, ఐ విల్ బి రీబోర్న్.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవుడిగా పుట్టాలా?
0: టు నో దిస్ షుడ్ యూ బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కాదు కాదు,
0: నాట్ నెససరీ.
1: నేను ఆత్మ నుంచి వచ్చి పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్
1: ఆత్మ స్థానానికే పోయి చేరాలి.
0: ఐ రీచ్ ద స్టేట్ ఆఫ్ సెల్ఫ్.
1: కనుకనే ఈ ఆత్మస్థానం నుంచి నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద పొజిషన్.
1: అది ఏ నీ ఉనికి?
0: దట్ ఈస్ యువర్ ఎగ్జిస్టెన్స్.
1: మానవుడై పుట్టినందుకు దైవం యొక్క ఉనికిని ఏ రీతిగా నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావో మానవుడిగా కూడాను ఈ ప్రకృతి యొక్క ఉనికిని నీవు గుర్తించాలి.
0: జస్ట్ యాజ్ యూ వాంట్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఆల్సో నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాం మొట్టమొదట,
0: వేర్ ఫ్రమ్ వీ హావ్ కమ్,
1: ఇవన్నీ కూడా విచారణ చేస్తే ఎక్కడికో అర్థమే కావటం లేదు.
0: వెన్ వీ ఇన్వెస్టిగేట్ వీ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ హావ్
1: అగమ్య గోచరమైన స్థానం నుంచి వచ్చాము.
0: ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెనాట్ కాగ్నైజ్.
1: వర్ణించడానికి ఎథో వాచే నివర్తంతే అప్రాప్య మనసాసహ.
0: The word cannot explain, the mind cannot comprehend their return in
1: futile attempt.
0: But how to understand it?
1: When we do the right action,
0: when we do the right action,
1: when
0: we do holy
1: deeds, we'll
0: certainly reach that sacred
1: state. That
0: the sacred state is
1: that of the divine.
0: Doing
1: చెడ్డ స్థానానికి పోయి చేరుతాము.
0: The bad activity will take you to the bad
1: place.
0: That's what, that is the result of the sin. That is the very hell.
1: కాబట్టి నరకానికి పోతాను, స్వర్గానికి పోతాను.
0: Therefore, I either go to hell or paradise.
1: మానవుడు బ్రతికినట్టే చెప్పాలి.
0: And these things he should say while alive.
1: ఏదో చచ్చిన తర్వాత ఎక్కడ పోతానో పోతాను అనుకుంటే ప్రయోజనం కాదు.
0: It is useless.
1: బ్రతికినట్టే నేను చేసేదంతా మంచి పనులు.
0: While alive, what all have been doing is good.
1: The confidence atanlo kaligali.
0: That confidence should be there in you.
1: Ah, nijamaina yokka nammakam tanlo puttali.
0: That faith you should have.
1: Ah, nammakam puttinappude daivam tannu premistadu.
0: When once that faith is born in you, God loves you.
1: Kanukane ekkada faith tho akkada దైవం అనేటువంటి ప్రేమ ఉంటుంటుంది.
0: సో దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ఫెయిత్
1: ఎక్కడ ప్రేమను అక్కడే శాంతి అనేటువంటి లభ్యమవుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
1: ఎక్కడ శాంతి అనేటువంటి లభ్యమవుతుందో అక్కడే మనకు ఆనందం లభ్యమవుతుంది.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ బ్లెస్.
1: ఎక్కడ ఆనందం లభ్యమవుతుందో అక్కడనే దైవత్వం సాక్షాత్కరిస్తాడు.
0: వేర్ దేర్ ఇస్ బ్లెస్ దేర్ యూ ఫైండ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ ఇస్ లవ్. Where there is love, there is truth. Where there is peace. Where there is bliss. Where there is bliss, there is God. కనుకనే మొట్టమొదటి నమ్మకమే లేకపోతే వీనికి గాడ్ అనేటువంటిది అర్థం కాదు.
0: Therefore, if you don't have faith, you can never understand God.
1: నీవు నీ తల్లినైనా పలానాయమా నా తల్లి అనేటువంటి నమ్మకం ఉంటే కదా ఆ తల్లి నిన్ను ప్రేమిస్తుంది.
0: Unless you have got the faith so and so is your mother, you can't expect her to love you.
1: ఆమె నా తల్లియో కాదో అని సందేహపడుతుంటే ఆమె నిన్ను కూడా సందేహపడుతుంది.
0: If you doubt your mother, she starts doubting you.
1: కనుకనే యద్భావం తద్భవతి.
0: As is the feeling, so is
1: Manasiku
0: the reaction.
1: Manam sachi.
0: And in fact, you are the witness to your mind.
1: Sachi.
0: But the body, the virtue is the
1: witness.
0: And for the fool, foolishness is his
1: witness.
0: And his foolishness is the evidence
1: of
0: the
1: witness.
0: The one who has no faith in himself. How can he repose faith in others? When he has no faith in anybody, what for is the life? So self-confidence
1: is necessary.
0: When you have self-confidence, you love the society.
1: మనం ప్రేమించినప్పుడే సర్వేశ్వరుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
0: When you love your society, God will love you.
1: కానీ ఈ సొసైటీ పై మనకు ప్రేమ లేకపోతే ఇంక నిన్ను సొసైటీ ఏ రీతిగా నిన్ను ప్రేమిస్తుంది?
0: ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సొసైటీ, హౌ డు యు ఎక్స్పెక్ట్ ది సొసైటీ టు లవ్ యు?
1: మొట్టమొదట ఏ ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసినా పునాది వేయాలి భద్రంగా.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎనీ హౌస్, యు షుడ్ లే ది ఫౌండేషన్.
1: కాబట్టి ఆ పునాదే కాన్ఫిడెన్స్.
0: దట్ ఫౌండేషన్ ఇస్ ది కాన్ఫిడెన్స్.
1: ఈ కాన్ఫిడెన్స్ పైనే మనం వాల్ కట్టాలి.
0: ఆన్ ద కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి పునాది పైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాల్ కట్టాలి.
0: దేర్ఫోర్ ఆన్ ది ఫౌండేషన్ confidence, the wall self satisfaction is raised.
1: దాని పైన రూఫ్ వేయాలి.
0: ఓవర్ దట్ ది రూఫ్ ఇస్ టు బి లేడ్.
1: అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
0: దట్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ది రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ అవుతావో అక్కడే నీవు నివసిస్తావు.
0: ఆఫ్టర్ దట్ దేర్ యు స్టార్ట్ యువర్ లైఫ్.
1: రూఫ్ లేకుండా ఇంటిలో నీవు జీవించలేవు.
0: వితౌట్ లేయింగ్ ది రూఫ్ యు కెనాట్
1: గోడ లేకుండా రూఫ్ వేయలేవు.
0: వితౌట్ వాల్స్ రూఫ్ కెనాట్ బి లేడ్.
1: లేకుండా గోడ కట్టలేవు.
0: వితౌట్ ఫౌండేషన్ యు కెనాట్ లే. కాబట్టి
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్ ఇవన్నీ కూడా సెల్ఫ్ లో ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ది కాన్ఫిడెన్స్, సాక్రిఫైస్, సాటిస్ఫాక్షన్, ఎవ్రీథింగ్ లైస్ ఇన్ ది కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ అనేటువంటిది ఆత్మ.
0: అండ్ ది వెరీ సెల్ఫ్ ఇస్ ఆత్మ.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది లభ్యం కాదు.
0: It's not possible to attain anything without self-confidence.
1: ఎప్పుడు కూడా డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్ గా ఉంటుంటే ఇంక నీవెప్పుడు డౌట్ మీరేది
0: when we spend our life as a doubting Thomas, where will it end?
1: ఈ డౌట్స్ ని మనం దూరం చేయాలి.
0: We should distance ourselves from these doubts.
1: ఒక విధమైన యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the strong faith.
1: ఈ నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే,
0: when we have this strong faith,
1: నమ్మకమును రెండు నయనములేని అంతులైరి నేడు అవనియందు.
0: You will know that in the modern world people are blind because of lack of faith.
1: ఈ నమ్మకం లేనిటువంటి వాడు బ్లైండ్ వాడితో సమానమే.
0: The one without faith is blind.
1: ఎన్నింటినో నమ్ముతున్నాడు.
0: He has faith in many.
1: పలాని వాడు అమెరికా వాడు అని అనుకుంటే ఆ పేరు చెప్తే చాలు, ఇతను ప్రెసిడెంట్ అనుకుంటాడు.
0: The moment he comes to know the word, the name,
1: ఎంత నీవు నమ్మినావు,
0: how did you believe it,
1: కేవలం నీ పేపర్లో రావటం వల్ల,
0: because
1: ఎవరో ఒకరు ప్రచారం చేయటం వల్ల నీవు అతని ప్రెసిడెంట్ గా భావిస్తున్నావు.
0: Because of the paper news and also other news that reaches you,
1: nuisance, nuisance le,
0: all this news is nuisance.
1: వాడికి తగినట్టుగా వాడు రాసుకోబోరు.
0: They write accordingly to their taste.
1: నీకు heart to heart దాని న్యూస్ నువ్వు తీసుకోవాలి.
0: But the real connection is heart to heart, which you take it.
1: ఎన్ని రకమైనటువంటి న్యూస్ లో వస్తుంటాయి, మంచి వస్తుంటాయి, చెడ్డ వస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ న్యూస్ యూ హావ్ గాట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఈ మంచి చెడ్డ లోపల కూడా న్యూసే ఉంటుండదు, పూర్తి గ్యాస్ ఏ ఉంటుంటది.
0: అండ్ ఇన్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ దేర్ ఇస్ నో న్యూస్, నథింగ్ న్యూ, ఇట్ ఇస్ ఓన్లీ గ్యాస్.
1: ఇలాంటి దేనికంతా మనం చెవులిచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈనాటి మానవుడు.
0: వి లిసన్ టు ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్పాయిల్ అవర్ లైఫ్.
1: నీ హృదయం ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్డ్ యువర్ హార్ట్?
1: కాలిపోయిందా నీ హృదయము?
0: హ్యాస్ ఇట్ బర్న్?
1: మాడిపోయిందా నీ హృదయము? కూలిపోయిందా నీ హృదయం?
0: హ్యాస్ ఇట్ ఫాలెన్ డౌన్?
1: నీ హృదయాన్ని నీవు పోషించుకోవాలి.
0: అండ్ అప్హోల్డ్, కీప్ అప్ యువర్ హార్ట్.
1: తన హృదయాన్ని పవిత్రంగా గావించుకునేటువంటి వాడికి ఎక్కడికి పోయినా క్షేమమే.
0: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ హోలీ అండ్ సేక్రెడ్, యూ విల్ బి గుడ్ ఎవ్రీవేర్.
1: కనుకనే మొట్టమొదట నేను చెప్పాను,
0: భగవాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ instance,
1: ఏమిటి చెప్పాను,
0: what did he say,
1: కదిలేటువంటి హృదయం కలిగినటువంటి యొక్క పేరు నేను ఏ విధంగా జీవించగలను.
0: అండ్ when this heart which has been
1: called, గొప్ప సంపద అయినా నాకు అక్కర్లేదు,
0: I don't want in plenty and prosperity,
1: కూలి అయినా నాకు ఆనందమే,
0: and the pittance is enough,
1: ఎప్పుడు,
0: when,
1: కోర్కెలు అది మిత్రొక్కు,
0: what happened to your heart,
1: కాలిపోయిందా నీ హృదయము,
0: has it burned,
1: మాడిపోయిందా నీ హృదయము,
0: has it completely gone,
1: కూలిపోయిందా నీ హృదయము,
0: has it fallen down,
1: నీ హృదయాన్ని పోషించుకోవాలి.
0: And uphold, keep up your heart,
1: తన హృదయాన్ని పవిత్రంగా గావించుకునే

0: ప్రాస్పెరిటీ.
1: కూలి అయినా నాకు ఆనందమే.
0: అండ్ ఇట్ పిటెన్స్ ఇస్ ఎనఫ్.
1: ఎప్పుడు
0: వెన్
1: కోర్కెలు అది మీ త్రక్కు కూలి మేలు.
0: అండ్ వన్స్ యూ కంట్రోల్ యువర్ డిజైర్ లిటిల్ పిటెన్స్ ఇస్ ఎనఫ్.
1: నిజమే, అదే కూలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ ది రివార్డ్
1: చాలు మనకు.
0: దట్ లిటిల్ రివార్డ్ ఇస్ ఎనఫ్ టు క్యారీ ద లైఫ్.
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఏ విధమైనటువంటి దీన్ని కూడా నువ్వు నిగ్రహించటం లేదు.
0: ఈ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఎనీథింగ్.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నశించిపోయింది.
0: సెన్స్ కంట్రోల్ ఇస్ టోటలీ గాన్.
1: ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్డ్?
1: మానవునికి ఉండవలసినటువంటి ఇంద్రియాలు ఉంటున్నాయి.
0: Man has senses.
1: ఈ ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: You should make proper use of the senses.
1: కన్నులను ఇచ్చింది ఎందుకు తెలుసా?
0: You know why eyes are given?
1: అందరి చూచే నందులక.
0: Is it simply watch everything?
1: కాదు కాదు.
0: No.
1: కైలావాస వాసుని కన్నులారా కాంచేందుకురా.
0: To see God in total in full.
1: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: You know why ears
1: are given? మంచులు వినుటక.
0: Is it only listen to gossip?
1: కాదు కాదు కాదు కాదు కాదు. దివ్యమైన పరమాత్మ నామ స్మరణను వింటుకే.
0: ఓన్లీ లిసన్ టు ది గాడ్స్ నేమ్, హోలీ నేమ్.
1: పాదములు నిచ్చింది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
1: సందులు గొందులు తిరుగుటక.
0: ఇస్ ఇట్ వాక్ అరౌండ్ ది లేన్స్ అండ్ బై లేన్స్?
1: కాదు కాదు కాదు.
0: నో.
1: సాక్షాత్కారమైన దైవాన్ని ప్రదక్షిణ చేయుటకు.
0: ఓన్లీ టు సర్కమాంబులేట్ రౌండ్ ది టెంపుల్.
1: అంగములంతా దేనికోసం ఇచ్చారనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరం.
0: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో వై ది సెన్సెస్ ఆర్ గివెన్ టు మ్యాన్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: వీఆర్ రెడీ టు లిసన్ టు ఆల్ ది వెయిన్ గాసిప్ అండ్ స్టోరీస్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ వద్దికగానుండరేలా ఓ చెవులా.
0: ఓ ఇయర్స్, యు ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ద నెక్టరైన్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఆఫ్ గాడ్.
1: ఏమిటేమిటో వినడానికి రెండు చెవులు కాదు ఇంకా 12 చెవులు పెట్టుకుని వింటాడు.
0: Not only 2 years, you will have many more to listen to rumors.
1: కాని భగవంతు నామస్మరణ వినాలంటే రెండు చెవులు కూడా మూసిపోతాయి.
0: But to listen to holy matchless name of God, he closes his ears.
1: ఎందుకోసం ఇచ్చిండే ఈ చెవులు?
0: Why the ears are given?
1: అలాంటి చెవులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If we don't hear, what for are they?
1: కనుకనే సద్వినియోగం గావించాలి ఒక్కొక్క ఇంద్రియమును.
0: So all of the senses must be properly used.
1: ఇది బుద్ధుడు చేసినటువంటి సాధన.
0: This is the spiritual practice.
1: బుద్ధుడు ఏ విధంగా చేశాడు?
0: హౌ డిడ్ బుద్ధ డు?
1: గొప్ప మహనీయులందరినీ దర్శించాడు.
0: హీ మెట్ మెనీ నోబుల్
1: మహాన్ భావుల దగ్గరికి అంతా వెళ్లాడు.
0: హీ మెట్ ఎవ్రీబడి.
1: వారి ప్రబోధనలంతా విన్నాడు.
0: హీ లిసన్ టు దేర్ టీచింగ్.
1: వారు రచించిన గ్రంథాలంతా చదివాడు.
0: హీ హస్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్.
1: కష్టపడిపోయి ఏం చేశాడు? గ్రంథాలు పారవేశాడు.
0: అల్టిమేట్లీ హస్ థ్రోన్ ఆల్ ద బుక్స్.
1: ప్రయాణాన్ని మానుకున్నాడు.
0: అండ్ హీ స్టాప్ హిస్ పిల్గ్రిమేజ్.
1: మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలను నేను సద్వినియోగం చేస్తున్నానా లేదా.
0: He started questioning whether I'm making proper use of the senses or not.
1: అది సద్వినియోగం చేయనప్పుడు నేను ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి?
0: The senses are not properly used, what for is this coming?
1: నేను ఎంతమందిని దర్శించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of meeting great people?
1: ఎన్ని విధములైన శ్రవణం చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of listening?
1: కాబట్టి ఇవన్నీ కూడా నిరుపయోగము.
0: So they are all useless, he felt.
1: అని మొట్టమొదట కన్నులు బుద్ధి చెప్పాడు.
0: So first he corrected his vision.
1: ఓ నేత్రమా,
0: ఓ ఐ,
1: సమ్యక్ దృష్టిని పెంచుకో.
0: డెవలప్ గుడ్ లుక్స్.
1: ఆ సమ్యక్ దృష్టిని పెంచుకునేటప్పటికి,
0: దెన్ వన్స్ యూ హావ్ గుడ్ లుక్స్,
1: సమ్యక్ వాక్ వచ్చేసేసింది.
0: దెన్ యూ విల్ హావ్ గుడ్ వర్డ్స్.
1: ఆ సమ్యక్ వాక్ వచ్చేటప్పటికి,
0: వెన్ వన్స్ దేర్ గుడ్ వర్డ్స్,
1: సమ్యక్ థాట్స్ అంతా బయలుదేరినాయి.
0: దట్ లీడ్స్ టు గుడ్ థాట్స్.
1: సమ్యక్ థాట్స్ వచ్చేటప్పటికి,
0: వెన్ వన్స్ దేర్ గుడ్ థాట్స్,
1: సమ్యక్ జీవితమే జరిపింది.
0: దట్ లీడ్స్ టు గుడ్ లైఫ్.
1: కనుకనే మొట్టమొదట అన్ని చేశాడు. కట్టగడపటికి ఇంద్రియాలను అరికట్టుకోవటం ఇదే నిజమైన సాధన.
0: హావింగ్ అండర్ టేకెన్ ఆల్ రిలీజియస్ పర్సూట్స్, ఫస్ట్ హీ స్టార్టెడ్ విత్ ది సెన్స్ కంట్రోల్.
1: ఇంద్రియాలను నిగ్రహించుకునక విన్నవన్నీ వినటము, చూచినవన్నీ చూడటము, చేసినవన్నీ చేయటము, తిన్నవన్నీ తినటము, ఈ విధంగా ఉంటుంటే తాను ఏ రీతిగా జీవించగలడు?
0: వితౌట్ కంట్రోలింగ్ ది సెన్సెస్, if he looks in a wayward way, paying heed to all that is said, doing all deeds which he is not supposed to, what for are these spiritual practices?
1: Lopala Chandubhai Patel aneetundi shishyu undeetundi vaadu.
0: Chandubhai Patel was an ideal disciple.
1: ఆ చందుబాయి పటేలు, మహాలక్ష్మతి, చంద్రాకర్ వీరందరూ కూడా ఒక సెట్ వారు.
0: మహాలక్ష్మతి, చందుకర్, they belong to the same group.
1: Chandubhai Patel chala parama bhaktudu.
0: Chandubhai Patel was an ardent devotee.
1: Adanu goppa srimantudu.
0: Is a very rich man.
1: Anni vidhala kudanu vyaparamlo chala dandiga aadayam ochindi.
0: In business he earned lots of money.
1: కానీ వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ వాస్ యూజింగ్ ది మనీ ఇన్ రైట్ వే.
1: ఒకనాడు
0: వన్ డే
1: ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అతని ఇంటికి వచ్చాడు.
0: ఏ బిగ్ బిజినెస్ మ్యాన్ విజిటెడ్ హిమ్.
1: కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్.
1: కూర్చున్నప్పటికి చందుబాయి పటేల్ పూజ రూమ్ లో ఉంటున్నాడు.
0: చందుబాయి పటేల్ వాజ్ ఇన్ హిస్ పూజా రూమ్.
1: చూచాడు వాచ్ ని.
0: యు నోటీస్ ద టైం.
1: గంటలైంది, ఇంకా ఆ పూజ రూమ్ నుంచి రాలేదు.

0: has not come out of the puja room. He spent hours and hours.
1: విసుగు ముట్టిపోయింది ఈ బిజినెస్ మ్యాన్ కు.
0: And this businessman was vexed.
1: కోపం వచ్చింది.
0: And he was very angry.
1: ఆ చందుబాయ్ పటేల్ బయటకు వస్తానే,
0: the moment Chandubhai Patel came out,
1: నీకు కావాల్సినంత ధనం ఉంది,
0: you are rich enough,
1: నీకు ఇంటి నిండుకు పిల్లలు ఉన్నారు,
0: you got children too,
1: కావాల్సినంత నీకు సిరి సంపదలంతా ఉన్నాయి,
0: you got all comforts and conveniences,
1: అన్ని ఏది తక్కువ లేదు,
0: there is no dearth or shortage,
1: ఆరోగ్యమా మహాభాగ్యంగా ఉంటుండాలి,
0: you are very rich man,
1: ఆరోగ్యం,
0: and you are very healthy,
1: అన్ని ఉండి కూడాను ఎందుకు భగవంతుని పూజిస్తున్నావు?
0: వై డు యు వర్షిప్ గాడ్ స్టిల్?
1: అప్పుడు ఆ చందుబాయ్ పటేల్ చెప్పాడు.
0: దెన్ చందుబాయ్ పటేల్ సెడ్,
1: అయ్యా నేను భగవంతుని ప్రార్థించడము ఈ ఆరోగ్యం కోసమని కానీ, సిరి సంపదల కోసం కానీ, ధన కనుక వస్తు ఆనాదుల కోసం కానీ కాదు, కాదు, కాదు.
0: He said, sir, I am not praying to God for health or wealth, comforts or conveniences. No, no.
1: I have them all.
0: Then I have all these. Why should I pray to God for them?
1: బుద్ధి తక్కువ కాదు.
0: I am not foolish.
1: నా దగ్గర లేనటువంటి దాన్ని నేను భగవంతుని కోరుతున్నాను.
0: I should pray to God to have that what I don't have.
1: మరి నీకు అన్ని ఉన్నాయి కదా, నీవు ఎందుకు కోరటం ఇంతసేపు భగవంతుణ్ణి?
0: Why should you pray to God so long when you have everything?
1: అయ్యా నాకు ఆనందం లేదు.
0: Sir, I don't have bliss.
1: ఈ ఆనందమనకంతా నిలయుడు భగవంతుడే.
0: In fact, the bliss is in the hands of God.
1: ఆనందమును ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God so that he to make me blissful.
1: నాకు సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: I have all comforts.
1: సర్వ సదుపాయములు ఉంటున్నాయి.
0: All conveniences.
1: కానీ మానసిక శాంతి నాకు లేదు.
0: But I don't have mental peace.
1: ఈ శాంతికంతా ఆధారభూతుడు భగవంతుడే.
0: And God is the center of all peace.
1: కనుక నేను నా దగ్గర లేనటువంటి ఆనందము శాంతి.
0: So what I don't have are the peace and bliss.
1: ఈ ఆనందమును శాంతిని అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God to confer peace and bliss.
1: అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనుకున్నాడు, వరే ఇంత గొప్పవాడైనా కూడాను ఇంకా సిరి సంపదల కోసం ప్రార్థిస్తున్నాడేమో అనుకున్నాను. కాదు కాదు, నాది చాలా బుద్ధి తక్కువ.
0: Then business man could know his mistake.
1: మానవుడు ఎందుకోసం భగవంతుని ప్రార్థించాలి?
0: Why should man pray to God?
1: తన దగ్గర లేనటువంటి వస్తువును భగవంతుని నుంచి అందుకునే కోసం ప్రార్థించాలి.
0: He should pray to God to receive that which is not within.
1: మానవునికి అన్ని ఉంటున్నాయి, సాధించవచ్చు.
0: Man can achieve anything.
1: ఏమైనా సాధించవచ్చును.
0: He can attain it.
1: కానీ ఆనందాన్ని శాంతిని మాత్రము దైవం నుంచి తప్ప అన్ని స్థానంలో సాధించలేడు.
0: But bliss and peace could be received only from God.
1: కనుక దానికోసం భగవంతుని ప్రార్థించటము.
0: For that purpose one has to pray.
1: ఆ సత్యాన్ని గుర్తించాడు ఈ యొక్క బిజినెస్ మ్యాన్.
0: This businessman has understood this truth.
1: అప్పటి నుంచి చందుబాయ్ పటేల్ పరమ భక్తుడు.
0: And right from the beginning Chandubhai Patel is an ardent devotee.
1: అతను షిరిడీకి పోయేటువంటి వాడు.
0: He used to visit Shirdi.
1: పోయినప్పుడంతా కూడాను అక్కడ 10 మందికంతా భోజనాలు పెట్టేటువంటి వాడు.
0: And he used to serve food to many.
1: ఇది కేవలం ఏమనుకునేటువంటి వాడు.
0: What was his feeling?
1: బాబా నేను ఎవరికో పెడుతున్నాను కాదు, మీకే పెడుతున్నాను.
0: హీ సర్వ్డ్ ఫుడ్ టు ఎవ్రీబడి బాబా, నాట్ విత్ ది ఫీలింగ్ దట్ ఐ యామ్ సర్వింగ్
1: సమ్వన్. నీవే ఉన్నావు కదా,
0: యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్, దేర్ ఫోర్ ఐ యామ్ ఆఫరింగ్ టు యు.
1: అందరికీ పెట్టింది నీకు పెట్టినమే,
0: దేర్ ఫోర్ యు ఐ సర్వ్ ఎవ్రీబడి ఇట్ అమౌంట్స్ టు
1: సర్వింగ్ యు. కుక్కను పిలిచి దాటికి కూడా అన్నం పెట్టేవాడు.
0: అండ్ యు సర్వ్ feed dogs also.
1: Kaani adi dog e, kaani adi dog kaadu roopamlo athan god e.
0: Though in form it is dog, but in reality it is god.
1: Kaani lokulanta kudanu baaki drushtilo gelinatvaranta kudanu devoji dog ani pilustaru.
0: But from the outer worldly point of view it is only devoji dog.
1: Kaani atmatvani gurtinchinatundi vaadu god god ani pilustadu.
0: But the one from the point of the self he will call god.
1: Okadu devoji nunchi ittapothunnadu, inkodu devoji nunchi itta vastunnadu.
0: One proceeds from devoji while other proceeds from god.
1: Okati out.
0: And one is entrance, another is exit.
1: Management de oka maya.
0: This in is out
1: illusion. Is freedom.
0: The out is liberation, freedom.
1: Freedom kosam thana avidhanga sarvulu yendu kudanu daivame unnadani visishistunnadu.
0: So for this liberation, out, exit, he was struggling hard.
1: నానక్ కూడా చాలా గొప్ప భక్తుడే.
0: నానక్ ఇస్ ఆల్సో ఎ గ్రేట్ డివోటీ.
1: అతను కూడాను పరమ భక్తుడు.
0: ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: బాబా అంటే చాలా ప్రాణము.
0: అండ్ కన్సిడర్స్ బాబా ఇస్ హిస్ వెరీ లైఫ్.
1: కానీ ఏం చేసేది, కొన్ని సంసార బాధ్యతలంతా ఉన్నాయి.
0: బట్ హి హస్ గాట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ.
1: బాబానే చెప్పేశాడు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉండు.
0: బాబా సెడ్ యు డు యువర్ డ్యూటీ.
1: కొంతకాలం అయ్యేటప్పటికి,
0: ఆఫ్టర్ సమ్ టైమ్,
1: డాటర్ ఇన్ లా గర్భంగా ఉంటుంది.
0: షీ వాజ్ ఇన్ ద ఫ్యామిలీ వే.
1: ప్రసవేదంతో చాలా బాధపడుతుండాలి.
0: అండ్ షీ సఫరింగ్ ఫ్రమ్ లేబర్ పెయిన్.
1: అప్పుడు బాబా ప్రార్థించాడు నానా.
0: అండ్ నానా ప్రేడ్ టు బాబా.
1: కానీ ప్రార్థించి ప్రయోజనం లేదు.
0: బట్ ఇట్ వాజ్ ఇన్ వెయిన్.
1: చెప్పినాడు కదా విభీషణుడు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని 24 గంటల సేపు రామనామస్మరణ చేశాడు.
0: As it was already said, Vibhishana chanted
1: Ram name. ఎంతో ప్రీతి.
0: And he loves Rama.
1: ఎంతో ప్రేమ.
0: He loves him intensely.
1: రాముడు సొత్తే కదా సీత, సీత వచ్చి 10 నెలలు అయిపోయింటే ఆమెను ఒక్క తూరైనపోయి నీవు దర్శించావా?
0: Sita is property of Rama. Though she has been here for the last 10 months, he never Sita karyamlo emaina
1: Rama karyamlo emaina nuvu palgonnava?
0: Have you participated in Rama's mission?
1: అని హనుమంతుడు ప్రశ్నించాడు.
0: That was the question of Hanuman.
1: పిచ్చివాడా, స్మరణ చేసినంత మాత్రం చాలదు.
0: It is not enough if you chant.
1: స్మరణ తగిన సేవను కూడా చేయాలి అన్నాడు.
0: Along with the chanting repetition of God's name, you should also
1: serve. అప్పుడు పరిగెత్తిపోయాడు రామా రామా రామా రామా అని సముద్ర తీరంలోకి వెళ్ళాడు.
0: Then he ran repeating his name towards the seashore.
1: అదే విధంగానే
0: similarly
1: నామస్మరణ చేశాడు నానా.
0: నానా రిపీటెడ్ గాడ్స్ నేమ్.
1: కానీ ఏం చేసేది, వదిలిపెట్టి షిరిడీకి పోదామనుకుంటే ఈమెన్ వదిలిపెట్టి పోవడానికి ఎవరు ఇంటిలో మగవారు లేరు.
0: ఇట్ నాట్ పాసిబుల్ టు గో ఓవర్ టు షిరిడీ బికాస్ ద డాటర్ లైస్ అట్ హోమ్.
1: బాబా నీవే మా దిక్కు, నీవే మాకు సంరక్షకుడు.
0: బాబా యు ఆర్ ఓన్లీ ది రిఫ్యూజ్ ఇన్ ది ఎటర్నల్ ప్రొటెక్టర్.
1: దీనిని చక్కగా విన్న తక్షణమే
0: ద మూమెంట్ ఇట్ ఇస్ హర్డ్
1: అక్కడ ఒక బాబు ఉన్నాడు.
0: దేర్ ఇస్ వన్ బాబు,
1: వాడి పేరు శ్యామ్.
0: హిస్ నేమ్ ఇస్ శ్యామ్.
1: శ్యామ్ ని పిలిచాడు.
0: హి కాల్డ్ శ్యామ్.
1: శ్యామ్ ఇగో ఇవ్వు తీసుకుని పోయి ఫలాని గ్రామం లోపల అహ్మదాబాద్ దగ్గర అక్కడ నానా ఇంటికి పోయి ఇచ్చేసేయ అన్నాడు.
0: సో హి కాల్డ్ శ్యామ్ అండ్ గేవ్ హి విభూతి, గో టు దట్ విలేజ్ అండ్ పాస్ ఇట్ ఆన్ టు నానా.
1: ఎక్కడ పోవడానికి ఒకటిన్నర దినం పట్టాలి.
0: ఇట్ విల్ టేక్ 1.5 డేస్ టు గో టు దేర్.
1: నువ్వు పో అన్నాడు.
0: హి సెడ్ యు గో.
1: బయటకు వచ్చేటప్పటికి ఒక టాక్సీ నిలుచుకుంటుండాలి.
0: అండ్ అవుట్ సైడ్ దేర్ వాస్ ఎ టాక్సీ వెయిటింగ్.
1: ఆ టాక్సీలో కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్.
1: ఆ టాక్సీ వాడు చెప్పాడు నేను అహ్మదాబాద్ పోతున్నాను అన్నాడు.
0: టాక్సీ వాలా సెడ్ దట్ ఇస్ గోయింగ్ టు అహ్మదాబాద్.
1: పోయింది.
0: ఇట్ వెంట్
1: నేరుగా నానా ఇంటి దగ్గర పోయి దిగింది.
0: స్ట్రైట్ వెంట్ అండ్ స్టాప్డ్ దేర్.
1: ఎంతసేపు కాలేదు, అన్ని క్షణాలపైన జరిగిపోయినాయి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెండ్ విదిన్ కపుల్ ఆఫ్ మొమెంట్స్.
1: అక్కడ పోయి దిగేటప్పటికి
0: దాని
1: పేరు టాంగా అని పిలిచేవారు పూర్వము.
0: అండ్ ఇట్ వాస్ కాల్డ్ దిస్ కాల్డ్ టాంగా.
1: అప్పుడు బయటకు వచ్చాడు ఈ నానా.
0: నానా కేమ్ అవుట్ ఆఫ్ హిస్
1: నానా, మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు.
0: హి సెడ్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: అయ్యా నన్ను బాబా పంపించాడు, నా పేరు శ్యామ్ అన్నాడు.
0: హి సెడ్ బాబా హాస్ సెంట్ మీ.
1: మీ బాబా పంపించాడా, ఏమని చెప్పాడు అన్నాడు. ఇగో ప్రసాదం ఇచ్చి మీ కోడలికి ఏమన్నాడు అన్నాడు.
0: డిడ్ బాబా సెండ్ యు, వాట్ ఇస్ దిస్ వాస్ హిస్ మెసేజ్. హి సెడ్ దిస్ విభూతి గివెన్ టు మీ.
1: నీళ్ళలో కలిపాడు, కోడలికి ఇచ్చింది, క్షణంలో ప్రసవం అయిపోయింది.
0: హి మిక్స్డ్ దిస్ విభూతి ఇన్ వాటర్ అండ్ గేవ్ టు డాటర్ ఇన్ లా, షీ డెలివర్డ్ ఇమిడియట్లీ.
1: తర్వాత వచ్చి చూస్తే టాక్సీ లేదు, శ్యామ్ లేడు.
0: దెన్ హి కేమ్ out, he did not notice the tanga nor the tanga wala.
1: Ivara uranta tirigadu.
0: He went in search of the tanga wala.
1: Ekkada tanga kanipinchaledu.
0: He did not notice.
1: Ekkada gani sham kuda kanipinchaledu.
0: Nor sham.
1: Idantha baba chesinatti mayalu.
0: It was all the drama of maya of baba.
1: Baba dramalu aadaratvanti drama ne ledu.
0: There is no drama that is not enacted by baba.
1: Anni drama lokudunu best actor.
0: Baba is the best actor in every drama.
1: కనుకని బాబానే వచ్చి ఇన్ని యాక్ట్ చేసిపోయినాడు ఇక్కడ.
0: ఓన్లీ బాబా హూ యాక్టెడ్ హియర్.
1: అప్పుడే ఆ పుట్టినటువంటి మనమడికి బాబా అని పేరు పెట్టాడు.
0: అండ్ న్యూ బోర్న్ బేబీ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ బాబా.
1: ఈ విధంగా అనేక చిత్రములైనటువంటివి ప్రతి భక్తులకు జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ మిరకిల్స్ హ్యాపెన్ టు డివోటీస్.
1: చెప్పారు కస్తూరి పైన స్వామి కూర్చున్నప్పుడు ఒక నిమిషంలో దేహాన్ని వదిలిపెట్టాడు.
0: కస్తూరి స్వామి లెఫ్ట్ హిస్ బాడీ దెన్ కస్తూరి వాస్ హియర్.
1: కాచుకున్నాడు.
0: హి వెయిటెడ్.
1: కస్తూరి ఉన్నాడు, లోకనాథం ఉంటున్నాడు, సూరయ్య ఉంటున్నాడు.
0: కస్తూరి అండ్ సూరయ్య అదర్స్ వర్ దేర్.
1: లోకనాథం.
0: లోకనాథం వాస్ దేర్.
1: ఈ ముగ్గురు పాపం నేను పరుండేంత వరకు కూర్చునేవాళ్ళు.
0: ఆల్ ది త్రీ వర్ వెయిటింగ్.
1: చాలా భక్తులు పాపం.
0: దే ఆర్ ఆర్డెంట్ డివోటీస్.
1: వీరందరూ చాలా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండే.
0: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్.
1: ఒకరికొకరు సైకిల్ చేసుకుంటున్నారు, కంటిన్యూ గాచుకుంటున్నారు.
0: సిగ్నలింగ్ ఈచ్ అదర్ స్టార్టెడ్ క్రైయింగ్.
1: ఇది ఉన్నట్టుండి ఈ విధంగా దేహాన్ని వదిలిపెట్టేదాని బాబా.
0: దే వర్ ఆస్కింగ్ క్వశ్చనింగ్ దెమ్సెల్స్ హౌ ఇస్ దట్ బాబా హస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బాడీ.
1: లోకనాథం పాదాల పైన పడ్డాడు, ఒకే ఏడుపు ఏడుస్తున్నాడు.
0: లోకనాథం ఫెల్ అట్ ది ఫీట్ అండ్ స్టార్టెడ్ క్రైయింగ్.
1: కానీ కస్తూరికి అంతో ఇంతో కొంచెం తెలుసును.
0: బట్ కస్తూరి నోస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఏడవకండి, దీనికి మనం ఆనందించాలి.
0: హి సెడ్ డోంట్ క్రై, బి హ్యాపీ.
1: ఎవరు ఏడ్చినారో ఏమో, వారి ఏడుపు నివారణ గావించుకునే కోసం స్వామి వెళ్లాడు.
0: సమ్వన్ మస్ట్ బి క్రైయింగ్ ఎల్స్వేర్, సో స్వామి వెంట్ ఇన్ రెస్పాన్స్.
1: ఆ విధంగా చెప్పి
0: సో సేయింగ్
1: వారికి అంత ధైర్యం చెప్పేటప్పటికీ తర్వాత 2 గంటల తర్వాత నేను తిరిగి ఆ దేహంలో ప్రవేశించాను.
0: After 2 hours, Bhagavan came back to this body.
1: అప్పుడు చెప్పాడు కస్తూరి.
0: దెన్ కస్తూరి సే,
1: స్వామి
0: స్వామి,
1: మీరు భక్తి సంరక్షణకు మేము వద్దని చెప్పము.
0: వీ నెవర్ సే నో వెన్ యూ వాంట్ టు హెల్ప్ యువర్ డివోట్.
1: కానీ మీరు ఇష్టం వచ్చిన చోటుకు పోయి వాడు రక్షించండి.
0: యూ మే గో ఎనీవేర్.
1: భక్తులను రక్షించడం కూడా నా వద్దని చెప్పిన దానికి నేను ఎవరు అర్హతని?
0: వాట్ అథారిటీ ఐ హావ్ టు సే నో వెన్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ డివోటీస్?
1: కాబట్టి మీరు వెళ్ళండి.
0: యూ గో స్వామి.
1: కానీ దేహాన్ని మాత్రం వదిలిపోకండి.
0: బట్ డోంట్ డ్రాప్ యువర్ బాడీ అండ్ గో లైక్ దాట్.
1: మీరు ఇక్కడనే ఉంటుండి కూడా అక్కడ పోయి చూడవచ్చును కదా.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బి హియర్.
1: ఆనాడు కస్తూరి సూరయ్య ప్రామిస్ తీసుకున్నారు.
0: దెన్ కస్తూరి అండ్ సూరయ్య టుక్ ప్రామిస్ ఫ్రమ్ భగవాన్.
1: నేను దేహాన్ని వదులుతాను కానీ ప్రాణం ఉంటుంది.
0: బట్ ఐ మే డ్రాప్ ద బాడీ బట్ దేర్ విల్ లైఫ్.
1: నేను అక్కడికి పోయి వారి పని పూర్తి చేసుకుని వస్తాను. మాట ఇచ్చాను.
0: I go and complete my work.
1: అందువల్లనే ఈనాడు ఇప్పుడు ఎక్కడైనా కూడా పోల్తే దేహంతో వెళుతున్నాను కానీ ప్రాణం మాత్రం ఉంటుంటాయి.
0: భగవాన్ ఈజ్ రీచింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ దేర్ ఇస్ లైఫ్ హియర్ ఇన్ దిస్ బాడీ.
1: ఇంకా కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు
0: there are certain
1: అనేక రకములుగా ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి.
0: many have been happening.
1: చిత్రంబులు
0: peculiar.
1: చిత్రంబులు విచిత్రంబులు
0: మిస్టరీస్.
1: విష్ణులోక చారిత్రంబులు
0: స్టోరీస్ ఆఫ్ లార్డ్.
1: అన్ని కూడా అంతా ఒక చరిత్రంలే.
0: దట్స్ ఆల్ ఎ హిస్టరీ.
1: ఆ చరిత్రను చెప్పాలంటే సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో త్రూ ఇన్ ఫుల్.
1: ప్రతి మానవుని ఎందుకును పవిత్రమైన ఆత్మ ఉంటుంది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సీక్రెట్ సెల్.
1: అది పానకంలో ఉన్నటువంటి ఒక చక్కెర వలె.
0: దట్ ఈస్ లైక్ షుగర్ ఇన్ ఎ సిరప్.
1: ప్రతి మానవుని ఎందుకును ఒక పానకం అనేటువంటి మనసు ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సిరప్
1: మనసు అనేటువంటి దాంట్లో దైవత్వం అనేటువంటి ఒక చక్కెర కలిపింది.
0: And then you find the divinity has mixed this sugar in this syrup of the mind.
1: Raso vai saha ani vedamulu cheptuvachu.
0: Veda declares as a rasa essence.
1: Rasa swaroopude untunnadu.
0: God in the form of rasa essence.
1: Aa rasame lekapothe vidu neerasudaipothadu.
0: Without this rasa essence is neerasa weak.
1: కనుకనే
0: సో
1: ప్రతి మానవుని ఎందు ఉంటున్నటువంటి దైవత్వాన్ని ఇంకోరు పిలవనక్కర్లేదు, ఇంకోరు దానికి సహాయం చేయనక్కర్లేదు.
0: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్. నో వన్ నీడ్స్ ఎనీబడీస్ హెల్ప్.
1: కానీ నమ్మకం లేనటువంటి పరిస్థితిలో 10 మంది సహాయం చేయాలి.
0: బట్ వెన్ యూఆర్ ఫెయిత్లెస్ యూ నీడ్ హెల్ప్ బై 10 పీపుల్.
1: ఎంతమంది సహాయం చేసినప్పటికీ ఆ నమ్మకం లేనటువంటి వానికి ప్రయోజనం ఉండదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది హెల్ప్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇట్ ఇస్
1: డెడ్ బాడీకి అలంకారం చేసినట్టుగా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ సంథింగ్ ఎ డెకరేషన్ టు ది డెడ్ బాడీ.
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: ఇది ప్రయోజనం ఉండదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్.
1: కనుకనే మొట్టమొదటి అంతో ఇంతో నమ్మకం ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ టు సమ్ ఎక్స్టెంట్ టు బిగిన్.
1: ఆ నమ్మకం కూడా పవిత్రమైనటువంటి నమ్మకంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి హోలీ అండ్ సీక్రెట్.
1: అచంచలమైనటువంటి నమ్మకంగా ఉండాలి. అప్పుడే ఏమైనా చేయవచ్చును.
0: దెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్.
1: కనుకనే
0: సో
1: గత జీవుడగు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వీగాదే.
0: సావిత్రి ఇస్ ఎ వుమన్ ఆఫ్ చాస్టిటీ బికాస్ షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు ద లైఫ్.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాదే.
0: చంద్రమతి బిలాంగ్స్ టు దిస్ కల్చర్ ఆఫ్ ల్యాండ్ బికాస్ షీ కుడ్ ఎక్స్టింగ్విష్ ద ఫ్లేమ్స్
1: భారతీయగాదే. కులసతిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత దళా జాతగాదే.
0: సీత హ్యాస్ డిక్లేర్డ్ హర్ చెస్టిటీ బై స్టెపింగ్ ఇన్ టు ద ఫైర్.
1: కిరిషి దుర్మద కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణిగాదే.
0: దమయంతి వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎనిహిలేషన్ ఆఫ్ ఆల్ ద వికెడ్ పీపుల్.
1: సాగర వేష్టి ప్రతిమాసులమున భరత తాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి. అఖిల దేశాలకి ఇది ఉపాధ్యాయి కాదే. భారతదేశము అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానంలో ఉండేటువంటిది.
0: భారత్ ఈజ్ ది టీచర్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్.
1: అలాంటి భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో జీవించి భారతీయ సంస్కృతి అంతో ఇంతో కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంక భారతీయుడని ఏ విధంగా చెప్పి ప్రయోజనమే?
0: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ భారత్ అండ్ గ్రోయింగ్ ఓవర్ హియర్ ఇఫ్ యూ డోంట్ నో ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కానీ ఈనాటి భారతీయుడు కూడాను
0: భారతీయ టుడే
1: భారతీయ అనేటువంటి ఒక పేరు మాత్రమే ఉంటుండదు కానీ భారతీయ వేషంలో మాత్రమే ఉంటుందా కానీ కానీ బయటతట్టు ప్రపంచంతో చాలా పక్షుల వలె కాకుండా పశువుల వలె ప్రవర్తిస్తున్నాడు.
0: But behaving worse than a
1: bird and animal. అలాంటి వారికి భగవంతుడు ఏ రీతిగా దక్కుతాడు చిక్కుతాడు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ దెమ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్?
1: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తనలన్నీ కూడా పశువు కంటే హీనమైపోయినాయి.
0: ద హ్యూమన్ బిహేవియర్ టుడే ఇస్ మచ్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: రాక్షసుల కంటే హీనమైపోయినాయి.
0: వర్స్ దాన్ ఎ డెమన్.
1: శ్రీనివాస్ చెప్పాడు.
0: శ్రీనివాస్ సార్
1: ఒక రాక్షసి పేరు చెప్పాడు.
0: మెన్షన్ ది నేమ్ ఆఫ్ ఎ డెమన్.
1: ఏం ఆ రాక్షసి పేరు?
2: మహిషాసుర మర్దని.
1: ఈనాడు మహిషాసుర మర్దన అన్నాడు.
0: ఇట్ ఈస్ మహిషాసుర మర్దన.
1: మహిషాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు కాడు.
0: మహిషాసుర ఇస్ నాట్ ఎ డెమన్.
1: మనిషి ఆసుర వర్ధన. మనిషి అసురుడు.
0: మనిషి ఇస్ అసుర డెమన్ హింసెల్ఫ్.
1: అటువంటి మనిషి అసురుడిగా మారిపోయినాడు.
0: మ్యాన్ మనిషి హస్ బికమ్ అసుర.
1: కాబట్టి ఆ మనిషి ఎందున్నటువంటి రాక్షసత్వాన్ని దినుమానాలి.
0: దేర్ఫోర్ ద డెమోనిక్ క్వాలిటీ ఇన్ మ్యాన్ మస్ట్ బి కిల్డ్.
1: ఆ దైవత్వాన్ని కొంచెం పెంచాలి.
0: ద డివినిటీ హస్ గాట్ టు బి అప్హెల్డ్.
1: అది ఏ మహిషాసుర మర్దన.
0: ది కిండ్లింగ్ ఆఫ్ ది డివినిటీ ఇస్ మహిషాసుర మర్దన. స్లేయింగ్ ఆఫ్ మహిషాసుర.
1: కేవలము కాలానుగుణ్యంగా కూడాను పదాలు కూడా కొన్ని మార్చుకుంటూ మనం పోవాలి.
0: అప్రోప్రియేట్ to the times, the connotation of the words change.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Mukhyanga mana bharatiya charitralanni kudunu enta pavitramainatuvo meeku artham kaadu.
0: You do not know or not understand the sanctity of the history of Bharat.
1: Dan chakkaga oka daniki meeku artham kaakapothe nannu adagandi nenu cheptanu.
0: If you don't understand, ask Bhagavan. He will tell you very clearly.
1: Kevalam artham cheptame kaakudu.
0: Not merely giving the meaning.
1: దానికి తగినటువంటి ఒక సహాయం కూడా నేను చేస్తాను.
0: He will also render help to you.
1: అడిగేటువంటి దిక్కే కనిపించడండి.
0: But no one is prepared to ask.
1: ఏదో చదువుకుంటూ పోతుండారు, కంఠస్థం చేసుకుంటూ వస్తున్నారు.
0: They study, get things by heart.
1: గొప్ప గొప్ప విద్యావంతులు కూడా అదే గతిలో పడుతున్నారు.
0: The highly educated people also take to the same path.
1: గొప్ప చదువులంతా చదువుతున్నారు.
0: They study well.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: చిన్నదానికి కూడా అర్థం తెలుసుకోలేరు.
0: They don't know the simple meaning.
1: భగవత్ యొక్క విషయాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
0: The divine teachings they don't recognize.
1: తన యందున్నటువంటి ఒక దివ్యత్వాన్ని కూడా తాను అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: They cannot experience the divinity within.
1: కనుక అర్థం చేసుకుని వర్తించేటువంటిది మానవత్వము.
0: సో హ్యూమన్ లైఫ్ రిక్వైర్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దానవత్వము పశుత్వాన్ని దూరం నెట్టండి.
0: గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది యానిమాలిటీ అండ్ ద డెవిలిష్ డెమోనిక్ నేచర్.
1: దివ్యత్వాన్ని పవిత్రతను పెంచుకోండి.
0: డెవలప్ ఆల్ ది సీక్రెట్ క్వాలిటీ అండ్ ద డివినిటీ.
1: ఈ అన్నిటి కూడాను ప్రేమనే ప్రధానము.
0: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: ప్రేమ ముదిత మనసి కహో

0: రూపము కృష్ణ నామము.
1: చక్కెర కంటే తీపి,
2: స్వీటర్ దాన్ షుగర్.
1: దధి సారము కంటెను రుచ్యమౌను,
2: టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ఘీ.

0: Therefore, O mind, chant the sweet name of the Lord, Rama and Krishna, every day.
1: సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము భగవత్ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఈస్ ద డివైన్ ఫామ్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క లీలలు కాని, మహత్తరమైన శక్తి సామర్థ్యములు కాని, కేవలము ఇవి గొప్పవి కావని నిందించటము విమర్శించటము సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు క్రిటిసైజ్ ఆర్ టు అండర్ ఎస్టిమేట్ ద మిరకల్స్ అండ్ ద గ్రేట్నెస్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్.
1: కానీ భగవతత్వము తెలుసుకుంట చాలా కష్టం.
0: యట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ద డివినిటీ.
1: సర్వత్రా ఉండిన భగవంతుడు సత్యమునందు ఉన్నాడు, అసత్యమునందు ఉన్నాడు.
0: గాడ్ హూ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ట్రూత్, సో ఆల్సో ఇన్ ఫాల్స్హుడ్.
1: ధర్మమునందు ఉన్నాడు, అధర్మమునందు ఉన్నాడు.
0: ఈస్ ప్రెసెంట్ బౌత్ ఇన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
1: మంచి ఎందు చెడ్డ ఎందు కూడాను దైవం ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ బౌత్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి దైవత్వాన్ని మంచి అని చెడ్డ అని, లేక ఇది దైవమని ఇది కాదని ఏ విధంగా నిర్ణయించగలరు?
0: ఆల్ పర్వేజ్ ఎక్స్పాన్సివ్ డివినిటీ కెనాట్ బి డిసైడెడ్, కెనాట్ బి ఎస్టిమేటెడ్, బ్రాండెడ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: మానవుడు ప్రాచీన కాలము నుండి ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అనేక విధములుగా కూడాను పరిశోధనలు సలిపి ప్రపంచానికి ఒక విధమైనటువంటి దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: Man since ancient times has been experimenting, investigating the divinity and has been sharing his experience with the rest of the world.
1: దీనికి ఒక రూపం కలదనియు, దీనికి అనేక విధమైనటువంటి సుగుణములు ఉన్నవనియు, ఎన్నో విధములైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చారు.
0: They have been proving several ideals and experiences declaring that the divinity has a form and attributes.
1: ప్రపంచమంతయు మూడు విధములైనటువంటి కర్మల చేత జరుగుతున్నది.
0: In the whole world you find three types of actions.
1: సృష్టి నిర్మాణము, సృష్టి పోషణ, సృష్టి వినాశము.
0: Creation, sustenance and annihilation.
1: వీటిని ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ వేదాంతి అయినా, ఏ ఇంజనీర్స్ అయినా కూడాను ఇది కాదని చెప్పలేరు, చెప్పుటకు వీలు కాదు.
0: నో పర్సన్ ఆఫ్ ఎనీ కంట్రీ, నో మ్యాటర్ ఏ సైంటిస్ట్ ఆర్ ఏ ఫిలాసఫర్, కెన్ డినై దిస్.
1: అయితే ఇవి భగవంతుని యొక్క తత్వమును ప్రబోధిస్తూ మాత్రం వస్తున్నవి కానీ భగవంతుణ్ణి మాత్రము చూపలేవు.
0: However, these things speak of the divinity and its nature, but they don't show you God directly.
1: Aithe bhagavantunu telusukonutaku taginatundi yokka aadharanni ivi nirupinchagalavu.
0: However, they will provide sufficient evidences to understand, comprehend the divinity.
1: Aa chettu pai komma pai dhruvachandrudu anaga dhruvanakshatram kanipistundi ani cheppinappudu aa dhruvanakshatramu ఆ చెట్టు పైన లేదు, కానీ ఎన్నో కోట్ల మైళ్ళ దూరం నందున్నటువంటి దూరచిత్తాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకుని దానిని మనం అనుభవించగలుగుతున్నాము.
0: When we say that there is a star dhruva above the branch of the tree, it does not mean that star is there right on the tree. In fact, it is present crores and crores of miles.
1: అదే విధముగానే డైరెక్ట్ గా భగవతత్వమును నిరూపించలేకపోయినప్పటికీ దైవత్వము ఈ విధంగా ఉంటున్నది అనేటువంటి యొక్క మార్గాన్ని మాత్రము ప్రబోధిస్తూ వచ్చాయి వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు.
0: Therefore, the Veda, శాస్త్రస్, ఇతిహాసస్, sacred texts will give you the evidence, the direct proof, the path to the divinity.
1: దట్టమైన అడవును చూస్తే చాలా ఆనందమేస్తుంది.
0: If you see the thick forest, you'll be happy.
1: ఎత్తైన కొండలు చూస్తే చాలా ఉల్లాసం కలుగుతుంది.
0: High mountains also give you joy.
1: ప్రవహించేటువంటి నదులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
0: The flowing rivers are so wonderful to look at.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించేటువంటి ఒక చిహ్నములే.
0: They are all the signs of the divinity, the evidence and the proof thereof.
1: తారలు తిరుగుతాయి కానీ గ్రహములు వెలుగుతాయి, సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది. ఇవన్నీ కూడాను దైవతత్వమునకు కొన్ని చిహ్నములే.
0: You find the stars and the planets in the galaxy over there, shining, illumining, the sun and the wind blowing, they are all the signs of the divinity.
1: అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు.
0: When once you see the fire, you can also find out its nature. The spark of the fire, you can also know its quality.
1: నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు.
0: The one who can understand the drop of water can also understand the river.
1: అదే విధముగానే అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది.
0: Likewise, when you know the atom, you can also understand the infinite cosmos.
1: దీనిని పురస్కరించుకొని ఏ ఉపనిషత్తులు అణో రణీయాం మహతో మహీయాం.
0: Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big.
1: కనుక మానవత్వం అన్నటువంటిది కేవలము అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి యొక్క దివ్యత్వమే.
0: Therefore, human life is the very divinity endowed, imbued, instilled with capacity.
1: Sarva manavuni endu kudanu veligeetvantidi prakashinchetvantidi vikasinchetvantidi ee divyatvame.
0: It is the same divinity that manifests, that expresses itself in the
1: human life. Kani ee naati manavudu deha abhimanamunu abhiruddhi gavinchukovatam chetane ee aatma abhimanamunu artham chesukolekapothunnadu.
0: Because the man is attached to his body, he is not able to understand the spirit behind it.
1: కనుక ప్రపంచంలో ప్రతి విషయమును కూడాను మనము దైవత్వంగా విశ్లేషించి దానిని తగిన రీతిగా సత్యాన్వేషణ సలపాలి.
0: Therefore, we have to consider everything divine and should find out the truth.
1: ఏమిటి ఈ సత్యాన్వేషణ?
0: What is this search for truth?
1: ఎక్కడ ఉన్నది ఈ సత్యము?
0: Where is this truth?
1: సర్వత్రా ఉండేటువంటి సత్యాన్ని అన్వేషించటం ఏమిటకు?
0: When truth is everywhere, why should you search for it?
1: కనుక ఈ సత్యమునంతే కూడాను నిజము అనేటువంటి దానిని మనం నిరూపిస్తూ వస్తున్నాము.
0: However, in this truth there is another aspect, fact, that can be proved.
1: సూర్యుడు ప్రతి దినము తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అని అంటాం.
0: We always say that sun rises in the east and sets in the west.
1: ఇక్కడే మనం సత్యాన్వేషణ సలపాలి.
0: Here we have to investigate truth.
1: ఇది నిజమా లేక సత్యమా?
0: Is it truth or a fact?
1: నిత్య జీవితములో నిత్యానుభూతికి ఈ ప్రాకృతమైనటువంటి దృష్టితో మనం చూచినప్పుడు తూర్పున ఉదయించటము పడమట అస్తమించటము ఇది నిజం మాత్రమే.
0: Basing on our daily experience from the worldly sense, it is a fact that sun rises in the east and sets in the west.
1: కానీ పరిశోధన ప్రమాణములతో దీనిని చక్కగా విచారణ సలిపినప్పుడు ఇది సత్యము కాదు.
0: But when once you understand deep enough and investigate,
1: సూర్యుడు ఉన్నవాడు ఒకే స్థలము నందే ఉంటున్నాడు కానీ కదిలేటువంటి స్వభావము లేదు.
0: Sun exists where he has been, he doesn't move.
1: భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా తూర్పున ఉదయించినట్టు పడమట అస్తమించినట్టు మనకు తోస్తూ ఉంటుండాలి.
0: It's only this planet Earth that rotates and revolves and gives us the feeling of sunrise and sunset.
1: ఇదే సత్యాన్వేషణ.
0: This is search for truth.
1: అనగా సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు.
0: Sun doesn't move.
1: ఉన్న చోటనే ఉన్నాడు.
0: కదిలేది
1: మనమే.
0: We only
1: మనం
0: move.
1: కదలటం చేతనే ఈ సూర్యోదయ సూర్యాస్తములు మన యొక్క భ్రమతో దీన్ని కలిగించుకుంటున్నాము.
0: Because of our movement we are deluded the feeling that there is sunrise and sunset.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సత్యాన్వేషణ సల్పడానికి తగిన కృషి చెయ్యాలి.
0: Therefore, we have to be in search of truth by recognizing the divinity latent in human life.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా నీవు తెలుసుకోవాలి?
0: How to know the divinity present in man?
1: దీనిని ఉపనిషత్తులు నిన్ను నీవు తెలుసుకోమని చెప్పాయి.
0: This what Upanishads wants you to do, know thyself.
1: దీనికి ఏ జవాబు నీవు ఇవ్వగలవు?
0: What reply you give?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని దేశస్థుడను, పలాని కులస్థుడను, పలాని వారి కుమారుడను అని చెప్పినంత మాత్రమున నిన్ను నీవు తెలుసుకున్న వాడవుతావా?
0: When a question is put like this, who are you? If you introduce yourself as the one belonging to a country, a community, son of so and so, do you mean to say that you have known yourself?
1: ఇది సరియైనటువంటిది కాదు.
0: Is not a proper reply.
1: నిన్ను నీవు తెలుసుకోవటం అనగా కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ అన్నింటికి ఆవరణ ఉన్నటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, in order to know one's own self, we should know that guiding principle which is beyond the body, mind, intellect.
1: దీనిని వేదాంతము నేతి నేతి నేతి నా ఇది నేతి, ఇది కాదు ఇది కాదు అని వస్తుండాలి.
0: Therefore, in Vedantic parlance, there is a theory of negation.
1: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా కేవలము పనిముట్లు మాత్రమే.
0: Therefore, the body, the senses, the mind and intellect, they are merely instruments.
1: దీనికి ఆవరణ ఉన్నటువంటి యొక్క అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి యొక్క దివ్యత్వమే నీవు.
0: Therefore, beyond these senses, body, mind and intellect, there is vibrant, radiant spirit.
1: ఇట్టి పరిశోధనలు చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క కొన్ని కష్టములు, బాధలు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: However, as you want to investigate and find out the true spirit, you'll certainly meet certain obstacles, difficult troubles and turmoils on the way.
1: దేవాసురులు క్షీరసాగరమును మదించినప్పుడు మొట్టమొదట విషము ఆవిర్భవిస్తుంది.
0: At the time when the angels and the demons churned that ocean of milk, it was the poison that came out first.
1: తదుపరియే
0: లేటర్
1: లక్ష్మి,
0: లక్ష్మి గోడెస్,
1: కామధేనువు, ఐరావతము ఇలాంటి చాలా విలువైనటువంటివన్నీ కూడాను అందు నుండి ఆవిర్భవిస్తాయి.
0: Later came Lakshmi, the elephant, all sacred, most valuable.
1: అమృతం కూడాను అట్టి ఆలాహలం నుండియే వచ్చింది.
0: The divine nectar, amrita, also came out of that poison.
1: అదే విధముగానే ఈ హృదయము అనేటువంటి క్షీరసాగరమును జ్ఞానము అనేటువంటి కవం చేత మదనము చేసినప్పుడు చేయగా చేయగా చేయగా చేయగా దయ, కరుణ, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది విలువైనటువంటి యొక్క వస్తువులు మనకు బయటపడతాయి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ హార్ట్ ఆఫ్ ద ఓషన్ ఆఫ్ మిల్క్ when you churn with wisdom, you get most valuables like compassion, the grace for
1: మానవుని యొక్క హృదయము పాల కేంద్రము క్షీర సాగరము వంటిది.
0: హ్యూమన్ హార్ట్ ఈజ్ ఎ డైరీ ఫార్మ్, ఇట్ ఇస్ అన్ ఓషన్ ఆఫ్ మిల్క్.
1: కానీ ఇట్టి క్షీర సాగరము పాల కేంద్రము అయినటువంటి యొక్క ఈ హృదయమునందు ఈనాడు క్షారసాగరంగా మారిపోతూ వస్తుంది.
0: That ocean of milk, Kshirasagara, has become the one of salinity, or Kshirasagara.
1: కామక్రోధ లోభ మోహమను మాత్సల్యమైనటువంటి అన్ని కూడాను ఈ క్రూర మృగములు, తిమింగలాది మృగములంతా కూడాను ఈ హృదయములో చేరిపోయినాయి.
0: The whales of desire, the lust and anger have got into this ocean of milk.
1: ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి గుణములు ఉండవలసినటువంటి ఈ హృదయమునందు క్రూరంగా ప్రవర్తించేటువంటి యొక్క మృగ లక్షణాలంతా ప్రవేశించడం చేతనే ఇది క్షీరసాగరం కాక క్షారసాగరంగా మారిపోయింది.
0: బికాస్ దీస్ వికెడ్ వేల్స్ ఆఫ్ లవ్, ఆఫ్ యాంగర్ అండ్ లస్ట్ ఎంటర్డ్ దిస్ క్షీరసాగర, ద ఓషన్ ఆఫ్ మిల్క్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఓషన్ ఆఫ్
1: ప్రప్రథమంలో త్యాగరాజు కూడా

0: భగవంతుడు క్షీరసాగర సేనుడు.
1: Therefore Tyagaraja also
0: అనగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఈ భగవంతుడు పవళించి ఉంటున్నాడు.
1: God reclines on every human heart.
0: అతని యొక్క స్వస్థానము అదియే.
1: That is his dwelling place.
0: అందువల్లని బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధములైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావమును ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది.
1: When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad.
0: Antarito poka Balaramudu, amma idariki tindi leda intilo, mani intilo perugu paalu leva, bazaarlo chikina mattanta tinesestunnadu ani tantalu cheppadu.
1: Further Balarama complained this way, mother, don't we have the curd and the butter at home milk?
0: See, దైవత్వం యొక్క మాటలు కూడా చాలా విచిత్రంగా ఉంటుంటాయి.
1: ది యాక్ట్స్ ఆఫ్ ది డివినిటీ ఆర్ బియాండ్ అవర్
0: కేవలం విచిత్రం మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ మిస్టరీ,
0: అంతరార్థములతో కూడి ఉంటుంటాయి.
1: దే హావ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టు.
0: తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న, నీ పెట్టితే నీకు రుచి ఉండగా గొల్లల పుట్టలు కొనిపోయి వెన్న, గుట్టలు నీ పుట్టను చేర్చదవు, ఇది సరి అయినది కాదు అని మందలిస్తుంది.
1: మదర్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ హ్యాండ్ ఆఫ్ ద సన్ అండ్ వెంట్ ఆన్ టెలింగ్, డోంట్ యు ఫైండ్ దిస్ మెటీరియల్ ఎట్ హోమ్, వై డు యు గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్ ద బటర్ లైక్ దట్, ఈస్ నాట్ ప్రాపర్.
0: నవ్వుకుంటూ కృష్ణుడు వేదాంత అర్థమును ప్రబోధించేటువంటి రీతిగా

0: అమ్మా, నేనేం చిన్నపిల్లవాడినా లేక కుంటివాడినా, ఏ విధమైనటువంటి పిచ్చివాడినా కాదు కాదు అనగా ఏమిటి, నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Krishna gave answer in indirect way, conveying his divinity, and he told Yashoda mother, am I a child to eat mud? Am I mischievous? Am I a fool or mad?
0: ఈ విధముగా కూడాను మానవత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా అనేక విధములు బోధిస్తుంటాడు.
1: లైక్ దిస్ గాడ్ కమ్యూనికేట్స్, కన్వేస్ ఇండైరెక్ట్లీ.
0: మానవుడికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికే పరిమితమై ఉంటాయి.
1: ద థింగ్స్ ఆర్ నాట్ టోల్డ్ డైరెక్ట్లీ బికాస్ హ్యూమన్ లైఫ్ ఇస్ కన్ఫైన్డ్ అండ్ లిమిటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రమూ అర్థం కావు.
1: He cannot understand the transcendental principle.
0: కానీ అతని యొక్క చేష్టలన్నీను నివృత్తికి సంబంధించినటువంటి
1: గాడ్స్ యాక్షన్స్ ఇండికేట్ ది ఇన్వర్డ్ ట్రెండ్.
0: ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించవాలన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి.
1: Therefore, there should be a transformation in our routine outward expression.
0: మానవత్వములో ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితులు ఎందు, ఏ విధమైనటువంటి ప్రదేశములు ఎందు, ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను మనం జరపాలి అనేటువంటిది కూడా కొంత గుర్తించాలి.
1: In our human life, we should know what kind of behavior conduct we should have basing on the circumstances and the position.

0: యోగులు నిరంబరంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు.
1: Renunciants, ascetics, lead a life of austerity, extreme simplicity.
0: అంతమాత్రం చేతనే దైవత్వం ప్రాప్తిస్తుందా?
1: By that they don't attain divinity.
0: భోగులు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యముతో తులుతూగుతూ ఉంటారు, అంత మాత్రం చేత దివ్యత్వం ప్రాప్తిస్తుందా?
1: Those that enjoy the worldly affluence and worldly comforts can attain divinity.
0: బంధు భావంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు.
1: There are many people with social relationships.
0: ఇంత మాత్రం చేత ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందా?
1: Can they have the knowledge of the self?
0: కాదు కాదు.
1: No.
0: సర్వము భగవత్ అర్పితము గావించి
1: విత్ టోటల్ సరెండర్
0: భగవంతుని హృదయమే నా స్వస్థానము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినప్పుడే ఆనందం ఆనందం ఆనందం
1: when once there is total faith that human heart is the abode of God, then you will be blissful.
0: ఆనందము మరొక వస్తు మూలకంగా మనకు లభ్యమయ్యేది కాదు.
1: The bliss is not available from other external objects.
0: ఈ ఆనందము మరొక విషయంతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Bliss is not out of worldly.
0: ఈ ఆనందం మరొక వ్యక్తితో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You don't get out of any person.
0: ఆనందము ఆత్మ చేతనే లభ్యమవుతుంది.
1: Bliss you derive out of the spiritual soul.
0: ఆనంద పిపాసి మానవుడు.
1: Man is always after bliss.
0: ఆనంద నిలయుడు మానవుడు.
1: Is the center of bliss.
0: ఆనంద స్వరూపుడే మానవుడు.
1: Is the very embodiment of bliss.
0: అట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖమునకు గురి కావడానికి కారణమేమిటి?
1: Why then man is miserable?
0: దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: It's only the body attachment that is the cause.
0: ఈ దేహాన్ని వదిలిపోనక్కర్లేదు.
1: You don't need to give up the body for that matter.
0: నీ కర్తవ్య కర్మను విసర్జించనక్కర్లేదు.
1: You don't need to give up your duties and responsibilities.
0: సర్వ కర్మలు ఆచరిస్తూ
1: discharging your duty,
0: సమాజంతో జీవిస్తూ
1: living in society,
0: సంఘజీవుడై నీవు వర్ధిల్లుతూ
1: being a member in society,
0: కానీ దైవ హృదయాన్ని మాత్రము నీవు విసర్జించకుండా ఉండాలి.
1: Yet you should never give up the feeling of the divinity.
0: దైవ ప్రేమ రహితుడైనటువంటి మానవునకు ఎంత సిరి సంపదలు ఉండినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు.
1: When a person has no love for God, all his property, all his wealth are useless.
0: నిజమైనటువంటి యొక్క మనకు ఆస్తి, నిజమైనటువంటి యొక్క సంపద, నిజమైనటువంటి యొక్క ధనము, నిజమైన యొక్క ఐశ్వర్యము ఒక దైవ ప్రేమ మాత్రమే.
1: The true wealth, the true property, the affluence is the love for God.
0: దైవ ప్రేమకు పాత్రుడు కానటువంటి మానవత్వము ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If one does not receive, experience the love of God,
0: లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి.
1: The worldly love is like a passing cloud.
0: క్షణములో వస్తాయి, క్షణములో పోతాయి.
1: They appear in a moment and pass on.
0: రాక పోకలు లేనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందమే, శాశ్వతమైన ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: Is the divine love which is permanent, which is all blissful.
0: ఇట్టి ప్రేమకు పాత్రులు కావాలి.
1: One should receive such love.
0: అది
1: deserve.
0: ఆనాటి గోపికలు గోపాలులు గోపేపల్ల ఎందు ఉండినటువంటి సమస్త ప్రజలు కూడాను అట్టి ప్రేమకు పాత్రులవుతూ వచ్చారు.
1: In those times there in that Vaipalya, all cowherd boys and gopikas deserved that love.
0: కానీ మానవ యొక్క తన యొక్క ప్రాప్తమైనటువంటి బుద్ధులను పురస్కరించుకొని కృష్ణుడు ఈ విధంగా చేశాడు ఆ విధంగా చేశాడని అనేక విధమైన నిందాస్తుతులు చెప్తూ వచ్చారు.
1: Basing on the worldly feeling, worldly thought, they blame God.
0: కృష్ణుడు రేపల్లలో ఉన్నింది 5 సంవత్సరం వరకు మాత్రమే.
1: కృష్ణ స్టేడ్ దేర్ ఇన్ రేపల్లె టిల్ హి రీచ్డ్
0: అట్టి 5 సంవత్సరంతో కూడినటువంటి బాలుడు ఈ యొక్క ప్రవర్తన లోపల సంఘ విరుద్ధమైన రీతిగా ప్రవర్తించాలని చెప్పడంలో అర్థం లేనటువంటి పదములు.
1: When we blame Krishna, who is aged 5, judge his behavior and say that he
0: had
1: to
0: get
1: the
0: mouth
1: of society is ridiculous. And he didn't return to Vrepala thereafter.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కేవలము అర్థము చేసుకునలేక యత్ భావం తద్భవతి తమ భావములే భగవంతుని పైన కూడా ప్రసరింపజేసుకుని తద్వారా భగవంతుడికి దూరమైపోతున్నారు.
1: The divinity which is so sacred is not understood. We attribute our own worldly thought to God.
0: అసలు దైవత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు నో వాట్ డివినిటీ ఇస్.
0: సర్వము యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము.
1: ఇట్ ఈస్ ది టోటల్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కాన్షియస్
1: ఇస్ ద కాన్షియస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ కాన్షియస్.
0: ఆ చైతన్యమే చిత్.
1: This very conscience is chit.
0: అది సర్వమును ప్రకాశింపజేసేటువంటిది.
1: ఇట్ ద వన్ దట్ మేక్స్ ఎవ్రీవన్ ఇల్యూమిన్.
0: ఈ హాల్ లోపల ఇన్ని తలలు కనిపిస్తుంటున్నాయి.
1: హియర్ వి ఫైండ్ సో మెనీ హెడ్స్ హియర్.
0: కానీ తలలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ హెడ్స్.
0: అదే బీయింగ్.
1: దట్ ఇస్ బీయింగ్.
0: ఉన్నదాన్ని కనిపించేటట్టుగా చేసేది ప్రకాశము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది లైట్ దట్ విల్ హెల్ప్ యూ టు సీ.
0: ఆ ఉన్నది సత్.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ ఇస్ సత్.
0: కనిపింపజేసేటువంటిది చిట్.
1: దట్ విచ్ మేక్స్ యూ సీ ఇస్ కాన్షియస్నెస్.
0: ద్వారా మనకు తృప్తి.
1: Out of these two you have satisfaction. That is bliss.
0: కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటిది మన యొక్క స్వభావములే.
1: Therefore సత్ చిత్ ఆనంద
0: మనకంటే వెలుపల లేవు.
1: They are not present outside.
0: అంతర్ బహిశ్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ అట్టి దివ్యత్వాన్ని ఒక్క క్షణమైన ఒక్క కించిత్తైనా కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించగలదు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ యు విల్ బి బ్లెస్డ్.
0: అందరూ తెలిసినట్టుగానే భావిస్తారు
1: బట్
0: కానీ ఏమీ తెలియదు.
1: బట్ వీ ఫీల్ దట్ వీ నో బట్ ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దాన్ని అనుభవించలేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ ఇట్ హాస్ నాట్ కమ్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: కలలో చూచిన మేడల మిచ్చెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All those mansions that you see in a dream, you don't find them in waking state.
0: ఒకానొక సమయంలో ఒక వ్యక్తి
1: at one time
0: సంసారం పైన విరక్తి కలిగి
1: because frustrated with his family.
0: కారణం ఏమనగా
1: reason being
0: సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవటం చేత ఇల్లును వదిలి రాత్రి రాత్రి బయట వెళ్లిపోయాడు.
1: As he could not maintain manage his living maintain family, he left his home.
0: కాని అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకుని తిరిగి ఇంటి మార్గం పట్టాడు.
1: He earned some money and started returning home.
0: ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ ఒక కుమారుడు ఉండేటువంటి వాడు అతనికి.
1: When he left his home, he had a son.
0: తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు.
1: Because the son is very much attached to the father.
0: తండ్రి యొక్క ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణ ఆ చింతన చేస్తూ మరణించాడు.
1: ద చైల్డ్ కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ వాస్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డైడ్.
0: కొంత ధనమును చేతిలో పట్టుకుని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు.
1: ద ఫాదర్ స్టార్టెడ్ రిటర్నింగ్ హోమ్ విత్ సమ్ మనీ హీ ఎర్న్డ్.
0: ఈ లోపల పెద్ద ఉరుములు మెరుపులు చేత వర్షం ప్రారంభమైంది.
1: In the meantime there is thunderstorm and downpour of rain.
0: ఈ గ్రామమునకు ప్రయాణం చేయటం మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు.
1: అండ్ హీ స్లెప్ట్ దేర్ ఇన్ ఎ చౌల్ట్రీ ఆన్ ద వే.
0: ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది.
1: యాజ్ హీ స్లెప్ట్ హీ డ్రీమ్డ్
0: ఆయన ఒక మహారాజుగా అయినట్టు.
1: యాజ్ ఇఫ్ హీ వాజ్ ఎ కింగ్.
0: ఆయన బంగారు సింహాసనం పైన కూర్చున్నప్పుడు
1: దట్ హీ ఆక్యుపైడ్ దాస
0: దాసీలందరూ సేవలు సల్పుతున్నట్టు.
1: దట్ హీ వాస్ సర్వ్డ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్.
0: అతనికి ఆరు మంది బిడ్డలు ఉండినట్టు.
1: యాజ్ ఇఫ్ హీ హాడ్ సిక్స్ చిల్డ్రన్.
0: వారందరూ కూడా కుమార రాజుల వలె బాగా గొప్పవారిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించింది.
1: దట్ దే వర్ లీడింగ్ ఎ ప్రిన్స్లీ లైఫ్ ఆఫ్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
0: తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: హీ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది వైల్ ఇన్ ద డ్రీమ్.
0: దాని పైన పవడించాడు.
1: హీ వాస్ జస్ట్ రిక్లైనింగ్ ఆన్ ఎ బెడ్.
0: ఏ చింతనూ లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు.
1: హీ హాడ్ నో వరీ ఇన్ హిస్ డ్రీమ్.
0: ఈ లోపల పెద్ద ఉరుము ఉరిమింది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ఎ థండర్.
0: తక్షణమే లేచాడు.
1: ఇమ్మీడియట్లీ గాట్
0: చూచాడు.
1: హీ వాచ్డ్.
0: అయ్యో ఇంతవరకు నేను పవడించినటువంటి యొక్క హంసతూలికా పాన్పు ఎక్కడ పోయింది?
1: దెన్ హీ స్టార్టెడ్ వండరింగ్ ద బ్యూటిఫుల్ బెడ్ ఆన్ విచ్ హీ
0: నేను గొప్ప మహారాజుగా ఉండినానే ఆ మహారాజు యొక్క స్థానం ఎక్కడ పోయింది?
1: I was a king. Now what happened to that position?
0: దాసీలతో సేవ కల్పించినటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు?
1: I was served by number of servants. What happened to them now?
0: అని విచారణ చేశాడు.
1: And then he started questioning.
0: ఇదంతా స్వప్నము అని నిరుత్సాహపడ్డాడు.
1: He was disappointed because everything took place in a dream.
0: ఆరు మంది కొడుకులు కూడా నువ్వు కనిపించలేదు.
1: All the six sons of the dream didn't appear.
0: తెల్లవారి లేస్తాని ఇంటికి వచ్చాడు.
1: He got up next morning and returned.
0: ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రులను ఏడ్చింది పాపం.
1: The wife cried bitterly.
0: ఒకవైపున పతి ఇంటి ఇల్లు చేరారని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటున్నానని దుఃఖము.
1: The wife had mixed feelings. She was happy for the return of the husband, but at the same time cried for the loss of the son.
0: మన కుమారుడు ఎక్కడ?
1: నౌ వాట్ హ్యాపెన్ టు దట్ పొజిషన్?
0: దాస దాసీలతో సేవ కల్పించినటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు?
1: ఐ వాజ్ సర్వ్డ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్. వాట్ హ్యాపెన్ టు దెమ్ నౌ?
0: అని విచారణ చేశాడు.
1: దెన్ హీ స్టార్ట్ క్వశ్చనింగ్.
0: ఇదంతా స్వప్నము.

0: she was happy for the return of the husband, but at the same time cried for the loss of the son.
1: మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు.
0: And the husband asked, what happened to our son? Where is he?
1: నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు.
0: The wife replied, the child died because of separation.
1: స్తంభించిపోయాడు ఈ వ్యక్తి.
0: But this one, he was stunned.
1: ఏమాత్రము దుఃఖం రాలేదు.
0: He didn't cry.
1: ఏమాత్రము ఆనందం కలగలేదు.
0: He didn't have any expression.
1: అతను కేవలం ఒక విధమైనటువంటి శిలారూపుడుగా నిలిచిపోయాడు.
0: He stood like a stone.
1: భార్య పట్టి ఊహించింది, ఏమిటండి కుమారుడంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు, కుమారుని యొక్క మరణ వార్త ఇంత వినగానే నీకేమాత్రము దుఃఖం లేకపోతుందే, ఇది కారణం ఏమిటి?
0: వైఫ్ ఆస్క్ రిపీటెడ్లీ ఇట్ వెరీ హై టోన్, వాట్ హ్యాపెన్ టు యూ? యూ లవ్ యువర్ సన్ సో మచ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ నో ఎక్స్ప్రెషన్ ఆన్ హియరింగ్ ద మెసేజ్ ఆన్ ద డెత్ ఆఫ్ ద సన్.
1: నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది.
0: And he started playing last night when I slept there in the chowdhury.
1: అందులో నేను శ్రీమంతుడిగా ఉంటున్నాను.
0: There in the dream I was rich.
1: నాకు 6 మంది కొడుకులు ఉంటున్నారు.
0: I had 6 sons.
1: హంసతూలిగా పాన్పైన పవడించినాను.
0: I was reclining on the bed.
1: దాసీలతో సేవలు జరిపించుకున్నాను.
0: I was served by number of servants.
1: కానీ ఇప్పుడు ఆ 6 కొడుకులు పోయారు.
0: Now I don't have any of those 6 sons.
1: ఇప్పుడు ఆ 6 కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా, ఒక కొడుకు పోయాడని వీడి కోసం ఏడ్చేదా, ఎవరి కోసం నేను ఏడ్చాలి?
0: Should I cry now for the loss of those 6 sons in the dream or for the death of the son here?
1: వారందరూ స్వప్నములోని పుత్రులు.
0: They are all these sons appeared in a dream.
1: జాగ్రత్తలోని పుత్రుడు.
0: And this son in the waking
1: state. జాగ్రత్తలో స్వప్నము లేదు, స్వప్నములో జాగ్రత్త లేదు.
0: The waking state is not there in a dream and vice versa.
1: కానీ స్వప్నములోన నేనున్నాను, జాగ్రత్తలోన నేనున్నాను, నేను ఒక్కటే రైట్. ఇంకా అవన్నీ కూడా నాస్తి నాస్తి.
0: But I was there in a dream, I am here in the waking state. And
1: రెండు స్థానములు ఎందు ఉండినటువంటి వాడు నేను.
0: ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ది స్టేట్.
1: నేను ఆమ్నీ ప్రెసెంట్.
0: దేర్ఫోర్ ఐఎమ్ ఆమ్నీ ప్రెసెంట్.
1: కానీ అవన్నీ కదిలిపోయే మేఘం లే.
0: బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పాసింగ్.
1: అప్పుడు తెలుస్తున్నాడు జగత్తంతా మిథ్యము అని.
0: దట్ హీ న్యూ దట్ ది హోల్ వరల్డ్ ఇస్
1: మానవుడు
0: ఇల్యూషన్.
1: సరి అయిన ఆనందాన్ని గుర్తించాలంటే మూడు మార్గముల్లో మనం సరైన అన్వేషణ జరపాలి.
0: For the man today, in order to attain the state of bliss, he should follow 3
1: paths. తెలుసుకోవలసినది తెలుసుకోవాలి.
0: ఫస్ట్ పాత్ ఈస్ హీ షుడ్ నో వాట్ హీ సపోజ్ టు నో.
1: వదలవలసినది వదలాలి.
0: సెకండ్, హీ షుడ్ గివ్ అప్ డ్రాప్ దట్.
1: చేరవలసినది చేరాలి.
0: థర్డ్, హీ షుడ్ రీచ్ దట్ గోల్.
1: నిజమైన ఆనందం లభిస్తుంది.
0: దీస్ ఆర్ ది 3 విచ్ ఆర్ ఇంపార్టెంట్.
1: తెలుసుకోవలసినది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ వీ షుడ్ నో?
1: ఏమిటి ఈ జగత్తు?
0: వాట్ ఈస్ దిస్ వరల్డ్?
1: ఎంతకాలం నేను ఉండగలను?
0: హౌ లాంగ్ ఐ లివ్?
1: ఏమి అనుభవిస్తున్నాను?
0: వాట్ ఇస్ ద ఎక్స్పీరియన్స్?
1: మన కనుముందుగా ఎంతమందో పోతున్నారు, ఎంతమందో పుడుతున్నారు.
0: వి సీ మెనీ పీపుల్ డై రైట్.
1: ఇదంతా జగత్.
0: ద హోల్ థింగ్ ఇస్ జగత్.
1: జగత్, జగత్. రావటం పోవటం జరుగుతుంది.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ వానిషెస్.
1: కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది.
0: దెన్ వన్స్ వీ నో దట్ ద వరల్డ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్, యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఇంకా తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో వాట్ యువర్ సపోజ్ టు నో.
1: ఇదే మన ప్రపంచం.
0: దిస్ ఇస్ ద వరల్డ్.
1: దీన్ని చక్కగా తెలుసుకున్నావు.
0: యూ హ్యావ్ నోన్ వెల్.
1: కానీ వదలవలసినటువంటిది వదలాలి.
0: బట్ యెట్ యూ షుడ్ గివ్ అప్ దట్ వాట్ యువర్ సపోజ్.
1: ఏమిటి మనం వదలవలసినటువంటి?
0: వాట్ షుడ్ బి గివెన్ అప్?
1: కేవలం ఈ భ్రాంతి,
0: దిస్ ఇల్యూజన్.
1: సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకుని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
0: That which is not true, you consider it true and you suffer.
1: ఏదో నన్ను మాయ పట్టుకొని పీడిస్తుందని, లేక నన్ను దుఃఖము పీడిస్తుందని, ఆ యొక్క దుఃఖం నన్ను వదలటం లేదని మనం భావిస్తుంటాము.
0: We consider that we are trapped by this illusion and that we are miserable.
1: దుఃఖానికి ఏమైనా కాళ్ళు, చేతులు, కన్నులు, ముక్కులు ఉంటున్నాయా?
0: Misery as such has no legs or eyes or nose.
1: నీకున్నాయి కాళ్ళు, చేతులు, ముక్కులు, కన్నులు.
0: You have the legs in the head and the nose and
1: eye. You danani pattavu gaane adi ninnu pattaledu.
0: You only caught hold of the misery and not the misery.
1: Dukkhaniki ee vidhamainatundi okka angamulu levu.
0: And this grief has no limb.
1: Kaabatti leeni angamulu neevu kalipinchi,
0: in fact
1: ee lo unnatundi angamulu neevu maripinchi, adi ninnu patti peedistunnattuga baadhistunnavu.
0: You have forgotten your own organs and the limbs. You just attribute to that misery or the grief.
1: Baadhinchetundi ee dukkham kaadu.
0: So you don't suffer because
1: nene
0: of that.
1: నేను దుఃఖమును బట్టి బాధపడుతున్నాను.
0: In fact, you caught hold of this
1: అజ్ఞానము.
0: This is my ignorance.
1: అనే ఈ అజ్ఞానాన్ని వదలాలి.
0: Therefore, you should give up this ignorance.
1: అప్పుడే మనకు ఆనందం.
0: Then you will have this.
1: చేరవలసినది ఏంటి?
0: What should you, where should you reach?
1: ఎక్కడ నుండి పుట్టితమో అక్కడికి వచ్చి చేరిపోవాలి.
0: You should go back to the place of birth.
1: ఎక్కడ పుట్టిన చెట్టుకి నేగుట నైజము ప్రాణి కోటికిన్.
0: It's quite natural for the living creatures to go back to the place of origin.
1: ఆత్మ నుండి వచ్చాము, ఆత్మకు పోయి చేరాలి.
0: You have come out of

0: మనకు ఆనందము.
1: దీనినే ఉపనిషత్తులు అసతోమా సద్గమయ. ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
0: లీడ్ అస్ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్.
1: సత్యము ఉండినప్పుడే అసత్యం అనేటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ యుల్ ఫైండ్ ద అన్ట్రూత్ యాజ్ ఎ షాడో.
1: తమసోమా జ్యోతిర్గమయ.
0: లీడ్ అస్ టు లైట్ ఫ్రమ్ డార్క్నెస్.
1: ఈ డార్క్నెస్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్
1: వెలుగు అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ లైట్?
1: ఉన్నది ఒక్కటే వెలుగు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లైట్.
1: ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుండాలి.
0: When you don't find it, it's darkness.
1: ప్రత్యేకంగా డార్క్, ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు.
0: The light and dark are not present separately.
1: ఈ వెలుగు యొక్క అభావమే చీకటి.
0: One is the expression, the other is not.
1: అనేటువంటి దానిని మనం తెలుసుకొని ఈ యొక్క డార్క్నెస్, చీకటిని మనం వదలాలి.
0: And therefore we have to give up this darkness of
1: ignorance. వెలుగును మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి.
0: And we should keep in view this light.
1: మృత్యోర్మా అమృతం గమయ.
0: లీడ్ అస్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
1: ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి?
0: బర్త్ అండ్ డెత్ వైఆర్ ద మ్యాన్?
1: దేహానికి.
0: ఓన్లీ టు ద బాడీ.
1: నీకు చావు లేదు, పుట్టుక లేదు.
0: యు నేవర్ హావ్ బర్త్.
1: నీవు పుట్టిన వాడు కాదు, చచ్చేవాడు కాదు.
0: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఆర్ గోయింగ్ టు డై.
1: ఏది చస్తుంది?
0: ఇస్ ఓన్ ద బాడీ.
1: పుట్టినటువంటిదే గిట్టుతుంది.
0: దట్ విచ్ ఇస్ బోర్న్ డై.
1: కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి గాని చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించినవి కాదు.
0: Therefore, birth and death are associated to the body and not to the spirit.
1: కనుక ఆత్మ శాశ్వతము.
0: The ఆత్మ is permanent.
1: అది సత్యము. అది నిత్యము.
0: That is eternal.
1: అది అమృతత్వము.
0: That is immortal.
1: ఇలాంటి దీంతో మనం ప్రవేశించాలి.
0: We should have that knowledge.
1: అప్పుడే మనకు నిజమైన ఆనందము.
0: Then only we will attain bliss.
1: నిత్యము మీరు ప్రార్థన చేస్తున్నారు.
0: You pray every day.

0: ఎవ్రీడే
1: మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు.
0: ఎవ్రీడే యూ ప్రే, ఓ గాడ్ లీడ్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
1: కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి.
0: సో వీ షుడ్ నో వాట్
1: వదలవలసినటువంటిది వదలాలి.
0: వీ షుడ్ గివ్ అప్ వాట్ వీ షుడ్
1: స్థానం చేరాలి.
0: అండ్ వీ షుడ్ రీచ్ అప్పుడే
1: మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ లెట్ హిమ్ బ్లెస్.
1: అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటిది వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమైన ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు.
0: టిల్ దెన్ యూ విల్ బి గెటింగ్ ఓన్లీ టెంపరరీ వరల్డ్లీ హ్యాపీనెస్ బట్ నాట్ ద పర్మనెంట్ బ్లెస్.
1: అది శాశ్వతమైన ఆనందమని అమృతత్వము అన్నారు.
0: దట్ ఎటర్నల్ బ్లెస్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ.
1: అదియే నిత్యము.
0: దట్ ఈస్ ఎటర్నల్.
1: దీనిని వేదములంతా కూడా నువ్వు వర్ణిస్తూ వచ్చాయి.
0: వేద ఎక్స్టోల్డ్.
1: దీనికి ఏమాత్రము గుణములు లేవు.
0: కనుకనే
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం.
0: దేర్ఫోర్ దట్ బ్లెస్ ఈస్ బియాండ్ ఆల్ ద ట్రిబ్యూట్స్, బియాండ్ ద ఫామ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి.
0: Therefore, in order to attain that permanent blissful state, we should have faith in God.
1: కనుక ఈ విశ్వాసాన్ని మనము దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి.
0: Therefore, we should have strong faith.
1: కృష్ణుడు జన్మించాడు.
0: Krishna is born.
1: ఎక్కడ జన్మించాడు?
0: Where?
1: ఇదనికి ఆస్తిపాస్తులు ఏమిటున్నాయి?
0: What are his properties?
1: ఏమీ లేదు.
0: Nothing.
1: జైల్లో పుట్టాడు.
0: Is born in a jail.
1: నందుని ఇంట్లో పెరిగాడు.
0: Yes, grown in Nanda.
1: మధురలో పోయి చేరాడు.
0: And reached Mathura.
1: ఇదనికి ఎక్కడ ఉంది ఏ ప్రాపర్టీ?
0: What is his property?
1: ఏ ప్రాపర్టీ లేదు. అతను
0: హెస్ నో ప్రాపర్టీ.
1: చాలా భూమి అయినా లేదు.
0: నాట్ ఈవెన్
1: 50 పైసా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు.
0: నో బ్యాంక్ బ్యాలెన్స్.
1: కాబట్టి అతను జగత్కంత గొప్పవాడైపోయాడు.
0: బట్ హెస్ బికమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఈ ప్రాకృతమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ ప్రాపర్టీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి ధనం తన ధనం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ మనీ.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘములే.
0: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే.
0: That which is
1: నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: కృష్ణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్
1: కృష్ణుడికి రామునికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది.
0: యూ కెన్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ ఈజీలీ.
1: కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని.
0: కృష్ణ ఫస్ట్ స్మైల్స్ అండ్ దెన్ యాక్ట్స్.
1: రామునికి మొట్టమొదటి పని, తర్వాత నవ్వు.
0: రామ యాక్ట్స్ ఫస్ట్ దెన్ స్మైల్స్.
1: స్త్రీలను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు.
0: ఇట్ ఇస్ కృష్ణ హూ మేడ్ విమెన్.
1: స్త్రీల కోసం ఏడ్చినటువంటి వాడు రాముడు.
0: అండ్ ఇట్స్ రామ హూ క్రైడ్ ఫర్ విమెన్.
1: కాలు తొక్కించుకుని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ వాజ్ హర్ట్ అండ్ రేజ్డ్ వార్.
1: కాలు తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు.
0: అండ్ ఇట్ వాజ్ కృష్ణ హూ ఫౌండ్ ఎ ప్లీ టు ఫైట్ ఫర్.
1: అందరితోనూ యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి.
1: కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి.
0: దట్ ఇస్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ త్రేతా ఏజ్.
1: కృష్ణతత్వం అనేటువంటి చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వం.
0: ద నేచర్ ఆఫ్ కృష్ణ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్.
1: రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక బాధ్యతా తత్వం.
0: రామ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ.
1: సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటే నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం.
0: రామాయణ ఇస్ మెంట్ టు ప్రోపగేట్
1: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
0: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
1: కృష్ణ తత్వం వట్టాది కాదు.
0: కృష్ణ ఇస్ నాట్
1: జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది.
0: కృష్ణ హాస్ ఇన్కార్నేటెడ్ టు టీచ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: తాను దేనిని ఆశించలేదు.
0: హి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: దేనిని అంటగట్టుకోలేదు.
0: అండ్ హి డిడ్ంట్ హావ్ ఎనీ అటాచ్మెంట్.
1: సర్వము ప్రజలకే అందిస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ హి గేవ్ ఇట్.
1: కంసుని చంపాడు మేనమామ.
0: హి కిల్డ్ కంస హిస్ అంకుల్.
1: కంస తండ్రికి రాజ్యాన్ని కట్టేశాడు ఉగ్రసేనునకు.
0: అండ్ దెన్ ఉగ్రసేన వాస్ కరోనేటెడ్.
1: తాను తీసుకోలేదు.
0: హి డిడ్ంట్ ఎక్స్పెక్ట్.
1: పాండవుల పక్షం పోయాడు. కౌరవులను ఓడించాడు. పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు. తాను కట్టలేదు.
0: హీ డిఫీటెడ్ కౌరవస్. పాండవస్ వర్ కరోనేటెడ్ బట్ హీ డిడ్ంట్ టేక్ ఛార్జ్.
1: తాను కిరీటం లేని రాజు.
0: ఈజ్ ద కింగ్ రాజనిక
1: రాజ మహారాజా రాజా.
0: ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్.
1: ఏ రాజ్యము లేదు అతనికి.
0: హెస్ నో కింగ్డమ్.
1: సర్వల హృదయము అతని రాజ్యాలే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్.
1: అలాంటి సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వము.
0: ఈజ్ ఓన్లీ కృష్ణ హూ టాట్ దిస్ ప్రిన్సిపల్.
1: కనుక నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ గాట్ ఎ మెసేజ్ అండ్ ఎ మిషన్ టు ప్రొపగేట్ అండ్ షేర్.
1: గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ గోపికస్ కేమ్ టు కృష్ణ అండ్ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్.
1: కృష్ణుడు తమాషగా చెప్పని లేక ఇంకే విధంగా చెప్పని అంత సత్యమే.
0: వాట్ ఎవర్ కృష్ణ మైట్ సే ఆఫ్ ఫన్,
1: నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు.
0: బట్ హీ నెవర్ అటర్డ్
1: అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు.
0: బట్ దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇస్
1: అన్ని యుగములందు ఇదే ఒక విధమైనటువంటి యొక్క రోగం ప్రారంభమవుతూ వచ్చింది.
0: దిస్ ఈస్ ద డిసీజ్ విచ్ కమ్స్ ఇన్ ఎవ్రీ ఏజ్.
1: గోపికలు వచ్చారు.
0: గోపికస్ కేమ్.
1: అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే.
0: ఇన్ ద మిడ్ నైట్ హీ క్లైమ్డ్ ది స్టేర్ కేసెస్ ఆఫ్ అవర్ మ్యాన్షన్స్ అండ్ టైడ్ అప్ ది ప్లాట్స్ ఆఫ్ ది లేడీస్ హూ ఆర్ ఫాస్ట్ అస్లీప్. ఆస్కర్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ హిమ్.
1: గో యశోద అడిగింది, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండకు ఏమి పైరా?
0: యశోద asked, what job you have to visit other houses in the midnight?
1: నిద్రబోవు జడలను కట్టి పరిగెత్తొచ్చినావట కృష్ణ, విడువుమురాని విడువుమురా.
0: It seems you had been there in the midnight and did all the mischief and you returned, you just give up the
1: చెప్తున్నాడట.
0: And
1: ఏమని
0: కృష్ణ started telling, smiling,
1: అమ్మ నేను నీదు ప్రక్కలు కదల మెదలక పండి ఉంటినే, అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటు వస్తున్నమ్మా, తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఇస్ హియర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మల మక్కువైన ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి.
0: కృష్ణ హాస్ డెమోన్స్ట్రేటెడ్, ప్రూవ్ ది హిడెన్ ఇన్నర్ సీక్రెట్స్ దట్ ఈస్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్.
1: మరొక గుంపు వచ్చింది గోపికలంతా కూడా చేరి,
0: అనదర్ గ్రూప్ ఆఫ్ గోపికస్.
1: వల్లభామానంతా కూడి చల్లలమ్మను బోవుచుండగా చల్లబానకు సుంక మిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగావే తల్లి అడుగావే.
0: When all gopikas were just selling the milk there, carrying the pots over their heads, it was Krishna who wanted to pay them the tax and he had pelted stones.
1: దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తూ ఉంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి. తల్లి తెలియదే, తల్లి తెలియదే. దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి, తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కృష్ణ హూ సెడ్ ఇట్ వాస్ గాడ్ హూ హాడ్ హిట్, హూ హాడ్ పెల్టెడ్ ది స్టోన్స్ అట్ ది పాట్స్, ఇండికేటింగ్ దట్ హిస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు.
0: లైక్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే సో యాస్ టు బి అండర్స్టూడ్ బై హిస్ మదర్.
1: అనేక పర్యాములు గొల్ల ఇండకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు.
0: మెనీ టైమ్స్ హీ విజిటెడ్ ద నైబర్హుడ్.
1: ఈ పాలు పెరుగుల యొక్క స్వరూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ద మిల్క్? అండ్
1: పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు.
0: ది ఆర్ ప్యూర్ వైట్.
1: అనగా ఏమి, సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఎక్స్పెక్ట్స్ ద పయస్ నేచర్.
1: పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: మన ఇంటిలోనే పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా నోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విజిట్ ద నైబర్హుడ్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఆల్ ది బటర్ ఓవర్ దెర్.
1: నోరంత వెన్న వాసన.
0: We find the smell of the butter all
1: over. Urantayu agadambu.
0: The whole mischief
1: over there. Okate raddu.
0: If they're fighting everywhere.
1: Urantalevu bala.
0: You are after all a tiny thought.
1: Inta. Chinna roopam kuda ledu neeku. Uranta oke allar chesi pettunnaru.
0: You are so small, so young, tiny thought, but
1: mana inti venna neeku ruchinchada.
0: Don't you like our own butter?
1: Mana inti venna nena neeku ruchistundi.
0: You like the butter than ever.
1: Ani dandiste appudu cheptunnadu.
0: Then he started replying.
1: Anaga గోపికల హృదయము పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద హార్ట్
1: పరిశుద్ధమైనటువంటిది,
0: సేక్రెడ్
1: స్వార్థమునేనటువంటిది, నిస్వార్థమైనటువంటిది,
0: సెల్ఫ్ లెస్.
1: నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: వేరే యూ గాట్ ది సెల్ఫ్లెస్నెస్ ఆఫ్ అటాచ్మెంట్.
1: నాకు అక్కర్లేదు.
0: దేర్ఫోర్ ఐ డోంట్ వాంట్ యువర్ బట్.
1: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్నని నేను అపహరిస్తున్నాను.
0: ది హార్ట్ ఆఫ్ గోపికస్ హస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. దేర్ఫోర్ ఐ వాంట్
1: దట్. కనుకనే ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో,
0: ది హార్ట్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ ప్యూర్,
1: ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో,
0: దోస్ విచ్ ఆర్ సెల్ఫ్లెస్,
1: అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను.
0: ఐ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ హార్ట్.
1: చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్, చిత్త చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్. గోపిక యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు.
0: ఇస్ కృష్ణ స్టీల్స్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్
1: లోకులంతా కూడా ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తమును.
0: వాట్ గాడ్ హెస్ స్టోలెన్ హియర్ కృష్ణ ఈస్ హార్ట్.
1: అప్పుడే చెప్పాడు చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి.
0: దెన్ ఓన్లీ హీ సెడ్ వాట్ ఫార్ దిస్ వర్షిప్ వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
0: వై ఆల్ దిస్ ట్రెడిషన్ రిచువల్ వెన్ దేర్స్ నో ప్యూరిటీ?
1: శుద్ధి లేని పాత్ర ఎలా?
0: అండ్ వెన్ దేర్స్ నో క్లీన్లీనెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ వై దిస్?
1: పాత్ర శుద్ధి అనగా దేహ శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఈ పాత్రలో వంట వండి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ దిస్ బాడీ విచ్ ఇస్ ద వెసల్ విచ్ ఇస్ నాట్ క్లీన్,
1: వై డు యు కుక్ దేర్? శివ పూజ ఏలరా?
0: వెన్ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వై దెన్ ద వర్షిప్?
1: చిత్త శుద్ధితో ఒక్కతూరి రామా అని పిలిస్తే చాలు.
0: విత్ ఆల్ ద ప్యూరిటీ ఇఫ్ యు సే వన్
1: రామా అని పిలిస్తే ఏలరా అని పిలుస్తాడు బలిరాముడు.
0: అండ్ ఇఫ్ యు సే కమ్ ఆంగ్ అండ్ గాడ్ ఆల్సో రిప్లైస్.
1: కనుకనే దుఃఖింపజేసేటువంటి ఆనందింపజేసేటువంటిది దైవం ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ గాడ్ హూ కన్ఫర్మ్.
1: యముడు తానే రాముడు తానే.
0: అండ్ ఈజ్ యమ గాడ్ ఆఫ్ డెత్ అండ్ రామా గాడ్ హిమ్సెల్ఫ్.
1: అందుకోసమనే చెప్పాడు పురందర్ దాస్. చెప్పాడు
0: పురందర్ దాస్ సెడ్
1: అయ్యో రాముడు దేవుడు వేరు లేడు, యముడు వేరు లేడు, యముడు దేవుడు రెండు ఒక్కటేను అన్నాడు.
0: దేర్ఫోర్ యమా ద గాడ్ ఆఫ్ డెత్ రామా గాడ్ దే ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కృష్ణుడు దేవుడని నమ్మినటువంటి వానికి ఉగ్రసేనునకు దేవుడిగా కనిపించాడు.
0: కృష్ణ అపియర్డ్ యాస్ గాడ్ హింసెల్ఫ్ టు ఉగ్రసేన.
1: దేవుడు కాదు వీడు నా యొక్క శత్రువు అని భావించినటువంటి కంసునికి యముడిగా రూపొందాడు.
0: వెరస్ కంస కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హిస్ ఎనిమీ. హి హాడ్ నో
1: సేమ్ వ్యక్తి,
0: ద సేమ్ పర్సన్.
1: దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని హరినామమే చింతించకూడదని ద్వేషించినటువంటి యొక్క హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
0: హిరణ్యకశిపు హాడ్ గాట్ ది hatred towards the divinity, God appeared as the God of death.
1: Narayana bhaja narayan, narayana bhaja narayan, narayan narayan narayan man chintinchinatvanti yokka ee prahladuniki adaniki oka devuduga kanipinchadu.
0: Whereas prahlada who chanted the glory of the Lord narayana repeatedly, he could see God himself.
1: Ramana paina dveshamunu pooni ramanato yuddhamunaku siddhamainatvanti yokka రావణునకు యముడుగా మారిపోయాడు రాముడే.
0: రావణ హూ వాస్ వెరీ హూ వాస్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ రామ, హీ కుడ్ ఫైట్ ఓన్లీ యమ దేర్.

0: అని ప్రార్థించినటువంటి విభీషణుకు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ హు ప్రే టు గాడ్ విత్ అ టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: కాబట్టి యముడు దేవుడు రెండు కాదు, ఒక్కడే.
1: హి కుడ్ సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యమ అండ్ రామ
0: వారి వారి భావంలో వారికి యముడిగాను దేవుడిగాను కనిపిస్తూ వచ్చి.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ దట్ విల్ మేక్ యు ఫీల్.
0: కనుక సర్వులకు దేవుడిగా కనిపిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ కుడ్ సీ గాడ్ ఇన్ కృష్ణ.
0: ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు.
1: వన్ డే గోపికస్ వర్ వెరీ మచ్
0: టైర్డ్. ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ కృష్ణాస్ మిస్చిఫ్ దే వాంటెడ్
0: జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు.
1: హి వాస్ టీచింగ్ దెమ్ ది
0: అయ్యో పాపం
1: విజ్డమ్.
0: వారు చిత్తశుద్ధి గలవారు,
1: స్వార్థరహితులైనటువంటి
0: వారు,
1: అమాయకులైనటువంటి
0: గోపికలు,
1: ఇన్నోసెంట్.
0: వారిని నేను తప్పించుకుని పోతున్నాను.
1: ఐఎమ్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దెమ్.
0: ఇతరు వారికి తప్పక నేను చిక్కిపోవాలి.
1: దిస్ టైమ్ ఐ షుడ్ బి ట్రాప్డ్.
0: వారి చేతిలో నేను బంధింపబడాలి.
1: ఐ షుడ్ అలౌ మై
0: సెల్ఫ్ టు బి పరాధీనుడను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ సబ్మిట్ టు మై డివోటీస్.
0: అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని సంకల్పించుకున్నాడు.
1: He thought that he should not make his devotees suffer.
0: శిష్యుడు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు.
1: They all could know the approach of Krishna coming over there.
0: Compound anta kuda nilchipoyaru chakkaga soldiers madri gopikalu.
1: All gopikas were waiting all around.
0: Ekka kotha vachini kanipettaleni.
1: They wanted to find out where he would go.
0: Krishnudu appudu em chesadu? Utti pai unnatundi palanta kinda bosadu.
1: And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground.
0: Aa yokka paalu lopala rendu paadamulu chakkaga baaga mettaga taduputu vachadu.
1: And then he made both of his feet wet by this milk over there.
0: ఈ దృశ్యాన్ని చూచారు.
1: ది సీన్ వాజ్ నోట్.
0: అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ హంటింగ్ రన్నింగ్ ఆఫ్టర్.
0: తరుముకుంటూ వచ్చేటప్పటికి ఎక్కడ పరిగెత్తాడో పోయితే ఎవరికి తెలియదు.
1: వేర్ హీ ర్యాన్ నోబడీ కుడ్ నో.
0: కడపటికి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ పోయారు.
1: అల్టిమేట్లీ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ కృష్ణ దే కుడ్ నో వేర్ హీ ఇస్.
0: అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది.
1: గోపికాస్,
0: మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను.
1: He said, surrender to my feet, then you will know me.
0: Not surrender.
1: Follow my footprints.
0: Follow my feet.
1: Follow my footprints.
0: నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి.
1: యు ఫాలో మై ఫుట్ ప్రింట్స్.
0: అనుసరించండి.
1: యు ఫాలో.
0: నేను చిక్కుతున్నాను అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ అండ్ గివ్ దిస్ టీచింగ్
0: భగవత్ యొక్క తత్వము ఏదో ఆశాస్పదంగా ఉన్న వారికి ఆశాస్పదమే. ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరువేరైనటువంటి వారికి తలంపులు వేరువేరుగానే ఉంటాయి.
1: As heads are different, as tastes differ, we have different thoughts
0: naturally. Bhagavatam ante enti? Bhagavantuni yokka kathane bhagavatam.
1: Bhagavata means the story of God.
0: Atvanti bhagavantuni yokka kathanu manam chakkaga telusukovadaniki taginatundi aadharamu ee yokka krishnuni yokka leelale.
1: Therefore Krishna's miracles are the basis that would teach us the divinity.
0: Chettekkadu.
1: He climbed up the tree.
0: కాని ఎంత పిలిచినా పలకడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ డిడ్ రెస్పాండ్ టు ఎనీ కాల్.
0: వారు నదిలో నుంచి బయటికి రాలేరు.
1: అండ్ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ది రివర్.
0: కట్టకడప్పటికి ప్రార్థించినారు.
1: దే ప్రే.
0: అనగా ఏమిటి అక్కడ అంతరార్థము?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ దేర్?
0: అభిమానం అనేటువంటిదే ఒక వస్త్రము.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ది క్లౌత్ ఆఫ్ అటాచ్.
0: ఈ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి.
1: గివ్ అప్ ద రోబ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను.
1: అండ్ దెన్ ఓన్లీ ది ఆత్మ అండ్ ది స్పిరిట్ విల్ గెట్ ఇన్ టు యూ
0: అనేటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు తలుపుకుంటూ వచ్చినటువంటిది భాగవతం.
1: ఇట్స్ భాగవత దట్ టీచెస్ అస్ ద స్పిరిట్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణ కథలన్నీ కూడాను ఎంతో ఆదర్శవంతమైనటువంటివి కానీ హాస్యాస్పదమైనటువంటివి కానీ ఇంకే విధమైన అసభ్యమైనటువంటివి కానీ కాదు.
1: ఆల్ ద స్టోరీస్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఐడియల్. దే ఆర్ నాట్ ఫనీ. దే ఆర్ నాట్ ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఆర్ ఫన్ ఆర్ ఫ్రాలిక్ వాట్స్ ఎవర్.
0: కానీ అదే విధంగానే రాధకుడును ఎంతనో బాధలు కలిగించి కట్టగినప్పటికు ఆమెను ఒక విధమైనటువంటి యొక్క సముద్ర మదనం చేసినట్టుగా ఆమె హృదయాన్ని జ్ఞానమనేటువంటి మదనం చేసి చేసి చేసి చేసి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క భక్తి అనేటువంటి మణిని ఆమెకు అందించాడు.
1: లైక్ వైజ్ హి ఆల్సో టెస్టెడ్ ద చర్న్ ద హార్ట్ ఆఫ్ రాధ. అల్టిమేట్లీ గేవ్ హర్ ద ప్రెషస్ డైమండ్ ఆఫ్ డివోషన్.
0: బంధువులను కానీ ఏ అక్క చెల్లెండ్రు కానీ అన్నతమ్ములు కానీ ఎవరిని ఆధారం చేసుకోలేదు.
1: She didn't rely or depend on any brothers or sisters or any family members.
0: Cheppindame.
1: She said.
0: Nilu.

0: She prayed, "Oh Krishna, I cannot live. I cannot bear this separation. I don't want to live. At least appear in my dream."
1: కట్టకడపటికి రాధా దేహాన్ని వదిలే ముందుగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: At the time when she was about to leave her body, Krishna
1: manifested. భగవంతుడు అర్పితం చేస్తాడు.
0: God will give anything that the devotee
1: wants. తనను తానే అర్పితం చేసుకుంటాడు.
0: He will give himself.
1: తన ప్రాణాన్ని కూడా భగవంతుడు భక్తులకు అందిస్తాడు.
0: He will give his life also.
1: ఇంతటి త్యాగవంతమైనటువంటి యొక్క వ్యక్తులు కాని బంధువులు కాని మిత్రులు కాని ఈ జగత్తులో ఎక్కడా కనిపించరు.
0: And in fact there are none here in this world who deserve that God.
1: మూర్చపడిపోతుండాలి అనగా దేహంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది.
0: As she lost her all her energy, she fainted.
1: కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: Krishna manifested.
1: ఏం కావాలి నీ ఎంత సమయం లోపల ఇప్పుడు?
0: He said, "What do you want as the end approaches?"
1: నాకేమీ వద్దు కృష్ణ.
0: Radha said, "I don't want any."
1: ఒక్కతూరి నీ వేణుగానాన్ని వినిపించు.
0: Let me listen to the melodious music of your flute.

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టరైన్ వర్డ్స్ విత్ ఆల్ దోస్ స్వీట్ వర్డ్స్ సింగ్ ఓ కృష్ణ.
1: వేద సారమంత దీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేద
1: నాద బ్రహ్మముగను మార్చి
0: కన్వర్టెడ్ ఇంటు ద సౌండ్ డివైన్
1: వేణువందు తిరుగమోసి
0: అండ్ పోర్ ఇట్ ఇంటు ద ఫ్లూట్
1: గాన రూపముగను మార్చి పాట పాడు మా కృష్ణ
0: ట్రాన్స్ఫార్మ్ విత్ ది డివైన్.

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టర్ అండ్
1: వర్డ్స్
0: టాక్ టు మీ
1: సారమంతదీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేద
1: ఎన్ని వేదములు నాలుగు వేదములు
0: ఫోర్ వేదాస్
1: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము
0: ఫోర్ వేదాస్
1: వేద సారమంతదీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్
1: ఉపనిషత్తులే గోవులు
0: ఉపనిషత్స్ ఆర్ ది కౌస్
1: ఆ నాలుగు బిందువుల నుంచి పాలంతా పితుకుతూ ఉంటావు
0: అండ్
1: నాలుగు యొక్క భాగములే వేదములు
0: అండ్ దీస్ ఆర్ ఫోర్
1: వేద సారమంతదీసి
0: డ్రాయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: నా దేహమే నీ యొక్క వేణువు
0: My body is your flute.
1: నా దేహం అనేటువంటి వేణువుకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: This body which is a flute has nine openings.
1: కాబట్టి ఆ వేదసారం అనేటువంటిదంతా కూడాను ఈ వేణువునందు అటు ఇటు తిరుగుబడి.
0: Therefore the essence of Veda just move in this flute.
1: వేదసారమంతదీసి నాద బ్రహ్మ ముగను మార్చి
0: All the essence of Veda is drawn and transformed into the divine sound.

0: And the essence of Veda is blown into the flute and it's just transformed into divine music.
1: ఆ వేణుని తీశాడు, ఇంత వినిపించాడు, ఆ వేణుని అక్కడే పారవేశాడు.
0: కృష్ణ పిక్డ్ అప్ ది
1: ఫ్లూట్. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ వేణువును తాను ముట్టలేదు.
0: సిన్స్ దెన్ రైట్ డౌన్ దిస్ డే హీ డిడ్ నాట్ టచ్ దట్ ఫ్లూట్.
1: ఆ రాధ యొక్క ఆనంద నిమిత్తమై ఆ వేణువును అర్పితం చేశాడు.
0: In fact, yes, sacrifice was given up to her.
1: Okka thuri nee paatanu vinipinchu ani.
0: She prayed, just once, let me hear you.
1: Okanoka samayamlo pilla Rukmini
0: at one time
1: Radhanu tana intiki vinipinchindi.
0: Rukmini invited Radha to her residence.
1: Satyabhama pinipinchetundi swabhavam kaadu chuppanati.
0: Satyabhama stands for all jealousy. She never invites anybody.
1: Okanadu tana intiki vinipinchindi.
0: Rukmini invited her.
1: ఆ రుక్మిణి ఎప్పుడు ఏమి అని ఎక్కడ అని ఒక్కటి అడగలేదు.
0: షీ డిడ్ పుట్ ఎనీ క్వశ్చన్.
1: తక్షణమే వచ్చేసేసింది పాపం.
0: రాధా కేమ్ ఇమ్మీడియట్లీ.
1: ఈనాటి మాదిరి ఆనాడు ఇడ్లీలో దోశలో ఇంకేమి కేక్స్ గీక్స్ బిస్కెట్స్ ఇసు ఇట్లాంటివంతా ఒక్కటి లేవు.
0: ఇన్ దోస్ డేస్ దేర్
1: పాలు పెరుగు, పాలు పెరుగు ఇంతే.
0: ఓన్లీ ది మిల్క్ అండ్ కర్డ్, నథింగ్ వాట్స్ ఎవర్ లైక్ దోశ ఆర్ ఇడ్లీ.
1: రాధా ఇంటికి వచ్చిందని ఆనందంతో ఆ నిప్పులపైన పొంగుతున్నటువంటి పాలను ఒక దీంట్లో పాత్రలో పోసి రాధాకు అందించింది.
0: రుక్మిణి వాజ్ మైటీ హ్యాపీ బికాజ్
1: రాధా యొక్క స్వభావం ప్రతి ఒక్కటి కూడాను
0: ఆఫర్డ్ హర్ హాట్ మిల్క్,
1: అర్పితం చేయటము, తాను భుజించటము.
0: రాధాస్ నేచర్ ఈస్ టు ఆఫర్ టు గాడ్ అండ్ లేటర్ టేక్
1: అర్పణం.
0: షీ ఆఫర్స్ టు కృష్ణ.
1: కృష్ణాగ్నో బ్రహ్మనాహృతం, అంతా బ్రహ్మార్పణంగా చేస్తూ వచ్చింది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్ టు బ్రహ్మ.
1: చేసేటప్పటికీ ఆ ఉడుకుడుకు పాలు త్రాగుతూ వచ్చింది.
0: After offering to God, she started drinking hot milk.
1: ఆ పాలలో ఉన్నటువంటి కృష్ణుడికి కాళ్ళన్నీ కాలిపోయినాయి.
0: కృష్ణ హూ ఇస్ దేర్ ఇన్ ద మిల్క్ గాట్ బోత్ ఆఫ్ హిస్ ఫీట్ వెరీ హాట్ అండ్ బర్న్.
1: కాలము కృష్ణుడు పవళించాడు.
0: కృష్ణ స్లెప్ట్.
1: రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు బొబ్బలు కనిపించాయి.
0: రుక్మిణి వాస్ జస్ట్ ప్రెసింగ్ హిస్ ఫీట్.
1: యు కుడ్
0: ఫైండ్ ద బ్లిస్టర్స్ ఓవర్ దేర్.
1: ఎక్కడ ఈ యొక్క వింతైనటువంటి యొక్క స్వరూపాలు?
0: వాట్ ఈస్ దిస్? వాట్
1: ఏమి జరిగింది?
0: వాట్ హ్యాపెన్?
1: ఎవరు ఈ విధంగా నిన్ను హింసించారు?
0: హూ హావ్ హర్ట్ యు
1: అని చెప్పేటప్పటికే
0: అండ్ షీ ఆస్క్డ్,
1: ఇది నీ పనేను అన్నాడు.
0: కృష్ణ సెడ్, ఇట్స్ ఓన్లీ యువర్ యాక్ట్.
1: వచ్చిన రాధకు ఈ పాలు చల్లగున్నాయా, త్రాగడానికి సరైనటువంటివా కాదా అని విచారణ లేకుండా, విజ్ఞానహీనురాలైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఉడుకుడుకు పాలు ఆ రాధకు అందించావు. ఆ రాధ నాకు అర్పితం చేసింది, దాంతో నా కాళ్ళంతా కాలిపోయినాయి.
0: యు ఇన్వైటెడ్ రాధ, యూ డి నాట్ థింక్ వెదర్ దట్ ఫిట్ టు డ్రింక్ దెన్ ఆర్ నాట్.
1: కొంత వెరీ వెరీ హాట్ భావిస్తారు కానీ కథలు కాదు ఇది. మానవుని వెతలు నింబులో భావించే నిమిత్తము ఏర్పడినటువంటి దైవలీలలే.
0: ఇట్ ఈస్ నాట్ కథ ఆర్ ది స్టోరీ దట్ రిలీవ్స్ యూ ద వ్యధ ఆర్ సాడ్నెస్ ఇన్ లైఫ్.
1: కనుకనే కృష్ణ లీలలు అన్ని కూడాను మానవ వ్యతను దూరం గావిస్తూ వచ్చేసి.
0: సో ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ విల్ రిలీవ్ యూ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ ఇన్ లైఫ్.
1: ఈ విధంగా ప్రతి శక్తి యొక్క దీన్ని కూడాను భక్తులకే అర్పితం చేస్తూ అర్పితం చేస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్ ఫర్ ద డివోటీ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భాగవత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.
0: When once we understand Bhagavata clearly, with all the sacred feeling and thought, you know the divinity.
1: Meera.
0: Meera.
1: Aame pati Maharana.
0: Maharana is her husband.
1: Kani, aame ki edo, aame virodhe ni tunti yukka, Akbar Chakravarti vachi, Krishnudiki haram ichina adini, edo apohala cheta, aame paina dvesham kaligindi, ee Maharana ku.
0: This Maharana was full of fury and anger because she offered the garland to Akbar.
1: అప్పుడు తన సోదరుని తోపల లేక చెల్లెల తోపల పాల లోపల చాలా పాయిజన్ అనగా స్ట్రాంగ్ పాయిజన్ కల్పించేసి.
0: అండ్ వాట్ హి డిడ్ ఇస్ రాణా మేడ్ హర్ హిస్ సిస్టర్ మిక్స్ పాయిజన్ ఇన్ ద మిల్క్.
1: అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్త శ్రవణమంతా కూడా నిలిచిపోతుంది.
0: ద మూమెంట్ మీరా డ్రాంక్ ఆల్ దట్ మిల్క్ ఫుల్ ఆఫ్ పాయిజన్ ద బాడీ కలర్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్లూ.
1: అర్పితం చేసింది, కృష్ణార్పణమని తాగింది.
0: First she offered to Krishna and
1: drank. Vishamanta Krishnudu teeskunnadu.
0: All the poison is taken up by Krishna.
1: Madhuramainatundi paalu Meera kandinchadu.
0: And the sweet milk is given to Meera.
1: Chusara. Anduvalle prati manavudu bhujinche samayalo brahmaarpanam brahmahavit brahmaagno brahmanavrutam brahmaivatena gantavyam brahmakarma samadina. మనలో ఉండేటువంటి పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి.
0: When once we offer a food to our God, everything will be pure. That is the process of cooking. The material that is cooked ఎవ్రీథింగ్
1: ఎల్స్. కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైన రీతిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది, ఇది పదార్థంగా ఉండదు.
0: దేర్ఫోర్ బిఫోర్ వి డైన్ when once you offer to God the padartha material becomes prasada.
1: Anaati gopikalandaru kudanu
0: gopikas in those days
1: tama sarvasvami tam vadali petti
0: they have given up everything up
1: tama kartavyalu tam nirvartinchukuntu
0: they discharge their duty
1: krishna chintanlone jeevitanni gaduttu vacharu
0: they spend their life thinking vaalaki etti
1: sadhuvulu ledu ye degree lu pondaledu ye university ki poledu
0: they did not attend any university they have no they are not degree holders
1: ఉపనిషత్తులు కూడా వారు పఠించలేదు.
0: దే హావ్ నాట్ గాన్ త్రూ ఉపనిషత్
1: వారి ఒకే ఉపనిషత్తు
0: దే హావ్ ఓన్లీ వన్ ఉపనిషత్
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
0: దట్స్ ఓన్లీ ది సీక్రెట్ నేమ్ ఆఫ్ గాడ్
1: ఒకే వేదము
0: ఓన్లీ వన్ వేద
1: అదే గోపాల గోపాల గోపాల
0: వేద ఆఫ్ గోపాల
1: ఒకే శాస్త్రము
0: ఓన్లీ వన్ సీక్రెట్ టెక్స్ట్
1: అది నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడి యొక్క పదములు
0: దట్ ఇస్ ది డివైన్ నేమ్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ
1: ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్లే గోపికలు
0: గోపికస్ ప్రే టు గాడ్ దట్ వే
1: కనుక ఆ విధంగా వారు జన్మను సార్థకం గావించుకొని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు ప్రాపంచిక రీతిగా కూడాను
0: ఇన్ ది స్పిరిచువల్ పాత్ దే రిడీమ్ దేర్ లైఫ్స్ హౌఎవర్ దే ఎంజాయ్డ్ ది లైఫ్ ఇన్ జనరల్
1: వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు
0: ద యూనిటీ ఇస్ దేర్
1: భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి
0: ఆల్ డివోటీస్
1: జాతి మత కుల భేదములు ఏమాత్రం లేకుండా త్యజించాలి
0: We should not have any kind of differences based on caste community.
1: పంచభూతములకు ఏ జాతి లేదు.
0: Five elements don't have any caste.
1: తెలుగునే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి.
0: What is the caste of the air? What is the